0: కొనే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఎవడు కల్పించుకున్నో వానికి దైవత్వం అర్థమవుతుంది.
1: Therefore the one who has got this intimate association can know God.
0: మన దైవత్వం అనేది ఎక్కడ ఉంటుందాది?
1: Where is divinity?
0: మన యొక్క కాన్షియన్స్,
1: మన
0: యొక్క హృదయ సాక్షియే. దైవం హృదయమందు ఉంటున్నాడు.
1: God is present in our heart.
0: అది ఏ పరమాణు యొక్క ఆత్మతత్వము.
1: That is the divinity in an atom.
0: అలాంటి దివ్యత్వంతో మనం సంబంధం పెట్టుకోవడానికి ఒక దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: We should develop divine thoughts to have relationship with the divinity.
0: ఆ దివ్య భావాలు మనలో రావాలంటే
1: for the divine thoughts
0: కొన్ని విధమైనటువంటి యొక్క సాధనలు మనం చేయాలి.
1: We should undertake spiritual practices.
0: ఇప్పుడు నీరు ఉంటుండాలి.
1: Here is water.
0: నీరుకు రూపం ఏమిటి?
1: What is the form of water?
0: ఏ రూపము లేదు.
1: No form.
0: ఎలాంటి పాత్రలో వేస్తే అలాంటి పాత్ర ఆకారాన్ని ధరిస్తుంటుంది.
1: As is the shape of a container, so is the shape of water.
0: గాలికి ఏ రూపం ఉంటుంది?
1: What is the form of air?
0: గాలికి ఏ యొక్క దీంట్లో వేస్తే, ఫుట్బాల్ లో వేస్తే ఫుట్బాల్ స్వరూపం వస్తుంది, బెలూన్ లో వేస్తే బెలూన్ స్వరూపం వస్తుంది.
1: It takes the form of a tire, it takes the form of a balloon.
0: ఈ గాలికి ప్రత్యేకమైన రూపం లేదు.
1: Air has no separate form.
0: కనుకనే దైవమునికి ఏ రూపం మంచిది అంటే రామ కృష్ణ గోవింద నారాయణ మత్స్యం ఇవన్నీ ఎవరెవరి భావాన్ని పురస్కరించుకొని వారికి ఆ రూపం ఇస్తున్నట్టుంటారు.
1: The various forms and names of divinity are based on our own thoughts.
0: రామ అన్నటువంటి వారికి రామ రూపమే ఇష్టము.
1: If you say Rama, that form is
0: ఆ బెలూన్ చేరిపోయింది నమ్మకము, ఆ బెలూన్ యొక్క రూపమే.
1: The air of faith has gone into the
0: Krishna
1: balloon.
0: కృష్ణ అన్నటువంటి వారికి ఆ బెలూన్ చేరిపోయింది నమ్మకము, అది ఆ రూపమే.
1: If you say Krishna, the air of faith has gone into the balloon.
0: భక్తుల యొక్క విశ్వాసాన్ని పురస్కరించుకొని భగవంతుని రూపాలు కనిపించుకుంటాయి.
1: Basing on the faith of the devotee, God takes that form.
0: అన్ని రూపములు తానే.
1: All forms are his.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: All names are his.
0: భగవంతుడు ఎన్నో రూపములతో ఉన్నాడు.
1: God has many forms.
0: కనుక అటువంటి భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలం అణుస్వరూపకంగానే మనం భావిస్తే ఇంతకంటే గొప్ప విశ్వాసం మరొకటి లేదు.
1: If you take it in the micro form, atomic level, it is the highest faith.
0: మన దేహమంతా కూడాను అలాంటి అణువుల యొక్క ప్రమాణమే, ఏకమే.
1: The body is a combination of atoms.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చేతనే దేనినైనా మనం సాధించవచ్చు.
1: త్రూ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ప్రేమ లేని జీవితము కేవలము ఒక నిర్జీవమైనటువంటి జీవితమే.
1: లైఫ్ విదౌట్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమ చేత అందరినీ మనము సేవించాలి.
1: వీ షుడ్ సర్వ్ విత్ లవ్.
0: అది ఏ ప్రతి అణువును కూడా మనం సేవించిన వారం అవుతాం.
1: దట్ అమౌంట్స్ టు సర్వీస్ టు ఎవ్రీ.
0: అందువల్లనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్
0: సులభమైన మార్గము అందరినీ మనం ప్రేమించాలి.
1: ఈజీ పాత్
0: అందరినీ మనం సేవించాలి.
1: సర్వ్ ఆల్.
0: దీంట్లో తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: సేవించబడేటువంటి వాడు భగవంతుడే, సేవించేటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ సర్వ్స్, ద వన్ హూ రిసీవ్స్ సర్వీస్ ఆర్ డివైన్.
0: ఆడేది భగవంతుడే, ఆడించేది భగవంతుడే.
1: ద డాన్సర్ దట్ మేక్స్ యూ డాన్స్.

0: Lord Rama will wipe out the tears and make you cry and shed tears.
1: Kanneeru tappinchu etta tappistunnadu.
0: How does he wipe out your tear?
1: అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో నీ కన్నీరు తప్పిస్తున్నాడు.
0: ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ దేర్ ఇస్ నో టియర్ ఎట్ ఆల్.
1: లౌకికమైనటువంటి ప్రాపంచిక బాధల లోపల నీకు కన్నీరు తెప్పిస్తున్నాడు.
0: ఇన్ ది వరల్డ్ ఇస్ సఫరింగ్ యూ క్రై అండ్ షెడ్ టియర్స్.
1: పిచ్చులు పట్టించు పిచ్చి పోగొట్టును సచ్చిదానందుడో సాయిరామ. స్వామి స్వామి స్వామి అనేటువంటి పిచ్చిని పట్టిస్తాడు, లోకము లోకము అనే పిచ్చిని తప్పిస్తాడు.
0: హి విల్ మేక్ యు మ్యాడ్ ఆఫ్టర్ స్వామి అండ్ క్యూర్ ది మ్యాడ్నెస్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుకనే పిచ్చిని పోగొట్టు పిచ్చి పట్టించు రెండూ చేస్తాడు తానే.
0: హి విల్ క్యూర్ ది మ్యాడ్నెస్ అండ్ మేక్ యు మ్యాడ్.
1: జోగి భోగిగా చేయు భోగి జోగిగా చేయు భాగవత వినో బాలరామ.
0: ఏ మిలేనియర్ బికమ్స్ ఏ పాపర్, పాపర్ బికమ్స్ ఏ మిలేనియర్.
1: జోగి భోగిగా మారిపోతాడు, భోగి జోగిగా మారిపోతాడు.
0: ఎ మ్యాన్ ఆఫ్ అఫ్లూయెన్స్ బికమ్స్ ఎ బెగర్.
1: భోగి జోగిగా మారినప్పుడు దైవ చింతన ప్రారంభమవుతుంది. కనుకనే ఈనాడు జగత్తునకు పట్టినటువంటి వ్యాధులు ఎన్ని?
0: వాట్ ఆర్ ది డిసీజెస్ అఫ్లిక్టింగ్?
1: ఏడు విధములైన రోగాలు పట్టినాయి.
0: సెవెన్ టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: సప్త విధములైనటువంటి యొక్క రోగములు పట్టి ఈ ప్రపంచమును అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: దీస్ ఆర్ ది సెవెన్ డిసీజెస్ విత్ విచ్ వి సఫర్.
1: ఈ రోగములు
0: వాట్ ఆర్ దే?
1: మొదటిది,
0: ఫస్ట్,
1: నీతి లేని వాణిజ్యము.
0: ద కామర్స్ వితౌట్
1: నీతి లేని వాణిజ్యము,
0: కామర్స్.
1: ఇది ప్రపంచానికి పట్టినటువంటి పెద్ద రోగము.
0: ఇట్స్ ఎ బిగ్ డిసీజ్.
1: నిజాయితీ లేని రాజకీయము,
0: పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్.
1: ఇంకా శీలము లేనటువంటి విద్య,
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్.
1: త్యాగము లేని ఆదరణ,
0: అండ్ ఇట్స్ సపోర్ట్ వితౌట్ సాక్రిఫైస్.
1: కృషి లేని పంట,
0: అండ్ the crop.
1: గుణము లేని మానవత్వము,
0: and human life without character.
1: విశ్వాసము లేని భక్తి. ఇవే ఏడు రోగాలు.
0: And the devotion without faith, these are the diseases.
1: విశ్వాసము లేని భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of devotion without
1: గుణము లేని మానవుడు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of man without
1: కృషి దర్శనటువంటి పంటను ఏ రీతిగా ఆశించగలడు?
0: How do you expect the crop without
1: శీలము లేని విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
0: Why education without character?
1: కలిగిన మొట్టమొదట మనకి ఇప్పుడు ఉండవలసినవి మూడు.
0: So we need three.
1: నీతి కలిగినటువంటి కృషి, అనగా నీతి కలిగినటువంటి ఒక వాణిజ్యం.
0: సో వీ నీడ్ బిజినెస్ విత్ మొరాలిటీ.
1: నిజాయితీ, నిజాయితీతో కూడినటువంటి రాజకీయం,
0: అండ్ ద పాలిటిక్స్ విత్ ప్రిన్సిపల్,
1: శీలంతో కూడినటువంటి విద్య. ఈ మూడు ఉంటే మిగిలిన నాలుగు కూడా దీంతో విలీనమైపోతాయి.
0: అండ్ ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్, ద రెస్ట్ విల్ జాయిన్.
1: కనుకనే ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: సో భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: ఈనాడు ఈ దేశానికి ఈ ఏడు రకములైనటువంటి వ్యాధులు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: దీస్ సెవెన్ డిసీజెస్ మేక్ ది ఎంటైర్ మ్యాన్.
1: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా గానీ దుఃఖము, ఎక్కడ చూసినా భయం.
0: దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్, దేర్ ఇస్ ఫియర్ అండ్ మిజరీ.
1: కనుక మనము ఈ ఏడింటిని చక్క చేసుకోవడానికి ప్రతి మానవుడు కంకణం కట్టుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ దీస్ సెవెన్ డిసీజెస్.
1: దీన్ని ఏ రీతిగా మనం చక్క చేసుకోవటం?
0: హౌ టు క్యూర్?
1: ఒక్క ప్రేమ మార్గంలో మాత్రమే దీన్ని చక్క చేసుకోవచ్చు.
0: ఇట్స్ పాసిబుల్ టు క్యూర్ త్రూ ద పాత్ ఆఫ్ లవ్.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటే ద్వేషానికి అవకాశమే లేదు.
0: When once there is love, there is no hatred.
1: అవినీతిలో మనం ప్రవేశించము.
0: There is no morality.
1: అసత్యములో ప్రవేశించము.
0: You never speak lies.
1: దుశ్శీలములో మనం ప్రవేశించము.
0: You never have bad character.
1: అన్ని సక్రమమైనటువంటి మార్గంలో మనం నడుస్తాం.
0: Everything will be proper.
1: కనుకనే ప్రేమనే దైవంగా వెతుకోండి.
0: సో ట్రూ లవ్ ఇస్ గాడ్.
1: బుద్ధుడు చెప్పాడు అహింసే పరమ ధర్మము అని.
0: బుద్ధ సెడ్ నాన్ వైలెన్స్ ఇస్ సుప్రీం.
1: సత్యసాయి చెప్పేటువంటి ప్రేమనే దైవ స్వరూపము. అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్, లవ్ ఆల్.
1: ప్రేమ ఒక్కటే భగవంతుని యొక్క సొత్తు.
0: Love is God's property.
1: ఇది మానవుని యొక్క సొత్తు కాదు.
0: It's not human property.
1: ఇది సంపాదించినటువంటిది కాదు. ఎక్కడి నుంచి గిఫ్ట్ తీసుకున్నటువంటి కాదు. ఏ ఫ్యాక్టరీ లోపల డెవలప్ చేసినది కాదు.
0: It's not gifted, it's not manufactured.
1: హృదయము నుండి ఆవిర్భవించేటువంటిది.
0: లవ్ కమ్స్
1: ఈ ప్రేమకు ఒక్కదానికే భగవంతుడు అని చెప్పడానికి వీలవుతుంది.
0: లవ్ ఇస్ గాడ్, దట్ అలోన్.
1: అమ్మా నాన్న ప్రేమ ప్రేమ కాదది.
0: ఇట్స్ నాట్ ది లవ్ ఆఫ్
1: అటాచ్మెంట్.
0: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
1: తల్లి బిడ్డల ప్రేమ ప్రేమ కాదది.
0: ఇట్స్ నాట్ ది లవ్.
1: అది కూడా అటాచ్మెంట్.
0: ఇట్స్ ఆల్సో అటాచ్మెంట్.
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి అవన్నీ.
0: ఇట్ హస్ కమ్ ఇన్ ది మిడిల్ అండ్ పాస్.
1: ప్రేమ అనేటువంటిది నీ పుట్టక పూర్వము ఉంటుండాలి.
0: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు
1: బర్త్. నీ జీవితంలోనే ఉంటుండాలి.
0: డ్యూరింగ్ యువర్ లైఫ్.
1: నీవు గతించిన తర్వాత కూడా ఉంటుండాలి.
0: ఈవెన్ ఆఫ్టర్ డెత్.
1: ఇది ఆమ్నిప్రెజెంట్ లవ్.
0: లవ్ ఇస్ ఆమ్నిప్రెజెంట్.
1: కనుకనే ఈ మూడు కాలంలో ఎందుకు మార్పు చెందినటువంటి తత్వం ప్రేమ.
0: సో లవ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: అది ఏమి సరైనటువంటి యొక్క ఆదర్శము.
0: దట్ ఈస్ ద ట్రూ ఐడియా.
1: దాని సరైన రీతిగా నీవు నీలో ఉంది, దాన్ని తగిన కృషి చేయాలి.
0: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యూ హావ్ టు ప్రిజర్వ్. దిస్ ఇస్ ఎ టంబ్లర్.
1: ఈ టంబ్లర్ లో నీరు ఉంటుంది.
0: దేర్ ఇస్ వాటర్.
1: కానీ అడుగు భాగంలో చక్కెర ఉంటుంది.
0: అట్ ద బాటమ్ దేర్ ఇస్ షుగర్.
1: అయితే షుగర్ ఉంది అక్కడ.
0: దేర్ ఈస్ షుగర్.
1: నీవు పైనీరు త్రాగుతున్నావు కాబట్టి చప్పిడిగా ఉంటుంది.
0: యూ జస్ట్ taste the water above, so it is tasteless. Take the spoon,
1: dan lopala veyi,
0: put it in,
1: chakkaga tippu,
0: stir it up.
1: Adugunu unnatundi chakkara anni bhagamlona praveshistundi.
0: Water at the bottom would get mixed with the rest of
1: the ippudu ee chakkara ekkada untundadi.
0: Where is sugar now?
1: Nee jalamlo sarvatra untundadi.
0: The sugar is present all over the water.
1: Ee tippagunu ekkada untundadi?
0: Before you stir,
1: adugu bhagamlo maatrame untundadi.
0: It is present at the bottom.
1: Adhe reetiga nee hrudayame oka cup.
0: Your heart is a cup.
1: అందులోనే అడుగు భాగంలో డివినిటీ అనేటువంటి షుగర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ది డివినిటీ ఆఫ్ షుగర్ ఎట్ ద బాటమ్.
1: నీకు తగినటువంటి బుద్ధి అనేటువంటి స్పూన్ తీసుకో.
0: టేక్ ది స్పూన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: సాధన అనేటువంటి కలుపు.
0: స్టర్ ఇట్ అప్ విచ్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: అప్పుడు ఆ డివినిటీ అనేటువంటి ఒకది సర్వాంగంలోన ప్రవేశిస్తుంది.
0: దెన్ ది డివినిటీ విల్ ఎంటర్.
1: చేసే పనుల్లోన స్వీటే.
0: యాక్షన్.
1: నడిచే నడకలో స్వీటే.
0: బిహేవియర్.
1: చెప్పే మాటలో స్వీటే. చూచే చూపులో స్వీటే.
0: లుక్స్.
1: వినే మనసులో స్వీటే.
0: లిజనింగ్.
1: సర్వం మధురమయం మధురమయం మధురమయం.
0: ఆల్ బికమ్ స్వీట్ స్వీట్ స్వీట్.
1: కనుక ఈనాడు నువ్వు చేయవలసింది ఏమిటి? నీలోనే ఉంటుంది అది ఆ మధురం.
0: దట్ స్వీట్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: కనుక నీ బుద్ధి అనేటువంటి దానిని అంతర్భాగంగా మార్చుకో.
0: సో టర్న్ యువర్ ఇంటెలెక్ట్ విత్ దెన్.
1: దాంట్లో ప్రేమ అనేటువంటి దాంతో కలుపు దాన్ని చక్కగా.
0: మిక్స్ ఇట్ విత్ లవ్.
1: అప్పుడే అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: దెన్ ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: సో రామదాస్ ఆల్సో సేడ్
1: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హి సేడ్ ఓ డివోటీస్ కమ్ హియర్ ద స్వీట్స్ ఆఫ్
1: భూమిని దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హియర్ ఆర్ ద స్వీట్స్ ఆఫ్ love, God's name, come here, O devotees.
1: Veda saramanu goduma pindilu.
0: The essence of Veda is wheat flour.
1: Veda vakyamanu cheerame bosi.
0: And the milk of Veda is
1: wheat. Adharamaina pedda panduva teesi.
0: A big very container is taken.
1: Adimunulu dini baguga kalipiri. Ramanamamanu mitai. Idigo randi bhaktulara.
0: Ancient rishis have mixed it up well. O devotees, come and take this wheat.
1: నిబద్ధియను కండ చక్కెర తెచ్చి.
0: దే బ్రాట్ ద షుగర్ ఆఫ్ ఇన్వర్డ్.
1: సుబుద్ధియను ఆవు నెయ్యే వేసి.
0: అండ్ గుడ్ మైండ్ గుడ్ ఇంటెలెక్ట్.
1: అపద్దమని అడి మలినము తీసి.
0: దే హావ్ రిమూవ్డ్ ద డర్ట్ ఆఫ్.
1: ఆదిమునులు దిని భాగము బట్టిరి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: ఏన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్ స్టర్డ్ ఇట్ వెల్.
1: ఇది ఒక్క కాసైనా ఖర్చు లేదు దీనికి.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్. నో ఎక్స్పెన్స్.
1: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి.
0: డోంట్ బి ఫూలిష్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
1: ఏ ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేదు దీనికి.
0: దేర్ నో ఎక్స్పెన్సెస్ హియర్.
1: ఈ ఖర్చు లేని దాన్ని కొనడానికి ఎందుకు మీకు దూరం పోతుంది?
0: వెన్ థింగ్స్ ఆర్ ఫ్రీ వై డు యూ గో అవే.
1: ఖర్చు పెట్టి ఎంత మిమ్మల్ని పాడు చేసేటువంటి గుణాలు కొంటున్నారు.
0: యూ బై bad things, bad qualities.
1: కనుకని సుబుద్ధియను కండ చక్కెరనిచ్చి.
0: There is sugar of good mind.
1: అపత్తమనియడి మలినము తీసి.
0: And dirt is lies.
1: ఆదిమునులు దీని పాకము బట్టిది.
0: And ancient rishis made sweet out of it.
1: కనుకని సర్వవేదములో సారము.
0: Essence of Veda.
1: సమస్త మార్గముల గమ్యము.
0: Goal of all paths.
1: సర్వ సాధనల యొక్క సారము. ఇది ఆనందమైన రామనామం.
0: దిస్ ఇస్ లార్డ్స్ నేమ్ ఇస్ ద గోల్ ఆఫ్ ఆల్ పీపుల్.
1: దైవ నామము చేత సర్వం కూడా మనకు సిద్ధి పొందుతుంది.
0: బై సింగింగ్ గాడ్స్ గ్లోరీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కాన
0: సో
1: శివరాత్రి అనేటువంటిది కేవలము వర్షములకు ఒక పర్యాయం మాత్రమే వస్తుందని భావించకూడదు.
0: సో డోంట్ కన్సిడర్ శివరాత్రి కమ్స్.
1: ప్రతి రాత్రి కూడా నువ్వు శివరాత్రిగా మనం ఎంచుకోవాలి.
0: టేక్ ఎవ్రీ నైట్ ఇస్ శివరాత్రి.
1: ఎక్కడ మనం భగవద్భావం స్మరిస్తుంటామో, ఎక్కడ మనకు సత్చింతనలు ఆవిర్భవిస్తుంటాయో, అక్కడంతా కూడా శివరాత్రి. శివం మంగళం అనగా ఏమి? అహంకారాన్ని త్యజించటమే శివము.
0: గివింగ్ అప్ ఇగో ఈ శివం.
1: తెలుగు వారికి బాగా తెలుసును.
0: తెలుగు పీపుల్ నో.
1: సి అని ఆ కొమ్మను కొట్టివేస్తారు.
0: సి
1: అనేటువంటి కొమ్మను కొట్టేస్తే సి అనేటువంటిది అయిపోతుంది.
0: వెన్ ద బ్రాంచ్ ఇస్ టేకెన్ అవుట్ ఇట్ విల్ బి సీన్.
1: అప్పుడు శివం అవుతుంది.
0: శివం.
1: ఆ దాన్ని కొట్టకుండా పోతే శవం అయిపోతుందంటే.
0: దట్స్ నాట్ దేర్ ఇట్ బికమ్స్ శవం డెడ్ బాడీ
1: శివమునకు శవమునకు ఏది దీనికి ఆధారము
0: వాట్ ఇస్ ది డిఫరెన్స్
1: బిట్వీన్ అహంకారం అనే కొమ్ములు పెట్టుకోవటమే శవం అహంకారాన్ని నిర్మూలన చేయటమే శివం
0: దట్ విత్ ఈగో ఇస్ శవం డెడ్ బాడీ విదౌట్ ఇట్ ఇట్స్ శివం
1: కనుక ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఈ అహంకారాన్ని నిర్మూలన చేయాలి
0: సో ఎవ్రీవన్ షుడ్ కిల్ దిస్ ఈగో
1: అహంకారం ఉండినంత వరకు కూడాను ఈ ఆకారాన్ని ఎవరు కూడా సమీపించరు
0: సో లాంగ్ దెర్ ఇస్ ఈగో యూ కెన్ నెవర్ బి నియర్ దిస్ ఫామ్
1: ఒక చిన్న ఉదాహరణము
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్
1: మీరందరూ ఎక్కడెక్కడి నుంచినో ఎన్ని కష్టములకో ఎన్ని బాధలకో ఓర్చుకుని ఎంత సెలవులో చేసుకుని ఇక్కడికి వస్తున్నారు
0: యూ హావ్ కమ్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ బేరింగ్ ఆల్
1: ఇన్కన్వీనియన్స్
0: వాట్ ఇన్విటేషన్ సెంట్
1: ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు
0: వై ఆర్ యూ హియర్
1: సాయి దగ్గర ఉన్నటువంటి ప్రేమతత్వం కోసమని మీరు ఇంతగా వాడుతున్నారు ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడిస్తూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఎంతో కులాసగా మీతో సంతోషాన్ని పొందుతున్నాడు
0: స్వామి టాక్స్ టు ఎవ్రీబడీ హీ మూవ్స్ అబౌట్
1: ఈ ప్రేమతత్వం చేతనే మీరందరూ ఇక్కడ రాగలుగుతున్నారు
0: బికాస్ ఆఫ్ స్వామిస్ లవ్ యు ఆర్ హియర్
1: ఇక్కడే గిన అహంకారం ఉంది వచ్చిన వారు వచ్చినట్టు పోతారు అంటే మీరెవరు నా దగ్గరికే రారు
0: ఇఫ్ దేర్ ఇస్ ఈగో హియర్ నన్ ఆఫ్ యు
1: అహంకారం నిర్మూలమైపోవడం చేతనే అందరినీ సమీపిస్తుంటున్నాడు
0: బికాస్ దేర్ ఇస్ నో ఈగో హీ కమ్స్ టు యు
1: కనుకనే సో గోపికలు కూడా ఇదే ప్రార్థిస్తూ వచ్చారు
0: దట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ గోపికాస్
1: ఎప్పుడూ మీతోనే ఉండాలి స్వామి
0: స్వామి వీ షుడ్ బి విత్ యు ఆల్వేస్
1: ఇంతకంటే మాకు అక్కర్లేదు వరం
0: వి డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్
1: పుష్పంబువై నీవు పొలు పొందుచుండినా తుమ్మెదనై నేను తిరుగుచుండు
0: ఓ కృష్ణ ఇఫ్ యూర్ ఎ ఫ్లవర్ ఐ విల్ బి లైక్ ఎ బీ
1: నీవెప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక పుష్పం మాదిరి పుట్టినామంటే నేను తుమ్మెద మాదిరి పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు
0: ఓ కృష్ణ ఇఫ్ యు టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్లవర్ లెట్ మీ బి బోర్న్ యాజ్ ఎ బీ
1: వృక్షంబువై నీవు వెలుగొందుచుండినా
0: When you grow like a tree,
1: వృక్షంగా నీవు మారుతావంటే వల్లికనై నీకు అల్లుకొందు
0: ఓ కృష్ణ ఇఫ్ యూర్ ఎ ట్రీ ఐఎమ్ ఎ క్రీపర్
1: నేను క్రీపర్ మాదిరి నిన్నే విచ్చుకోకుండా నిన్ను అల్లుకుంటూ వస్తాను
0: ఐఎమ్ ఎ క్రీపర్ కాయిలింగ్ రౌండ్ యూ
1: వర సముద్రుడే నీవైనా
0: ఇఫ్ యు ఆర్ ది ఓషన్
1: వాహిని ఎగుచు నేను నీలోన ఐక్యమగుదు
0: ఐఎమ్ ఫాల్స్ అండ్ మర్జిన్ యూ
1: మేరు పర్వతమే నీవైనా పరచుకొని పారద నేను సెలయేరునై సెలయేరునై
0: ఇఫ్ యూఆర్ మౌంటైన్
1: ఫాల్స్ వాటర్ ఫాల్స్
0: వాటర్ ఫాల్స్
1: ఉంటాను నీకు
0: ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్
1: ఆ విధంగా నన్ను చేయి
0: మేక్ మీ లైక్ దాట్
1: అనంత ఆకాశమే నీవైనా
0: ఇఫ్ యూఆర్ దట్ ఇన్ఫినిట్ స్కై
1: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు
0: ఐ విల్ బి టైనీ స్టార్ షైనింగ్ దేర్
1: అది భగవత్ సంబంధము అదే బాంధవ్యము
0: దట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్
1: ఆ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నాకు అందించమని కోరారు
0: దే ప్రేడ్ ఫర్ సచ్ గిఫ్ట్ ఆఫ్ రిలేషన్షిప్
1: కనుక జీవులకు దేవులకు ఇటు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి
0: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ఇన్ ది ఇండివిజువల్ అండ్
1: బాంధవ్యాన్ని మర్చిపోతున్నారు
0: బట్ వి హావ్ ఫర్గాటెన్
1: బంధంలో చిక్కుకొని పోతున్నారు
0: వి ఆర్ ఇన్
1: బాధను అనుభవిస్తున్నారు అశాంతితో కృంగిపోతున్నారు
0: వి ఆర్ రెస్ట్లెస్
1: కాలం తెలియనటువంటి దీంతో అనేక విధంగా జీవితాన్ని వ్యక్తం చేసుకుంటూ
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైం
1: ఈ వ్యర్థం చేసుకోకూడదు
0: డోంట్ వేస్ట్ టైం
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది
0: లైఫ్ ఇస్ వాల్యుబుల్
1: జీవితం చాలా విలువైనటువంటిది
0: హైలీ వాల్యుబుల్
1: జీవించదగినటువంటిది
0: యు హావ్ టు లివ్ ఇట్ హస్ టు బి లివ్డ్
1: అలాంటి జీవితాన్ని వ్యర్థం కావించుకో
0: డోంట్ వేస్ట్ లైఫ్
1: మానవ దేహమున కంటే మానవునికి ప్రాణం చాలా విలువైనటువంటిది
0: మోర్ దెన్ ద బాడీ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్
1: ఎన్నింటికైనా త్యాగం చేసి దాన్ని సంరక్షించుకుని భగవత్ సన్నిధానికి చేర్చడానికి తగిన కృషి చేయాలి
0: బి రెడీ టు సాక్రిఫైస్ అండ్ అపోల్డ్ ద లైఫ్ టు బి విత్ ద డివైన్
1: ఓ భగవంతుడా
0: ఓ గాడ్
1: మా యొక్క జీవితం ఏమిటి
0: వాట్ ఇస్ అవర్ లైఫ్
1: మలయ మారుతం వలె కాలం అంతా కూడా నువ్వు మారిపోతుండాలి
0: ఇట్స్ లైక్ ఎ వర్ల్ విండ్ దట్ చేంజెస్
1: మంచు గడ్డ వలె క్షణ క్షణములకు దేహానికి కేటాయించినట్టు ఆయు ప్రమాణం తరిగిపోతుండాలి
0: లైఫ్ స్పాన్ పాసెస్ ఆఫ్ లైక్ ది ఐస్ దట్ మెల్ట్
1: కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయాన్ని వదిలిపోతున్నాము
0: బిఫోర్ వి నో అవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ
1: ఏమిటి వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్
0: దెన్ వాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్
1: కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే పోతున్నాము
0: వి హావ్ నాట్ రియలైజ్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీ
1: కర్తవ్యాన్ని గుర్తించాలి
0: వి షుడ్ నో అవర్ డ్యూటీ
1: ఎందుకోసం పుట్టాము
0: వై ఆర్ వి బోర్న్
1: ఎందుకు మానవత్వం ధరించాము
0: జంతువునా
1: నరధర్మ దుర్లభమని ఎందుకు చెప్పాము ఏమిటంత విశేషం ఉంటుండాలి
0: స్పెషాలిటీ
1: ఆ విశేషం దైవత్వంకు సమీపానికి పోవటమే విశేషం
0: ప్రాక్సిమిటీ టు ది లార్డ్ ఇస్
1: అక్కడి నుంచి వచ్చాం తిరిగి అక్కడికి వెళ్ళాలి
0: వి హావ్ కమ్ ఫ్రమ్ గాడ్ అండ్ గో బ్యాక్ టు హిమ్
1: అది మన లక్ష్యం
0: దట్స్ అవర్ గోల్
1: అది జీవితం యొక్క పర్పస్
0: దట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్
1: ఈ సత్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: వి షుడ్ ప్రిజర్వ్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎన్ని విధమైనటువంటి ఆశలు మీ తల్లిదండ్రులు పెట్టుకున్నారు.
0: Your parents have high hopes on you.
1: మీ యొక్క ప్లాన్ కూడా అనేక రకమైనటువంటి ప్లాన్ అంతా ఉంటున్నాయి.
0: యూ టు మెనీ ప్లాన్స్.
1: కానీ ఎన్ని ఉండినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆల్
1: ఈ భగవత్ చింతన మాత్రము మీరు ఏనాటికి ఎక్కడికి పోయినప్పటికీ వదలకూడదు.
0: నెవర్ ఫర్ గెట్ గాడ్, నెవర్ గివ్ అప్ హిస్ నేమ్.
1: తల్లిదండ్రులను తగినటువంటి రీతిగా సంతోషపెట్టు.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్, మీ దుడ్డు అంతా తల్లిదండ్రులు గిఫ్టే.
0: యువర్ బ్లడ్ అండ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ పేరెంట్స్ గిఫ్ట్స్.
1: కనుక వారికి కూడా కృతజ్ఞత చెప్పండి.
0: యూ షుడ్ షో యువర్ గ్రాట్యుడ్.
1: వారికి తగినటువంటి ఒక సేవలు చేయండి.
0: యూ షుడ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
1: జీవితం అంతా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్, యూ షుడ్ సర్వ్ యువర్ ఫాదర్.
1: వారి ధనంకు మాత్రం మేము వారసులము, వారి ఆజ్ఞకు వారసులు కాదంటే ఇది ఏమైనా న్యాయమా?
0: ఇఫ్ యూ సే దట్ యు ఆర్ లీగల్ హైయర్స్ టు దేర్ ప్రాపర్టీ అండ్ డోంట్ సర్వ్ దెమ్,
1: కనుకనే అన్నిటికీ వారికి మానసు వారసులే. వారి ఆజ్ఞను శిరసా వహించాలి.
0: ఫాలో దేర్ కమాండ్.
1: రాముడు దేవుడైనాడు.
0: రామా ఇస్ గాడ్.
1: ఎట్లయినాడు?
0: హౌ?
1: నేను దేవుణ్ణి అని ఆకాశం నుంచి ఉట్టిపడ్డాడా?
0: హ్యాస్ హీ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ డిక్లేరింగ్ సో?
1: నో. సామాన్యమైన మానవుడు లేని తల్లి గర్భం నుంచి పుట్టాడు.
0: హీ ఇస్ లైక్ ఆర్డినరీ హ్యూమన్.
1: దేవుడు కావడానికి కారణం ఏమిటి?
0: వై హ్యాస్ హీ బికమ్
1: గాడ్? ఆదర్శవంతమైనటువంటి గుణాలను అభివృద్ధి పరిచి ఆదర్శంగా జగత్తును చూపించాడు.
0: బికాజ్ హీ హస్ గాట్ ఐడియల్స్ అండ్ లెడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: తనకు అధికారమైనటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
0: హి హస్ గివెన్ అప్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: పట్టాభిషేకమునకు సిద్ధమైనటువంటి ఒక క్షణం లోపలనే అరణ్యానికి ప్రవేశించాడు.
0: హి హస్ గోన్ టు ది ఎక్సైల్ అట్ ది టైమ్ హి వాస్ ఇన్కార్నేటెడ్.
1: ఆడిన మాట తప్పకూడదు.
0: వి షుడ్ నాట్
1: సత్యమునకు ఇంతవరకు త్యాగం చేస్తూ వచ్చాడు.
0: ఫర్ ట్రూత్ హి సాక్రిఫైస్డ్.
1: తాను చెప్పింది కూడా కాదు, తండ్రి చెప్పిన దానికి తాను పాటిస్తూ వచ్చాడు.
0: హి అబ్జర్వ్డ్ ది కమాండ్ ఆఫ్ ది ఫాదర్.
1: తండ్రి ఆ ఇచ్చినటువంటి సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై ఈ కుమారుడు ఇంత పాటుపడ్డాడు.
0: టు అప్హోల్డ్ ది ట్రూత్ ఆఫ్ ది ఫాదర్ ద సన్.
1: కనుకనే మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మన కాయం కూడా సార్థకమవుతుంది.
0: వెన్ వి డిశ్చార్జ్ యువర్ డ్యూటీ ద బాడీ ఇస్ ట్రూ.
1: నిజమైన మన యోగము.
0: దట్స్ ట్రూ యోగ.
1: కర్తవ్యం యోగముచ్యతి.
0: డిశ్చార్జింగ్ ది డ్యూటీ.
1: కర్తవ్యం సుకర్మ కౌశలం.
0: వన్ షుడ్ డూ ఇట్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ఎబిలిటీ.
1: మన కర్తవ్యాన్ని చక్కగా గుర్తించండి.
0: వి షుడ్ నో అవర్ డ్యూటీ.
1: నేను బాలుడిగా ఉన్నాను, ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి?
0: ఐఎమ్ ఎ బాయ్, వాట్స్ మై డ్యూటీ?
1: వినయ విధేయతలతో,
0: హ్యూమిలిటీ,
1: గురువులకు తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి,
0: రెవరెన్స్ టు టీచర్,
1: సమాజం లోపల చక్కని పేరును తెచ్చుకోవటం.
0: వి షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: ఇది ఈనాటి నీ కర్తవ్యం.
0: దిస్ యువర్ డ్యూటీ టుడే.
1: వివాహం చేసుకున్న తర్వాత
0: గృహస్థ
1: ధర్మములకు విరుద్ధం కాకుండా,
0: నాట్ అగేన్స్ట్ ది ప్రిన్సిపల్స్,
1: సమాజ ధర్మములకు ఏమాత్రం విరుద్ధం కాకుండా,
0: నాట్ అగేన్స్ట్ ది నార్మ్స్ ఆఫ్ లైఫ్,
1: మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి సన్మార్గంలో నీవు ప్రవేశించాలి.
0: యూ షుడ్ రిడీమ్ యువర్ లైఫ్ బై ట్రేడింగ్ అలాంగ్ ద రైట్.
1: ఇది భారతీయ సంస్కృతి.
0: దిస్ ఇస్ ది కల్చర్.
1: ఏమిటి భారతీయ సంస్కృతి అంటే?
0: వాట్ ఇస్ ఇట్?
1: అనగా పవిత్రమైనటువంటి భావాలతో,
0: సీక్రెట్ థాట్స్,
1: నిర్మలమైనటువంటి కార్యాలతో,
0: విదౌట్ ప్యూర్ యాక్షన్స్,
1: అనగా ఏ విధమైనటువంటి యొక్క దోషములు లేనటువంటి మనస్సుతో,
0: and mind without any mistake,
1: మనం ప్రవర్తించినప్పుడు ఇదే భారతీయ సంస్కృతి.
0: When we conduct ourselves, it is భారతీయ కల్చర్.
1: అసత్యముతో దూషితం కానటువంటి మాట,
0: the word should not be polluted,
1: హింసాదులతో దూషితం కానటువంటి దేహము,
0: the body should not be put to violence,
1: క్రియాశీలతో దూషితం కానటువంటి వాక్కు, ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: We should have the unity which is
1: దీనిని త్రికరణ శుద్ధి అన్నారు.
0: This is called unity in trinity.
1: అది ఏది? ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: దట్ ఈస్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: అనగా మంచి హృదయము,
0: గుడ్ హార్ట్,
1: మంచి పలుకు,
0: గుడ్ వర్డ్,
1: మంచి చేతలు,
0: గుడ్ హార్ట్, గుడ్ వర్డ్ అండ్ గుడ్ యాక్షన్.
1: ఇది ఏ మీకు శివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి సందేశం.
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి.
1: ముఖ్యంగా మీరు తెచ్చుకోవలసినటువంటిది మూడు వాక్యాలతో మీకు చెప్తున్నాను.
0: త్రీ థింగ్స్ దట్ భగవాన్ టెల్స్ అస్ నౌ.
1: సేవ, సేవ, సేవ.
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఈ సేవను మాత్రం మీరు ఏనాటికి మర్చకూడదు.
0: Never forget service.
1: ఈ సేవలో మీరు పాల్గొనాలంటే ప్రేమను పెంచుకోవాలి.
0: In order to serve, develop love.
1: ఈ ప్రేమను పెంచుకోవాలంటే ప్రాకృతమైన సుఖాలను త్యాగం చేయాలి.
0: You have to sacrifice worldly pleasure.
1: త్యాగం చేసి ప్రేమను పెంచినప్పుడే సేవలో మనకు తెలియని ఫలం.
0: When you sacrifice, develop love and then you can serve.
1: అది ఏ నిజమైన సేవ?
0: That is true service.
1: ఈ సేవ చేస్తున్నానంటే అహంకారానికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు.
0: Never be egoistic because
1: ఎవరికి చేస్తున్నావు నీ సేవ? నీ కోసం నువ్వు చేస్తున్నావు.
0: హూమ్ ఆర్ యూ సర్వింగ్?
1: ఉద్ధరే ఆత్మనాత్మానాం. నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి చేస్తున్నావు.
0: యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ ఓన్ ఎమాన్సిపేషన్.
1: అంతేకాని ఎవరికో కోసమో కాదు.
0: నాట్ ఫర్ ఎనీబడీ.
1: ప్రతి సేవ కూడాను నిన్ను నీవు ఉద్ధరించుకోవటమే.
0: ఎవ్రీ సర్వీస్ ఫర్
1: ప్రతి అపకారం కూడాను నిన్ను నీవు పాడు చేసుకోవటమే.
0: అపకారం
1: చేయవద్దు.
0: డోంట్ హార్మ్ ఎనీబడీ.
1: ఎవరిని బాధ పెట్టవద్దు.
0: డోంట్ హర్ట్ ఎనీబడీ.
1: ఎవరిని హీనంగా చూడవద్దు.
0: డోంట్ లుక్ డౌన్.
1: ఎవరిని హాస్యాస్పదంతో నీవు భావించవద్దు.
0: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
1: ఇవన్నీ కూడా తిరిగి నీకు వెలుగుకు తిరిగేటువంటివి.
0: బికాస్ దే విల్ కమ్ బ్యాక్ టు యూ సమ్ డే.
1: కనుకనే మొట్టమొదట బీ గుడ్, డూ గుడ్.
0: సో బీ గుడ్, డూ గుడ్.
1: ఇవి రెండు చేస్తే నీకు అన్ని సుఖం జరుగుతుంది.
0: దీస్ టూ యుల్ బి హ్యాపీ ఇన్ ఎవ్రీ వే.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒక సంవత్సరం వరకు శివరాత్రి కోసం కాచుకోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ వన్ ఇయర్.
1: ప్రతి దినం కూడాను, ప్రతి రాత్రి కూడాను శివనామం చేత మనం శివత్వం అనేటువంటి మా మంగళత్వమే, నా యొక్క జీవిత తత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి నీ యొక్క అణువులో ఉన్నటువంటి పరమతత్వాన్ని నీవు చక్కగా విచారణ చేయాలి.
0: ఎవ్రీ నైట్ వి రికగ్నైజ్ ది డివినిటీ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ అండ్ డివినిటీ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ మేక్ ఇట్ సీక్రెట్.
1: శివ శివ శివ శివయ్య నరాధ నీ చింతలెల్ల బాపి కోనమా.

సుబ్రహ్మణ్యం కన్యుగనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

శరవణ భవతు. జై శివ శరవణ భవతు బ్రహ్మణ్య గురు శరవణ భవతు బ్రహ్మణ్య. ఓం శివ శరవణ భవతు బ్రహ్మణ్య గురు శరవణ భవతు బ్రహ్మణ్య. శివ శివ హర హర సుబ్రహ్మణ్య హర హర శివ శివ. శివ శివ హర హర సుబ్రహ్మణ్య.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan సహనమైన్నదే మనకు చక్కదనము. ప్రేమ స్వరూపురా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవులకు సహనం అన్నది ఏమిటో తెలియకపోతున్నది.
2: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ వాట్ సహన టాలరెన్స్ ఈజ్.
1: సహనం అన్నది భారతీయుని యొక్క అందచందమని గుర్తించుకోలేకపోతున్నారు.
2: పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ ది టాలరెన్స్ విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ది సీక్రెట్ ల్యాండ్.
1: సహనం లేనటువంటి మానవుడు మానవుడే కాదు.
2: వన్ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ టాలరెన్స్.
1: హీనులను కురూపులను చూచినప్పుడు మానవునకు సహనం అన్నది పోయి అసహ్యం అనేటువంటిది ఆరంభిస్తున్నది.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: నిజముగా సహనం అన్నదాన్ని కేవలము గొప్ప విలువైనటువంటి యొక్క మంత్రము మన భారతీయులకు.
2: ఇన్ ఫ్యాక్ట్ దిస్ టాలరెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హైలీ సీక్రెట్ మంత్ర టు భారతీయర్స్.
1: ఇటువంటి పవిత్రమైన మంత్రమును వదిలి యంత్రతంత్ర మంత్ర చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ది మెయిన్ డ్యూటీ ఆఫ్ ఆల్ భారతీయస్ టు అబ్జర్వ్ ఎవరీ సటిల్ థింగ్ విత్ టాలరెన్స్, డిలైట్ హిమ్సెల్ఫ్ అండ్ షేర్ విత్ అదర్స్.
1: వ్రతములన్నిటి ఎన్ను వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము.
2: ఇన్ ఫ్యాక్ట్ అడిహరెన్స్ ఆఫ్ ట్రూత్ ఈస్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ penance among all rituals.
1: Satyashilame nijamainatuvanti tapas aneetuvantivi ee naati manavudu marchipoyadu.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: Sahanamu chaala utthejakaramainatuvantivi ullasakaramainatuvantivi ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద this tolerance that has got to be propagated to many of the people, and this tolerance is really enthusiastic and highly zealous.
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: దేర్ఫోర్ ది షైనింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ పెనెన్స్ అమంగ్ ఆల్ ఆఫ్ ది రిచువల్స్ ఫాలోడ్.
1: మధురభావం వేది మన దేశమందన్నా మాతృభావం కన్నా మాన్యమేది.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: ఈనాటి మాతృభావం అనేటువంటిది మర్చిపోతున్నారు.
2: This feeling towards the mother is forgotten.
1: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
2: హీ ఈజ్ రియలీ లక్కీ వన్ ఇఫ్ హీ ఇస్ ద రిసిపియెంట్ ఆఫ్ మదర్స్ లవ్.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు, డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు, మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: దిస్ నెక్టరైన్ ఫీలింగ్ కెనాట్ బి అబ్టైన్డ్, కెనాట్ బి పర్చేస్డ్, నార్ రెంటెడ్ అవుట్. ఇట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ నెక్టరైన్ లవ్.
1: ఇట్టి పవిత్ర గుణములు కలిగినటువంటి భారతదేశంలో ఈనాడు మనం ఉల్లంఘించి ఉత్తేజకరమైనటువంటి యొక్క ఉల్లాసముతో పరుల గుణమును పాటించుతూ అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: భారతీయస్ ఆర్ డిజోబేయింగ్ దీస్ ప్రిన్సిపల్స్ ఎంకరేజింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎటర్నిటీ అండ్ హ్యావ్ బీన్ అడాప్టింగ్ ద ఏలియన్ ప్రిన్సిపల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతుకును కూడా నువ్వు కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఇంటెన్స్ సర్చ్ యు డు నాట్ ఫైండ్ మోర్ వాల్యుబుల్ థింగ్ అదర్ దాన్ ద ట్రూత్.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: You will be successful in enjoying the worldly love, physical love, but the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
1: Prema sarupulara, prema annadi okarini okaru preminchukovatam kada, adi kada prema.
2: Embodiments of love. Love does not merely mean loving each other.
1: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: భారతీయస్ హెవ్ నాట్ సో పాసిబుల్ అండ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్.
1: ప్రేమ స్వరూపులారా, ప్రేమ అన్నది

0: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
1: Bharatiyas have forgotten this sacred path of love.
0: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మనను కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
1: Since ancient times, it is only the sacred principle, the sacred one of the divine love, which is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.
0: ఇది దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
1: We are not able to know where we have hidden this divine love.
0: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
1: In fact, it is present everywhere.
0: అందు ఎందు కరడని కాదు, ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
1: In fact, you can see the divine love wherever you see, wherever you find.
0: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయులను వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
1: భారతీయస్ హ్యావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ ద డివైన్ లవ్ విచ్ హెస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
0: దైవ ప్రేమ తప్ప జగత్తునందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
1: In this world, universe, you don't find any other thing equal to that of
0: ee kanipinchetuvanti premalanni kudanu bhootakamulu natakamulu.
1: All other forms of love are just bhootaka, falsehood, nataka, the drama.
0: Kaani nijamainatuvanti prema tana naabhi nundi aavirbhavistundi.
1: The true love emanates, originates right from the navel.
0: Atti premanu manam తీసుకోవటం, సంపాదించుకోవటం, అదే నాకు చాలా ఇష్టం.
1: భగవాన్ వాంట్స్ us to experience and share with everybody that wholehearted love.
0: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎత్తి చూచిన కూడాను అది ప్రేమ కానే లేదు.
1: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
0: లౌకికమైన భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
1: ద వరల్డ్లీ లవ్, ద ఫిజికల్ లవ్, ద ఎఫీమరల్ లవ్ ఇస్ ప్లెంటీ ఎనఫ్ ఇన్ దిస్ వరల్డ్.
0: వీటినన్నింటినీ ప్రేమ అని పిలిచటకు అర్హత లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే డోంట్ డిజర్వ్ టు బి కాల్డ్ లవ్.
0: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
1: ట్రూ లవ్ షుడ్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
1: సేఫ్ గార్డ్, మెయింటైన్ దిస్ లవ్.
0: ప్రేమగల మానవులకు ఎట్టిది కూడాను లోటు కలగదు.
1: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమ స్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
1: We can be called the embodiments of love if only we install that love within us.
0: దైవము సర్వత్రా ఉన్నాడు.
1: God is all pervasive.
0: దైవం ఎవరు?
1: Who is God?
0: నీవే దైవము.
1: You are God.
0: ఇట్టి జవాబును మనం పొందాలి.
1: This answer, response we should get.
0: దైవం ఎందు చూస్తున్నా ఉన్నప్పటికీ నీ అందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
1: దో గాడ్ ఈస్ ఎవ్రీవేర్, నెవర్ ఫర్గెట్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
1: యూ కన్సిడర్ గాడ్ సెపరేట్.
0: ఎందుకన్నాడు అందు లేడని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ హీస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
0: చక్రి సర్వోపగతుండు.
1: God is everywhere.
0: ఎందెందు వెతికి చూచిన ఆనందే కరుడు అని ప్రహ్లాదుడు చెప్పాడు.
1: It is Prahlada who said that you will

0: ఫైండ్ హిమ్ వెరెవర్ యూ ఇంటెన్స్లీ సర్చ్ ఫర్ హిమ్.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనము గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
0: వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ఎసెన్షియల్ థింగ్ టు నో ది నేచర్ ఆఫ్ లవ్.
1: భారతీయ సంస్కృతి ఇదియే.
0: దిస్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: దైవం దైవం దైవం దైవం నీవే, నీకంటే వేరు దైవం లేడు.
0: యూ సే గాడ్, యు ఆర్ గాడ్, గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: తన యందున్నటువంటి దైవాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
0: సో మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ దట్ గాడ్ ఈజ్ ఇన్ హిమ్.
1: కానీ దైవము కానటువంటి దాన్ని విశ్వసిస్తున్నాడు.
0: హీ రిపోజెస్ ఫెయిత్ ఇన్ ఎవ్రీ అదర్ థింగ్ అదర్ దాన్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
0: Whatever you seek after, never give up this love.
1: ఇది ఏమన్న గొప్ప ధనం.
0: This is our prosperity, affluence.
1: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
0: There's no other property beyond this love.
1: ఈ ప్రేమనే గొప్ప నిధి.
0: In fact, this love is the mine of wealth.
1: దీనిని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
0: If one forgets this love, he cannot be a human being by any standard.
1: Tallini, tandrini, sodarulu kevalam premistunnavu.
0: You love your parents, mother, father, your sisters and brothers.
1: Kani ivi bhautikamainatvanti natak sambandhamaina premani.
0: This is all worldly love relating to the physical.
1: Kanuka mana nija premana manamu gurtinchadaniki prayatninchali.
0: Therefore it's necessary to make quest for true divine love.
1: నిజమైనటువంటి ప్రేమను వెతుకునక్కర్లేదు.
0: You don't need to search for true love anywhere else.
1: అది ఎప్పుడు మన వెంటనే జంటనే ఇంటనే కనిపిస్తుండాలి.
0: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: దాన్ని వెతుకునక్కర్లేదు.
0: You don't need to search for it specially.
1: కానీ నిజమైనది వదిలి నిజము కానటువంటి దానిని మనం ఎందెందో వెతుకుతున్నాం.
0: We are after the falsity, that which is not true, forgetting the basic fundamental love.
1: ఇది ఏమిటి?
0: What is this?
1: ఇది పుష్పం.
0: This is a flower.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
0: People go on describing this flower.
1: ఇది దైవ హృదయ పుష్పము.
0: God is the real flower.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
0: ఫ్లవర్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: ఇది భగవంతుడి యొక్క హృదయంతో కూడినటువంటిది.
0: దిస్ ఇస్ సింబాలిక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
1: దీనికి ఎన్నో రేఖలు ఉంటున్నవి.
0: ఇట్ హాస్ గాట్ సో మెనీ ఫేసెస్.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసివేస్తే పుష్పం ఎక్కడుంది?
0: వెన్ యూ గో ఆన్ రిమూవింగ్ పెటల్స్, వేర్ ఇస్ ద ఫ్లవర్?
1: కనుక ఈ రేఖలే భగవంతుడి యొక్క లేఖలు.
0: రేఖలు ది పెటల్స్ are the lekhalu, the letters of the divinity.
1: Evare premaloni lekha okati tappipoyinda vaadu prema swarupude kaadu.
0: If one misses this letter of love, you cannot call him the embodiment of love.
1: Ee annintikini aadharam okati.
0: There is only one fundamental basis for all.
1: Adiye మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
0: దట్ ఈస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: ఆత్మని ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
0: ది సెల్ఫ్ ఆత్మ ఈజ్ లవ్.
1: దానిని మరొక రీతిగా పిలిచేటకు పేరు లేదు.
0: యూ కెనాట్ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ దిస్ ఆత్మ.
1: ఈ ఆత్మకే అనేక రకములైనటువంటి ప్రేమలు.
0: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ మేనిఫెస్ట్ in varied manner.
1: మన తల్లి తండ్రి సోదరులు సోదరి వీరందరూ కూడాను ఈ యొక్క పుష్పం యొక్క రేఖలే.
0: The mother, father, brothers and sisters all represent the petals.
1: అందరూ చేరినటువంటిది కుటుంబము అనేటువంటి పుష్పము.
0: All together constitute the flower of the family.
1: కనుక మనం ఒక కుటుంబ ప్రేమలుగా ఉంటున్నంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఫ్యామిలీ రిలేషన్షిప్.
1: విశ్వ కుటుంబీకుడుగా నీవు కావాలి.
0: వన్ షుడ్ బిలాంగ్ టు దిస్ యూనివర్సల్ ఫ్యామిలీ. ఎవరిని చూసినా
1: నమస్కారం, నమస్కారం, నమస్కారం, నమస్కారం.
0: You should be able to respect, salute, namaskar everyone whom you come across.
1: దీనికి మించినటువంటిది ఎక్కడైనా మనకు లభిస్తుందా?
0: This sort of respect towards everybody, you don't get more than this in this world.
1: కనుక నీకు జగత్తులకు కనిపించినవన్నీ కూడాను దైవ స్వరూపములే.
0: All that is apparent in this cosmos, it verily is divine.
1: దైవము కానటువంటిది ఒక్కటి కూడాను జగత్తులో కానరాదు.
0: In this vast world, you don't find anything other than
1: ee kanipinchina anni kuda nu vastulu ga nee bhavisthunnavu.
0: You consider mereless objects of this material world.
1: Ee vastulu anni kuda nu daiva krupamule.
0: The material objects of this world also are symbolic of God's grace.
1: Kanuka prapanchamulo bhagavantunaku menchinatuvanti manaku okkati kuda nu kaaladu.
0: Therefore it is certainly established there's nothing beyond God in
1: this world. Kanukane manam pichivaram ayipoyi bhagavantudu ekkado ekkado ani vetukutu unnam.
0: Like madcaps who are in search of God elsewhere.
1: Ekkada chusina kanipinchinadi daivame.
0: It's only God who is present everywhere.
1: Daivamu kaanatavantidi lokamulo okkati ledu.
0: In this world there's nothing other than the divinity.
1: Kanuka సర్వము దైవస్వరూపమని భావించినటం చాలా గొప్పతనము.
0: ద గ్రేట్నెస్ లైస్ కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడా జగత్తులో కానరాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ అదర్ దాన్ గాడ్.
1: కనిపించినదంతా కూడా దైవస్వరూపములే.
0: ఆల్ దట్ ఈస్ కాన్స్పిక్యుయస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్.
1: ఫార్మ్ ఆఫ్ గాడ్
0: ఈస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక విల్ ఆఫ్ గాడ్ కాదు, ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక దైవము అన్ని రూపములతో కూడా మనకు కనిపిస్తున్నాడు.
0: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్.
1: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వ మానవ ఆకారంలో కూడాను మనం దైవంగా విశ్వసించాలి.
0: దేర్ఫోర్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్. ఇట్స్ ఓన్లీ గాడ్ హూ అస్యూమ్స్ ఆల్ దీస్ ఫార్మ్స్.
1: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
0: సో వీ షుడ్ గివ్ అప్ దిస్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
0: వీ షుడ్ గో ద పవర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ స్ట్రెంగ్థెన్ ఇన్ అవర్ హార్ట్.
1: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించడం లేదు.
0: యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఎనీ అదర్ థింగ్ అదర్ దాన్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇప్పుడు మనము నీటిని తాగాము.
0: You have taken water.
1: ఈ నీటిని త్రాగటం చేత ఏమి శాంతి కలిగింది?
0: What is that you get by drinking water?
1: దాహం తీరింది.
0: Thirst is quenched.
1: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
0: This very thirst is divine.
1: నీరు కూడాను దైవమే.
0: Water is divine.
1: పంచభూతములు, పంచేంద్రియములు, పంచకోశములు, పంచప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలే.
0: The five elements, the five essential sheets, the senses, everything is God only.
1: Even the senses ani danni durvinivam chesukuntunnam manam.
0: We are misusing our senses.
1: Idi manavudu chesetundi papamudu.
0: This is the sin committed by man.
1: Senses anni kudunu pavitramainatundi ve.
0: All senses are highly sacred.
1: Nirmalamainatundi ve.
0: They are pure.
1: నిశ్చలమైనటువంటివి.
0: దేర్ స్టడీ.
1: నిస్వార్థమైనటువంటివి.
0: సెల్ఫ్లెస్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్యశుద్ధ ఉద్యముక్త నిర్మల స్వరూపం.
0: దే ఆర్ ప్యూర్, అన్పొల్యూటెడ్, అన్సలీడ్, క్రిస్టలైన్, క్లియర్, ఇమ్మోర్టల్.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడా లేవు.
0: ఇట్ ఈస్ బియాండ్ ఆల్ కాస్ట్, కమ్యూనిటీ, రేస్, నేషనాలిటీ.
1: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
0: ఇట్ హెస్ నో నాలెడ్జ్ ఆఫ్ వాట్ కాస్ట్ ఈస్.
1: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
0: వీ హ్యావ్ ది హ్యూమన్ వాల్యూస్ విత్ ఇన్ అస్ బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ అవుట్ సైడ్.
1: మానవతా విలువలుంటే
0: హ్యూమన్ వాల్యూస్
1: ఏమిటి అనుకున్నారు?
0: వాట్ డు యూ థింక్ ఆఫ్ దెమ్?
1: మానవతా విలువలే దైవ గుణములు.
0: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద డివైన్ క్వాలిటీస్.
1: దైవానికి వేరే గుణమైనది దేవుడు.
0: గాడ్ హ్యాస్ నో స్పెషల్ అట్రిబ్యూట్స్ అదర్ దెన్ దీస్.
1: దైవము అనేటువంటి పదమే ఒక పెద్ద గుణము.
0: ద వెరీ టర్మ్ గాడ్ సింబలైజెస్ ఎ గ్రేట్ క్వాలిటీ సుప్రీం.
1: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని అందుకు తిప్పుకొని మనము భ్రమిస్తున్నాము.
0: We are deluded by attributing attributes to God.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Na noti endu edi palikidanu premane premane premane.
0: Whatever Bhagavan tells us, whatever he speaks, it is only love.
1: Naaku maroka padamu. Naaku maroka padamu naaku teliyadu.
0: Bhagavan does not refer to any other thing he does not know. The
1: premaku minchinatvanti gunamu మన యందు ఎక్కడ కూడా కానరాదు.
0: దేర్ ఇస్ నో గ్రేటర్ క్వాలిటీ దెన్ లవ్ విత్ ఇన్ మ్యాన్.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
0: వీ హ్యావ్ టు సీక్ దట్ లవ్.
1: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ అదర్ దెన్ లవ్.
1: నిర్గుణం,
0: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనం,
0: షైనింగ్,
1: సనాతనం,
0: ఎన్షియంట్,
1: నికేతనం,
0: ఎగ్జాంపులరీ,
1: నిత్య,
0: ఎటర్నల్,
1: శుద్ధ,
0: ప్యూర్,
1: బుద్ధ,
0: అన్సలి,
1: ముక్త,
0: లిబరేటెడ్,
1: నిర్మల స్వరూపేణము,
0: ఇట్స్ ప్యూర్ వన్, అన్పొల్యూటెడ్.
1: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం పలుకుతున్నామే కానీ దానికి వర్ణన్ని కానే కాదు.
0: ఆల్ దిస్ సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీవే రిప్రజెంట్ ద రియాలిటీ.
1: భగవంతునికి వర్ణనే లేదు.
0: యు కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
1: తనకు ఒకటే ఒక వర్ణన.
0: But it's only one way.
1: Goppa varnanam prema.
0: The greatest way of describing God is only
1: ee premaku minchinatuvanti varnana ekkada chikkili kodunu manaku adi varnane kaadu.
0: Beyond this realm of description of love, nothing lies ahead.
1: Kopam nandu kaani, taapam nandu kaani, vicharam nandu kaani, dukham nandu kaani, edini endu kodunu ee prema premane.
0: In all moments of life, either in anger or frustration, love remains as it is.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meerandaru prema swarupule.
0: You are all embodiments of love.
1: Mee endunnatundi swarupamu premane.
0: In fact, in reality, you are very love.
1: Aa premane bhagavat yokka aakaramu.
0: And this love is the form of God.
1: Atti aakaramnu manasu enta pettukoni.
0: That form you have.
1: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
0: యూ థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
1: అంగహీనుడైనటువంటి పిల్లలను,
0: ది హ్యాండిక్యాప్డ్,
1: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
0: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు త్రీ వీలర్స్.
1: వారు ఒక దైవస్వరూపులు.
0: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దే ఆర్ డివైన్.
1: హీనుడైనటువంటి వాడు లోకంలో ఎక్కడ కూడా కానరాడు.
0: దేర్ ఇస్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ ఆర్ లో.
1: ఆ హీనమైనటువంటి గుణము మన యందే.
0: దట్ క్వాలిటీ విచ్ ఇస్ సో లో అండ్ మీన్ ఈజ్ ఇన్ యూ ఓన్లీ.
1: అది భగవంతుని క్వాలిటీ కాదు.
0: ఇట్స్ నో వే ద గాడ్స్ క్వాలిటీ.
1: భగవంతునికి క్వాలిటీదే లేవు.
0: గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్.
1: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
0: బట్ హి హస్ గాట్ ఓన్లీ వన్ క్వాలిటీ.
1: ప్రేమనే అతని క్వాలిటీ.
0: ద క్వాలిటీ ఆఫ్ లవ్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: ప్రేమనే అతని స్వరూపము.
0: లవ్ ఈస్ హిస్ ఫార్మ్.
1: నేనెవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకెంత ఆనందమో చెప్పలేను.
0: భగవాన్ సేస్ ఇట్ ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్ యాజ్ హీ టాక్స్ టు పీపుల్ లవింగ్లీ.
1: ఆ ప్రేమ లేకుండా కేవలము పరిహాసంతో కానీ లేక పవిత్రమైనటువంటిది అని కానీ భావించి నన్ను వర్ణిస్తుంటే అది నాకు చాలా అసహ్యమేస్తుంది.
0: ఆన్ అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టాక్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫన్, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
1: Kanukani premato nannu palakarinchandi.
0: Talk to Bhagavan with all your love.
1: Aa premato palakinatvanti palukulu annitikini akkadane javabu vastundi.
0: You get the response then and there itself when your words are full of love.
1: Premato premato sai ani pilchu.
0: Say with all love, Sai.
1: Oyi ani palukutaru.
0: You get the response, Oyi, Oyi.
1: Kanukane prema lenatuvantidi matramu nannu ye matram kadirinchaledu.
0: Nothing can touch or move Bhagwan in
1: ఆ ప్రేమను మాత్రము కవరుగా చేసుకుని నన్ను పరిగణిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
0: Bhagwan will certainly respond if we talk to him with love.
1: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
0: There is no life other than love.
1: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలకరించండి.
0: If you want to see God and talk to him, well, have this love. Talk to him lovingly. Watch him with full of love.
1: Enta dharam unna, enta gunam unna, premaki ye matram panikiravu.
0: All your wealth, all your status stand nowhere in front of love.
1: Ee premaku menchinatuvantidi marokati jagatlo kanaradu.
0: In this world you do not find anything more than love.
1: Prema, prema. Ee rendu charamulaku minchinatuvanti oka madhuryamu ekkada kodanu kaaladu.
0: Two lettered word prema. All the sweetness contained in this you do not find anywhere.
1: Prema. Premaki enta dirghamistamo anta daniki madhuryam vastundi.
0: Prema, as you utter, well, it speaks of all sweetness there.
1: కనుక మీరు ప్రేమను ప్రధానంగా పెట్టుకోండి.
0: హ్యావ్ దిస్ లవ్ యాజ్ ది ఫౌండేషన్.
1: ఎక్కడికైనా మీరు వెళ్ళండి.
0: యు మే గో ఎనీవేర్.
1: అడవులు ఎందున్నా,
0: యు హావ్ ఇన్ ద ఫారెస్ట్,
1: ఆకాశమునున్నా,
0: ఓవర్ ఇన్ ద స్కై,
1: పట్టణమునున్నా,
0: ఇన్ ద సిటీ,
1: పల్లెనున్నా,
0: ఓ విలేజ్,
1: గుట్ట మీదనున్నా,
0: ఆన్ ద మౌంటైన్ టాప్,
1: కట్టేటబడి ఉన్నా,
0: ఆర్ ఇన్ ద డీప్ సీ.
1: ప్రేమించు వానికి ప్రేమయే సాటి.
0: Those that love, it is only love that is unparalleled, unbeaten, unequal.
1: కనుక ఇతనికి ఏ గృహము, ఏ వసతి, ఏ నివాసము, ఏ మాత్రము లేవు.
0: ద వన్ ఆఫ్ లవ్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ కంఫర్ట్, బీ దట్ రెసిడెన్స్ ఆర్ వాట్స్ ఎవర్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
0: దిస్ లవ్ వీ షుడ్ ఎక్వైర్.
1: ఈ ప్రేమకు ఎంత ధనమిచ్చినా లభించేటువంటిది కాదు.
0: యూ కెనాట్ బై దిస్ లవ్ విత్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ.
1: ఎంత మనసిచ్చినా లభించేటువంటిది.
0: You can only get it by offering your mind.
1: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది గాని.
0: It's only the mind that can acquire.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మొట్టమొదటి మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: It's only the love that one has to develop.
1: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి, భక్తి, భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
0: The objective of devotion is to grow, develop love.
1: కనుక మనకు భక్తి, భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచినో లభించదు.
0: డివోషన్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: ప్రేమనే మన యొక్క డివోషన్.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ ది ట్రూ డివోషన్.
1: ఈ ప్రేమ లేనటువంటి డివోషన్ డీప్ ఓషన్.
0: డివోషన్ విదౌట్ లవ్ ఈజ్ ఓన్లీ డీప్ ఓషన్.
1: ఆ ఓషన్ కూడా నువ్వు ఎలాంటిది, ఉప్పు నీళ్ళ పోలి.
0: దిస్ డీప్ ఓషన్ ఈజ్ సాల్టిష్ సెలైన్.
1: Devotion is like sweet water.
0: The devotion is full of sweet water.
1: Amritamayam entundi ee prema.
0: And this love is nectar.
1: Anandamayam entundi ee prema.
0: Love is bliss.
1: Adbhutamainatundi ee prema.
0: It's mysterious, wonderful.
1: Antata chikkunadi ee prema.
0: And you get it so easily for yourself.
1: Kaavi itti sulabhamainatundi premanu vadali.
0: You give up that easy, simple love.
1: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రం ఆశించరాదు.
0: Never expect any worldly love.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు భక్తి, భక్తి, భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
0: You safeguard that sacred love
1: within. దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: Beyond this, you don't find anything in this
1: world. దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
0: It is only the source of liberation.
1: Mukti, bhakti, yukti, rakti, anurakti. Anninti andukodanu ee prema okkati maatrame leenavayyundani.
0: Mukti, liberation. Bhakti, the devotion. Rakti, the attachment. The anurakti, one's own likes. They are all center round this love only.
1: Kanuka ee naadu guru poonam dinamu మీకు అందించేటువంటిది అమూల్యమైనటువంటి వస్తువు ఒక ప్రేమ మాత్రమే.
0: ఆన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ సేక్రెడ్ డే ఆఫ్ గురు పౌర్ణిమ భగవాన్ గివ్స్ అస్ మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్ టు ఎవ్రీబడి.
1: ఈ ప్రేమనే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
0: Without love, whatever that is given to you is useless.
1: Kanuka na premane pavitramainatundi yokka sinduram.
0: It is this Bhagavan's divine love which is most auspicious and sacred, the very vermilion sindura.
1: Itti premane meeru abhirudhi parchukondi.
0: This love we have to foster and grow.
1: Sayankalamu ee prema yokka vimaramunu chakkaga bodhisthayi.
0: This evening Bhagavan will explain the details of love.
1: Prema mudita manase kahe.

హవ సముద్ర గగన హవ కేకర మాత పిత బంధు సఖ సభ ఇక్కడ

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖములను అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్షువల్ ప్లెజర్ అండ్ సెన్షువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkhame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attire untuntari.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkhamulandu putti sukhamulu ee reethiga taanu pondagaladu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తునందు కనిపించినదందరి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: Tana puttuk sthananu taanu gurtinchukolekapothunnadu.
1: He is not able to know his origin.
0: Ekkadi nunchi vachanu, ekkadi nilchanu, ekkadiki velutunnanu aneetundi ee moodu rahasyamulanu gurtinchukunte manavuni yokka jeevitham saarthakam avutundi.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: Indriyamulaku మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీయతే ఇతి మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములైనటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియమే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎట్లా?
1: హౌ?
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కానీ ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఈస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఈస్ సో హ్యాండ్సమ్ but the nose is very small.
0: Small. ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: So senses decide what are good and what are bad.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర senses have another significance.
0: అనగా ఒక పరిమితములో దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: Meaning, they must be used under certain limitation.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను, అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: Senses, which are God's gift, must be used under certain limits.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, రోగములకు గురి కావలసి వస్తుంది.
1: If he doesn't make use of the senses under certain limits, it amounts to disobedience to God and he'll be put to suffering, losses and sickness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make use of proper use of these senses for which they are meant, gifted by God.
0: ఉదాహరణమునకు ముక్కును తీసుకోండి.
1: For example, take nose.
0: శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధము చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాశకమును అందించాడు.
1: Nose is given to maintain our life through this breathing process.
0: అంతేకాక రుచులను కూడాను చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: The tongue is gifted to know the taste.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనం దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are making all attempts to misuse these senses.
0: శ్వాసను తీసుకోవటం, శ్వాసను వదలటం.
1: Inhalation and exhalation.
0: దీని ద్వారా కూడాను అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనను అందిస్తూ ఉన్నాడు.
1: The breathing process also has got spiritual teaching.
0: So, hum. ఇది అద్వైతం యొక్క మార్గము, ప్రబోధ.
1: The teaching of non-dualism is this principle of soham.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: This is also called హంస గాయత్రి.
0: సో హం, నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: The meaning of soham is I am that, I am God.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాశకాన్ని అందించాడు.
1: This nose is gifted to understand this principle of soham by the breathing process.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయ వాసనలకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాశకాన్ని ముందు నష్టం వేసుకుంటే ఈ నాశకం ఏమైపోతుంది?
1: In this physical world, the world full of sensual pleasure, if you make use of the nose for snuff, what is going to happen?
0: ఈ స్నఫ్ అనేటువంటిది నశం చేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాశకమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది.
1: The snuff comes in the way of our breathing process and it makes the whole process unsacred.
0: తద్వారా ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: The lungs also in due course of time get spoiled.
0: Tadwara isnophilia, asthma anetunte rogamulu kudanu prarambham avutayi.
1: One suffers from isnophilia and asthma because of snuff.
0: Bhagavantudu ye nimittamai andinchado aa indriyamulnu daniki viruddhamaina margamlo vinivoga pettadam cheta deeniki taginatunte punishment ee vyadhiye.
1: The sickness is the consequence of the misuse of the senses because they are meant for a particular purpose.
0: Nalukunu andinche deni kosamani?
1: Why the tongue is given?
0: అందుకోసమని నాలుకను ఎన్ని విధములకు కూడాను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
1: జయదేవ extolled the various traits.

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: Oh, tongue really sacred. You know the respect and the esteem. You know what obedience and humility is. Instead of chanting God's name Govinda and Damodara, why are you going the wrong way?
0: Atti nalukalundu manamu satyamainatti palukunu palakali.
1: With this tongue we should speak truth.
0: Satyavakunu anusarinchali.
1: We should follow truth.
0: Parulo hrudayamulo badinchinatvanti yokka palukunu palakali.
1: We should speak in such a way as to not to hurt others.
0: మధురమైనటువంటి ఒక పదార్థములు భుజించాలి.
1: We should accept palatable
0: మత్తు పదార్థములు కాని, మత్తు పదార్థములు కాని,
1: intoxicants
0: మాంసభక్షణ కాని,
1: or meat
0: స్మోకింగ్లు కాని,
1: or smoking
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి ఒక పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: Why should one should not have these vices as to take these intoxicants and smoking and the meat eating
0: ఇత్యాది దురభ్యాసములకు లోగ కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యు లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవునికు చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, దే ఆర్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది.
1: Therefore he falls sick.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడా చెడిపోతుంది.
1: His brain also gets ultimately spoiled.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the intelligence like that, why should he continue to live?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: Therefore the teaching is, O tongue, you have got a sacred purpose to fulfill. You follow the direction.
0: Matra ane daniki parimitamainatunti paddathiloni.
1: Matra here meant to work under certain limits.
0: Yedi vinallo danini maatrame vinali manu.
1: We are supposed to listen that what we are supposed to.
0: Vinavalsinatunti danini vismarinchi, vinalanatunti danini visvesinchi, nee yokka shravanamunu snarasam chestunnavu.
1: In fact, we are spoiling this power of faculty of audition, listening, by believing that what we are not supposed to.
0: Suradasa kuda cheppadu cheviyundi chevatulai ati manoharamaina nee gaana marimpa neraraire.
1: Suradasa also said, you have got the ears, but you are not able to listen to the melodious music of the Lord.
0: Kannundi gruddulai kalyanakaramaina nee roopa darshimpa neraraire.
1: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form
0: kannundi enduku ichchadu bhagavantudu.
1: Why God has given eyes?
0: అడ్డం వచ్చినటువంటి వాటినంతా చూడటం కోసమనే?
1: Are they given to see everything?
0: కాదు కాదు.
1: No.
0: మంచిని చూచే కోసమని.
1: To see good, eyes are given.
0: కనుకనే పురందదాసు కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? భగవంతుని చూడనటువంటి ఈ కన్నులు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: Enduku ee kannulu untunnayi pattikayala vale?
1: Just these eyes are like the cotton balls.
0: Nee kosama bazaar lo poyetunte vyaktulantanni chuttam kosamana? Kaadu kaadu. Bazaar lo vesinatunte gaiti postanta chuttam kosamana? Kaadu kaadu. Bazaar lo vesinatunte cinema wall postanta chuttam kosamana? Kaadu kaadu.
1: The vision is not granted to watch the guide post and the wall posters on along the streets and everything over there.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: As you walk along the road, first watch your step.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
1: Because you have lost that sacred path of the vision, you are put to danger.
0: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ టాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
1: As you're going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
0: నీవు రోడ్లో పోయేటప్పుడు రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రం గుర్తించరాదు.
1: You should see the road as you go straight, nothing else.
0: అప్పుడే నీకు క్షేమము అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: There lies all the joy and security.
0: కనుకనే ఇంద్రియముల యొక్క ప్రమాణమును, ఇంద్రియముల యొక్క విలువను, ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగా మాతంగా విహంగమీన బృంగములవలే అన్నారు. కురంగా మాతంగా విహంగము మీనము కుంభములవలే. అనగా లోకంలో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములు ఉంటున్నాయి.
1: There are five principles here. One is శబ్ద, the second is రూప.
0: శబ్దములకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: The deer, the second they become victims to the sound.
0: శబ్దములు తాను భరించుకోలేవు.
1: They can't bear the sound.
0: అదిరి బెదిరి పోతుంటాయి.
1: They are fear stricken because of high sounds.
0: కట్టకడపటికి ప్రాణములకును కోల్పోతుంటాయి.
1: They lose their life ultimately.
0: ఒక శబ్దములకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం అనే కులిపోతున్నాయి.
1: Deer is a victim to one factor of sound.
0: ఏనుగు.
1: Then touch.
0: ఈ స్పర్శ చేత తాను మనకు వశమైపోతుండాలి.
1: Elephant can be caught because of its weakness.
0: ఏనుగు పెద్దదే కానీ బలము చాలా గొప్పదే కానీ ఒక శబ్దములు కాక స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: The body is so big, so mighty, but yet because of weakness to the sense of touch it becomes a victim.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధి బలమును ఏమాత్రము యోచించదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ టచ్ ఇస్ బియాండ్ ద ఫిజికల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే శబ్దము స్పర్శ రూపము.
1: దెన్ థర్డ్ వన్ ద ఫామ్ రూప.
0: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ ను చూసేటప్పటికీ తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
0: రసము అది ఏ చేప.
1: దెన్ ద రస ద టేస్ట్.
0: ఇంకా మాంస ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
0: అట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటాయి.
1: ఈచ్ ఇండివిజువల్ బికమ్స్ ఎ విక్టిమ్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: యు కెన్ అండర్స్టాండ్ హౌ
0: ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: మ్యాన్ హాస్ గాట్ ఆల్ దీస్ ఫైవ్ ఫ్యాక్టర్స్ ఇన్ ఫోర్.
0: కనుకనే వీడు అన్నింటికీ కూడా బద్ధుడైపోతున్నాడు.
1: దేర్ ఫోర్ హీస్ చైన్డ్ బై ఆల్ దీస్ ఫైవ్.
0: అన్నింటికీ తాను వశుడైపోతున్నాడు.
1: హీ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఆల్.
0: అన్నింటికీ తాను స్లేవ్ అయిపోతున్నాడు.
1: హీ బికమ్స్ ఎ స్లేవ్ టు దీస్ ఫైవ్.
0: కనుకనే తన జీవితం అంతా కూడా స్వేచ్ఛ అనేది దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
1: దేర్ ఫోర్ హీ లూజెస్ హిస్ ద వెరీ ఫ్రీడమ్.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడి నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: Therefore, the sensual pleasure is product of misery.
0: ఈ దుఃఖం నుంచి మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంటుంది కానీ సుఖం అనేటువంటిది ఏనాటికి మనకు ప్రాప్తించదు.
1: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
0: మృత్తికమైనటువంటి కుండ లోపల స్వర్ణకుండగా మారాలన్నట్టు ఎట్లవుతుంది, వీలవుతుంది?
1: How do you expect an earthen pot to become a golden one?
0: కనుకనే మనం పుట్టినదే దుఃఖం నుంచి పుట్టాము.
1: We are born in misery.
0: సుఖమనేటువంటిది ఎట్లా ప్రాప్తిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్?
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటుంది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకనే ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: When you surrender to the divine, you will have this bliss.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: We have to think another.
0: ఈ ఇంద్రియములు 10.
1: We have 10 senses.
0: 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు.
1: 5 senses of perception, 5 senses of action.
0: ఈ 10 ఇంద్రియములకు ఎవరు యజమాని?
1: Who is the master of these 10 senses?
0: అదే మనసు.
1: The mind is the master of the
0: 10. కనుకనే 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: Therefore, these 10 senses are equal to the wives to the master mind.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: One is not able to go on well with one wife.
0: ఇద్దరు ఉండి భార్యలు ఉండినటువంటి ఉత్తానపాదునికి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తానపాద, who has two wives, had to be separated from his son Dhruva because of the problem at home.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: అండ్ యూ ఆల్సో నో ద కింగ్ దశరథ హూ హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరి ఇట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: బికాజ్ హి హాడ్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు త్రీ ఆఫ్ హిస్ వైవ్స్.
0: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
1: యూ కెన్ అండర్స్టాండ్ ది ఫేట్ ఆఫ్ ది మైండ్ విత్ 10 వైవ్స్.
0: ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: One wife will demand that she should be taken to a good scenario, good scene.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడనంటుంది.
1: If you don't take me to that spot, I will not talk to you.
0: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
1: The tongue wants very good dishes.
0: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతర పైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
1: అండ్ ఇఫ్ వి డోంట్ సప్లై డెలీషియస్ ఐటమ్స్
0: ఈ విధంగానే ఒకదానికి తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి కోనుకుంటుంది.
1: వెన్ యూ సాటిస్ఫై వన్ సెన్స్ ద అదర్ సెన్స్ టర్న్ అగైన్స్ట్
0: కనుక ఈ 10 ఇంద్రియములను కూడా నువ్వు తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు. ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: One wife will demand that she should be taken to a good scenario, good scene.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా

0: కనుక
1: ఈ 10 ఇంద్రియములను కూడా తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు సాటిస్ఫై ఆల్.
1: కనుకనే అర్జున్ అటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైన మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
0: ద మైండ్ ఇస్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
1: ఈ చంచలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసుకు?
0: మైండ్ ఇస్ వేవరింగ్ వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్.
1: ఈ భార్యలు పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
0: ద మైండ్ ఇస్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
1: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
0: సో ది సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
1: ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడా స్థిరత్వంలో ఉండనివ్వదు.
0: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
1: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖమును అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
0: Man feels that he is happy because of the sensual pleasure, but it is momentary, but ultimately he suffers a lot.
1: కానీ ఇంత తెలివితేటలైనటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man being so intelligent, he is not able to investigate what the sensual pleasure
1: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క ఆనందములకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నారు.
0: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై దిస్ ఫిజికల్ ఫ్లీటింగ్ వరల్డ్ బట్ ఈ డజంట్ అండర్స్టాండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ గోయింగ్.
1: ఈ భౌతికమైనవన్నీ కూడాను క్షణభంగురమైనటువంటిది.
0: ఆల్ ది వరల్డ్ థింగ్స్ ఆర్ మొమెంటరీ.
1: దీనిని శంకర్ల వారు కూడా చెప్పారు.

0: ఇవంతా క్షణములో పల్లెపోతుంటది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే, ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హీ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిది అంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సే డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ కి విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్ బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్ బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడా భూములకంతా విలువ కట్టేటువంటి వారు ఎవరు? మనిషే.
1: ద సైట్ వాల్యూ ఇన్ సిటీస్ ఇస్ వెరీ హై.
0: బొంబాయిలో ఒక అడుగు తీసుకుంటే దీనికి 2 లక్షల రూపాయలు ఒక అడుగు నెలకు.
1: There in Bombay, you have to pay a couple of lakhs.
0: వీటికంతా విలువ కట్టేటువంటి వాడు ఎవరు? మనిషి.
1: హూ ఇస్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్?
0: అన్నింటికీ విలువ కట్టే మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: ద మ్యాన్ హూ ఇస్ ద కాజ్ ఫర్ ద వాల్యుబుల్స్ అవుట్ సైడ్ హ్యాస్
0: మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: మ్యాన్స్ వాల్యూ హ్యాస్ డిక్లైన్డ్.
0: అన్ని విలువలు ఎక్కిపోయినా కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది.
1: ప్రైసెస్ హావ్ గాన్ అప్, హ్యూమన్ వాల్యూస్ హావ్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవడం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది.
1: బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: మానవుడు ఎంత గొప్పవాడు.
1: మ్యాన్ ఇస్ మైటీ.
0: ఎంత తెలివితేటలు గలవాడు.
1: హౌ ఇంటెలిజెంట్ హీ ఇస్.
0: ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు. అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది.
1: దిస్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మన్.
0: ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడా స్వార్థము స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలు ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: దట్ డే హీస్ రిడ్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, హిస్ వాల్యూ విల్ గో అప్.
0: కనుక మానవ

0: మానవతా విలువలను ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: సో టుడే వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ వాల్యూస్.
0: మన ఇంద్రియములు మానవ జీవితం లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ దీస్ సెన్సెస్ టు లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: మంచిని చూడు,
1: సీ గుడ్,
0: మంచిని విను, మంచిని మాట్లాడు, మంచిని తలచు, మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్,
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం తీసుకోలేకపోతున్నాం.
1: We are not understanding the meaning of these statements.
0: ఈ ఐడెంటిటీని మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these five senses, we will know their value more and more. ఇంత
0: విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: The main teaching of Bhagwan, the important thing is this: talk less, work more.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనము ధరించేటువంటి వారు.
1: In ancient times, sages observed.
0: ఈ మౌనం దేనికోసమని?
1: Why should you observe silence?
0: అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును.
1: By talking too much, you may speak a lie.
0: ఇతరులకు ఏదైనా బాధ కలిగించవచ్చును.
1: You may hurt someone else.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: వీ మే రివీల్ అవర్ ఓన్ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ కాన్షియస్నెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనమును వహిస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ పీపుల్ అబ్జర్వ్ సైలెన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద నోబుల్ హైట్స్ వి రీచ్ బై అబ్జర్వింగ్ సైలెన్స్.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: బై అబ్జర్వింగ్ సైలెన్స్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇంటెలిజెన్స్.
0: ఒకనాడు వివేకానంద 10 దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైనా కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి యొక్క ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: What is the reason that all the shlokas that he got them by heart, how is it that he forgot?
0: Swami Sadananda ikkada vachi, Narendra, nuvu chaala porabadutunnavu. అధిక భాష చేతనే నీ యొక్క తెలివితేటలు కూడా మరుగుపడిపోతున్నాయి. నీ యొక్క జ్ఞాపశక్తి కూడా క్షీణించిపోతుంది. మెమరీ పవర్ పోతుంది.
1: స్వామి సదానంద కేమ్ ఓవర్ దేర్ అండ్ సెడ్ నరేన్ యు హావ్ కమిటెడ్ ఎ మిస్టేక్ హియర్ బై టాకింగ్ టూ మచ్ యు లాస్ట్ యువర్ మెమరీ అండ్ యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో డిక్లైనింగ్.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: హి వాంటెడ్ హిమ్ టు అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: ఒక 15 దినములు మౌనంగా కూర్చున్నాడు.
1: For 15 days, he remained in silence.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: Thereafter, he could recall all శ్లోకాస్.
0: కనుకనే పిల్లలు పరీక్షల కోసమే నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: Students, they want to improve their intelligence, keeping the exam.
0: కానీ మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతుంటారు. ఈ మాట్లాడుతూ ఉండే సమయం లోపల ఈ మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: But as they talk continuously, the memory power diminishes.
0: పోనీ కనీసం పరీక్షల సమయమునందైనా కూడా మాట్లాడకుండా ఉంటాం మంచిది.
1: At least during examination season, better you observe silence.
0: జ్ఞాపక శక్తి తెలివితేటలు కూడా అధికంగా అభివృద్ధి అవుతాయి.
1: When you observe silence, your intelligence will improve. And also your memory power.
0: Inte kaakunda mounam valla enniyo vidhamainatundi abhiruddhulu kodanu manavuni endu gocharistuntayi. Anta yuvukudu ganu mari pothavu.
1: The more silence you observe, the more deserving person.
0: Maatalu adhikamayye kodi ati twaragani vruddhapyam pondutavu.
1: The more you talk, the age advances quite pretty soon.
0: Kanukane ee indriyamullo undinatundi okka shaktulanu kontha manaku gurtinchukodaniki prayatninchali.
1: So we have to understand the power, the capacity of the senses.
0: Ee indriya shaktini gurtinchukonalekane మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: As man could not know the power of these senses, he has become powerless.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: Senses are sacred.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: Highly powerful.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే.
1: They are gifts of God.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడా అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్ నేచురలీ విల్
0: అట్టు లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వి మిస్యూజ్ దెమ్ విల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్ హౌ డు ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్?
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: వీ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: యూ కాన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్
0: డైరెక్షన్. ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వము ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ is bound by the senses.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: And is further chained by the five life sheets.
0: కనుకనే అన్నమయ ప్రాణము, అన్నమయ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు.
1: These are five sheets. One is the food, other the life, the mind, the awareness and the one of bliss.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: However, these three sheets of the food, life and the mind are present
0: among the birds. మానవుడు కూడాను ఈ మూడు కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశం ఏమీ కావాలి?
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో ప్రొసీడ్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ దీస్ త్రీ, వెన్ వుడ్ హీ ట్రావెల్ టు ద అదర్ టూ బియాండ్?
0: కానీ మానవుడు అన్నమయ ప్రాణమయ మనోమయ ఈ మూడు కోశముల వరకే ప్రయాణం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ ఇస్ ట్రావెలింగ్ అప్ టు దీస్ త్రీ లెవెల్స్ ఓన్లీ, ద షీట్ ఆఫ్ ఫుడ్, ద లైఫ్ అండ్ ద మైండ్.
0: విజ్ఞానమయ కోశంలో కూడా ప్రవేశించడం లేదు.
1: హీ హాస్ నాట్ గాన్ టు ద షీట్
0: ఆఫ్ స్పిరిచువాలిటీ. కోటికొక్కరో విజ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తున్నారు.
1: అట్ లీస్ట్ వన్ ఆర్ టూ వుడ్ బి ఏబుల్ టు ప్రొసీడ్ టు దట్ ఫోర్త్ స్టేజ్.
0: తదుపరి ఆనందమయ కోశం,
1: ద ఫైనల్ వన్ ఇస్ ద షీట్ ఆఫ్ బ్లిస్.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కంటిన్యూ అవర్ ఆన్వర్డ్ జర్నీ. దట్
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: బికాస్ వీ గెట్ డౌన్ ఇన్ ద మిడిల్ స్టేషన్స్ ఆన్ ద వే,
0: అనేక కష్టములకు కూడా గురి అయిపోతాం. అనేక కష్టములు కూడా
1: విల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఎక్కడ చేరాలనో అక్కడ చేరాలి.
1: వీ హావ్ టు రీచ్ ద డెస్టినేషన్.
0: కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
1: అసతోమ సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్ నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ from this untruth to the truth in the right
0: way. అప్పుడే మనకు ఒక శాంతి.
1: Then you will have peace.
0: అంతవరకు శాంతి లేదు.
1: You will never attain peace till then.
0: తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: It should be a travel from darkness to light.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: When once you travel from darkness to light, you will attain peace.
0: మృత్యోమ అమృతంగమయ,
1: మృత్యు
0: నుంచి అమృత తత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది.
1: When you travel from the state of the death to immortality, you will be peaceful.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: In order to attain peace in all these three levels, we should recognize the significance of
0: ఈ అన్నింటికి మూలాధారమైనటువంటిది ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్, దీస్ ఆర్ ది ఫోర్.
0: తేజ దుర్జన సంసర్గం,
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడాను మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ సాంక్టిటీ.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చిస్ట్రీ.
0: భుజబలంబు
1: ఫిజికల్ స్ట్రెంగ్,
0: గొప్ప బుద్ధి బలముండి
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యి.
1: బికాస్ హీ డింట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్, హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే?
1: వాట్ హ్యాపెన్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్?
0: దుర్యోధన దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుని సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒకడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన, హీ హస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయం.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
1: అండ్ దిస్ కర్ణ ఇస్
0: ఇతని పేరే దానకర్ణుడు.
1: ఇస్ ద వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మత్వంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుని చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగం గురి అయిపోయాడు.
1: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
0: ఈ దుస్సంగముల చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
1: If you are in the bad company, you will lose your virtues.
0: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
1: You will lose your good conduct and become bad ultimately.
0: సద్బుద్ధులు కూడా దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
1: అండ్ యూ లూజ్ యువర్ గుడ్ సెంటిమెంట్స్ అండ్ గుడ్ థాట్.
0: ఈ కారణం ఏమిటి?
1: వై?
0: దుష్ట భావముల చేతనే, దుష్ట సంఘముల చేత. కేవలం వ్యక్తిలోకి సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: నాట్ ఓన్లీ ది కంపెనీ ఇస్ ఎ బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
0: తాస్తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
1: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ హి ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ బీ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
0: కనుకనే చెడ్డ దాంట్ లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
1: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
0: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: ది స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: వానికి రాత్రి పగలనేటువంటిదే లేదు.
1: And this wicked man has no sense of time. వానికి
0: నిద్రాగనేటువంటిదే లేదు.
1: And he doesn't stop at any particular period.
0: ఎప్పుడు పడితే అప్పుడంతా కరుస్తుంటాడు వాడు.
1: He bites you every time.
0: కనుకని అట్టి దుష్టుని యొక్క సంకల్పములు, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: So we should never be in the bad company. We should never have bad thoughts.
0: జజ దుర్జన సంసర్గం.
1: So we should run away from that.
0: ఇది మొట్టమొదటి మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: That's the first thing that a mankind should know.
0: ఇది ఆధ్యాత్మిక మార్గములకు ప్రథమ సోపానము.
1: This is the first step in spiritual path.
0: జజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంగమం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: ద మూమెంట్ యూ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ కెన్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అట్టి సత్సంగం ఏదాంటిది?
1: వాట్ ఈస్ దట్ గుడ్ కంపెనీ?
0: కానీ ఈనాడు ఈ లోకంలో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు, మంచి సాధకులు ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
1: In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants.
0: Satsangam ante idi kaadu.
1: This is not satsanga.
0: Sattu. Sat. Adhe shastram. Sat chitta anandam. Aa sattu. Sat anaga being.
1: That sat, that which is being.
0: Sat sangamu. Aa sattu. Aa pavitramainatuvanti oka daiva sangamato manam cherali.
1: We should be in the company of the divine sat, the being.
0: Aa sat anetuvanti మనుషుల లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు దుష్టుడే, వీడు సజ్జనుడే నిర్ణయించడం వీలు కాదు.
1: వి కెనాట్ డిసైడ్ ఆర్
0: సత్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్, ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యు షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్ విత్ ఇన్ యూ.
0: అది అంగంలోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: Human life is jangam.
0: Jangamloni sangamu. Ee sangam ante emti? Ee arishadvargala sangamu.
1: The sangam are six weaknesses.
0: Ee sangamloni jangamu.
1: The jangamu there.
0: Jangamloni lingamu. Adi atma.
1: The linga is atma.
0: Adi atma tattvamu.
1: That is atmic principle.
0: Kalukane aa satta anetundi eppudikudunu maarpu chendinatundi satta.
1: So the sat being is changeless.
0: Etti maarpu kudunu undetundi kaadadi.
1: It has no trace of change any time.
0: Kalukane సత్ అనేటువంటి దాంతో దాని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: గురు పుణ్య మహోరాత్రం. రాత్రి పగలు కూడా నువ్వు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుల వారు.
1: Vyasa said, helping others is a merit or punya.
0: Paropakarame punyamu.
1: Helping others is merit, punya.
0: Papaya parapeedanam annaru.
1: To harm others is sin.
0: Ee punyam ante emiti?
1: What do you mean by punya?
0: Paropakarame punyamu annaru.
1: Rendering service
0: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
1: We think paropakara service to others meant helping others.
0: Idi kaadu paropakaram. Idi bahya prapanchamunaku paropakaram.
1: This is only help, upakara from the outer point of view.
0: పరా అదే దైవతత్వము.
1: పరా ఇస్ డివినిటీ.
0: ఉప సమీపము.
1: ఉప ప్రాక్సిమిటీ.
0: కారము చేరిపోవటము.
1: కార జాయినింగ్ మర్జ్
0: అనగా ఏమిటి? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఓ ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: That one has to be close to God.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: He should be in the
0: అది పరోపకారము.
1: Being in the closest ఎవరికో
0: ఇంత అన్నం పెట్టాము, ఎవరికో ఇంత దానం చేశాము, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
0: ఎక్స్ట్రా. పరా ఉపకార పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: పవిత్రతతో పవిత్రతకు సమీపంగా మనం చేరిపోవాలి.
1: That we should be very close to that sacredness.
0: ఇది పరోపకారం.
1: This is పరోపకారం.
0: ఇది పుణ్యము.
1: This is punya merit.
0: అట్ట చేయకుండా ఏదో నేను 10 బస్తాలు వేసి అందరికీ అన్నం దానం చేశాను అనుకుంటావు.
1: But if you are in poor feeding with 10 bags of rice, it cannot be పరోపకారం.
0: ఏదో కొన్ని వందల వస్త్రాలంతా తెచ్చి వీరికి చీరలు పంచలంతా ఇచ్చాము, ఇది పరోపకారం చేశాము అనుకుంటాము.
1: You think పరోపకార help meant distribution of clothes to hundreds of people?
0: కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పుకోవచ్చునే కానీ భగవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు.
1: You can account all these things to the income tax officer, not to God.
0: కానీ భగవంతుని దృష్టి లోపల పరోపకారం అంటే ఇదే, భగవంతునికి సమీపంగా పోవటమే పరోపకారము.
1: On the divine viewpoint, being so close to God is పరోపకారం.
0: పాపాయ పరపీడ
1: The next one, పాపాయ పరపీడనం.
0: పాపం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ పాప?
0: పరపీడనం. పర అనగా దైవత్వమును. దైవత్వమును త్యజించడమే లేక దైవత్వమును భిన్నత్వంగా భావించుకోవటమే ఒక పాపము.
1: పరం ఇస్ డివినిటీ. పీడన మీన్ వ్యూయింగ్ దట్ మల్టిప్లిసిటీ ఆఫ్
0: ఏకత్వమైనటువంటి పరమాత్మను భిన్నత్వంగా భావించుకోవటమే పాపం.
1: డివినిటీ ఇస్ యూనిటీ, ద వన్నెస్. బట్ ఇఫ్ యూ వ్యూ ఇట్ ఎస్ మల్టిప్లిసిటీ, ఇట్ ఇస్ సిన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏ మతం వారైనా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు.
1: యూ మే బిలాంగ్ టు ఎనీ రిలీజన్.
0: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్
1: రూత్ ఉదావన్.
0: ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
1: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంటెడ్ కట్ ఇట్ ఇంటూ పీసెస్, ఇట్ ఈస్ ది వర్స్ట్ ఆఫ్ ది
0: సిన్. ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
1: గాడ్ ఈజ్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై.
0: కానీ ఈనాటి కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ కలి ఏజ్,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
1: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హూ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
1: Therefore, this diversified view is sin.
0: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
1: To have full faith in unity is merit.
0: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వం అంటే దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
1: పరా ఇస్ డివినిటీ, ది పీడా ఇస్ జస్ట్ ఫ్రాగ్మెంటెడ్ వ్యూ.
0: ఇట్టి సక్రమమైనటువంటి సరియైనటువంటి అర్థములు తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
0: కనుక మనం ఈనాడు తెలుసుకోవాల్సింది ఏమిటి? భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను సక్రమమైన మార్గములో, పరిమితమైనటువంటి మార్గములో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
1: So what should we know today? That we should make use of these senses under certain limits in a proper way.
0: సక్రము పరిమితము ఈ రెండింటి యందు కూడాను మాత్ర అని చెప్తూ వచ్చారు.
1: The matra meant these two aspects, making use of them in a proper direction.
0: Matra koratalu vesetvantidi,
1: it measures
0: parimitamu kalpinchetvantidi,
1: it has got certain limits.
0: Adi ee indriyamulu yokka shakti samarthyamulu,
1: that is the capacity, the limitation.
0: Ee indriyamulu parimitam meedinappudu idi peda margam padtayi.
1: When they go beyond these limitations, they will be in a perverted direction.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Prati manavuniki indriyamulu untunnavi.
1: Every human being has senses.
0: Kani ee indriyamulanu sariyainatundi vidyam teliyakokunda povatam chetane pedamargam pattinchi jeevithamlo aneka vidhamulainatundi yokka avasthalaku uri avutunnaru.
1: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
0: Manam cheyavalsinatundi sadhanalu marokati ledu.
1: We don't need to do any other ye
0: sadhanalu cheyanakkaledu.
1: You don't need to do any sadhana.
0: Endukante anni neeve untunnavu,
1: because you represent everything.
0: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
0: సర్వము తానే వాడు, తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
1: When you are everything, what there's no need to look at another.
0: అంతా తానే అయి ఉంటున్నాడు.
1: You are everything.
0: ఒక నిప్పు ఉంటుండాలి.
1: You're like a fire.
0: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
1: As you neglect the fire is covered by ash.
0: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you get the ash?
0: నిప్పు నుంచేనే వచ్చింది.
1: The ash is the product of fire.
0: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
1: Ash having been derived out of the fire covers the very fire.
0: నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
1: When you blow it off, the ash will go away and you can see.
0: నిప్పును ఎక్కడి నుంచినో నీవు తీసుకుని రాలేదు.
1: You have not brought the fire up.
0: నిమురుని ఎక్కడికో పంపలేదు.
1: You have not driven out.
0: నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
1: The ash is the product of the fire.
0: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: The moment the fire
0: is taken away, you see the fire. దివ్యత్వము,
1: divinity is within you.
0: దాని నుంచినే పుట్టింది మాయా.
1: And this illusion is the
0: ఆ మాయ అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
1: And this illusion that covers you.
0: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
1: And once you know, understand this illusion, you can know your true divinity.
0: కనుక నీవేమీ సాధన చేయనక్కర్లేదు.
1: You don't need to do any spiritual.
0: ఏ యాత్రలు పోనక్కర్లేదు.
1: You don't need to visit pilgrim center.
0: కానీ నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: But turn inward.
0: అప్పుడే నీకు సక్రమమైన జీవం కనిపిస్తుంది.
1: Then you will see the right thing.
0: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
1: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind.
0: Tarvata buddhi.
1: Later intellect.
0: Ee nalugudu telusukunna tarvata aatma saakshatkaram ayipothundi.
1: After understanding these four, you will enjoy the manifestation of
0: atma. Endukante idi oka dani paina okati cheri untundali.
1: Because one is linked with the other.
0: Ee adlanta manam teesivesinappude aa swasvaroopanni manam sandarshinchukovadaniki veelavutundi.
1: When once we remove all these obstacles, you can see your true form.
0: Ippudu etta undi?
1: How is this thing now?
0: Atma untundali.
1: There is atma.
0: Dani paina buddhi untundali.
1: Over that intellect.
0: Dani paina manasu untundali.
1: Above that mind.
0: Dani paina indriyamulu untundali.
1: Then senses.
0: Dani paina shariram untundali.
1: Above all,
0: ee shariranni teesiveyali.
1: First remove the body.
0: Indriyamulu pakkaku nettali.
1: Brush aside senses.
0: Manasunu marinimpa cheyali.
1: And see that mind
0: buddhini
1: goes away.
0: Buddhini tochukovali. Appude atma sandarshanam praptistundi.
1: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
0: Buddhi grahya mati indriyam.
1: And the intellect transcends.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాయి.
1: As intellect is so close to atma, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశము మనకు అధికంగా గోచరమవుతుంది.
1: When you so close to atma, you will see the brilliance there.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: సో స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ టుడే షుడ్ నో క్లియర్లీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది
0: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: ఫర్ యూత్ ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
1: బికాస్ దే బికమ్ స్లేవ్స్ టు ది సెన్సెస్ దే బికమ్ వర్స్ దెన్ అనిమల్స్.
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టెన్ ప్లైట్స్ అండ్ కండిషన్స్.
0: పశుపక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టెన్ డిసిప్లిన్.
0: కానీ విద్యావంతుడైపోయి, విద్యాధికారి అయిపోయి, మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు కూడాను ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్ వాట్
0: ఎవర్. ఈ చదువులంతా
1: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఎందుకు ఈ తెలివితేటలంతా కూడా?
1: వై దిస్
0: ఇంటెలిజెన్స్? మనల్ని మోసగించడం కోసమేనా?
1: ఇస్ ఇట్ టు డిసీవ్ అదర్?
0: కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవడం కోసం.
1: యువర్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: నిన్ను నీవు తెలుసుకోవడం కోసమే ఈ చదువులు కావాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్.
0: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
1: ది ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్
0: నీవు లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు?
1: విదౌట్ దట్ వాట్ ఫర్?
0: ఇది గంటపై చేయమంతా కూడా నువ్వు వ్యర్థమే.
1: ఆల్ ది స్టడీస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
0: పుస్తకము పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంతును గర్వమేళ.
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యుర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్?
0: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
1: If you can't join both of your hands and pray to God, all your power and education, that mere waste.
0: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
1: What more you want?
0: మనం తెలుసుకోవాల్సింది మన యందే ఉంటుండాలి.
1: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నిద్ర నుండి లేచి
1: ద మూమెంట్ యు గెట్ అప్
0: మరి నిద్ర పోయేడు దాకా
1: అంటిల్ యూ గో టు స్లీప్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
0: వ్యయమందగ చేయుచు జీవితంబు
1: యు వేస్ట్ యువర్ టైం.
0: నీ విద్యల ధారవోసి
1: యు స్పెండ్ ఆల్ యువర్ టైమ్ టు
0: అరవింద దళాక్షుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
1: ఓ మ్యాన్ లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్. వాట్ ఈస్ దట్ యు
0: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ యూ వేస్ట్ యువర్ టైమ్.
0: నీ హస్త యుగంబు మోచి
1: యూ షుడ్ జాయిన్ బోత్
0: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
1: If you can't worship God and pray to Him, joining both your hands,
0: శక్తి నిరర్థకంబు.
1: All your capacity, abilities are wasted.
0: అంతా నిరర్థకమైపోతుంది.
1: Everything is wasted.
0: కనుక మానవుడా, నీ మానవత్వాన్ని చక్కగా గుర్తించుకో.
1: ఓ మ్యాన్, నో యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: దైవత్వాన్ని చక్కగా తెలుసుకో.
1: అండర్స్టాండ్ ద డివినిటీ.
0: దైవత్వాన్ని చేరిపో.
1: అటైన్ డివినిటీ.
0: ఇదే నీ జీవితం యొక్క గమ్యము.
1: దిస్ ఈజ్ యువర్ గోల్.

0: దగ్ధం దగ్ధం పునరపి పునః. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గృష్టం గృష్టం పునరపి పునః. చందనపు చెక్కను ఎన్ని పర్యాములు రుద్దినప్పటికీ దీనిలో సుగంధమే మనకు ప్రాప్తిస్తుంది.
1: సాండల్ వుడ్ యు మే గ్రైండ్ ఇట్ రిపీటెడ్లీ బట్ యు గెట్ ఫ్రాగ్రెన్స్ అరోమా.

0: కాండం. చెరకును ఎంత మనము నమిలినప్పటికీ అందులో మాధుర్యమే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు మే క్రష్ ద షుగర్ కేన్, యు గెట్ ఓన్లీ స్వీట్నెస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః, బంగారును ఎన్ని పర్యాయములు అగ్నిలో వేసి కాల్చినప్పటికీ ఇందులో మనకు పరిశుద్ధమే ఏర్పడుతుంది కానీ మాలిన్యము చేరదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ బర్నింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ కీపింగ్ గోల్డ్ ఇన్ ఫైర్, యూ గెట్ ఓన్లీ ప్యూరిటీ, ది షైనింగ్ బ్రిలియన్స్.
0: సువర్ణం సృష్టివర్ధనం, ఈ సువర్ణమునందు పరిశుద్ధమైనటువంటి యొక్క అపరంజయే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు ఫైండ్ దట్ బ్రిలియన్స్ ఎవర్ షైనింగ్ దేర్ ఇన్ ద గోల్డ్.
0: అదే విధంగానే సజ్జనుడైనటువంటి మానవుని ఏపి ఎన్ని బదం బాధలు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ తాను పరమశాంతిగా ఆనందంగా గొప్ప మనస్సుతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: Likewise, a good noble soul, in spite of being subject to difficulties, problems, so many worries and anxieties, he maintains the state of peace and bliss.
0: కనుకనే మానవత్వం అనగా ఏమి? కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కాకూడదు.
1: Humanity, the humanness comprises not to subject to one's own self the difficulties and the worries.
0: దీనికి నీ ఆత్మకు ఎట్టి సంబంధము ఉండదు.
1: దిస్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: సూర్య ప్రకాశము ప్రపంచమంతయకుడును వెలుతురును వెదురుచుండినప్పటికీ ఆ వెలుగునందు అనేక మంది అనేక రకములైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉంటారు.
1: ద సన్ లైట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ విచ్ హెల్ప్స్ అస్ టు డూ సో మెనీ ఆఫ్ అవర్ డైలీ రుటీన్ యాక్టివిటీ.
0: కానీ ఎవరు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ సూర్యునకు మానవులు ఆచరించేటువంటి కష్ట సుఖములకు ఏమాత్రము సంబంధం ఉండదు.
1: ఆల్ అవర్ యాక్షన్స్, ఆల్ అవర్ సఫరింగ్స్ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇంటెన్సిటీ ఆఫ్ సన్ లైట్.
0: అదే విధముగానే ఆత్మ చైతన్యమును ఎన్ని విధములుగా శారీర మానసిక ఇంద్రియములతో మనం బాధలు పొందినప్పటికీ,
1: లైక్ వైజ్ ద బ్రిలియన్స్, ద రేడియన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ is not bothered in spite of our physical and mental worries.
0: Indriya mano buddhulaku maatrame sambandhinchindi kaani
1: they are related to the senses.
0: Indriyalaku ematram kudanu sambandham undadu.
1: They are no way related to the awareness, the brilliance of atma.
0: Atti pavitramaina manavuni nimittamai paramaatmudu anveshana salputunnadu.
1: For that sanctity, to attain the sacredness, man is in eternal quest.
0: Kaani lokamuloni samasta shastramulu samasta upanishattulu సమస్త వేదములు కూడాను కేవలము భక్తులు భగవంతుని అన్వేషణ చేస్తున్నారు అని మాత్రమే ఉచ్చరిస్తున్నాయి.
1: ఆల్ సీక్రెట్ టెస్ట్ లైక్ ది ఎపిక్స్, ది ఉపనిషద్ వేదస్, దే సే దట్ ఎ డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: కానీ భక్తుడు భగవంతుని వెతకనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డివోటీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ గాడ్.
0: సర్వత్రా ఉన్నది భగవంతుడు ఒక్కడే.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అట్టి భగవంతుని వెతికేది ఎందుకు?
1: వై డు యు నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్?
0: కానీ భగవంతుడే నిత్యమైన నిత్యమైన సత్యమైన ఏకాత్మ స్వరూపుడైనటువంటి భక్తుణ్ణి వెతుకుతూ ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ గాడ్ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ, ఎ ట్రూ డివోటీ, ఎ ట్రూత్ఫుల్ డివోటీ, ద డివోటీ విత్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
0: వేడితో కూడిన గుండునందు ఎన్ని విధములైనటువంటి లోహాలంతా బహిర్ బయట లోపల కూడా వేడి ఉండినప్పటికీ
1: an iron mass which is hot inside and around,
0: danane manam muttinappudu gundu kalindi antam manam.
1: When once you touch that iron mass which is hot, you feel the heat of it.
0: Nindu kaachinadi gundu kaadu.
1: And in fact it is not the iron, it is not
0: gundulo antarpahittanga vyapinchinatvanti oka agni oka chedini kaalchindi.
1: It is the fire that is responsible for the heat and not the iron.
0: Ade vidhamugane ee prapancham oka గ్లోబ్,
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ గ్లోబ్.
0: ఇదంతా ఒక పెద్ద గుండు వంటిది.
1: ఇట్ ఇస్ ఎన్ ఐరన్ బాల్.
0: ఇందులో లోపల వెలుపల కూడాను దైవశక్తియే ఆవిర్భవించినది.
1: దేర్ ఇస్ డివైన్ ఎనర్జీ విదిన్ అండ్ అరౌండ్.
0: దైవశక్తియే ఆవరించినది.
1: ఇట్ ఇస్ ది డివైన్ ఎనర్జీ పవర్ దట్
0: ఆ శక్తిని మనం గుర్తించుకోలేక
1: దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ ప్రపంచంలో అనేక దుఃఖములు బాధలు కష్టములు సంభవిస్తున్నాయని మనం వాపోతుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ వెరీ మచ్ వరీడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ ద డిఫికల్టీస్ అండ్ ద ట్రబుల్స్ దట్ వి ఫేస్.
0: ఈ జగత్తు మనల్ని ఏమాత్రం కూడా బాధించటం లేదు.
1: ద వరల్డ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్.
0: ఏమాత్రమో ఆనందమును అందించటం లేదు.
1: ఇట్ డజంట్ మేక్ యూ బ్లిస్ఫుల్ ఐదా.
0: ఇది కేవలం ఇనప గుండు వంటిదే.
1: ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐరన్ బాల్.
0: కానీ ఇందు నుంచి వచ్చేటువంటి కష్టసుఖములైనటువంటి ప్రతిబింబములు
1: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ మిజరీస్ అండ్ డిఫికల్టీస్
0: ఇది ఆత్మ చైతన్యం యొక్క ప్రభావములే.
1: దే ఆర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది అవేర్నెస్ బ్రిలియన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్
0: కనుకనే ఏమి జరిగినప్పటికీ ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రకాశమే, ఆత్మ యొక్క ప్రభావమే, ఆత్మ యొక్క ప్రసాదమే అని మనం భావించాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ వాట్ ఎవర్ దట్ మైట్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్ is just a reflection, it is only the brilliance, it is only the reaction of the atmic principle.
0: ee naati lokamu aneka vinamulainti manavattamto koodinadi.
1: In the whole world is full of humanity.
0: Lopala okati baita marokati.
1: What is present within is different from outside.
0: Ilanti kutina chittinulu bhagavantudu anveshinchaledu.
1: Such wicked people can never find God.
0: Yeduposte navutadu, navu vaste yedustadu.
1: In fact, when he is miserable, he smiles. In times of movement, smiles, joyful
0: he
1: cries. Such a hypocrite can never be in search of God.
0: ఇది కేవలం ఆకారం మానవాకారమే కానీ
1: ఈజ్ జస్ట్ అ హ్యూమన్ ఇన్ ఫార్మ్.
0: బుద్ధి వానర బుద్ధి.
1: బట్ ది ఇంటెలెక్ట్ ఈస్ మంకీ టైప్.
0: కనుకనే ఇలాంటి బుద్ధులు లేకుండా మానవుడు మానవుడిగా జీవించాలని భగవంతుడు ఆశిస్తుంటాడు.
1: God wants us, the human being, to lead the life of a true human being.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యొక్క మనోబుద్ధులు మానవుని యందు ఉన్నవి.
1: There is present the sacredness, the purity in the intellect and the mind of man.
0: మానవుని యందు సహజంగా ఉండినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనము ప్రకటించాలి కాని కల్పితమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి యొక్క గుణములను మనం ప్రకటించరాదు.
1: One has to manifest, express the natural feelings, not artificial.
0: కానీ ఈనాటి మానవుడు నైతికంగా దిగజారిపోతున్నాడు.
1: Man has declined morally.
0: భౌతికంగా పతనమైపోయాడు.
1: He has fallen physically.
0: కనుకనే ఈ ప్రపంచం అనేటువంటిది
1: therefore this world
0: కల్పనతో కూడినటువంటి కొయ్యగా తయారవుతున్నది.
1: It has become a dead wood of action.
0: ధనము పోతే సంపాదించుకునవచ్చును.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ ఇట్ కెన్ బి.
0: ఆరోగ్యం పోతే తిరిగి మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
1: ఇఫ్ హెల్త్ ఇస్ గాన్ యూ కెన్ రికవర్.
0: కానీ కాలం పోతే మాత్రం మనము ఏమాత్రం కూడా సాధించలేము.
1: ఇఫ్ లైఫ్ ఇస్ గాన్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే మానవుడు ఆయు ప్రమాణమును అభివృద్ధి గావించుకుని
1: మ్యాన్ హ్యాస్ టు ఇంక్రీజ్ హిస్ లైఫ్ స్పాన్.
0: దాని సద్వినియోగం గావించుకునే మార్గంలో మనం ప్రవేశించాలి.
1: యూ షుడ్ ట్రెడ్ దట్ పాత్ విచ్ విల్ హెల్ప్ హిమ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద లైఫ్.
0: ధనము ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది.
1: మనీ ఇస్ యూస్డ్ ఇట్ ఇస్ ఎగ్జాస్టెడ్ ఇఫ్ ఇట్ ఇస్ యూటిలైజ్డ్.
0: కానీ ఆయు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా కూడా అది క్షీణించిపోతుంటాడు.
1: లైఫ్ స్పాన్ వెదర్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఆర్ మిస్ యూజ్ ఇట్
0: ప్రతి మానవుని యొక్క శిరస్సు పైన కూడా కఠినమైనటువంటి యొక్క కాలము కరవాలం చెప్పుతూనే ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఆన్ ద హెడ్ ఆఫ్ మ్యాన్ ద స్వోర్డ్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: We have got to be extremely careful.
0: ఈ కఠినమైన కరవాలములకు మనం గురి కాకుండా చూసుకోవాలి.
1: We have to see that we will not be cut off by the sword of time lying on the head.
0: కాలం పోతే మనకు రాదు.
1: A time pass cannot be regained.
0: ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చును.
1: Health can be regained.
0: ధనం పోతే మనం పోషించుకోవచ్చును.
1: Money can be had.
0: కానీ ఆయు క్షీణించిన మనం తిరిగి అభివృద్ధి గావించుకోలేము.
1: When one's life is gone, you cannot get it back.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై
1: in order to make the time sacred
0: అనేక సత్కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి.
1: We have to undertake many good actions.
0: ఇలాంటి సత్కర్మల ద్వారానే మానవుని యొక్క సద్భావములు ఆవిర్భవిస్తాయి.
1: Through these good actions we will entertain good feelings.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు మానవుని యందు అభివృద్ధి గావించుకోవాలి.
1: Man has to foster, improve the sacred divine sentiments and
0: feelings. సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క వెలుతురు అది మేఘములుగా మారి తిరిగి సూర్యునే కప్పివేస్తుండాలి.
1: ద లైట్ ఆఫ్ ద సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్లౌడ్ దట్ కవర్స్ ద వెరీ సన్ ఇన్ సెల్ఫ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: మనసు మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి
1: ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్
0: మనోమాలిన్యం అనేటువంటి క్లౌడ్స్
1: the clouds of mental pollution
0: తిరిగి హృదయాన్ని కప్పివేస్తుంది
1: విల్ కవర్ ద వెరీ హార్ట్ ఇట్ సెల్ఫ్
0: కనుక దేని నుండి ఆవిర్భవించిందో అదియే తిరిగి ఆ యొక్క స్వతసిద్ధమైన వస్తువును కప్పివేస్తుంది
1: దాట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది ఆరిజిన్ విల్ కవర్ ది వెరీ ప్లేస్ ఆఫ్ ది ఆరిజిన్
0: కల్పనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటిది బ్రహ్మగానే ఉంటుంది కానీ మరొక వస్తువు కాదు
1: Therefore, the one that comes out of the divine has got to be divine basically and essentially.
0: ఈ సృష్టికి మూలాధారం ఏమిటి?
1: What is the foundation for creation?
0: ఇది భగవంతుని యొక్క ప్రభావమే.
1: It is God's will.
0: భగవంతుని యొక్క సంకల్పమే.
1: It is God's will.
0: కనుకనే ఆ సంకల్పం నుంచి వచ్చినటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను భగవత్ భావమునే కలిగి ఉండాలి.
1: Man, having come out of God's will, should have the divine thoughts only.
0: సృష్టికి ఆధారము భగవత్ యొక్క ప్రమాణమే.
1: The basis, the foundation for the creation is the manifestation of the divine will. That's what we call nature.
0: ఈ ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి ప్రతి మానవుని కూడాను
1: man in this nature
0: సృష్టి స్వభావములే మనకు ఆవిర్భవించాలి.
1: Should have the natural
0: సృష్టికి విరుద్ధమైనటువంటి భావములు రాకూడదు.
1: Should never act against nature.
0: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవన్నీ కూడాను మనం ఆహార విహారం నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: All the lust, anger and avarice are the products of our habits and
0: కానీ ఇవన్నీ కూడాను ప్రకృతి నైజములు కావు.
1: They are not natural qualities.
0: కనుకనే నేను నేను అని నీవు ఉచ్చరిస్తున్నావు ఈ పదాన్ని.
1: You make use of this word I.
0: నీవు నేను నేను అనుకున్నప్పుడు ఆ నేనే భగవంతుని యొక్క మూలాధారమైన మంత్రము.
1: The very word that you say I is the mantra.
0: నేను అనేటువంటి మంత్రం పుట్టిన తర్వాతనే మిగిలినటువంటి మంత్రములన్నీ కూడా ఆవిర్భవిస్తున్నాయి.
1: ద ఫస్ట్ ప్రైమార్డియల్ సౌండ్ ఈజ్ ఐ, ద రెస్ట్ ఫాలోడ్ లేటర్.
0: అది అహం బ్రహ్మాస్మి, నేను అనేటువంటిది బ్రహ్మ.
1: దిస్ ఐ ఈజ్ బ్రహ్మ.
0: బ్రహ్మకు మొట్టమొదటి పేరు నేను.
1: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: రెండవది ఆత్మ.
1: ద సెకండ్ ఆత్మ.
0: మూడవది ఉనికి.
1: థర్డ్ ఎగ్జిస్టెన్స్.
0: నాలుగవది బ్రహ్మ.
1: ఫోర్ బ్రహ్మ.
0: ఐదవది భగవంతుడు.
1: ద ఫిఫ్త్ గాడ్.
0: ఇవన్నీ కూడా భగవంతుని యొక్క పరిణామ పదములే.
1: దీస్ ఆర్ ఆల్ ద సినోనిమ్స్ ఆఫ్ ద డివైన్.
0: ఇలాంటి పదములతో మనము సరైనటువంటి అర్థాన్ని గుర్తించి
1: వీ హావ్ టు నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: ఈ నేను అనేటువంటి పదం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ దిస్ ఐనెస్ హస్ కమ్.
0: ఇది కేవలం ఆత్మ యొక్క స్వరూపమే.
1: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇది దైవం యొక్క స్వరూపమే.
1: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఇలాంటి నేను అనేటువంటి పదమును మనం ఎన్ని విధములైనటువంటి దుర్ఉపయోగము కావించుకుంటున్నాం.
1: వీ ఆర్ మిస్యూజింగ్ దిస్ సేక్రెడ్ వర్డ్ ఐ.
0: ఈ నేను అనే పదమును ఎన్ని విధమైనటువంటి దుర్మార్గంలోనో ప్రవేశపెడుతున్నాము.
1: వి ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఇన్ ఎ వికెడ్ పాత్, ఇన్ ఎ వికెడ్ వే.
0: ఈ విధమైనటువంటి పదములను మనము సరైనటువంటి మార్గంలో దీన్ని సద్వినియోగం కావించాలి.
1: వి హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిత్య జీవితంలో మనం ఏ విధంగా సత్యమైన జీవితాన్ని గడపాలో దాన్ని మనం గుర్తించుకోవాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్, ద కైండ్ ఆఫ్ ట్రూత్ఫుల్ లైఫ్ వి ఆర్ సపోజ్ టు లీడ్.
0: ఇలాంటిది మనం గావించుకోకుండా కేవలం జపము, ధ్యానము, యోగము ఇలాంటి కర్మలు ఆచరించినంత మాత్రం చాలదు.
1: వితౌట్ రికగ్నైజింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ద మియర్ పెనెన్స్ అండ్ మెడిటేషన్ వోంట్ డూ.
0: ఈ సాధనంతో పాటు
1: అలాంగ్ విత్ ద ప్రాక్టీస్
0: మానసిక భావమును కూడా దానికి సమకూర్చుకోవాలి.
1: ద మెంటల్ ఫీలింగ్స్ ఆల్సో షుడ్ జాయిన్.
0: కనుకనే మానవత్వమునందు లోపల మనం ఆవిర్భవించవలసినటువంటి సద్గుణములు, సద్భావములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు.
1: What should find a place within happen to be the good feelings, good thoughts, good sentiments, good impulses.
0: సహజ గుణములు.
1: They are natural divine traits.
0: అలాంటి ప్రకృతి యందు మనం జన్మించి ప్రకృతి భావమును వదలి కృత్రిమమైన భావమును మనం అనుసరిస్తూ ఉన్నాం.
1: Having born in this nature, we are entertaining artificial thoughts and artificial behavior.
0: కృత్రిమమైన జీవితాన్ని మనం గడపకూడదు.
1: We should never spend, lead artificial life.
0: హృదయంలో ఉన్నటువంటిది మాటలో ఉన్నటువంటిది చేతుల్లో రావాలి.
1: What is within must be expressed and must be acted.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి అర్థం కూడాను అంతర్బహిష్ సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు.
1: It is said God dwells within and outside.
0: అది ఏ మానవత్వము?
1: దట్ ఈస్ హ్యూమన్నెస్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ఏమిటి ఈ మ్యాన్?
1: హూ ఇస్ దిస్ మ్యాన్?
0: ఎవరు ఈ మనిషి?
1: హూ ఇస్ హీ?
0: హృదయంలో ఏమి సంకల్పించాడో,
1: వాట్ హీ థింగ్స్ విత్ ఇన్,
0: దానిని మాటలో చెప్పాలి.
1: హీ షుడ్ స్పెల్ ఇట్ అవుట్.
0: మాటలో ఏమి ఉచ్చరించాడో,
1: వాట్ ఈస్ సెడ్,
0: అది ఏ క్రియలో ఆచరించాలి.
1: మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: అలాంటి వాడే నిజమైన మానవుడు.
1: హీ ఇస్ ద ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: అట్టి నిజమానవుని నిమిత్తమై అన్వేషణ జరుపుతున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: కానీ కేవలము వేషధారి అయినటువంటి మానవుని అన్వేషించడం లేదు.
1: In fact, man is not in search of God.
0: మానవునికి తన యొక్క దీనిని తను గుర్తించుకునే నిమిత్తమే పవిత్రమైనటువంటి బుద్ధిని అనుగ్రహించాడు.
1: To know the innate nature, the self, God has gifted mankind the sacred intellect. Intellect is pure, unsullied and pristine.
0: ఆ బుద్ధి అనేటువంటి అద్దములకు వెలుగుల వైపున ప్రేమ అనేటువంటి రసాయనం పూచాడు.
1: Intellect is the mirror which has got the chemical of love on the reverse side.
0: అద్దములకు వెలుగు వైపున ఈ విధమైనటువంటి యొక్క రసాయనమే లేకపోతే మన ప్రతిబింబం కనిపించదు.
1: ఇఫ్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్ యూ కెనాట్ సీ యువర్ రిఫ్లెక్షన్.
0: అదే విధంగానే మనకు బుద్ధికి వెనుకల ప్రేమ అనేటువంటి ఒక రసాయనం కల్పించాడు.
1: ఆన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ది కెమికల్ ఆఫ్ లవ్ ఇస్ అప్లైడ్.
0: అద్దములుగా మనం చూసుకోవటం చేతనే దీనికి అద్దములకు వెనుక ఉన్నటువంటి కనిపిస్తున్నాయి, కానీ చాలా ఉత్తమమైనటువంటిది, శుద్ధమైనటువంటిది.
1: ఇంటెలెక్ట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ ప్రిస్టైన్.
0: ఆ బుద్ధి అనేటువంటి అద్దములకు వెనుకల వైపున ప్రేమ అనేటువంటి రసాయనం పూచాడు.
1: ఇంటెలెక్ట్ ఇస్ ద

0: మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ది కెమికల్ ఆఫ్ లవ్ ఇస్ అప్లైడ్.
1: అద్దమునుగా మనం చూసుకోవటం చేతనే దీనికి అద్దమునకు వెనుక ఉన్నటువంటి కనిపిస్తున్నాయి, కానీ అద్దమునకు ముందున్నవి కనిపించడం లేదు.
0: యాస్ దిస్ ఇంటెలెక్ట్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ ఆఫ్ లవ్, వీ ఫైండ్ ఓన్లీ వాట్ ఆర్ ప్రెసెంట్ అవుట్ సైడ్.
1: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు నో యువర్ ఫామ్.
1: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలంటే అద్దమునకు వెనుకలో రసాయనం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ సెల్ఫ్ that chemical of love needs to be applied on the reverse side of the mirror.
1: ఇలా ప్రేమ రహితమైనటువంటి అద్దమును ముందు పెట్టుకొని మనం మన ముఖాన్ని మనం చూడటానికి ప్రయత్నిస్తున్నాము.
0: There is no chemical of love now in this mirror of intellect, so therefore you are not able to see.
1: కానీ మన ముఖం మనకు కనిపించడం లేదు.
0: You are not able to see your
1: face. కారణం ఏమిటి?
0: Why?
1: వెనుకల ఈ ప్రేమ రసాయనము లేకపోవడం చేతనే.
0: Because of the absence of the chemical of love.
1: కనుక మనము మన ముఖాన్ని మనం చూడాలంటే ప్రేమరసంతో కూడినటువంటి ఒక అద్దమును మనం ముందు పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ ఫేస్ దేర్ నీడ్స్ ద కెమికల్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు అట్టి ప్రతిబింబాన్ని నిరూపించే నిమిత్తమై మనకు బుద్ధి అనే అద్దమును ప్రసాదించాడు.
0: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ అండ్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ గాడ్ హ్యాస్ గివెన్ దిస్ మిర్రర్.
1: కానీ ఈనాటి మానవుడు తన అద్దము చేత, తన బుద్ధి చేత తన స్వరూపాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ హ్యావింగ్ బీన్ ఎండోర్డ్ విత్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ is not yet able to
1: అద్దాన్ని చూసుకుపోయి ఇతర ముఖం ముందు పెడుతున్నాడు.
0: He points out, he shows his mirror towards others.
1: వాడి ముఖం కనిపిస్తుంది, కానీ నీ ముఖం ఎక్కడ కనిపిస్తుంది?
0: You find the faces of people outside, not your own face.
1: అదే విధంగా ఈనాటి బుద్ధి ప్రతి ఒక్కరిని ప్రపంచమును విచారించడానికి ప్రవేశపెట్టుండాలి.
0: We make use of the intellect gifted to us to make inquiry of the world.
1: ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి, మీ ఊరేమిటి అని వారిని ప్రశ్నిస్తుంటారు. కానీ
0: whomsoever we meet, we go on questioning, who are you, where do you come from, what are you?
1: ప్రపంచమును ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ తనం తాను ప్రశ్నించడానికి ప్రయత్నించడం.
0: We investigate and question the nature, world, but we don't find
1: కనుక మొట్టమొదట who are you అనేటువంటి స్టాప్ చేసి who am I దీన్ని మొదలు పెట్టాలి.
0: We should put a total full stop to this question, who are you? But on the other hand, we should put to ourselves, who am I?
1: ఈ బుద్ధి నిన్ను చూడటానికి అందించింది, కానీ పరమం చూపడానికి కాదు.
0: Intellect is given to know thyself, not outside.
1: కనుక ఈ ప్రపంచ విషయము ప్రాప్తించటం చేత, అభివృద్ధి కావడం చేత తన సత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
0: As the world has progressed and advanced, man has forgotten his
1: చిన్న పిల్లవాడిని మొదలుకొని పెద్ద మనిషి వరకు కూడాను ప్రపంచ విచారణ లోపలే ప్రవేశిస్తున్నాడు.
0: Right from tiny thoughts to elderly person, they go on inquiring.
1: తాను నివసించేటువంటి భూగర్భంలోనే కాకుండా కూడాను ఆకాశంలో ప్రవేశిస్తున్నాడు.
0: Not only this world, earth, but
1: నక్షత్ర మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
0: He wants to go to the planet.
1: సూర్య మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
0: He wants to travel the space.
1: కానీ అన్ని ప్రవేశిస్తున్నాడు, కానీ తనలో తాను ప్రవేశించడం లేదు.
0: He gets into all spheres of the space, but he doesn't get into himself.
1: లక్షణమైన అంతరిక్షయానం ప్రయాణం చేస్తున్నాడు, కానీ
0: హి ట్రావెల్స్ లాక్స్ ఆఫ్ మైల్స్ ఇన్ టు ద స్పేస్.
1: హాఫ్ ఇంచ్ హృదయాంతరాలానికి ప్రవేశించడం లేదు.
0: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు హిజ్ ఓన్ హార్ట్.
1: కనుకనే మానవుని యొక్క వికారమంతా కూడా వికృతి స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: దాట్ ఈస్ ద పర్వర్షన్ విచ్ లెడ్ టు ఆల్ దిస్
1: పర్వర్షన్. స్వార్థము స్వప్రయోజనము
0: ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కానీ తన స్వస్వరూపాన్ని దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
0: హీ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిజ్ ఓన్ ట్రూ
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: స్వస్వరూపాన్ని దర్శించడమే ఆధ్యాత్మిక ప్రథమ లక్ష్యం.
0: ద ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ టు నో వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ.
1: కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాదు,
0: నాట్ ఓన్లీ స్పిరిచువల్,
1: లౌకికము భౌతికము ధార్మికము అన్నింటి ఎందుకు వ్యవహారికం నందు కూడాను తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి.
0: వన్ హ్యాస్ టు నో వన్స్ ఓన్ నేచర్ in physical world, in the moral world, in the ethical sense, in every aspect of life.
1: ఇతరుల యొక్క దోషాన్ని చూడటానికి మాత్రమే నీవు పురికొల్పుతున్నావు, కానీ నీ దోషాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: యూ వాంట్ టు నో ది మిస్టేక్స్ అండ్ ద ఫాల్ట్స్ ఇన్ అదర్స్, బట్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్.
1: నీ దోషము నీవు ఏనాడు వెతుకుదువో ఆనాడే నీవు బాగుపడతావు.
0: దట్ డే విన్ యూ రెక్టిఫై కరెక్ట్ యువర్ ఓన్ మిస్టేక్, దెన్ యూల్ ఇంప్రూవ్ అండ్
1: ప్రోగ్రెస్. అట్టివాడే ఆదర్శ పురుషుడిగా రూపొందుతాడు.
0: హీ బికమ్స్ అన్ ఐడియల్ మ్యాన్.
1: అట్టివాడే మానవుడిగా రూపొందుతాడు.
0: హీఈస్ అ ట్రూ హ్యూమన్.
1: మానవుడని పేరు పెట్టుకుని
0: ఈజ్ జస్ట్ హ్యూమన్ బై నేమ్.
1: మానవ బుద్ధులతో మనం ప్రవర్తిస్తుంటే
0: ఈ
1: జగత్తులో ఎవరు పిలుస్తారు మానవుడని?
0: హూ విల్ కాల్ యూ ఎ హ్యూమన్ బీయింగ్?
1: ఏదో ఎదురుగా మర్యాద కోసమని ఓ అండి నమస్కారం అండి అంటారు.
0: ఆల్ కర్టసీ మానర్స్ మే డిమాండ్ టు సే హలో హౌ ఆర్
1: యు. కానీ వెనుకల అతన్ని అనేక రకములుగా విమర్శించారు.
0: బ్యాక్ దే విల్ స్పీక్ ఆల్ నేమ్స్.
1: కనుక మనం ఆ విధంగా పోకూడదు.
0: వీ షుడ్ నాట్ బి లైక్ దాట్.
1: మన కాన్షియన్స్ మనం తృప్తిగా నడుచుకోవాలి.
0: వీ షుడ్ యాక్ట్ సాటిస్ఫాక్టరీ
1: టు మన పవిత్రతకు మనం పవిత్రంగా నడుచుకోవాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: మన దివ్యత్వానికి సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ మేక్ అవర్ లైఫ్ డివైన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుక ఈనాడు మనం ప్రపంచంలో జరిగేటువంటి దాన్ని మనం అన్వేషణ చేయకుండా
0: వీ డోంట్ నీడ్ టు సెర్చ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: తనంతాను అన్వేషణ చేయడానికి తగిన కృషి చేయాలి.
0: వన్ హ్యాస్ టు మేక్ ఎ

0: attempt to know one's own self.
1: ఎవరండి ఎవరండి మీరు ఎవరండి మీరు అని ప్రశ్నించకంటే,
0: instead of questioning who are you, who are
1: నేను ఎవరు నేను ఎవరు నేను ఎవరు, who am I, who am I, దీన్ని మాత్రమే ప్రశ్నించాలి.
0: We should put a question to ourselves, who am I, who am I.
1: నిన్నటి దినము
0: yesterday
1: పంచకోశముల యొక్క తత్వం గురించి మీరు గుర్తించారు.
0: భగవాన్ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ ఫైవ్ షీస్.
1: ఈ పంచకోశముల యందు దేహం అనేటువంటిది భౌతికమైనటువంటిది.
0: ద ఫైవ్ షీస్ ఎన్కంపాసింగ్ ద బాడీ ఆర్ ఫిజికల్.
1: ఇది కేవలం స్థూలమైనటువంటిది.
0: ఇట్ ఈస్ గ్రాస్ వన్.
1: ఈ దేహం ద్వారా అనేక రకములైనటువంటి యొక్క ఇక్కట్టు కలుగుతున్నాయి.
0: దిస్ బాడీ విల్ హ్యావ్ సో మెనీ ట్రబుల్.
1: దేహాభిమానం పెంచుకున్న కొలది
0: as you develop body attachment,
1: ఆత్మాభిమానం తరిగిపోతుండాలి.
0: ది అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ డిటీరియరేట్.
1: ఆత్మ లేని దేహం ఏమాత్రమూ నివసించదు.
0: Body cannot exist without the spirit.
1: కనుకనే
0: so
1: మనము ఈ దేహం విషయంలో మనము అనేక రకమైన జాగ్రత్తలు వహించాలి.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బాడీ యు హావ్ గాట్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్.
1: ఈ దేహాభిమానం దినదినానికి తగ్గించుకుంటూ రావాలి.
0: యు హావ్ కట్ షార్ట్ రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: ఈ పెంచుకున్న కొలది ఇప్పుడు మన ఆశలు దురాశలు పెరిగిపోతున్నాయి.
0: ఇఫ్ యువర్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్ యు విల్ బి మోర్ ఓవర్ అంబిషియస్.
1: అయితే సూక్ష్మదేహమైనటువంటి యొక్క ప్రాణము మనస్సు విజ్ఞానము
0: the subtle form in this human life is this vital force, the mind and
1: also
0: this is called tejasu brilliance.
1: ee tejasu anetundi etto vachindi peru.
0: This tejasu brilliance, how do you get this name?
1: Tejovantam anetundi yokka
0: that which is radiant
1: antarbhavamulu cheta
0: through the inner feeling
1: antakaranamulu cheta
0: through inner action
1: కలిసినది కనుకనే దీనికి తేజస్సుడు అని పేరు పెట్టారు.
0: As it is related to inner senses, it is called the brilliant, the
1: tejasu. ఇన్నర్ భావం అనగా దైవత్వం యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్, ద డివినిటీ.
1: ప్రపంచక సంబంధమైన విషయవాసనలు ఎన్ని ఆచరించినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఫిజికల్ మండే
1: అప్పటికప్పటికి మాత్రమే ఆనందాలు చేకూరుస్తుంది కానీ
0: ఇట్ కన్ఫర్స్ హ్యాపీనెస్ విచ్ ఇస్
1: సత్యమైన నిత్యమైన ఆనందానికి మనకు ఏమాత్రమూ అందించదు.
0: ఇట్ విల్ నెవర్ గ్రాంట్ యు ది ఎటర్నల్ పర్మనెంట్ బ్లెస్.
1: అయితే దానితో పాటు
0: అంతర్భావాన్ని
1: కూడా మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: హావ్ టు డెవలప్ ది ఇన్నర్ ఫీలింగ్.
1: ఈ అంతర్భావమే లేకుండా
0: విదౌట్ ఇన్నర్ ఫీలింగ్
1: బహిర్ముఖమైనటువంటిదంతా కేవలము పశ్చతీతి పశువు, బయట దృష్టి కలిగినటువంటి పశువే.
0: ఇట్ ఈస్ అనిమల్ దట్ హ్యాస్ గాట్ అవుట్ లుక్స్.
1: కనుక మనం పశువులైపోతున్నాం.
0: వీ హావ్ బికమ్ అనిమల్.
1: బయట దృష్టిని మనం ఆకర్షిస్తున్నాము.
0: వీఆర్ డ్రాన్ బై
1: బయట చర్యల్ని మనం ఆశిస్తున్నాము.
0: వీఆర్ డ్రాన్ బై ది ఎక్స్టర్నల్.
1: ఇది కాదు నిజమైన మానవత్వము.
0: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: అది ఏ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: దట్స్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ఈ అంతర్భావాన్ని నీవు కొంతవరకు నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
0: మేక్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ ప్యూర్.
1: నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ఒక బుద్ధిని మనం ప్రేమించుకోవాలి.
0: డెవలప్ దట్ ఇంటెలెక్ట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్.
1: అప్పుడే అందరినీ కూడా మనం ప్రేమించగలము.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
1: అందరినీ మనం విశ్వసించగలము.
0: దెన్ యూ హావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ ఈనాటి మానవుడు తనంతాను విశ్వసించడం లేదు.
0: మ్యాన్ టుడే హ్యాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: అందరినీ విశ్వసించినట్టుగా నటిస్తున్నాడు.
0: హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి బిలీవ్స్.
1: అది ఏ మొట్టమొదటి మానవుని యొక్క దోషము.
0: దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ ఇన్ మ్యాన్కైండ్.
1: మొట్టమొదటి తనంతాను విశ్వసించాలి.
0: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యు.
1: అదే ఆత్మవిశ్వాసము.
0: దట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆ పునాది అనేటువంటి ఉండినప్పుడే
0: when self confidence foundation is there,
1: ఆత్మవిశ్వాసం అనేటువంటి దానిపైన ఆత్మానందం అనేటువంటి మనం అర్జించవచ్చు.
0: There lies the bliss of the spirit or the self.
1: Self confidence అనేటువంటి విశ్వాసము పునాది.
0: Self confidence is the
1: self satisfaction wall.
0: Self satisfaction is the wall.
1: Self sacrifice roof.
0: The self satisfaction is
1: self realization life.
0: Self realization is life.
1: కాబట్టి అన్నింటి ఎందుకు నువ్వు ఈ సెల్ఫ్ నేను అనేటువంటి తత్వాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
0: ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్టెప్స్ సెల్ఫ్ ది ఐ నెక్
1: నేను అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటి కాదు.
0: దిస్ ఐ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద బాడీ.
1: ఇది కేవలం దైవమునకు మొట్టమొదటి పేరు.
0: ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ఇది ఏ ప్రధానమైనటువంటి భగవంతుడి యొక్క నామము.
0: ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: దీనిని పురస్కరించుకుని వేదము అహం బ్రహ్మాస్మి అని.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ అహం
1: నేను అనేటువంటి బ్రహ్మనే.
0: ఐఎమ్ బ్రహ్మన్.
1: ఉనికి అనేటువంటి బ్రహ్మనే.
0: ఎగ్జిస్టెన్స్ ఇస్ బ్రహ్మ.
1: ఆత్మ అనేది బ్రహ్మనే.
0: ఆత్మ ఇస్ బ్రహ్మ.
1: బ్రహ్మ అనేటువంటిది బ్రహ్మనే.
0: బ్రహ్మ
1: అనగా ఏమి? బృహత్తత్వమైనటువంటిది బ్రహ్మం.
0: బ్రహ్మ ఇస్ వాస్ట్నెస్, ఎక్స్పాన్సివ్.
1: ఎక్కడ చూసినా వ్యాపించినటువంటిది.
0: దట్ విచ్ ఎక్స్పాండ్స్ ఆల్ ఓవర్.
1: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదటి మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మన ప్రేమ అనేటువంటి రసాయనము ఒకవైపున అద్దమును పూసుకున్నప్పుడే,
0: వెన్ వన్స్ వి అప్లై ద కెమికల్ ఆఫ్ లవ్ ఆన్ ది రివర్ సైడ్ ఆఫ్ ది మిర్రర్,
1: అద్దము లోపల మన ప్రతిబింబాన్ని మనం సులభంగా దర్శించవచ్చు.
0: దట్ మిర్రర్ యు విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్షన్.
1: కనుక ఈనాడు
0: టుడే
1: అద్దం అనే బుద్ధిని మాత్రమే పెట్టుకున్నాం కానీ
0: వీ హావ్ గాట్ దిస్ మిర్రర్.
1: ప్రేమ రసాయనం అనేటువంటి వెనుక పూయటం లేదు.
0: ఇట్ వీ హావ్ నాట్ స్మియర్డ్ అప్లైడ్ ద కెమికల్ ఆఫ్ లవ్.
1: కనుక వెనుక భాగమైనటువంటి ఒక వస్తువులు కనిపిస్తున్నాయి కానీ నీకు నీవు కనిపించడం లేదు.
0: దేర్ ఫోర్ యాజ్ ఇట్ హాస్ నో కెమికల్ టు దిస్ మిర్రర్ వీ సీ అవుటర్ ఆబ్జెక్ట్స్ నాట్ యువర్ ఓన్.
1: కనుక ఇతరుల యొక్క దోషాన్ని నీవు చూస్తున్నావే కానీ
0: యూ విల్ బి ఏబుల్ టు సీ ది మిస్టేక్.
1: నీ దోషాన్ని నీవు కనిపెట్టు.
0: Discover, find out your own mistake.
1: ఇతరుల యొక్క మంచిని చూసి ప్రయోజనం లేదు.
0: There is no use in finding good.
1: నీ మంచిని నీవు అభివృద్ధి గావించుకో.
0: Foster your goodness.
1: నీ పవిత్రతను నీవు అభివృద్ధి గావించుకో.
0: Develop your sacredness.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: Don't hate anybody.
1: ఎందుకంటే సర్వత పాడిపాదం తత్సర్వతో వచ్చి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
0: All hands are his, all eyes are his, all feet are his, all ears are his.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: అన్ని భూతముల యందు ఉన్నటువంటిది దైవత్వమే.
0: It is divinity present in this organic
1: world. ఆ ఈశ్వరత్వాన్ని మనం తప్పులు పెట్టడానికి ప్రయత్నిస్తే మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
0: We have to know our own faults first.
1: ప్రేమ స్వరూపులారు,
0: embodiments of love.
1: ఈనాటి పరిస్థితి లోపల మనం గుర్తించవలసినటువంటిది విశాలమైనటువంటి ఒక తత్వం కావాలి.
0: In the present circumstances we have got to be broad minded first.
1: సంకుచితమైన భావములు,
0: we should not have narrow mindedness.
1: వ్యక్తిగతమైన భావములు,
0: not individual feelings.
1: కొంతవరకు అణగదొక్కాలి.
0: we have to put them under check.
1: స్వార్థ స్వప్రయోజనములను పక్కన పెట్టాలి.
0: we have to brush aside selfishness and
1: విశాలమైనటువంటి ఒక భావంతో మనం దృష్టిని పెంచుకోవాలి.
0: we should have broad feelings.
1: ఒక ఇంచు కూడా లేదు కన్ను.
0: The size of the eye is not of any
1: ఇంత చిన్న కన్ను ఇంత విశాలమైనటువంటి నక్షత్రాలను చూస్తుంది.
0: Such a small eye would be able to see
1: ఎంతో దూరంగా ఉండేటువంటి వస్తువును కనిపెట్టుండాలి.
0: is able to see distant objects.
1: కానీ నిజంగా మన ఎందున్నటువంటి యొక్క అంతర్దృష్టి అనేటువంటి దాన్ని కనిపెట్టుకున్నప్పుడు ఎంతైనా మనం కావించవచ్చు.
0: ఇఫ్ యూ హావ్ ఇన్నర్ విజన్ యూ కెన్ అచీవ్ ఎ లాట్.
1: మనకు విశాలమైన దృష్టి కావాలి.
0: వీ షుడ్ హావ్ బ్రాడ్
1: మైండ్. మైండ్ బ్రాడ్ మైండ్. బ్రాడ్ మైండ్.
0: బ్రాడ్ మైండ్ ఇస్ ఎసెన్షియల్ టుడే.
1: కానీ చాలా మంది విదేశీయులంతా కూడా బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
0: మెనీ ఫారినర్స్ సే వన్ షుడ్ బి బ్రాడ్ హార్ట్.
1: బ్రాడ్ హార్ట్ అయిపోతే హార్ట్ ఎన్లార్జ్ అయినట్టు అవుతుంది.
0: బ్రాడ్ హార్ట్ మీన్స్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్.
1: దీన్ని డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు కానీ భగవంతుడు దీనికి టచ్ చేయడు.
0: బ్రాడ్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ నీడ్స్ ఆపరేషన్ బై డాక్టర్.
1: విశాలమైనటువంటి హృదయం కావాలి.
0: బ్రాడ్ మైండెడ్నెస్ ఇస్ వెరీ నెసెసరీ.
1: ఆ విశాలమైన హృదయం నందు విశాలమైన భావములే ఆవిర్భవిస్తాయి.
0: ద బ్రాడ్ మైండెడ్నెస్ విల్ లీడ్ టు బ్రాడ్ ఫీలింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈ ప్రపంచంలో విశాలమైనటువంటి ఒక ప్రపంచంలో జీవించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్.
1: ఈ విశాలమైనటువంటి ఒక సముద్రంలో మీరు జీవిస్తున్నారు.
0: యు ఆర్ లివింగ్ హియర్ ఇన్ దిస్ బ్రాడ్ వరల్డ్.
1: కనుక నేను మీరు కూడా విశాలమైన భావంలోనే ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: ఇంత విశాలమైన ప్రపంచంలో పుట్టించినటువంటి ఈ మానవునికి సంకుచితమైన భావములు ఏమాత్రము ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ నారో ఫీలింగ్స్, నారో మైండెడ్నెస్. ఒకరి
1: దోషములు పెంచటమే.
0: యూ గో ఆన్ సర్చింగ్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
1: చాలా తప్పు.
0: ఇట్స్ బిగ్ మిస్టేక్.
1: ఒకవేళ వారి ఎందు దోషములు ఉండవచ్చు.
0: మిస్టేక్స్
1: కానీ నీవు చూడవలసింది దోషములు కాదు.
0: యూ డోంట్ నీడ్ టు సీ దట్.
1: వారి ఎందున్నటువంటి ఉత్తమమైన భావం నీవు. మీరందరూ నువ్వు విశ్వ కుటుంబీకులుగా తయారవుతారు.
0: యూ బికమ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ ది యూనివర్స్.
1: ఒక కుటుంబమే.
0: హోల్ యూనివర్స్
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: Brotherhood of man, fatherhood of God.
1: అప్పుడు అందరూ కూడా సోదరులుగా ఉంటుంటారు.
0: Then all will lead the life of
1: ఇలాంటి సోదరత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop.
1: అందరూ భగవంతుని యొక్క అంశం
0: లేవలోకే
1: జీవభూత సనాతన.
0: The entire universe is the living creatures are the sparks of the divine.
1: అయితే ఇంత సృష్టిని సృష్టించినప్పటికీ
0: having been created this creation,
1: దీనికి సూత్రధారి ఒకడు ఉండాలి.
0: There is one director.
1: ఆ సూత్రధారియే దైవత్వము.
0: వెరీ డైరెక్ట్.
1: ఆ దైవత్వం కంటికి కనిపించదు.
0: యూ డోంట్ సీ గాడ్.
1: చెవులకు వినిపించదు.
0: యూ కాంట్ హియర్.
1: మనసుకు అనిపించదు.
0: యూ కెనాట్ థింక్.
1: కనుకు కురిపించదు.
0: అండ్ యూ కెనాట్ అండర్స్టాండ్. బట్
1: దివ్యత్వం ఏంటంటే మానస తత్వానికి అర్థం చేస్తుంది.
0: ద డివినిటీ కెన్ బి కాంప్రిహెండెడ్ అండర్స్టూడ్ బై ద మైండ్.
1: దీనికి అండర్స్టాండ్ చాలా అవసరము.
0: అండర్స్టాండింగ్ ఇస్ వెరీ నెసెసరీ.
1: అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ అండర్స్టాండింగ్ దేర్ విల్ బి అడ్జస్ట్మెంట్ ఆటోమేటికలీ.
1: కనుక మీరు అందరినీ కూడా దైవం యొక్క ప్రతిబింబాలి అని మీరు అండర్స్టాండ్ చేసుకోండి.
0: అండర్స్టాండ్ క్లియర్లీ వెల్ దట్ యు ఆర్
1: ఎవరిపై కూడా మనకు ద్వేషం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఆవిర్భవించదు.
0: దెన్ దేర్ విల్ బి నో ప్లేస్ ఫర్ ఈగో ఆర్ జెలసీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మొట్టమొదట మీరు అభివృద్ధి పరచుకోవాల్సింది ప్రేమ తత్వం.
0: వాట్ యూ హావ్ టు ఫస్ట్
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: అది ఏ నీ యొక్క జీవితము.
0: దట్స్ యువర్ లైఫ్.
1: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ లవ్.
1: దైవం ఎక్కడున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే సర్వులు ఎందు ఉంటున్నాడు.
0: If anyone says where is God, say that he is
1: prema roopamulo unnadu.
0: In what form? In the form of love.
1: Kalakane aa prema swaroopani manam gurtimpa cheyali.
0: We must make others to know this principle.
1: Prema roopani manam pradarshinchadaniki prayatninchali.
0: We have to manifest this love.
1: ఈ ప్రేమ రూపాన్ని ప్రకటించడానికి కూడా పూనుకోవాలి.
0: వీ హావ్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ అని పేరుతో చెప్తే మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు జస్ట్ అట్టర్ దిస్ వర్డ్ లవ్.
1: ఆచరణలో దాన్ని నిరూపించాలి.
0: వీ హావ్ టు ట్రాన్స్లేట్ ఇంటు యాక్షన్.
1: అప్పుడే మనకు తగినటువంటి యొక్క గౌరవము మర్యాద మానవత్వం అనేటువంటి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: Then you will win all the esteem and reputation and deserve to be called a human being. Students,
1: మీరు యువకులు, యువకులు యందు ఎంత శక్తియో ఇమిడి ఉంటున్నది.
0: You have so much of energy.
1: ఈ భూమి యందు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి కూడా మీ యందు ఉంటున్నది.
0: The kind of potentiality energy present in this planet of earth,
1: మీ అట్రాక్షన్ పవర్ కూడా మీ యందు ఉంటున్నది.
0: That attraction
1: power, శక్తి మీ యందు ఉంటున్నది. విద్యుత్ శక్తి మీ యందు ఉంటున్నది.
0: Electricity in you.
1: అన్ని శక్తులు మీ ఎందు ఉంటుంది కూడా. ఏమి శక్తిహీనులోనే మీరు బ్రతుకుతున్నారు, ఎంత బలహీనత.
0: యూ హ్యావ్ ఆల్ పొటెన్షియల్స్ ఎబిలిటీస్ బట్ యూ బిహేవ్ లైక్.
1: దేశంలో ఎక్కడ కష్టం జరిగినా కానీ మీరు పరిగెత్తాలి, అక్కడ దాంతో పాల్గొనాలి.
0: దేర్ ఆర్ ఎనీ డిఫికల్టీస్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ,
1: వాడెవరో నేనెవడో అనేటువంటి భేదభావములకు చావు చోటు ఇవ్వకూడదు.
0: యూ నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిఫరెంట్.
1: తన పర అనేటువంటి భేదం తగ్గించి,
0: నథింగ్ లైక్ ఐ మైన్ అండ్ థైన్,
1: అంతా నాదే.
0: Have the feeling that all belongs to me.
1: ఏకాత్మ భావంతో మీరు ప్రవేశించి,
0: విత్ దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్,
1: సమాజ సేవలో మీరు పాల్గొనాలి.
0: సర్వ్ ద సొసైటీ.
1: సమాజం అనేటువంటిది ప్రకృతికి ప్రధానమైనటువంటి అంగము.
0: అండ్ ది సొసైటీ ఇస్ ద మెయిన్ లింబ్ ఆఫ్ నేచర్.
1: ఇది ఒక చెయ్యి,
0: దిస్ హ్యాండ్.
1: ఇది ఒక చెయ్యి,
0: దిస్ అనదర్.
1: ఇది నా ముక్కు,
0: దిస్ నోస్.
1: ఇది నా కన్నులు,
0: దిస్ ఐ.
1: ఇది నా కడుపు,
0: దిస్ స్టమక్.
1: ఇది నా కాళ్ళు,
0: ఫీట్.
1: ఇవన్నీ చేరి ఏమైపోయింది?
0: వాట్ విల్
1: దేహానికి అంగములుగా ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది సేమ్ బాడీ.
1: కానీ ఈ దేహం ఎవరికి అంగము?
0: అండ్ దిస్ బాడీ ఇస్ ద లింబ్ ఆఫ్
1: సొసైటీకి అంగము.
0: ఆఫ్ ద సొసైటీ.
1: సొసైటీకి ఏది అంగము?
0: వాట్ ఇస్ ది
1: మానవత్వం అంగము.
0: దిస్ హ్యూమన్ బీయింగ్ ఇస్
1: మానవత్వం దేనికి అంగము?
0: అండ్ దిస్ హ్యూమానిటీ
1: ప్రకృతికి అంగము.
0: నేచర్
1: ప్రకృతి దేనికి అంగము?
0: నేచర్
1: పరమాత్మకు అంగము.
0: గాడ్ హింసెల్ఫ్.
1: కాబట్టి ప్రకృతి పరమాత్మ అంగము.
0: దేర్ఫోర్ ద నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
1: కనుక ఇట్టి ప్రకృతిని మనం పరమాత్మ అంగంగా భావించి, ప్రేమించి, విశ్వసించి దాని సేవలో మనం పాల్గొనాలి.
0: యూ హావ్ టు బిలీవ్ దట్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్. యూ హావ్ టు లవ్ అండ్ సర్వ్.
1: అప్పుడే ప్రధానమైన మానవ జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
1: ఈ అంగములంతా కూడా దేహానికి సంబంధించింది.
0: దీస్ లింబ్స్ బిలాంగ్ టు ద బాడీ.
1: దేహము దేహమునికి సంబంధించింది కాదు.
0: అండ్ ఇట్స్ నాట్ ఇన్
1: సొసైటీకి సంబంధించినటువంటిది.
0: ద బాడీ బిలాంగ్స్
1: ఈ దేహాన్ని సొసైటీలో ప్రవేశపెట్టాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ టు సర్వ్ సొసైటీ.
1: ఈ అన్ని రంగములతోనూ కూడా కూడి పని చేయాలి మనం.
0: యూ హావ్ టు వర్క్ విత్ ఆల్ ద హార్ట్ అండ్ సోల్.
1: ఏ వ్యక్తులకు ఏది సహాయమో, ఏది ఉపకారమో, ఏది మంచిదో దీన్ని గుర్తించి వర్తించాలి.
0: యూ హావ్ టు నో రికగ్నైజ్ ద హెల్ప్ దట్ ఇస్ రిక్వైర్డ్.
1: అదే నిజమైనటువంటి సమాజ సేవ.
0: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
1: ఈనాడు అనేక మంది సమాజ సేవ అని
0: మినిసే సోషల్ సర్వీస్.
1: గ్రామంలో ప్రవేశించి
0: ఊర్చటము, ఏదో
1: పరిశుద్ధము గావించుకోవటము, ఏదో దేవాలయం పెయింట్ వేయటము,
0: వైట్ వాష్
1: ఇంతటితోనే మనం తృప్తి పడుతున్నాము.
0: వీఆర్ సాటిస్ఫైడ్.
1: కాదు, అది సేవనే కాదు.
0: ఇట్ ఇస్ నో సర్వీస్ అట్ ఆల్.
1: అది మన కర్తవ్యము.
0: ఇట్ ఇస్ అవర్ డ్యూటీ.
1: మనం చేయవలసినటువంటి ఒక పని.
0: వీఆర్ సపోజ్ టు డూ.
1: కానీ నిజమైన సేవ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ట్రూ సర్వీస్?
1: ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అశాంతులు కారణం ఏమిటి?
0: What is the reason for restlessness in that village?
1: ఆ ప్రజల యొక్క అనానుకూలములు ఏమిటి?
0: What are the inconvenience they have?
1: వారికి ఏది అవసరము?
0: What is their need?
1: ఆ అవసరమైనటువంటి దాంట్లో మనం శక్తి కొలది పాల్గొని దాని అవసరాన్ని తీర్చాలి.
0: వీ హావ్ టు ప్రొవైడ్ వాట్ ఆల్ దే నీడ్ దేర్ రిక్వైర్మెంట్.
1: రాబోయేదంతా కూడా కేవలం వేసవి కాలము.
0: కమింగ్ సీజన్ ఈస్
1: సమ్మర్. ప్రతి పల్లెలో కూడా తాగడానికి నీరు ఉండదు.
0: ఎవ్రీ విలేజ్ హ్యాస్ నో వాటర్ సప్లై.
1: జలము ప్రధానమైనటువంటి ప్రాణము.
0: వాటర్ ఈజ్ లైఫ్.
1: అలాంటి పరిస్థితిలో మనం పోయి సాధ్యమైనంత వరకు ఒక బోర్ వేలు వేసు, లేక ఇంకే నది నుంచినో నీరు తీసుకోవచ్చు, ఆ ప్రజలకు అందించడానికి ప్రయత్నించాలి.
0: సప్లై డ్రింకింగ్ వాటర్ బై డిగ్గింగ్ ద బోర్ వెల్స్ ఎట్ డిఫరెంట్ సెంటర్స్.
1: ఆ విధంగా ప్రజలకు ఉపయోగమైనటువంటిది అవసరమైనటువంటి యొక్క కార్యంలో ప్రవేశించినప్పుడే నిజమైన సేవగా భావించవచ్చును.
0: వెన్ యూ సర్వ్ అండ్ సాటిస్ఫై దేర్ నీడ్స్ యూ కెన్ కాల్ ఇట్ సర్వీస్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: ఇప్పుడు నువ్వు సేవగా నీవు భావించకూడదు.
0: డోంట్ కన్సిడర్
1: ఎవరికో నేను సేవ చేస్తున్నాననుకుంటే నీకు అహంకారం పెరగవచ్చును.
0: ఇఫ్ యూ థింక్ యు ఆర్ సర్వింగ్ అదర్స్ యూ మే బి ఈగోయిస్టిక్.
1: కాదు కాదు, నా వారికి నేను చేస్తున్నాను.
0: ఐఎమ్ సర్వింగ్ మై పీపుల్.
1: నేను అందరూ కూడా ఒక మానవ స్వరూపాలే.
0: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: Caste of humanity.
1: మాదంతా ఒకే కులమే.
0: We all belong to one caste.
1: మాదంతా ఒకే మతమే.
0: We belong to one
1: religion. మాదంతా ఒకే భాషనే.
0: One language.
1: అనేటువంటి భావంతో దాంతో ప్రవేశించాలి.
0: With these feelings we should step to action.
1: అప్పుడే నిజమైన సేవగా రూపొందుతుంది.
0: That becomes true service.
1: ఈ విధంగా ప్రజాసేవల లోపల మనం పాల్గొని, మనం చదివిన చదువులు కాని, నేర్చిన విద్యలు కాని ఈ సమాజంలో ప్రవేశపెట్టి సార్థకంగా గావించుకోవాలి.
0: ఆల్ ది ఎడ్యుకేషన్, ఆల్ ది లెర్నింగ్ మస్ట్ బి యూజ్డ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ రెండరింగ్ సర్వీస్ టు ద కమ్యూనిటీ.
1: చదివే చదువులంతా కూడా కేవలం విదేశాలకు పోయి ధర్మం ఆర్జించడం కోసం కాదు.
0: యువర్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ టు గో అబ్రాడ్.
1: అదే మన భారతీయుల్లో ఉన్నటువంటి పెద్ద బలహీనత.
0: ఇట్ ది బిగ్గెస్ట్ వీక్నెస్ అమంగ్ ఇండియన్.
1: ఒక ఇంజనీరు, ఒక డాక్టర్ గో పాస్ అయినాడంటే పోయి మొట్టమొదట పాస్పోర్ట్ కు ప్రయత్నం చేస్తాడు.
0: వన్ బికమ్స్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ హీ అప్లైస్ ఫర్ పాస్పోర్ట్.
1: నీ దేశంలో, నీ గ్రామంలో ఉన్నటువంటి వారి రోగులు నువ్వు చూడు.
0: కన్సిడర్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ పీపుల్ ఇన్ యువర్ ఓన్ విలేజ్ ఇన్ యువర్
1: నీ గ్రామాన్ని నీవు సంరక్షించుకోలేనటువంటి వాడు విదేశాలకు వెళ్ళి ఏం సంరక్షించుకుంటావు
0: వెన్ యూ కెనాట్ వర్క్ ఫర్ యువర్ ఓన్ విలేజ్ వాట్ ఈస్ దట్ యువర్ గోయింగ్
1: కేవలం ధనం కోసం పోతున్నారే కానీ గుణం కోసం కాదు
0: యు ఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ మనీ నాట్ ఫర్ వర్క్
1: మన గుణాన్ని మనం పోషించుకోవాలి
0: యూ హావ్ టు డెవలప్ అవర్ వర్క్
1: రాముడు కూడా చెప్పాడు జననీ జన్మభూమస్య స్వర్గాధిపతి గరియసి నా తల్లి నాకు జన్మమిచ్చినటువంటి భూమి నాకు ప్రధానమైనటువంటి స్వర్గం కంటే గొప్పది అన్నాడు
0: Rama said this mother land is much more than the very heaven paradise.
1: Rama Rama Rama Rama ani Rama namaanni smaristunnaru.
0: We go on chanting Rama's name.
1: Kaani Ramu chesinaatli karyalu emi chestunnaru meeru?
0: But what is Rama's activity which you have taken as ideal path?
1: Atanki kevalam rajyanni kudunu tejinchi.
0: He has sacrificed his kingdom.
1: Tandri aajnanu ansarinchi.
0: He followed father's command.
1: 14 samvatsaram aranyavasam chesadu.
0: And he spent all the time in the forest.
1: అది ఏ మన ముఖ్యము
0: దట్స్ ఇంపార్టెంట్
1: మన దేహము
0: అవర్ బాడీ
1: మన బుద్ధి
0: అవర్ ఇంటెలెక్ట్
1: మన మనసు
0: మైండ్
1: మన చిత్తము మన అంతఃకరణ అన్ని కూడా తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే
0: దే ఆర్ ఆల్ గిఫ్ట్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్
1: నీ హెడ్ నీ దుడ్డు నీ యొక్క బ్లడ్ నీ యొక్క ఫుడ్ అంతా కూడా తల్లిదండ్రుల గిఫ్ట్
0: ఆల్ యువర్ హెడ్ ది బ్లడ్ అండ్ దుడ్డు ఎవ్రీథింగ్ గాడ్స్ పేరెంట్స్ గిఫ్ట్
1: కనుక మొట్టమొదట మీరు చదివినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి గ్రాట్యూడ్ సందించాలి
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ టు యువర్ పేరెంట్స్
1: అది నిజమైనటువంటి దైవ సేవ
0: దట్ ఈస్ సర్వీస్ టు గాడ్
1: అప్పుడే నీ యొక్క హృదయం కూడా చల్లబడుతుంది
0: దెన్ యూ హ్యావ్ ఆల్ ద కంఫర్ట్
1: శాంతిని చేకూరుస్తుంది
0: యూ విల్ బి పీస్ఫుల్
1: శాంతి శాంతి శాంతి ఎక్కడ చిక్కుతుంది శాంతి
0: హూ ఇస్ ఏ పీస్ పీస్ వెర్
1: హస్తమున అనుబాణము ఉంచుక
0: హోల్డింగ్ ఆటమ్ బాంబ్
1: అరుస్తుంటారు శాంతి శాంతని
0: వి గో ఆన్ షౌటింగ్ పీస్ పీస్
1: చంద్ర చేయడం కలిగి కూడా చంద్రజాలను శాంతి సుఖములు
0: దో వి రీచ్ మూన్ వి ఆర్ నాట్ పీస్ఫుల్
1: చేతిలో బాంబు పెట్టుకుని శాంతి శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది శాంతి
0: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ యూ సింప్లీ సేస్ పీస్ పీస్
1: హృదయంలో శాంతి నుంచుకో చేతిలో బాంబును పారవే
0: అండ్ గివ్ అప్ త్రో అవే ఆల్ ద బాంబ్
1: అప్పుడే నీకు శాంతి ప్రతిబింబిస్తుంది
0: దెన్ ద పీస్ వుడ్ మ్యాన్
1: శాంతి అనేటువంటి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
0: పీస్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
1: ప్రతి ఒక్కటి కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటి ప్రతిబింబాలే
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ విదిన్
1: ప్రేమ ప్రకారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మీరు ఎంతో గుణవంతులు
0: యు ఆర్ వర్చువల్
1: ఎంతో విద్యావంతులు ఎంతో తెలివితేటలు కలవారు
0: హైలీ ఇంటెలిజెంట్
1: కానీ
0: బట్
1: ఇందులో స్వార్థమైనటువంటి ప్రవేశించడం చేత అంతా కూడా భస్మం అయిపోతుంది
0: బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ ఎవ్రీథింగ్ ఇస్ బర్న్ డౌన్
1: కడవల పాల లోపల కూడా అడు మాత్రం విషం కలిపితే ఆ కడవల పాలు కూడా అవి అపవిత్రమైపోతుంది
0: దేర్ మే బి పార్ట్ ఫుల్ ఆఫ్ మిల్క్ ఇఫ్ యు జస్ట్ యాడ్ వన్ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ వుడ్ గెట్ స్పాయిల్డ్ పాయిజన్
1: కనుకనే మనం ఒక క్రోధము ద్వేషము అనేటువంటి లోపల ఉంచుకోకుండా
0: Do not entertain the anger.
1: Prema cheta manu samaj sevalo palgonali.
0: With love participate.
1: Ye chinna pani chesinappudiki ade goppaga bhavinchochu.
0: You may undertake tiny task but it becomes mighty.
1: Nenu goppa seva cheyalekapothe ani nirasa guri kavaddu.
0: Never be disappointed that you will not be able to do.
1: Palle palle kunnu meeru praveshinchandi.
0: Visit every village.
1: Aa pallalo edi anukoola ananukoolanga undo edi prajalaku nikkattuga undo danni gurtinchi vartinchandi.
0: Understand, identify their needs and requirements.
1: Okka vela mee daggara dhanam lekapothe
0: We don't have money.
1: వారికి సేవ చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతే
0: అందరూ
1: మీరే కూడండి
0: జాయిన్ టుగెదర్
1: ఒకరికొకరు విద్యార్థులందరూ ఏకం కాండి
0: లెట్ ఆల్ స్టూడెంట్స్ స్టాండ్
1: ఐకమత్యం చేత సాధించలేనటువంటి పనులు ఒక్కటి జగత్తులో
0: నథింగ్ యూ కెనాట్
1: ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కష్టములు దుఃఖములు విచారములు భయములు
0: టుడే ఇన్ భారత్ యూ ఫైండ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ ఫియర్
1: కారణం ఏమిటి
0: వై
1: మనం స్వాతంత్రాన్ని సాధించాము
0: వీ హావ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్
1: ఐకమత్యాన్ని మాత్రం భిన్నం చేసుకుంది
0: బట్ వీ హావ్ లాస్ట్ యూనిటీ
1: ఐకమత్యం లేకపోవడం చేతనే ఇన్ని దుఃఖములకు మూల కారణమైపోయింది
0: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ వీఆర్
1: ఇంట్లో నలుగురు బ్రదర్స్ ఉంటే వాళ్ళలో వాళ్ళకు జగడాలు
0: అమంగ్ ఫోర్ బ్రదర్స్ ఇన్ ఎ ఫ్యామిలీ దే హావ్ ఇన్ ఫైటింగ్
1: మొట్టమొదట ఐకమత్యాన్ని మనం సాధించండి
0: ఫస్ట్
1: ఐకమత్యమే జీవిత లక్ష్యము
0: యూనిటీ ద గోల్ ఆఫ్ లైఫ్
1: కార్యాచరణే దీనికి మూల కారణము
0: యాక్షన్ ఇస్ ద మెయిన్ గోల్
1: ఈ ఐకమత్యాన్ని మనం కార్యరూపంలో ధరించాలి
0: లెట్ దిస్ యూనిటీ బి ట్రాన్స్లేట్ టు యాక్టివిటీ
1: అప్పుడే మనం చదివిన చదువుకు సార్థకం అవుతుంది
0: దెన్ ఓన్లీ ది అంబిషన్ The purpose of education
1: MBA pass chesam
0: I passed MBA
1: MFM pass chesam MTech pass chesam goppa engineering pass chesam velutunnam baitiki
0: I passed engineering medicine MBA but I go abroad
1: నీవు ఎత్తవలసినటువంటి బిచ్చం నీ దేశంలో నీవెత్తు
0: అండ్ ఇన్ఫాక్ట్ ఫైండ్ అవుట్ హియర్
1: పరదేశం బిచ్చగాడు కాకూడదు నీవు
0: డోంట్ బి ఎ బెగర్ అవుట్ సైడ్
1: నీ విదేశాలకు బెగ్గరిగా అవటం చేతనే నీవు స్వదేశంలో కూడా నువ్వు హీనమైపోతున్నావు
0: బికాస్ యు ఆర్ బెగర్ ఇన్ ఫారిన్ కంట్రీస్ యు ఆర్ బికమ్ బెగర్ ఇన్ దిస్ కంట్రీ
1: నీ దేశంలో నీవు నువ్వు బెగ్ చేసి ఆ దేశం యొక్క క్షేమాన్ని గుర్తించు.
0: బెటర్ యు బెగ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ థింక్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: తల్లి ఎంత కురేపి అయినప్పటికీ,
0: మదర్ మేబీ
1: ఆమెనే తల్లి తల్లి అని పిలుస్తాను కానీ,
0: మదర్ మేబీ అగ్లీ
1: ఇంకో ఆమె అందంగా చందంగా ఆనందంగా శక్తి సేవస్తులతో కూడిందండి, ఆమెను మనం తల్లి అని పిలుస్తామా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ ద అదర్ వుమన్ ఇస్ సో బ్యూటిఫుల్ యూ డోంట్ కాల్ హర్ నో నో
1: కానే కాదు,
0: ఇంపాసిబుల్.
1: కురేపి అయినా నీ తల్లి నీకు తల్లి,
0: మదర్ మేబీ అగ్లీ బట్
1: ఆమె ప్రేమనిచ్చి పెంచి పెద్ద చేసింది.
0: ఇన్ఫాక్ట్ షీ హస్ గివెన్ బర్త్ టు యూ అండ్ ఫాస్టర్ యూ హస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ.
1: మొట్టమొదటి నీ దేశం నీకు బీదది అనుకుంటున్నావు,
0: యూ కెన్ సే యువర్ కంట్రీ.
1: ఇదే మన పిల్లల్లో ఉండేటువంటి ఒక చిన్న బలహీనత,
0: దిస్ ఇస్ వీక్నెస్.
1: భారతదేశం బీదది కానే కాదు,
0: భారత్ ఈజ్ నెవర్ పూర్.
1: ఎన్న భారతే తన్న భారత అని వేదములందు కూడా బోధించింది.
0: వేద సేస్ దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్
1: భారతదేశంలో లేనటువంటివి ఏ దేశంలో కూడా మనకు కానరావు.
0: దట్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
1: సర్వ శక్తిలో భారతదేశంలోనే ఉంటుంది.
0: ఆల్ ద బిలిటీస్ ఆర్ హియర్.
1: త్యాగ భూమి,
0: దిస్ ల్యాండ్ ఇస్
1: యోగ భూమి, ఇది కర్మ భూమి,
0: అఫెక్షన్.
1: ఇలాంటి భూమి ఈనాడు మనము భోగ భూమిగా మార్చడానికి ప్రయత్నించాము.
0: అండ్ వి మేడ్ దిస్ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ఎ ల్యాండ్ ఆఫ్ పెనెన్స్, ఇంటు ఎ ల్యాండ్ ఆఫ్ ల్యాండ్.
1: మనకి భోగమే వద్దు,
0: not the pleasure.
1: ఈ భోగమే మనకు రోగాలను అందిస్తుందాయి.
0: ఇట్ ఇస్ భోగ ప్లెజర్ దట్ గివ్స్ యు రోగ.
1: త్యాగం చోటనే మనం సర్వం కూడా ఆత్మతం చేయాలి.
0: త్రూ సాక్రిఫైస్ అండ్ త్యాగం
1: నడుమొంచి పని చేయాలి. నడుమొంచి పని చేయాలి.
0: దెన్ యువర్ బాడీ
1: చేతికి తగిన పని పెట్టాలి.
0: గివ్ వర్క్ టు ద బాడీ.
1: చేతి నిండుకు పని.
0: Have work sufficiently.
1: మనసు నిండుకు మంచి భావములు పెట్టుకున్నప్పుడు,
0: when you have good thoughts in the mind,
1: ఇంతకంటే గొప్ప మనిషి మరెక్కడ ఉన్నారు?
0: You will be the noblest and greatest.
1: ఇతనే నిజమైన మనిషి.
0: He is a true human being.
1: కాబట్టి మనం నిజమైన మనిషి కోసం భగవంతుడు వెతుకుతున్నాడు.
0: God is in search of a true human.
1: కేవలము భగవంతుని కోసం మనుషులు వెతకడం లేదు.
0: Man is not in search of
1: భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: God is everywhere.
1: కనుకనే భగవంతుని వెతకవలసిన అవసరమే లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ టు
1: దైవాన్వేషణ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
0: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు సర్చ్ ఫర్ గాడ్.
1: మంచి మనిషి కోసం సర్చింగ్ చేయండి.
0: యు బీ ఏ గుడ్ మ్యాన్, బీ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ గుడ్ మ్యాన్.
1: మనం మంచి మనుషులు కావాలి కానీ,
0: వీ షుడ్ బి గుడ్ మ్యాన్.
1: గొప్ప మనుషులు మనం కానక్కర్లేదు.
0: నాట్ ఎ గ్రేట్ మ్యాన్.
1: గొప్ప మనుషుల వల్ల లోకానికి ఏమి జరుగుతుందా ఇప్పుడు?
0: గ్రేట్ మ్యాన్ వాట్ ఈస్ ఇట్ దే ఆర్ డూయింగ్.
1: విద్యార్థులారా మీరు వేరుగా భావించకండి.
0: స్టూడెంట్స్ డోంట్ కన్సిడర్ ద
1: వాయ్. ఉన్న సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి.
0: అండర్స్టాండ్ ద లైన్.
1: ఈనాడు దేశంలో గొప్ప కష్టములు నష్టములు దుఃఖములకు మూల కారణం ఎవరు?
0: Who is responsible for all the suffering, the trouble in this country?
1: Vidyavantule deeniki moola kaaranam.
0: Educated people are responsible for all the suffering.
1: Endukante ee deshaniki sarainatundi upakaram cheyakunda aa vidyanu tabayandu unchukoni swartham kosam upayoga pedutunnaru.
0: Because all the education, all the learning they received in this country, they make use of for selfish
1: ends. Mana Bharat deshamlo entha mandi goppa medhavulu unnaru?
0: In fact, there are many intellectuals in this
1: country. Entha mandi medhavulu undi kudunu deshamni enduku ee paristhitilo techaru?
0: Though there are many intellectuals in this country, why we are like this today?
1: Vaaru sarainatundi deeniki దేశానికి తగిన ఉపకారం బుద్ధి వారిలో లేకపోవడం.
0: దే ఆర్ నాట్ సర్వింగ్ దిస్ కంట్రీ ఇన్ ది ట్రూ సెన్స్.
1: వారు పవిత్రమైన భావంతో చూసుకుంటే దేశం ఎంతైనా బాగుపడుతుంది.
0: యు హావ్ సీక్రెట్ ఫీలింగ్స్ ద కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: కనుక విద్యార్థులు అనేటువంటి వారు విద్యావంతులు అనే వారి వల్ల దేశంలో చాలా అపకారం జరుగుతుండాలి.
0: అండ్ కంట్రీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ హార్మ్ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్.
1: మీరందరూ ఏకమై ప్రజాక్షేమం దృష్టి ఎందుకున్నప్పుడు ఎంతైనా బాగుపడుతుంది.
0: ఇఫ్ యు ఆల్ స్టాండ్ యునైటెడ్ కీప్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
1: వాళ్ళ తెలివితేటలు వాళ్ళ మేధాశక్తి అంతా విదేశంలో ఉపయోగపెడుతున్నారు.
0: యూ మేక్ యూజ్ యువర్ ఇంటలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఫారెన్
1: ల్యాండ్. మన దేశం లోపల 10,000 రూపాయలు జీతం తీసుకుని,
0: you receive 10,000 rupees salary,
1: 10 rupayalu pani kuda cheyatam ledhu,
0: you are not working that much enough for 10 rupees.
1: Ee deshaniki enta nashtam chesaru?
0: And is it not worth to the country?
1: Neevu pani chestunnavu,
0: you do.
1: Ee nelakanta cheri 10 rupayalu 10,000 rupayalu pani chestunnava?
0: Are you working in accordance to the salary?
1: 10 vera kaadu 10 rupayalu pani kuda cheyatam
0: ledhu. Not even worth of 10 rupees of work you do.
1: Kaani videshaniki ina pote,
0: when you go abroad,
1: అక్కడ కావలసినంత పని చేస్తుంటారు.
0: యూ వర్క్ ఎ లాట్.
1: ఇంకా టైం దిక్కి ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తుంటారు.
0: యూ ఎక్స్ట్రా వర్క్ ఆల్సో
1: నైట్ వర్క్ కూడా చేస్తుంటారు.
0: వర్క్ ఇన్ ద నైట్.
1: ఇంత శ్రద్ధ విదేశాల్లో ఉండేటప్పుడు స్వదేశం పైన ఎందుకు ఉండకూడదు?
0: వెన్ యు ఆర్ సో సిన్సియర్ దేర్ వై నాట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: కనుకనే మనం స్వదేశం పైన మన ప్రేమ తత్వాన్ని, మన దివ్యతత్వాన్ని, విశాల భావాన్ని మనం ప్రకటించాలి.
0: యు షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ సిన్సిరిటీ కమిట్మెంట్ టు వర్క్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: ఇది నిజమైనటువంటి ఒక భక్తి.
0: దిస్ ఇస్ ట్రూ డివోషన్.
1: భక్తి భక్తి అంటే పటం పెట్టి పూజ చేయటం కాదు.
0: వర్షిప్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు ద పిక్చర్.
1: అవన్నీ కేవలం సత్కర్మలుగా భావించవచ్చు.
0: దే ఆర్ ఓన్లీ గుడ్ యాక్షన్స్.
1: కానీ సద్భావాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ గుడ్ ఫీలింగ్.
1: సద్భావమే లేకున్నప్పుడు సత్కర్మ చేసి ప్రయోజనమే.
0: వితౌట్ గుడ్ ఫీలింగ్స్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ గుడ్ యాక్షన్స్.
1: ప్రేమ స్వరూపులార,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ శివరాత్రి యొక్క తరతరం సంపత్తు,
0: దట్ ఇస్ సెన్స్ ఆఫ్ శివరాత్రి మెసేజ్.
1: ఈ శివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి యొక్క యశస్సు,
0: ది సాంక్టిటీ ఆఫ్ శివరాత్రి.
1: శివ మంగళం,
0: శివ ఆస్పిషియస్నెస్.
1: అనగా పవిత్రమైనటువంటి యొక్క భావంతో మన జీవితాన్ని గడపాలి.
0: లెట్ us lead our life full of sacred ideas.
1: రాత్రంతా భజన చేశారు.
0: You did bhajan
1: చాలా ఆనందంగా ఉంటుంది. అది
0: కేవలం
1: శ్రవణానందమే కానీ హృదయానందం కాదు.
0: You'll be so happy to listen but not with your heart.
1: శ్రవణానందంతో పాటు హృదయానందం కూడా చేరాలి.
0: Along with the joy of listening,
1: రెండు చేరినప్పుడే
0: your heart also should be light.
1: పాజిటివ్ గా ఉండినట్టు ఉంటుంది.
0: They are both like negative
1: and బయట మాత్రం మనము పాజిటివ్ పనులంతా చేస్తూ
0: లెట్ us do positive action.
1: లోపల నెగిటివ్ థాట్స్ ఉంచుకున్నప్పుడు ఏం ప్రయోజనం?
0: ఇఫ్ యూ హావ్ నెగిటివ్ థాట్స్ విదిన్, వాట్ ఫార్? వాట్ ఇస్ ది యూజ్?
1: ఆ నెగిటివ్ థాట్స్ ముందు ప్రక్కకు నెట్టివే,
0: బ్రష్ అసైడ్ ద నెగిటివ్ థాట్స్,
1: పాజిటివ్ థాట్స్ ని పెట్టుకో.
0: డెవలప్ పాజిటివ్ థాట్స్.
1: అప్పుడే ప్రపంచము బాగుపడుతుంది.
0: దెన్ ది వరల్డ్ విల్ ఇంప్రూవ్.
1: సమాజము బాగుపడుతుంది.
0: సొసైటీ విల్ ప్రోగ్రెస్.
1: నీ గృహము బాగుపడుతుంది.
0: యువర్ ఫ్యామిలీ,
1: నీ గ్రామము బాగుపడుతుంది. నీవు బాగుపడతావు.
0: ఎవ్రీ విలేజ్ అండ్ యూ ఆల్సో విల్ ఇంప్రూవ్ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుక వ్యక్తి నుంచి సమాజం వరకు, సమాజం నుంచి దేశం వరకు మనం వ్యాప్తి వ్యాపించాలి.
0: సో
1: ఈ సమాజ సేవ.
0: వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఇండివిజువల్ టు సొసైటీ,
1: సేవనే వారి సేవనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: డూ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ టు రెండర్.
1: ఏ సంస్థల సేవ అయినా సరే నీవు పాల్గొను.
0: పార్టిసిపేట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ గివెన్ టు యూ.
1: నీవు సేవను లక్ష్యంలో ఉంచుకో.
0: కీప్ సర్వీస్ ఎస్ ద మోటో.
1: త్యాగం లక్ష్యంలో ఉంచుకో.
0: సాక్రిఫైస్.
1: పవిత్రమైన భావాన్ని పెంచుకో.
0: డెవలప్ సాక్రిఫైస్.
1: దివ్యమైన తావత్ నీవు ఉంచుకో.
0: అండ్ కన్సిడర్ యువర్ ఓన్.
1: అప్పుడే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
0: దెన్ యువర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్.
1: చదివినందుకు,
0: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్.
1: చాలా మంది విద్యావంతులు,
0: మెనీ ఎడ్యుకేటెడ్,
1: బయట పోయి
0: దే గో అబ్రాడ్.
1: చాలా కాలం వ్యర్థం చేస్తున్నారు.
0: దే వేస్ట్ సో మచ్ ఆఫ్ టైం.
1: దానికి తగినటువంటి ఉద్యోగం చిక్కేంత వరకు అవస్థలు పడుతున్నారు.
0: ఈవెన్ హియర్
1: ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవ్వలేదని ప్రభుత్వం పైన మనం అనేక నిందలు వేస్తున్నాము.
0: We blame government of this country for not providing jobs.
1: ప్రభుత్వం కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలదు?
0: How many can be provided jobs?
1: ఈ విధంగా ఇస్తూ ఉంటుంటే ఏ విధంగా జరగగలదు?
0: అండ్ ఈ జాబ్స్ ఆర్ గివెన్ టు ఎవ్రీబడి, హౌ కెన్ ఆల్ ది గవర్నమెంట్ అంతా
1: జీతం ఎక్కువ చేయాలని కాచుకుంటున్నారు.
0: We are waiting for the pay rise.
1: కానీ అధికారులకు ఏమాత్రం చేతిలో కాసులు లేవు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది గవర్నమెంట్ హ్యాస్ నో మనీ.
1: వచ్చే ఇన్కమ్ లేదు.
0: దేర్ ఇస్ నో ఇన్కమ్.
1: ట్యాక్స్ వేస్తే మా ప్రజలంతా పీడిస్తున్నారు ఈ ప్రభుత్వం అని ప్రభుత్వాన్ని నిందిస్తారు.
0: When there is heavy taxation, people go on complaining.
1: ట్యాక్స్ వేయకపోతే ప్రభుత్వం ఏ రీతిగా ప్రజలను రక్షిస్తుంది?
0: Without taxation, how do you run the government?
1: కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి.
0: Understand this point.
1: మన విద్యా సంస్థలో లేదు కానీ
0: in our institutions,
1: చాలా మంది కొంతమంది విద్యార్థులు బయట విద్యాదేశంలో
0: some students go outside.
1: మాకు జీతాలు అభివృద్ధి పరిచారు.
0: ఫీజులు
1: మాకు పెంచారు.
0: సాలరీస్ హావ్ గాన్.
1: ఎగ్జామినేషన్ ఫీజు పెంచారు.
0: ఎగ్జామ్
1: ట్యూషన్ ఫీజు పెంచారు.
0: మెడికల్
1: కాబట్టి దీన్ని తగ్గించాలి అని వీళ్ళు ఆరుస్తుంటారు.
0: దేర్ఫోర్ ద డిమాండ్ ద ఫీజ్ షుడ్ బి అండర్ చెక్ రెడ్యూస్డ్.
1: టీచర్స్ చూస్తామంటే
0: టీచర్స్
1: మాకు జీతాలు సెంట్రల్ స్కేల్ నుంచి మాకు రావాలి.
0: వీ షుడ్ గెట్
1: దాని లెవెల్ లోనే మాకు ఇవ్వాలి.
0: వీ షుడ్ బి పేయింగ్ సెంట్రల్ స్కేల్
1: ఉంటారు.
0: దట్ ద డిమాండ్.
1: ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?
0: గవర్నమెంట్ హౌ డు ఎక్స్పెక్ట్ టు పే యూ?
1: ప్రజల నుంచి సేకరించినటువంటి ప్రజలకు అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్ ఇస్ పేడ్ టు దెమ్.
1: కనుకనే మీరు ప్రజలపైన ట్యాక్స్ వేయకపోతే మీ జీతాలు కానీ పిల్లల యొక్క చదువులు కానీ జరగడానికి వీలు కాదు.
0: వితౌట్ దీస్ ట్యాక్సెస్ యూ కెనాట్ కలెక్ట్ మనీ అండ్ పే దెమ్.
1: విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: బ్రాడ్ ఫీలింగ్.
1: మరి ప్రభుత్వం పైన మనం ఒత్తిడి చేస్తున్నాము.
0: వీ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్.
1: సరైన భావం కాదు మనకు.
0: ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ఐడియా.
1: ప్రభుత్వం ఎక్కడ నుంచి చేస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యువర్
1: ప్రజల నుంచినే వసూలు చేయాలి.
0: ఇట్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్.
1: కాబట్టి మనం ప్రభుత్వాన్ని నిందించడం చాలా తప్పు అనేటువంటి నిత్యమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు ఆ సత్యాన్ని గుర్తిస్తాడు.
0: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, నెవర్ బ్లేమ్ ద గవర్నమెంట్.
1: కేవలం సంకుచితమైన భావన కలిగినటువంటి వారే ప్రభుత్వాన్ని దూషిస్తుంటారు.
0: ఓన్లీ నారో మైండెడ్ మీన్ పీపుల్ బ్లేమ్ ద గవర్నమెంట్.
1: ఎవరిని దూషించకూడదు.
0: డోంట్.
1: పాపములన్నింటికంటే మించినది పరులను నిందించేదన్నాను.
0: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది సిన్ ఈజ్ టు క్రిటిసైజ్ అదర్స్.
1: ఎవరిని కూడా మనం నిందించకూడదు.
0: నెవర్ క్రిటిసైజ్.
1: నీవు ఒకరిని నిందిస్తే పది మంది నిన్ను నిందిస్తారు.
0: ఇఫ్ యూ పాయింట్ అవుట్ ఎనీబడీ, టెన్ పీపుల్ పాయింట్ అవుట్ యూ.
1: లక్షణము
0: ఇస్ దట్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
1: ఎందుకు ఒకరిని నిందించాలి, పది మందితో నిందింపబడాలి?
0: వై డు యు అక్యూజ్ అండ్ బీ అక్యూజ్డ్?
1: మంచిదే కాదు ఇది.
0: ఈజ్ నాట్ గుడ్.
1: అన్నింటికీ మనం మౌనం వహిస్తాం.
0: లెట్ us observe silent.
1: ఏ జవాబు కూడా మనం ఇవ్వనక్కర్లేదు.
0: డోంట్ రిప్లై.
1: మనం చేయవలసిన మంచి కార్యాలు మనం చేద్దాం.
0: వీ షుడ్ డు గుడ్ యాక్షన్.
1: మంచి హృదయాన్ని పెంచుకుందాం.
0: వీ షుడ్ హావ్ గుడ్ మైండ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: మీ యొక్క హృదయాన్ని కడిగి
0: పరిశుద్ధ పరిచి
1: పవిత్ర భావంతో నింపి దివ్యమైన మార్గంలో ప్రవేశించి
0: ఎంటర్ ఇంటూ డివైన్
1: సత్కారం మనం ఆచరించాలి.
0: అండ్ డూ గుడ్ యాక్షన్.
1: కనుకనే చేతులతో పని చేయాలి.
0: వర్క్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
1: హృదయంలో భగవత్ నామాన్ని ఉంచుకోండి.
0: ప్రిజర్వ్ గాడ్స్ నేమ్ ఇన్ యువర్ హార్ట్.
1: రామ్ ఆత్మే కామ్ అన్న.
0: హావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ వర్క్ ఆన్ హ్యాండ్.
1: నీవు భక్తిగా ఉంటే నీవు మనసులో ఉంచుకో.
0: If you are devoted, keep it.
1: కానీ చేతులతో మాత్రం సమాజంలో పనిచేయి.
0: బట్ బోత్ యువర్ హ్యాండ్స్ మస్ట్ బి పుట్ టు సర్వీస్.
1: దీనికంతా దైవమే సహాయం చేస్తాడు.
0: అండ్ గాడ్ విల్ హెల్ప్ యూ.
1: పూలు సూది దారం ఉంది.
0: You have got the flowers and the string and the needle.
1: పుష్పమాల తాలగున
0: can it be a garland?
1: లేదు.
0: No.
1: ఒక కుట్టేవాడు ఉండాలి.
0: There should be a maker of the
1: master.
0: He is the master.
1: ఆ మాస్టర్ ఒకడు ఉండాలి.
0: We need a master.
1: ప్రణతి నూనె వత్తిగలదు.
0: You got the container, the wick and the oil.
1: దీపపు వెలుగు కలుగున
0: somebody should light the lamp.
1: దీపాన్ని ముట్టించేవాడు ఒకడు ఉండాలి కదా.
0: Somebody should light the lamp.
1: విద్య గలదు బుద్ధి గలదు.
0: You have got the knowledge.
1: కానీ తాను విద్యావంతుడు అవుతాడా?
0: Can you be educated?
1: కాదు. నేర్పే మాస్టర్ ఒకడు ఉండాలి.
0: You need a master to teach you.
1: సొమ్ములు రత్నాలు కలవు.
0: You got the jewels and ornaments.
1: కానీ స్వర్ణాలు తానగున
0: బట్ ద గోల్డ్ కెనాట్ బి
1: చేసేటువంటి ఒక గోల్డ్ స్మిత్ ఒకటి ఉండాలి.
0: గోల్డ్ స్మిత్ ఇస్ రిక్వైర్డ్ టు మేక్ జ్యువెల్.
1: అదే విధంగా నీ దేహం ఉంది, మనసుంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, దీన్ని అన్నింటినీ చేర్చి పనిలో ప్రవేశపెట్టడానికి ఒక యజమాని కావాలి.
0: యు హావ్ గాట్ ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్, ఇన్నర్ సెన్సెస్. యు నీడ్ ఎ మాస్టర్ టు కోఆర్డినేట్ అండ్ ఇంటిగ్రేట్.
1: మాస్టర్ ఏ ఆత్మ.
0: దట్ వెరీ మాస్టర్.
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియస్.
1: బాడీ ని ఫాలో చేయొద్దు.
0: డోంట్ ఫాలో ది బాడీ.
1: మైండ్ ని ఫాలో చేయొద్దు.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ది
1: మైండ్. డోంట్
0: ఫాలో ది బాడీ.
1: ఫాలో ది కాన్షియస్.
0: ఫాలో ది కాన్షియస్.
1: దానిని మీరు ఫాలో చేయండి.
0: ఫాలో యువర్ కాన్షియస్.
1: ఇది మంచిది మంచిది అని నువ్వు చూసినప్పుడు దాన్ని నువ్వు ఫాలో చేయి. ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
0: వెన్ వన్స్ యూ ఫీల్ దిస్ ఇస్ గుడ్, యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ విట్నెస్.
1: ఆ విధమైన విట్నెస్ యొక్క మార్గంలో ప్రవేశపెట్టే దేశం ఎంతో బాగుపడుతుంది.
0: వెన్ యూ ప్రొసీడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతి,
0: ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్,
1: అనేక దేశములతో సంబంధం గావించుకుని,
0: హావింగ్ రిలేషన్స్ విత్ డిఫరెంట్
1: అనేక సంబంధములతో బోధించి, మన సంస్కృతిని వారికి అందించి,
0: ఇట్ థాట్ టు మెనీ కంట్రీస్,
1: అన్ని దేశములకు చిరస్థితి కీర్తిని సాధించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గాట్ ద పర్మనెంట్ నేమ్.
1: కానీ ఈనాటి మన భారతీయులే మన భారతదేశం యొక్క సంస్కృతిని మార్పు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ద నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్
1: మార్పు చేయటం పోని కిల్ చేస్తున్నారు, చంపుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మన భారతీయ సంస్కృతికి మించినటువంటి సంస్కృతి ఏ దేశం నందు లేదు.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ నాట్ సీన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
1: అభిమానంతో నేను చెప్పడం కాదు.
0: నాట్ దట్ ఇట్ ఇస్
1: ఏ దేశమునికైనా పోని సంస్కృతి లేనే లేదు.
0: Of course, there every country.
1: You know, one country, one culture.
0: Today we have one way of life, another tomorrow.
1: ఎప్పటికీ ఒక్కటే.
0: ది కల్చర్ ఆఫ్ భారత్
1: నిత్యమై సత్యమై నిర్మలమై నిస్వార్థమైనటువంటిది భారతీయ సంస్కృతి.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ఎటర్నల్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్.
1: అది ఏ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి,
0: ఇట్ డెవలప్స్ బ్లాసమ్స్ హ్యూమన్ క్వాలిటీ.
1: మానవుడు అనేటువంటి తత్వాన్ని మనం చక్కగా నిలబెట్టుకోవాలి.
0: వి హావ్ టు అప్హోల్డ్ ది
1: మానవతా విలువను మనం పెంచుకోవాలి.
0: డెవలప్ హ్యూమన్ వాల్యూ.
1: కేవలం ఆస్తిపాస్తులు పెంచుకోవటం కాదు.
0: నాట్ మియర్లీ అమాసింగ్ వెల్త్ అండ్ ప్రాపర్టీ.
1: పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ని పెంచుకోవటం కాదు.
0: నాట్ కన్స్ట్రక్టింగ్ ఫ్యాక్టరీస్.
1: ఎన్ని ఫ్యాక్టరీస్ పెంచినప్పటికీ మన వాతావరణం పాడైపోతుండాలి.
0: ఇండస్ట్రియలైజేషన్ లీడ్స్ టు పొల్యూషన్.
1: కానీ మన లోపల ఉన్నటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop the inner feeling.
1: దాంతో ఎంతవరకు శక్తియో అంతవరకు మనం పోషించుకోవాలి.
0: And you can work to the extent possible.
1: ప్రేమ స్వరూపులారు,
0: embodiments of love.
1: మీరు అనేక విద్యను నేర్చి అనేక విద్యను పవిత్రత పొంది మీరు దీనిని డిగ్రీ తీసుకుని పోతున్నారు.
0: You get all the knowledge, get all the expertise and skills and
1: మొట్టమొదట మీరు ప్రశాంతంగా వదిన తర్వాత మీ గ్రామంకి వెళ్లి తల్లిదండ్రుల ఆజ్ఞ వహించి వారితో తగిన సహాయం తీసుకుని పల్లెల్లో ప్రవేశించండి.
0: ఆఫ్టర్ లీవింగ్ దిస్ ప్లేస్ ప్రశాంతి నిలయం, గో టు విలేజెస్.
1: ఎక్కడ నాకు సర్వీస్ అనేటువంటి ఎక్కడ అనేటువంటి గవర్నమెంట్ సర్వీస్ కోసం పాటు పడకండి.
0: యూ ఫైండ్ అవుట్ వేర్ యువర్ సర్వీస్.
1: ప్రజా సర్వీస్, ప్రజల యొక్క సేవలు మనకు కావాలి.
0: సర్వీస్ టు ద పీపుల్, సర్వీస్ టు ద కమ్యూనిటీ.
1: ప్రజలకు సేవ చేస్తే ప్రజలే మనల్ని రక్షిస్తారు.
0: ఇఫ్ యూ సర్వ్ పీపుల్, పీపుల్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: ఇలాంటి పవిత్రమైన శక్తులు మన యందు ఉండి కూడాను శక్తిహీనులుగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: వి బిహేవ్ యాజ్ ఇఫ్ వి ఆర్ వీక్.
1: కేవలం గుణహీనులుగా ప్రవర్తిస్తున్నాము.
0: వి బిహేవ్ యాజ్ ఇఫ్ వి హావ్ నో క్యారెక్టర్.
1: చలిమి కలిమి బలమును పోషించుకుంటున్నాము.
0: వి జస్ట్ స్ట్రెంగ్థెన్ అవర్ ఓన్ ఫ్రెండ్షిప్ అండ్ ది ఫిజికల్ బాడీ.
1: గుణమును పోషించుకోవటం లేదు.
0: వి ఆర్ నాట్ ప్రొటెక్టింగ్.
1: హలో చెబుతారు
0: ఫ్రెండ్షిప్ మెంట్ హలో హలో.
1: బలము బాగా భుజిస్తే బలం ఎక్కుతుంది.
0: బై ఈటింగ్ యూ విల్ హావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
1: కానీ మీరు సంపాదిస్తే వస్తుంది డబ్బు.
0: అండ్ యూ కెన్ అమాస్ ఎర్న్ మనీ.
1: వీటి కోసమో మన జీవితము
0: ఈనాడు
1: వస్తుంది రేపు పోతుంది. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
1: ధనం కమ్స్ అండ్ గోస్.
0: అండ్ ఇట్ కమ్స్ అండ్ గోస్.
1: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: దానిని మనం పెంచుకోవాలి.
0: దట్ వి హావ్ టు గ్రో.
1: పెద్దలను చూస్తే గౌరవించాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ పీపుల్.
1: అధికారం చూస్తే తగినట్టు గౌరవాన్ని చేయాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ పీపుల్
1: అథారిటీ. ప్రేమించాలి.
0: యు హావ్ టు లవ్ యువర్ పేరెంట్స్.
1: మీ టీచర్ చూస్తే విశ్వసించాలి.
0: అండ్ యు గాట్ ఫెయిత్ ఇన్.
1: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకోవాలి.
0: యు హావ్ టు డెవలప్ గ్రో మోర్ అండ్ మోర్ సీక్రెట్ ఫీలింగ్స్ లైక్ దట్.
1: అప్పుడే మీరు మానవత్వాన్ని పోషించుకున్న వారవుతారు.
0: దెన్ ఓన్లీ కెన్ ఫాస్ట్.
1: మానవత్వ గుణములు మీలో వికసించినటువంటి అవుతాయి.
0: అండ్ దెన్ హ్యూమన్ వాల్యూస్ విల్ బ్లాసమ్.
1: కనుక మీరు ఈనాడు వికసింప చేయవలసినటువంటిది, ప్రకటింప చేయవలసినటువంటిది, అభివృద్ధి పంచుకోవాల్సినటువంటిది మానవతా విలువలే.
0: వాట్ హ్యాస్ టు బి మేనిఫెస్టెడ్, వాట్ హ్యాస్ టు బి బ్లాసమ్డ్, వాట్ హ్యాస్ టు బి డెవలప్డ్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
1: కనుకనే మానవతా విలువలు లేకుండా పోతే ఎంత చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
0: బిరెఫ్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
1: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
0: What is the use of all the knowledge?
1: Manaku unna dani chetrupti garatunda.
0: When you don't have contentment,
1: adi e nijamaina chadavu.
0: If you have contentment, chadavu lanni
1: chala vivekiyai magidi tannari kuda mandamathunu.
0: You may be highly educated but you don't know your own true nature.
1: Enta chadavu chadavi e neeti unnanu heerundi gudambu manaledu.
0: In spite of high knowledge in the skills and experts, the meanness is
1: not given. Chadavu chadava tarkavadame kaani purna gnanam eppudu pondaledu.
0: The knowledge in the education will make you to argue with people, not acquire total knowledge.
1: Chadavu chadavu chadavi చావంగా నేటికి. చావు లేని చదువు చదువు వలయు. మన జనులకు అపకారం చేస్తే వాళ్ళు జీవితం అంతా కూడా మనం ఆదర్శంగా తీసుకుంటారు. ఆదర్శంలో చావు లేదు. ఆదర్శంలో క్షీణం లేదు.
0: ఐడియల్
1: ఆదర్శం ఎప్పటికీ తరిగిపోదు. దినదినములకు పెరిగిపోతుంటారు. ఆదర్శాన్ని మనం పొందాలి. అలాంటి ఆదర్శానికి ఇది చక్కని వయసు. ఇది గోల్డెన్ ఏజ్.
0: This is the right time, golden age.
1: పవిత్రమైన ఏజ్ ని మనం పాడు చేసుకోకూడదు.
0: We should never spoil this ideal golden age.
1: అపవిత్రము గావించుకోకూడదు.
0: Never make it unsacred.
1: సార్థకం చేసుకోవాలి.
0: Work for its fulfillment.
1: అప్పుడే మనకు చదువుకు తగినటువంటి విలువ వస్తుంది.
0: Then the education will have its value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమను పెంచుకోండి.
0: Develop love.
1: ఏది చేసినా ప్రేమగా చేయండి.
0: వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ లవ్.
1: ఆ ప్రేమ లేనటువంటి యొక్క పనులు ఏవి చేసినప్పటికీ అపవిత్రమే అయిపోతాయి.
0: వాట్ ఎవర్ యూ డూ, ఇఫ్ దేర్ ఇస్ నో లవ్, ఇట్ బికమ్స్ అన్సెక్రెట్.
1: ప్రేమముదిత మనసే కసో.

శక్తిరేవ పరమార్థదాయిని.

0: పరవేదన ప్రదం భక్తిరేవ పరమోచ్చ కారిణి. భక్తిరేవ పరమార్థదాయిని, భక్తిరేవ పవరోగనాశిని, భక్తిరేవ పరమార్థదాయిని, భక్తిరేవ పరమోచ్చ కారిణి.
1: ఇట్స్ ఓన్లీ డివోషన్ దట్ గివ్స్ యు రియలైజ్ ద పర్పస్ ఆఫ్ ది స్పిరిచువల్ పాత్. ఇట్ ఇస్ ద డివోషన్ దట్ విల్ హెల్ప్ యూ టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్. ఇట్ ఇస్ ద డివోషన్ దట్ కన్ఫర్స్ అల్టిమేట్లీ లిబరేషన్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినియులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హ్యాస్ బీన్ ప్రాపగేటింగ్ ద ప్రిన్సిపల్ ద మెసేజ్ ఆఫ్ డివోషన్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
1: డివోషన్ డస్ నాట్ మియర్లీ మీన్ పెనెన్స్, మెడిటేషన్ ఆర్ ఎనీ రిచువల్.
0: భక్తి అనగా భగవంతుని పైన గల ప్రేమనే భక్తి.
1: డివోషన్ మీన్స్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
0: కర్మఫల సంసర్గం చేత కలుషితము కానటువంటి యొక్క నిశ్చల నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమనే భక్తి.
1: దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, దట్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ క్రిస్టల్ క్లియర్ ఈజ్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్.
0: ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలు లేవు.
1: This love has no regulation whatsoever.
0: Itti premaku etti haddulu levu.
1: This love is boundless.
0: Manavunnundi kevalam aavirbhavincheetundi yokka nijamainatundi prema tattvame ee yokka bhakti.
1: In fact, devotion is one's own experience of love.
0: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
1: డివోషన్ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు.
1: లవ్ విత్ డిజైర్స్ కెన్ నో వే బి కాల్డ్ డివోషన్.
0: ఎట్టి వాంఛలు ఉండాలి, భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ హ్యావ్? You should desire God, nothing worldly.
0: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి యొక్క వాంఛలకు ఈ సంబంధం కాదు.
1: Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desire.
0: కనుక తన ప్రేమకు భగవంతుని ప్రేమకు మధ్యలో ఎట్టి వాంఛలు కూడాను చేరరాదు.
1: Between love to love, the devotee and God, there is nothing to do with the desire.
0: భక్తుని హృదయ భావము నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రేమ తత్వము డైరెక్ట్ గా దైవమునికే చెందాలి.
1: Therefore, the love out of the heart of a devotee should reach God straight away.
0: కష్ట సుఖములందు కాని బాధలు ఎందు కాని ఆనందములందు కాని ఇది ఏమాత్రము మార్పు చెందకూడదు.
1: లవ్ ఫర్ గాడ్ షుడ్ నెవర్ చేంజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది డిఫికల్టీస్, లాసెస్, సో మెనీ ప్రాబ్లమ్స్, ప్లెజర్ ఆర్ పెయిన్ వాట్సోఎవర్.
0: ఈ విధంగా ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
1: ధర్మ ధర్మజ స్టాండ్స్ ఎస్ ద సింబల్ హూ అటైన్డ్ దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ డివోషన్ విత్ ది వన్ పాయింటెడ్నెస్.
0: తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభ లోపల ప్రభావము జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వేవర్డ్ హిస్ డివోషన్ దో హిస్ కాన్సర్ట్ ద్రౌపది వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: తన తమ్ముడైన అర్జునుడి కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రము విచారించలేదు.
1: దో ధర్మజ హాస్ లాస్ట్ ద సన్ ఆఫ్ హిస్ ఓన్ బ్రదర్ హీస్ నాట్ వరీడ్.
0: తన గురువు అయినటువంటి అశ్వత్థామ తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతులు కోసినప్పటికీ తాను విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వరీడ్ దో ద సన్ ఆఫ్ హిస్ ఓన్ గురు అశ్వత్థామ కిల్డ్ ఉప పాండవ.
0: రాజభోగములు విసర్జించి కారడవులు ఎందు కన్నమూనాదులు భుజించి కాలం గడుపుతున్నప్పుడు తాను ఏమాత్రము విచారించలేదు.
1: హి వాజ్ నాట్ వరీడ్ దో హీ లెఫ్ట్ ఆల్ హిస్ కింగ్డమ్ పార్టేకింగ్ ఓన్లీ ది లీవ్స్ అండ్ ది ట్యూబర్స్ దేర్ ఇన్ ద డెన్స్ థిక్ ఫారెస్ట్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను కృష్ణనామం తప్ప అన్య చింతలకు చోటు ఇవ్వలేదు.
1: ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ హీ డిడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ అదర్ థాట్ అదర్ దాన్ ద రిపిటేషన్ ఆఫ్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ధర్మజుడు మాత్రమే కాదు, ధర్మజుని ధర్మపత్ని అయినటువంటి ద్రౌపది కూడాను ఇలాంటి ఏకాత్మ భావంతో కృష్ణనామస్మరణ చేస్తూ ఉండేది.
1: నాట్ ఓన్లీ ధర్మజ హియర్ హిస్ వైఫ్ ద్రౌపది ఆల్సో థాట్ ఆఫ్ కృష్ణ ఇన్సిస్టెంట్లీ విత్ వన్ పాయింటెడ్నెస్.
0: అర్జునుడు పాండవులను చంపిన తర్వాత ఆ యొక్క అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
1: అర్జున బ్రాట్ అశ్వత్థామ హూ కిల్డ్ ఉప పాండవస్.
0: కానీ ఈ ధర్మపత్ని ద్రౌపది అట్టి దుర్మార్గుని పాదముల పైన పడి విచారిస్తుండాలి.
1: Whereas his wife Draupadi fell at the feet and she was feeling so sorry, so sad.
0: ఉద్రేకంబున రారు.
1: They have not come out of agitation.
0: శస్త్రావధరులై యుద్ధమని లేరు.
1: They are not there in the battlefield.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: They have not hurt you, any harmed you.
0: బలోచ్చేకముతో చీకటిం ఆ భద్రాశక్తులు సంహరింప అకటా నీ చేతులు ఇట్టాడెను.
1: They have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night?
0: పరగంగ మగవారనందర్ను మున్ బాణప్రయోగోప సంహరణద్యాయుధ విద్యలను నేను ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
1: In fact, they have learnt all this excellence of archery from very guru Dronacharya.
0: ఉత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశము కరుణాసంగము లేక శిష్యస్థితులను ఖండింపగన్ పాడియా.
1: Is it proper on your part to kill the son of your own guru without any trace of compassion in your heart?
0: అని అతన్ని ప్రార్థిస్తూ ఉంటే,
1: and he was praying like that,
0: భీముడు భరించుకోలేకపోయాడు.
1: Bhima could not bear this, his anger.
0: కొడుకుల పట్టు చంపనని కోపమున ఉండదు బాలమాతకు.
1: Because he has killed his own children.
0: విడుమటంచు చెప్పేది వెర్రిది ద్రౌపది.
1: Draupadi is foolish enough to ask them to let them go.
0: నిన్ను విడువగనేల.
1: Why should we leave them off?
0: చంపుడిట.
1: Kill them.
0: వీరిని మీరు చంపరేని నా పిడికిది పోతున్న శిరం భిన్నము చేసిన చూడు నిందరున్నాడు.
1: If you are not prepared to kill them, I am here with my fist. I will handle them.
0: ఈ పాండవులందరూ కూడాను ఈ అశ్వత్థామ పైన పడినప్పుడు
1: ప్లేస్ ఆఫ్ కంపాషన్ ఇన్ యువర్ హార్ట్
0: అని అతన్ని ప్రార్థిస్తూ ఉంటే,
1: and he was praying like that,
0: భీముడు భరించుకోలేకపోయాడు.
1: భీమా కుడ్ నాట్ బేర్ దిస్ హిస్ యాంగర్.
0: కొడుకుల పట్టు చంపనని కోపం.

0: ద్రౌపది వెళ్ళింది అడ్డు.
1: And all Pandavas were about to attack Ashwatthama, Draupadi objected.
0: ఇలాంటి వాణ్ణి మీరు చంపకూడదు.
1: You should not kill such a man.
0: విశ్వస్తుడు, చక్రచూరుడు, మహావీరుండు ఘోరాశ్చే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్మహారత్నము శశ్వత్కీర్తి వెరుంగు పుచ్చుకుని పాశవ్రాధ బంధములను విశ్వాసమున నూర్చి దొబ్బు శిబిరోరు విభాగమును పాసుకోను అన్నింది.
1: He said, you cannot kill such a mighty warrior with all the weapons. Better you just leave him with a shaven head.
0: Partha, verachina vani.
1: Partha, the one who is afraid.
0: Dainyamuna vedurunundina vani.
1: The one who has lost all his
0: strength. Nitramai marachina vani.
1: The one who has forgotten himself.
0: Saukhyamuga madhyamudravina vani. Saukhyamuga madhyamudravina vani.
1: The one who is intoxicated.
0: Kaamudai nilchina vani.
1: And the one who wanted refuge.
0: సంపుట ధర్మము కాదు పలుకునా అనింది.
1: ఇస్ నాట్ రైచువస్ టు కిల్ సచ్ ఎ పర్సన్.
0: ఇంతటి తమ పుత్రుని చంపినప్పటికీ ద్రౌపది ఏమాత్రం కూడా అశ్వత్థామ పైన క్రోధము చూపలేదు.
1: ద్రౌపది వాజ్ నెవర్ యాంగ్రీ విత్ అశ్వత్థామ దో అశ్వత్థామ కిల్ హర్ సన్.
0: ధర్మజుడు, ద్రౌపది పాండవుల్లో ప్రధానమైనటువంటి యొక్క రత్నములు వంటి వారు.
1: ఇన్ఫాక్ట్ ధర్మజ, ద్రౌపది, పాండవస్ ఆర్ ప్రెషస్ జెమ్స్.
0: ఇలాంటి కృష్ణతత్వాన్ని ఆమె అనేక పర్యాయములు చింతిస్తూ వర్ణిస్తూ ఉండేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ఎక్స్టోలింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్.
0: క్లీం కృష్ణాయ గోవిందాయ,
1: క్లీం కృష్ణాయ గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ,
1: గోపీజన వల్లభాయ,
0: స్వాహా స్వాహా
1: స్వాహా,
0: క్లీం
1: క్లీం
0: కృష్ణాయ
1: కృష్ణాయ,
0: గోవిందాయ
1: గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ,
0: స్వాహా
1: స్వాహా.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్?
0: క్లీం అనగా పృథివీ.
1: క్లీం మీన్స్ పృథివీ, అర్త్.
0: కృష్ణాయ జలము,
1: కృష్ణాయ వాటర్.
0: గోవిందాయ అగ్ని,
1: గోవిందాయ ఫైర్.
0: గోపీజన వల్లభాయ ఆకాశము,
1: గోపీజన వల్లభాయ ద స్పేస్.
0: ఈ విధంగా పంచభూతములు కూడా కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
1: హి కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము,
1: Draupadi who has demonstrated to the rest of the world,
0: Dharmajudu kudunu chaala akshasinchetuvanti vaadu,
1: and Dharmaja also had such an intense devotion.
0: Ye chalamaina kudunu Krishnuni dooshinchina vaadu kaadu.
1: At any point of time he never blamed God.
0: Leka visugu chendina vaadu kaadu.
1: He was never disgusted.
0: Nirantaram kudunu ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చని కృష్ణుని ఆరాధన సలుపుతూ వచ్చారు.
1: హి వర్షిప్ కృష్ణ ఆల్ త్రూ విత్ వన్ పాయింటెడ్ సింగిల్ పాయింటెడ్ డివోషన్ అండ్ లవ్.
0: భారతీయ సంస్కృతి యందు ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము.
1: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
1: True devotion, the nine paths of devotion, cannot be explained, cannot be defined by mere worship or singing his glory alone.
0: Hrudaya manasaravaram nundi kudanu aavirbhavinchinatundi yokka prema jalame ee yokka aananda bhasmamlo pinchetundi.
1: Therefore devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love.
0: Karukane vedamanandu patram pushpam ఫలం తోయం సమర్పయామి అన్నారు.
1: దేర్ఫోర్ వేదా సేస్ దట్ యు షుడ్ ఆఫర్ ద లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ ఆర్ వాటర్.
0: పత్రం,
1: ద లీఫ్.
0: ఏమిటి ఈ పత్రము?
1: వాట్ ఇస్ దిస్ లీఫ్?
0: విల్ల పత్రమా,
1: ఇస్ ఇట్
0: తులసి దళమా, లేక ఇంకే విధమైనటువంటి పత్రము?
1: వాట్ లీఫ్? ఇస్ ఇట్ లీఫ్ ఆఫ్ తులసి?
0: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
1: పత్ర ఇస్ నాట్ ఆర్డినరీ లీఫ్.
0: దేహమే ఒక పత్రము.
1: బాడీ ఇస్ ద లీఫ్.
0: కనుకనే ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో, ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు కాలుతుందో.
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద లీఫ్, వెన్ ఇట్ కుడ్ డ్రాప్ డౌన్, వెన్ ఇట్స్ గోయింగ్ టు బి బర్న్.

0: when it would get dried up, no one can say.
1: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికి దేహం కూడా రాలిపోతుంది.
0: జస్ట్ జస్ట్ యు ఫైన్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్ వెన్ ద బాడీ వుడ్ డ్రాప్ డౌన్
1: పత్రం అనగా దేహమే.
0: సో లీఫ్ మెంట్ ద బాడీ.
1: భగవంత నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను.
0: ఓ గాడ్ మై బాడీ ఈస్ లైక్ ఏ లీఫ్ ఐ ఆఫర్ అంటు యు.
1: ఏ సరియైన పత్రం నీకు.
0: This is the proper leaf I can offer.
1: Bilva patramu.
0: Bilva leaf.
1: Tulasi dalamu.
0: Tulasi leaf.
1: Ilanti patrani nee karpistunnanu.
0: I am offering such leaves.
1: Edo ee naadu techinatundi patramu vaadi poi kulli poi kaali poiyetundi patram kaadu idi.
0: It's not the leaf that would get dried up, that would get decayed or burned.
1: Nee vichina dehame neeku oka patranga istunnanu.
0: The body is your gift. I am offering.
1: Ee hriyamuna sagutave ise naaku.
0: Oh God, that heart you have
1: given me. మరి దానినే అర్పింత మహిత మూర్తి.
0: Oh God, I offer that heart.
1: తరగ వేరేమిది తుని పాద అర్చనకును.
0: What else I am to offer to worship you?
1: అందలకింతు అందుకోవయ్య నీవని.
0: I offer all my humble salutations unto your feet.
1: స్వామి.
0: స్వామి.
1: నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను?
0: What sort of leaves would satisfy you?
1: నా దేహమే పత్రము.
0: My body is the leaf.
1: నీకు అర్పితం చేస్తున్నాను.
0: That I offer unto you.
1: పుష్పం.
0: Then the flower.
1: ఏమిటి ఈ పుష్పము?
0: What sort of flower?
1: హృదయ పుష్పము.
0: Heart is the flower.
1: బజారులో చిక్కేటువంటి ఒక జాజి పువ్వు, మల్లె పువ్వు, కాలడి పువ్వు ఇలాంటి పుష్పం కాదు.
0: These are the flowers which are not available in the market, like rose flower or jasmine flower and so on.
1: అవన్నీ తెల్లవారు తీసుకొస్తే మధ్యాహ్నానికి వాడిపోతాయి.
0: If you bring such flowers, they fade out by evening.
1: నా హృదయ పుష్పము వాడనటువంటిది.
0: Whereas my heart is a flower that would never fade away.
1: పరిశుద్ధమైనటువంటిది.
0: It's so pure.
1: పరిపూర్ణమైనటువంటిది.
0: It is total.
1: పరిమళంతో కూడినటువంటిది.
0: It's full of fragrance.
1: నా ప్రేమ పరిమళంతో కూడినటువంటిది.
0: And it's full of nectar of love.
1: కాబట్టి నా హృదయమే పుష్పము.
0: Therefore my very heart is a flower.
1: ఫలము.
0: Then the fruit.
1: ఏమి ఫలం కావాలి నీకు?
0: What sort of fruit?
1: జామ ఫలం కావాలా? ఆపిల్ ఫలం కావాలా? లేక జంబూ కావాలా? ఏ ఫలం కావాలి నీకు?
0: What kind of fruits that you want is the apple fruit or what sort of fruit? It's not the fruit born to it.
1: నా మనసే పుష్పము.
0: And then my mind is a flower.
1: ఆ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను.
0: That I offer unto you.
1: తోయము.
0: Then the water.
1: తోయము అనగా ఏమిటి?
0: What is this water?
1: Tap water, లేకపోతే river water, ఇంకే విధమైనటువంటి యొక్క గంజెస్ వాటర్ ఇది కాదు తోయము.
0: What water? It's not the tap water or well water or Ganges water.
1: నిన్ను చింతిస్తూ నీ యొక్క లీలను ఆనందిస్తూ నీ ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తూ కంటిదారాలు కార్చున్నప్పుడు అది ఆనంద భాష్పము.
0: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and
1: experience,
0: I said tears of joy, that is the water.
1: ఇది ఏ భగవంతుడు ఆశించేది.
0: This is what God expects from
1: you. ఇది ఏ భక్తుడు అందించేది.
0: This is a devotee offers.
1: అంతేకాని క్షణభంగురమైనటువంటి యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
0: నాట్ దోస్ మొమెంటరీ ద ఫ్లవర్స్ అండ్ ద లీవ్స్ దట్ ఆర్ సపోజ్డ్ టు ఆఫర్.
1: ఇది ఏ ప్రార్థన?
0: ఐ ప్రే
1: సత్యభామ కృష్ణుని కొరడాల కోసమని అనేక ధనమును పెట్టి చూచింది.
0: యు సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ by offering wealth money.
1: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
0: యు విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్డ్ యు టు వెల్త్. నో
1: ప్రేమకు మాత్రమే తూగలదు.
0: యు కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
1: కనుక ఆమె దగ్గర అంత ధనం ఉందని ఆశించి గర్వపడింది.
0: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
1: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
0: హీ హాస్ రియలైజ్ ద ట్రూత్ అల్టిమేట్లీ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రుక్మిణి.
1: ఆ సమయంలో రుక్మిణి
0: తులసి
1: పూజ చేసుకుంటూ ఉండినది.
0: హీ వాస్ ఆఫరింగ్ వర్షిప్ విత్ తులసి లీవ్స్.
1: చెల్లెలా నీవు బాధపడనక్కర్లేదు.
0: సిస్టర్ డోంట్ వరీ.
1: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సర్వులు వాడే.
0: గాడ్ ఇన్ ఫ్యాక్ట్ విల్
1: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
0: దేర్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్
1: సర్వాంతర్యామి
0: అండ్ యూ. గాడ్ ఇస్
1: సర్వభూతాంతరాత్మ
0: అండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: సర్వ భక్తుడు వసడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ ఇట్స్ అబౌట్ అలాంటి
1: భగవంతుడిని ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
0: యూ కెనాట్ హ్యావ్ హిమ్ ఆల్ బై యువర్
1: స్వార్థానికి నీవు గురి కావద్దు.
0: డోంట్ బి సెల్ఫిష్
1: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
0: So saying, Rukmini followed Satyabhama.
1: Narada unnadu akkada.
0: Narada was there.
1: Narada gnanamunu bodhinchetunti vaade.
0: Narada teaches wisdom.
1: Kaani appudu ee Satyabhamaku ee ahankaram nirmoolam gaavinchalane uddeshamto.
0: In order to kill the ego in Satyabhama.
1: Amma Rukmini. మీరు తుంచగలరా ఈ కృష్ణుణ్ణి?
0: Can you balance Krishna's weight?
1: Narada, రూపమునకు నామమే సరియైన తూకము, నామమునకు రూపమే సరియైన తూకము.
0: And in fact, the name would equally weigh that of the form, so also the form weighs that of the name.
1: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరియైన తూకము.
0: So for Krishna's form, the correct weight would be his name.
1: నారదుడు కేలేదు.
0: Narada was not that
1: simple. సాకార రూపమునకు నిరాకార నామం నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమవుతుంది?
0: In fact, Krishna has got a definite form, whereas name is formless. What is it?
1: సాకార రూపమునకు సాకారమే నాకు అందించాలి అన్నాడు.
0: For a formful aspect, you should also have a form there.
1: అప్పుడు చేతిలో ఉన్న తులసి దళం తీసుకుంది.
0: Then she held the tulsi leaf.
1: పత్రము.
0: A leaf.
1: పుష్పము.
0: A flower.
1: ఫలము.
0: A fruit.
1: తోయము.
0: Water.
1: భక్తి కలిగిన వానికి వసుడవుట సత్యమేని.
0: If it were to be true, O God, that you would submit yourself to a devotee,
1: తులసి దళమునకు తూగుదూగాక.
0: Let you weigh, let you balance to the weight of this tulsi leaf.
1: వేసింది పాపం.
0: He kept the tulsi leaf there.
1: కృష్ణాని వేసింది.
0: While saying Krishna, she
1: kept the name of Krishna ni tuchindi sariyanga.
0: And in fact, Krishna's name tulasi was equal to the weight of Krishna's form. And tulsi leaf is an extra weight.
1: Extra weight ayipoyindi.
0: It has become extra weight now.
1: Kanukane bhakti chikkeetunti vaadu bhagavantudu kani deeniki labhinchadu.
0: You can catch God by your devotion, by not in another way.
1: భక్తి కంటే మించినటువంటిది అతను తూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ బియాండ్ డివోషన్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశము
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్
1: భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది.
0: ఇన్ ఏన్షియంట్ డేస్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాడ్ హెల్డ్ హై ద పాత్ ఆఫ్ డివోషన్.
1: మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ గ్రేటర్ దాన్ డివోషన్.
1: భక్తికి మించినటువంటిది ఏ యొక్క తూకము మరొకటి రాదు.
0: Nothing equals devotion.
1: అట్టి పవిత్రమైనటువంటి భక్తిని ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: That sacred devotion is in every human being.
1: ప్రతి మానవుని యొక్క దీని యందు కూడాను.
0: In every human being.
1: ఏడు చక్రాలు ఉంటున్నాయి.
0: There are seven chakras, wheels.
1: సత్చక్రములు అంటారు.
0: They are called షట్చక్రాలు.
1: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ గివ్ వెరీడ్ ఇంటర్ప్రిటేషన్.
1: కానీ ఈ షట్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
0: అమంగ్ దిస్ షట్చక్రాస్ సిక్స్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: హృదయ చక్రము.
0: వన్ హృదయ చక్ర.
1: రెండవది సహస్రార చక్రము.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ సహస్రార.
1: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
0: ద వీల్ ఆఫ్ ద హార్ట్ హృదయ చక్ర ఇస్
1: సహస్రార చక్రమునే సహస్ర కమలము అన్నారు.
0: The Sahasra Chakra is a lotus with Sahasra, thousand petaled lotus.
1: కనుకే ఈ రెండు చక్రముల యొక్క తత్వమును చక్కగా గుర్తించుకున్నప్పుడు,
0: then once we understand this wheel to
1: భగవంతుడు వారికి వశులవుతాడు.
0: Naturally you will have God.
1: ఈ షట్ చక్రము లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
0: These షట్ చక్రాస్ have got eight petals.
1: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షట్ చక్రములో.
0: And these chakras have got eight
1: చక్రము.
0: Each.
1: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
0: విత్ ఆల్ దిస్ ఎయిట్ దే షైన్.
1: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటుంది.
0: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
1: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇన్ దట్ సహస్రార ద థౌజండ్ పెటల్ వన్ ఇట్ ఫాల్స్ బ్యాక్.
1: ఒక్కొక్క దళమున కూడాను షోడశ కళలతో నిండి ఉంటాడు భగవంతుడు.
0: ఈచ్ పెటల్ హ్యాస్ గాట్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖపైన కూడా ఉంటుంటాడు.
0: అండ్ దేర్ఫోర్ హి దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
1: కనుక 1000 దళముల యందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో ఎత్తించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
0: అండ్ దేర్ఫోర్ ద 1000 పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
1: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికీ
0: though there are 16,000 gopikas,
1: భగవంతునికి అర్పితమైపోయినారు.
0: They offered themselves to God.
1: అయితే దీనికి నాయకుడు ఎవరు?
0: Then who is the master?
1: భగవంతుడే.
0: God is the master.
1: ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ చేత మనం ఈ దళములను తీసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంటుంటుంది.
0: By the command of Lord, everyone has got right to collect.
1: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడీ కెన్ యాక్సెప్ట్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్
1: భూజాత. ఈమె రాముని యొక్క పత్ని.
0: షీ ఈజ్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
1: ఆమెపై రాములకు సర్వ హక్కు ఉంటుండాలి.
0: రామ హాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
1: కనుకని అతను సీతకు పతి అయినాడు.
0: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
1: సీతాపతి రాముడు.
0: రామ ఈజ్ సీతాపతి.
1: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
0: వితౌట్ నోయింగ్ ద కమాండ్
1: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
0: రావణ అబ్డక్టెడ్ హర్.
1: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు.
0: సిన్స్ హియాస్ టేకెన్ హర్ కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ వాట్ హ్యాపెన్డ్ టు హిమ్.
1: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
0: హీ సఫర్డ్ ఆల్ లాసెస్.
1: కళాతురికి మండోదర్ చెప్పింది.
0: ఫైనల్లీ మండోదర్ సెడ్,
1: రావణ
0: రావణ
1: రామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి.
0: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్.
1: ఈమె సీతా మాత.
0: అండ్ హియర్
1: గొప్ప పతివ్రతరాలు.
0: సీతా ఈజ్ మదర్.
1: ఈమెను నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
0: ఈజ్ యువర్ బిగ్ మిస్టేక్ టు హావ్ బ్రాట్.
1: పొరపాటే కాదు, తప్పు.
0: ఈజ్ అ బిగ్ మిస్టేక్.
1: రాముడు ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు.
0: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ హౌ హావ్ యూ బ్రాట్ హర్.
1: ఇప్పుడైనా కూడా నేను ఈమె తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పి.
0: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హ్యాండ్ హర్ ఓవర్ టు రామ.
1: కానీ వినాశకాలే విపరీత బుద్ధి. అతను ఏమాత్రం అంగీకరించలేదు.
0: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్ పర్వర్టెడ్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఈ 16,000 మంది గోపికలు కూడాను.
0: All the 16,000 Gopikas.
1: షోడశ కళలతో నిండినటువంటి యొక్క పరమాత్మ యొక్క సొత్తుడే.
0: They are the property of God himself.
1: సహస్రార పద్మములన్నీ కూడాను.
0: All the 1,000 petals of
1: lotus. అష్టదళములతో కూడినటువంటి యొక్క ఆకారములే.
0: They have got that very form of the flowers.
1: ఇది ఏ యోగులంతా.
0: This messages.
1: ఈ అష్టదళములను దీన్ని ఆశ్రయించుకొని.
0: They are after these 8 petals.
1: సహస్రార పద్మములో ప్రవేశించి.
0: They have gone into the 1,000 petals one.
1: తరగని ఆనందాన్ని అనుభవించారు.
0: And they enjoyed
1: ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది. సహస్రార పద్మ నుంచి వచ్చింది.
0: అండ్ దిస్ ఎక్స్టసి ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 1,000 పెటల్డ్ వన్ సహస్రార.
1: కనుక
0: సో
1: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దైవాజ్ఞను మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
0: వెన్ వన్స్ వి ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ యు విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: అష్టదళములు యందు అష్టరాణులు అని పెట్టాడు.
0: ఈ 8 పెటల్డ్ వన్ రిప్రజెంట్ 8 క్వీన్స్.
1: సహస్రార దళములు యందు 16,000 గోపికలు అన్నారు.
0: ద 1,000 పెటల్డ్ వన్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఈచ్ 16,000 గోపికలు.
1: చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
0: దే ఆల్ రిప్రజెంట్ ద లోటస్ ద హార్ట్ ఆఫ్ కృష్ణ.
1: కమలములు లేక అనేక రేఖలుగా ఉంటున్నాయి.
0: అండ్ ద లోటస్ హస్ సో మెనీ పెటల్స్.
1: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
0: ద పెటల్స్ అండ్ ద ఫ్లవర్ ఆర్ నాట్ సెపరేట్.
1: కనుక
0: సో
1: దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయములో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ద డివినిటీ వి షుడ్ బికమ్ పెటల్స్.
1: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి.
0: లోటస్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ గాడ్.
1: కర్మ ఫలరహితమైనటువంటి యొక్క పరమ శాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పీస్ ఇన్ నాట్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్స్ టు అవర్ యాక్షన్స్.
1: నీ ప్రేమనంతా కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి.
0: అండ్ యూ షుడ్ సీ దట్ దేర్ నెక్టర్ ఆఫ్
1: యువర్
0: యు షుడ్ ఫీల్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
1: నీ ఆనందమును అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ ప్లేస్.
1: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు
0: గోపికాస్ హూ హావ్ రికగ్నైజ్డ్ డివినిటీ
1: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్ నరేటింగ్ కృష్ణ.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
0: దే వర్ సఫరింగ్.
1: కృష్ణుడు మధురకు పోయాడు.
0: కృష్ణ లెఫ్ట్ ఫర్ మధుర.
1: పోయినటువంటి కృష్ణుడు రాలేదు.
0: హి డిడ్ రిటర్న్.
1: మేము జీవించి ప్రయోజనం ఏమిటి.
0: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్.
1: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
0: ఇట్స్ లైఫ్లెస్ వితౌట్ కృష్ణ.
1: కనుక కృష్ణ
0: ఓ కృష్ణ
1: ఒక్కతూరి వచ్చి పొమ్మన్న చెప్పి కోరారు.
0: యు కమ్ ఆన్ విజిట్ ఎట్ లీస్ట్ వన్స్ దే ప్రే.
1: కానీ ఒకతూరి వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ కేమ్.
1: వచ్చేటప్పటికి గోపికలందరూ కూడా బండబారిపోయారు.
0: As he came, the Gopikas were simply barren, dry.
1: హస్తపంజరంగా నిలిచిపోయారు.
0: They come down to the level of skeleton.
1: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
0: They have no food, they have no drink, they sacrifice
1: everything. లోపలి వారి దేహాన్ని అర్పితం గావిస్తూ వచ్చారు.
0: In fact, they offered their bodies to Krishna.
1: ఆ విధంగా అర్పితం గావించినప్పుడు
0: when they offered,
1: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
0: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్.
1: కృష్ణ మా ఆహారం ఏమిటి.
0: వాట్ ఈస్ అవర్ ఫుడ్.
1: నీ వేణుగానమే మా ఆహారం.
0: The melody, the music of your flute is our food.
1: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
0: There's no other food other than the melody of your flute.
1: అప్పుడు రాధ చెప్పింది.
0: Then Radha said,
1: పాట పాడుమా కృష్ణ పలుకుతే నెల్లొల్లుకున్నటుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా పలుకుతే నెల్లొల్లుకున్నటుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా.
0: Krishna, sing for us, fill our hearts with your nectar in words, so that we will be joyful.
1: Veda saramanta desi.
0: Collecting the essence of Vedas.
1: Nada brahma muganu marchi.
0: Converted into the Brahman of the sound.
1: Venu vandu tirugamosi.
0: And filling it up in the flute.
1: Nada roopa muganu marchi. పాట పాడు కృష్ణ.
0: Convert the whole thing into the divine sound and make it a melodious music out of your flute.
1: ఈ విధంగా పాడతావు.
0: How do you
1: Veda saramantadisi.
0: How do you sing? You collect the essence of Veda.
1: నాద బ్రహ్మ ముగను మార్చి.
0: And you converted. And you convert it into the sound of Brahman.
1: Tirugamosi.
0: And you fill it up there in flute.
1: Gana roopa muganu maachi. Paata paadu Krishna.
0: And you transform into melodious music and sing for us.
1: Aa chukka chetta lopala oka idu untadi eduku edur thoda edur thotalo edur edur.
0: There in that bushes around over
1: there,
0: and they just plucked a branch.
1: అక్కడ దానిని వేణువుగా మార్చాడు.
0: Bamboo is converted into a flute.
1: దాని యొక్క పాటలు పాడి వినిపించాడు.
0: And then he made the flute and sang for them.
1: ఆ వినిపించే సమయంలోపలే రాధ ప్రాణం వదిలింది.
0: As Krishna was playing on his flute,
1: ఈ గానం కోసం నా జీవితం కాచుకొని ఉన్నది.
0: In fact, I've been waiting for your music.
1: ఇంకా నాకు చాలు.
0: This is enough.
1: అని ఆనాటి నుంచి కృష్ణుడు ఇక వేణువును పట్టడమే మానివేశాడు.
0: కృష్ణ నెవర్ టచ్ దట్ ఫ్లూట్ సిన్స్ దట్ డే.
1: భక్తులు ఏ విధంగా భగవంతునికి అర్పితం అవుతున్నారు, భగవంతుడు కూడా భక్తులకు ఆ విధంగా అర్పితం అవుతుంటాడు.
0: యాజ్ ద డివోటీ ఆఫర్స్ హింసెల్ఫ్ టు గాడ్, సో ఆల్సో గాడ్ ఆఫర్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ.
1: భావం తద్ భవతి.
0: యాజ్ ఈజ్ ద ఫీలింగ్, సో ఈజ్ ద
1: మన ఫీలింగ్ ఎట్ట ఉంటాదో తన ఫీలింగ్ కూడా అట్టే ఉంటాడు.
0: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్, సో ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ గాడ్ టు.
1: ఎప్పుడు భగవంతుడా భగవంతుడా అని మీరు అనుకుంటుంటే వాడు ఎప్పుడు కూడా భక్తుడా భక్తుడా భక్తుడా అనుకుంటుంది.
0: ఇఫ్ యు రిపీట్ ద నేమ్ ఆఫ్ గాడ్ అగైన్ అగైన్, గాడ్ ఆల్సో స్పీక్స్ ఆఫ్ యూ డివోటీ డివోటీ లైక్ దాట్.
1: కనుక భగవంతునికి వేరే చింత లేదు.
0: గాడ్ హ్యాస్ నో అదర్ థాట్.
1: భక్తునికి భగవంతుని చింతనే.
0: డివోటీ థింగ్స్ ఆఫ్ గాడ్.
1: భగవంతునికి భక్తుని చింతనే.
0: గాడ్ థింగ్స్ ఆఫ్ డివోటీ ఓన్లీ.
1: కనుక ఈ ఇరువురికి ఉండినటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని,
0: సచ్ ఎ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్,
1: పాండవులు జగత్తునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు.
0: సచ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్డ్,
1: ఎన్ని కష్టముల గురి అయిపోయారు, ఎన్ని బాధలకు గురి అయిపోయినారు, ఎన్ని అవమానములో భరించారు,
0: ఆల్ హ్యూమిలియేషన్.
1: అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు.
0: దే కుడ్ బేర్ బట్ దే నెవర్ గేవ్ అప్ కృష్ణాస్ నేమ్.
1: ఆ నామమే మా యొక్క మాధుర్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ ది స్వీట్నెస్ లైస్ ఇన్ యువర్ నేమ్.
1: ఆ నామమే మా యొక్క ఆహారము.
0: దట్ ఇస్ అవర్ ఫుడ్.
1: ఆ నామమే మా యొక్క దాహము.
0: అండ్ దట్ ఇస్ అవర్ థర్స్ట్.
1: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకం గావించుకున్న వారు పాండవులు.
0: పాండవ చాంటెడ్ they did penance, they repeated God's name again and redeemed their life.
1: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్.
0: Krishna comes first in our life.
1: Relations, ee sainyamu ivanta kuda next.
0: Relations, battalions of army come next.
1: Pandavuru last.
0: Pandavas, we come in the last.
1: Ee vidhanga bhavinchi varu Krishnuni aaradhana chestu vachevaru.
0: That was their feeling as they worshiped Krishna.
1: Kauravulu atta kadu.
0: Kauravas are not like that.
1: First Kauravulu.
0: We come first Kauravas.
1: Next relations.
0: Next relation.
1: Last Krishnudu.
0: Krishna comes in the last.
1: Last, last.
0: As they kept Krishna in the last, L-A-S-T, they are lost, L-O-S-T.
1: జీవితంలో దేవుడు ఫస్ట్.
0: సో ఇన్ అవర్ లైఫ్ గాడ్ కమ్స్ ఫస్ట్.
1: దేవుడు మొట్టమొదటి వాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును.
0: When God comes first, you can expect
1: దేవుడు లేకపోతే జగత్ ఎక్కడిది?
0: When there is no God, how do you expect the world to sustain?
1: దేవుడు ఉంటేనే జగత్తు.
0: When there is a creator, there is creation. దేవుడు
1: లేని జగత్తు జగత్తే కాదు.
0: There cannot be creation without the creator.
1: జగత్తు.
0: జగత్.
1: జగత్. రావటం పోవటమే ఈ జగత్తు.
0: జగత్ means that which comes and goes. జగత్ comes and goes.
1: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు.
0: That which comes and passes off is జగత్.
1: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే.
0: The one who doesn't move, the changeless, is God.
1: అతను ఒక్కడే శాశ్వతుడు.
0: ఈజ్ పర్మనెంట్.
1: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానం కూడా మనం పొందుతాం.
0: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్, యూ విల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్. ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఎన్ని జపములు, ఎన్ని తపములు, ఎన్ని ధ్యానములు, ఎన్ని యోగం చేసినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పెనెన్స్ అండ్ వర్షిప్ అండ్ మెడిటేషన్
1: శాశ్వతమైనటువంటి దైవత్వాన్ని మనం ఆశ్రయించాలి.
0: వీ షుడ్ బి ఆఫ్టర్ సరెండర్ అవర్ సెల్ఫ్ టు
1: శాశ్వతమైనటువంటి దాన్ని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన ఆనందం కూడా లభ్యమవుతుంది.
0: దెన్ వన్స్ యూ సరెండర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెన్స్, దెన్ యూ విల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్.
1: అనిత్యమైనటువంటి దాన్ని ఆశించకూడదు.
0: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫెమెరల్ థింగ్.
1: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు.
0: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్.
1: ఈ జగత్ అంతా కూడా అనిత్యము అశాశ్వతమే.
0: ద హోల్ వరల్డ్ ఈస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్. కనుకనే
1: భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు.
0: సో గాడ్
1: అనిత్యం అసుకం లోకం.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ఎఫెమెరల్ అనిత్యం అసుకం
1: ప్రాప్య భజస్వమాం అన్నాడు.
0: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ.
1: ఇదంతా అనిత్యము అసుకము.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీ.
1: ఏడొస్తుంది రేపు పోతుంది.
0: A temporary comes today and passes off tomorrow.
1: భగవంతుడు ఎప్పటికి రాడు ఎప్పటికి పోడు.
0: గాడ్ నెదర్ కమ్స్ నర్ గోస్.
1: రాక పోకలు లేనిటువంటి ఒక రాజమూర్తి కృష్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ ఇస్ ద వన్ హూ హాస్ నైదర్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
1: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: సో గోపికాస్ ప్రేడ్ టు హిమ్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ అండ్ దే డిలైటెడ్. దే హాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్.
1: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
0: the sweetness and the divinity,
1: దైవత్వంలో ఉన్నటువంటి ప్రేమ తత్వము,
0: the principle of love and divinity,
1: అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: Can never describe in a specific way.
1: ఎంత వర్ణించినప్పుడు అది తనివి తీరినటువంటిది.
0: And you cannot satisfy to get it saturated.
1: అటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు?
0: Is it possible for you to narrate in full the divinity?
1: కానా
0: సో
1: పాండవులు
0: పాండవ
1: ఈ విధంగా కృష్ణనామస్మరణ చేతనే కాలములు గడుపుతూ వచ్చారు.
0: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ, గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
1: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోమన్ శివనం లోపల
0: అట్ ది ఏజ్ ఆఫ్ 11
1: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
0: అట్ ది ఇయర్ ఆఫ్ 11 well they were just passing by the
1: forest. ఇక్కడ ఒక పండినటువంటి పండుని చూచింది ఈ ద్రౌపది.
0: ద్రౌపది saw a very big fruit.
1: నాత ఈ పండు ఈ నాటికి మన అందరికీ కూడాను ఆహారంగా ఉండొచ్చును.
0: In the 11th year when she noticed that very big fruit, she wanted that fruit.
1: దీనిని వెతుకుంటూ అర్జునుడు వచ్చాడు.
0: And Arjuna came in search of them.
1: కొట్టాడు అమ్ముతో.
0: And he had hit that fruit with an arrow.
1: పడింది.
0: It fell on the ground.
1: పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
0: Arjuna was making an attempt to
1: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
0: ధర్మజు ఆల్సో అసిస్టెడ్.
1: ద్రౌపది ముగ్గురు చేరారు.
0: ద్రౌపది ఆల్సో జాయిన్.
1: కదిలించలేకపోయారు.
0: కుడ్ నాట్ షేక్ ది ఫ్రూట్.
1: కదలదు నీది సంకల్పం లేనిది గడ్డిపోచేయును.
0: ఓ గాడ్, ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ విత్
1: కారణ అకారణ.
0: విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్.
1: కారణ అకారణ తిదివిరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, పది గలంగరు, ఉదమ చెందరు, భూమిని కొందరు, భూవేకమును వర్తించదని కడు విర్రవీగెదురు. కాని చివరికే వేడికేది సంభవించునో తెలియదాలనంత వారనైనా కదలదు నీదు సంకల్పం లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదని కృష్ణ అనుకున్నాడు.
0: ఓ కృష్ణ, నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డివైన్ వేవ్.
1: ఈ అవస్థలో పడుతూ ఉండినట్టే భీముడు నకులు సహదేవుడు కూడా వచ్చారు.
0: భీమ నకుల సహదేవ రీచ్ ద స్పాట్.
1: భీముడు వచ్చాడే అనుకుని వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు.
0: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
1: భీముడు భుజబలము, బుద్ధిబలము, గదబలము, అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
0: బికాస్ భీమ హాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ ద మెంటల్ స్ట్రెంగ్త్
1: పట్టుకున్నాడు.
0: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: కానీ కదిలించలేకపోయాడు.
0: హి కుడ్ నాట్ షేక్ ద ఫ్రూట్.
1: కనుక రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
0: హి జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
1: ఏ మాత్రము చాలలేదు.
0: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
1: ఈ పంచ పాండవులు, ద్రౌపది ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
0: ఫైవ్ పాండవ్స్ అండ్ ద్రౌపది, ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద హెవీ ఫ్రూట్.
1: చేస్తుండే సమయం లోపల ఆ రోమరుషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
0: As they have been doing all that, the hair of that sage Roma Rishi started moving.
1: అతను ఈ ఫల నిమిత్తమే తాను తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు.
0: In fact, for the very same fruit Roma Rishi has been in penance.
1: అమృత ఫలము.
0: It is immortal fruit.
1: ఈ అమృత ఫలాన్ని మేము భుజించినప్పుడు మాకు ఇంకా ఆకలి తప్పలే ఉండవు.
0: When once I partake this fruit, I will not need, I don't need to have any food or drink.
1: భగవంతుడు అమృత స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
1: కనుక ఈ ఫలమును అనుభవించటం చేత భగవంతుని కూడా అనుభవించిన వారం అవుతాం.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్ ఇట్ అమౌంట్స్ టు
1: రోమరుషి
0: ఎంజాయింగ్ ది డివైన్ హింసెల్ఫ్. రోమరుషి ఇస్ ఎ నోబుల్ వన్.
1: క్రమక్రమేణా వెంటకు లేస్తూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది హెయిర్ స్టార్టెడ్
1: గెటింగ్ అప్. పాండవులు కట్టివేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
0: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
1: ద్రౌపది భయపడిపోయింది.
0: ద్రౌపది వాస్
1: ఇంతకాలము కాపాడిన కాపాడడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
0: కృష్ణ, యు హావ్ బీన్ ప్రొటెక్టింగ్ us ఆల్ అలాంగ్, బట్ నౌ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ నౌ.
1: ఎన్ని రీతిలుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
0: యు సేవ్డ్ us ఇన్ సెవెరల్ వేస్.
1: ఎలాంటి పరిస్థితుల్లోనో మిమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
0: ఆల్ సర్కమ్స్టాన్సెస్ యు హావ్ హెల్ప్డ్ us.
1: నీవే తప్ప నీ తప్ప ఇంకెవ్వరు లేరు మాకు.
0: ఓ కృష్ణ, యు హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యు.
1: కృష్ణ, ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
0: ఓ కృష్ణ, యు ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లార్డ్, షీ షౌటెడ్.
1: వచ్చాడు నవ్వుకుంటూ.
0: Krishna came there smiling.
1: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టి గరుస్తున్నావు?
0: సిస్టర్, వై ఆర్ యూ షౌటింగ్?
1: ఫలము కోరిందే నీవు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ ద ఫ్రూట్.
1: ఇప్పుడు నీవు అనుభవించు.
0: కమ్ ఆన్, ఈట్ ఇట్.
1: కృష్ణ, నాకు తెలియకుండా నేనేదో కోరాను.
0: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
1: మానవులు అయినటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎట్లా వస్తుంది?
0: వీఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ది రియాలిటీ.
1: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
0: యూ హావ్ టు ప్రొటెక్ట్ us అట్ దిస్ మోమెంట్.
1: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
0: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్.
1: భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
0: Whatever God does, whatever he says, whatever simple word that he utters, it is for the devotee only.
1: ఇది నేను చేయడానికి వీలు కాదు.
0: Krishna said it's not possible for me.
1: సంచారం నేను.
0: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
1: కనుక ధర్మజా, మీరు ఐదు మంది చేరి ద్రౌపదితో పాటు మీరు విశ్వనానికి పోండి.
0: So he said, Dharmaja, along with brothers and Draupadi, go to
1: the ashramaniki pondi.
0: You go to his ashram.
1: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
0: That sage is ready to curse you right now.
1: Meeru vellandi.
0: You go there.
1: Nenu vachin tarvata edaniki meeru javabu cheppakandi.
0: By the time I reach there, don't reply.
1: Mounam vahinchandi anna.
0: Observe silence.
1: Idi jagrata, jagrata annadu.
0: Said, be careful, careful.
1: Pandavulu vellaru.
0: Pandavas went.
1: ఆ రోమఋషి క్రోధంతో నిండి ఉన్నాడు.
0: రోమఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
1: పాండవుని శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
0: హి వాస్ రెడీ టు కర్స్, అబౌట్ టు కర్స్.
1: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
0: పాండవస్ జస్ట్ స్టెప్డ్ ఇంటూ ద డోర్.
1: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
0: రోమఋషి సేజ్ ఆస్క్డ్, హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్?
1: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలక ఆబ్రాహ్మణ ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగ్గా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్.
1: తక్షణమే,
0: ఇమీడియట్లీ.
1: ఋషిమాశ్రమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి, ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు? నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చున్నాడు.
0: As God dwells in the realms of the heart of the sages, and he was, Krishna was received by Romarishi and said, what a good fortune I have, how lucky I am.
1: ఈ రోమరుషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచపాండవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క తూరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
0: As Romarishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandavas. And
1: Arjuna ki namaskaram chesadu, Bhimuni ki namaskaram chesadu, Nakula Sahadevudu ki namaskaram chesadu, Draupadi ki kuda namaskaram chesadu.
0: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
1: Draupadi kuda namaskaram chesetappudiki ee Romarishi ki chaala aashcharyam vesindi.
0: Romarishi was very much surprised watching this scene.
1: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
0: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: ఇతనే వీరికి నమస్కారం చేస్తుంటే వీరింకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
0: When God himself is prostrating in front of these people must have been greater than God.
1: ఆయొక్క ఋషి కూడాను వీ పాండవులకు నమస్కారం చేశారు.
0: So the sage also fell at the feet of these Pandavas.
1: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా ఆయన లొంగిపోయినట్టే.
0: And when once he does that prostration, it means he has submitted himself.
1: కోపం చల్లారింది.
0: And the anger was pacified.
1: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ సెడ్ లెట్ దేర్ బి పీస్ అండ్
1: ఎందుకోసం మూడు పర్యాయం శాంతి అంటారు.
0: వై డు యూ రిపీట్ దిస్ వర్డ్ పీస్ థ్రైస్?
1: భౌతిక శాంతి
0: అండ్ దెన్ ఇట్ ఇస్ ఫిజికల్ లెవెల్.
1: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి,
0: మెంటల్ పీస్ అండ్ స్పిరిచువల్ పీస్.
1: ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దుఃఖము అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి ఎందు శాంతి పొందాలి అన్నాడు.
0: లెట్ దేర్ బి పీస్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద సైకలాజికల్ లెవెల్, అట్ ది స్పిరిచువల్ లెవెల్.
1: కనుక నీవు శాంతిని పొందునాయన
0: లెట్ యూ లివ్ ఇన్ పీస్.
1: ఆ తర్వాత రోమ ఋషి విచారించాడు.
0: లేటర్ రోమ ఋషి వాజ్ ఎంక్వైరింగ్,
1: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
0: కృష్ణ వాట్ ఇస్ దిస్ మిస్టరీ?
1: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
0: దేర్ నన్ మోర్ దాన్ యూ.
1: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ యు మీన్ వెన్ యూ ఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్?
1: రోమ ఋషి, నేను భక్త మానసంచారిని.
0: ఓ సేజ్
1: అండర్స్టాండ్,
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఆఫ్టర్ మై
1: పరాధీనుడను,
0: ఐఎమ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మై డివోటీ.
1: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీ.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు నన్ను మరవనటువంటి వారు?
0: Under any circumstances, in spite of all difficulties, they never forgot me.
1: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
0: Therefore, I have become a slave to my devotee.
1: పరాధీనుడు, పరాధీనుడు, పరాధీనుడు.
0: I am under the control of my devotee.
1: అప్పుడు పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు రోమ ఋషి గుర్తించాడు.
0: Then Roma Rishi could understand the greatness of Pandavas.
1: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అని.
0: And then he gave this fruit to these Pandavas and blessed them with long life.
1: Long life. Healthy life, happy life, peaceful life.
0: Long life, healthy life, happy life, peaceful life.
1: కనుకనే పాండవులు కట్టగడపటి వరకు హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: సో పాండవాస్ ఎంజాయ్డ్ టిల్ ది ఎండ్ హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్.
1: స్వర్గంలో ప్రవేశించేంత వరకు కూడా వీళ్ళు హెల్తీగానే ఉన్నారు.
0: దే వర్ సో హెల్తీ అంటిల్ దే ఎంటర్డ్ దిస్ ద డోర్ స్టెప్ ఆఫ్ ది వెరీ హెవెన్.
1: ఈ అమృత ఫలం యొక్క
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రూట్.
1: దానికి పాత్రులైనారు.
0: And they also earned the grace of Krishna.
1: ఋషి యొక్క ఆరోగ్యానికి పాత్రులైనారు.
0: They also got the blessings of this age.
1: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన యందుంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
0: If you have got the steady devotion for God, you
1: can achieve
0: anything.
1: మనకు దాసుడిగా వస్తుంటాడు.
0: And God himself runs after you as a slave.
1: ఈ రీతిగా కృష్ణాతారనందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
0: These things you come across at the time of Krishna's incarnation.
1: యుద్ధము జరుగుతూ ఉండాలి.
0: బ్యాటిల్ వాజ్ గోయింగ్ ఆన్.
1: తొమ్మిదవ దినము
0: ద 9th డే
1: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
0: భీష్మ టుక్ ఎన్ ఓత్,
1: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానన్నాడు.
0: బై టుమారోస్ ఈవినింగ్ ఐ విల్ కిల్ ఆల్ పాండవాస్.
1: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
0: ద్రౌపది ఫెల్ సో సాడ్.
1: అయ్యో, నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ?
0: కృష్ణ, హౌ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ మై హస్బెండ్స్?
1: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
0: యు వాంట్ మీ టు బి లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్?
1: చూస్తానన్నాడు.
0: కృష్ణ సెడ్ వెయిట్ వెయిట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్
1: యు. చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
0: దెన్ హి సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు, ఐ విల్ సర్టన్లీ డూ ఇట్.
1: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
0: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
1: భీష్ముడు పడిపోయాడు.
0: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: ఆ పడిపోయిన సమయం లోపల
0: అట్ దట్ టైమ్
1: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
0: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
1: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
0: దెన్ హీ టోల్డ్ ద్రౌపది.
1: ద్రౌపది,
0: ద్రౌపది,
1: ఇప్పుడు చాలా మంచి సమయం.
0: ఇస్ ద రైట్ టైమ్.
1: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్లో అటు ఇటు.
0: యాజ్ భీష్మ వాజ్ రెస్ట్లెస్, హీ కుడ్ నాట్ గెట్ ఇన్ టు స్లీప్, సో హీ వాజ్ జస్ట్ మూవింగ్. ఎందుకంటే
1: ధర్మమూర్తులైన పాండవులను నేను ఈ విధంగా శపించాను.
0: In fact, I have cursed Pandavas, the very embodiment of
1: Dharma.
0: And I did curse them. How can I kill them, that righteous people? And he was so restless, agitated and moving this side and that side. It was 10 o'clock
1: night. 10 o'clock
0: night in those days, they were enjoying the sound
1: sleep.
0: And that was Bhishma.
1: Draupadi cheppadu.
0: And he told
1: Draupadi, ippudu nee poi tachchane paadala paina padu unnadu.
0: Krishna told Draupadi, Draupadi, you go and fall at the feet of Bhishma.
1: Aanaati raanulanta kudanu kir kir kir aneetundi shabdam cheseetundi cheppulu vesukuneetundi.
0: Queens in those days, they had that footwear. As they walk, they make sound.
1: Ee Draupadi ki rajakumarthi kadagane aanu kuda kir kir ane shabdalu undeetundi cheppulu unnai.
0: Draupadi being the princess, she too had footwear that makes sound.
1: వేసుకుని పోతూ ఉండాలి.
0: తక్షణమే
1: ఆపినాడు మధ్య లోపల.
0: కృష్ణ స్టాప్డ్ హర్ ఇన్ ద మిడిల్.
1: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారనుకుంటాడు.
0: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ హి విల్ నోటీస్ హూ ఇస్ కమింగ్.
1: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
0: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
1: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని,
0: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
1: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
0: హి సెడ్ ద్రౌపది యు ఫస్ట్ గో.
1: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిడుస్తున్నాడు. అది తక్షణమే పాదాల పైన పడింది.
0: ద్రౌపది వెన్ దేర్ నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ
1: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దం ఇచ్చాయి.
0: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
1: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
0: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యూ లివ్ లాంగ్ విత్ యువర్ హస్బెండ్.
1: ఇంతే నాకు చాలని లేచింది ఆమె.
0: ఓ షీ సెడ్ ఇట్స్ ఎనఫ్. షీ ఇమీడియట్లీ గాట్ అప్.
1: లేచేటప్పటికి భీష్ముడు చూచాడు.
0: భీష్మ నోటీస్ దిస్.
1: ఈ ద్రౌపది నీవా, ఎందుకు ఈ వేళలో వచ్చావు, ఎవరు నీకు తెచ్చారు, ఎవరు ఈ యుక్తిని బోధించారు?
0: ద్రౌపది అట్ దిస్ అవర్ యు ఆర్ హియర్ హూ టాట్ యూ దిస్ నాక్ హూ టోల్డ్ యూ దిస్
1: గ్రాండ్ ఫాదర్ నాకెవరు యుక్తిని బోధిస్తారు?
0: గ్రాండ్ ఫాదర్ హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
1: పితామహుడు నీవు.
0: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
1: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
1: అదే కృష్ణుడు.
0: కృష్ణుడే
1: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
0: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్
1: అని జరిగిందంతా చెప్పింది.
0: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్.
1: ఉండగానే కృష్ణుడు వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
1: ఒకటట్టు ఆనందించాడు.
0: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
1: పాండవులు రక్షించడం చాలా మంచిదే అయింది.
0: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవులు.
1: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
0: బికాజ్ దే ఆర్ రైచువస్.
1: దేశానికి ఆదర్శ పురుషులు.
0: దే ఆర్ ఐడియల్.
1: పరమ భక్తులు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: ఇలాంటి భక్తులు రక్షించడం కంటే నాకేం కావాలా?
0: వాట్ ఎల్స్? వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్?
1: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
0: సో భీష్మ వన్ ఆఫ్ విజ్డమ్ ఆల్సో స్టార్టెడ్ టెల్లింగ్.
1: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
0: యాజ్ హీ వాక్డ్ హీ వాస్ టైర్డ్ అండ్
1: షాక్డ్. ఏమైనా తెచ్చావా నాకు తిండి?
0: Krishna, have you brought any food for me to eat?
1: ఇది సంకలో పెట్టుకున్నావే దాన్ని నాకు అందించు అన్నాడు.
0: What is that you are carrying on your shoulders? Please pass on.
1: ఏని ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని?
0: In the time of the battle, is it my job to carry food for you?
1: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను అన్నాడు.
0: To protect Draupadi, I was carrying her slippers now.
1: ఆ అంగవస్త్రాన్ని తీర్చేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
0: దెన్ హీ ఓపెన్ ద క్లాత్, ది టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: భీష్ముని కంటి ధారలు కారినాయి.
0: భీష్మ స్టార్టెడ్ షెడ్డింగ్ టీయర్స్.
1: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
0: స్వామి యు రియల్లీ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: రక్షించే నిమిత్తమై, ఈమె పదులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు.
0: టు ప్రొటెక్ట్ ద్రౌపది, టు ప్రొటెక్ట్ హస్బెండ్స్, యు ఆల్సో క్యారీడ్ ద స్లిప్పర్.
1: భగవంతుని భక్త రక్షణ కోసమే ఎటువంటి నీచమైన కార్యంలో పాల్గొంటాడు?
0: టు ప్రొటెక్ట్ డివోటీస్, గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ హార్డ్ మీన్.
1: భగవంతునికి నీచము అధికము అనేటువంటి భేదం లేదు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్ లైక్ మీన్ అండ్ లో ఆర్ హార్డ్.
1: ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు.
0: హీ షూర్ టు డూ ఎనీథింగ్ దట్ హీ విల్.
1: రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: ప్రొటెక్టింగ్ ద డివోటీస్ ఈజ్ హిస్ చీఫ్ ఎయిమ్.
1: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
0: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్
1: పాండవులు కూడా.
0: పాండవ
1: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవాడు.
0: దే వర్షిప్ దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
1: ఏ క్షణంకి వచ్చి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మానేసుకుంటాడు.
0: లెట్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే బట్ నెవర్ ఫర్గాట్ సర్వదా
1: సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
0: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ డిఫికల్టీస్ ఎవ్రీవేర్.
1: కృష్ణుడు కూడా అంతే, సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
0: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
1: ఏ రికార్డు దాని యొక్క రికార్డ్ ఇస్తా ఉండే. భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు, భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా
0: పరితపిస్తుంది.
1: భగవంతుని యొక్క స్వరూపము.
0: రియాక్షన్ రిఫ్లెక్షన్ ది సౌండ్ ఆఫ్ ద వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ గాడ్.
1: మనకు భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: ద నేచర్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్.
1: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు. చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
0: యూ కెనాట్ సే గాడ్ హాస్ డన్ ది సింపుల్ టాస్క్.
1: రక్షించే నిమిత్తమే ఎలాంటి పని అయినా చేస్తాడు.
0: టు ప్రొటెక్ట్ డివోటీ గాడ్ విల్ డూ ఎనీథింగ్.
1: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
0: వెన్ దేర్ ఇస్ నో డివోటీ వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ గాడ్.
1: కనుకనే భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది, గొప్పతనం చేసేది కూడా భక్తులే.
0: ఇస్ ఓన్లీ డివోటీ హూ ప్రైజెస్ గాడ్.
1: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు.
0: సో మెనీ
1: ఎందుకోసం వచ్చారు?
0: వై ఆర్ యు హియర్?
1: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
0: యు మే నో వన్ ఆన్సర్.
1: మీ దగ్గర లేనిది
0: That which is not in you,
1: మీ ఇంట్లో చిక్కనది,
0: that you can't get at home,
1: మీ గ్రామంలో దొరకనది,
0: that which is not available in the vicinity, that which is not in you, that which is not in the vicinity, is here, therefore you have come.
1: అంతేకాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
0: But you are not invited here.
1: మీలో లేనటువంటిది సాయి ప్రేమ.
0: That which is not in you is the love for Sai.
1: మీ ఇంట్లో లేనటువంటిది సాయి ప్రేమ.
0: That which is not at home is Sai.
1: మీ గ్రామంలో లేనటువంటిది సాయి ప్రేమ.
0: That which is not there in home town is Sai.
1: ఇక్కడనే ఉంది కాబట్టి ఈ ప్రేమను పొందటం కోసం నేను వచ్చారు.
0: The Sai's love is very here. In order to have it, you have come here.
1: కనుకని మీ దగ్గర లేని దాన్ని పొందడాని కోసం వచ్చారు.
0: సో యు హావ్ కమ్ హియర్ టు అటైన్ దట్ యు డు నాట్ హావ్.
1: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
0: దట్ యు గెట్ ఇట్ అండ్ రిటర్న్.
1: ఈ ప్రేమను మీ హృదయాల్లో నింపుకోండి.
0: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దిస్ లవ్.
1: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
0: When there are no devotees, where is Baba?
1: Baba lekapothe bhaktulu ekkada?
0: When there is no Baba, where are devotees?
1: Baba ku bhaktulu ku sanni sambandha bandhavyamu kedabayinatvanti sambandhamu.
0: Baba and devotees are intimate, they are inseparable.
1: Avina bhava sambandhamu anyonya aashrayamu.
0: They are interdependent and intimate.
1: Na yokka praname bhaktulu.
0: And Bhagavan's very life is a devotee.
1: Praname Baba.
0: And devotee's life is Baba himself.
1: Iruvurdi oke praname.
0: And life is one.
1: Kanukane ఈ భావాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ఎక్కడ ఉండినప్పటికీ బాబా రక్షిస్తూనే ఉంటుంటాడు.
0: విత్ దిస్ ఫీలింగ్ యూ మే బి ఎనీవేర్ బాబా విల్ సర్టన్లీ ప్రొటెక్ట్ యూ.
1: కనుక దైవ భక్తులైనటువంటి వారికి ఎలాంటి పరిస్థితి ఎందుకు ఏ బాధలు కూడా పొందరు.
0: Devotees at any point of time will never suffer.
1: అనేక చరిత్ర ఎందు మీరు చదివి ఉంటారు.
0: యు మస్ట్ హావ్ గాన్ త్రూ హిస్టరీ.
1: భగవద్ భక్తులకు ఏ చేటు కూడా రాదు.
0: డివోటీ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం.
1: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
0: బట్ వెన్ దేర్ హార్ట్స్ ఆర్ సీక్రెట్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
1: కానీ మధ్య మధ్య కొంచెం పెండ్రం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు.
0: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్
1: స్థిరత్వంతో కూడినటువంటిదిగా ఉండాలి.
0: యూ షుడ్ హావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
1: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది సీ.
1: సముద్రంలో గండశిలలు ఉంటాయి.
0: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ది సీ.
1: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి.
0: ద వేవ్స్ డాష్ అగైన్స్ట్ ద బౌల్డర్.
1: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
0: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
1: కనుక మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలలు మాదిరి ఉండాలి.
0: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్.
1: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి.
0: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్ వేవ్స్.
1: కదలకుండా ఉంటుండాలి స్థిరంగా.
0: బట్ యు షుడ్ బి స్టడీ.
1: అది ఏ నిజమైన భక్తి.
0: దట్ ఈస్ ట్రూ డివోషన్.
1: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
0: ది వెరీ డివినిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దేన్నైనా మనం సుఖంగా వదలచ్చు, కానీ దైవాన్ని మాత్రం వదలకండి.
0: యు మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: దైవాన్ని మాత్రం మరువకండి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
0: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
1: అది ఏ మీకు సర్వ విధంలో రక్షించేటువంటి
0: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.

0: రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 23rd November 1990 ఆన్ ది ఒకేజన్ ఆఫ్ 65th బర్త్డే సెలబ్రేషన్స్.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ, భరత దేశంబు ఆరంజి పండు పోల్చ, కనగ జాతులు మతములు తొనలు కాగా, భరత దేశంబు ఆరంజి పండు పోల్చ, కనగ మతములు జాతులు తొనలు కాగా, వివిధ తెగలును వృత్తులవెన్నీయున్నా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా, భరతదేశాన పుట్టుటే భాగ్యమౌర, ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే, ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే,

0: భారత్ మే బి కంపేర్ టు ఎన్ ఆరెంజ్ ఫ్రూట్ ఇన్ విచ్ ఈచ్ పర్టిక్యులర్ పార్ట్ దట్ పొలా మే బి ఎ క్యాస్ట్ ఆర్ ఎ రిలీజియన్ ఇన్ సైడ్ ది ఆరెంజ్ ఫ్రూట్. This is the country which has set model and example for unity, wisdom and illumination. This country of Bharat is making the divine jyoti, effulgence and light, shine forth.
1: Brahmana kshatriya vaishya sudradulu ఏక గర్భజాతులటంచు కాంచరయ్యా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు ఏక గర్భజాతులటంచు కాంచరయ్యా అన్నలు ద్విజులు శూద్రాదులు తమ్ములు బలు ప్రేమజు పుటే భావ్యమయ్యా గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే పితరులకు తనయులకు భేదంబు కలదే తనయులకు పితరులకు భేదంబు కలదే ఐకమత్యము అన్నిట అభివృద్ధిపరచి కలత విలనాడి ఐక్యంబు కాంచరయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా అయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా.
0: Brahmins, Kshatriyas, Vaishyas and Sudras are all the children born of the same womb. Please perceive this truth. Brahmins are like elder brothers. Sudras are like younger brothers. How can there be any difference between children born of the same mother? Caste is based on the basis of the virtues and the behavior. If only people have virtues, they belong to the higher. Brahmins, Kshatriyas, Vaishyas and Sudras are all the children born of the same womb.

0: and the behavior. If only people have virtues, they belong to the higher caste. Even if it is a Dvija, a Brahmin, if he is suffering from weaknesses and bad qualities, he is a Sudra only. Even if it is a Sudra, if he has virtues, he is as good as a Brahmin. How can there be any difference between brothers born of the same mother? You have to see this unity which is inherent in all the aspects of Bharat. Give up all these differences and quarrelsomeness. See unity. Then only the country can achieve prosperity, progress and welfare.
1: Divyatma Swarupulara,
0: embodiments of divine Atma.
1: ప్రాచీన కాలము నుండి భారతీయుడు సత్యమనే ప్రత్యక్ష దైవముగా భావించి రమించి సేవించి దివ్యత్వాన్ని పొందుతూ వచ్చాడు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారతీయాస్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ ది డైరెక్ట్ గాడ్. దట్ ఈస్ హౌ దే కన్సిడర్డ్ ఇట్, దే ఎంజాయ్డ్ ఇట్. They surround the truth and they reach divinity through truth alone.
1: Bharatiyulu satyavratulu dharma parayanulu nyayame vari aatapattu.
0: Bharatiyas always follow the path of truth, path of righteousness, and they give top priority for morality in society.
1: Inadu satya dharmamulanu vismarinchadam cheta desha samaikchitulu kani జాతి సమిష్టిని కానీ అందుకోలేకపోతున్నాం.
0: యాజ్ వీ హ్యావ్ గివెన్ అప్ టుడే ట్రూత్ అండ్ రైచియస్నెస్, వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ద యూనిటీ అమంగ్ ద క్యాస్ట్ అండ్ ద రిలీజియన్, అండ్ ఆల్సో నాట్ బీన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ది సొసైటీ.
1: తూర్పున బంగాళాఘాతం, పశ్చిమమున అరేబియా సముద్రము.
0: ఆన్ ద ఈస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ is the Bay of Bengal, and on the west there is Arabian Sea.
1: ఈ రెండింటికి మధ్య సంగమ స్థానమే హిందూ మహాసముద్రం.
0: The point which joins these two is Hindu
1: హిందూ మహాసముద్రం,
0: Indian Ocean.
1: అటులనే జీవ బ్రహ్మల యంత్రం ఐక్య సాధనా సంపత్తి భారతదేశము.
0: ఇన్ ద సేమ్ వే ది బ్రింగింగ్ అబౌట్ ద యూనిటీ బిట్వీన్ ది ప్రాస్పరిటీ వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఈజ్ భారత్.
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమునకు భారతదేశమే ఒక ఆట పట్టు.
0: ది కంట్రీ ఆఫ్ భారత్ ఈజ్ ద బర్త్ ప్లేస్ వేర్ ఇన్ ది కమింగ్ టుగెదర్ ఆఫ్ the jiva and brahma is established.
1: Bharata anaga kevalam oka deshamunaku kani oka vyaktiki kani oka kalamunaku kani sambandhinchinatundi kadu.
0: When we say bharat, it is not with reference to any particular individual, any country or any circumstance.
1: Aneka puranamulu yandu vividha reetula bharatanni prakatinchinappatikini ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు.
0: వాట్ ఎవర్ డిస్క్రిప్షన్ ఈజ్ గివన్ ఇన్ వేరియస్ స్క్రిప్చర్స్ అబౌట్ భారత్, ఇట్ ఈజ్ ఓన్లీ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశములకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ స్క్రిప్చర్స్ సే దట్ యాజ్ ఎ పర్సన్ కాల్ జడభరత హ్యాజ్ రూల్డ్ దిస్ కంట్రీ, ది కంట్రీ హ్యాస్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ భారత్.
1: శకుంతల దుష్యంతుని కుమారుడైనటువంటి భరతుడు ఈ దేశమును పాలించడం చేత దీనికి భరత్ దేశం అని పేరు వచ్చినదని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సర్టన్ అదర్ స్క్రిప్చర్స్ మైట్ మెన్షన్ దట్ యాజ్ భరత్ సన్ ఆఫ్ శకుంతల అండ్ దుష్యంత హ్యాస్ రూల్డ్ దిస్ కంట్రీ, ద నేమ్ హ్యాస్ బీన్ గివెన్ టు దిస్ కంట్రీ యాజ్ భారత్.
1: శ్రీరామచంద్రుని సోదరుడైనటువంటి భరతుడు రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశం.

0: వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
1: సెకండ్ అదర్ పురాణాస్ మేట్ మెన్షన్ ది బ్రదర్ ఆఫ్ రామా భరత్ హ్యాస్ కారునేటెడ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ రామా అండ్ రూల్ ద కంట్రీ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్ దేర్ ఫోర్
0: అయితే ఈ భరత అనే శబ్దం ఏనాడు పుట్టేది?
1: దెన్ అట్ వాట్ టైమ్ హ్యాస్ దిస్ వర్డ్ భారత్ టేకన్ ఇట్స్ ఆరిజిన్?
0: జడ భరతునికి పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఈ జడభరతునికి భరత అని పేరు ఉచ్చరించారు.
1: ది నేమ్ భరత హ్యాస్ బీన్ గివెన్ టు జడభరత బికాస్ దిస్ వర్డ్ భారత్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ జడభరత కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్.
0: శకంతల దుష్యంతుని కుమారులకు పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఆ యొక్క కుమారులకు ఈ పేరు పెట్టారు.
1: యాజ్ దెర్ వాస్ దిస్ వర్డ్ భారత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఈవెన్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ భరత్ టు శకుంతల అని దుష్యంత.
0: అదే విధముగానే భరత అనేటువంటి పేరు అనాదిగా ఉండినటువంటిది.
1: ఇన్ ది సేమ్ వే దిస్ నేమ్ భరత్ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్.
0: సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది.
1: గాడెస్ సరస్వతి హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సరస్వతి భగవతి అండ్ భారతి.
0: సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి మీన్స్ ది గాడెస్ ఆఫ్ వాక్ వర్డ్.
0: కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడా భరతుడే.
1: దేర్ ఫోర్ ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ టేకన్ బర్త్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వాక్ ఈజ్ భరత.
0: కేవలం ఈ దేశమునకు మాత్రమే ఈ కాలమునకు మాత్రమే ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు.
1: This word Bharat is not confined either to a particular country or to a particular time or to a particular situation.
0: Yavat manava jatike ee Bharata anetvanti shabdam anvayistundi.
1: This word Bharat is applicable to the entire world.
0: Bha anaga
1: bha means
0: divya gnana swarupamainatvanti tattvamunaku bhakaram ani artham.
1: Bha or bhakara stands for
0: స్వస్వరూప జ్ఞానమే భా.
1: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భా.
0: ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు.
1: హూఎవర్ ఎంజాయ్స్ దిస్ పర్టికులర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భరత.
0: కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు.
1: ఎ పర్సన్ హూ రెవెల్స్ ఇన్ సెల్ఫ్ ల్యూమినాసిటీ మే బి కాల్డ్ భరత.
0: సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని.
1: ఏ భారతీయ వాజ్ ఈజ్ వన్ హూ ఈజ్ స్కిల్ఫుల్ అండ్ డెక్స్టరస్ ఇన్ వేజింగ్ వార్.
0: సంగ్రామం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై సంగ్రామ ఆర్ వార్?
0: అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము.
1: That is, facing the demonic and evil forces with the power of Atma.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు.
1: భారతీయ ఈజ్ వన్ హూ మేక్స్ దిస్ డివైన్ ఆత్మిక్ పవర్ మేనిఫెస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫేసెస్ ఆల్ ద డెమోనిక్ ఈవిల్ ఫోర్సెస్.
0: బలం భరం భగతి విభక్తి అనేటువంటి నియుక్త పదములు. బలం అనగా బ్రహ్మ బలము తేజోబలము.
1: ది హియర్ బలం ఆర్ ద స్ట్రెంగ్త్ రెఫర్స్ టు ద శాంత బలము అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ క్షాత్ర క్షత్రియాస్.
0: ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు.
1: భరత ఈజ్ వన్ హూ ఈజ్ ట్రినిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
0: భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థము.
1: వన్ మీనింగ్ గివన్ ఇన్ శృతి ఫార్ దిస్ వర్డ్ బలం ఈజ్ యజ్ఞ.
0: యజ్ఞం ఆత్మం రుద్రతి ఇది భరత అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
1: భారతీయ ఈజ్ వన్ హూ అక్వైర్స్ ది పవర్ ఆఫ్ ఆత్మ through conducting yagna or sacrifice.
0: ఆత్మబలం అనగా దైవబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
1: దిస్ ఆత్మిక్ స్ట్రెంగ్త్ మీన్స్ ద వన్ హూ కెన్ అక్వైర్ ద డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్ హీ ఈజ్ భరత.
0: కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అయినకూడను వీటిని పొందుటకు అధికారి కాగలడు.
1: Whoever he be, to whichever country he may belong, to whichever time he may belong, he has got the right to acquire this.
0: Sampanna desamu.
1: Bharat is an extremely prosperous and wealthy
0: country. Naitika, dharmika, adhyatmika sampattiki moola sthanamu.
1: This is the birthplace for the moral life, the adhyatmik life and the dharmik life.
0: Laukika jeevitamuku idi annapurna vantidi.
1: This Bharat is లైక్ అన్నపూర్ణ.
0: ఇట్టి పవిత్రమైన దేశమును ఈనాడు మనము బీదు దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే.
1: ఇట్ ఇస్ అ టైప్ ఆఫ్ డెల్యూజన్ విచ్ ఇస్ రాంగ్లీ గాట్ ఇఫ్ వీ కన్సిడర్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ యాజ్ ఎ పూర్ కంట్రీ.
0: మనది బీదు దేశము కాదు.
1: వీఆర్ నాట్ ఎ పూర్ కంట్రీ.
0: ఇది సంపన్న దేశము.
1: దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ వెల్తీ రిచ్.
0: సంపన్న దేశమే కాకుండా మొఘల చక్రవర్తులు, తురస్కులు, ఐరోపా వారు దీనిపైన దండెత్తి ఎందుకు వచ్చారు?
1: ఇఫ్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ ఎ వెల్తీ అండ్ రిచ్ కంట్రీ, వై డిడ్ దిస్ మొఘల్స్ ఆర్ పీపుల్ ఫ్రమ్ యూరోప్ ఇన్వేడ్ దిస్ కంట్రీ టు ప్లండర్?
0: కానీ సంపద ఉండినప్పటికీ దానిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం.
1: వీ హ్యావ్ వెల్త్ అండ్ రిచ్నెస్ బట్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఇట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: సర్వ సంపదలు ఉంటున్నవి కానీ భారతీయుని యందు ఐకమత్యం క్షీణించినది.
1: There is all types of wealth and prosperity in Bharat, but there is no unity among them.
0: Swatantramunu sadinchari kani aikyatanu sadinchaledu.
1: We have been able to get freedom, but not unity.
0: Aikyata lekapotam chetane inni anarthamulaku moola karanamainadi Bharatadesham.
1: All these problems are cropping up on account of lack of unity among us.
0: Gajani Mahamadu Bharatadeshamlo Punjab paina Nagarkotanu muttadinchinappudu ఆ నాగరికోట నుంచి కూడాను 700 మనువులు బంగారును ఒంటెలపైన ఎత్తుకుని పోయారు.
1: వెన్ గజని ఇన్వేడెడ్ ఇండియా అండ్ అటాక్డ్ ద పంజాబ్, హీ ప్లండర్డ్ 700 మౌంట్స్ ఆఫ్ గోల్డ్ ఫ్రమ్ హియర్ టు హిస్ ప్లేస్.
0: నాగరికోట యందు 30 గజముల వెడల్పుతో 15 గజముల పొడవుతో ఉండినటువంటి ఒక రజిత గృహమునే నిర్మించినప్పుడు ఆ గృహాన్ని కూడాను పునాదులతో తోడుకొని తీసుకుని వెళ్లారు.
1: This place, Nagapatna, had 30 feet by 50 feet, a golden room. Yes. Itself, 30 yards by 15 yards, a golden room itself, which was totally removed and taken away.
0: Ilanti sampanna desamunandu manam janminchukodanu ee sampanna bhavamunu manalo aavirbhavinchukopotam idi kevalam duradrushtam.
1: After being born in such a rich country, if we do not have such pride and richness of thought,
0: ye karyam mundu chuchina kodanu swarthamu saprayojanamey taandavamaadutunnadi.
1: Whatever work we undertake, we are swayed by selfishness and self interest.
0: Prema swarupulara swarthamunu tejinchali,
1: embodiments of divine love,
0: aikamatyamunu chepattali,
1: give up selfishness,
0: desham yokka aikyatalo aanandanni anubhavinchali,
1: and we should enjoy bliss within the nation.
0: Nijamuga bharat deshamu ఎంత పవిత్రమైన దేశం అనేటువంటిది మీకు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ యూ టు రియలైజ్ వాట్ ఎ సేక్రెడ్ కంట్రీ భారత్ ఈజ్.
0: ఈ పవిత్రమైన దేశమునందు లేనటువంటిది ఒక్కటి కూడాను లేదు. ఎన్న భారతే తన్న భారత అన్నింది. భారతదేశమునందు లేనటువంటి ఒక వస్తువును కాని, సాంప్రదాయమును కాని, సంశక్తిని కాని మరే దేశమునందు కూడాను చూడలేము.
1: Whatever is not available in Bharat, in terms of material things, in terms of thought or culture, nowhere else in the world it is available.
0: Ilanti Bharat desham nandu sarva shaktulu kuda undi kudanu nishaktuluga manam bhavistunnamu.
1: In spite of having all such powers and wealth within Bharat, we are considering ourselves as powerless and poor.
0: Idi kevalam mana bhranti maatrame.
1: This is only our own delusion.
0: ఈ భ్రాంతిని దూరం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ దిస్ డెల్యూజన్ వీ కెన్ ఎంజాయ్ ఆత్మిక్.
0: బ్రహ్మను దూరం చేసినప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కారం అవుతుంది.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ ఓన్లీ వెన్ వీ గివ్ అప్ భ్రమ డెల్యూజన్.
0: భారతదేశం మనకు భాగ్యము మనకుండా
1: when we are having a rich country like
0: Bharat, ఇతర శక్తులు మనం కోరనేలా,
1: why should we ask for someone else to give something?
0: హైందవ ధర్మ హిమాత్రులు మనకుండా,
1: when there is the dharma of హైందవాస్ like Himalayan mountain itself,
0: క్షీరసాగరమును కోరనేలా,
1: where is the need for begging for
0: సర్వమును కూడాను మానవుని యందు భారతదేశం నందు ఆవిర్భవించి ఉన్నది.
1: There is everything in Bharat which is available for all the people in Bharat.
0: Kanuka bharatiyulai putti
1: bharatiyas
0: bharatamata dharmam bhagyammu kaapada bharamantayi meede bhagyulara ee bharatadesham yokka bhagyamunu kaapataniki prati bhaktulu kodanu kankanam kattukovali.
1: Every devotee should take a vow to protect and safeguard the greatness of Bharat, the richness of Bharat.
0: Yenugettuna tanabala melugaledo attulainaru mana bharatiyulu needu.
1: Our bharatiyas are like an elephant which does not know its own strength.
0: Sarvashakti sampannudainatundi bharatiyudu tana tattvanni taanu gurtinchukolekapovadam chetane oka maavati vaadiki vashamainatundi yenugu vale manam chikkipothunnam.
1: Just as a big elephant is controlled by a mavati, so also, although we are having so much of power and strength within us, we are succumbing to weaknesses.
0: Ilanti balaheenatanu manam dooram chesukovali.
1: We have to free ourselves from that kind of weakness and weak.
0: Bharata deshamunandu aneka mahaneelu aneka vidhamulainatundi bodhanalu salpetundi varu janminchinatundi bhoomi.
1: Bharat is a country which has given birth to great mahaniyas, great sages and saints who have taught the highest truths.
0: Khanda khandam tarakhyati narjinchina mahaniyulanu ganna matrubhumi.
1: This country has acquired reputation which is intercontinental for having people who are great souls.
0: Paschatya veerula paradrolinchiyu swatantramunuganna samarabhumi.
1: This is a land wherein people have driven away all the foreign invaders and established freedom.
0: Panditya chala prakhyati ganchina pratibha chupinchina bharatabhumi.
1: This is the Bharat which has shown its mettle in terms of scholarship and poetry.
0: Sangeeta sahitya shastriya vidyalandu dhishakti chupina divya bhumi.
1: This is the divine land which has shown its supremacy in all fine arts, music, literature and dance drama.
0: Ilanti pavitramainatundi divya bhumi yandu manavude janminchukodanu ఈ దివ్యమైనటువంటి ఒక పవిత్రతను మనం గుర్తించుకోలేకపోవటము ఇది కేవలం ఒక దురదృష్టమే.
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ లైక్ భారత్ విచ్ ఈజ్ ఎండోర్డ్ విత్ సో మెనీ గ్రేట్ థింగ్స్, ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అవర్ ఓన్
0: మధుర భావం లేని మన దేశమందన్న మాతృభావము కన్న మాన్యముందా?
1: అమంగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ద ఫీలింగ్ ఆఫ్ మదర్హుడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ ది స్వీటెస్ట్.
0: మాతృభూమి మనము జన్మించి ఈ మాతృభావంతో మాతృదేశాన్ని మనము ప్రేమించలేకపోతున్నాము.
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ మదర్ ల్యాండ్ లైక్ భారత్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు
0: దేశాన్ని ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ అవర్ మదర్
0: దేశ క్షేమాన్ని ఆశించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ విష్ ది గుడ్ ఆఫ్ అవర్ కంట్రీ.
0: ఆ దేశ కళ్యాణ నిమిత్తమైన జీవితాన్ని మనం అంకితం చేయాలి.
1: వీ షుడ్ డెడికేట్ అవర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ నేషన్. దీనికి
0: ఐకమత్యం అత్యవసరం.
1: ఫర్ దిస్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్.
0: మహనీయుల యొక్క జన్మదినమును మనం జరుపుకుంటున్నామే కాని మహనీయుల యొక్క వాక్యములను ఏమాత్రం కూడా అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ సెలబ్రేటింగ్ ది బర్త్ డేస్ ఆఫ్ ద గ్రేట్ సెయింట్స్ అండ్ సేజెస్ అండ్ గ్రేట్ పీపుల్ బట్ వీఆర్ నాట్ కేరింగ్ టు ఫాలో దేర్ వర్డ్స్.
0: జన్మదినములు చేసుకోవటం గొప్పతనం కాదు.
1: సెలబ్రేటింగ్ బర్త్ డేస్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్.
0: కారణ జన్ములైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను మనం అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు లెర్న్ the great things from them and conduct ourselves according to their words and their life.
0: Prema tattvanni manam penchukovali.
1: We have to develop love in us.
0: Jeevitamanta premamayanga marchukovali.
1: We have to transform our lives into lives of love.
0: Kanukane aanati dwapar yugamulandu jeevulanni kudunu cheri prema tattvanni abhiruddhi parchukoni krishnamrutamunu gorinatundi jeevulu aa gopikalu.
1: the Gopikas of Dwapara age were such great ones whose hearts were filled with love for Krishna.
0: Prema leni jeevitamu kevalamu oka nirupayogamainatundi titti vantidi.
1: A life without love is a useless bellow.
0: Manavudu prema swaroopudu.
1: Man is the very embodiment of love.
0: ఈ ప్రేమను మనము సత్యరూపమైనటువంటి రీతిగా మరచుకోవాలి.
1: వీ హావ్ టు టర్న్ అవర్ లవ్ టువర్డ్స్ ట్రూత్.
0: ఈ ప్రేమనే మానవునకు ప్రాణము.
1: దిస్ లవ్ ఇస్ ద వెరీ బేసిస్ ఆఫ్ అవర్ లైఫ్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: దివ్యమైనటువంటి ఒక భగవత్తత్వాన్ని మనం ప్రేమగా భావించి ప్రేమ చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: వీ హావ్ టు అండర్టేక్ the service of the society with love.
0: Bharat desham yokka vishishtatanu manamu tirigi abhivruddhi parchukovali.
1: We have to bring back those glorious days of Bharat once again.
0: Anni deshamunakunu upadhyaya sthanamunu alankarinchinatundi Bharat desham.
1: Bharat occupied the place of the preceptor and the master for all
0: the deshiyulandaru kodanu shanti bhadratta kosam Bharat deshamunu aashrayistunnaru.
1: All the other countries approached Bharat for acquiring peace.
0: ఇలాంటి పరిస్థితిలో భారతీయులో భారతీయుల యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోవటం ఇది ఒక దురదృష్టము.
1: When that is the real situation, if Bharatiyas have not been able to realize their own greatness, it is unfortunate.
0: భౌతిక జగత్తునకు జీవలోకానికి మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉండేటువంటి యొక్క దివ్య సత్యములకు ప్రతి స్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర.
1: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్, పొలిటికల్, వరల్డ్లీ, స్పిరిచువల్, ఎకనమిక్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్.
0: ఇట్టి భారతీయ చరిత్ర దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయ హృదయ అర్థములందే మనం ప్రతిబింబింప చేసుకోవచ్చును.
1: వీ హ్యావ్ టు మేక్ such a sacred history of Bharat reflect with all its glory in our own hearts.
0: Nirantaramu bhautikamu bhautikamu laukikame ee rendinti inde mana jeevithanni ankitam gaavinchukuntunnam.
1: We are dedicating our life wrongly to worldliness and all physical comforts and aspects.
0: Ee bhautikamaina sukhamulu enni undi prayojanam emti?
1: What is the use of having any number of physical comforts?
0: ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి దివ్యత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ షైన్ ఫోర్త్ ఇన్ అస్.
0: ఎన్ని చదువులు చదివినా ఎన్ని పదములు ఏలినా దివ్యమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వం ఏమైనా ఇందు లేకపోయినా ఇవన్నీ కూడా నువ్వు నిరుపయోగములే.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే అక్వైర్, వాట్ ఎవర్ పొజిషన్ యూ మే ఆక్యుపై, ఇఫ్ ఓన్లీ యూ డు నాట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్,
0: గుణములు అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop virtues and good qualities.
0: Enni chaduvunundi gunamu swalpamunna phalamedemi vaani viluvadevi.
1: Whatever education one may have, if one doesn't have good qualities, what is the use of all that education and what is the result?
0: Panta pandani bhoomi 10 ekaramulela konchamaina chaalu manchi bhoomi.
1: Why have 10 acres of barren land? Better have fertile land even if it is a small one.
0: Hudaya vishalatato undinatvanti prema tattvamallo lenappudu enni vidya nundi enni adhikaram nundi enni sir sampadu nundi prayojanam emiti?
1: If we don't have a heart which is filled with love and broad mindedness, what is the use of having any amount of education and any amount of power?
0: Ee naadu manavuniki aakali kavalante annam tinalante aakali undali.
1: Today man should realize that if he has hunger, he should have food.
0: Neeru tragalante tana yandu dappi kaligali.
1: If he wants to drink water, there must be thirst in him.
0: Aanandani anubhavinchalanante atanlo edo oka vidhamainatundi oka santosham atanlo kaligali.
1: If he wants to really enjoy bliss, there must be an urge to have that kind of enjoyment.
0: Adhe vidhamgane karanam leni karyam ee jagattunandu kaanaraadu.
1: There cannot be any effect without a cause.
0: ఈనాడు మీరు ఇన్ని లక్షల మంది ఇందులో ప్రవేశించారంటే దీనికి కారణం ఏమిటి?
1: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్, వాట్ ఈస్ ది కాజ్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఇట్?
0: మీ ఎందు కానీ మీ దేశమునందు కానీ మీ పరిసర ప్రాంతములందు కానీ లేనటువంటిది ఏదో ఒకటి ఇక్కడ ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీరు చేరారు.
1: You have assembled here expecting something here which is unique, which you cannot get in your own place, in your own self, in your own country.
0: మీ యొక్క దేశమునందే, మీ యొక్క పరిసరములందే మీరు ఆశించినటువంటిదే ఉండిన ఇంత దూరం ఇన్ని శ్రమల కోర్చి మీరు ఇక్కడ రానక్కర్లేదు.
1: ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ దిస్ యూనిక్నెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్, ఇన్ యువర్ ఓన్ కంట్రీ, ఇన్ యువర్ ఓన్ సర్కమ్స్టాన్సెస్, యూ వుడ్ నాట్ హావ్ కమ్ హియర్ అట్ ఆల్.
0: ఇక్కడ ఒక దివ్యమైనటువంటి ప్రేమ ఉంటున్నది.
1: హియర్ దెర్ ఇస్ డివైన్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి మ్యాగ్నెట్ ఈ అన్ని రకములైనటువంటి యొక్క జీవులనేటువంటి ఒక ఇనుప ముక్కలను లాగుతూ ఉంటుండాలి.
1: This divine magnet of love has been able to attract all these the people who may be compared to iron filings.
0: We have not invitation veyaledu.
1: We have not invited
0: evariki ramani aahvanam pampaledu.
1: We have not sent any invitation to anyone.
0: Kani idi prema sambandhamainatunte yokka hrudaya sambandhamaina ee aanandam chetane andarini ikkada laagagalugutu untundadi.
1: This place has been able to attract so many people because here is love which is divine, and there is that kind of heart to heart love between
0: you and me. Deenikantaikunu pavitrame deeniki moola kaaranam.
1: The basis for all this is sacredness.
0: Pavitrata ekkada untunnado akkadane prema aavirbhavistundi.
1: Wherever there is sacredness, love surges forth.
0: Prema pavitramulu rendinti yokka cheriga chetane aanandam labhyam avutundi.
1: If love and sacredness join together, then there will be bliss.
0: Manam enni yogamulu chesinappudiki nee prayojanam ledu.
1: Whatever work we do is no
0: ఎన్ని యాగములు సల్పినప్పటికి నీ ప్రయోజనం లేదు.
1: Whatever number of sacrifices you conduct,
0: యోగమునందు ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కొన్ని రకమైనటువంటి యోగాభ్యాసం చేస్తుంటారు.
1: Some people perform the yoga exercises in inhaling and exhaling.
0: కుండలిని శక్తిని అభివృద్ధి పరచుకుంటుంటారు.
1: They also develop the power of kundalini.
0: ఇది భౌతికమైనటువంటి ఒక వ్యాపారం మాత్రమే.
1: But all this is physical in its nature.
0: గాలిని తీసుకోవటం పూరకమనియు, గాలిని వదలటం రేచకమనియు, దానిని స్తంభింపచేసుకోవటము ఒక కుంభకమనియు భావిస్తుంటారు.
1: ఇన్హేలింగ్ ఇస్ కాల్డ్ పూరక, ఎగ్జేలింగ్ ఇస్ కాల్డ్ రేచక, అండ్ హోల్డింగ్ ది బ్రెత్ ఇస్ కాల్డ్
0: యోగ శక్తి.
1: దిస్ ఈస్ నాట్ ది రియల్ యోగిక్ పవర్.
0: మంచిని మనం పీల్చుకోవటమే పూరకము.
1: ఇన్హేలింగ్ గుడ్నెస్, దట్ ఈస్ పూరక.
0: చెడ్డను మనం వదలటమే రేచకము.
1: ఎగ్జేలింగ్ అండ్ గివింగ్ అప్ bad things,
0: మంచిని మన హృదయంలో నిలుపుకోవటమే కుంభకం.
1: రీటైనింగ్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, దట్ ఈస్ కుంభక.
0: ఈ యోగానికి ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి అర్హులే.
1: అండ్ ఫర్ దిస్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ది అథారిటీ అండ్
0: ఈ దివ్యమైనటువంటి యోగాన్ని ప్రతి మానవుడు కూడా ఆచరించాలి.
1: దిస్ డివైన్ యోగా మస్ట్ బి ప్రాక్టీస్ బై ఎవరీ హ్యూమన్ బీయింగ్.
0: అది నిజమైనటువంటి భారతీయుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవరీ భారతీయ షుడ్ పే అటెన్షన్ టు.
0: కేవలం భారతీయుడనగా ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క నామము చెల్లినటువంటిది.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా.
0: ముఖ్యముగా ఈ యొక్క పుట్టపర్తి గ్రామం నందు, ఇది చిన్న కుగ్రామం.
1: దిస్ విలేజ్ ఆఫ్ పుట్టపర్తి ఈజ్ ఎ స్మాల్.
0: ఈ గ్రామము ఇంతటి స్థాయికి రావడానికి కారణమేమిటి అని ఎవరికి వారు యోచించవచ్చు.
1: ఈచ్ వన్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్, వాట్ ఈజ్ ఇట్ దట్ హాస్ మేడ్ దిస్ స్మాల్ విలేజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్.
0: ఇది ఒక యోగమని కానీ, ఇది ఒక భాగ్యమని కానీ, ఇది ఒక అదృష్టమని కానీ భావించరాదు.
1: డూ నాట్ కన్సిడర్ దిస్ ఎయిదర్ యాజ్ ఏ యోగ, ఏ భాగ్య, ఆర్ సమ్ ఫార్చ్యూన్, గుడ్ ఫార్చ్యూన్.
0: ఇది కేవలము మానవుని యొక్క సంకల్ప సిద్ధులే.
1: దిస్ ఆర్ ఆల్ the powers of thought of man.
0: Pavitramaina sankalpame pavitramainatundi dalani siddhimpa chestundi.
1: Every sacred thought has the power to fulfill itself.
0: Deenini paraskarinchukoni vedantam yad bhavam tad bhavati ani palikindi.
1: It is in this context vedanta has declared as man thinks so it becomes.
0: Kanuka prati manavudu kodanu sadbhavanni penchukovali.
1: Therefore every human being should develop good thoughts in him.
0: సరైన ఫలమును తాను అందుకోవడానికి అధికారి అవుతాడు.
1: Then he will get the authority to acquire good things in life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of divine love.
0: ఈ ప్రశాంతి నిలయమునందు మీకు తగినటువంటి వసతులు లేకపోయినప్పటికీ,
1: although there are no facilities suitable for all of you in ప్రశాంతి,
0: ఎన్నో విధములైనటువంటి సుఖములు అనుభవించేటువంటి శ్రీమంతులు వచ్చినప్పటికీ,
1: many rich people who have enjoyed so many comforts at their home, they have come here.
0: ఇక్కడ అన్ని విధములు కూడా అనుసరించి సవరించుకుని జీవించడానికి ఒక తగినటువంటి ఒక ఉపాయము, ఒక యోగము ఏర్పడింది.
1: you have been able to achieve a yoga here in which you have been able to adjust yourselves.
0: ఇది ఒక గొప్ప సాధనగా మనం భావించాలి.
1: Consider this as a big sadhana.
0: సర్వ సుఖంలో ఉండినటువంటి సాధన కానేరదు.
1: Having all comforts cannot confer sadhana on you.
0: ఈ కష్టమునందే మనకు శుభము సుఖము లభిస్తుంది.
1: All these difficulties and inconveniences also give us joy and happiness.
0: కష్టం లేకుండా ఫలం మనకు లభించదు.
1: Without working hard one would not get the fruits thereof.
0: ఈ కష్టమైనటువంటి ఒక తపస్సుగా మనం మార్చుకోవాలి.
1: We should transform all these difficulties into penance.
0: సుఖములో తపస్సు పెరుగుతుంది కానీ తపస్సు పెరగదు.
1: It is the joys will not give you the penance at all.
0: కాన ఇన్ని శ్రమలకు మీరు ఓర్చుకుని ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో ఇమిడి ఉంటున్నారంటే ఇదే నిజమైనటువంటి ఏకత్వానికి సరైనటువంటి చిహ్నం.
1: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ బేరింగ్ ఆల్ ది ఇన్కన్వీనియన్సెస్ అండ్ డిఫికల్టీస్ దిస్ ఇస్ ది ప్రూఫ్ పాజిటివ్ ఫర్ యూనిటీ.
0: అయితే ప్రతిదానికి నీ పురుష ప్రయత్నం అత్యవసరం.
1: బట్ ఫర్ ఎవ్రీథింగ్ హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ నెససరీ.
0: పురుష ప్రయత్నం లేకుండా ఏ చిన్న కార్యం కూడా మనం సాధించలేము.
1: నాట్ ఈవెన్ అ స్మాల్ థింగ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ హ్యూమన్ ఎఫర్ట్.
0: ఈ వ్యక్తి కూడా ఒక కర్మయోగిగా మారాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇంటు ఏ కర్మయోగి.
0: ఆ కర్మనే ధర్మంగా రూపొందుతుంది.
1: దట్ కర్మ యాక్షన్ ఇట్ సెల్ఫ్ విల్
0: ఆ ధర్మనే జన్మం సార్థకంగా విస్తుంది.
1: అండ్ దట్ ధర్మ ఇట్ సెల్ఫ్ విల్ శాంక్టిఫై ది హ్యూమన్ లైఫ్.
0: కనుక దైవభావమును హృదయంలోంచుకొని కర్మయోగంలో మనం మునిగి దివ్యమైనటువంటి ఒక జీవితాన్ని ధన్యము గావించుకోవటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం విశ్వసించాలి.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బిలీవ్ దట్ కీపింగ్ దిస్ డివైన్ ఫీలింగ్ ఇన్ హిస్ హార్ట్ అండర్ టేకింగ్ యాక్షన్ ఆల్వేస్ ఆస్పైరింగ్ టు రీచ్ డివినిటీ.
0: భారతదేశం యొక్క పవిత్రతను మాత్రము భారతీయుడు ఏనాటికి మరువరాదు.
1: భారతీయ షుడ్ నెవర్ ఫర్గెట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్
0: భారతీయం. ఏనాటికి కూడా ఒక బీద దేశము కాదు.
1: భారత్ ఈజ్ నెవర్ ఎ పూర్ కంట్రీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవడం చేతనే దేశంలో అనేక రకములైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ది అవుతున్నాయి.
1: యాజ్ దిస్ ట్రూత్ హెస్ నాట్ బీన్
0: తగినటువంటి త్యాగం మనం అభివృద్ది పరచుకోవాలి. మీకందరికీ తెలుసును ఒక నెల ముందుగానే ఎంతమంది విద్యార్థులు ప్రాణములు కోల్పోయినారు.
1: యు నో వెరీ వెల్ అబౌట్ ఎ మంత్ అగో హౌ మెనీ స్టూడెంట్స్ లాస్ట్ దేర్ లైఫ్స్.
0: కారణం ఏమిటి దీనికి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: వీరికంతా కూడా ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క గ్రేడ్ను వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై
1: in order to give them some kind of encouragement
0: ee vidhamainatundi avasthalaku guri gaavinchinaru.
1: The people have been made to lose their lives.
0: Vidyanu oka swechaga oka anugrahamcheta oka free ga andinchetundi oka margaani manam abhivruddhi parchali.
1: We have to develop a method by which education becomes autonomous and
0: it is really vidyanu matram abhyasinchali.
1: For the sake of learning alone education must be.
0: అప్పుడు ఈ విద్యార్థులు ఈ విధమైనటువంటి సమస్యలు ఏమాత్రం కూడా అభివృద్ధి కావు.
1: Then there will not be this kind of problems in the students.
0: కనుక ప్రెసిడెంట్ గారు మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు గవర్నరు వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఈ విద్యా విషయం లోపల ఈ ఫీజు లేకుండా ఏ యొక్క తారతమ్యం కాకుండా వీరు ముందు జాతి వారు వీరు వెనుక జాతి వారని కొత్త జాతులు మనం ప్రయత్నం చేయకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా బీదలకు కాని పెద్దలకు కాని లేక శ్రీమంతులకు కాని ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది.
1: వీ హ్యావ్ హియర్ ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ గవర్నర్ and if in our education policy if we can give
0: enni kotlo manu vyartham chestunnamu
1: free education to all people irrespective of
0: ee vidhamainatundi pillaleka bhavishyattuku taginatundi dinni manam saarthakam gaavinchukunte desham ento baagupadutundi.
1: Spending a few crores of rupees among thousands of crores of rupees on education to make it free is worth it.
0: Okka adhyatmika samastha kudanu ee yokka vishayamulandu free education swechchaga inda ivvali.
1: Every spiritual organization also should undertake to give free education.
0: Meekandariki telusu,
1: all of you know,
0: Tirupati lopala kavalsinta dhanamanta progavutuntundi.
1: There is so much of wealth accumulating in Tirupati.
0: Meerandaru kodunu akkada enduku free education ivvakoddu?
1: Why not they give free education to students there?
0: Enni kotlu vyathamaipothundadi?
1: How many crores of money is being wasted there?
0: ఈ యొక్క ఉచిత విద్యను అందించలేకపోవడం చేతనే తిరుపతిలో ఉండేటువంటి విద్యార్థులు ఒక్కడైనా కూడాను ఒక సంవత్సరం పారైనా కూడాను దేవాలయం ముఖం చూడటం లేదు.
1: As there is no free education at all, although there are thousands of students in Tirupati, they don't even turn
0: bhakti yeridiga veeriga abhivruddhi avutundi.
1: How can devotion be developed among students?
0: Devuni perito swechchaga sarvulakunu uchitamainatundi vaidyamu uchitamainatundi vidyalu andinchali.
1: In the name of God, with the money accumulated there, free education and free medical facilities must be provided.
0: Aa vidhamainatundi andinche nimittamai memu ninnati dinamu ఒక పెద్ద వైద్యాలయమును నిర్మించడానికి ప్రయత్నించాము.
1: విత్ దీస్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్స్ ఇన్ వ్యూ వీ హావ్ స్టార్టెడ్ వన్ బిగ్ హాస్పిటల్.
0: అనేక మంది పట్టణాల్లో దీన్ని నిర్మించాలని చెప్పి ప్రార్థించారు.
1: మెనీ పీపుల్ ప్రేయర్ దట్ దిస్ హాస్పిటల్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ సమ్ సిటీ.
0: పట్టణముల్లో అనేక రకమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ఒక వైద్యాలయములు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ వర్కింగ్.
0: ఏ వైద్యాలయం నిర్మించినా ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం.
1: వాట్ ఎవర్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్ ఆర్ స్టార్టెడ్ ఎనీవేర్ ఇట్ ఇస్ ఆల్ ఎ బిజినెస్ ప్రపోజిషన్. బిజినెస్ బిజినెస్ అండ్ బిజినెస్.
0: కానీ ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు.
1: బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ మెల్స్ లుకింగ్ అట్ ద పూర్ అండ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీ.
0: పల్లెలు ఎందు ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పి సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము.
1: విత్ వ్యూ టు ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఆల్ పీపుల్ అండ్ స్పెషలీ టు ద పూర్ ఇన్ ప్రశాంతి నిలయం వీ
0: హర్నింగ్ ఎటువంటిదో హయ్యర్ వైద్యం కూడా అటువంటిదిగా మనం చేయాలి.
1: వీ హ్యావ్ started 100 crore rupees worth of hospital. We have laid foundation for that.
0: ee gunda jabbu vaste konni lakshalu vyayam chesi americalaku velutunnaru.
1: When people get problems of heart, they spend
0: meedala gatti emiti
1: go to America. What about poor people?
0: Varin chuchetunte var evaru?
1: Who is there who can
0: pattananiki vellite color neellaina vaalla mokhalu kottaru?
1: If they poor people want to go to city, people do not care.
0: Alanti duravastanu gurtinchiye మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము.
1: రియలైజింగ్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్ వీ వాంట్ టు హ్యావ్ ఏ బిగ్ హాస్పిటల్ హియర్.
0: బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే.
1: వెదర్ ఇట్ ఈస్ a problem of bypass surgery with reference to heart, kidneys, lungs,
0: ini prarambhotsam kudanu appude nirnayinchukunnam.
1: Right in the beginning itself we have decided to make it
0: 91 November 22nd idi prarambhotsam chestam.
1: November 1991
0: sai sankalpam anedi evaru kudanu artham chesukolaru.
1: No one has been able to understand Sai Sankalpa.
0: Sankalpamu kriya rendu oke paryayam jarugutundi.
1: Sankalpa and action are simultaneously taking.
0: Idi elantide ante tupaki tho kottinappudu shabdamu yetu rendu oke tho jarugutayi.
1: This may be compared to the sound and the bullet which run when a gun is operated.
0: Kanuka Sai Sankalpanni artham chesukovalante idi andariki sadhyam kaadu.
1: It is not possible for all people to understand Sai's Sankalpa.
0: Prema swarupulara idi oka atishyoktiga meeru cheptunnanani bhavincharadu.
1: Embodiments of divine love. Do not think I am exaggerating.
0: Nalo ye okka kosayendu kuda nu swartham anedi ledu.
1: In no part of myself
0: నేను ఏది చేసినా పరుల నిమిత్తమే చేస్తూనే ఉన్నాను.
1: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ అదర్.
0: వీరు పరులని నేను భావించటం లేదు.
1: ఐ డూ నాట్ కన్సిడర్ యూ యాజ్ సమ్వన్
0: సమ్వన్. నా వారే నా వారే.
1: ఆల్ ఆఫ్ యూ ఆర్ మైన్ మైన్ అండ్ మైన్.
0: ఇట్టి విశాల భావం అనేటువంటిది ప్రపంచమునే కాదు ఎక్కడ చూసినా కానీ ఎక్కడ మీకు చిక్కదు.
1: నాట్ మెయిర్లీ ఇన్ ది వరల్డ్ నో వేర్ యూ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ టోటల్ బ్రాడ్ బైండ్.
0: 50 సంవత్సరం లోపల ఇంత అభివృద్ధి గావించినటువంటి ఒక సంస్థ ఎక్కడైనా మీరు చూచారా?
1: హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హాజ్ అసీవ్డ్ సో మచ్ విత్ ఇన్ కోర్స్?
0: ఏ అవతారం అయినప్పటికీ ఆ అవతారం ముగించిన తర్వాతనే అభివృద్ధులు పెరుగుతూ వచ్చాయి.
1: ఇన్ విచ్ ఎవర్ అవతార్ యూ టేక్ ఓన్లీ ఆఫ్టర్ ది అవతార్ వాజ్ ఓవర్
0: జీవిత కాలమునందే ఒక యూనివర్సిటీ, ఒక పెద్ద హాస్పిటల్, విమాన కేంద్రము ఇన్ని స్థాపించి ఈ పల్లెల వారికి ఇన్ని రకమైన అనుకూలం చేయటము, ఇది మాత్రమే కాదు, ఇంకా మున్ముందు మీరు చూడబోతారు.
1: ఈవెన్ డ్యూరింగ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది అవతార్ ఇట్సెల్ఫ్ టు స్టార్ట్ ఎ యూనివర్సిటీ,
0: అనేక మందికి ఈ విధమైనటువంటి ఎట్ట జరుగుతున్నాయి అని సందేహాలు.
1: So many people get the doubt, how is it that such things have been accomplished here?
0: ఇది 65 సంవత్సరాలు ప్రారంభమైంది.
1: This body has
0: ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని నా చెయ్యి చాచలేదు.
1: In this 65 years, I have never stretched my
0: hand.
1: I have never asked anything.
0: అడుగను అడగబోను అడగలేదు.
1: I have never asked, I will never ask, and I will never ask such a thing at all.
0: ఇది ఎట్లా జరుగుతూ ఉండాలి?
1: Then how are these things going on?
0: మంచి కార్యానికి భారతదేశం నందు ఏమాత్రం కూడా అడ్డు లేదు.
1: There cannot be any dearth of money for good work.
0: హృదయపూర్వకంగా మంచి చేయాలంటే కనకవర్షం కురుస్తుంది.
1: If only from the heart, if one thinks that there should be something good done,
0: సంకుచితమైన భావముల చేత కర్మలలో ప్రవేశించినటువంటి వారికి ఎన్ని చేసినా అవి ఏమాత్రము తృప్తిని అందించవు.
1: For people who are narrow minded, they can never achieve anything at all.
0: విశాలమైన హృదయము,
1: బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ హార్ట్.
0: ఇంత విశాలమైన హృదయాన్ని సంకుచితమైన హృదయాలు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
1: How can a narrow minded person understand really broad minded person?
0: దివ్యాత్మ స్వరూపులారా, నేను మిమ్మల్ని ఏమిని ఆశించటం లేదు, అడగటం లేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ ఆఫ్ యూ.
0: కేవలం ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఇన్ యూ.
0: యావత్ మానవ జీవితాన్ని కూడా ఒక సోదర సోదరి భావం భావించండి.
1: కన్సిడర్ ది ఎంటైర్ హ్యుమానిటీ యాజ్,
0: అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి.
1: బిలీవ్ ఫర్మ్లీ దట్ ఎవ్రీ వన్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఎవరి ఎందును ద్వేషం కానీ అసూయత కానీ మీరు అభివృద్ధి గావించుకోకండి.
1: డూ నాట్ డెవలప్ హేట్రెడ్ ఆర్ జెలసీ అగెన్స్ట్ ఎనీవన్.
0: ఎవరి మనసును నొప్పించకండి.
1: డూ నాట్ హర్ట్ ఎనీవన్.
0: ఆ విధమైనటువంటి యొక్క విశాల భావమే మన యొక్క జీవితానికి విశాలమైన ఆనందాన్ని అందిస్తుంది.
1: సచ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్ విల్ గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ జాయ్. ఈనాడు
0: స్వామి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే నాకు అందించవలసింది అదొక్కటి, మీరందరూ ఐకమత్యంగా ఉంటుంది, భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి మీరు అభివృద్ధి గావించండి.
1: ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్ స్వామిస్ బర్త్డే టుడే, ఆల్ దట్ యూ హావ్ టు జస్ట్ డూ ఈస్ డెవలప్ యూనిటీ అమంగ్ యూ. Develop the ancient Indian culture, bring it to its pristine purity.
0: నేను ఇక్కడికి వచ్చే సమయంలో అనేక మంది హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాకు హ్యాపీ అక్కర్లేదు. హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
1: వైల్ ఐ వాజ్ కమింగ్ ఎన్ రోడ్, పీపుల్ వర్ టెలింగ్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మీ. ఐ ఎమ్ ఆల్వేస్ హ్యాపీ, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ వన్ టు టెల్ మీ. టెల్ పీపుల్ హు ఆర్ నాట్ రియలీ హ్యాపీ.
0: కనుక నాకు అనంతమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
1: I have infinite joy and
0: yenadu echchanamaina nenu vicharam chesinatundi kshanam ledhu.
1: Never, not even a moment have I worried myself about anything.
0: Karanam emiti?
1: What is the reason?
0: Anni kudanu anityamule.
1: Everything is transient.
0: Anni kadilipoyetundi meghamule.
1: Everything is a passing cloud.
0: Neenu vicharam chesi prayojanam emi?
1: Why worry about such a thing at all?
0: Janana maranalu kudanu emaatram kudanu manam chintinchaladu. Pungakoodadu, pongakoodadu.
1: Even for life and death, no one should bother oneself and one should not sink or one should not boast.
0: Manam putte samayalo inta vastramaina manam teeskoni ram.
1: When we come into this world, we don't bring
0: manam poye samayalo manavariki manam address ichi pomu.
1: When we are leaving this world, we are not even
0: ikkavaru manavaru etta untaru. Kanuka ivanni kudunu jagatti yokka parinamamule.
1: All these are natural changes in the world.
0: Munnanta varaku kudunu andaru kalisi melasi aanandanga kudunu జీవితాన్ని గడపాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ లెట్ దర్ బి యూనిటీ అమంగ్ అస్, లెట్ అస్ అచీవ్ జాయ్.
0: భగవత్ చింతన చేతనే మనం సర్వ బాధలు కూడా నివారణ గావించుకోవచ్చు.
1: వీ కెన్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ త్రూ ది
0: భగవంతుని. జగత్తును విస్తరించి ఏమి నీవు పొందుతున్నావు?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్? గివింగ్ అప్ గాడ్, హ్యావింగ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ వరల్డ్.
0: భగవంతుని విశ్వసించండి.
1: Have firm faith in God.
0: జాతి మత భేదములు ద్వేషములు ఏమాత్రం కూడా మీరు అభివృద్ధి గావించుకోకండి.
1: Do not develop any differences based upon caste, community, religion or nation.
0: అన్ని నామములు అన్ని రూపములు కూడా భగవంతునివి.
1: All names and all forms.
0: సహస్రశీర్ష పురుష సహస్రాచ సహస్రపాద్.
1: Thousands of eyes, thousands of heads, thousands of
0: ఇవన్నీ కూడా విశ్వవిరాట స్వరూపమే.
1: దిస్ ఎంటైర్ ఏరియా హియర్ ఇస్ ఎ విశ్వవిరాట్ దిస్ కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్
0: కనుక ఇట్టి దివ్యమైనటువంటి భావాన్ని విశ్వసించి దివ్యనామాన్ని స్మరించి జీవితాన్ని ధన్యం గావించుకోండి.
1: హ్యావ్ దిస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ డివైన్ థాట్ డివైన్ ఐడియాస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
2: భజన బినా సుఖ శాంతి నహీ.

0: Sai Ram, dear listeners, the Vedas are not restricted to just India alone. In Prashanti Nilayam, we can observe how groups from different countries chant Vedic hymns in perfect synchronization. Bhagwan has always fostered the Vedic heritage. He has also stressed how just mere listening to Vedic chants produces positive vibrations. In today's Divine Discourse, Baba explains the significance of Vedic chants and how the entire world benefits from these chants. Let us now listen to the Pearls of Wisdom by Bhagwan Baba from a discourse delivered during the Atirudra Mahayagnam on the 19th of August 2006 in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: వెతుకుతున్నాను నేను, వెతుకుతూనే ఉన్నాను.
1: I am searching and I have been searching.
2: వెతుకుతున్నాను నేడు నాడు నిజమైన శుద్ధపరుడి.
1: I have been searching, I am searching for a true devotee.
2: ఆగొన్న మానవుని ఆకలి తీరున పంచభోజ్యంబ పాకము విన.
1: Will the hunger of a hungry man be satiated or appeased by listening to the menu?
2: నిరుపేదవాణి పేదరికము పోన పిత్త ప్రభావము విన్నంత.
1: Will the suffering of the poverty be alleviated by listening to the effects of finance and economy?
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: ప్రతి ఒక్కటి కూడాను అనుభవించి ఆనందించి అందించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ఇన్ డెప్త్, టు ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఎక్స్ప్రెస్ లేటర్.
2: ఋత్వికులు అందరూ కూడాను చాలా మంచివారు.
1: ఆల్ ఋత్విక్స్ అసెంబ్లీ హియర్ ఆర్ వెరీ గుడ్.
2: నాకు నచ్చినటువంటి ఋత్వికులు ఈనాడు చిక్కారు.
1: Bhagavan says that he could get a batch of Rutviks of his choice and selection and standard.
2: Meeru ee 10 dinamulu kuda chesina sadhana 10 dinamulu chesinatundi oka exam chaala santuptikaranga undi.
1: The sadhana, spiritual practice you have done and the procedure you have followed, the sincerity and the steadfastness that you have exhibited is very good and commendable.
2: కొడు తెలిసిన దానికంటే అధికంగానే చేస్తూ వచ్చారు.
1: In fact, you have been demonstrating much more than expected.
2: ఇలాంటి ఋత్వికులు చిక్కటం చాలా ఆశ్చర్యం.
1: It is a surprise to have such set of ఋత్వికులు.
2: రేపటి దినము ఈ ఎగ్జామ్ సమాప్తం అవుతుంది.
1: Tomorrow is the concluding function for this yajna.
2: Yajnam samapti avutundi kani mantramulu samapti kavu.
1: Yajna may conclude, but mantra has no end.
2: Mantra shashvatangane untundi.
1: Mantra is permanent.
2: Adi gunamanto koodindi kadu.
1: Mantra is attributeless.
2: ఈ గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ఉత్త నిర్మల స్వరూపి.
1: మంత్ర ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, అన్పొల్యూటెడ్, బ్లెమిష్లెస్, నెక్టర్లెస్, ఇటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
2: ఇట్టి మంత్రములు నిరంతరం కూడా మా చివరుడు వినిపిస్తూనే ఉంటాయి.
1: సచ్ మంత్రాస్ ఆర్ హర్డ్ డిలైట్ఫుల్లీ బై ఎవ్రీబడీ.
2: కనుక మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్వికు.
1: సో ఋత్విక్ ఇస్ ద వన్ హూ గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ ఇన్ చాంటింగ్ ద మంత్ర.
2: ఋత్విక్ వేరు, మంత్రం వేరు కాదు.
1: ఋత్విక్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ మంత్ర.
2: ఈ మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్విక్కు.
1: ఋత్విక్ రిప్రజెంట్స్ ది కంగ్లామరేషన్ కాంబినేషన్ ఆఫ్ మంత్ర.
2: ఆ మంత్రమే లేకపోతే తాను ఋత్వికే కాడు.
1: Without the mantras, he cannot justify himself everything.
2: ఈ మంత్రములు చాలా అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది.
1: The fortunate ones will be able to catch hold of these mantras.
2: లోకంలో ఎంతమంది లేరు.
1: In this world there are many.
2: కానీ ఇంతమందిలో ఒకరు కట్టేటప్పటికి 130 మంది మాత్రమే చిక్కారంటే ఎంత గొప్పతనం.
1: In this vast world of multitudes, only 130 of you could be here. How lucky you are, how fortunate you are.
2: కాని ఇంకా ప్రయత్నం చేస్తే ఎంతమంది అయినా చిక్కుతారు, కానీ మీరు చేయలేదు, ఉన్నవారు స్మారం వరకు అని సంతృప్తితో ఉన్నారు.
1: In fact, had you made an attempt to have many more, you would have got them. But you got yourself satisfied with this number.
2: శాస్త్రము ఎప్పుడు సత్యము అనించు, వేద సమ్మతము విప్రాల.
1: Oh priest, you go by the dicta of Shastras and Vedas, and you conduct according to their dictates.
2: ఈ విప్ర అనేటువంటి వారు శాస్త్రాన్ని నమ్మినటువంటి వాడు.
1: విప్ర, the priest, has got full faith in Shastra, the spiritual text.
2: ఇటువంటి రిత్రికులు మరి ఎక్కడైనా చిక్కుతారా? చిక్కుతారు.
1: Such rhetorics, is it possible to find them elsewhere? Yes, you can.
2: Kani, andulo kontha kontha undaku bhedam untundi.
1: However, there is some difference.
2: Pramana purvakanga cheppalanukunte meer cheppetundi oka prati mantram kodanu chaala suspashtanga untundi.
1: As you are reciting Veda, chanting Veda, there is perfection, there is total clarity.
2: Iti మంత్రములు చెప్పేటువంటి వ్యక్తులు చిక్కటం చాలా అదృష్టం.
1: ఇట్స్ ఎ గ్రేట్ ఫార్చ్యూన్ టు హ్యావ్ సచ్ రిట్రీట్స్ హూ కెన్ రిసైట్ చాంట్ విత్ పర్ఫెక్షన్ అండ్ క్లారిటీ.
2: ఇటువంటి రిట్రీట్ నేను ఇక్కడ యజ్ఞం చేయించానంటే చాలా ఎంతో ఆనందిస్తున్నారు అనేక మంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు హ్యావ్ దిస్ గ్రూప్ ఆఫ్ రిట్రీట్స్ పర్ఫార్మింగ్ దిస్ యజ్ఞ హియర్.
2: 1st తేదీ నుంచి కూడాను పుట్టపర్తిలో యజ్ఞం జరుగుతుండాలి.
1: ఇన్ పుట్టపర్తి దేర్ ఇస్ అనదర్ యజ్ఞం టు ఫాలో ద సేమ్ మంత్ ఫ్రమ్ ద 1st ఆన్వర్డ్స్.
2: ప్రతి దసరా కూడాను చేసేటువంటి యజ్ఞం.
1: ఇట్ ఈస్ ది యజ్ఞ దట్ కోయిన్సైడ్స్ విత్ దసరా సెలబ్రేషన్.
2: అది జ్ఞాన యజ్ఞం.
1: ఇట్ ఈస్ జ్ఞాన యజ్ఞ.
2: ఇది జ్ఞాన యజ్ఞం కాదు.
1: దిస్ ద కరెంట్ వన్ ఈస్ నాట్ జ్ఞాన యజ్ఞ.
2: అక్కడ కేవలం మనసుకు మాత్రమే పెద్దలకు మాత్రమే పూజలు పెడుతుంది.
1: దట్ యజ్ఞ రిలేట్స్ టు యువర్ మైండ్, ద రెల్మ్ ఆఫ్ సైకాలజీ, ది మైండ్ యజ్ఞ హియర్.
2: 1st తేదీ నుంచి కూడాను పుట్టపర్తిలో యజ్ఞం జరుగుతుండాలి.
1: ఇన్ పుట్టపర్తి దేర్ ఇస్ అనదర్ యజ్ఞం టు ఫాలో.

0: అక్కడ కేవలము మనసుకు మాత్రమే, పెద్దలకు మాత్రమే పూజలు పెడుతుంది.
1: దట్ యజ్ఞ రిలేట్స్ టు యువర్ మైండ్, ద రెల్మ్ ఆఫ్ సైకాలజీ, ది మైండ్.
0: కనుక పుత్రికులారా, 10 దినములు శ్రమ పడినందుకు నీకు ఎంతో ఫలితం ఉంది.
1: ఫర్ ఆల్ ద స్ట్రెయిన్ దట్ యు అండర్టేకెన్ ఫర్ ద లాస్ట్ 10 డేస్, దేర్ ఇస్ వెరీ పాజిటివ్ రిజల్ట్ యు విల్ ఫేస్.
0: ఈ ఫలితం మీకు ఇప్పుడు తెలియదు.
1: The results may not be noticed right now.
0: మీరు పోయి స్వస్థలం పోయి చేరిన తర్వాత అక్కడ విచారించండి, తప్ప ఆ యొక్క ఆనందము తప్ప ఫలితం ఇస్తుంది.
1: By the time you go back and return to your own places, you will realize what a blissful state you are going to be.
0: నిన్నటి దినం కృష్ణాష్టమి.
1: Yesterday happened to be Krishnashtami.
0: కృష్ణాష్టమి దినం మీ యొక్క యజ్ఞము సమాప్తి చేయడానికి ప్రయత్నించారు.
1: You made an attempt to conclude your yajna on Krishnashtami day.
0: కాని కృష్ణ యొక్క అష్టమి అది పవిత్రమైనటువంటి అష్టమి.
1: కృష్ణాష్టమి ఇస్ నాట్ రిలేటెడ్ టు దిస్ కరెంట్ యజ్ఞ గోయింగ్ ఆన్. ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ సేక్రెడ్ ఒకేషన్.
0: కృష్ణుడు చిన్న పిల్లల వలె ఆడుకుంటూ, పెద్దవారితో కూడా కూడుకుంటూ చక్కని ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: Krishna started playing in the company of children and he was also making all elders happy around in the vicinity.
0: Andro mana rutikulo kodanu chaala mandi yuttunta unnaru pillalu gaane unnaru.
1: In this group of rutiks there are young people.
0: Idi chaala adrushtamantam.
1: It's a matter of luck to have youngsters among rutiks.
0: ఈ యూత్ యొక్క దీనికి యూత్ అంతా చేరటము చాలా పవిత్రమైనటువంటిది.
1: యూత్ జాయినింగ్ దిస్ రుత్విక్ గ్రూప్ ఇస్ ఎ పాజిటివ్ సైన్, ఎ సీక్రెట్ థింగ్ ఇన్ ది.
0: నేను వినాయక్ చెప్తుంటాను, ఇలాంటి రుత్వికు చిక్కటము నీకు చాలా అదృష్టమయ్యా అన్నాను.
1: భగవాన్ టోల్డ్ వినాయక్, యు ఆర్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ ది రుత్విక్స్ అమంగ్ హూమ్ దేర్ ఆర్ కన్సిడర్డ్ నంబర్ ఆఫ్ యూత్.
0: కానీ మీకు ఇక్కడ అనుకూలంగా జరిగేదో లేదో.
1: Whether you have all conveniences here or not.
0: భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు, తగినటువంటి అనుకూలములు తగినవిగా ఉన్నావో లేవో.
1: Whether you have had all food, comforts, conveniences, whether you have had them or not.
0: మీకు అన్నిటికీ సంతోషంగా ఉంటే నాకు అదే సంతోషం.
1: If you are happy, Bhagavan is happy.
0: నేను పొద్దున సాయంకాలము ఇది యోచిస్తుంటుంటాను.
1: భగవాన్ హాస్ బీన్ థింకింగ్ డే అండ్ నైట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
0: రుత్వికుడు సరైనటువంటి ఒక అనుకూలం చేస్తున్నాడో లేదో వినయ అని చాలా యోచిస్తూ నేను విచారిస్తుంటాను.
1: స్వామి హాస్ బీన్ ఎంక్వైరింగ్ ఎవ్రీ డే హౌ ఫార్ ద ప్రీస్ట్ ఫైండ్ దెమ్సెల్వ్స్ కంఫర్టబుల్ హియర్ ఎట్ దిస్ ప్లేస్.
0: మీరందరూ ఆనందిస్తే అది నా ఆనందం.
1: You are already happy, Swami is equally happy.
0: Inka inadi yagyam yokka samapti dinamu paripurnamainatundi dinamu aanandamainatundi vartane meeku andinchali.
1: This being the final day, all the joyful news, the blissful information should be passed down to you.
0: Padi dinamulu kodanu 10 nimishamulu ga gachipoyindi.
1: 10 days passed off within a fraction of a time.
0: ఈ 10 డేస్ కూడా మీరెంతో ఆనందించారు, నేనెంతో ఆనందించాను.
1: All these 10 days, you are in a state of bliss. Bhagavan was mighty happy about.
0: మీరు ఎక్కడికి పోయినప్పటికీ తిరిగి ఈ దృశ్యాన్ని మీరు మనసులో తలుచుకుంటూ నిరంతరం కూడాను ఈ దృశ్యాన్ని మీరు మరచకుండా ఉండాలి.
1: Wherever you go, you cherish, you recall, remind yourself. Your experiences here.
0: మరి త్వరలో పని తిరిగి మీరు చేస్తారు పుట్టవర్తి.
1: Very soon you are going to come back to the sanctum sanctorum.
0: ఇంతే కాక అతి త్వరలో పని మెడ్రాస్ లో కూడాను ఈ యజ్ఞం జరపాలని ఆనందిస్తున్నారు.
1: There in Madras, yajnam is going to be conducted.
0: మీరందరూ కూడాను రావాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you all to participate.
0: ముఖ్యంగా యజ్ఞం యొక్క అర్థము ఏమని చెప్పారో నాకు అర్థం కావటం లేదు.
1: ఆన్ దిస్ అకేషన్ హౌ టు డి

0: how to explain in depth the spirit of yajna.
1: Example ga bhautikamainatundi aadhyatmikamainatundi.
0: Is yajna physical? Is it mundane? Is it transcendental? Is it spiritual? How is it to be viewed?
1: Idi spiritual.
0: Yajna truly is spiritual.
1: Idi manasikanga, sharirikanga, hrudayapurvakanga anubhavinchinatundi yajnam.
0: This yajna, granted experience at the physical level, at the level of the mind, at the level of the intellect, giving joy within.
1: Kanuka, ఇది స్పిరిచువల్ యజ్ఞం కానీ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యజ్ఞములు కాదు.
0: Therefore this yajna is highly spiritual in its content. It is not physical.
1: ప్రతి ఒక్కటి కూడా నేను విచారించి పనిచేస్తున్నాను.
0: Every minute detail is explained clearly, taken care of by Bhagavan himself.
1: మీకు ఎలాంటి పంచలు కావాలి, ఎలాంటి డ్రెస్ కావాలి అనేటువంటిది కూడా విచారిస్తూ వచ్చాను.
0: Bhagavan has gone into such a detail as to decide upon the color dress that you are supposed to put on during these days of this performance of yajna.
1: Kanuka mee vishayam anta kudanu intilo tandri pillalni ee vidhanga vicharistuntado aa vidhanga mimmanni vicharistu vachanu.
0: Just as parents think of their children at home, how delicate, how tender, how affectionately they take care of them, Bhagavan has taken care of every one of you in such a way.
1: రేపటి దినం తర్వాత మిమ్మల్ని పంపాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. అది
0: after tomorrow function, if you have to take leave from Bhagavan after tomorrow, Bhagavan does not want to part from your company.
1: మీకు పోవటం చాలా కష్టంగానే ఉంటుంది.
0: You too feel extremely difficult to leave this place.
1: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమే నిజమైనటువంటి భక్తి.
0: This intimate association, relationship is a true devotion.
1: నన్ను విచ్చడం మీకు కష్టము, మిమ్మల్ని విచ్చడం నాకు కష్టము.
0: You feel bad to leave him. Swami feels so sad to leave you. This is true devotion.
1: నేను ఎప్పుడు మీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉన్నాను.
0: Swami is always with you, around you, above you, below you, in you.
1: కనుక మీరు ఏమాత్రం కూడా స్వామి ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము అని మీరు ఏమో భావించకండి. మీ వెంటనే ఉన్నాను.
0: Never consider that you are far away from Bhagavan. That is elsewhere in places like Bangalore. No, no. He is with you, in you, always, every moment of life.
1: కనుక మన హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా శ్రద్ధగా భక్తిగా మంచి ఇదిగా చేశాడు.
0: The head priest did it with all sincerity, discipline and devotion.
1: ఇంతే కాకుండా తన పనిగా తాను చూసుకుని వచ్చేసాడు.
0: And in fact he considered this job as his own personal.
1: ఆ విధంగా భావించి చేసేటువంటి వారు లోకంలో చాలా అరుదు.
0: To find a person of this sort is rather very difficult and they are rare.
1: ముఖ్యంగా మీరు త్యాగాన్ని బోధించాలి.
0: Most importantly, teach the principle of sacrifice.
1: మానవునికి ఎన్నో ఆశలు ఉంటుంటాయి.
0: Man has many ambitions.
1: ఈ ఆశలన్నిటి కూడాను క్రమక్రమేణా కూడాను అన్ని దైవ ప్రీతిగా మీరు అర్పితం ప్రయోగించాలి.
0: What we are supposed to do is to offer all our ambitions and future plans to God himself.
1: కేవలం సెల్ఫ్ మాత్రమే చూసుకోకండి.
0: You should never go by your own self.
1: సెల్ఫ్ కంటే హెల్ప్ చాలా మంచిది.
0: More than the self, help is more important.
1: ఏ చేసినా కూడా నేను ఇది మా హృదయం కోసం చేస్తున్నాను, మా ఆత్మ నిమిత్తమై ఆచరిస్తున్నాను అని మీరు భావించాలి.
0: Whatever I do, you should have a feeling that I am doing it to foster, to recognize the self within me, the consciousness, Atma in me.
1: కనుక ఇది అర్థం చేసుకునే నిమిత్తమై ఇది చేసినటువంటి యజ్ఞమే కానీ ఇది కేవలం బాహ్యంగా లౌకికంగా ఆచరించినటువంటి ఒక యజ్ఞము కాదు.
0: This yajna is performed with single point of view to realize and experience one's own Atma. It is no the physical, worldly or mundane or transient.
1: మీ క్షేమ నిమిత్తమై, మీ మంచి నిమిత్తమై మీరు ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొన్నారు.
0: You have participated in this yajna for your own betterment, for your own progress, for your own advancement, for your own experience.
1: కానీ ఇది మీకోసం మాత్రమే కాదు, యావత్ ప్రపంచమునకే ఇది సంబంధించినటువంటిది.
0: యు హావ్ డన్ దిస్ నాట్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ అలోన్, యు హావ్ డన్ దిస్ ఫర్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: చెప్పే మంత్రములంతా కూడాను గాలిలో కలిసిపోయినాయి.
0: ఆల్ మంత్రాస్ యు సెడ్ లౌడ్లీ ఆర్ నోటీస్డ్ ఇన్ ద స్పేస్ నౌ.
1: ఈ గాలి అంతా సర్వత్రా వ్యాపించి పోతున్నది.
0: ద విండ్ టేక్స్ మంత్ర, ద సౌండ్ వేవ్స్ ఆల్ ఓవర్.
1: ఆ సౌండ్ అంతా కూడాను వారి హృదయాల్లో చేరి దాన్ని పవిత్రం చేస్తుంటది.
0: ద సౌండ్ రిసీవ్ గెట్స్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక మనం చెప్పినటువంటి ఒక మంత్రముడు ఏదో ఇక్కడ మాత్రమే చెప్పామని అనుకోకూడదు.
0: డోంట్ థింక్ దట్ యు హావ్ స్పెల్ట్ అవుట్ ఆల్ మంత్రాస్ హియర్ అలోన్.
1: ప్రపంచమంతా కూడా బోధించినటువంటి మంత్రములని భావించాలి.
0: కన్సిడర్ దట్ దిస్ చాంటింగ్ ఇస్ మంత్ర ఇస్ నాట్ లిమిటెడ్ టు యువర్ సెల్ఫ్ నాట్ టు ద గ్రూప్ హియర్. ఇట్ ఇస్ ఫుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్, రెసొనెంట్ వైబ్రేషన్ ఆల్ ఓవర్ ద గ్లోబ్.
1: కేవలం మన ఇండియాకు మాత్రమే కాదు,
0: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఇండియా అలోన్.
1: అన్ని దేశములకు కూడా ఇది సంబంధించినటువంటిది.
0: దిస్ ఇస్ రిలేటెడ్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: భాషల్లో కొన్ని వ్యత్యాసం రావచ్చు,
0: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద లాంగ్వేజ్,
1: కానీ భావంలో ఎట్టి వ్యత్యాసము ఉండదు.
0: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫీలింగ్ అండ్ స్పిరిట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: అమెరికన్స్, రష్యన్స్, నీగ్రోస్ కూడా చాలా దీన్ని ఆశిస్తూ వచ్చారు.
0: మెనీ మెనీ కమింగ్ ఫ్రమ్ అమెరికా, రష్యా, ఆఫ్రికా, దే ఆల్ వాంట్ ఇట్, దే రిలీజన్, దే యాక్సెప్ట్ ది యజ్ఞ.
1: వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు.
0: దే ఆర్ ఆల్సో లెర్నింగ్.
1: పోయిన నెల 26వ తేదీ పుట్టపర్తికి జర్మనీస్ వచ్చారు.
0: లాస్ట్ మంత్ ఆన్ 26th డివోటీస్ ఫ్రమ్ జర్మనీ కేమ్ ఓవర్ హియర్.
1: అక్కడ జర్మనీకి వచ్చినప్పుడు స్పెషల్ ప్లేన్ వచ్చింది.
0: అండ్ దే కేమ్ హియర్ బై స్పెషల్ ఫ్లైట్.
1: 80 మంది వచ్చినారు ఆ ప్లేన్ లో.
0: అరౌండ్ 80 ఆఫ్ దెమ్ గాట్ డౌన్ హియర్.
1: వాళ్ళందరూ కూడా స్త్రీలు పురుషులు అందరూ కూడా వేదం పఠించారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్డ్ ఇన్ కోరస్ టుగెదర్ చాంటింగ్ మంత్ర.
1: ఈ యొక్క మంత్రమే మా దేశం రక్షిస్తున్నది.
0: దే ఓపెన్లీ డిక్లేర్ that this is this mantra that is protecting their motherland.
1: Kaduga mem nirantaramu tellavar lechina modalukoni mem ee mantram de mem cheptuntam.
0: And they also say that they chant, they repeat mantra from dawn to dusk.
1: Ee mantram lo swartham anade ekkada ledu.
0: There is no trace of selfishness in utterance of mantra.
1: Andariki sambandhinchinatundi dhyane untundadi.
0: And this relates to everybody, the entire humanity.
1: ప్రతి మానవునికి ఈ మంత్రం చాలా అవసరం.
0: ఫర్ ఎవ్రీ మ్యాన్ దిస్ మంత్ర ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ఈ ఒక్కరికి ఇద్దరికి కాదు సంబంధించినటువంటిది, ఈ సమష్టి స్వరూపానికి సంబంధించినటువంటిది.
0: ఇట్ ఇస్ నాట్ ఫర్ వన్ ఆర్ టూ ఆర్ లిమిటెడ్ ఎ ఫ్యూ పీపుల్.
1: సమాజమునకు, దేశమునకు, అందరికి సంబంధించినటువంటిది ఇది.
0: దిస్ మంత్ర ఇస్ ఎసెన్షియల్ ఫర్ ది సొసైటీ అండ్ ద హోల్ కంట్రీ, ద హోల్ యూనివర్స్ ఫర్ దట్ మ్యాటర్.
1: దీన్ని పాశ్చాత్యులు ప్రింట్ వేస్తున్నారు బుక్లు.
0: అండ్ దీస్ మంత్రస్ ఆర్ బ్రాట్ అవుట్ ఇన్ ఎ బుక్ ఫార్మ్ బై వెస్టర్నర్స్.
1: ఇవన్నీ ప్రపంచానికి అంతా పంచాలి.
0: అండ్ ఆల్ దీస్ బుక్స్ మస్ట్ బి సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఈ మంత్రములు ఉచ్చరించడం వారి కష్టమే.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు చాంట్ ఇట్, రిపీట్ ఇట్.
1: అంటే వారి నాలుకలు తిరగటం చాలా కష్టం.
0: Because they are not used to certain syllables, they find it difficult to pronounce.
1: కానీ ఎట్లయినా సరే వారు దాన్ని నేర్చుకుంటున్నారు.
0: However, they are struggling hard to chant Veda.
1: Manavudu pattite entaina sadhinchagaladu.
0: With determination, man can attain anything.
1: Pattina pattedo pattane pattite pattina geddaka atte undu.
0: Having determined, never give it up. Stand by that until you achieve.
1: Korina rediyo korane korite korina jaka vidiyakundu.
0: You have already decided, come what may, don't go back without
1: tarsane rediyo tarsane tarsedi.
0: Having thought over,
1: talapti redaka povakondu.
0: Until your thought is realized, don't go back.
1: Antiye kai tirigi povuta bhaktuni deeche gaadu.
0: If one returns in vain, in hopelessness, it is not the quality of a devotee.
1: Kaga mana pattindanni sadhistu raavali.
0: Therefore, we should attain having determined.
1: Ee atirudra yagyam anatundi chaala munduku chaala jarpalali.
0: Many such atirudra mahayagnas should be held.
1: ఈ అతిరుద్ర మహాయజ్ఞము అందరికి సంబంధించినటువంటిది.
0: దిస్ అతిరుద్ర మహాయజ్ఞ అప్లైస్ టు ఎవ్రీబడి.
1: ఒక కాస్ట్, ఒక రిలీజన్, ఒక దేశము మాత్రం కాదు.
0: అతిరుద్ర మహాయజ్ఞ ఇస్ బియాండ్ ఆల్ కన్సిడరేషన్స్ ఆఫ్ టైమ్, స్పేస్, కాస్ట్, క్రీడ్, నేషనాలిటీ, జెండర్, కలర్.
1: ప్రపంచమునకంతా కూడా సంబంధించినటువంటిది.
0: దిస్ అప్లైస్ టు ఆల్ ది వరల్డ్ ఓవర్.
1: ఈ యజ్ఞమును మీరు చేస్తూ చేస్తూ వస్తుంటే ప్రపంచమంతా అది తెరని అందరూ ఏకమైపోతారు.
0: ది పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ యజ్ఞ విల్ యూనిఫై ద హోల్ వరల్డ్, ద వరల్డ్ విల్ స్టాండ్ యునైటెడ్.
1: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, జపాన్, జర్మనీ అన్ని కూడా ఏకమైపోతాయి.
0: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, జపాన్, అమెరికా, దే విల్ ఆల్ కమ్ టుగెదర్ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ యూనిటీ.
1: ఇప్పుడు అమెరికాలో చాలా గొప్ప భక్తులు ఉన్నారు.
0: దేర్ ఆర్ మెనీ మెనీ డివోటీస్ ఇన్ అమెరికా.
1: ఈ అమెరికన్స్ అంతా కూడాను దానిలో ఋత్వికులు చాలా మంది ఉన్నారు.
0: దేర్ ఆర్ మెనీ ఋత్విక్స్ ఇన్ అమెరికా.
1: మహమ్మడన్స్ కూడా ఉన్నారు.
0: దేర్ ఆర్ మహమ్మడన్స్ ఆల్సో.
1: ఒక ఆమె స్వామి పుస్తకం అంతా రాసింది.
0: ఏ లేడీ హాజ్ రిటన్ ఎ బుక్ ఆన్ భగవాన్.
1: ఆ ఋత్విక్ బుక్ తీసుకుని పోయి వాళ్ళ యొక్క అమెరికా గురువుకు ఇచ్చింది.
0: షీ హాజ్ హ్యాండెడ్ ఓవర్ హర్ వర్క్ టు హర్ గురు ద ప్రిసెప్టర్.
1: అతను దీన్ని చూచి కంటిదారులు కార్చారు.
0: అండ్ హర్ గురు స్టార్టెడ్ షెడ్డింగ్ టీయర్స్ గోయింగ్ త్రూ ద బుక్.
1: ఇంత అదృష్టమైనటువంటి యొక్క భావము మాకు కూడా కలిగించాలి.
0: అండ్ ద గురు సెడ్ ఐ టు షుడ్ హ్యావ్ సచ్ ఎ రేర్ ఫార్చ్యూన్.
1: ఆ బుక్ ఇప్పుడు వాళ్ళు అక్కడ ప్రింట్ చేస్తున్నారు అందరికి అందించాలి.
0: And there in America, this book is printed and well circulated all over the country.
1: Kanuka manamu deshananta ekam cheyali.
0: We should bring in the spirit of unity in this country.
1: Unity in divinity.
0: Unity is divinity. Unity in divinity.
1: Chudandi ippudu manam bharat deshamlo ani enni vidhamainatundi oka pedalu kalugutunnayi.
0: For instance, in Bharat there are so many differences.
1: ఇంతకు ముందు ఒక్కటిగా ఉన్నటువంటి ఒక మెడ్రాస్ స్టేట్ అంతా రెండుగా మారిపోయారు.
0: ద కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ ఇస్ డివైడెడ్ ఇంటూ టూ.
1: మెడ్రాస్, ఆంధ్ర రెండు అయిపోయాయి.
0: ది కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ టుడే ఈజ్ ఇన్ టూ స్టేట్స్, మెడ్రాస్ తమిళనాడు ఆన్ వన్ హ్యాండ్.
1: ఆంధ్రా వచ్చేటప్పటికే త్రీ ఆంధ్ర తెలంగాణ రెండు వేలు అయిపోయాయి.
0: ఈవెన్ ఆంధ్ర తెలంగాణ ఇస్ ప్రిపేర్ టు గో అవే.
1: అప్పుడు తెలంగాణ కూడా ఇప్పుడు మళ్ళీ డివైడ్ అవుతా ఉంది.
0: Now there seems to be division even in Telangana.
1: Kaga mukkal mukkal cheyatam goppatanam kaadu.
0: Segmentation, fragmentation is not a healthy thing.
1: Cheyatam chaala goppatanam.
0: Unity, unification is greatness.
1: Unity ekkada undino?
0: Where there is unity,
1: akkadine purity untadi.
0: There is purity.
1: Purity undi daggarane divinity vastundi.
0: Where there is purity, there is divinity.
1: Kaduka aa unity ki manamu ayinatundi prayatnam cheyali.
0: Therefore, we should make every sincere effort to achieve
1: this unity. Inna pillal lopala Russians unnaru, Americans unnaru, Iran boy kuda unnadu.
0: You must have noticed yesterday, three boys, one from America, one from Russia, another little boy from Iran.
1: Kanuka ee vidhamainatundi oka vishayannu chakkaga meeru gurtinchi dinni ekku abhivruddhi parchali.
0: Understand these subtle points that you are seeing here. See that these things are spread in the vicinity wherever you
1: మీ అందరి ఎందు కూడాను అంతో ఇంతో భేద బుద్ధి ఉంటే దీన్ని తీసి పారవేయండి.
0: ఈవెన్ ఇఫ్ యూ హావ్ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆర్ డ్యూయల్ ఒపీనియన్ సాక్రిఫైస్ గివ్ దెమ్ అప్.
1: ఏకంగా చేర్చకండి.
0: మేక్ ఇట్ వన్.
1: అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: కన్సిడర్ ఎవ్రీబడి ఆల్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: అప్పుడే దీనికి తగినటువంటి విలువ కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ దెర్ విల్ బి ట్రూ వాల్యూ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ దట్ వీ డూ.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 19th of August 2006 in Prashanti Nilayam. Bhagwan proclaimed that there is no selfishness in chanting Vedic mantras. He said that these mantras are for the whole of humanity. They transcend the individual and are for the welfare of all. Thank you and Sai Ram.

0: Sai Ram, dear listeners, people of different religions use different names to adore God. However, the divinity we pray to is essentially one and the same. It is changeless and eternal. In today's Divine Discourse, Bhagwan Baba explains how God alone is the sole refuge for everybody in this world. He adds that the names may be many, but the inherent divine principle is only one. Let us now listen to the excerpts from the Divine Shower of Grace by Bhagwan Baba in Prashanta Nilayam on his 80th birthday on the 23rd of November 2005.
1: Embodiments of love.
2: Satya dharma prema chantulu lekunna pijalanniyu nerchi vilvasunna.
1: Without truth, righteousness, peace and love, all the forms of knowledge that we acquire are useless.
2: Satya dharma prema chantulu lekunna bahula satkarya sabambusunna.
1: One may take to sacred activity and good deeds, but bereft of truth, righteousness, peace and love, they would all be in vain.
2: Satya dharma prema chantulu lekunna dana dharmalu sarthakata sunna.
1: Acts of charity and kindness will have no place and no value at all if there is no peace, righteousness and love.
2: Ujjogamulu jesi yanta padavinunna satya dharma prama shantulu lekunna.
1: One may occupy exalted position, one may be in very high positions. What far are they without truth, righteousness, peace and love?
2: Satya dharma premam shantulu lekunna bahula satkarya labhambusunna.
1: All actions of goodness, all good deeds that you do, what for are they without truth, righteousness, peace and love?
3: Premasvarupulara.
1: Embodiments of love.
3: Manavudu shanti nimittamai janminchadu kani padavula kosam janminchaledu.
1: Man is born to be peaceful and not to occupy positions of authority.
3: Enni undinappatikini manavuliku shanti lekundina jeevitame shunyam.
1: You may have lots of things in life, but without peace, the life has no meaning and value.
3: Aneka mandi srimantulu unnaru.
1: There are many rich people.
3: Kotlaku vidyavantulu unnaru.
1: There are crores and crores of educated people.
3: Inka aneka vidyavantulu kaakudanu goppa goppa padavillo elinattu vaaru unnaru.
1: There are people who are occupying very high positions in life.
3: Kani veerandari valla jagatlo em jarugutunnadi.
1: What is that is all happening in this world with these people?
3: Veerale yokka kattidaralu chuchuvaliki variki samayam ledu.
1: They have no time to see the suffering of the poor and the needy people.
3: Veerale paristhiti emiti?
1: What is the position of poor people?
3: వారి విషయాన్ని ఎవరు కూడాను తరం చేసినటువంటి వారు లేరు.
1: దేర్ ఆర్ నన్ యాక్చువల్లీ స్పీకింగ్ టు బాదర్ ఆర్ థింక్ అబౌట్ దెమ్.
3: ఏ బజారు నందు చూసినా కూడా ఇది సోషల్ వర్క్, సోషల్ వర్క్, సోషల్ వర్క్. ఏమి సోషల్ వర్క్?
1: యు గో టు ఎనీ స్ట్రీట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సోషల్ వర్క్ సో మెనీ పీపుల్ డూ ఇట్. వాట్ ఈజ్ సోషల్ వర్క్ ఇన్ ఫ్యాక్ట్?
3: ఎవరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
1: All are involving, indulging in show work and there is no social work.
3: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
1: ఈవెన్ అప్రోచెస్ యూ టు డోర్ స్టెప్ విత్ ఎ బెగింగ్ బౌల్ ఆస్కింగ్ ఫర్ ఆర్మ్స్ యుల్ నెక్ హిమ్ అవుట్.
3: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్యధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
1: మ్యాన్ విల్ ఎంజాయ్ ది ట్రూత్ పీస్ అండ్ లవ్ ఇఫ్ ఎట్ ఆల్ హీస్ కంపాషనేట్ ఎనఫ్.
3: అసలు మానవ అంటే అర్థం ఏమిటో గుర్తించుకోవటం లేదు.
1: నో వన్ ఈజ్ అండర్స్టాండింగ్ ది వెరీ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
3: మానవ
1: మానవ
3: మా అనగా మనిషి,
1: మా మీన్స్ ద హ్యూమన్ బీయింగ్ మనిషి.
3: కానీ ఈ మనిషికి ఏది ముఖ్యము?
1: వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్?
3: ఆశలు పెట్టడం ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ డిజైర్ ఆర్ అంబిషన్?
3: అభివృద్ధి కావటం ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్?
3: ఆనందాన్ని అనుభవించటం.
1: ఈజ్ ఇట్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్?
3: ఏది కూడా దుఃఖం కాదు. మానవుడు సుఖ దుఃఖములతో జన్మించినాడు కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ నాట్ టు ఎంజాయ్, నాట్ టు బి మ్యూర్లీ హ్యాపీ.
3: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్టు శాంతి కలుగునవయ్యా?
1: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మ్యాన్ టు రిమైన్ ఇన్ పీస్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది ఫెలో మ్యాన్?
3: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ ది ఫెలో మ్యాన్.
3: అందరికీ ఏదో కష్ట సమయము సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్ల.
1: ఇన్ దిస్ లైఫ్ సంథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్ వీ డూ హ్యావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
3: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
1: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
3: కానీ ఈ కష్టకములు సుఖములు రెండు కూడాను ఒకటిగా భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
3: దుఃఖంలో ఆనందం ఉన్నది, ఆనందంలో దుఃఖం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్ అండ్ దేర్ ఇస్ ఆల్సో పెయిన్ ఇన్ ప్లెజర్.
3: కనుక సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుని యొక్క మంచి చెడ్డలే.
1: దేర్ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ వుడ్ మేక్ యూ హ్యాపీ అండ్ ఆల్సో గ్రీఫ్ స్ట్రికెన్ అకార్డింగ్.
3: కానీ మానవుడు అభివృద్ధి అయినందుకు ఈ రెండింటినీ సమానంగా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ we have to develop the spirit of equanimity of both pleasure and pain.
3: Kanuka ee samanatvam anedi lekunte pothe manu samajam ettavutam.
1: If there is no samatva, the equality, how can we call ourselves samaja, society?
3: Samajamu samajamu,
1: we say samaja, society.
3: Samanatvam anedi vaadu samajamlo ettaputtadu.
1: If there is no samanatva, equality, how do you call yourself samaja, society?
3: Kashtamlo sukham unnadi.
1: In fact, there is pleasure in pain.
3: Sukhamlo kashtam unnadi.
1: And there is difficulty in pleasure.
3: Kaani ee naati manavudu enni sukhamlu pondinappatikini okka kashtam emaina vachindatte tattukoledu.
1: Man, in spite of repeated pleasures that he passes through in his life sojourn, is very much disturbed with the slightest of the difficulty.
3: Oka srimantun daggariki velli ayya meeru aanandanga unnaru kada ani prashninchandi.
1: If you approach a rich man and if you ask him, are you happy?
3: Ayya naakemi takkuva dhanam unnadi.
1: He will say, there is no shortage whatsoever, I have plenty of money.
3: Naa kumarulandaru kuda goppa goppa padavallo unnaru.
1: My sons are in very high positions.
3: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లంతా పెట్టుకున్నాము.
1: ఐ గాట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఎట్ మై రెసిడెన్స్.
3: మా కస్టమర్లకు ఎట్టి బాధలు లేవు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రబుల్స్ ఆర్ డిఫికల్టీస్.
3: కానీ అన్నీ ఉన్నవి కానీ మనశ్శాంతి లేదు.
1: వీ హ్యావ్ ఆల్ ఆల్ దట్ ఇస్ ఆల్ పాసిబుల్ బట్ దేర్ ఇస్ నో మెంటల్ పీస్.
3: ఈ పర్సనల్ శాంతి ఎట్ట వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ దిస్ మెంటల్ పీస్?
3: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరని మనం ప్రశ్నిస్తున్నాం.
1: వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
3: కానీ ఉన్నదంత దోషం ఎక్కడ, హూ ఆర్ మై అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వీఆర్ నాట్ పుటింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్, హూ ఆర్ మై.
3: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరం అయిపోతాయి.
1: వెన్ వన్స్ యూ నో యువర్ సెల్ఫ్ ద రియాలిటీ, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫికల్టీస్.
3: కనుకనే
1: therefore
3: manavudu tannu tanu telusukovadaniki prayatninchali.
1: So man must make every attempt to know his own true self.
3: తనను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసే ప్రయోజనం ఏమిటి?
1: Without this awareness of the self, knowing the rest of the things are useless.
3: వానరు లేకున్నా విత్తనములు నాటి ప్రయోజనం ఏమిటి?
1: There are no rains on one hand. What is the fun of sowing seeds?
3: గొప్ప వర్షములు కురిసినప్పటికీ విత్తనములే నాటకుండా పంట పండునా?
1: In spite of downpour of rain on one hand, if you do not sow the seeds, can you expect harvest?
3: ఎందేనియు ఏ పని ఏయను మూడు కూడా చేసినప్పుడే చేస్తుంది.
1: Anywhere, any task can be fulfilled with the combination of these three.
3: నెగటివ్ ఉన్నది, పాజిటివ్ ఉన్నది.
1: There is a negative, there is positive.
3: ఇవి రెండు చేరినప్పుడే మనకు కరెంట్ లభిస్తుంది, కానీ లేకపోతే లభించదు.
1: You will find the flow of current with the existence of these, the positive and the negative. Because the holy matchless God's name within us, God is present in all creatures. The whole universe, cosmos is full of divinity.
3: కనుక మనకు దైవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోయి అనేక రకమైనటువంటి లౌకిక భౌతిక సుఖములను మనం పొందడానికి పుట్టలేదని తెలుసుకోవాలి.
1: We have forgotten the innate immanent divinity within us and we go by the momentary worldly physical pleasures.
3: కనుక మొట్టమొదట ఆధ్యాత్మికం కొంచెం ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should step into the field of spirituality to begin with.
3: ఆధ్యాత్మికమే లేకుండా,
1: without spiritual content,
3: మనకు ఏమాత్రం కూడా మనుష్యత్వం అనేటువంటి అధికారమే లేదు.
1: We have no claim of authority to call ourselves human beings.
3: ఇది దైవాన్నే ద్రోహం చేసినట్టు అవుతుంది.
1: In fact, we are betraying God himself.
3: దైవం అన్నది కేవలం తనను పూజించమని కాదు.
1: God does not expect you to worship him all along.
3: ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
1: Having been born in this world, we should set an ideal to the community.
3: ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
1: At one time, Narada approached Vishnu and questioned him.
3: స్వామి, నాకు ఏ విధమైన మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది?
1: He asked Swami, which path will take me to the birthless state or immortality or liberation?
3: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి యందు ఉంటున్నాను.
1: And God replied, I am in all of the beings.
3: అయితే నా యొక్క అంశము అందరి యందు ఉంటుండాలి.
1: My spark of divinity is present in all.
3: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవస్వరూపుడే కాని మానవుడు కాదు.
1: The human being in reality is divine in form and none else.
3: జీవుడు అనేటువంటి నెగటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేరుతుంది.
1: Because the human form is negative and the divinity within is positive.
3: నాయన, నేను లోక సంరక్షణ చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
1: In order to be amongst the society, I should be surrounded by human beings.
3: కనుక నా యొక్క భావము మీ యొక్క ఆత్మగా నుంచి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద డివైన్ ఫీలింగ్ ఈజ్ యువర్ వెరీలీ యువర్ ఓన్ సెల్ఫ్.
3: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నాడు.
1: కాన్స్టెంట్లీ కంటెంప్లేట్ రూమినేట్ ఆన్ యువర్ ట్రూ ఐడెంటిటీ ద సెల్ఫ్ దెన్ ఐ విల్ మేనిఫెస్ట్ అమంగ్ యూ.
3: కనుక అతని ఎందుకు ఉన్నటువంటి ఆత్మ అందరి ఎందుకు ఉంటున్నది.
1: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఆల్.
3: అప్పుడే దైవత్వం అనేటువంటిది వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటుంది.
1: దెన్ ఓన్లీ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్ బిహైండ్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
3: నీవు కేవలం జీవితం అంతా నెగిటివ్ అనే బ్రతికితే నీకు ఏనాటి పాజిటివ్ చిక్కుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ లీడింగ్ లైఫ్ ఇన్ ద నెగటివ్ వే, ఫుల్ ఆఫ్ నెగటివిటీ.
3: కనుక నిరంతరము దేవుడు దేవుడు దేవుడు అని దేవుడు కోసం దేవుడు ఆడకూడదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఇన్సెసెంట్లీ.
3: నేను ఒకడున్నాను,
1: I am here.
3: నా యందు కూడాను భగవంతుడున్నాడు.
1: God is in me.
3: కనుక ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all living creatures.
3: కనుక నా దేవుడు నా యందు ఉంటున్నాడు. నా పేరు కూడాను దేవుడే.
1: God is in me. My name is God himself.
3: దేవుడు అంటే ఏమి?
1: What is the meaning of this word దేవుడు?
3: ప్రత్యేకించినటువంటి ఒక స్వరూపం కాదు.
1: God is not a specific form.
3: దైవానికి నామరూపములు లేవు.
1: God is beyond name and form.
3: కాని జగత్తులో ఉండినటువంటి యొక్క సమాజమును రచించే నిమిత్తమై మనం పనులు చేయాలి.
1: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
3: ప్రతి మానవుడు కూడాను పుట్టినందుకు ఏదో కొన్ని పనులు చేయాలి.
1: Having been born as a human being, one should do certain tasks.
3: సత్కర్మను ఆచరించాలి.
1: One has to go along the path of truth and righteousness.
3: అప్పుడే సదాచారం మనలో బయలుదేరుతుంది.
1: Then only there will be good behavior and good conduct in life.
3: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
3: మీరందరూ ఆత్మస్వరూపులే కాని దేహస్వరూపులు కాదు.
1: యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ, యు ఆర్ వెరీలీ ది ఆత్మ, ద స్పిరిట్ ఇన్ డీడ్.
3: దేహము పంచభౌతికము.
1: ద బాడీ ఈజ్ ఆఫ్ సెన్సెస్.
3: దేహం కూడా తప్ప ఎప్పుడు.
1: ద బాడీ ఈజ్ బౌండ్ టు ఫాల్, డై సమ్డే.
3: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్ ఈజ్ ఇమ్మోర్టల్.
3: దేహి నిరామయుండు.
1: అండ్ ఈజ్ నెక్టరైన్.
3: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్దలు లేవు.
1: ది ఇన్వెలర్ హ్యాస్ నో ఇన్సిగ్నియా లైక్ బాండేజ్ ఆర్ లిబరేషన్ బర్త్ ఆర్ ఎండ్.
3: కానీ ఆత్మ అందరి ఎందు ఉంటున్నది. ఎవరైనా నా ఆత్మ చచ్చిపోయినదని ఎవరైనా చెప్పగలరా?
1: ది స్పిరిట్ ఆత్మ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీబడి. కెన్ ఎనీ వన్ సే దేర్ ఇస్ నో ఆత్మ ఇన్ మీ?
3: పాంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంటుంది.
1: ద బాడీ ఆఫ్ సెన్సెస్ మే బి లాస్ట్ ఇన్ ది పాసేజ్ ఆఫ్ టైమ్. But the self continues on and on. So long there is atmic principle within you, the body is functional, the negative. Therefore, without the main object you cannot find reflection.
3: Oka chinna udaharanam.
1: A small example.
3: Mana intilo baavi undali.
1: There is a well close to our residence.
3: Inti paina drinking water tank okutunnadi.
1: And there is a tank with drinking water.
3: Pedda cheruvu okutunnadi.
1: And we also find the river there.
3: Kaani samudram kuda okutunnadi.
1: There is ocean also on the other hand.
3: Nadulu kudanu pravahistunnayi.
1: And the rivers flow.
3: Anninti endu suryudu prathibimbam kanipistunnadu.
1: And the reflection of the sun is noticed in all the river, the sea and the well.
3: Kaani gruhamulo praveshinchitivatti సూర్యుడు కనిపించడు.
1: బట్ ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు యువర్ హోమ్, యూ డోంట్ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సన్.
3: కనుకనే మన దేహం అనేటువంటి యొక్క శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: దేర్ఫోర్ విత్ ఇన్ అవర్ బాడీ ఈజ్ జీవా, ద ఇండివిజువల్ సోల్.
3: ఇదంతా కూడా ఒక జలం వంటిది.
1: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు వాటర్.
3: జలం ప్రవహిస్తుంది, నిలిచిపోతుంది.
1: ద వాటర్ ఫ్లోస్ ఆర్ స్టాగ్నేట్స్.
3: కానీ ప్రవహించేంత వరకు కూడా ఆ జలంలో సూర్యుడు కనిపిస్తుంటాడు.
1: In a flowing water, you certainly notice sun.
3: Oka suryundu jagat logamunaku okkokkalai kanipinchu. Idi maa India desham yokka suryudu. Meedi America yokka suryudu. Meeku raatri ainappudu maaku pagalu avutundi. Maaku pagalu ainappudu meeku raatri avutundi.
1: There is only one sun. There is nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe.
3: Kaalam vyathyasame kaani jalam okkate.
1: It is only the difference of time, but that existence remains the same.
3: కాబట్టి ప్రతి మానవుడు కూడాను ప్రవాహం వంటి వాడే.
1: So every human being is a flow.
3: కానీ ఈ ప్రవాహం అన్ని రకములైనటువంటి పనులు చేసినప్పుడు అన్నింటి ఎందుకు కూడా ప్రతిబింబం కనిపిస్తుంది.
1: Therefore in this flow you find the reflection.
3: దైవం అన్ని దైవాలు కూడా చేరడానికి వీలు కాదు.
1: And you cannot understand God in a different way.
3: God is one.
1: God is one.
3: Truth is one.
1: Truth is one.
3: Love is one.
1: Love is one.
3: Live in love.
1: Live in love.
3: కనుక నీవు ప్రేమతో సత్యంతో జీవిస్తూ ఉంటే అన్నిటి ఎందు కూడా దైవత్వం గోచరిస్తుంది.
1: When once you live in love, when once you live in truth, God will be with you, always with you, in supporting you.
3: కనుక దైవం ఒక్కడే.
1: God is one.
3: అది ఎవరు?
1: Who is he?
3: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
1: Each one should clearly establish, affirm and confirm.
3: కానీ దీని వల్ల అహంకారం కానీ ఇంకే విధమైన యొక్క ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
1: ఇట్ ఈస్ నాట్ ఈగోయిస్టిక్ స్టేట్మెంట్ నార్ అబ్జర్వేషన్ మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిఫ్లెక్షన్.
3: ఎదుటి వాడు దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండింటి సమత్వంగా తీసుకోవాలి.
1: ఐ షుడ్ నో దిస్ principle of oneness, that I am God and other person is equally God.
3: ఎవరితో నీవు జగడ వేస్తున్నావంటే ఎవరితోనో కాదు, నీతో నీవే జగడ వేస్తున్నావు.
1: In fact, if you are in conflict with anybody, you are conflict within yourself.
3: ఎవడో నా నిమిత్తం అయి వచ్చినటువంటి వాడు ఓడిపోయినాడు.
1: యు విల్ సే దట్ ది అదర్ పర్సన్ లాస్ట్.
3: కానీ ఎవరో ఓడిపోయినారని భావించకూడదు, నేనే ఓడినాను.
1: నెవర్ కన్సిడర్ ద అదర్ మ్యాన్ హ్యాస్ లాస్ట్.
3: దానికి కూడా నువ్వు తన తనతో పోల్చుకోవాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
3: ఆ విధంగా పోల్చుకోకుండా అతను పరాయి వాడు, నేను నా సొంతం వాడు అని అనుకుంటే అక్కడే భేదం వస్తుంది.
1: On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity.
3: గెలుపు ఓటర్లు అంతా కూడా మానవుడికే జరుగుతుంటాయి.
1: And this kind of victory or loss, they do happen to every human being.
3: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
1: But we blame each other.
3: నీవెవరు?
1: Who are you?
3: Who are you?
1: Who are you?
3: I am body.
1: Say, I am body.
3: Body ఎంతవరకు ఉంటుంటుంది?
1: How long the body lasts?
3: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో. నీటి బుడగ వల్ల ఎప్పుడు ఉంటుంది చూసి పగిలిపోతుంది.
1: Body is like a water bubble. It may drop down any moment of time.
3: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని నీవు చెప్పగలవు.
1: You cannot claim to be body which is temporary, ephemeral.
3: Mind, who are you? I am mind, antaru.
1: Then if you put the question, who are you? The response is, I am the mind.
3: Mind anukunte emtidi? Bundle of desires.
1: What is mind? Mind is bundle of desires.
3: Mind ku oka roopam ledu.
1: Mind has no form.
3: Manu kore korikalanta kuda mind ga roopamstundi.
1: And all desires constitute the mind.
3: కనుక ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడో ఒకతోని మనకు దూరమయ్యేటువంటివి.
1: అండ్ ద డిజైర్స్ మస్ట్ లీవ్ యూ అట్ వన్ టైమ్ ఆర్ అదర్.
3: కనుక మానవుడి నాడు మైండ్ మైండ్ని పట్టుకొని చూస్తే మన మైండ్ మంకీ మైండ్ అంటారు.
1: దేర్ ఫోర్ యూ కెన్ నాట్ ఐడెంటిఫై విత్ యువర్ మైండ్ బికాస్ మైండ్ ఈజ్ మంకీ మైండ్.
3: కానీ నీవు మ్యాన్ మైండ్ కావాలి.
1: But you should have the mind befitting a man.
3: Monkey mind kaakudu.
1: It should not be monkey mindedness.
3: Kanuka nenu manavudu.
1: We are human beings.
3: Daivam manusha roopena.
1: God is in human form.
3: Kanuka daivamu ee manusha roopamlo unnadu.
1: God is present in human form in front of you.
3: Kabatti body ni duram betti nenu devudanu ani prathibimbali manam poojinchali.
1: And you should distance yourself with the body identification and experience the divinity within.
3: Tapanchimlo kodanu pratibhamma emaina jarigindante chesindarante daniki oka mandiram katti daniki oka poojalu puraskaram chestuntaru.
1: If any idol is made, we consider the temple, install it there, the idol, and start worshipping the idol.
3: Aa statue ekkadi?
1: Where from you got this statue?
3: Neevu chesinide.
1: It is of your own making.
3: Kaani neevu chesinatuvanti statue nu నువ్వు పూజిస్తున్నావు కానీ నిన్ను నీవు పూజించలేదు.
1: యు ఆర్ వర్షిపింగ్ ద ఐడల్ స్టాచ్యూ దట్ యు హావ్ మేడ్ అండ్ యు ఆర్ నాట్ వర్షిపింగ్ యువర్ సెల్ఫ్.
3: కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలు పూజిస్తున్నామంటే విగ్రహాల వల్ల వచ్చినటువంటిది విప్రమేయం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డూ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సుప్రీం అండ్ గో బై వర్షిపింగ్ ఆర్ ఐడల్స్ ఆర్ ఐడోలాట్రీ, ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
3: కనుక ప్రతి మనిషి కూడాను మన ఎందున్నటువంటి ఆత్మతత్వాన్ని మనము గౌరవించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ ద సెల్ఫ్ విత్ ఇన్.
3: ఆత్మవిశ్వాసము నిజమైనటువంటి యొక్క విశ్వాసం.
1: ద ట్రూ కాన్ఫిడెన్స్ ఈజ్ దాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
3: కానీ విగ్రహాల విశ్వాసము అది తాత్కాలికమైనటువంటిది.
1: ద ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ ది ఐడల్ ఈజ్ జస్ట్ టెంపరరీ.
3: తిరుపతి పోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు.
1: When you go to Tirupati, you say you are taken by surprise. Venkateshwara, you say.
3: Venkateshwara Swami na kuladaivamu ane pogurtuntaru.
1: And you go on praising Lord Venkateshwara, that is the presiding deity of your family.
3: Vrindavana vellinappudu Krishnudu maa devudu.
1: When once you go to Vrindavan, you say Krishna is our God.
3: Krishnu yokka peru petti poojistuntaru.
1: And you give name to God and start worshipping him.
3: Mari Ayodhya poyinappudu Ramudu maa devudu.
1: When you go to Ayodhya, you say Rama is my God.
3: కానీ దేశ పరిస్థితులను బట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి. కానీ భగవంతులకు దేవుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అనేటువంటి భేదములు ఏమాత్రం లేదు.
1: దీస్ ఆర్ ది నేమ్స్ దట్ వీ హావ్ గివెన్ టు గాడ్ డిపెండింగ్ అపాన్ ది లొకేషన్, జియోగ్రఫీ అండ్ ది స్పేస్. బట్ గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ లైక్ రామ, కృష్ణ, సాయిబాబా.
3: కనుక ప్రతి మానవులకు ఒక్కొక్క రూపం ఉంటుంటుంది.
1: ఏ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ ఫార్మ్.
3: కాబట్టి హ్యూమన్ లైఫ్ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్.
3: కనుక శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం విశ్లేషించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇమ్మోర్టల్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్,
3: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
3: ఎంతయో ఖర్చు పెట్టి మీరు ఇక్కడికి వస్తుంటారు.
1: యూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ రీచ్ దిస్ ప్లేస్.
3: అనేక కష్టములకు వచ్చి మీరు ఇక్కడ చేరుతుంటారు.
1: యు బేర్ మెనీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
3: ఇన్ని కష్టములకు ఇన్ని నష్టములకు మీరు గురి అయి ఇక్కడికి వచ్చి చేరి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ యు గెట్ బై బేరింగ్ ఆల్ దీస్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ టు రీచ్ దిస్ ప్లేస్?
3: దైవం ఏకత్వంగా తీసుకోవాలి.
1: యూ షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్.
3: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ రిమైన్ ఇన్ పీస్.
3: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
1: Without this oneness, you are always wavering, you are always disturbed.
3: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: Religions are different, but the destiny goal is one.
3: గృహచింతలను వేరు, గృహచింతలు.
1: And all our thoughts relating to family are different.
3: కానీ అసలు ఒక్కటి.
1: But the basic reality of the desire is one and the same.
3: ఈ విధంగా మతములన్ని కూడా వేరైనప్పటికీ మాట ఒకటే గాని.
1: Though religions are different, but the praise of God is one and the same.
3: Good and bad రెండు పదములు ఉంటున్నవి. ఈ గుడ్ అనేటువంటి పదములు ఒక్కొక్క నోటి ఎందు వస్తుంది, ఒక్కొక్క నోటి ఎందు బ్యాడ్ అని వస్తుంది.
1: There are two words, good and bad. One speaks good, the other one speaks bad.
3: కానీ పెదవులు వేరు వేరే, కానీ సౌండ్ వేరు వేరే, కానీ రెండు ఒక్కటి.
1: ద లిప్స్ అండ్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ ద సౌండ్ బట్ ద వర్డ్ ఇస్ సేమ్.
3: నేడు బ్యాడ్ మ్యాన్ అంటారు.
1: యు సే ఐ యామ్ ఎ బ్యాడ్ మ్యాన్.
3: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
1: నెక్స్ట్ డే యు మే సే దట్ ఐ యామ్ ఎ గుడ్ మ్యాన్.
3: గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది మానవుడు పెట్టేటువంటి పేరే.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ మైండ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్.
3: మనుషులు కల్పించినటువంటిది.
1: And whereas the mind is non-apparent.
3: నీవు ఎప్పుడు కూడా నువ్వు గుడ్ వాడే.
1: యూఆర్ ఆల్వేస్ గుడ్, యూఆర్ ఆల్వేస్ గుడ్.
3: లైఫ్ ఏమనేది చాలా మంచిది.
1: లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్.
3: కనుక దైవం మనుష్య రూపేణ అని మనుష్యుడు అనే చూచేవాడు మనుష్యుడు కాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సిడర్ అవర్సెల్వ్స్ యాజ్ సింపుల్ హ్యూమన్ బీయింగ్స్. నో, యూఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
3: ఏ దేవుణ్ణి యొక్క పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుని యొక్క రూపం పెట్టినప్పటికీ, అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటది. మనుషుల ముఖమే ఉంటుంటది, కానీ మరొక రూపం ఉండదు.
1: సో యు మే హ్యావ్ ఎనీ నేమ్, ఎనీ ఫామ్, బట్ ఎసెన్షియలీ యువర్ సెల్ఫ్ ఈజ్ సేమ్.
3: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ఫామ్.
3: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, ద మోటివ్ బిహైండ్ ఇట్ అండ్ సీక్రెట్ థాట్ బిహైండ్ ఇట్.
3: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
1: వీ షుడ్ బి సింగిల్ మైండెడ్.
3: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ మంకీ మైండ్
3: మైండ్. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి మనిషి ఉండాలి.
1: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ క్వాలిటీస్.
3: హ్యూమన్ మైండ్ ఏ ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ మైండ్.
3: కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు.
1: You are a human, but if you are bestial, full of animality, what is the use?
3: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
1: You should not remain a renunciant even.
3: సన్యాసి కూడా ఒక మానవుడే.
1: Even renunciant is also a human being.
3: మనిషి ఒక మానవుడే.
1: And normal human being also verily same.
3: దైవము మానుష్య రూపమే.
1: So both of them are human in form.
3: దైవము ఎల్లెల్లా ఉంటున్నాడు.
1: And God is present in everyone.
3: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
1: There is no place without God.
3: Charata pali padam prasadato shirovo sarvata sutiman loke sarvama uttachati.
1: All heads are his, all ears are his, all hands are his, all legs are his. He is present in everyone, in every limb of the body.
3: Manam biyani sutichinam.
1: And why we just go by our own differences?
3: Aa vaddu sutichin tarvata vaddu paina pottu teesestam.
1: And because of this we differ from each other.
3: ఆ పొట్టుతో ఉండినప్పుడే అది పునర్జన్మం వస్తుంది.
1: అండ్ బికాస్ ద హస్క్ ఓవర్ ద గ్రెయిన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రీబర్త్.
3: ఆ పొట్టును తీసివేసి
1: వెన్ వన్స్ ద హస్క్ ఇస్ రిమూవ్డ్
3: మనము ఒక బీమ్ గా చేసుకుని
1: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
3: అన్ని విధములైనటువంటి పరిపక్వములు చేసుకుంటాం.
1: యు మేక్ యూజ్ ఆఫ్ దిస్ రైస్ ఫర్ ఆల్ అదర్ పర్పసెస్.
3: మనం పులిహోర చేస్తాము.
1: అండ్ యు మేక్ పులిహోర.
3: చక్కెర పొంగలి చేస్తాము.
1: చక్కెర పొంగలి.
3: చిత్రాన్నం చేస్తాము.
1: చిత్రాన్నం.
3: పాయసం చేస్తాము.
1: పాయసం.
3: ఇవన్నీ కూడా బియ్యం వల్ల పుట్టినవే.
1: దే ఆర్ ఆల్ రైస్ ప్రిపరేషన్.
3: దాన్ని ఒక పొడిగా చేసి దీని వల్ల దోశ చేస్తాము.
1: And you can make it rice flour and make a dosa.
3: తర్వాత ఇడ్లీ చేసుకుంటాం.
1: Or idli.
3: ఇడ్లీ అని ఒక పేరు.
1: Idli is one name.
3: కానీ పూరి అని ఒక పేరు.
1: And there's puri another name.
3: అన్నము అని ఒక పేరు.
1: We have the rice.
3: ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి కానీ లేకపోతే అన్ని బియ్యమే.
1: The names go on changing depending upon the item that you partake or consume. But basically it is rice alone.
3: Aithe biyam anni okate ainappudiki paakamu.
1: Though the rice is same but
3: adhe samskaramu.
1: This paaka, the preparation is samskara refinement.
3: Manasunu samskaram chesukunte adi chaala pavitravaipothundi.
1: We have to polish or refine our mind.
3: Appude danni manam bhujistamu.
1: Then only that food which is cooked
3: biyani biyani evaru kuda tinaru
1: is fit for consumption.
3: కానీ ప్రతి ఒక్కటానికి సంస్కారం ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ ప్రాసెసింగ్.
3: సంస్కారం అనే ప్రకారం మార్పు.
1: దిస్ సంస్కార మీన్స్ చేంజ్.
3: ఆ మార్పును మనం భుజించేటువంటి భాగంగా తయారు చేసుకోవాలి.
1: అండ్ దిస్ చేంజ్ అమౌంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
3: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
1: Therefore, there is variation in our action, but the object, the material, remains the same.
3: ఈ మెటీరియల్ ని బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
1: వీఆర్ బిట్రేయింగ్ అవర్ సెల్స్ బై టేకింగ్ మెటీరియల్ ఇన్ టు కన్సిడరేషన్.
3: ఈ మెటీరియల్ తోనే మానవుడు చెడిపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ హిస్ మెటీరియల్ కన్సిడరేషన్.
3: అది తాను మార్చుకోవాల్సినటువంటి విషయమే కానీ భగవంతుడు మార్చేటువంటిది కాదు.
1: దేర్ఫోర్ హీ హాస్ టు ట్రాన్స్ఫార్మ్ హిస్ వ్యూ ఆఫ్ లైఫ్.
3: భగవంతుడు ఇచ్చిన ఇచ్చినట్టుగానే స్వచ్ఛంగా పెడుతున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ప్యూర్ pristine form.
3: కానీ దాన్ని నీవే నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
1: బట్ యూఆర్ పొల్యూటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్.
3: కనుక మన మైండ్ ఇంత పనులు చేస్తున్నాయి.
1: ఇట్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ ఆల్.
3: మైండ్ ని మనం కూలగొడితే అంత స్పష్టంగానే ఉంటుంటుంది.
1: వెన్ వన్స్ యూ ఎనిహిలేట్ ఆర్ విత్ డ్రా ద మైండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి ఫైన్.
3: ఫేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
3: మీరు ఎంతో పవిత్రమైన హృదయుడి.
1: You are all sacred hearted indeed.
3: Kani ee desires anetvanti clouds vachi cheri mimmannanta maya chestunnadi.
1: But however the clouds of desire appear and spoil you.
3: Kani clouds anetvanti emiti?
1: What are the clouds?
3: Kadili poyetvantivi.
1: They come and pass on.
3: Kani idi kadina prabhu suryuni paina vachinappudu suryudu manaku marugu povutadu.
1: When once clouds clear you can see the sun.
3: Moon manaku marugu povutadu.
1: And then you will be lay, otherwise
3: hills,
1: you will be
3: hills anta marugu padtayi.
1: And all the trees will be hidden in the night time.
3: Kaani avi meghamulu valla vachinatuve gaani.
1: And these changes are because of clouds.
3: Adi swachasiddhanga kuda roopandinavu kaavu.
1: And they are not natural.
3: Kanuka mana yokka bhavalu kevalam meghamulu vantivi.
1: Therefore all our feelings are like clouds.
3: Balyamulanduna palumuru tokudi aatapaatala yendu aikhyamagulu.
1: In childhood one spends the time playing with the friends.
3: Mudivi vachinayanta murahari nammaka adi idi ledani aasha padadu.
1: In old age without thinking contemplating on God one goes on repenting for all those things that are denied to him.
3: Madhyavayasulo
1: in the middle age
3: mayandu padi
1: and he is deluded.
3: Nen yogudu ani padinchukuntunnavu.
1: And he is highly egoistic. Because he is in the stage of youth.
3: Anjima ragane.
1: As the end approaches.
3: Anniyu anubhavisthiri. Kani shantini anubhavisthiri.
1: He goes on regretting that he experienced everything but not peace.
3: Nirantaram kudanu manisha nechvintuvadu. Bhajyamaipai, yavaramaipai, vajdhakimaipitunnadu.
1: Therefore we pass through different stages in our life. Infancy, childhood, youth and old age.
3: Kaluka mana vayasu marutunnade kani. వస్తువులు మారలేదు.
1: ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ గో ఆన్ చేంజింగ్ బట్ ది మెటీరియల్ రిమైన్స్ ద సేమ్.
3: కనుక మన దృష్టిని మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు చేంజ్ అవర్ అవుట్లుక్ విజన్.
3: కానీ సృష్టిని మార్చుకోకుండా ఈనాడు మనమంతా సృష్టిని తీసుకుంటున్నాం.
1: therefore we don't change our drishti, the vision, but we want to change
3: drishti ni maatchukovali,
1: therefore we should change our outlook.
3: Appude manaku sariyainatuvanti chupu vastundi,
1: then only you will have correct identification.
3: Kalaka manamu drishti ni maatchadaniki evaru talamu kaadu, idi bhagavantuni yokka srishti.
1: It is impossible for anybody to change srishti, creation.
3: Ee srishti anetundi bhagavantuni sankalpamto edaina jarugutundi.
1: In the srishti, creation, things happen as per the will of God.
3: Edo deha shakti undinanta varaku ivu aatalu paatalu aanandalu anubhavinchachu.
1: So long there is physical strength and power, you can play and experience in a varied way.
3: Kontha kaalam ayyapudiki ee panchabhootamulu kuda maarutuntayi.
1: After some time, you find certain change in the senses.
3: Papam, MS Subbalakshmi meeku telusu, chaala goppa gaanam chestundi.
1: You know MS Subbalakshmi, a great personality in the field of music.
3: Kaani, aave kattagalapatiki, nenu pote, kattiniri garchukuntu, pandukundi.
1: Towards the end, she was shedding tears, watching Bhagavan.
3: Swami, నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది అని ఈనాడు కంఠం పోయింది.
1: భగవాన్ ఐ వాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ, బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
3: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
1: సో లాంగ్ ఐ కుడ్ సింగ్ ఆల్ పీపుల్ రెస్పెక్టెడ్ మీ, ఆనర్డ్ మీ,
3: జగత్తే నన్ను గౌరవించింది,
1: ద హోల్ వరల్డ్ ఆనర్డ్ మీ.
3: కానీ కంఠం పోతానే,
1: ద మూమెంట్ ఐ లాస్ట్ ద మెలోడీ,
3: ఎవరు నన్ను పలకరించడం లేదు.
1: నో వన్ అట్లీస్ట్ ఈస్ టాకింగ్ టు మీ.
3: కారణం ఏమిటి స్వామి?
1: వాట్ ద రీజన్ స్వామి?
3: నీ కంఠాన్ని నీవే పాడు చేసుకున్నావు అన్నాను.
1: భగవాన్ సెడ్ యు హావ్ స్పాయిల్డ్ యువర్ ఓన్.
3: ఏది కానీ అధికంగా మనం ఉపయోగ పెట్టకూడదు.
1: వి షుడ్ నాట్ యూజ్ ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్.
3: ఈమె పేరు వస్తుండేటువంటిది అని ఈనాడు కంఠం పోయింది.
1: భగవాన్ ఐ వాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ, బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
3: కంఠం ఉండినంత

0: అన్నాను.
1: భగవాన్ సెడ్ యు హావ్ స్పాయిల్డ్ యువర్ ఓన్.
0: ఏది కానీ అధికంగా మనం ఉపయోగ పెట్టకూడదు.
1: వీ షుడ్ నాట్ యూజ్ ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్.
0: ఈమెకు పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
1: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్, షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
0: ఈ తెలియటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్ షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్.
0: కనుక కంఠం కానీ,
1: ఐదర్ ద థ్రోట్
0: శ్వాస కానీ,
1: ఆర్ ద బ్రెత్
0: కంటి దృష్టి కానీ,
1: ఆర్ విజన్
0: మార్పు చెందేటువంటిది.
1: దే డూ చేంజ్.
0: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకుని మనము మార్పు అయిపోతున్నాము.
1: Therefore, if we go by these changing things, we get automatically changed.
0: కానీ జగత్ మారలేదు.
1: But there is no change in
0: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్ గానే ఉంటుంది.
1: The universe is same.
0: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాం.
1: We are spoiling our lives because of our own defects.
0: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ మనం బాగుపడతాం.
1: When once we correct them, we'll certainly improve and progress.
0: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: We should see that we'll have good conduct and behavior.
0: నేను మానవుడు.
1: I'm a human being.
0: నా తిండి తీర్థములు ముఖ్యం కాదు.
1: It's not the food and drink that are important.
0: నా యొక్క శీలమే ప్రధానమైనటువంటిది.
1: Character is most important to me.
0: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు,
1: when once there is no character,
0: ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడవలసి వస్తుంది.
1: One has to suffer.
0: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
1: Therefore, this is called సత్.
0: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
1: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
0: అందుకోసమని మొహమ్మడన్స్ కూడాను అల్లాహో అక్బర్ అంటారు.
1: మొహమ్మడన్స్ ఆల్సో సే అల్లాహో అక్బర్.
0: నీవే మాకు గొప్ప.
1: యు ఆర్ మైటియెస్ట్.
0: నీ ఒకరు తప్ప మాకు అన్ని లేరు.
1: యు ఆర్ ఓన్లీ వన్ హూ ఇస్ అవర్ రిఫ్యూజ్, నన్ ఎల్స్.
0: కనుకనే మన హిందువులు కూడాను అదే రీతిగా చెప్పాలి.
1: Hindus also should repeat the same.
0: I want God.
1: I want God.
0: Nen divine kavali.
1: I should be divine.
0: Kaani ee naadu divine kaakunda deep wine.
1: Today we don't want to be divine, but we want deep wine.
0: Wine dal tagatame untunnaru kaani manam deep devotion kaavali.
1: You are after the wine. In fact, you are divine.
0: Okka thuri ramanna tarvata జీవితం అంతా రామాయణంగా ఉండాలి.
1: అండ్ వన్స్ యూ స్టార్ట్ చాంటింగ్ రామాస్ నేమ్, ది హోల్ లైఫ్ షుడ్ బి స్పెంట్ లైక్ వైజ్.
0: కానీ ఈనాడు రామ అంటాడు, రేపటి దినం కష్టం వస్తే రాముని ఫోటో తీసేస్తాడు.
1: టుడే హీ సేస్ రామ, ఇఫ్ హీ ఫేసెస్ ఎనీ డిఫికల్టీ ఆన్ ద ఫాలోయింగ్ డే హీ రిమూవ్ హిస్ పిక్చర్.
0: తిరిగి కృష్ణ పెట్టుకుంటాడు.
1: అండ్ దెన్ హీ హావ్ కృష్ణాస్ పిక్చర్ ఇన్ హిస్ ప్లేస్.
0: చూడండి, ఒక్కొక్క సినిమా ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ చేస్తున్నాడు.
1: One devotee went on worshipping Shiva.
0: Shivani poojistu untunnappudu Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya nirantaram cheppetuvadu.
1: In the process of worshipping Lord Shiva, he went on repeating his name, Om Namah Shivaya.
0: Kaani kontha kaalamunaku aa Shivudu thanaku em meeru cheyaledu.
1: He could notice that he was not benefited by Lord Shiva.
0: Chesadu aa Shivuni photo birulo pettesadu, Ramuni photo pettukunnadu.
1: He got up and removed Shiva's photo, kept in the almirah, and he kept the Rama's picture in that place.
0: Ramulu kuda pooja chesinappudu kuda kontha kaalam shantiga unnadi. Tarvata ashati bayaldeyaru.
1: Though he was peaceful initially, he lost that existing peace even after worshiping Rama.
0: Ramulu photo kuda oka ade birulo pettesadu.
1: So he removed Rama's picture, kept it in the same almirah.
0: Mari guru daggariki velli Ramulu naaku em cheyaledu swami.
1: And then he went to his guru and said, this Rama has not done anything to me, Swami.
0: Aa guru cheppadu Krishna pooja cheyanna.
1: And guru said, you worship Krishna.
0: Krishna photo pettadu.
1: He kept Krishna's picture.
0: Nirantaram kodunu Gopala Krishna, Gopala Krishna, Gopala Krishna ani Gopala Krishna emeli cheptu vachadu.
1: Throughout the day he went on chanting, singing the glory, Gopala Krishna, Gopala Krishna.
0: Mari konni dinamulagatta kodunu ashanti vachetappudiki aa Krishna photo kuda abhijavudu pettadu.
1: After a couple of days he was not peaceful, he removed Krishna's picture also, kept it in the almira.
0: Mari evaro okaru stree bhaktulani aa vachindi.
1: A lady came to him, an ardent devotee.
0: Ayya devi pooja anta chesi prayojanam emiti?
1: What is the use of all this form?
0: Devi pooja cheyamannadu.
1: Better you worship Goddess now.
0: Goddess. Goddess sannayinappudu

0: ఫోటో పెట్టింది.
1: దెన్ హి హస్ ఇన్స్టాల్డ్ ద పిక్చర్ ఆఫ్ గాడ్ ఎస్ దిస్ టైమ్.
0: మొదటి దినమో పూజ చేస్తూ వచ్చింది.
1: ఫస్ట్ టైం షీ స్టార్టెడ్ వర్షిపింగ్.
0: ఆ వర్షిప్ చేసేటప్పుడు ఊదుతులు పెట్టింది.
1: అండ్ దెన్ షీ కెప్ట్ ఇన్సెన్స్ స్టిక్స్ దేర్.
0: అప్పుడు ఆ ఊదుతులు పొగ అంతా కూడా బీరువు వైపున వెళుతూ ఉండాలి.
1: ఆల్ దిస్ ఫ్లేవర్ ఇన్ ద పర్ఫ్యూమ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ అల్మైరా.
0: అయ్యో, నేను ఈ ఊదుతులు దేవి కోసం పెట్టాను, కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి యొక్క దేవుడి కోసం పెట్టలేదు.
1: Now he started feeling the fragrance and perfume are for Devi and not for Rama, Krishna and Almira.
0: ఒకరికి పెట్టింది ఇంకొకటి తీసుకుంటున్నారా?
1: In fact, the other person is receiving and this is meant for Devi here.
0: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి,
1: then Devi manifested there.
0: పిచ్చి మానవుడ,
1: ఓ మ్యాడ్ క్యాప్,
0: ఇది అనేక భక్తి,
1: ఇస్ దిస్ ద డివోషన్?
0: కొన్ని దినాలు రాముని పూజించావు, కొన్ని దినములు శివుని పూజించావు, కొన్ని దినములు కృష్ణుని పూజించావు, నన్ను ఈనాడు పూజిస్తున్నావు, నన్ను ఏనాడు తిరిగి బిరువులో పెడతారు?
1: ఫర్ కపుల్ ఆఫ్ డేస్ యూ వర్షిప్ రామా, లేటర్ కృష్ణ, సమ్ టైమ్ శివ. టుడే యు ఆర్ వర్షిపింగ్ మీ, టుమారో యూ మే నాట్. వేర్ ఇస్ ద గ్యారంటీ?
0: కనుక నాకు అది ఏమవుతుందో.
1: దేర్ఫోర్ ఐ డోంట్ వాట్ సో ఎవర్.
0: ఇది కాదు నిజమైన పూజ.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ వర్షిప్.
0: పుట్టినప్పటి నుంచి కూడాను, పుట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉండాలి.
1: దేర్ఫోర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ we should have only one God.
0: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
1: దీస్ ఆర్ ది చేంజెస్ దట్ డు హ్యాపెన్. ఇంత
0: లౌకికమైనటువంటి జీవితము.
1: దిస్ ఇస్ ఆల్ వరల్డ్లీ లైఫ్.
0: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
1: వీ షుడ్ లీడ్ స్పిరిచువల్ లైఫ్.
0: నా తల్లిని నేను మార్చవచ్చును.
1: ఐ కెన్ చేంజ్.
0: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా మార్పుగానే ఉంటుంటది, కానీ అది కూర్పుగా ఉండదు.
1: Even if you go for adoption, that change is just a change.
0: మొట్టమొదట నీకు భర్త ఇచ్చినటువంటి వారు ఎవరు? తల్లియే.
1: దేర్ఫోర్ ఇట్స్ ద మదర్ హూ టాట్ యూ దిస్ డివోషన్.
0: కానీ కొంతమంది దైవమే లేడు.
1: సమ్ డినై గాడ్.
0: ఏదో ఒక ఓంకుని పెట్టుకుంటారు, ఓంకారాన్ని పలుకుతుంటారు.
1: దే గో ఆన్ రిపీట్, దే గో బై ది సౌండ్ ఓంకార.
0: కానీ ఈ ఓంకారం కానీ ఎంతకాలం ఉంటుంటది?
1: దిస్ ఓంకార ద ప్రైమల్ సౌండ్ హౌ లాంగ్ డస్ ఇట్
0: లాస్ట్? అనేంత వరకు ఉంటుంది.
1: And you'll certainly listen to the sound so long you speak it out.
0: Om. ఈ నాడు ఓం అనేటువంటి ఒక శబ్దమును అభివృద్ధిగా చూడే.
1: That moment when you go on speaking it out
0: Om
1: loud.
0: ఓం అనేటువంటిది ఎప్పుడూ శాశ్వతం కాదు.
1: And that will not remain permanent.
0: నీ హృదయం లోపల పవిత్రమైనటువంటి ఇది భావములు అభివృద్ధి కావాలి.
1: Sacred thoughts should develop within you.
0: ఆ పవిత్రమైన భావములు అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడవుతావు.
1: When once you have sacred thoughts, you are sacred then.
0: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
1: If you want to come up in life, never forget God. Never change the name that you are committed to.
0: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
1: without changing your mind,
0: మనసు కూడా ఒక కల్పితమైనటువంటిది.
1: And we should also understand it's just an instrument.
0: మని ఏవో మనుష్యానాం కారణం బంధమో చేయో.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బాండేజ్ ఆర్ లిబరేషన్.
0: కనుక మనసు కూడా మారేటువంటిది.
1: ఈవెన్ ద మైండ్ ఆల్సో చేంజెస్.
0: కనుక మనసు నీవు కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ ద మైండ్ ఐదర్.
0: బుద్ధి నీవు కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
0: మనసు అనేటువంటిది కేవలం ఒక కోరికల బండల్.
1: అండ్ మైండ్ ఇస్ జస్ట్ బండల్ ఆఫ్ డిజైర్స్.
0: ఈ డిజైర్స్ ఉన్నంత వరకు కూడా నీవు మనసును మార్చుకుంటూ ఉంటాడు.
1: సో లాంగ్ ది డిజైర్స్ లాస్ట్, mind undergoes changes like that.
0: Manasunu nee emaatramu maarchavadu.
1: So never change that mind like that.
0: Manasu kevalam korikala yokka gumpu.
1: And mind is just a combination group of thoughts.
0: Adi unnanta varaku kuda nee emaatramu shanti padavadu.
1: So long there are desires, you'll never be in peace.
0: Aa manasu ekanga cheskuni
1: with one pointedness
0: siranga pettukunnappude,
1: when once you are steady,
0: nee tappaga manchi vaadavutavu.
1: You are bound to be good.
0: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు. నీవు
1: ఇఫ్ యూ వాంట్ టు బి గుడ్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేక్ యూ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: కానీ దైవానికి అర్పితం చేయి.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: అప్పుడే నీకు అన్ని విధాలు కూడా శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఒక మనసు ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ మనస్ ఆర్ ద మైండ్.
0: కనుక ఆ మనసే దేవుడు.
1: And that very mind should be filled with the divinity.
0: ఈ భౌతికమైనటువంటి కోరిక రావటం చేత మనసు చాలా మార్పు చెందుతుంది.
1: Because of desires, mind has taken a different turn.
0: కనుక డిజైర్స్ అనేటువంటి మీద కంట్రోల్ చేయండి.
1: కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: కనుక నేను అన్ని సమయాల్లో చెప్తుంటాను, కంట్రోల్ యువర్ థాట్స్.
1: భగవాన్ ఆల్వేస్ రిపీటెడ్లీ టెల్స్ అస్ కంట్రోల్ యువర్ థాట్స్.
0: థాట్స్ కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అవుతుంది.
1: విత్ దిస్ థాట్ కంట్రోల్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ కెన్ బి కంట్రోల్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ అందున్నది శాశ్వతమైనటువంటి సత్యము ప్రేమ.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఎటర్నల్ ఇన్ యూ ఈస్ ది సత్య ద ట్రూత్ ప్రేమ లవ్.
0: సత్య ధర్మము రెండు చేరినప్పుడే,
1: వెన్ దీస్ టూ ఆర్ టుగెదర్ సత్య
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ సత్య ద ట్రూత్.
0: దీనికి సత్యమే ఆధారం.
1: అండ్ సత్య ఇస్ ది ఫౌండేషన్.
0: అటు సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
1: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్,
0: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
1: దెన్ యూ విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ సర్వ కర్మలను కూడా ఫలింపజేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: కనుక ఆత్మస్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మ.
0: మీరు ఆత్మస్వరూపుడే.
1: You are verily the very manifestation of Atma.
0: దానికి రూపమే లేదు.
1: And Atma has no form.
0: పంచభౌతికము దేహము దుర్బలము, కాయమే దుర్బలము.
1: The bodies of senses is bound to fall at one time or other.
0: గడితింపక తానికి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The innate spirit or the soul has no beginning nor end, liberation or bondage.
0: కనుక నీవు నిరామయుడు.
1: You are immortal.
0: మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: And you do not have any kind of prints or marks like beginning nor the end.
0: లేనప్పుడే నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు.
1: Without these things only you can remain immortal.
0: చింతలేని వాడిగా ఉంటావు.
1: And then only you will be ideal to the rest of the world.
0: చింత ఏ మాత్రమూ ఉండకూడదు.
1: Don't worry for anything.
0: ఇప్పుడు మీరు దీనికి ఏమైనా సాక్షి ఉన్నారా అని నీవు చెప్పవచ్చు.
1: You may say, is there any witness for all the experiences I have?
0: దానికి నేను ఒక్కడే సరైనటువంటి ఆదర్శము.
1: Bhagavan is the only ideal for everybody.
0: నాకు ఎట్టి డిజైర్స్ కూడా లేదు.
1: Bhagavan has no desire at all.
0: నేను ఇప్పుడు పోవాలంటే ఎప్పుడు ఇప్పుడు పోవచ్చు.
1: Bhagavan can withdraw himself anytime he wants.
0: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
1: Bhagavan can get anything he wants.
0: తీసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use out of all this?
0: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
1: In fact, the one who desires.
0: కానీ నేను తీసుకుని రేపు వేయటువంటి వాడికి ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
0: కనుక మీరు ఎప్పుడు కూడా పోయేటువంటి వస్తువులను కోరకండి.
1: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్ లాస్ట్ పర్మనెంట్.
0: కోరకండి.
1: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
0: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
1: అండ్ యూ ఫైండ్ క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్.
0: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
1: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్?
0: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం అంటుంటుంది.
1: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
0: ఆ సత్యం వల్లనే జగత్ జగత్తుగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము,
1: ట్రూత్,
0: లవ్ రెండు కూడా అందరి ఎందు ఉంటున్నటువంటి.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను, అందరి ఎందు ఉన్నటువంటి సత్యమునే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. Love is everywhere. Truth is everywhere. That is Bhagavan.
0: కాని ఈనాడు మనకు సత్యము రుచించదు.
1: And today you don't accept truth.
0: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
1: You go by your convenience and interpret truth.
0: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు కుక్కల ఎందు కూడా ఉంటుంది.
1: And the truth and love in you are uniformly present in other animals too.
0: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ డెవలప్డ్ అండ్ ఫాస్టర్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
1: టుడే యు ఆర్ ఇన్ వెరీ హై పొజిషన్.
0: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
1: యుల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ పొజిషన్ అంటిల్ యూ రిటైర్.
0: కనుక ఈ డివైన్ అనేటువంటి ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
1: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
0: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
1: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
1: ఐ నెవర్ గివ్ అప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. యు హావ్ అండర్స్టూడ్.
0: దీన్ని మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
1: యూ మే ఫర్గెట్ ఎనీథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ సత్య అండ్ ప్రేమ.
0: ప్రేమ అంతర్వాహిని.
1: అండ్ లవ్ ఈజ్ అండర్ కరెంట్.
0: సత్యము బహిర్వాహిని.
1: అండ్ ద ట్రూత్ ఈజ్ స్పోకెన్.
0: కనుక ఈ బహిర్వాహిని అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటూ.
1: So we have to preserve and protect the outer and inner current of love.
0: నిజమైన కర్తవ్యము.
1: And that is the duty of every human being.
0: అది లేకపోతే వారు మానవుడే కాదు.
1: Without this you cannot call yourself a human being.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు ఎప్పుడు నిరంతరము ప్రేమతోనే ఉండండి.
1: Remain in love throughout.
0: నా బిడ్డలు, నా వారి, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో కూడుకోవద్దు.
1: Don't limit your love to your family, to your children, and to your relations.
0: Evvarini chusinappudu varantha bhagavata rasulani.
1: Whomsoever you meet, understand that he is divine.
0: Aa vidhame yokka sarvudu yandu premanu pichukoni, premanu ichukoni, manu satyamto jeevinchali.
1: Therefore, understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love.
0: Kada nirantaramu nenu prema satyamune maatrame bodhisthuntanu.
1: Bhagavan continuously gives his divine message on these two principles, satya, the truth, prema,
0: love.
1: Bhagavan addresses many assemblies only to give the divine teaching of love and truth. Bhagavan is extremely happy that you have listened to his divine message, the quintessence of the message being two, one the truth, the other love.
0: ఏ ఇంత మంది ప్రేమకు నేను గురి అయ్యాను కదా, మీరందరూ రావటం చెప్పడం నా నిమిత్తమే.
1: You all have assembled here for Bhagavan only.
0: ఇవన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టితే,
1: if you practice Bhagavan's teaching,
0: అది మిమ్మల్ని చూసినందుకు, మీ మాటలు విన్నందుకు నాకెంతో ఆనందం వస్తుంది.
1: That will make Bhagavan very happy for having come all along. If you practice, that will make him extremely happy.
0: Kanuka mee premanantakudu prakruti ayinatte daukikapoyina bhavam pokoddu.
1: Therefore don't make your love physical or worldly.
0: Kevalam oka devatattvam paine mee premananta pettandi.
1: So make your love divine, the divine love.
0: Radha, radha ante evaru?
1: Radha, who is Radha?
0: Dara. ఆమెనే రాధ.
1: రాధ ధార, దట్ ఇన్సెసెంట్ ఫ్లో, కంటిన్యూస్.
0: ఈ ధర అంతా కూడా కేవలము భగవంతుని పైనే పెట్టింది.
1: ధర, ద అర్త్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కానీ తన ఆడబిడ్డ పాలలో విషం కల్పించినప్పటికీ,
1: వెన్ షీ వాజ్ పాయిజన్డ్,
0: అది కూడా భగవంతుడికి అర్పితం చేసింది.
1: షీ ఆఫర్డ్ దట్ పాయిజన్ ఆల్సో టు గాడ్.
0: అప్పుడే ఆ విషం అంతా కూడా దేవుడు తీసుకున్నాడు.
1: అండ్ గాడ్ రిసీవ్డ్ ఆల్ ద పాయిజన్ ఆఫర్డ్ టు హిమ్.
0: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం తాగింది.
1: వెన్ ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ పాయిజన్ రాధా కుడ్ టేక్ దట్ ప్యూర్ మిల్క్.
0: కనుక రాధ అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
1: సో యూ షుడ్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ రాధ.
0: ఆర్ ఏ డిఏ రాధ.
1: ఆర్ ఏ డిఏ రాధ.
0: ఆర్ అంటే
1: ఆర్ మీన్స్
0: రాధ.
1: రాధ
0: ఏ అంటే
1: ఏ మీన్స్
0: ఆధారము.
1: ఆధార బేసిస్.
0: డి అంటే
1: డి
0: డిఎల్ అనే ప్రేమ.
1: Dear, so close, love, the
0: worshipful,
1: respectful nature towards the Prakriti and God.
0: And she doesn't
1: know whatsoever other than worshipful spirit.
0: And
1: she worships Krishna only.
0: And with
1: that she attained
0: liberation.
1: People want liberation today.
0: Liberation ఎట్ల వస్తుంది?
1: How do you expect to be liberated?
0: ఈ విధమైన మార్గాన్ని మనం పొందినప్పుడే లిబరేషన్ మనకు కలుగుతుంది.
1: When once you are here, follow divine life, you will attain liberation.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నా మాటలు అధికమైపోయాయి.
1: Bhagavan has spoken a lot of things to you.
0: చాలా శ్రమ పెడుతున్నాను.
1: Perhaps you are put to strain.
0: కనుక నేను ఇంకా విరమిస్తాను.
1: Bhagavan wants to conclude his divine discourse.
0: మీరు నిరంతరము ఎక్కడ పోయినప్పటికీ, ఏమి చేసినప్పటికీ, ఇంత దైవ కార్యమే, ఇంత దైవ ప్రదేశమే అని మీరు భావించండి.
1: Consider always whatever you speak, whatever you do, it's all God's word, God's work only.
0: ఆ విధమైన భావంతో ఉంటే అది నాకు చాలా ఆనందం.
1: That divine feeling will make Swami extremely happy.
0: ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన నా ప్రేమానందములు నేను మీకు తెలుస్తున్నాను.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ ఆల్. సో మెనీ పీపుల్. అసెంబ్లీడ్ హియర్ లెట్ ఆల్ ఆఫ్ యూ బీ ఫుల్ ఆఫ్ లవ్ లెట్ ఆల్ ఆఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ బ్లిస్
0: మీరందరూ కూడా లాంగ్ లైఫ్ హెల్తీ లైఫ్ హ్యాపీ లైఫ్ పీస్ఫుల్ లైఫ్
1: భగవాన్ బ్లెస్సెస్ యూ ఆల్ సచ్ దట్ యూ లీడ్ ఎ లాంగ్ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ హెల్తీ లైఫ్ అండ్ ద డివైన్ లైఫ్
0: హ్యాపీ లైఫ్
1: హ్యాపీ లైఫ్

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: యావత్ ప్రపంచము ప్రశాంతి నిలయంలో కూడి ఇట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నదనగా వారు విదేశీయులని ప్రశాంతి నిలయం స్వదేశీయమని భావిస్తున్నారు.
1: At this moment, the whole world is rejoicing here in the Sanctum Sanctorum Prashanti Nilayam. We consider some natives and some foreigners.
0: Yavaru swadeshiyulu, yavaru videshiyulu, anetvanti yokka bheda bhavamulu manam vicharinchinappudu, ekkada satya dharmamulu vikasistu untado, prakatistu untado, vare bharatiyudu.
1: Who are the natives of this country? Who are the foreigners for that matter? The place wherever the truth and righteousness are adhered to
0: kevalam bharatadeshamlo puttinanta matramuna andaru bharatiyulu karu.
1: You cannot call yourselves bharatiyas having been born here.
0: Bharatiyulu yokka samskruti satyam vada dharmam chara ee rendinti yokka sutramulanu evaru anusaristaro vare bharatiyulu.
1: The culture of Bharat stresses that one should speak truth and follow dharma. Whomsoever that adheres to these twin principles are bharatiyas.
0: Prapanchamantayinu oka pedda bhavanamu.
1: The whole world is a big mansion.
0: Ee bhavanamulo aneka vidhamainatvanti roomulu kalisi untayi gadulu.
1: There are so many rooms inside.
0: Kabatti okoka desham kudanu okoka gadi vantide.
1: Each country is equal to a room.
0: కనుక యావత్ ప్రపంచమంతా కూడాను ఒక్క గృహమే.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ వన్ హోమ్.
0: సర్వాంగములకు దేహము ఆధారమైనప్పుడు ఈ దేహములో ఒక హృదయం అనేటువంటిది ఒకటి ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: జస్ట్ ఎస్ ద బాడీ హ్యాస్ గాట్ వేరియస్ లింబ్స్ దట్ యాక్ట్ అకార్డింగ్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద హార్ట్, దేర్ ఇస్ ఎ సెంటర్ విచ్ వి హావ్ గాట్ టు నో.
0: సర్వాంగములకు ఈ హృదయమే అన్నింటినీ సప్లై చేస్తూ ఉంటుండాలి.
1: టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ ఇట్ ఇస్ ద హార్ట్ దట్ సప్లైస్ బ్లడ్.
0: కనుక అన్ని దేశములకు కూడాను సత్య ధర్మములనేటువంటి యొక్క ఈ ప్రాణతత్వమే అందరి ఎందు కూడాను విలీనమై ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద ట్రూత్ అండ్ ధర్మ రైచియస్నెస్ దట్ పర్కొలేట్ దట్ ఫ్లో త్రూ అవుట్ ద వరల్డ్.
0: భగవంతుడు సృష్టికర్త అని భావిస్తుంటారు, విశ్వసిస్తుంటారు.
1: We consider and we have full faith in the statement that God is the creator.
0: భగవంతుడు జీవులను సృష్టించాడు.
1: God has created beings.
0: కానీ జీవులు దేవుణ్ణి సృష్టిస్తున్నారు.
1: But these beings have created in turn God himself.
0: కాబట్టి జీవులు కూడాను సృష్టికర్తలే.
1: Therefore the beings also are creators.
0: భగవంతుణ్ణి భగవంతుడు సృష్టించుకోడు, భగవంతుణ్ణి భక్తుడే సృష్టిస్తున్నారు.
1: God is not the creation of his own making. It is the one of the devotee.
0: Parama bhaktulainatti prahladudu tana bhakti prapatti chetane oka stambham nandu narasimhunni srushtimpa chesadu.
1: Prahlada could see the manifestation of the divinity within the pillar because of his sincerity, steadfastness and devotion.
0: Barudainatvanti dhruvudu narayani aranyamulopala srushtimpa chesadu.
1: It was the tiny tot Dhruva who could have the manifestation of Narayana there in the thick forest.
0: Kanuka srushtikarta evaranaga prati jeevudu kudanu srushtikartane.
1: Then who is the creator? Every living creature being
0: prati jeevudu kudanu devude.
1: Every individual is God himself.
0: Kani dehatma bhavamunu penchukotam chetane taanu oka paavarudaina manavuni vare bhavistunnadu.
1: Because of the body attachment he considers himself innocent and ignorant.
0: సృష్టికి సృష్టికర్తకు ఉన్నటువంటి భేదము ఉపాధి మాత్రమే.
1: ద డిఫరెన్స్ బిట్వీన్ క్రియేషన్ అండ్ ద క్రియేటర్ ఈజ్ ఓన్లీ ఇన్ ద వెస్ట్.
0: ఉపాధిని విస్మరిస్తే ఉన్నది ఒక్కటే, అది ఏ ఆత్మతత్వము.
1: వెన్ వన్స్ వీ ఫర్గెట్ దిస్ బాడీ ఆర్ ద వెస్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ స్టేస్ ఆన్.
0: ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క పండుగలను గావించుకుంటూ దాన్ని పర్వదినముగా అనుభవిస్తూ వస్తున్నారు.
1: ఈచ్ కంట్రీ మే అబ్జర్వ్ ద ఫెస్టివల్ అకేషన్స్ అండ్ ఫాలో ద ట్రెడిషన్.
0: ఇది కొత్త సంవత్సరమని భావిస్తున్నారు చైనీయులు.
1: చైనీస్ కన్సిడర్ దిస్ డే ద న్యూ ఇయర్.
0: అయితే భారతదేశమునకును ఈ చైనా దేశమునకును ఏమాత్రము భేదము లేదు.
1: హవెవర్ దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ భారత్ అండ్ చైనా.
0: ఈ చైనా దేశం వారు కూడాను ఒక నెల దక్షిణాయనమని, ఒక నెల ఉత్తరాయణమని భావిస్తూ ఉంటారు.
1: చైనీస్ ఆల్సో కన్సిడర్ ద టూ పీరియడ్స్ వెన్ సన్ ట్రావెల్స్ సౌత్.
0: భారతీయులు చాంద్రమాసము సూర్యమాసం అని విశ్వసిస్తుంటారు.
1: భారతీయస్ ఆల్సో హావ్ గాట్ దిస్ లూనర్ అండ్ సోలార్ సిస్టమ్స్.
0: ఇదే సంబంధమైనటువంటి విషయాన్ని ఈనాడు చైనా దేశంలో అనుభవిస్తున్నారు.
1: ద సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ దేర్.
0: భారతదేశంలో కొన్ని ప్రాంతముల వారికి ఉత్తరాయణం వచ్చినప్పుడు తదుపరి దీనిని ఒక విధమైనటువంటి నూతన సంవత్సరంగా విశ్వసిస్తుంటారు.
1: ఇన్ భారత్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా వెన్ సన్ ట్రావెల్స్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ దే కన్సిడర్ ఇట్ ఎ ఫెస్టివల్ పీరియడ్ ఆస్పిషియస్.
0: ఇది చాంద్రమాసము అంటారు.
1: దట్ దే కన్సిడర్ లూనార్ పీరియడ్ చాంద్రమాసం.
0: మరికొంత ప్రాంతం వాళ్ళు సూర్యమాసం అంటారు.
1: వైల్ అదర్స్ కన్సిడర్ సోలార్ సూర్యమాసం.
0: దీనిని చైనా దేశం లోపల కూడాను మూన్ డే అనగా మానసిక సత్వమైనటువంటి యొక్క చాంద్రమాసమునకును ఒక సూర్యమాసమునకును ఎట్టి భేదము లేదని వారు భావిస్తుంటారు.
1: ద సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ ఓవర్ దేర్ ద లూనార్ అండ్ ద సోలార్ సిస్టమ్స్.
0: మూన్ న్యూ ఇయర్ సన్ న్యూ ఇయర్ అని చెప్తుంటారు.
1: దే ఆల్సో హ్యావ్ దీస్ టూ న్యూ ఇయర్ అకార్డింగ్ టు వన్ సిస్టమ్ న్యూ ఇయర్ అకార్డింగ్ టు నదర్.
0: ఇవి రెండు కూడా బయట ప్రపంచంలో మనం ప్రదర్శించేటువంటివి కాదు.
1: The lunar and the solar are not present outside.
0: Chandrama manaso jatah chacho suryo ajayata.
1: Moon is the presiding deity of the mind.
0: Kanukane ee manasuku chandrunaku chaala sambandham untundadi.
1: Thus there is intimate relationship between the mind and the moon.
0: Manavuni yokka gnana chachchukunu suryunukunu sannik sambandham untundadi.
1: There is an intimate association between sun and the eye of wisdom of man.
0: ఈ విధంగా లోతునకు దిగి విచారిస్తూ పోతే దేశములు కాని భావములు కాని పండుగలు కాని ప్రత్యేకంగా ఉండేటువంటివి కాదు.
1: Like this when we go into the depth and inquire, we don't find any differences between
0: festivals. అన్నింటికీ మానవుని హృదయమే మూల స్థానము.
1: In fact, the heart is the center for every festival.
0: కనుక మానవుని హృదయము లోపల సరైనటువంటి ఏకత్వం అనేటువంటిది ఆరంభమైనప్పుడు సర్వము కూడాను ఒక విధమైనటువంటి ఒక ఏక స్వరూపాన్ని ధరిస్తుంది.
1: లైక్ వైజ్ వెన్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ డెవలప్స్ విత్ ఇన్ ది హార్ట్ హీ విల్ సెటిల్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆల్ అరౌండ్.
0: సర్వరూపధరం శాంతం, సర్వనామధరం శివం, సచ్చిదానంద రూపం అద్వైతం, సత్యం శివం సుందరం. ఈ సత్యం శివం సుందరం మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క మానవత్వం.
1: హ్యూమన్ క్వాలిటీ is the trinity of truth, goodness and beauty.
0: దీన్ని ప్రాచీన కాలం నందు కూడాను ప్లేటో కూడాను దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై ప్లేటో.
0: అనగా వాడు సృష్టి యొక్క తత్వం లోపల మూడింటి యొక్క ఏకత్వాన్ని కూడాను చక్కగా విశదీకరింపుతూ వచ్చారు.
1: దే కుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇన్ ద డివినిటీ క్లియర్లీ.
0: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ అని చెప్తూ వచ్చాడు ఈ ప్లేటో.
1: ప్లేటో డిక్లేర్డ్ దీస్ త్రీ ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీనినే సత్యం, శివం, సుందరం అన్నారు భారతీయులు.
1: భారతీయస్ కాల్ దీస్ త్రీ సత్యం, శివం, సుందరం.
0: పదముల వ్యత్యాసమైనప్పటికీ అందులో ఉన్నటువంటి అంతర్భావము అన్ని మతములు ఎందుకు ఏకత్వంగానే ఉంటుంది.
1: దో దేర్ ఇస్ ఎన్ అపారెంట్ డిఫరెన్స్ సో లాంగ్ యాజ్ సో ఫార్ యాజ్ లాంగ్వేజ్ ఇస్ కన్సర్న్డ్ ద మీనింగ్ బీయింగ్ ద సేమ్.
0: ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని భారతీయులు ఏ విధంగా తెలుపుతున్నారో దీనినే పాశ్చాత్యులైనటువంటి క్రిస్టియన్స్ కూడాను మూడు రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: జస్ట్ యాజ్ వీ హావ్ గాట్ ఇన్ కల్చర్ ఆఫ్ భారత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జ్యువలిజం, క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం అండ్ నాన్ జ్యువలిజం, ద సేమ్ థింగ్ యూ ఎక్స్ప్లెయిన్ బై వెస్టర్న్ థాట్.
0: మొట్టమొదట ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నారు.
1: The first statement is, I am the messenger of God.
0: Rendavadi, I am the son of God annaru.
1: The second statement, I am the son of God.
0: I and my father are one annaru.
1: The third statement, I and my father are one.
0: Deenine Holy Ghost annaru Christians.
1: Christians call it as the Holy Ghost.
0: Ee indulopala dvaitamu, advaitamu, visishtadvaitamu moodinte tarvata vacheetvante turiyavastha annaru.
1: Therefore, this ultimate transcends all the three levels of consciousness, dualism, qualified non-dualism.
0: Muslims kuda nu motta motta I am in the light, I am in the light annaru.
1: Muslims also said I am in the light.
0: Tadupari the light is in me annaru.
1: Later they said the light is in me.
0: Moodavadi I am the light annaru.
1: The third declaration, I am the light.
0: Ide advaitamu annaru.
1: This is non-dualism.
0: Kabatti ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము, మూడింటి యొక్క ఏకస్థానమే మానవుని యొక్క హృదయము.
1: దేర్ఫోర్ హ్యూమన్ హార్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ దీస్ త్రీ లెవెల్స్ ఆఫ్ థాట్, ద నాన్ డ్యూయలిజం, డ్యూయలిజం అండ్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం.
0: కనుక పాత్రలు అనేకంగా ఉండవచ్చును.
1: వి మే ప్రే ఇన్ ఎ వేరీడ్ మేనర్.
0: అన్ని పాత్రల యందును కూడా ప్రతిబింబించేటువంటి ఒక బింబము ఒక్కటే.
1: ఇట్ ఇస్ ద సేమ్ రిఫ్లెక్షన్ వి ఫైండ్ ఇన్ ఆల్ ఆఫ్ ద కంటైనర్స్.
0: అయితే ఇక్కడ భేదములు మానవత్వంలో ఉన్నటువంటి భిన్నత్వం చేతనే భేదములుగా గోచరిస్తూ ఉన్నాయి.
1: ద డిఫరెన్స్ ఇస్ డ్యూ టు ద డైవర్సిటీ ఇన్ హ్యుమానిటీ.
0: కనుక వేదాంతము దీనిని అనేక రకములుగా బోధిస్తూ వచ్చింది.
1: ద స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ వెరీ క్లియర్లీ ఇన్ ఎ వెరీడ్ మ్యాన్.
0: ఓ మానవుడా, నీవు అదే కాని అది నీవు కాదు అని.
1: He said, O man, you are that, and that, you are not that.
0: నీవు అదే కాని అది నీవు కాదు.
1: You are that, but that's not you.
0: ఇందులో ఉండినటువంటి యొక్క వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference here?
0: ఒక నీటి తొట్టి ఉంటుండాలి.
1: Here is water tub.
0: ఆ నీటి తొట్టి దగ్గరికి నీవు వెళ్ళి నీ ప్రతిబింబాన్ని ఆ నీటిలో చూస్తావు.
1: You go near the water tub and see your own reflection.
0: అది నేనేను అంటావు.
1: You say that I am that reflection.
0: అయితే ఆ ప్రతిబింబాన్ని పట్టుకుని కొట్టితే నీకు దెబ్బలు తగలవు.
1: నౌ ఇఫ్ యూ బీట్ యువర్ రిఫ్లెక్షన్ యు ఆర్ నాట్ హిట్.
0: నీవు అదే కాని ఆ దెబ్బను నీకు తగలటం లేదే, కాబట్టి నీవు అదే కాదు.
1: యు సే యువర్ ద రిఫ్లెక్షన్ బట్ యు ఆర్ నాట్ హార్మ్, యు ఆర్ నాట్ హిట్ ఈవెన్ ద రిఫ్లెక్షన్ ఇస్ బీట్ అండ్ దేర్ ఫార్ యు ఆర్ నాట్ ద రిఫ్లెక్షన్.
0: అయితే దానిని నీవు తిట్టితివా, నీకు కోపం వస్తుండాలి.
1: హదవా if your reflection is scolded, reprimanded,
0: kottinappudu meeku dabbalu tagalavu kaani tittinappudu maatramu rendinti oka ekatvam ayyipothundadi.
1: You are not hurt when the shadow or reflection is beaten, but when it is scolded you are affected.
0: Adhe vidhamgane dehamlo anetvantidi oka paathrala vantivi.
1: Likewise body is a vessel.
0: Upadhi idi kevalam oka negative.
1: Vestya body is a negative.
0: Kanukane deho devalaya prapto jeevo deva sanatana ani.
1: Body is the temple of God. God the indweller is eternal.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
1: Body is a temple.
0: దేహం అనేటువంటిది ఒక ఇన్స్ట్రుమెంట్.
1: Body is a sort of instrument.
0: Mind అనేటువంటిది ఒక పనిముట్టే.
1: Mind is an instrument.
0: ఇంద్రియములు అనేటువంటివి ఒక పనిముట్లే.
1: Senses are instruments.
0: మనసు కూడాను ఒక పనిముట్టే.
1: So also the mind.
0: ఇవన్నీ కూడాను పనిముట్లే.
1: They are all instruments.
0: దీనిని నీవు వినియోగించుకునేటువంటి విధానంలో దీని యొక్క ఏకత్వం మనం గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇది నేను అంటున్నావా లేక ఇది నా దేహం అంటున్నావా?
1: డి యూ ఐడెంటిఫై ద బాడీ ఆర్ యూ క్లెయిమ్ దట్ ద బాడీ బిలాంగ్స్ టు యూ?
0: ఇది నా దేహం అనుకుంటున్నావు.
1: యూ సే దిస్ ఇస్ మై బాడీ.
0: కానీ దేహమే నేను చెప్పటం లేదు.
1: బట్ యూ డోంట్ సే దట్ ఐఎమ్ ద బాడీ.
0: నా దేహం అనుకున్నప్పుడు నీవు ప్రత్యేకంగా ఉంటున్నావు.
1: When you say this is my body, you are separate from the body.
0: Idi na handkerchief.
1: This is my handkerchief.
0: Idi separate, nen separate.
1: I am separate from the kerchief.
0: Adhe reethiga idi na deham anukunnappudu na deham veru nenu veru.
1: Likewise when I say this is my body, I am separate from the body.
0: Idi vedantamulo sukshma roopakanga bodhinchinatundi, who are you? This is my body, my mind, my buddhi, my chittamu, my indriyamu, but who am I? ఇది వేసుకుంటే అక్కడ నీవు ప్రత్యేకంగా గోచరిస్తున్నావు.
1: ద స్పిరిచువాలిటీ పుట్స్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ? యూ సే ఐఎమ్ ద బాడీ, దిస్ ఇస్ మై బాడీ, దిస్ మై మైండ్, దిస్ ఆర్ మై సెన్సెస్, దెన్ హూ ఆర్ యూ? యూఆర్ సపరేట్ ఫ్రమ్ దెమ్.
0: కనుకనే ఈ మై అనేటువంటిది మాయా.
1: దేర్ఫోర్ దిస్ మైండ్ ఇస్ మాయా ఆర్ ఇల్యూషన్.
0: ఈ మాయా అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రోమ్ యూ గెట్ దిస్ ఇల్యూషన్?
0: లేని దానిని ఉన్నట్టుగా భావించడమే మాయా.
1: యూ కన్సిడర్ ది నాన్ ఎగ్జిస్టెంట్ యాజ్ ద వన్ దట్
0: మాయా. భగవంతుని యొక్క ఉపాధి.
1: దిస్ ఇల్యూషన్ ఇస్ ద వెస్చర్ ఆఫ్ గాడ్.
0: కనుకనే భగవంతుని మాయోపాధి అని పేరు పెడుతుంది.
1: దేర్ఫోర్ గాడ్ హింసెల్ఫ్ హస్ పుట్ ఆన్ ద వెస్చర్ ఆఫ్ ఇల్యూషన్.
0: కనుక ప్రాంతమును పురస్కరించుకొని వారి వారి అభ్యాసములను పురస్కరించుకొని ప్రాచీన కాలం నుండి కూడాను వేరు వేరు దేశములు, వేరు వేరు భాషలు, వేరు వేరు సాంప్రదాయములని విశ్వసిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ రీజనల్ కన్సిడరేషన్స్ అండ్ ద హ్యాబిట్స్ దట్ వీ హ్యావ్, ద వరల్డ్ ఈస్ డివైడెడ్ టు సో మెనీ కంట్రీస్ స్పీకింగ్ సో మెనీ లాంగ్వేజెస్.
0: అందరి యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: భగవాన్ సేస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సింగిల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్.
0: అది ఏ ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు ఈ లోకంలో లేడు.
1: దేర్ ఇస్ నన్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్ లవ్.
0: కానీ ఆ ప్రేమను అనేక మార్గంలో వినియోగించవచ్చును.
1: హవెవర్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: కానీ ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ వన్.
0: పిచ్చాస్పత్రి లోపల అనేక రకములైనటువంటి పిచ్చివారు ఉంటుంటారు.
1: ఇన్ మెంటల్ హాస్పిటల్ యూ హ్యావ్ మెనీ మ్యాడ్ క్యాప్స్.
0: అదేవిధంగా ఈ జగత్ అనేటువంటి ఒక పిచ్చి ఆసుపత్రి.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ఎ మెంటల్ హాస్పిటల్.
0: కొందరు ధనం పైన పిచ్చి పట్టి ధనము ధనము ధనం అని విచారిస్తుంటారు.
1: సమ్ హ్యావ్ దిస్ మ్యాడ్నెస్ ఫర్ మనీ.
0: కొంతమంది ఆరోగ్యం పైన పట్టి నా ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం అనేటువంటి పిచ్చితో వారు పరితపిస్తుంటారు.
1: సమ్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ ద హెల్త్, వెరీ మచ్ బాదర్డ్.
0: మరికొందరు పదవి యొక్క పిచ్చి బట్టి పదవి పదవి పదవి అని పదవి కోసమే ప్రాకులాడుతుంటారు.
1: సమ్ స్ట్రగుల్ హార్డ్ బికాస్ ఆఫ్ ద మ్యాడ్నెస్ ఫర్ పొజిషన్ అథారిటీ.
0: ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధమైనటువంటి దానిని వాంఛించి దానిని పురస్కరించుకుని చింతిస్తూ ఉంటారు.
1: లైక్ వైజ్ ఈచ్ పర్సన్ హెస్ గాట్ హిస్ ఓన్ డిజైర్ అండ్ ఈస్ మ్యాడ్ ఆఫ్టర్ ద డిజైర్.
0: ఇందులో మరికొంతమంది దేవుడు దేవుడు అని దేవుని యొక్క పిచ్చి పట్టింటారు.
1: అమంగ్ దెమ్ సమ్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ గాడ్.
0: కానీ ఈ అన్ని పిచ్చిల లోపల కూడాను ఈ దేవుడు అనేటువంటి పిచ్చి చాలా ఉత్తమ పిచ్చి.
1: ఆఫ్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇన్ దిస్ వరల్డ్ దిస్ మ్యాడ్నెస్ ఫర్ గాడ్.
0: మానవుడు 12 విధములైనటువంటి చింతలతో మునిగి ఉంటున్నాడు.
1: Man has drowned himself in 12 types of worries and anxieties.
0: పుట్టుట ఒక చింత.
1: Birth is a worry.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్ ఇస్ వన్ వరీ.
0: సంసారం ఒక చింత. సావు చింత.
1: ఫ్యామిలీ లైఫ్ ఇస్ వరీ అండ్ డెత్ ఇస్ వరీ.
0: బాల్యమంతయు చింత.
1: ది ఎంటైర్ పీరియడ్ ఆఫ్ చైల్డ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్ ఇస్ వరీ.
0: జీవించుట ఒక చింత. చెడుపు చింత.
1: లైఫ్ ఇన్ జనరల్ అండ్ ఫెయిల్యూర్ దేర్ వరీస్.
0: కర్మలన్నీయు చింత.
1: All actions are
0: kashtamu oka chinta.
1: Difficulties give you worry.
0: Santasam oka chinta.
1: Even happiness.
0: Vinta chinta.
1: The mystery.
0: Sarva chintala baapedi. Sarvesa chinta. Konudi ikanaina prajalara korke meera.
1: O people, seek the blessing and mercy of God who will make you free from all sorts of worries.
0: Ee yokka సర్వేశ చింత చేత సర్వ చింతలు కూడా నిర్మూలమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ మ్యాడ్నెస్ వరీ ఫర్ గాడ్,
0: దీనిని దేనిని మనం తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వారం అవుతాము.
1: దాట్ ఇఫ్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి నోన్.
0: దేనిని మనం చూస్తే సర్వమును చూచిన వారం అవుతాము.
1: దాట్ ఇఫ్ సీన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్.
0: దేనిని పట్టితే సర్వమును పట్టిన వారం అవుతాము. దానిని మనం పట్టాలి.
1: ఇఫ్ యూ అక్వైర్ దాట్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి అక్వైర్డ్ ఈజీలీ.
0: తలుపు తట్టితే తలుపులు తెరవబడుతుంది.
1: If you knock the door, it will be opened.
0: Piliste palukutadu.
1: If you call, he responds.
0: Adigite istadu.
1: If you ask, thou shalt be given.
0: Ee mundu kudanu upanishattu yokka satyame.
1: These three are the declarations of
0: Aithe prati manavudu kudanu talupulu tadutunnadu adugutunnadu.
1: However, every man knocks the door and asks.
0: Kaani denini adugutunnadu?
1: What is that he asks for?
0: Denini talupu kottunnadu?
1: What is that he knocks?
0: Kaani కొట్టవలసిన తలుపులు కొట్టడం లేదు.
1: బట్ ఈస్ నాట్ నాకింగ్ ఎట్ ద రైట్ డోర్.
0: మోక్ష ద్వారాన్ని మనం తెరవని కట్టాలి.
1: యూ షుడ్ నాక్ ద డోర్ సో దట్ ది గేట్స్ ఆఫ్
0: కానీ మానవుడు నరక ద్వారాన్ని తడుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈస్ నాకింగ్ ద డోర్ ఆఫ్ హెల్.
0: ఆత్మానందాన్ని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు లోకానందమునకై పరితపిస్తున్నాడు.
1: మ్యాన్ హూ షుడ్ వర్క్ హార్డ్ ఫార్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ ఈస్ వర్కింగ్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ది వరల్డ్.
0: నీ సన్నిధి నా పెన్నిధి అని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు సన్నిధికి దూరంగా వెళ్లిపోతున్నాడు.
1: మ్యాన్ హూ షుడ్ ప్రే ఫర్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ ది డివైన్ వాంట్స్ టు బి నియర్ ద వరల్డ్.
0: దైవాన్ని అడగాలి.
1: యూ షుడ్ ఆస్క్ గాడ్.
0: జన్మాన్ని తరింపజేసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ రిడీమ్ యువర్ లైఫ్.
0: మోక్ష ద్వారంలో ప్రవేశించాలి.
1: అండ్ యూ షుడ్ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ హెవెన్ లిబరేషన్.
0: కానీ ఈనాడు అడగటము దైవాన్ని అడగటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ ఆస్కింగ్ గాడ్.
0: దయ్యాలను అడుగుతున్నారు.
1: వీఆర్ ఆస్కింగ్ దయ్యా ద డెమన్.
0: ఇలాంటి మానవత్వం లోపల ఇంకా దివ్యత్వం ఏ రీతిగా వారు దర్శించగలరు?
1: ఇన్ సచ్ ఎ హ్యూమన్ లైఫ్ హౌ కెన్ యూ విజువలైజ్ ద డివినిటీ?
0: ఎక్కడనో నీవు పోయి దర్శించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో
0: ఎనీవేర్. ఏది నీది అనేటువంటిది విచారించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ బిలాంగ్స్ టు యూ.
0: చెప్పినది నీది కాదు.
1: వాట్ యూ సే ఈస్ నాట్ యువర్స్ యాక్చువల్లీ.
0: వ్రాసినది నీది కాదు.
1: వాట్ దట్ రిటన్ ఈస్ నాట్ యువర్ ఓన్.
0: చేసినదే నీది.
1: వాట్ యు డూ బిలాంగ్స్ టు యూ.
0: కనుక ఈనాడు చేయకుండా చెప్పుతున్నాము.
1: టుడే యూ డోంట్ డూ బట్ యు సే.
0: అనుభవించకుండా రాస్తున్నాము.
1: వితౌట్ ఎక్స్పీరియన్స్ యు రైట్.
0: కనుకనే ఆనందానికి అతి దూరం అయిపోతున్నాము.
1: సో యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద బ్లెస్.
0: కనుకనే చెప్పేదానికంటే చేసి చూపించడం చాలా అవసరం.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ బెటర్ యు డూ యాక్ట్ అండ్ ప్రాక్టీస్.
0: చెప్పడం చాలా సులభము.
1: ఇట్స్ సో ఈజీ టు సే.
0: చేయటం చాలా కష్టము.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్ట్.
0: చెప్పినటువంటిది చేసినప్పుడే నిజమైనటువంటి ఒక సాధన ఏర్పడుతుంది.
1: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ లైజ్ ఇన్ అబ్జర్వింగ్ వాట్ యు సే.
0: చెప్పుట సులభంబు.
1: It is easy to declare.
0: Cheyuta kastambu.
1: Very difficult to practice.
0: Datakaina vani tatakaina.
1: Even to Brahma or his grandfather is very difficult to practice.
0: కనుక మనము చెప్పినటువంటి చెయ్యాలి.
1: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్
0: టు అప్పుడే నీ మానవత్వం అనేటువంటిది నిరూపించిన వాడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ డెమోన్స్ట్రేట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: థాట్స్ వర్డ్స్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ యాక్షన్.
0: దీనిని ప్రాచీనులు త్రిపుటము ఏకత్వము అన్నారు.
1: దిస్ ఏన్షియన్స్ కాల్ ఇట్ యూనిటీ.
0: త్రికరణ శుద్ధి అన్నారు.
1: దిస్ వాట్ యూ కాల్ ప్యూరిటీ.
0: హృదయం శుద్ధిగా ఉండాలి.
1: ద హార్ట్ షుడ్ బి ప్యూర్.
0: మాట పరిశుద్ధిగా ఉండాలి.
1: ద వర్డ్ షుడ్ బి ప్యూర్.
0: క్రియ రెండింటికి సంబంధించినవిగా ఉండాలి.
1: యాక్షన్ షుడ్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ వాట్ యు సే.
0: కానీ తలచటం వేరు, చెప్పడం వేరు, చేయటం మరొకటి అయిపోతుంది.
1: యూ థింక్ వన్ వే, యూ సే అనదర్ వే, అండ్ యువర్ యాక్షన్ ఇస్
0: టోటలీ డిఫరెంట్. ఈనాటి మానవుని దురాత్ముడు అని పేరు పెట్టింది వేదాంతం.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఇస్ టోటలీ వికెడ్.
0: మనస్సు యొక్క ఏకత్వము, మాట యొక్క ఏకత్వము, చేతల యొక్క ఏకత్వము మహాత్ముడు అన్నారు.
1: It's only the noble soul who will have harmony, integrity between what is said and done.
0: Vachas anyat, karma anyat, duratmanam annaru.
1: It's only the wicked man whose action is at variance with what he says.
0: Ee naadu manam trikona siddhini ekaparchukovali.
1: Today we should
0: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop this unity.
0: భిన్నత్వాన్ని దూరం చేయాలి.
1: We should be far off from diversity.
0: అప్పుడే నీ యందు దైవత్వం ప్రకాశిస్తుంది.
1: Then all the divinity latent within you will blossom.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
1: God is not present in a foreign land. He is indweller in you.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగియుండు.
1: Sin is not present in a foreign country. It is attached to your own.
0: పాపం కాని పుణ్యం కాని మరొక ప్రదేశంలో లేదు. ఎట్టి చర్యలో అట్టి ఫలితము.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: ఎట్టి మంటను అట్టి పొగ.
1: యాజ్ ఇస్ ది ఫ్లేమ్ సో ఇస్ ది స్మోక్.
0: ఎట్టి పొగను అట్టి మేఘము. ఎట్టి మేఘము అట్టి వర్షము.
1: యాజ్ ఇస్ ది క్లౌడ్ సో ఇస్ ది రెయిన్.
0: ఎట్టి వర్షము అట్టి పంట.
1: యాజ్ ఇస్ ది రెయిన్ సో ఇస్ ది
0: ఎట్టి పంటను అట్టి తిండి.
1: యాజ్ ఇస్ ది ఫీల్డ్ యు ఫైండ్ ఫుడ్.
0: ఎట్టి తిండియో అట్టి మనసు.
1: అండ్ యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది మైండ్.
0: కనుకనే మొట్టమొదట మనం చేసే కర్మల్ని పురస్కరించుకుని మన యొక్క పవిత్రమైనటువంటిది అపవిత్రమైనది నిర్ణయించుకోవచ్చు.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ సీక్రెట్ దట్ విచ్ ఇస్ అన్సీక్రెట్ డిపెండ్ అపాన్ అవర్ యాక్టివిటీ యాక్షన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పవిత్రమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ టు టేక్ టు గుడ్ యాక్టివిటీ.
0: ఏది పవిత్రమైనటువంటిది,
1: వాట్ ఇస్ దట్ సీక్రెట్,
0: ఏది అపవిత్రమైనటువంటిది,
1: వాట్ ఇస్ దట్ ఇస్ అన్సీక్రెట్.
0: విచారణ చేస్తే అదే వ్యాసుడు చెప్పాడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: వ్యాస డిఫైన్ క్లియర్లీ వాట్ ఈస్ ఎ మెరిట్. To render help to others is a merit. To harm others is a sin.
0: Parapeedanam.
1: Harming others.
0: ఇది పాపం అన్నారు.
1: దిస్ ఇస్ ద సిన్.
0: అనగా దీనిని పరులను పీడించేటువంటిది పాపం అన్నారు.
1: ఓన్లీ హార్మింగ్ అదర్స్ ఇస్ ద సిన్.
0: కాదు కాదు. పరము, పరం అనగా ఆత్మతత్వము.
1: పర మీన్స్ ద స్పిరిట్.
0: ఈ ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ది స్పిరిట్ యాజ్ అ డైవర్సిటీ.
0: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే.
1: The same spirit is present everywhere.
0: దీనిని భిన్నంగా నీ యందు నా యందు వేరువేరుగా ఉన్నది భావించడమే పాపం అన్నారు.
1: To find it as a sort of diversity or multiplicity.
0: ఎవరినో హింసించడము, ఎవరినో తిట్టడము, ఎవరినో ఇవి కాదు పాపము.
1: So accusing others, criticizing others is not a sin.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: To consider the principle of unity as a diversity is a sin.
0: పరోపకార పుణ్యాయ అన్నాడు.
1: To help others is a merit.
0: పరమనగా తిరిగి ఆత్మనే.
1: This param is spirit again.
0: ఉప ఆత్మకు సమీపించడమే పుణ్యము అన్నారు.
1: ఉప means proximity to this spirit.
0: సమీపము
1: meaning closeness.
0: ఆత్మకు సమీపంగా పోవటమే పుణ్యము.
1: When you are very close to the spirit,
0: ఆత్మను భిన్నంగా మనం భావించడమే పాపము.
1: Consider yourself separate from this ఆత్మ is the sin.
0: కనుక వేదాంతం ఇంత సులభంగా కూడాను చక్కని రహస్యాన్ని విపులీకరించేస్తుంది.
1: Therefore spirituality explains the secrets in such a simple way.
0: కనుక దేశములు భిన్నము కాదు.
1: Countries are not different.
0: భాషలు వేరు కాదు.
1: Languages are not different.
0: కానీ అన్నింటి యొక్క అంతరార్థం ఒక్కటే.
1: బట్ ది ఇన్నర్ కంటెంట్ సిగ్నిఫికెన్స్ ఇస్ వన్.
0: ఈ టంబ్లర్ లోపల నీరు ఉంది.
1: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ టంబ్లర్.
0: తెలుగు వారంతా దీన్ని నీరు అంటున్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ ఇస్ నీరు.
0: ఇంగ్లీష్ వారంతా వాటర్ అంటున్నారు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: హిందీ వాళ్ళంతా పాని అంటున్నారు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పాని.
0: తమిళ వాళ్ళంతా తన్ని అంటున్నారు.
1: తమిళియన్స్ తన్ని.
0: సంస్కృత వాడు వారి అంటున్నాడు.
1: దోస్ ఆర్ సంస్కృత.
0: కానీ మీరు ఎన్ని పదములు చెప్పినా ఈ నీటిని ఎవరు మార్చలేదు కదా.
1: యు మే గివ్ ఇట్ ఎనీ నేమ్ యాజ్ యు లైక్ ఇట్ బట్ వాటర్ ఇస్ సేమ్.
0: నీరు ఒక్కటే.
1: Water is one and the same.
0: ఈ పదములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: Words, language.
0: ఈ పదములను మనం భ్రమించి
1: క్యారీడ్ అవే బై ద లాంగ్వేజ్.
0: ఇది ఏదో భిన్న భిన్నంగా ఉన్నదని భావించుకోవటమే ఇది ఒక పెద్ద పాపం.
1: ఇఫ్ యూ కన్సిడర్ మల్టిప్లిసిటీ డైవర్సిటీ, వెల్ దట్ ఇస్ ది
0: వర్స్ట్. ఏకత్వాన్ని భిన్నత్వంగా తీసుకోకూడదు.
1: నెవర్ టేక్ దిస్ యూనిటీ యాజ్ డైవర్సిటీ.
0: ఈనాడు ప్రపంచము లోపల,
1: టుడే ఇన్ ద వరల్డ్,
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించేటువంటి మేధావులు దినదిన అభివృద్ధి పొందిపోతున్నారు.
1: ఇంటెలెక్చువల్స్ ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్ డే బై డే ద కన్సిడర్ డైవర్సిటీ.
0: భిన్నత్వాన్ని ఏకత్వంగా చూసేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ విల్ అండర్స్టాండ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: ఈనాడు అనేకత్వాన్ని ఏకత్వంగా చూసేటువంటి యొక్క వ్యక్తులు అభివృద్ధి కావాలి.
1: టుడే వీ నీడ్ ఇండివిజువల్స్, పీపుల్ హూ విల్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: అప్పుడే మన యొక్క దేశ సమస్యలన్నీ కూడా పరిహారం అవుతాయి.
1: దెన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ కంట్రీ వుడ్ బి సాల్వ్డ్.
0: ఏనాడు మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావిస్తామో అప్పుడే ఈ యొక్క సమాజం లోపల సంఘర్షణలు సమాప్తి అయిపోతాయి.
1: దట్ డే వెన్ వన్స్ యూ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ డివినిటీ విత్ ఇన్ యూ, ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్.
0: ఈ భిన్నత్వం చేతనే ఈ క్రోధములు, తాపములు, పాపములు అన్ని జరిగిపోతూ ఉంటున్నాయి.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ వీఆర్ క్యారీడ్ అవే బై ద డైవర్సిటీ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ ద సిన్.
0: క్రోధమే యమధర్మరాజు.
1: అండ్ దిస్ వెరీ యాంగర్ ఇట్సెల్ఫ్ ఇస్
0: మన కోరికలే దీనికి తగినటువంటి యొక్క నది.
1: అండ్ ద డిజైర్ ఈస్ ద రివర్ దట్ టేక్స్ యూ టు ద గాడ్ ఆఫ్ డెత్.
0: యమధర్మరాజు దగ్గరికి పోయేటప్పుడు ఒక నదిని దాటవలసి వస్తుందట.
1: టు గో టు దట్ ద కింగ్ ఆఫ్ డెత్ యూ హ్యావ్ టు క్రాస్ దిస్ రివర్.
0: వైతరిణి నది.
1: ద రివర్ దిస్ రివర్ ఈస్ వైతరిణి. ద డిజైర్
0: క్రోధమే యమధర్మరాజు.
1: దిస్ యాంగర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కింగ్ ఆఫ్ డెత్.
0: దీనికి ఆత్మతత్వమే సరి అయిన మోక్షస్థానము.
1: అండ్ ది స్పిరిట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ లిబరేషన్.
0: యమ అనగా ఏమిటి?
1: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ యమ?
0: యమ అనగా ఇంద్రియముల నిగ్రహమే యమ.
1: యమ మీన్స్ ది సెన్స్ కంట్రోల్.
0: దీనిని నిగ్రహించుకున్నప్పుడు ఇంతకంటే మనకు స్వర్గం వేరేట్లేదు.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ది సెన్స్ కంట్రోల్,
0: నిగ్రహము లేనటువంటి వాడే అనుగ్రహానికి పాత్రుడు కాడు.
1: అండ్ వితౌట్ దిస్ యూ కెనాట్ బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: నిగ్రహాన్ని సాధించినటువంటి వాడు అనుగ్రహాన్ని కూడా సాధించగలడు.
1: ద వన్ హూ హాస్ గాట్ దిస్ నిగ్రహ కంట్రోల్ డిజర్వ్స్ అనుగ్రహ.
0: మానవుడు నిగ్రహ అనుగ్రహాలను సాధించినటువంటి వ్యక్తిగా తయారు కావాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ మోల్డ్ హింసెల్ఫ్ యాజ్ ద పర్సనాలిటీ విత్ దీస్ టు, ద కంట్రోల్ నిగ్రహ అండ్ అనుగ్రహ.
0: స్వరూపులారా, కొత్త సంవత్సరాలు ఒక్క సంవత్సరం వరకు మనం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వెయిట్ వన్ ఫుల్ ఇయర్.
0: ప్రతి సెకండ్ కూడా మనకు కొత్త సెకండే.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ.
0: కనుక ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఎన్ని కొత్త సంవత్సరాలు గడుపుకున్నామో, ఎన్ని కొత్త సంవత్సరాలు పండుగలు చేసుకున్నామో, కానీ ఒకదాని ఎందుకు ఏ మార్పు కూడా మనలో కనిపించడం లేదు.
1: వీ అబ్జర్వ్డ్ అండ్ సెలబ్రేటెడ్ మెనీ మెనీ న్యూ ఇయర్స్ ఇన్ ద పాస్ట్, బట్ దేర్ ఇస్ నథింగ్ న్యూ యునీక్.
0: సంవత్సరంలో జరిగేకూడదు, దేహం పెరుగుతూ ఉండాలి.
1: యాజ్ ఇయర్స్ పాస్ బై ద వీ ఆల్సో ఏజ్.
0: దేహం పెరిగే కొద్దీ ఆయువు తరుగుతూ ఉండాలి.
1: యాజ్ వీ ఏజ్ లైఫ్ స్పాన్ బికమ్స్ షార్ట్.
0: దేహం పెరిగేదాన్ని చూసి మనం ఆనందిస్తున్నామే కానీ తరిగే ఆయువును చూసి మనం విచారం చేయటం లేదు.
1: వీ ఆర్ సో హ్యాపీ దట్ వీ ఏజ్ బట్ ఎట్ ది సేమ్ టైమ్
0: చాలా బాగా పెద్ద అయిపోయినాడు, పెద్దవాడైనాడు అని ఆనందిస్తుంటారు తల్లిదండ్రులు.
1: ద పేరెంట్స్ ఆర్ సో హ్యాపీ నౌ యు ఆర్ గ్రోన్ అప్.
0: కానీ దేహం పెరిగింది కానీ ఈ ఆయు ప్రమాణం తరిగిపోయింది. దీని విచారం చేసేవాడు చాలా తక్కువ.
1: బట్ దేర్ ఇస్ నో వన్ హూ వుడ్ కన్సిడర్ ద లైఫ్ స్పాన్ ద డిమినిషింగ్.
0: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాలాన్ని కాలుడు మింగుతున్నాడు.
1: ఇస్ ఓన్లీ టైమ్ ద
0: కాలకాల ప్రబన్నానాం కాలాఖ్యంని కరిష్యతి. అయితే ఆ కాలాన్ని కూడా నువ్వు మింగేటువంటి వాడు భగవంతుడు.
1: హౌఎవర్ టైమ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనము ఈ కాలాన్ని ఒక క్షణం కూడా వ్యర్థం చేయకుండా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఆర్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్.
0: కాలమును వ్యర్థం చేస్తే మన కాయమునే వ్యర్థం చేసుకునే వారం అవుతాం.
1: ఇఫ్ యూ వేస్ట్ టైమ్ యూ విల్ బి వేస్టింగ్ యువర్ లైఫ్ ఇన్ జనరల్.
0: దేనినైనా మనం వినియోగం చేయవచ్చును, దేనినైనా వ్యర్థం చేసుకోవచ్చును, కాలమును మాత్రం వ్యర్థం చేయకూడదు.
1: యూ కెన్ యూజ్ ఆర్ యూ కెన్ వేస్ట్ ఎనీథింగ్ బట్ నెవర్ వేస్ట్ టైమ్.
0: కనుక కాలమును సార్థకం గావించుకునేటువంటి వాడే మహాపుణ్యవంతుడు.
1: Therefore, the one who sanctifies time is meritorious.
0: వ్యర్థమైనటువంటి మాటల చేత, వ్యర్థమైనటువంటి యోచనల చేత మన కాలమును అపవిత్రం చేయకూడదు.
1: Don't make the time unsacred by indulging in gossip and
0: talk. భగవంతుడు కాలస్వరూపుడు.
1: Time is God.
0: కనుకనే సంవత్సరాయ నమః అన్నాడు భగవంతుణ్ణి.
1: Therefore, God is called time సంవత్సరాయ నమః.
0: కాబట్టి సంవత్సరం అంటే ఒక సంవత్సరమే కాదు, 12 నెలలు కాదు.
1: సంవత్సర ఇయర్ డజంట్ మీన్ మియర్లీ 12 మంత్స్.
0: సంవత్సర అనగా దేవునికి సంవత్సరం అని పేరు.
1: సంవత్సర ఇయర్ ఇస్ ద టైటిల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే ఈనాడు మనము సంవత్సర స్వరూపుడైనటువంటి భగవంతుని చింతించక సంవత్సరాన్ని మాత్రమే చింతిస్తున్నాం.
1: వీ డోంట్ థింక్ ఆఫ్ గాడ్ హూ ఇస్ వెరీ టైమ్ హింసెల్ఫ్, but we think of the calendar.
0: కానీ ఆధారాన్ని చూడటం లేదు.
1: Just think of that which is base but not the true basis.
0: ఈ టవర్ దేనిపై ఉంటుండాలి?
1: Where do we find this towel now?
0: కేవలం ఆధారంగా ఉంటుంది చేతనే ఈ టవల్ నిలచగలిగింది.
1: It's now present on the table, therefore it's there.
0: కానీ టేబుల్ ను చూడటం లేదు, కర్చీఫ్ను మాత్రమే చూస్తున్నాము.
1: But we don't look at the table, but we watch the kerchief.
0: కనుక ఈనాడు ఆధారం అనేటువంటిది దైవత్వం.
1: Therefore the primal basis is divinity.
0: ఆ దైవం పైన సర్వే ఆదేయములు కూడా జీవిస్తున్నాయి.
1: So everything depends on the divinity.
0: కనుక ఆధార ఆదేయములు రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: Therefore we should know the relationship between that which is basis and that which is base.
0: అద్వైతము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం.
0: ఇది వస్త్రము.
1: దిస్ ఇస్ క్లాత్.
0: కాదు.
1: నో.
0: దారముల యొక్క చేరిక.
1: కాంబినేషన్ ఆఫ్
0: యాన్. కాదు.
1: నో.
0: ఇది ప్రతి.
1: ఇట్స్ కాటన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే అద్వైతం.
1: ఇట్ ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ఇస్ నాన్ డ్యూలిజం.
0: దారము, ప్రతి, బట్ట అని మూడు చెప్తున్నాము.
1: యు గివ్ త్రీ నేమ్స్, ద కాటన్, ద థ్రెడ్ అండ్ ద క్లాత్.
0: కనుక మనం ఈనాడు జీవించడం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్.
0: క్రిస్టియన్ లోపల కూడాను ఈ జేసస్ ఒకనొక సమయంలో ఒక వ్యక్తిని చూచి ఆకలి అవుతుండేది, బాధపడుతుండగా ఒక చేపని ఇచ్చాడు.
1: జీసస్ క్రైస్ట్ యాజ్ హి పాస్డ్ బై అబ్జర్వ్డ్ ఎ మ్యాన్ హూ ఇస్ వెరీ హంగ్రీ అండ్ గేవ్ హిమ్ ఎ ఫిష్.
0: తదుపరి రెండవ దినం ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు.
1: సెకండ్ డే హీ కేమ్ టు ద సేమ్ పర్సన్.
0: నాయన, నిన్ను ఇచ్చినటువంటి చేపను మాత్రం నిన్ను భుజించావు, తిరిగి ఈనాడు ఆకలి వేస్తుండాలి, ఈనాడు ఏం భుజించగలవు?
1: హీ సెడ్, లుక్ హియర్, యు హావ్ ఈటెన్ that fish given yesterday, today what
0: is
1: left?
0: Yenni dinamulanni neeku chepalni ichi ninni aakala teerchedi.
1: How long can I give you fish like this?
0: Kaapalli nee aakala teereyatundi margamu, chepalnu patteyatundi margamu chakkaga neeku gurtinchukomannadu.
1: Therefore better you know the skill of fishing.
0: అప్పుడు ఎవరిపైన నీవు అడగనక్కర్లేదు.
1: Then you don't need to beg.
0: ఎవరిపైన నీవు ఆధారపడనక్కర్లేదు.
1: You don't need to depend.
0: కనుక ఈ ఇతరులపైన ఆధారపడేటువంటి మార్గం లేకుండా తనపైన తాను ఆధారపడేటువంటి ఒక జీవితాన్ని మనం ఈనాడు వెతుక్కోవాలి.
1: Therefore you should have that life principle so that you don't depend on anybody. You'll be
0: self-reliant. ఆత్మవిశ్వాసమే.
1: But that self confidence.
0: ఏనాడు భారతీయులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు, ఆనాడే ఈ భారతదేశంలో సర్వ విధమైనటువంటి యొక్క సంస్థలు కొన్ని క్షీణించిపోతున్నాయి.
1: That day the Bharatiyas lost this self confidence, they lost everything.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సత్య ధర్మాలను మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో సత్య అండ్ ధర్మ.
0: ఈ ఆత్మవిశ్వాసంతో సత్య ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు ఎవడైనా సరే వాడు భారతీయుడే.
1: ఇఫ్ వీ ఫాలో దిస్ పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ స్పీక్ ట్రూత్ బేసింగ్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
0: కేవలం దేశంలో పుట్టినంత మాత్రమే భారతీయుడు కాదు నీవు.
1: By an accident of birth you cannot call yourself a bharatiya.
0: ee deshaniki prana samanamainaatundi ee moodintini neevu chakkani deenti anusarinchali.
1: These are the life sustaining principles of bharat which you can hold.
0: Videshiyulu swadeshiyulanti bhedamu kevalam deshalu puraskarinchukoni gaadu cheppavalsindi.
1: So you cannot say one is a foreigner, one is a native basing on the land.
0: Vaari vishwasamulu gurinchi manam vicharinchali.
1: We have to inquire their faith.
0: అది విశ్వాసము.
1: దట్ ఈస్ ది ట్రూ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకపోతే ఏముంది కూడా ప్రయోజనం లేదు.
1: వితౌట్ ఫెయిత్
0: సత్యధర్మాన్ని అనుసరించేటువంటి వాడు ఎవడైనా సరే వాడు భారతీయుడే.
1: ఇఫ్ వీ ఫాలో దిస్ పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ స్పీక్ ట్రూత్ బేసింగ్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
0: కేవలం దేశంలో భారతీయ

0: ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: దైవం ఎన్నో బాధలు పెట్టుంటాడు.
0: గాడ్ విల్
1: దైవం పెట్టడం కాదు, అది నువ్వు భావిస్తున్నావు.
0: గాడ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్. యూ థింక్
1: దైవం ఏది అనుగ్రహించడు.
0: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
1: అన్నిటికీ నీ సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: గాడ్ ఇస్ ఓన్లీ విట్నెస్.
1: నీ కర్మలే నీకు ఆ కష్టములుగా రూపొందుతున్నాయి.
0: యువర్ ఓన్ యువర్ యాక్షన్స్ విల్ గివ్ యూ సఫరింగ్.
1: కనుక దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా నువ్వు ఇంకా ఇంకా దాటుకుని పోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. యూ షుడ్ రెసిస్ట్.
1: ఏదొచ్చినా నా మంచి కోసమే. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇట్స్ గుడ్ ఫర్ మీ. యూ షుడ్ ఫీల్
1: అన్ని నా మంచి కోసమే, నా మంచి కోసమే నిర్ధారించాలి.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఎవ్రీథింగ్ షుడ్ బి
1: విధమైనటువంటి గాఢ విశ్వాసంతో ఉండినప్పుడే మనం అన్నింటినీ సాధిస్తాం.
0: ఇఫ్ యూ హావ్ టోటల్ ఫెయిత్ యూ విల్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఊరికి తిరిగి తిరిగి కాలమును కర్మను కార్యము వ్యక్తం చేసుకోవటం, కట్టగలిపటికి ధనాన్ని కూడా నువ్వు వ్యక్తం చేసుకోవటం.
0: ఇఫ్ యూ గో ఆన్ మూవింగ్ హిదర్ అండ్ థిదర్, you will be wasting your energy, you will be wasting your time, you will be wasting your money and the body.
1: Correct. Okke bhavam tole manam devanni sadistu raavali.
0: You should have single pointed attention, unwavering faith.
1: Sai prabodha okkate bhajanalu bhajanalu bhajanalu.
0: Sai teaching is only one, bhajan singing.
1: Bhagavat namasmaranam chesthe chalu.
0: Just sing the glory of
1: prematho cheyali.
0: Sing his glory with love.
1: ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ నిన్నట్టు నీవు దాన్ని సాధించగలవు.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. వేర్ ఎవర్ యు

0: ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అర్జున, నేను ఆత్మను, సర్వభూతములు యందు ఉండినటువంటి వాడు నేనే.
1: అర్జున, ఐఎమ్ ఆత్మన్, ఐఎమ్ ద రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీ హార్ట్.
0: అహం ఆదిత్య మధ్యంచ భూతానామశ్చ ఏవచ. నేను ఆది మధ్య అంతమును కూడాను నేనే.
1: ఐ ఆమ్ ది బిగినింగ్, ద మిడిల్ అండ్ ద ఎండ్.
0: ఈ చరాచర ప్రపంచమునందు గోచరించినదంతయు కూడాను ఆత్మతత్వమే.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ ఈజ్ ఆత్మ ఓన్లీ.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు అడుగడుగున వినిపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ ఈస్ హర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అట్ ఎవ్రీ స్టెప్.
0: కనిపించినది ఆత్మని.
1: వాట్ యు సీ ఈజ్ ఆత్మ.
0: అనిపించినది ఆత్మని.
1: వాట్ యు హియర్ ఈజ్ ఆత్మ.
0: మై మరపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: కనుకనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. లోకమునందు ఆత్మ కానిది మరొకటి లేదు.
1: దట్ ఈస్ వై హీ హస్ సెడ్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈస్ నాట్ ఆత్మ.
0: ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది ఆత్మనిష్టని.
1: వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ టుడే ఈజ్ దట్ రెజల్యూషన్ టు సీ ఆత్మ.
0: స్వస్వరూపానుసంధానమే ఆత్మనిష్ట.
1: రియలైజింగ్ హూ యూ రియలీ ఆర్, స్వస్వరూప సందర్శన ఈజ్ దట్ వౌ విచ్ యూ హావ్ టు టేక్ టు హావ్ దర్శన ఆఫ్ ఆత్మ.
0: తనను తాను గుర్తించుకోవటమే ఆత్మజ్ఞానం.
1: రియలైజింగ్ వన్ సెల్ఫ్ ఈజ్ ఆత్మజ్ఞాన.
0: మానవత్వమునందు ప్రప్రథమంలో మనము సాధించవలసినటువంటిది ఆత్మానందమే.
1: ఇట్ ఈస్ ది ఆత్మిక్ బ్లిస్ విచ్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఇన్ ది హ్యూమన్ క్వాలిటీస్.
0: మనము నిరంతరము కూడాను జ్ఞప్తి అందుంచుకోవలసినటువంటిది ఆత్మతత్వమే.
1: వాట్ విల్ హావ్ టు రిమెంబర్ కాన్స్టెంట్లీ అండ్ త్రూ అవుట్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మనే ఎరుక అని పిలువబడుతుంది.
1: దిస్ ఆత్మ ఈజ్ అవేర్నెస్, ఎరుక.
0: ఈ ఎరుకనే సర్వభూతములయందు నేను నేను అనే స్మరణను కలిగిస్తుంది.
1: దిస్ అవేర్నెస్ రిసౌండ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ హార్ట్ యాజ్ ఐ ఐ అండ్ ఐ.
0: ఈ స్మరణ శక్తియే అహం అహం అహం.
1: దిస్ పర్టికులర్ మెమరీ ఆఫ్ వన్స్ రియల్ సెల్ఫ్ ఈజ్ అహం ఐ ఐ.
0: ఈ అహము దేహముతో తాదాత్మ్యం పొందినప్పుడు ఇది అహంకారంగా రూపొందుతుంది.
1: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ బికమ్స్ అహంకార.
0: ఇదే మిథ్యా నేను.
1: దిస్ ఈజ్ మిథ్యా.
0: ఇది సత్యమైన నేను కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ది ట్రూ నేమ్.
0: ఇది మిథ్యా నేను.
1: దిస్ ఈజ్ ది నేమ్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మిథ్యా.
0: అయితే ఈ ఆత్మకు అనంతరము అనంతరము కేవలము అనవరతము అడ్డుతగులనిది మనస్సు.
1: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ అండ్ వన్ సెల్ఫ్ కంటిన్యూస్లీ.
0: సూర్యుని నుండి తన వేడి వల్ల ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు సూర్యుని ఏ విధంగా మరుగు చేయుచున్నదో అదే విధంగానే ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మనసు మనోసంఘాతమైనటువంటి మేఘమును అడ్డు తగులుతూ ఉంటున్నాయి.
1: జస్ట్ యాస్ ద క్లౌడ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ది సన్ హిమ్సెల్ఫ్ ఆర్ కవరింగ్ సన్, మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ కమింగ్ బిట్వీన్ ది బాడీ అండ్ ఆత్మ.
0: మనసు ఉండినంత వరకు మానవుడు ఆత్మతత్వాన్ని కాని ఆత్మ జ్ఞానమును కాని ఆత్మ విషయాన్ని కాని అర్థం చేసుకోలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాజ్ ఎ మైండ్ హీ కెనాట్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఆత్మ ఇన్
0: సర్వకాల సర్వావస్థల యందును ఆత్మను గుర్తించేటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వానికే సాక్షాత్కారమని చెప్పబడుతుంది.
1: దట్ పర్సన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ ది రియల్ ట్రూత్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ టు హ్యావ్ ఆత్మ సాక్షాత్కార.
0: ఈ యొక్క ఆత్మ నుండి మొట్టమొదట వినిపించేటువంటి యొక్క శబ్దము నేను.
1: ద ఫస్ట్ సౌండ్ విచ్ ఎమర్జెస్ అండ్ ఈజ్ హర్డ్ బై మ్యాన్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ ఐ.
0: ఈ నేను అనేటువంటి యొక్క శబ్దము పుట్టిన తరువాతనే సృష్టి అంతా కూడాను ప్రారంభమైంది.
1: ఓన్లీ ఆఫ్టర్ దిస్ వర్డ్ ఐ ఈజ్ బోర్న్ ది రెస్ట్ ఆఫ్ ది క్రియేషన్ వాజ్ బోర్న్.
0: నేనే లేకుండా సృష్టియే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో ఐ దెర్ ఇస్ నో క్రియేషన్.
0: ఈ నేను అన్నది ఆత్మ అనున్నది బ్రహ్మ అనున్నది ఇవన్నీ కూడా కేవలం పర్యాయ పదములే.
1: దిస్ ఐ ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ సినోనిమ్స్.
0: మనోరహితమైనటువంటి యొక్క నేనే స్వస్వరూపమైనటువంటి యొక్క ఆత్మ.
1: ది ఐ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఈజ్ ద రియల్ ఫారం ఆఫ్ ఆత్మ.
0: మనోసహితమైనటువంటి యొక్క నేనే మిథ్యాత్మ.
1: మైండ్ అసోసియేటెడ్ విత్ ఐ ఈజ్ మిథ్యాత్మ.
0: ఉన్నది ఒక్కే ఆత్మ.
1: బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ.
0: అదే ఒక్క నేను.
1: దట్ ఈస్ ద సింగిల్ ఐ.
0: కానీ ఇటు ఏకాత్మతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై మానవుడు అనేక సాధనలు చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎ నంబర్ ఆఫ్ సాధనాస్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సింగిల్ ఐ.
0: నిజముగా ఆత్మాన్వేషణ నిమిత్తమై చలిపేటి సాధనలన్నీ కూడాను అజ్ఞాన దశ యందు ఆచరించేటువంటి కర్మలే.
1: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఆత్మ ఆర్ డన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ సాధనలన్నీ కూడాను కేవలము జ్ఞాని యందు కానరావు.
1: దీస్ సాధనాస్ కెనాట్ బి ఒబ్టైన్డ్ ఇన్
0: జ్ఞానికి సాధన సాధ్యము అనేటువంటి యొక్క వ్యత్యాసమే ఉండదు.
1: ఫర్ ఎ జ్ఞాని ది ఆల్ నోయింగ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ సాధన అండ్ సాధ్యం.
0: ఉన్నది ఒక్కటే ఏకం సత్.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ దట్ ఈస్ ట్రూత్.
0: ఇట్టి ఏకత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు సాధనలు చేస్తున్నాడంటే ఇది కేవలము మానసిక తృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలే.
1: ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ బై మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దట్ సింగిల్ ఐ ఆర్ ఓన్లీ టు ఎఫర్ట్స్ మేడ్ టు రిమూవ్ మైండ్.
0: మనసునే నిర్మూలం గావించుకునవన్నీ వేదాంతం బోధించుచుండగా మనసును సంతృప్తిపరిచే నిమిత్తమై చేసేటువంటి సాధనలు మనసును కేవలం బలపరిచినట్టు అవుతుంది.
1: వెన్ ఫిలాసఫీ ఈజ్ టీచింగ్ ఎఫర్ట్స్ మస్ట్ బి మేడ్ టు ఎలిమినేట్ అండ్ అన్హిలేట్ ఐ. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ దిస్ ఐ, ఇట్ ఈస్ ఎ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ రాదర్
0: అన్వైజ్. ఏమైనా సాధనలు చేయాలని సంకల్పించుకుంటే
1: ఇఫ్ యు వాంట్ టు డూ ఎనీ సాధనాస్
0: అనాత్మ భావాన్ని దూరం గావించుకో.
1: యూ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ ది అనాత్మిక్ భావనాస్, భావనాస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: నీవేమైనా ఆత్మానందాన్ని అందుకోగోరినప్పుడు నీ దృష్టిని ఆత్మ వైపున మరల్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆత్మిక్ బ్లిస్, డైవర్ట్ యువర్ విజన్ టువర్డ్స్ ఆత్మ.
0: ఇంతే కాని మోక్ష ప్రాప్తి నిమిత్తమై కాని, ఆత్మానుగ్రహ నిమిత్తమై కాని, ఆత్మజ్ఞాన నిమిత్తమై కాని, ఆత్మానంద నిమిత్తమై కాని సాధనలు చేయటము కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ లిబరేషన్ ఆర్ బ్లిస్ ఆఫ్ ఆత్మ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆత్మ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఇవి కేవలము మనోభ్రాంతి యొక్క చర్యలు.
1: దిస్ ఆర్ ఆల్ డెల్యూషన్స్ ఆఫ్ ది మైండ్.

0: సీకింగ్ లిబరేషన్ మ్యాన్ ప్రేస్ టు 3 crores ఆఫ్ గాడ్స్ అండ్ హీ రిసార్ట్స్ టు దెమ్, బట్ దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్.
1: కానీ ముక్కోటి దేవతలను ఆరాధన చేస్తుంటాడు ముక్తి కోరి మానవుడు.
0: ఆస్పైరింగ్ టు గెట్ లిబరేషన్ మ్యాన్ ఈజ్ వర్షిపింగ్ 3 crores.
1: ఉన్నది ఒక్కటే అని వేదము కాని, శాస్త్రం కాని, బైబిల్ కాని, ఖురాన్ కాని, ఏ గ్రంథములైనప్పటికీ నిర్ణయాన్ని పరిచి సత్యాన్ని బోధించుచుండగా ముక్కోటి అనేటువంటి సంఖ్యకు విలువెక్కడ ఉంటుంది.
0: వెన్ ది వేద, శాస్త్రాస్, బైబిల్, ఖురాన్ అండ్ ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ టీచింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, వాట్ ఇస్ ది ఐడియా ఆఫ్ 3 crores ఆఫ్ గాడ్స్?
1: కనుక ఇవన్నీ కూడాను మనోభ్రాంతుల యొక్క వికారములే.
0: దిస్ ఆర్ ఆల్ ది పర్వర్షన్స్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సు ఉండినంత వరకు కోరికలు తప్పవు.
0: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ లాస్ హీ విల్ హ్యావ్ డిజైర్స్.
1: కోరికలు ఉండినంత వరకు కూడాను అభిమాన మమకారములు వదలవు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ డిజైర్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్ కెనాట్ బి.
1: అభిమాన మమకారములు ఉండినంత వరకు అహంకారం పోదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ వన్ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ హిస్ ఈగో.
1: అహంకారం పోయేంత వరకు కూడాను ఆత్మజ్ఞానం కలుగదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ రిమూవ్స్ ఈగో వన్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మజ్ఞానం కాని, ఆత్మానందం కాని, ఆత్మదర్శనం కాని మనోనాశనం చేతనే సంభవిస్తుంది, కాని అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ది బ్లిస్ ఆఫ్ ఆత్మ, ది దర్శన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ ఆత్మ కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ బై ఎలిమినేషన్ ఆఫ్ ఈగో అండ్ బై నో అదర్ మీన్స్.
1: మనసు, బుద్ధి, చిత్తం మరి అహంకారము ఎందు పుట్టి పెరిగే ఎందడంగే.
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో టేక్ దర్ బర్త్?
1: ఎందు పుట్టి పెరిగి ఎందడంగే.
0: వేర్ డిడ్ దే టేక్ దర్ బర్త్? వేర్ డిడ్ దే గ్రో అండ్ వేర్ డిడ్ దే మర్జ్ బ్యాక్?
1: అదే బ్రహ్మ, అదే ఆత్మ.
0: దట్ ఈస్ బ్రహ్మ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: కనుక నీ యొక్క పుట్టుక స్థానమును నీవు గుర్తించే నిమిత్తమై, నీ స్వస్వరూపాన్ని నీవు గుర్తించే నిమిత్తమై అన్య మార్గమునందు నీవు అన్వేషణ జరిపినా ఇది ఏ రీతిగా నీవు పొందగలవు నీ యొక్క స్వస్వరూపాన్ని?
0: దేర్ఫోర్ హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ రియల్ ఫారం, ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ రియలైజేషన్ బై ఎనీ అదర్ మీన్స్?
1: ఇది ఎట్లా ఉన్నదంటే, దొంగ తాను పోలీసు వేషం వేసుకుని తన్ను పట్టడానికే ప్రయత్నించినట్టుగా ఉంటుంటాడు.
0: దిస్ ఈజ్ కంపేరబుల్ టు ఎ థీఫ్ పుట్టింగ్ ఆన్ ది డ్రెస్ ఆఫ్ ఎ పోలీస్ మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హూ దట్ థీఫ్ ఈజ్, హీఈస్ హిమ్సెల్ఫ్ ది థీఫ్.
1: నిన్ను గుర్తించుకోవడానికి అన్య సాధనలు ఎందుకు?
0: టు రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, వై షుడ్ యు రిసార్ట్ టు అదర్ సాధనాస్ అట్ ఆల్?
1: దీనికి ఒక చిన్న కథ ఉంటుండేది.
0: హియర్ ఇస్ ఎ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: 10 మంది మూర్ఖులు చేరి నదిని దాటుతూ పోయారు.
0: 10 stupid people undertook a pilgrimage.
1: తిరిగి నదిని దాటిన తర్వాత 10 మంది ఇక్కడికి వచ్చి చేరినామా లేదా అనేటువంటిది వాళ్ళకి సందేహం.
0: దే వాంటెడ్ టు క్రాస్ ద రివర్ అండ్ ఆఫ్టర్ క్రాసింగ్ దే గాట్ ఎ డౌట్ వెదర్ ఆల్ ది 10 people
1: ప్రారంభించాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అయ్యో ఇంకొకటి లేడే, నదిలో కొట్టుకుని పోయాడు అని ఒకరికొకరు చాలా భ్రాంతి చేత విచారం చెందుతూ వచ్చారు.
0: ది స్టూపిడ్ వన్స్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ కౌంటింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లీవింగ్ హిమ్సెల్ఫ్ అండ్ బిగాన్ వండరింగ్.
1: నీవు చెప్పింది సరికాదు, నేను చూస్తానని వాడు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో నిజమే నీవు చెప్పింది, ఇంకొకటి లేడే అని వాడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు.
0: ద సెకండ్ పర్సన్ సెడ్ దట్ ఐ డోంట్ బిలీవ్ యూ, హీ స్టార్టెడ్ కౌంటింగ్ కేమ్ అప్ టు 9 అండ్ హి సెడ్ yes, what you said is true, the 10th one is lost.
1: అదే మార్గం నందు ప్రయాణం చేస్తున్నాడు ఒక బాటసారుడు, అతను వివేకవంతుడు. వీరి యొక్క బాధను చూచి నాయన మీరు దుఃఖించడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.
0: ఎ క్లవర్ ట్రావెలర్ ఆన్ ద రోడ్ అబ్జర్వ్డ్ దిస్ అండ్ హి ఆస్క్డ్ దెమ్, వెల్ వాట్ ఈస్ ది రీజన్?
1: 10 మంది వచ్చాం కానీ 9 మందే ఉన్నాం, ఇంకొకటి ఈ నదిలో కొట్టుకుని పోయాడు అని ఏడ్చారు.
0: 10 of us కేమ్, వన్ ఈజ్ వాష్డ్ అవే ఇన్ ద రివర్, దేర్ ఫోర్ వీఆర్ గ్రీఫ్ స్ట్రికన్. దే రిప్లైడ్,
1: అజ్ఞానం గుర్తించి ఆ యొక్క బాటసారి ఒక్కొక్కరిని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని ఈ విధంగా పది వరకు ఎంచి, నాయన మీరుంటున్నారు పది మంది కూడా, కానీ ఎవరు ఎంచుతున్నారో వారు తనను తాను మర్చిపోయి ఎంచుతున్నాడు. కనుకనే ఒకరు పోయినట్టుగా నీ విచారిస్తున్నారు. తనను తాను మరిచినటువంటి వ్యక్తి సరి అయిన సత్యాన్ని గుర్తించలేడు.
0: దట్ ట్రావెలర్ కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్ అండ్ సెంట్ ఆల్ ఆఫ్ దెమ్ 10 ఆన్ వన్ సైడ్ అండ్ సెట్ వెల్ ది మిస్టేక్ ఈస్ ది పర్సన్ హూ ఈస్ కౌంటింగ్ ఈస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్. దట్ పర్సన్ హూ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ కెన్ నెవర్ రియలైజ్ ఎనీథింగ్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టోరీ.
1: నీవే ఆత్మయ్య ఉండి నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానిని నీవు ప్రార్థన గాని సాధనలు గాని చేస్తే నీ యొక్క తత్వం నీది ఏ రీతిగా గుర్తించగలవు?
0: వెన్ యు ఆర్ యువర్ సెల్ఫ్ ఆత్మ, ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆత్మ అండ్ ప్రే టు సమ్ ఆత్మ, వాట్ టైప్ ఆఫ్ ప్రేయర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ సాధన ఆల్ దిస్ ఈస్?
1: ఏకోహం బహుశ్యాం, ఒక్కటే అనేకంగా మారిపోవటం చేత నీవి భిన్నత్వంలో నీవు అభిరుచిని అభివృద్ధిపరచుకుని ఏకత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నావు.
0: There was one and it multiplied itself into many. On account of this, you are getting immersed in the diversity and forgetting the unity which underlies this diversity.
1: ivanni ikkudunu addamulo kanipinche pratibimbamulu vale nee yokka pratibimbamule.
0: All that you see outside is like a reflection in the mirror or reflections of your own self.
1: bimbanni vadali pratibimbani neevu visvasistunnavu.
0: You are forgetting the object and placing confidence in
1: కనుక నీవు భ్రమతో నువ్వు కట్టబడుతుంటున్నావు.
0: దట్ ఈస్ వై యు ఆర్ బౌండ్ బై డెల్యూజన్.
1: భ్రమతో కట్టిపడినటువంటి వానికి బ్రహ్మ చిక్కడు.
0: మ్యాన్ బౌండ్ బై డెల్యూజన్ కెన్ నెవర్ ఫైండ్ బ్రహ్మ.
1: కనుక ఆత్మభావం అనేటువంటి దానిని మనం అనుభవించాలనుకుంటే మనం చేసేటువంటి సాధనలన్నీ కూడాను కేవలం నిరుపయోగమైనటువంటివి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ, all the efforts which you are doing in order to find atma are really useless.
1: ee sadhanalanni kudunu manasunu challabarustayi.
0: But all these sadhanas are capable of pacifying
1: manasunu challabarchi prayojanam emiti.
0: These are all capable of pacifying the
1: manase lekunda cheskovali kani manasunu challabarchi tirigi daniki vedi ekkavachu.
0: What you have to do is you have to eliminate the mind, not pacify it.
1: Kanuka మనోనాశన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క సాధనలే ఆత్మాన్వేషణకు సరి అయినటువంటి సాధన.
0: సచ్ సాధనాస్ విచ్ కెన్ ఎలిమినేట్ అండ్ ఎనిహిలేట్ మైండ్ అలోన్ ఆర్ ప్రాపర్ సాధనాస్ ఫర్ రియలైజింగ్ ఆత్మ.
1: ఇక్కడ మనిషి యందు ఈ దేహాత్మ భావన చేరిపోవటం చేతనే అహం అనేటువంటిది అతన్ని ఇన్ని రకములైనటువంటి యొక్క మార్గము తిప్పుతుండాలి.
0: యాజ్ man has identified his physical body with himself, he is falling into the delusion and getting confused.
1: Nenu chestunnanu, nenu anubhavistunnanu, nenu deeni jayinchinanu ane 20 yokka takrutya bhavamu manaviyandu dina dina abhirudhi chendutundali.
0: The natural feeling that I am doing, I am enjoying, I am achieving victory is getting strengthened in man day after day gradually.
1: Vidyarthulara jayap cheyamudu nee karmala vallana kaani nee sadhanala valla kaani nee prayatnam valla kaani kaligeetundi kaadu.
0: Success and failure are not the ones which are the result of your own actions, your own sadhana.
1: Kevalam nee bhrantilo munigi nee prayatnam cheta ఈ కార్యమును నీవు సాధించినట్టుగా నీవు అహంకారమును మరింత పెంచుకుంటున్నావు.
0: బీయింగ్ డెల్యూడెడ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్ బై యువర్ ఓన్ ఎఫర్ట్స్.
1: ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ విజయాన్ని సాధించలేని కార్యములు ఎన్ని జగత్తులో మనకు కనిపించటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ మేడ్ బై పీపుల్ హౌ మెనీ ఫెయిల్యూర్స్ కెన్ యు కమ్ అక్రాస్.
1: ఏమి చేయకపోయినప్పటికీ విజయాన్ని పొందేటువంటి కార్యము ఎన్ని మనకు కనిపించటం లేదు.
0: హౌ మెనీ మోర్ ఆర్ వి సీయింగ్ దట్ వితౌట్ డూయింగ్ ఎనీ ఎఫర్ట్ సమ్ పీపుల్ ఆర్ అచీవింగ్ సక్సెస్.
1: నీవు ప్రయత్నము చేసి తద్వారా నీవు కేవలము అపజయాన్ని పొంది విచారములకు గురి అయ్యేదానికంటే దైవమును విశ్వసించి దైవ కార్యముగా నీవు నీ తత్వాన్ని నీవు గుర్తించినప్పుడే సర్వము విజయాన్ని సాధిస్తుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ అండ్ వెన్ యూ ఫేస్ ఫెయిల్యూర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ దెన్ యూ విల్ అచీవ్.
1: మన ప్రయత్నంతో జరిగేటువంటిది ఏమీ లేదు అనేటువంటి యొక్క దీన్ని చక్కగా గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రియలైజ్ క్లియర్లీ దాట్ దేర్ ఇస్ నథింగ్ విచ్ ఆర్ గోయింగ్ టు అచీవ్ మన దేహమునందే.
1: ఈ విధమైన యొక్క సాక్ష్యము మనకు సాక్షాత్కరిస్తూ ఉండాలి.
0: యూ కెన్ గెట్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రూఫ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ బాడీ.
1: నీ దేహంలో ఉండేటువంటి గుండె కొట్టుకోవడానికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది హార్ట్ బీటింగ్ అండ్ ఫంక్షనింగ్ ఇన్ యువర్ ఓన్ బాడీ?
1: నీవు క్షణ క్షణము కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసములు తీసుకుంటూ వదులుతున్నావు, దీనికి నీవు ఏం ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది కాన్స్టెంట్ ఇన్హేలింగ్ అండ్
1: నీవు భుజించినటువంటి ఆహారమును జీర్ణింపజేస్తుంటుండాలి, దానికి నీవు ఏమి ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఇస్ ది ఎఫర్ట్ దట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్ ది ఫుడ్ విచ్ యు హావ్ పార్టేకన్?
1: ఇవన్నీ ప్రయత్నంతో లభ్యమవుతుందాయా?
0: ఆర్ దీస్ థింగ్స్ అచీవ్డ్ బై ఎఫర్ట్?
1: కాదు కాదు కాదు,
0: సర్టన్లీ నాట్.
1: నేను బ్రతకాలి బ్రతకాలి అనుకుంటే నీవు బ్రతకగలుగుతున్నావా?
0: If you want to say that I want to live and live and live,
1: నీవు చావాలి చావాలి అనుకుంటే నీవు చస్తున్నావా?
0: Even if you want to die, can you die just like that?
1: నీ పుట్టుకకు నీవే కారకులా?
0: ఆర్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బర్త్?
1: కాదు కాదు కాదు,
0: నాట్ అట్ ఆల్.
1: కనుక ఈ విషయాన్ని చక్కగా విచారణ చేస్తే కేవలము నీ కర్తృత్వ భోక్తృత్వములే ఈ అహంకార మమకారమును మరింత అభివృద్ధి గావించుతున్నాయి.
0: ఇఫ్ యూ కేర్ఫుల్లీ ఎగ్జామిన్ ఇట్ ఈస్ ద డూయర్షిప్ అండ్ ఇట్ ఈస్ ది ఎంజాయర్షిప్ ఇన్ యూ విచ్ ఇస్ క్రియేటింగ్.
1: ఈనాడు జగత్తులో మనం ఆచరించేటువంటి సమస్త కార్యములు కూడాను మనోతృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క కర్మలే.
0: ఆల్ ది యాక్షన్ పర్ఫార్మ్డ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మెంట్ టు సాటిస్ఫై యువర్ ఓన్ మైండ్.
1: కనుకనే ఈ మనస్తృప్తి మనస్తృప్తి అనేటువంటిది ఎంతకాలం చేసినప్పటికీ ఈ మనస్సుకు తృప్తి అనేటువంటిది ఉండదు.
0: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ యూ గో ఆన్ ట్రైంగ్ టు సాటిస్ఫై యువర్ ఓన్ మైండ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు కంప్లీట్లీ సాటిస్ఫై యువర్ మైండ్.
1: ఈ మనస్ అంటే ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై మైండ్?
1: మనసే మాయ.
0: Mind is illusion.
1: Manase korika.
0: Mind is desire.
1: Manase avidya.
0: Mind is ignorance.
1: Manase prakruti.
0: Mind is nature.
1: Ee manase bhranti.
0: Mind is delusion.
1: Kanuka ee bhranti lo neevu munigi bhranti ni pogottukonuka brahmana pondalanukunte idi sadhyam avutunda?
0: Getting drowned in this delusion, if you want to attain brahma, how can you achieve it?
1: కేవలం నీ నీడను చూచి నీవే భయపడుతున్నావు.
0: లుకింగ్ అట్ యువర్ ఓన్ షాడో యు ఆర్ గెటింగ్ ఫ్రైటన్.
1: నీ భావమును చూచి నీవే భయపడుతున్నావు.
0: యు ఆర్ ఫ్రైటన్ అట్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
1: కానీ ఉన్నది ఒక్కటే.
0: బట్ ట్రూలీ స్పీకింగ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
1: ఇది ఏకం సత్, అది ఆత్మ.
0: దట్ ఈస్ ట్రూత్ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడని అనేక మంది పండితులు వర్ణిస్తారు.
0: A number of scholars describe God as the very embodiment of Sat, Chit and Ananda.
1: ఇది సరైనటువంటి యొక్క జవాబు కాదు.
0: This is not a proper description at all.
1: సత్తు తానే, చిత్తు తానే, ఆనందము తానే. భగవంతుడికి ఈ మూడు గుణములుగా ఉంటున్నాయని కానీ అతను ఆనంద స్వరూపుడని కానీ చెప్పడానికి, అతను ఆనందమే తాను, సత్తే తాను, చిత్తే తాను.
0: He is truth, He is awareness, He is bliss.
1: ఇది భగవంతుని కంటే వేరైనటువంటివి కాదు.
0: దీస్ ఆర్ నాట్ క్వాలిటీస్ విచ్ హీ హాస్, దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్.
1: ఏదో నాకు తెలియనటువంటి యొక్క మహత్తరమైన శక్తి నాకంటే ఒకటి వేరుగా ఉన్నది అని కొంతమంది విశ్వసించి ధ్యానం చేస్తారు.
0: సమ్ పీపుల్ థింక్ దట్ దేర్ ఇస్ సమ్ పవర్ అదర్ దాన్ దెమ్సెల్వ్స్ విచ్ విల్ హావ్ టు బి మెడిటేటెడ్ అపాన్ అండ్ దే అండర్టేక్ మెడిటేషన్.
1: గోప్యముగా రహస్యంగా ఏదో ఒకటి దివ్యమైనటువంటి శక్తి నాకు వేరుగా ఉన్నది, దానిని నేను పొందాలి అనేటువంటి యొక్క విషయంతో అనేక రకమైనటువంటి యొక్క దీక్షలు పొందుతారు.
0: సమ్ పీపుల్ టేక్ గ్రేట్ రెజల్యూషన్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ దట్ దేర్ ఇస్ సమ్ సీక్రెట్ మిస్టీరియస్ పవర్ అదర్ దాన్ దెమ్సెల్వ్స్ విచ్ దే వాంట్ టు రియలైజ్.
1: ఇది కేవలము అజ్ఞానం యొక్క చర్య.
0: దిస్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: నీకంటే వేరేనటువంటిది ఒకటి ఉన్నది అనుకున్నంత వరకు కూడాను నీవు పూర్తి అజ్ఞానంలో మునిగిన వాడే.
0: యాజ్ లాంగ్ యాజ్ యు థింక్ that there is some power other than you, you are under ignorance.
1: Meekante minchinatvanti marakati lokamlo lene led.
0: There is nothing greater than you in this world.
1: Aithe unnadi ani nee nirupinchatamu idi nee manobhranti.
0: But to say that you want to prove that there is something is the delusion of the mind.
1: Ekkamunnadanaga swapnamulo manam aneka drushyamulu aneka anubhavamulu manam anubhavistam.
0: We get a number of sights and experiences in state of dream.
1: Enta varaku nijam?
0: How long are they true?
1: Swapnamulo undinanta varake.
0: As long as you are in the dream.
1: Swapnam teerana idi nijam kaadu.
0: Once you are out of dream, these are not true.
1: నీవు మనోభ్రాంతిలో ఉండినంత వరకు కూడా ఈ కష్టము నష్టము దుఃఖము విచారము ఇవన్నీ సత్యమే.
0: As long as you are in the delusion of the mind, all these things like joy,
1: మనోభ్రాంతి వీడితివా ఇదంతా అసత్యం.
0: Come out of the delusion of the mind, these are all untrue.
1: కనుకనే ఇవన్నీ కూడా మనోభ్రాంతితో కట్టబడినటువంటి యొక్క మిథ్యాలు.
0: All these are bound by the delusion of the mind.
1: ఈ మిథ్యా నేను ఆధారం చేసుకుని సత్యా నేను విసర్జిస్తున్నాం.
0: వీఆర్ గివింగ్ అప్ ట్రూత్ హావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ మిథ్యా.
1: దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఈ తాదాత్మభావం లోపల ఈ యొక్క అహంకారం పెంచుకుంటున్నాం.
0: థింకింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ, యూఆర్ డెవలపింగ్ ఈగో ఇన్ యు.
1: ఒక్క చిన్న విషయం లోపల మనం అర్థం చేసుకుంటే ఎంతైనా విశాలమైన భావాన్ని మనం పొందవచ్చు.
0: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ విత్ రెఫరెన్స్ టు వన్ స్మాల్ థింగ్, వీ కెన్ అండర్స్టాండ్ ఆల్ అదర్ థింగ్స్.
1: తనకంటే వేరైనటువంటిది ఒకటి జగత్తునందు లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ వన్ సెల్ఫ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఉన్నదంతా ఉన్నదాని యొక్క ప్రతిబింబాలే.
0: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ రియల్.
1: లోక సంబంధమైనటువంటి విషయాలకు కర్త, కర్మ, క్రియ ఈ మూడుకు ఉంటుంటాయి.
0: ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఎ సబ్జెక్ట్, ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ఎ ప్రిడికేట్.
1: కానీ ఆత్మ సంబంధమైన విషయముకు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయమునందు కర్త తప్ప క్రియ ఇది ఏమాత్రము ఉంటుండదు. కర్మ
0: బట్ విత్ రెఫరెన్స్ టు ఆత్మ ఆర్ ద స్పిరిచువల్ వరల్డ్ దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ డూయర్, కర్త.
1: చేసేవాడు తానే.
0: హీఈస్ ద డూయర్.
1: చేయించేవాడు తానే.
0: హీఈస్ గెటింగ్ ఇట్ డన్.
1: చేయింపబడినది తానే.
0: హీఈస్ ది యాక్ట్ విచ్ ఇస్ బీయింగ్ డన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వమే సర్వత్రా నిండినటువంటి చైతన్యం.
0: ఇట్ ఈస్ దిస్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆల్ అరౌండ్.
1: ఈ చైతన్య తత్వము ఒక్క దగ్గర ఉండి మరొక దగ్గర లేకుండా ఉండడానికి వీల్లేదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ స్టేట్ వెన్ కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ డజన్.
1: ఈ చైతన్యముని మూడు భాగములుగా విభజించి సామాన్యమైన లోకానికి సామాన్యమైన మార్గమునందు సంతృప్తి పడే నిమిత్తమై సత్ చిత్ ఆనందము అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు.
0: దిస్ కాన్షియస్నెస్ ఈస్ డివైడెడ్ ఇన్ టు త్రీ సచ్ అ సత్ చిత్ అండ్ ఆనంద ఫర్ గివింగ్ సాటిస్ఫాక్షన్ టు ది వరల్డ్లీ పీపుల్.
1: దాని యొక్క ప్రతిబింబం ఇది, దీని యొక్క ప్రతిబింబం అది అని ఈ రకంగా చూపుతూ వచ్చారు వేదాంతులు.
0: దిస్ ఫిలాసఫర్స్ బిగాన్ దర్ షోయింగ్ వన్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: దీనినే వేదాంతమునందు ఆస్తి భాతి ప్రియము అన్నారు.
0: In Vedantic parlance, this has been described as asti, bhati, priyam.
1: ఈ మూడు కూడా ఒక్కటే.
0: All the three are one and the same.
1: ఇది ఇక్కడ టంబ్లర్ ఉన్నది, ఇది అస్థి, ఇది సత్.
0: Here is the tumbler, this is asti, this is truth.
1: అయితే చిత్ అంటే ఏమిటి? దానిని గోచరి అది మనం చూస్తున్నాము.
0: What do you mean by chit?
1: Chudame kaakunda idi tumbler ani manam telusukunnamu.
0: I am seeing this and I am aware of this fact that this is tumbler.
1: Inka aanandam ante emti? Deenini manam anubhavistunnamu.
0: What do you mean by aananda? I am enjoying it.
1: Ee sattu chittu aananda moodainda idi lede okkate.
0: There is only one. Is it really
1: ee sattu unnadi okkate prakashinchedi okkate aanandampacheyinadi okkate.
0: There is only one and it is shining as and that also is one and it is experience that is also the same thing.
1: Kanuka oke daani yendu మనం అనేకమైనటువంటి యొక్క భ్రాంతుల చేత అనేకత్వంగా దాన్ని అనుభవించి అనేక రూపనామములు కల్పిస్తూ ఉన్నాం.
0: దెర్ ఈస్ ఓన్లీ వన్ బై డెల్యూషన్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ వన్ యాజ్ మెనీ అండ్ ఫీలింగ్ దట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ మెనీ.
1: కనుక ఆత్మతత్వం అనగా ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి.
0: Therefore, it is necessary to realize when we say that ఆత్మతత్వ, this is the principle of unity which is underlying everything.
1: ఈ ఆత్మ అనగా రూపము లేనటువంటిది.
0: This ఆత్మ does not have form.
1: ఇది కేవలము అనేక రూపాన్ని కూడా ధరించేటువంటిది.
0: ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ మెనీ ఫార్మ్స్.
1: గాలి ఉంది.
0: Here is air.
1: దీనికి ఏమి రూపం?
0: What form does air have?
1: రూపము లేనంత మాత్రమే గాలి లేదని ఎవరైనా చెప్పడానికి వీలుందా?
0: జస్ట్ బికాస్ ఎయిర్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫారమ్ కెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో ఎయిర్ అట్ ఆల్?
1: అయితే ఈ గాలి ఏ ఆకారాన్ని ఆశ్రయిస్తుందో ఆ ఆకారం యొక్క స్వరూపాన్ని పొందుతుంది.
0: బట్ విచ్ ఎవర్ కంటైనర్ దిస్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ దట్ ఫారమ్ ఇట్
1: గెట్స్. బెలూన్ లో చేరిపోతే అది బెలూన్ రూపంగా ధరిస్తుంది.
0: వెన్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు బెలూన్ ఇట్ టేక్స్ ది ఫార్మ్.
1: ఫుట్బాల్ లో చేరితే ఫుట్బాల్ రూపంగా పోతుంది.
0: When it enters into a football, its form is
1: the తల కింద పెట్టుకునేటువంటి ఒక పిల్లో రూపంలో పోయి చేరితే పిల్లోగా కనిపిస్తుంది.
0: When air enters into a pillow, its form is that of a pillow.
1: కానీ దీనికి ఒక రూపం లేదు.
0: But air doesn't have a form.
1: అయితే గుణము మాత్రం ఉంటుంది.
0: But it has a quality.
1: అదే చైతన్య గుణం.
0: That is the quality of consciousness.
1: ఈ చైతన్య తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది చాలా కష్టం.
0: ఇఫ్ యు రియలీ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య
1: కాన్షియస్, ఈ చైతన్యం అనేటువంటిదే కాన్షియస్నెస్ అన్నారు.
0: దిస్ చైతన్య హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ ను మనము గుర్తించాలనుకున్నా అర్థం చేసుకోవాలనుకున్నా దాని నుంచి ఒక చిన్న భాగమైనటువంటి దాన్ని తీసుకుని కాన్షియన్స్ అనేటువంటి రూపకంగా తయారు చేసుకుంటూ వచ్చాం.
0: If you want to recognize and understand this consciousness, it has to be reduced to conscience.
1: Anaga witness.
0: That means it is a witness.
1: Deenini awareness ani.
0: This is also called awareness.
1: Deenini satyam ani.
0: This is also called again witness.
1: Aithe deeniki oka satyam undi. Ee satyaniki mari edaina okati aadharam kavali kada.
0: Even for this witness there must be some basis.
1: దాని వల్లనే ఈ కాన్షియన్స్ నుంచి కూడా కాన్షియస్ వచ్చేసింది.
0: ఫ్రమ్ దిస్ కాన్షియన్స్ కాన్షియస్ హెస్ కమ్.
1: కాన్షియస్నెస్, కాన్షియన్స్, కాన్షియస్, ఈ మూడింటి యొక్క తత్వము మూడు గుణములుగా మారిపోతూ వచ్చాయి.
0: కాన్షియస్నెస్, కాన్షియన్స్ అండ్ కాన్షియస్ ఆర్ ద త్రీ ఎంటిటీస్ విచ్ హావ్ గాట్
1: కాన్షియస్ అనేటువంటిది సెన్సెస్ తో కూడినటువంటిది.
0: Conscious is associated with senses.
1: Conscience anetundi manastho koodinatundi.
0: Conscience is associated with mind.
1: Consciousness anetundi atmato cheyinatundi.
0: Consciousness is associated with atma.
1: Ee moodinti yokka tattamulne loka nimittamai, lokacharana nimittamai, lokajnana nimittamai deenni ee rakamga manu vibhajinchukuntu vacham.
0: These three the division of these three is meant for
1: చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: లోకంలో డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది.
0: దేర్ వాజ్ ఎ డాక్టర్స్ కాన్ఫరెన్స్ గోయింగ్ ఆన్.
1: హాల్ అంతా డాక్టర్స్ ఉంటుంటారు.
0: దేర్ ఆర్ డాక్టర్స్ ఇన్ ది హాల్.
1: కానీ డాక్టర్స్ ఒక్కటే పేరు.
0: బట్ ది వర్డ్ టు డిస్క్రైబ్ దెమ్ ఇస్ డాక్టర్స్.
1: కానీ ఒక్కొక్క డాక్టర్ ENT డాక్టర్ ఒకటి కావచ్చును, బోన్స్ డాక్టర్ ఒకటి కావచ్చును, బ్లడ్ డాక్టర్ ఒకరు కావచ్చును, ఇంకా అనేక రకములైనటువంటిది విడివిడిగా దాన్ని దేహాన్ని భాగములు చేసి విచారణ చేసినటువంటి వ్యక్తులుగా రూపొందవచ్చు.
0: దేర్ మే బి డిఫరెంట్ డాక్టర్స్ హూ హావ్ స్పెషలైజ్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ అండ్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: ఒకడు బోన్స్ స్పెషలిస్ట్ చేసి ఉంటాడు.
0: దేర్ ఇస్ వన్ బోన్ స్పెషలిస్ట్.
1: ఇంకోడు కిడ్నీ స్పెషల్ చేసి ఉంటాడు. హార్ట్ స్పెషల్ చేసి ఉంటాడు.
0: దేర్ ఇస్ అనదర్ హూ హావ్ స్పెషలైజ్డ్ విత్ రిఫరెన్స్ టు కిడ్నీ.
1: ఇవన్నీ కూడా నువ్వు ఒక్క దేహంలో ఉండినట్టు దాన్ని విభాగములు చేసి జీవనోపాధి నిమిత్తమై ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దానిని పరిశోధన చేసి ఆ డాక్టర్ ని పేరు పొందారు.
0: ఈచ్ వన్ హ్యాస్ స్పెషలైజ్డ్ ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఆల్దో దేర్ ఇస్ ఓన్లీ వన్ బాడీ, దిస్ ఈస్ డన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓన్లీ.
1: కాబట్టి అందరూ డాక్టర్సే.
0: బట్ బేసికలీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్.
1: అదే విధంగానే అందరూ ఆత్మస్వరూపులే.
0: ఇన్ ద సేమ్ వే ఆల్ ఆఫ్ us are
1: జీవనోపాధి నిమిత్తమై ఒకరు ఉద్యోగం చేయవచ్చును.
0: ఫర్ ద సేక్ ఆఫ్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్ వన్ మే
1: ఇంకోటి కూలి పని చేయవచ్చును.
0: వన్ మే బి వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్, వన్ మే బి ఎ లేబర్.
1: ఇంకోటి వ్యాపారం చేయవచ్చును.
0: వన్ మే క్యారీ ఆన్ బిజినెస్.
1: ఇంకోటి వ్యవసాయం చేయవచ్చును.
0: వన్ మే అండర్టేక్ కల్టివేషన్.
1: ఈ యొక్క జీవనోపాధి నిమిత్తమై నిర్మించుకున్నటువంటి యొక్క వృత్తుల వల్ల ఈ పేర్లు మనం అభివృద్ధి గావించుకుంటూ వచ్చాం. ఈ పేర్లు కేవలం వృత్తులతో వచ్చినటువంటివే కానీ శాశ్వతంగా వచ్చినటువంటివి కాదు.
0: ఆల్ ది నేమ్స్ విచ్ వన్ హెస్ గాట్ ఈస్ బేస్డ్ అపాన్ ద ఫంక్షన్స్ విచ్ హీ పర్ఫార్మ్స్, but it is not a permanent name given to each individual.
1: Ade vidhamgane aatma anetvanti sarvulu yendu okate undinappatikini aaya shariram yokka abhimanamunu puraskarinchukoni aa sukadukkamulu andukuntunnaru.
0: There is only one aatma in all the bodies, but depending upon that particular body and the action it performs.
1: Oka chinna udaharanam,
0: one small example.
1: Oka plane ekkado accident ayipoyindi.
0: There was an accident in a particular place.
1: ఆ ప్లేన్ లోని నిజంగా మనవారు ఉన్నారంటే ఇంకా చెప్పనక్కరలేదు. అనేక రకమైనటువంటి విచారణలకు ప్రయత్నిస్తాం.
0: If one comes to know that his own people are in that plane when the accident has taken place,
1: నిజంగా ఆ ప్లేన్ లోని మనవారు ఎవరైనటువంటి లేకుండా పోయినప్పుడు ఎట్లా జరిగిందంట, ఏమి జరిగిందంట, ఎంత మంది పోయినారట, ఈ ఇన్ఫర్మేషన్ లో మనం ప్రయత్నిస్తాం.
0: If your people are not there in the plane, then you go on putting a number of questions. How did that accident take place? How many people were there? Only for getting information.
1: Kanukane idi naadi aneetvanti yokka bhavam lekapovatam chetane manamanta information lopala pothunnam.
0: As we do not have the feeling that these are mine, you go in for information.
1: Andar yendu unnatvanti yokka tattam okkate anukunnappudu nee information lo digavu, transformation lo vastavu.
0: If you know that there is only one atma which is existing in everyone, you don't get yourself interested in information, you want transformation. Then
1: kanuk atma bhavamu aneetvantidi ekamga manu bhavinchali.
0: Therefore we should have that unity.
1: Unnadi okate okate anyam ledu.
0: There is only one thing and one thing alone.
1: Aithe
0: the second thing doesn't
1: ee manasu dehamu ivanni undinanta varaku kudanu ఈ ఏకత్వాన్ని పొందటము ఇది చాలా కష్టం.
0: బట్ యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ ఎ మైండ్ అండ్ ఎ బాడీ అండ్ అదర్ థింగ్స్ ఇట్ ఇస్
1: కష్టం. కష్టం అని చెప్పండి, నిరంతరము మనము దీనిని అనుభవించటము ఇది కూడా సహజ కర్తం కాదు.
0: జస్ట్ బికాస్ ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్పీరియన్స్ ఆత్మ,
1: కష్టమైనప్పటికీ మన సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిఫికల్ట్, వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్ టు రియలైజ్ రియల్ నేచర్.
1: మనము రథము అనేటువంటి దేహాన్ని గురించి గుర్తించాం.
0: వీ హావ్ రికగ్నైజ్డ్ దట్ దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ చారియట్.
1: గుర్రములు అనేటువంటి యొక్క ఇంద్రియాల గురించి గుర్తించాం.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ దట్ సెన్సెస్ ఆర్ లైక్ హార్సెస్.
1: పగ్గములు అనేటువంటి యొక్క మనసును కూడాను అర్థం చేసుకున్నాం.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ ది మైండ్ ఈజ్ లైక్ ది రెయిన్.
1: సారథి అనేటువంటి బుద్ధిని కూడాను మనము కొంతవరకు విచారణ చేశాము.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ దట్ this charioteer is intelligence.
1: Aithe ee rathamu ee gurramulu ee paggamulu ee sarathi deni nimittamai yerpadnai.
0: For whose sake have all these things come into existence like chariot?
1: Yajamani.
0: There is a owner for this.
1: Aa yajamani anetunti vaadu indulo aatma swaroopudai untunnadu.
0: That master is aatma residing in this heart.
1: Kanukane eko vasi సర్వభూతాంతరాత్మ, ఏకోవసి ఒక్కడే ఈ యొక్క దీని యందు సర్వభూతములు యందు కూడాను నివసిస్తున్నాడు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్, హీ ఇస్ రిసైడింగ్ ఇన్ సో మెనీ లివింగ్ బీయింగ్స్.
1: అయితే ఇది భూతము అనుకున్నప్పుడు ప్రాణంతో కూడినటువంటిదా అని మనం విచారణ చేయొచ్చు.
0: వెన్ యు సే ఇట్ ఇస్ ఎ లివింగ్ బీయింగ్, డస్ ఇట్ హావ్ లైఫ్?
1: భూతం అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ యొక్క దీనితో కూడినటువంటి ఈ శబ్దములు అనగా ఇంద్రియముల యొక్క చేరిక.
0: When you say this bhutam, the word is used, it is a conglomeration of
1: bhutam
0: all these jadamule. These are all qualities only.
1: Ee jadamule yokka dinine bhutam ani peru pettu vacharu.
0: These are all inert and they are called as bhutam.
1: Ee bhutam ante inkoka artham kuda untundi, adi pichachamu ani.
0: Another meaning of this word bhutam is
1: idanaku penibhutanga untundadannaru, anaga emti, viduvaleinatvanti yokka dayyanga untundadani.
0: దాట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ డెవిల్.
1: ఈ భూతములన్నీ కూడా మనకు ఒక పిచాచములి.
0: ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ సెన్సెస్,
1: ఇవి మానవుని అనేక రకములుగా పీడిస్తున్నాయి.
0: ఇట్ ఈస్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ రియలీ గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్.
1: కనుక వీటి యొక్క సత్యస్వరూపాన్ని గుర్తింపజేసేటువంటి వ్యక్తులు మనకు అత్యవసరము.
0: Therefore it is necessary to come across people who can make us realize the real nature.
1: కాన మనము దేహభావమును, దేహతత్వాన్ని, దేహ కర్తవ్యాన్ని చక్కగా గుర్తించి లక్ష్యమును ఆత్మయందించుకోవాలి.
0: Feeling its principle and conduct ourselves properly.
1: కనుక నేను చేస్తున్నాను అనేటువంటి యొక్క కర్తగా నీవు మారవద్దు.
0: డోంట్ థింక్, డోంట్ కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్. డోంట్ యాక్సెప్ట్ దిస్ డూ యర్.
1: దీని ఫలితం నాకే అందాలి అనేటువంటి భక్తిత్వంలో నీవు తిరగద్దు.
0: డూ నాట్ ఆల్సో ఇండల్జ్ దట్ యూ షుడ్ గెట్
1: ఈ కర్తృత్వ భక్తిత్వాన్ని మనం దూరంగా ఉంచి కర్తవ్యాన్ని ఆచరించాలి.
0: గివ్ అప్ డూయర్షిప్, గివ్ అప్ ఎంజాయర్షిప్ అండ్ అండర్ టేక్ దట్ యాజ్ ఎ డ్యూటీ.
1: ఈ కర్తవ్యం యోగముచ్చతే, ఇదే నా యొక్క యోగం.
0: దిస్ డ్యూటీ ఈస్ ద రియల్ యోగా.
1: ఈ యోగాన్ని నీవు అనుభవించటమంటే దివ్యమైనటువంటి యొక్క ఆత్మ భోగములో నీవు అనుభవించవచ్చు.
0: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్ యాజ్ ఎ డ్యూటీ, యూ కెన్ ఎంజాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆల్సో.
1: కానీ ఈ యోగము లేకపోవటం చేతనే మనం రోగులుగా మారుతున్నాం.
0: యాజ్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దిస్ యోగా, వీఆర్ బికమింగ్ డిసీజ్డ్ సోల్స్.
1: మానసిక సంబంధమైనటువంటి వృత్తులను చక్కగా జాగ్రత్తగా మనం విచారించాలి.
0: We have to carefully analyze and understand the mental activity.
1: ఇది ఎక్కడ నుంచి పుడుతుండాలి?
0: From where does this mind come?
1: ఇది చేసే పని ఏమిటి?
0: What does it do?
1: దీనిని మనం ఎందుకు అనుసరించాలి?
0: Why should we follow
1: it? దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result of all this?
1: ఇది మనకు బంధనకు తీసుకుని పోతుండాదా, లేక విశాలమైనటువంటి యొక్క మోక్షమునకు కొనిపోతుండాదా?
0: Does it bind us or does it liberate us?
1: అని విచారణ చేస్తే ఇది క్రమక్రమేణ బంధనకే తీసుకుని పోతుండాలి.
0: ఇఫ్ గ్రాడ్యువల్లీ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్, ఇట్ ఈస్ టేకింగ్ యూ టువర్డ్ ది బాండేజ్.
1: కనుక ఆత్మతత్వం అనేటువంటిది కేవలము అన్య విధములుగా కూడా విచారణ చేయడానికి వీలు కాదు.
0: దెర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎనీ అదర్ వే.
1: ఈనాటి లోకములో భిన్న భావములు, భిన్న చర్యలు, ద్వేషములు, అసూయలు, అహంకారములు, అశాంతులు అభివృద్ధి కావడానికి కారణము ఈ ఏకత్వమును కోల్పోవటమే.
0: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ, దిస్ హెస్ మేనిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆల్ ద డిఫరెన్సెస్, జెలసీస్, క్వారల్స్, కాన్ఫ్లిక్ట్స్, స్ట్రైవ్, గ్రీఫ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్.
1: కనుక మనము సమత్వమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ ది లవ్ విచ్ బ్రింగ్స్ అబౌట్ ఈక్వాలిటీ ఇన్ అస్.
1: ఈనాడు మనం చదివేటువంటి చదువుల యొక్క జ్ఞానం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాలెడ్జ్ విచ్ యూఆర్ గోయింగ్ టు గెయిన్ బై ది టైప్ ఆఫ్ స్టడీస్ విచ్ యూ హావ్ అండర్టేకన్?
1: ఇది నిజమైనటువంటి జ్ఞానమా?
0: ఈజ్ ఇట్ ఎ రియల్ నాలెడ్జ్?
1: కాదు, కాదు,
0: సర్టన్లీ నాట్.
1: ఇది అజ్ఞానంలోని అజ్ఞాన జ్ఞానం.
0: దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: మనము అజ్ఞానంలో చదువుతున్నటువంటి అజ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: వీఆర్ డెవలపింగ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉన్నది అనుకుంటే చైతన్యమునకు మరొక చైతన్యమునకు మధ్యనున్నటువంటి యొక్క అచైతన్యమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
0: యు సే ఇన్ దిస్ స్టేట్ వేర్ ఇస్ ఆత్మ, ఇట్ ఈస్ బిట్వీన్ వన్ కాన్షియస్నెస్ అనదర్.
1: ఇది ఎట్లా ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ఇది అందరికీ అర్థం కాదు.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్.
1: జాగ్రత్తకు నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి వలె ఉంటుంటాడు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ స్టేట్ ఇన్ బిట్వీన్ ఎ స్టేట్ ఆఫ్ అవేకనింగ్ అండ్ డీప్ స్లీప్.
1: అయితే జాగ్రత్త నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి ఎట్లా ఉంటుందంటే ఎవరికీ తెలియదు.
0: వాట్ ఈస్ ది స్టేట్ బిట్వీన్ వేకింగ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్? నో వన్ రియల్.
1: జాగ్రత్తగా ఉండినట్టే ఉంటుంటాము, తిరిగి కన్ను మూత పడిపోదు.
0: యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ రియలీ అవేక్ బట్ యు స్టార్ట్ స్లీపింగ్.
1: కానీ యోగులు మాత్రమే దీనిని చక్కగా గుర్తిస్తూ వచ్చారు.
0: బట్ యోగీస్ హావ్ రికగ్నైజ్డ్ దట్ రియల్ స్టేట్.
1: ఈ జాగ్రత్తకు ఈ నిద్రకు ఉండినటువంటి యొక్క తత్వము అది నిజమైన ఆత్మతత్వం అన్నారు.
0: దట్ పర్టికులర్ స్టేట్ విచ్ కమ్స్ బిట్వీన్ వేకింగ్.
1: జాగ్రత్త రజోగుణము, నిద్ర తమో గుణము, రెండింటికి మధ్య ఉన్నటువంటిది సాత్వికము, అదే ఆత్మస్వరూపం.
0: స్టేట్ ఆఫ్ వేకింగ్ ఈజ్ రజోగుణ, స్లీప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ తమో గుణ, ఇన్ బిట్వీన్ దీస్ టూ కమ్స్ సత్వగుణ, అండ్ దాట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
1: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించాలనుకుంటుంటే ఆత్మ జ్ఞానాన్ని మొట్టమొదటి విచారణ చేయాలి.
0: ఇఫ్ యు వాంట్ టు రియలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, యు షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 29th of May 1990 during the summer course at Brindavan.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: పవిత్రమైన మానవ జీవితమునకు దివ్యమైన ఆదర్శమునకు అపూర్వమైనటువంటి ధర్మమునకు మానవత్వము అత్యంత అవసరమైనటువంటిది.
1: టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్, ఎ డివైన్ ఐడియల్, టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్, ద హ్యూమన్ లైఫ్, ద హ్యూమన్ బర్త్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఇట్టి మానవుని అహంకారము, క్రోధము, కామము, లోభము ఈ నాలుగు కూడాను ఆవరించటం చేతనే మానవత్వాన్ని మరచి దివ్యత్వాన్ని విస్మరించి కేవలము పశుత్వంగా అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ది ఇన్నేట్ ఇమ్మనెంట్ డివినిటీ విత్ ఇన్, హ్యాస్ లాస్ట్ ది హ్యూమన్ వాల్యూ అండ్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ అన్ అనిమల్ because he has got in him the qualities like the anger, lust, the greed and avarice.
0: ముఖ్యముగా మానవ జీవితము చాలా విలువైనటువంటిది.
1: Human life is highly valuable.
0: ఈ మానవుని యొక్క దివ్యత్వము మరింత విలువైనటువంటిది.
1: The divinity latent is much more valuable.
0: ఇట్టి పవిత్రమైన దివ్యమైన భవ్యమైన మానవ జన్మములకు తగినటువంటి గుణములు లేకపోవటం చేతనే అనేక విధములుగా అవస్థలకు గురి అవుతున్నది.
1: హ్యుమానిటీ ఇస్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ టుడే బికాస్ ద శాంక్టిటీ ఆఫ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్ ఈస్ నాట్ రియలైజ్డ్.
0: మనము జన్మించినది భారతదేశమునందు.
1: వీఆర్ బోర్న్ హియర్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్.

0: పవిత్రమైనటువంటి భారతదేశమునకు తగినటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి మానవులుగా రూపొందాలి.
1: We have to lead an ideal life befitting the stature of this country.
0: పరమ పావనమైన భారతవనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: In the sacred land of Bharat, what is the beauty? The forbearance is the true beauty.
0: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
1: Of all the religious rituals, adherence to truth is greatest penance.

0: The nectarine feeling in this country is the feeling towards mother. What else is greater than this?
1: ప్రాణంబు కంటెను మోహనంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
0: That character is much more valuable than the life. That principle is forgotten, burned to ashes.
1: నేటికి చిరి పరదేశ నీతులరసి.
0: We have got the conduct and the behavior aping the Western civilization.
1: ప్రేమస్వరూపులారా,
0: embodiments of law.
1: భారతదేశంలో గొప్ప విద్యావంతులు లేకపోలేదు.
0: There is no dearth of intellectuals in this country.
1: భారతదేశమునందు శ్రీమంతులు లేకపోలేదు.
0: There is no shortage of rich and affluent society.
1: భారతదేశమునందు వీరులు చూరులు గంభీరులు లేకపోలేదు.
0: This is a country of valor, courage and bravery.
1: భారతదేశం త్యాగపురుషులు లేకపోలేదు.
0: There are men of sacrifice in this holy land.
1: అందరూ ఉండి కూడాను ప్రయోజనం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాము.
0: In spite of all the people present here,
1: ప్రాణములు ఒట్టి భారతదేశమునకు స్వతంత్రాన్ని కూడాను సంపాదించారు.
0: We could achieve independence.
1: కానీ స్వతంత్రమును సంపాదించని కానీ ఐక్యతను సంపాదించలేకపోతున్నారు.
0: We achieved independence, but we could not achieve unity.
1: ఈ ఐక్యత లేకపోవడం చేతనే భారతదేశము ఇన్ని అవస్థలకు గురి అవుతున్నది.
0: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వీఆర్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఏ మేధావులు ఏ రాజకీయ జీవకులు వీరందరి కూడాను ఐక్యమత్యం లేకపోవడం చేతనే దేశము అనేక రకములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతున్నది.
0: కంట్రీ ఇస్ పాసింగ్ త్రూ ద ట్రబుల్ అండ్ టర్మాయిల్ బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ఇంటెలెక్చువల్స్ అండ్ పాలిటీషియన్స్.
1: ఆ యొక్క ఐకమత్యమును సంపాదించడమే మానవుని ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఈస్ టు అకాంప్లిష్ దిస్ యూనిటీ.
1: కుటుంబం బాగుపడవాలని నన్ను,
0: దట్ ద ఫ్యామిలీ షుడ్ ప్రాస్పర్.
1: సంఘం అనేటువంటిది అన్యోన్యతతో జీవితాన్ని అనుభవించవాలని నన్ను,
0: దట్ ద సొసైటీ షుడ్ గ్రో ఇన్ ఎమిటీ అండ్ ఫ్రెండ్షిప్.
1: దేశం యొక్క ఔన్నత్యం పెరగవాలని నన్ను,
0: దట్ ద కంట్రీ షుడ్ అచీవ్
1: ఐకమత్యము సంఘీభావము ఈ రెండింటి యొక్క సంబంధమే ఈ ఐకమత్యమునకు మూల కారణము.
0: ఇంటిగ్రేషన్ అండ్ యూనిటీ ఆర్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఎసెన్షియల్ టు అచీవ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: భారతదేశమునందు
0: ఇన్ భారత్
1: ఎన్ని విధమైనటువంటి యొక్క సంస్థలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దేర్ ఆర్ మెనీ మెనీ ఇన్స్టిట్యూషన్స్ గ్రోయింగ్ ఫాస్ట్.
1: కానీ ఎంతమందో విద్యావంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ఎంతమందియో శ్రీమంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్.
1: కానీ ఉండి కూడాను ఈ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్ ఆల్ దిస్?
1: ఒకరినొకరు సరైనటువంటి ఐకమత్యంగా ప్రేమతో పలుకరించుకోవటం లేదు.
0: దే డోంట్ కన్వర్స్, దే డోంట్ టాక్ టు ఈచ్ అదర్ విత్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే అన్నింటి యొక్క ఐకమత్యం కూడాను చేరుతుంది.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ విల్ బి యూనిటీ.
1: మన ఒక స్పీకర్ చెప్పాడు.
0: A speaker said this evening,
1: lokam lopala health, education and water. Head ku education, heart ku health, dehaniki water. Ee moodu kudanu chaala samandhamainatundi.
0: The head and heart require the education and also the heart and health care.
1: ఇది ఏ మానవత్వానికి సరైనటువంటి ఒక గుర్తు.
0: దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. అనగా తల, హార్ట్, చెయ్యి ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ విచ్ రిక్వైర్స్ ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ, ది హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.
1: తలంచినటువంటి యొక్క భావమును మాటలతో చెప్పాలి.
0: What all that is thought over must be declared.
1: మాటలతో చెప్పినటువంటిది క్రియతో ఆచరించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ఈనాడు మానవుడు ఎందుకు కోల్పోయినారు?
0: ది హార్మనీ ఇన్ దీస్ త్రీ ఇస్ మిస్సింగ్ టుడే.
1: కనుకనే ఎన్ని విద్య నుండి కూడాను ఏమి ప్రయోజనం లేనటువంటి రీతిగా ఉంటుందని.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ ఇట్ హెస్ బికమ్ యూస్లెస్ ఆల్మోస్ట్.
1: మన భారతదేశంలో ఎంతమంది విద్యావంతులు లేరు?
0: దర్ మెనీ మెనీ ఎడ్యుకేటెడ్.
1: వీరందరికీ సంస్థ చేసేటువంటి ఒక శుభకారం ఏమిటి?
0: వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దే ఆర్ రెండరింగ్ టు సొసైటీ.
1: సంస్థ చూస్తే ఎప్పటికీ బీదగానే ఉంటుండాలి.
0: ది ఇన్స్టిట్యూషన్ కంటిన్యూస్ టు బి పోర్.
1: చదువుకోవటం ఎవరి స్వార్థము సప్రయోజనం కోసమని ఈ చదువును ఉపయోగపెడుతున్నారు.
0: పీపుల్ మేక్ యూజ్ ఆఫ్ దేర్ లెర్నింగ్ ఫర్ దేర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కనుకనే స్వార్థ సప్రయోజనాన్ని త్యజించి
0: వన్ హ్యాస్ టు సాక్రిఫైస్
1: త్యాగభావం చేత సమాజమునకు ప్రేమ తత్వాన్ని ప్రచరింపజేయాలి.
0: విత్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ దే షుడ్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కనుకనే ఈనాడు మొట్టమొదట న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అన్నారు.
0: We have to understand today, no association, no authority, no property would ever help you to achieve immortality other than sacrifice.
1: కనుకని త్యాగ పురుషులు ఈనాడు లోకమునకు అవసరం.
0: We need men of sacrifice today.
1: స్వార్థాన్ని త్యజించాలి.
0: One has to sacrifice and
1: వరించాలి.
0: And we should develop sacrifice. దివ్యత్వాన్ని
1: ప్రేమించాలి.
0: And we should love divinity.
1: భారతదేశం యొక్క పవిత్రత ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: The sanctity and sacredness of this country is beyond all narration. భారతదేశం యొక్క
1: గాలిలో సత్యం ప్రసరిస్తూ ఉండాలి.
0: In fact, that is the truth that goes around the air in this country.
1: భారతదేశం యొక్క డస్ట్ లోపల ధర్మమంతా చేరి ఉంటుండాలి.
0: The dust of Bharat is full of dharma.
1: భారతదేశం యొక్క జనం లోపల ప్రేమ ఆవరిస్తూ ఉంటుండాలి.
0: The waters of Bharat carry love all through.
1: ప్రతి భారతీయుని యందు కూడాను పవిత్రమైనటువంటి త్యాగం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవరీ.
1: కానీ ఆ క్షమాతత్వాన్ని ఈనాడు వర్ణించుకోలేకుండా పోతున్నాం.
0: దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ టుడే.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతీయుని యందు ఉన్నటువంటి శక్తి ఏ దేశమునందు కూడాను లేదు.
0: ది కెపాసిటీస్ అండ్ లేటెంట్ టాలెంట్స్ ఇన్ భారత్.
1: కానీ ఐకమత్యం లోపించడం చేతనే అన్ని శక్తులు నిరుపయోగమైపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ ఆల్ దీస్ కెపాసిటీస్ అండ్ క్వాలిటీస్ హావ్ గాన్ ఇన్ వెయిన్.
1: కనుకనే యూనిటీని ఈనాడు మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ యూనిటీ టుడే.
1: ఆ యొక్క ఐకమత్యమే లేకపోయినప్పుడు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేకుండా ఉంటుండాలి.
0: వెన్ దేర్ ఇస్ నో యూనిటీ ఆల్ ది రిమైనింగ్ క్వాలిటీస్ ఆర్ యూస్లెస్.
1: గంగా జమున ఇలాంటి ప్రవహించేటువంటి నదులు కావలసినన్ని ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రివర్స్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్.
1: కానీ ఆ జలం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రజల లోపల లేకపోతుండాలి.
0: బట్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ వాటర్ ప్రాపర్లీ.
1: ప్రభుత్వం కూడా దీని యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతుండాలి.
0: గవర్నమెంట్ హాస్ నాట్ రికగ్నైజ్డ్ దిస్ ఫ్యాక్ట్.
1: ఈ జనమంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
0: ద వాటర్ ఈజ్ వేస్టెడ్.
1: ఎందుకు సద్వినియోగం చేయకూడదు?
0: వై డోంట్ దే
1: ప్రజలకు అందించడానికి ప్రయత్నించకూడదు?
0: వై డోంట్ దే సప్లై డ్రింకింగ్ వాటర్ టు సొసైటీ?
1: అంతవరకు మనం పోనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
1: బొంబాయి పట్టణము,
0: ది సిటీ ఆఫ్ బాంబే,
1: మన ఇండియాకంతా కూడా స్టమక్ వంటిది ఇది.
0: ద సిటీ ఆఫ్ బాంబే ఇస్ ద స్టమక్ ఆఫ్ ఇండియా.
1: కానీ ఈ స్టమక్ కు తగినంత ఆరోగ్యం లేకుండా పోతుండాలి.
0: వీ షుడ్ సీ దట్ ది స్టమక్ ఈస్ ప్రాపర్ హెల్దీ.
1: ఎంతమంది హట్స్ లోపల ఎంత బాధలు పడుతున్నారు.
0: దేర్ ఆర్ మెనీ లివింగ్ ఇన్ స్లమ్స్.
1: ఏ చదువులు సంధ్యలు లేకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి పిల్లలు ఎంతమంది బజార్లో తిరుగుతున్నారు.
0: దేర్ ఆర్ మెనీ చిల్డ్రన్ హూ ఆర్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు రిసీవ్ ఎనీ ఫార్మల్ లెర్నింగ్.
1: కోల్పోయి ఆనందానికి దూరమైపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి జీవులు ఎంతమంది ఉంటున్నారు.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ బికమ్ సిక్.
1: అలాంటి పరిస్థితి లోపల మన బొంబాయి లోపల కావలసినంత మంది కోటీశ్వరులంతా ఉంటున్నారు.
0: హియర్ ఇన్ బాంబే దర్ మెనీ పీపుల్ ఆర్ క్రోర్ హూ హావ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
1: ఈ సంపాదించినటువంటి ధనం ఏం చేస్తున్నారు?
0: వాట్ ఈస్ దర్ డూయింగ్ విత్ దిస్ మనీ?
1: ఏమి సద్వినియోగం చేస్తున్నారు?
0: ఇన్ వాట్ వే దర్ యూజింగ్?
1: ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపకారమైనటువంటి చేస్తున్నారు?
0: ఇన్ వాట్ వే ఆర్ దే సర్వింగ్?
1: ఒక చదువులకు లేక అంతకో ఏదైనా ఉపయోగం పడేటువంటి ఒక చదువులు ఏ మాత్రమైనా చేస్తున్నారా?
0: ఆర్ దే డూయింగ్ ఎనీ సర్వీస్ యాక్టివిటీ?
1: లేదు లేదు.
0: నో వాట్ నథింగ్ వాట్ ఎవర్.
1: మాటలు గొప్పగా చెప్తారు, పనుల లోపల జీరోగా ఉంటున్నారు.
0: దే మేక్ ఎక్సలెంట్ స్పీచెస్ బట్ దే ఆర్ జీరోస్ ఇన్ ప్రాక్టీస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్.
1: ప్రజలకు తగినటువంటి యొక్క సౌకర్యాన్ని మనం ఆర్జించాలి.
0: వీ షుడ్ ప్రొవైడ్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్ టు సొసైటీ.
1: కన్నులతో చూస్తున్నాం వారి అవస్థలు.
0: వీ సీ దేర్ ప్లాయ్.
1: చెవులతో వింటున్నాము.
0: వీ లిసన్ దేర్ సఫరింగ్.
1: వారి మనస్సుతో అనుభవిస్తున్నాము.
0: వీ ఆల్సో థింక్ ఆఫ్ ఇట్.
1: చేతితో దీనికి తగినటువంటి సహాయం చేయలేకపోతున్నాము.
0: బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు రెండర్ ఎనీ సార్ట్ ఆఫ్ హెల్ప్.
1: భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము help ever hurt never.
0: Therefore the culture of Bharat lays emphasis on this dictum.
1: ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి అనేక దేశములకంతా కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రచారమును అభివృద్ధి పరచుకుంటూ వచ్చింది.
0: Since ancient times the culture of Bharat has set an ideal to the rest of the world.
1: ఎన్న భారతే తన్న భారతాని భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రత మరి ఏ దేశంలో కూడా లేదు.
0: The sacredness present here in this country is not noticed anywhere in the world.
1: కనుకనే మొట్టమొదట భారతదేశం యొక్క సంబంధాన్ని నేను భారతీయుడు అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ కన్విక్షన్ దట్ ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: సమాజం నుంచి ధర్మను ఆకర్షిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డ్రా మనీ అవుట్ ఆఫ్ సొసైటీ.
1: జనం నుంచి ధర్మను పోగు చేసుకుంటున్నారు.
0: వీ ఎర్న్ మనీ ఇన్ సొసైటీ.
1: కానీ ప్రజలకు తిరిగి దాన్ని సద్వినియోగం చేయలేకుండా పోతున్నారు.
0: బట్ వీ డోంట్ యూజ్ ఇట్ టు రెండర్ సర్వీస్ టు.
1: ఈ ధనమంతా ఏం చేస్తారు?
0: వాట్ ఆర్ వీ డూయింగ్ విత్ ద మనీ?
1: ప్రజలకే వినియోగపరచాలి.
2: We have to use it for society.
1: కనుక మొట్టమొదట మన గ్రామాన్ని మనం అభివృద్ధి పరచుకుందాం.
2: First we should develop our own village.
1: తదుపరి మన కులాన్ని అభివృద్ధి పరచుకుందాం.
2: That should go to community.
1: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను దివ్యత్వం అనేటువంటి ఒక తత్వం ఒక్కటే.
2: The same divinity is present
1: there
2: in everyone.
1: There is only one caste. Caste of humanity.
2: There is only one caste, the caste of humanity.
1: Religion of love.
2: One religion of
1: language
2: love.
1: Language of the heart.
2: The language of the heart.
1: ఆ మూడింటి యొక్క తత్వమును మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We have to develop this true spirit of all these three points.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను శ్రీమంతుడైనటువంటి వాడు తాను ఉండే లోపల్ని సద్వినియోగపరచుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: ఎవ్రీ రిచ్ మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ టు సర్వ్ ద కమ్యూనిటీ. దే షుడ్ బిల్డ్ హాస్పిటల్స్.
1: పిల్లలకు బీద వాళ్ళకంతా స్కూల్స్ కట్టించాలి.
2: దే షుడ్ కన్స్ట్రక్ట్ స్కూల్స్ ఫర్ పూర్ చిల్డ్రన్.
1: కానీ కట్టిస్తున్నారు హాస్పిటల్స్ స్కూల్స్.
2: Yes, they do build hospitals and schools.
1: ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్?
1: ఒక 10 crores తో ఒక హాస్పిటల్ కట్టామంటే 100 crores కంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
2: దే బిల్డ్ హాస్పిటల్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 10 crores టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ 100 crores.
1: ఇది మనం చేయవలసిన పూజ.
2: ఇస్ దట్ ద బిజినెస్ వి ఆర్
1: ఫ్రీగా మనం అందించాలి ప్రజలకు.
2: లెట్ అస్ డూ ఫ్రీలీ.
1: అప్పుడే నీవు సంపాదించినట్టుకు తగినటువంటి సార్థకం అవుతుంది.
2: దెన్ ఓన్లీ ఆల్ ద ఎర్నింగ్స్ వుడ్ బికమ్
1: ప్రేమ స్వరూపులారా. దైవం అందరి యందు ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
1: దైవం ఎక్కడ లేనటువంటి స్థానం లేదు.
2: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే. అందరికీ మనం గౌరవించాలి.
2: హూమ్ సో ఎవర్ యు రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
1: కనుకనే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం ప్రత్యేకంగా భావించకూడదు.
2: నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ సపరేట్.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
2: God is with you, in you, above you, below you, around you.
1: You are also God.
2: You are also God.
1: కనుక మనం ఏ మాత్రం కూడా నేను మానవుడని అనుకోకూడదు.
2: Never consider that you are.
1: మనం అందరూ దైవ స్వరూపులమే.
2: You are the embodiments of divine.
1: ఆ దైవ ప్రేమను మనం సర్వులకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి.
2: We should share this love of God with everybody.
1: కనుక love is God. Live in love.
2: Love is God. Live in love.
1: Start the day with love.
2: Start the day with love.
1: Spend the day with love.
2: Spend the day with love.
1: Fill the day with love.
2: Fill the day with love.
1: End the day with love.
2: End
1: the
2: day with
1: love. This is the way to God.
2: This is the way to God.
1: ఈ ప్రేమ తత్వాన్ని మన యందు హృదయమందు ఉండి కూడాను మనం ఏమి ప్రయోజనం లేనటువంటి వారిగా ఉన్నాం.
2: With all the love present humanity in our heart, unfortunately we are useless.
1: ప్రేమను సమాజంలో ఎంతమందికి పంచుతున్నాం మనము?
2: How many of us are sharing this love in society?
1: ప్రేమను పంచినప్పుడే మనం ఒక ప్రాణులుగా జీవిస్తాం.
2: When once we share love with everybody, we are fit to be called
1: ప్రేమను అధికంగా తీసుకోవాలి.
2: In fact we should go by this
1: love. ఇది కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు.
2: Love is not one way.
1: Give and take, give and take, give and take.
2: Love is two channel, give and take, by way traffic.
1: ఈ తత్వాన్ని మనం ఈనాడు భారతీయులు అభివృద్ధి పరచుకోవాలి.
2: సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ డెవలప్ దిస్.
1: క్రోధము, ద్వేషము, అసూయను భారతీయులై.
2: We should kill the anger, the lust, the greed and avarice.
1: ఏంటి anger, anger, anger?
2: What is this anger?
1: ఇదంతా animal quality.
2: Anger is an animal quality.
1: Anger వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అని 10 times అనండి, ఆ కోపం పోతుంది.
2: In moments of anger, repeat the same thing, I am not dog, I am man. I am not dog, I am man. Then anger will get out.
1: ఈ చలనం అంతా వస్తుంటది మానవునికి.
2: We have animal qualities.
1: అనేక విధములైనటువంటి యొక్క చలనం అంతా జరుగుతుంటది.
2: So many things happen.
1: అలాంటి సమయంలో I am not monkey, I am man. I am not monkey, I am man. అని ఆ రీతిగా మనసును స్థిరం చేసుకోవాలి.
2: When you have wavering mind, think that I'm not monkey, I'm man. I'm not monkey, I'm man.
1: కనుకనే క్రోధము, తాపము, ఈర్ష, అసూయ, డమ్మం ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
2: Therefore anger, lust, hatred, jealousy are animal qualities.
1: ప్రేమ, సత్యము, త్యాగము, సహనము, సానుభూతి ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితము.
2: లవ్, ట్రూత్, సాక్రిఫైస్ ఫర్ బ్యాలెన్స్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అటువంటి మానవత్వం అనేటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను మనం అనిమల్ జీవితాన్ని గడుపుతున్నాం ఈనాడు.
2: హావింగ్ టేకెన్ బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వీఆర్ లీడింగ్ ఎన్ అనిమల్ లైఫ్.
1: కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క దుర్గుణాన్ని దూరం చేయాలి.
2: సో వీ షుడ్ గివ్ అప్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: ప్రేమ, ప్రేమ, ప్రేమ, ప్రేమను పెంచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
1: ప్రేమనే నిజమైనటువంటి దైవము.
2: లవ్ ఇస్ గాడ్.
1: ఈ దివ్యత్వమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ దిస్ డివైన్ లవ్ డే బై డే.
1: కనుకనే దైవం ప్రత్యేకంగా మీకంటే వేరు లేదు.
2: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
1: మీ యందే ఉంటున్నాడు దైవము.
2: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: మీరే దైవంగా ఉంటున్నారు.
2: యు ఆర్ గాడ్.
1: అలాంటి దైవత్వాన్ని మీరు ఎందుకు వ్యర్థం చేస్తున్నారు?
2: వై డు యు వేస్ట్ ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ యూ?
1: ప్రేమ స్వరూపులారా,
2: ఈనాడు
1: ఏదో మందిరాలు కట్టుకోవటము, పూజలు చేసుకోవటము, వ్రతములు చేసుకోవటము, భజన చేసుకోవటం ఇది కాదు ముఖ్యమైన భక్తి.
2: కన్స్ట్రక్టింగ్ టెంపుల్స్, offering worship are not the signs of spirituality.
1: Work is worship.
2: Work is worship.
1: Duty is God.
2: Duty is God.
1: Ee duty ni sakramanga chey.
2: డ్యూటీ
1: కర్తవ్యం యోగముచ్యతే అన్నది భగవద్గీత.
2: భగవద్గీత సేస్ డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ
1: కర్మణ న ప్రజయ ధనేన అనేటువంటి తత్వం లోపల మనం త్యాగానికి అమృతత్వ మానసు దీని త్యాగములో మనం ప్రవేశించచ్చు.
2: ఇట్ ఈస్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ అట్ ది ఎండ్. వీ షుడ్ డెవలప్ దట్ స్పిరిట్.
1: కనుకనే ప్రేమ చేతనే మన జీవితాన్ని అంత్యం చేయాలి.
2: వీ షుడ్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
1: మనం మానవ జన్మ మెత్తినాము.
2: We have taken human life.
1: జంతునాం నరజన్మ దుర్లభం.
2: Human life is extremely rare.
1: ఇలాంటి దుర్లభమైన మానవ జన్మ వ్యక్తి కొడును వ్యక్తం చేసుకోవటం సార్థకం కాదు.
2: Having been born a human being, which is rather rarest of all, we should not waste our life.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలంటే పరోపకారం చేయాలి.
2: In order to redeem our lives, we should serve society.
1: 10 మంది జీవితానికి సుఖంగాని అందించాలి.
2: We should provide comforts to fellow men.
1: కనుక అలాంటి పవిత్రమైన మార్గంలో ఈనాడు మనం ప్రవేశించాలి.
2: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ ఫ్రమ్
1: టుడే. బొంబాయి లోపల చూస్తే భవనాలు చూస్తే పెరిగిపోతున్నాయి.
2: వీ ఫైండ్ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్
1: దాని ప్రక్కనే కొన్ని హట్స్ అంతా కూడా గలీజ్ గా ఉంటుంటాయి.
2: బై ది సైడ్ ఆఫ్ దిస్ మ్యాన్షన్స్ మల్టీ స్టోరీ
1: దీని వల్లే అనేక రోగాలు అంతా వస్తున్నాయి.
2: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసీజ్.
1: అనేక మంది ప్రాణములంతా పోతున్నాయి.
2: మెనీ డై.
1: ఇలాంటివి మనం చూస్తూ చేస్తూ ఎందుకున్నాము?
2: వీ సీ అండ్ కీప్ క్వైట్. వై?
1: ఇవంతా కూడా కొంచెం పవిత్రం గావించుకోవడం పరిశుద్ధం చాలా అవసరము.
2: అండ్ వీ షుడ్ ప్యూరిఫై క్లెన్స్ ద ప్రెమిసెస్.
1: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క మనస్సు యొక్క తత్వమే ఇవన్నీ కూడా.
2: ఎవ్రీథింగ్ ఈస్ నథింగ్ బట్ ద మైండ్.
1: కనుక ఈనాటి మానవుడు డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్ చే లైఫ్ గా ఉంటుండాలి.
2: మ్యాన్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్.
1: కారణమేమిటి?
2: వై?
1: టూ మచ్ డిజైర్స్ డిజైర్స్ డిజైర్స్.
2: The cause for depression is too many desires.
1: Less luggage, more comfort, make travel a pleasure.
2: Less luggage, more comfort, make travel a pleasure.
1: Mana manava jeevitham deergha prayanam ainatundi.
2: Human life is a long journey.
1: Deento ee desires, desires ainatundi luggages oorke veskonu pothunnam.
2: Desires constitute luggage.
1: కనుక ఈ డిజైర్స్ కొత్త వరకు కట్టుకోవాలి.
2: We should cut short our desires.
1: సీలింగ్ చేయాలి.
2: We should put a ceiling on desire.
1: ఉండాలి. కానీ అమితమైన ఆశ ఉండకూడదు.
2: వి షుడ్ నాట్ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్స్.
1: కనుకనే అప్పుడే మన భారతదేశము యావత్ ప్రపంచంలో కూడా నాయకత్వాన్ని వహిస్తుంది.
2: దెన్ భారత్ విల్ బి ఎ లీడర్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: భారతదేశంలో ఎట్టి ఇబ్బంది కూడా లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ ఫండమెంటల్లీ.
1: యుద్ధములు రావు.
2: నథింగ్ వాట్స్ ఎవర్ హ్యాపెన్.
1: ఎట్టి కష్టములు ఉండవు.
2: యు విల్ నాట్ హ్యావ్ సఫరింగ్.
1: త్వరలోపల ఆనందమైన జీవితాన్ని భారతీయులు గడుపుతారు.
2: You are going to lead a life of bliss in future.
1: కనుకని కడుపు వంటి మన భారతదేశం యొక్క బొంబాయిని మనం పరిశుద్ధపరచుకోవాలి.
2: Therefore we should keep the stomach of Bharat, the Bombay in perfect health.
1: అప్పుడే అన్ని దేశములకు కూడాను అన్ని అంగములకు కూడాను ఆరోగ్యాన్ని చేకూరుతుంది.
2: Then the rest of the limbs of this human body, the countries would be all right.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. పరోపకారం అనేటువంటి యొక్క పుణ్యం మనం చేయాలి.
2: And we should do meritorious deeds by rendering service to others.
1: కనుకని మనం తినడానికి ఉంది.
2: Yes, we have to
1: ఉండి ప్రయోజనం ఏంటి? నీవు తినేది ఇంకొక 10 మందికి పెట్టు.
2: You also serve others. What
1: ఈ విధమైన విశాలమైన భావం రావాలి.
2: You should develop broad-mindedness.
1: ఇది ఎక్స్పాన్షన్ లవ్.
2: This is expansion love.
1: కానీ ఈ ఎక్స్పాన్షన్ లవ్ మనం డెవలప్ చేసుకోవటం లేదు.
2: We are not developing this expansion love.
1: కంట్రాక్షన్ లవ్ డెవలప్ చేస్తున్నాం.
2: We notice contraction love
1: today. చాలా సంకుచితమైనటువంటి యొక్క దృష్టి.
2: It is narrow outlook.
1: ప్రపంచమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయాన్ని పెంచుకోవాలి.
2: World is so vast. We should be broad-minded.
1: భారతదేశంలో అనేక మంది మహనీయులు పుట్టారు.
2: దేర్ నోబుల్ సోల్స్ హావ్ టేకెన్ బర్త్ హియర్.
1: అనేక మంది త్యాగులు పుట్టారు.
2: దేర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అనేక మంది యోగులు పుట్టారు.
2: దేర్ ఆస్పిరెంట్స్.
1: కానీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
2: దెన్ వాట్ ఈస్ ది బెనిఫిట్?
1: చేయవలసినటువంటి ఒక సత్కార్యములు చేయలేకపోతున్నారు.
2: వి ఆర్ నాట్ ఏబుల్ టు డు ఎనీ గుడ్ వర్క్ టుడే.
1: ఉండవలసినటువంటి ఒక సద్బుద్ధిలో ఉండలేకపోతున్నారు.
2: వి డోంట్ హావ్ గుడ్ మైండ్.
1: కనుకనే గుడ్ మైండ్ గుడ్ హార్ట్ గుడ్ హ్యాండ్.
2: సో వి షుడ్ హావ్ గుడ్ మైండ్ గుడ్ హార్ట్ అండ్ గుడ్ హ్యాండ్ టు వర్క్.
1: అప్పుడే మనకు నిజమైనటువంటి త్యాగము.
2: దట్ ఈస్ రియల్ సాక్రిఫైస్.
1: చేయి ఉంటుండాలి. ఏంటి ఈ కంకణాలంతా ధరించుకోవటం?
2: వై డు యు హావ్ బ్యాంగిల్స్?
1: హస్తస్య భూషణం దానం.
2: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఈజ్ చారిటీ.
1: కంఠస్య భూషణం స్తోత్రం.
2: అండ్ దెన్ ద డెకరేషన్ టు ద నెక్
1: సత్యం కంఠస్య భూషణం.
2: అండ్ ఈజ్ ద ట్రూత్.
1: అదే మన గొంతుకు అలంకారము.
2: అండ్ ట్రూత్ ఈజ్ ద ప్రాపర్ డెకరేషన్.
1: ఇలాంటి అలంకారం ఈనాడు మాని
2: we have given up those jewels.
1: అనేక రకమైన అలంకారాలు మనం చేసుకోవటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
2: బట్ వీ హ్యావ్ ఓన్లీ అదర్ ఆర్నమెంట్స్.
1: మొట్టమొదట మనం త్యాగం అనేటువంటి యొక్క భూషణం హస్తానికి అందించాలి.
2: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ జ్యూవెల్ ఆఫ్ చారిటీ ఇన్ అవర్ హ్యాండ్.
1: కనుకని మన కంఠం నుంచి వచ్చేటువంటి సత్యము సత్యం సత్యం వద ధర్మం చెర.
2: వీ షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ రైట్.
1: మన భారతీయ సంస్కృతి యందు అనేక కాలం నుంచి అనేక యుగముల నుంచి కూడా ఈ సత్య ధర్మాన్ని ప్రబోధిస్తూ వస్తుంది.
2: భారత్ ఫాలోడ్ సిన్స్ ఏజెస్ the twin principles of truth and righteousness.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నుండి పుట్టి
0: నేను
1: భారతీయుడిని ఆదర్శవంతమైనటువంటి భారతీయుడిగా తయారు కావాలి.
0: వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఎస్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ భారత్.
1: కనుక ఏ జాతి వారైనా కూడా మన యొక్క జాతి యొక్క తత్వాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి.
0: వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ ఓన్ కల్చర్.
1: ప్రతి మతమునందు కూడా ఈ దివ్యమైనటువంటి త్యాగములు బోధిస్తూనే వచ్చినాయి.
0: ఎవ్రీ రిలీజియన్ ప్రాపగేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్. కానీ
1: ముస్లింస్ కానీ పర్షియన్స్ కానీ సిక్కులు కానీ హిందువులు కానీ అందరి ఎందు కూడా పవిత్రమైన భావములు ఉంటున్నాయి.
0: నో మ్యాటర్ క్రిస్టియన్స్ ఆర్ పర్షియన్స్ ముస్లింస్ ఆర్ హిందూస్,
1: ఏ మతములు చెడ్డది కాదు, ఏ మతములు చెడ్డది కాదు.
0: నో రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: ఇఫ్ మతి ద మైండ్ ఇస్ గుడ్, వాట్ మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: కనుకనే మనం మతిని ముందు చక్క చేసుకోవాలి.
0: సో వీ షుడ్ కరెక్ట్ అవర్ మైండ్,
1: అప్పుడే మతం అంతా కూడా చక్కబడుతుంది.
0: అండ్ రిలీజన్ వుడ్ బి కరెక్ట్.
1: మత భేదములు ఎవరు కూడా పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గా మనం జీవించాలి.
0: వీ షుడ్ లివ్ ఇన్ ఫ్రెటర్నిటీ బ్రదర్హుడ్.
1: దీనినే జీసస్ కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్ అన్నాడు.
0: జీసస్ సెడ్ all are one my dear son be alike to everyone.
1: Adiye bharatiya sanskruti endukudanu
0: the same in
1: ishara sarvabhutaram ishavastyam idam jagat anindi.
0: Culture of Bharat says that God is present in all of the beings. God is present everywhere.
1: Kanuka ye matham kudanu chettadi bodhinchatam ledu.
0: No religion teaches anything
1: bad. Anni mathamulu kudanu adarshavantamainatuvi.
0: All religions are ideal.
1: Aa mathamulaku taginatuvanti adarshanni neevu nirupinchu.
0: And you prove, demonstrate in your practical life.
1: Ante kaani kevalam bodhisthu povatam valla prayojanam ledu.
0: It should not be any precept.
1: Dani aacharana endu pettali.
0: It should reflected in practice.
1: Plate potato chapati unte,
0: when potato chapati are served in a plate,
1: పొటాటో చపాతి అని 100 పర్యాయం అంటే పొట్ట నిండుతుందా?
0: ఈవెన్ ఇఫ్ యూ రిపీట్ వెర్బల్లీ 100 టైమ్స్ పొటాటో చపాతి, యువర్ హంగర్ కెనాట్ బి ఫీల్డ్.
1: కాదు, ఒక్కతూరి దాన్ని తీసుకుని తిను.
0: యూ కలెక్ట్ ఇట్ అండ్ ఈట్ ఇట్ వన్స్.
1: కనుక నీవు 10 మందికి బోధించే బదులు ఒక్కటైనా నీవు ఆచరించి ప్రయించు.
0: ఇన్స్టెడ్ టీచింగ్ మెనీ పీపుల్ అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక నీ ప్రాక్టికల్ దీంట్లో ప్రయత్నం చేయాలి.
0: మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ప్రాక్టీస్ ది ప్రిన్సిపల్.
1: ఈ ప్రాక్టికల్ ప్రిన్సిపల్ అంతా మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది.
0: వెన్ వీ ప్రాక్టీస్ దీస్ ప్రిన్సిపల్స్ ది
1: కేవలం బుక్కిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఇలాంటివంతా పెట్టుకుని ప్రయోజనం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ది బుక్కిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్,
1: ఈనాడు మన నాలెడ్జ్ ని పెంచుకుంటున్నాం అనుకుంటున్నాము.
0: వీ థింక్ దట్ వీ ఆర్ గ్రోయింగ్.
1: కాదు కాదు కాదు కాదు.
0: No.
1: మన ఉన్న నాలెడ్జ్ అంతా పాడు చేసుకుంటున్నాము.
0: వీఆర్ స్పాయిలింగ్ ది ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్.
1: మొట్టమొదటి నాలెడ్జ్,
0: ఫస్ట్ నాలెడ్జ్,
1: సెకండ్ స్కిల్,
0: నెక్స్ట్ స్కిల్,
1: థర్డ్ బ్యాలెన్స్,
0: థర్డ్ కమ్స్ బ్యాలెన్స్,
1: ఫోర్త్ ఇన్సైడ్, ఫోర్త్ ఇన్సైడ్,
0: ద ఫోర్త్ ఇన్సైడ్.
1: ఫస్ట్ బ్యాలెన్స్ ఒక జ్ఞానం ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ నాలెడ్జ్ ఎట్ ద ఫస్ట్ స్టేజ్.
1: ఆ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ చక్కగా ఉంటుంది.
0: దెన్ వన్స్ వీ స్కిల్ ద నాలెడ్జ్ దేర్ విల్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కానీ ఈనాడు బ్యాలెన్స్ లేకపోవటానికి ఈ యొక్క నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు.
0: దేర్ ఇస్ నో బ్యాలెన్స్ టుడే బికాస్ వీ డోంట్ స్కిల్ ద నాలెడ్జ్ బట్ వీ కిల్ ద నాలెడ్జ్.
1: మానవుని యొక్క బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: సో ద బ్యాలెన్స్ ఇస్ లాస్ట్ ఇన్ లైఫ్.
1: మానవునికి బ్యాలెన్స్ చాలా ప్రధానమైనటువంటిది.
0: బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అప్పుడే మానవుని యొక్క దృష్టి అంతర్ముఖంగా ఆవిస్తుంది.
0: దెన్ వీల్ హ్యావ్ ది ఇన్వర్డ్ లుక్.
1: మానవుడు చాలా తెలివితేటలుగా పెంచుకుంటున్నాడు.
0: మ్యాన్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్.
1: చెలిమి, కలిమి, బలిమిని మూడింటిని మాత్రం చూస్తున్నాడు, కానీ గుణమును చూడటం లేదు.
0: మ్యాన్ గోస్ బై ది ఫ్రెండ్షిప్, ద వెల్త్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, బట్ హీ డజంట్ థింక్ ఆఫ్ వర్చ్యూస్.
1: కలిమి, బలిమి, చెలిమి ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ద ఫ్రెండ్షిప్, ద వెల్త్,
1: గుణం ఉండాలి. గుణం
0: గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
1: కనుకనే మానవునికి మంచి గుణం ఉండినప్పుడే మానవత్వం అనేది ప్రకాశిస్తుంది.
0: వెన్ దర్ హ్యూమన్ వాల్యూస్ ద హ్యూమన్ లైఫ్ విల్ షైన్ బ్రిలియంట్లీ.
1: కనుకనే నీవు మానవుడిగా నీవు బ్రతకడానికి ప్రయత్నించాలి.
0: మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ
1: మానవుడిగా ఆదర్శాన్ని అందించడానికి ప్రయత్నించాలి.
0: బి ఎన్ ఐడియల్ మ్యాన్.
1: మానవునిగా సమాజం లోపల ఐకమత్యం పెంచుకోవాలి.
0: లెట్ అస్ ఫాస్టర్ యూనిటీ యాస్ మెన్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: దట్ ఇస్ ద ట్రూ డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: డివినిటీ, డివినిటీ అంటున్నాం. ఏమిటి ఈ డివినిటీ?
0: వి సే డివినిటీ, వాట్ ఇస్
1: ఇట్? అందరి యందు ఉన్నటువంటి ప్రేమ తత్వమే పెద్ద డివినిటీ.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ ఆల్ ఇస్ డివినిటీ.
1: కానీ ఎన్ని మతములు ఉండినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ రిలీజియన్స్, అన్నింటి
1: యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
0: లవ్ ఇస్ అండర్ కరెంట్ ఇన్
1: ఆల్. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ అన్ని చేస్తున్నాం. అన్నింటి యందు కామన్ మ్యాటర్ షుగర్.
0: వీ హ్యావ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, లడ్డు, బట్ ద సేమ్ షుగర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఈ షుగరే లేకపోతే నో మైసూర్ పాక్, నో గులాబ్ జామ్.
0: వితౌట్ ది షుగర్ దేర్ ఇస్ నో మైసూర్ పాక్, దేర్ ఇస్ నో గులాబ్ జామ్.
1: అన్ని మతములు ఎందుకు ప్రేమ అనేటువంటి షుగర్ లేకపోతే ఈ మతముల యొక్క ప్రభావం పూర్తి నిరుపయోగం అవుతుంది.
0: దేర్ ఫోర్ దేర్ ఇస్ దిస్ నెక్టరైన్, ద షుగర్, లవ్ ఇన్ ఎవ్రీ రిలీజియన్.
1: కనుకనే మనము ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది లోకంలో మరొకటి లేదు.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
1: ప్రేమ చేతనే మన జీవితాన్ని అర్థం చేయాలి.
2: వీ షుడ్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
1: ప్రేమ చేతనే మన ఆదర్శాన్ని నిరూపించాలి.
2: వీ కెన్ బి ఐడియల్స్ ఓన్లీ ఇఫ్ యు హావ్ లవ్.
1: ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలన్న ఆశ.
2: భగవాన్ వాంట్స్ us to develop love.
1: నేను ఎక్కడ పోయినా ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఒక్కటి ఉంటుంటే అదే మన ప్రాణము.
2: ద గాస్పుల్ ఆఫ్ సాయి ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ ఉండినప్పుడే మన జీవితం అంతా ప్రకాశిస్తుంది.
2: విత్ దిస్ లవ్ అవర్ లైఫ్ విల్ షైన్.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడా ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
2: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ దేర్ షుడ్ నాట్ బి షార్టేజ్.
1: ప్రేమను సముద్రం వలె విశాలం గావించాలి.
2: లెట్ ద లవ్ షుడ్ బి సో వాస్ట్ యాస్ మై డివోషన్.
1: హృదయము ప్లస్ దయా హృదయం. మన కంపాషన్ తో కూడినటువంటి మన హృదయం.
2: ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆ కంపాషన్ నిజమైన ప్రేమ తత్వము.
2: దట్ కంపాషన్ ఇస్ ట్రూ లవ్.
1: ఆ ప్రేమనే లేకపోతే హార్ట్ లేనటువంటి మానవుడు కాదు పొందుతాడు.
2: వెన్ దేర్ ఇస్ నో లవ్ యు ఆర్ హార్ట్లెస్.
1: కనుక మానవుడి యొక్క తత్వము ప్రేమ స్వరూపం.
2: ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ దట్ ఆఫ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకొని ప్రజల యొక్క ఆనందాన్ని మనం పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: విత్ దిస్ లవ్ విదిన్ వి షుడ్ షేర్ ద జాయ్ విత్ అవర్ ఫెలో మ్యాన్.
1: దినమునకు 5 మందినైనా మనం ప్రేమించడానికి ప్రయత్నించాలి.
2: ఎవ్రీ డే అట్ లీస్ట్ వి ట్రై టు లవ్ 5 పీపుల్ అట్ లీస్ట్.
1: ఈ హస్తం చేత 10 మందికి దానం చేయాలి.
2: విత్ దిస్ హ్యాండ్ వి షుడ్ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: హృదయంతో మన ప్రవృత్తి ప్రేమను పెంచుకోవాలి.
2: వి షుడ్ షేర్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
1: దివ్యాత్మ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: డివైన్ ఆత్మ. ఎంత మంది ఇక్కడ ఉన్నారంటే ఎంత ప్రేమ తత్వం ఉంటుందో చెప్పండి.
2: ఇన్ దిస్ వాస్ట్ గ్యాదరింగ్ there is infinite love.
1: Government functions ka takudu lorrylo techi ichutuntaru.
2: For any government function people are transported in lorry.
1: Idi prema heart to heart, love to love.
2: But Bhagavan's connection is heart to heart, love to love.
1: Mana sambandham heart to heart, adhe mana sambandham.
2: Bhagavan's connection with everyone here is heart to heart, love to love.
1: Na prema meedi, mee prema nadi.
2: Your love is Bhagavan.
1: I and you are one. Anetvanti tattvani pechukovali.
2: Bhagavan says, Bhagavan and you are one.
1: మీరు కూడా భగవత్స్వరూపులే.
2: యు ఆర్ గాడ్.
1: మీరు మానవులు కాదు.
2: యు ఆర్ నాట్ సింప్లీ
1: శారీరకంగా నీవు మానవునిగా భావిస్తున్నావు.
2: ఫిజికల్లీ యు ఆర్ హ్యూమన్.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
2: యు ఆర్ నాట్ వన్.
1: యు ఆర్ త్రీ.
2: యు ఆర్ నాట్ వన్.
1: ది వన్ యు థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
2: ద వన్ యు థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ.
2: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ద మైండ్.
1: ది వన్ యు రియలీ ఆర్ దట్ ఇస్ ఆత్మ స్వరూపం.
2: ద వన్ యు రియలీ ఆర్ ఇస్ ఆత్మ.
1: ఆ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
2: వి షుడ్ డెవలప్ దిస్ పాయింట్.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మనం ఏకత్వంగా నిలుస్తాము.
2: వెన్ వీ గ్రో ఇన్ స్పిరిట్ దెర్ బి యూనిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇన్ని విధమైన తత్వం లోపల మన ప్రేమ లేకపోతే మన జీవితమే వ్యర్థము.
2: అవర్ లైఫ్ ఇస్ జస్ట్ ఎ వేస్ట్.
1: మన తల్లిని ఏ విధంగా ప్రేమిస్తున్నామో, మన దేశం అనేటువంటి తల్లిని ఆ విధంగా మనం ప్రేమించాలి.
2: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఫిజికల్ మదర్, యూ షుడ్ లవ్ యువర్ మదర్ ల్యాండ్.
1: దీనిని రాముడు చెప్పాడు.
2: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్.
1: జనని జన్మభూమశ్చ స్వర్గాదికి గరేసి, నా తల్లి అయినటువంటి యొక్క కౌసల్యాదేవి, నా పుట్టిన స్థానమైనటువంటి భారతదేశము నాకు స్వర్గంతో సమానం అన్నాడు.
2: రామా సెడ్ హిజ్ ఫిజికల్ బాడీ మదర్ కౌసల్య, హిజ్ మదర్ ల్యాండ్ భారత్ ఆర్ మోర్ దాన్ ది వెరీ హెవెన్.
1: కాబట్టి మీరందరూ కూడా రామస్వరూపులే.
2: సో యూఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ రామ.
1: వైవాంసో జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ కూడా దైవాంశ స్వరూపులే.
2: యూఆర్ ఆల్ ది స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ ఎటర్నల్.
1: మీరందరూ కూడా ఈ విధమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
2: వి షుడ్ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ సెంటిమెంట్.
1: నా పవిత్రమైన దేశం నా తల్లితో సమానం అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వి షుడ్ హావ్ కన్విక్షన్ అండ్ ఫుల్ ఫెయిత్ దట్ దిస్ మదర్
1: భారతీయ
2: యువకులు,
1: ఈనాటి భారతీయ యువకులు చదువులు చదువుతున్నారు.
2: మెనీ యంగ్స్టర్స్ స్టడీ.
1: కానీ తల్లి సమానమైనటువంటి దేశం వదిలిపెట్టి విదేశాల్లో పోయి చేరిపోతున్నారు.
2: దే లీవ్ దేర్ హోమ్ కంట్రీ మదర్ ల్యాండ్, గో అబ్రాడ్.
1: ఎక్కడైనా ఉండు,
2: యూ గో ఎనీవేర్.
1: కానీ నీ మాతృభూమిని మర్చకూడదు.
2: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్.
1: ఇది నాది మాతృదేశము.
2: దిస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నా ప్రియ మాతృభాష.
2: దిస్ మై మదర్ టంగ్.
1: ఇది నా మతమంచు.
2: దిస్ మై రిలీజియన్.
1: ఎడగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుగొక్కంట వస్తుంది.
2: ఇఫ్ వన్ డస్ నాట్ డిక్లేర్ సో హీస్ ఎ డెడ్ పర్సన్ కార్ప్.
1: కనుకనే మనం ఎక్కడైనా పోని మాతృదేశాన్ని మర్చకూడదు.
2: వేర్ ఎవర్ యూ గో యు ఆర్, యు ఆర్
1: మాతృదేశానికి సహాయం మనం చేయాలి.
2: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్ ల్యాండ్.
1: మాతృదేశం యొక్క సేవను మనం సల్పాలి.
2: యూ షుడ్ ఆఫర్ సర్వీస్ టు యువర్ కంట్రీ.
1: భగవంతుని చేరడానికి మూల కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ద వే టు గాడ్?
1: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
2: ఓన్లీ దిస్ లవ్ ఆల్
1: సర్వ్ ఆల్. బెస్ట్ వే టు గాడ్.
2: దట్ ద బెస్ట్ వే టు గాడ్.
1: ఈ సర్వ్ ఆల్,
2: ఈ
1: రెండింటి యొక్క తత్వంలోనే మన జీవితం ఎంతైనా అభివృద్ధి పరచుకోవచ్చు.
2: వి షుడ్ లీడ్ అవర్ లైఫ్ ఇన్ బిట్వీన్ ది టూ ప్రిన్సిపల్స్.
1: కనుక మనము ప్రేమ స్వరూపముగా మారి
2: వి షుడ్ బికమ్ ఎంబాడిమెంట్
1: ఆఫ్ లవ్. మనము దేహానికి మానవత్వం అనే పేరు వచ్చింది.
2: ఫిజికల్లీ వీఆర్ హ్యూమన్.
1: కానీ మనం మానవులు కాదు.
2: We're not simply
1: ప్రేమ స్వరూపమే.
2: We're embodiments of love.
1: Love is God, live in love.
2: Love is God, live in love.
1: ప్రేమ లేపనే మనం జీవితాన్ని వ్యక్తం చేసుకోవాలి.
2: In fact, we should end our lives in love.
1: దివ్యాత్మ స్వరూపులారా,
2: embodiments of
1: divine love. ఆత్మ స్వరూపులే కానీ దేహ స్వరూపులు కాదు.
2: You are divine, not simple physical
1: body. దేహాభిమానం పక్కకు నెట్టి ఆత్మాభిమానాన్ని పెంచుకోండి.
2: Brush aside the physical body, develop in spirit.
1: నీవు సాక్షాత్ భగవంతుడవే.
2: You are God.
1: ఇక్కడ ఉన్నాడు దేవుడు, అక్కడ ఉన్నాడని నీవు వెతకనక్కర్లేదు.
2: You don't need to search for
1: Search of God అనేటువంటిది చాలా తప్పు.
2: And you should not consider God separate from
1: love, love, love, love.
2: Love is God, love.
1: కనుకని ఆ లవ్ ను మనం ప్రయత్నించి పూర్వకంగా సాధించాలి.
2: So we should achieve this love universal.
1: ఈ ప్రేమ లేకపోతే మనం ప్రతి ప్రయోజనం ఉండదు.
2: Without this love, life is useless.
1: ప్రేమ స్వరూపులారా, భారతీయులు చేసేటువంటిది ప్రేమతో ఎట్టి కార్యకారమైనా చేయొచ్చు.
2: The citizens of Bharat can achieve any mighty things with love.
1: కనుక సాధించలేనిటువంటిది ఒక్కటి లేదు మానవునికి.
2: There is nothing that you cannot accomplish.
1: సాధించవచ్చును.
2: You can achieve.
1: ఒక్క ప్రేమ ఉంటుంటే చాలు.
2: Love is enough to achieve anything.
1: భారతదేశంలో ధనము తక్కువ లేదు.
2: There is no shortage of money.
1: గుణములకు తక్కువ లేదు.
2: Nothing whatsoever.
1: బలములకు తక్కువ లేదు.
2: No shortage of strength.
1: శక్తి యొక్క బలం కూడా ఉన్నది.
2: We are physically strong.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను మన యొక్క సిరిని సంపదను కూడా సద్వినియోగం చేయాలి.
2: Therefore everyone should make proper use of their money.
1: కనుకనే భారీ తత్వాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
2: We should make every effort to make the best possible use of all those things given by God.
1: Mati, sthiti, gati, sampatti, ee naligintini kodunu oka jeevithaniki oka stambhamulu vale bhavinchali.
2: We should consider the four pillars of life: the mati, the mind; the sthiti, the position; gati, the destination; the sampatti, the wealth of life.
1: అది ఏ మన యొక్క జీవితానికి నాలుగు స్తంభములు.
2: దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్.
1: ఇందులో ఏ పిల్లర్ లేకపోయినా జీవితం పాడైపోతుంది.
2: వితౌట్ ఎనీ పిల్లర్ ద లైఫ్ కెనాట్ స్టాండ్.
1: మతి ఉండాలి,
2: మైండ్
1: గతి ఉండాలి, స్థితి ఉండాలి, సంపత్తి ఉండాలి.
2: దేర్ షుడ్ బి ద మైండ్, ద పొజిషన్, ద వెల్త్ అండ్ డెస్టినేషన్.
1: అన్నింటి యొక్క ఏకత్వంలోనే మన జీవితం గడపాలి.
2: అండ్ వీ షుడ్ హార్మనైజ్ ఆల్ దీస్ అండ్ లీడ్ అవర్ లైఫ్.
1: అప్పుడే మన యొక్క జీవితము చాలా శాంతి ఏర్పడుతుంది.
2: దెన్ వీల్ బి పీస్ఫుల్.
1: ప్రపంచమంతా సైంటిస్ట్ చెప్తున్నారు.
2: The scientists say
1: ఎక్కడ చూసినా ఆటమే ఉంటుందని.
2: That there's atom everywhere.
1: కానీ వేదాంతం కూడా చెప్తుంది ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుందని.
2: The Vedanta also declares that there's divinity everywhere.
1: సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ.
2: Vedanta says that there is God everywhere, divinity everywhere.
1: కానీ పేర్లు వేరువేరుగా ఉండాలి.
2: Names are different.
1: ఆటమ్ అంటున్నారు వీళ్ళు, బ్రహ్మ అంటున్నారు.
2: Scientists call it as an atom, spiritualists call it as divinity. Atom is head of
1: Brahma kudunu sarvantaryami,
2: and God is everywhere.
1: Kanukane perulu pattukoni manam praakulaadakoodu.
2: It's only difference in nomenclature.
1: Prema pattukoni manam jeevisthamu,
2: and we have to live properly.
1: Premato jeevinchinatundi vaadu paramaatmani yokka sannidhini pennidhini anubhavisthaadu.
2: The life of love will take you close to God.
1: Kanuka manam ee naadu premanu penchukoni,
2: we have to develop love today.
1: Mana deshamlo kudunu taginatundi yokka gauravanni penchukoni,
2: and we should increase the pristine glory
1: మన మానవ జాతికి సత్కీర్తిని సంపాదించాలి.
2: అండ్ వీ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు హ్యుమానిటీ,
1: దేశం యొక్క సౌభాగ్యమే నా భాగ్యంగా భావించాలి.
2: వీ షుడ్ కన్సిడర్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ ఇస్ ద వెల్ఫేర్
1: ఆఫ్ ద ఇండివిడ్యువల్. దేశం యొక్క మంచితనమే నా మంచితనంగా నీవు విశ్వసించాలి.
2: అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద కంట్రీ ఇస్ యువర్ పర్సనల్ అడ్వాన్స్మెంట్.
1: దేశమే సౌభాగ్యం లేకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది సౌభాగ్యం?
2: ఇఫ్ ది కంట్రీ డజంట్ ప్రాస్పర్, హౌ డు ఎక్స్పెక్ట్ టు గ్రో?
1: కనుకనే నీవు మొట్టమొదటి దేశ సౌభాగ్యానికి నీవు పాకలాడు.
2: ఫస్ట్ ఎస్పైర్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది
1: దేశం యొక్క సౌజన్యాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
2: వర్క్ ఫర్ ది వెల్ఫేర్ of this country.
1: Samata, mamata, ee rendinti yokka ekatvanni manam pratichukovali.
2: We should unify these two principles, samata, the equality, and unity.
1: Kaani ee mamatane mana yokka mamata.
2: And this kind of attachment to the country is the true one.
1: Kanukane samatvamunu, matavattamunu, divyatvanni, saubhratvanni manam avritti parchukovali.
2: So we should develop the principles of the integrity, the honesty, equality and fraternity.
1: అందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
2: ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: మదర్స్ వేరు వేరే కావచ్చును,
2: మదర్స్ మే బి డిఫరెంట్,
1: కానీ మన యొక్క దేహములు అంతా ఒక్కటే.
2: బట్ ద బాడీ ఇస్ బేసికలీ సేమ్.
1: ప్రేమ చేత మనం అందరూ కూడా ఏకమైనప్పుడు ప్రపంచం అంతా మనం సాధించవచ్చు.
2: When we all join together in a spirit of love, we can achieve anything.
1: విశ్వాసంతో మనం బ్రతకాలి.
2: We should lead the life with self confidence.
1: ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం బ్రతికి ప్రయోజనం లేదు.
2: Without self confidence it is useless life.
1: కనుకనే నీవు ఆత్మవిశ్వాసంతో జీవించు.
2: లెట్ us lead our lives with self confidence.
1: నీ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే అదే నీ యొక్క కాన్ఫిడెన్స్.
2: The self confidence is the true confidence.
1: ఆ కాన్ఫిడెన్స్ మనం బలపరచుకోవాలి.
2: And we have to strengthen it.
1: ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు,
2: without self confidence,
1: భవనం కడుతున్నాము దీనికి పునాది చాలా అవసరము.
2: It amounts to constructing the building which needs foundation.
1: పునాది
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్,
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్,
2: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్,
2: సెల్ఫ్ సాక్రిఫైస్
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్,
2: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
1: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైనే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి బతికి ఉంటుండాలి.
2: దేర్ఫోర్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ డిపెండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే నిజమైన దైవం యొక్క విశ్వాసం ఉంటుంది.
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ఎంతో గొప్ప అదృష్టవంతుడు.
2: You are really very lucky.
1: మానవ జన్మ వ్యక్తి,
2: you have taken human life.
1: పవిత్రమైన జీవితాన్ని గడుపుకుంటూ,
2: you lead a sacred life.
1: ఈ జీవితాన్ని సార్థకం గావించుకునే మార్గంలో మీరు ప్రవేశించాలి.
2: In fact, you are trying, making every effort to redeem your life.
1: ఇన్ని వేల మంది లోపల ప్రేమ తత్వమే ఒకటి పరిగణించేది.
2: In fact, there is love present in
1: the country. ఎంత బాగుపడుతుంది,
2: the country will,
1: మన బొంబాయి కూడా ఎంత అభివృద్ధికి వస్తుంది,
2: everything will advance.
1: కనుకనే దేశంలో అన్నింటికంటే కూడా కడుపుతో సమానమైనటువంటి ఈ బొంబాయి యొక్క కీర్తిని మనం రక్షించాలి.
2: Therefore, the stomach of Bharat Bombay has got to be maintained well.
1: ఇది యావత్ ప్రపంచమునకే మనం ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
2: We should be ideal to the rest of the world.
1: బొంబాయి దీనికి చాలా అవసరమైనటువంటిది.
2: It is very important for
1: దీన్ని పరిశుద్ధపరచాలి.
2: We should purify.
1: పేదలకంతా కూడా విద్యాభివృద్ధి చేయాలి.
2: We should provide educational facility to the poor and needy.
1: పేదలకంతా కూడా ఆరోగ్యాన్ని అందించాలి.
2: We should provide medical care to the poor.
1: సంపాదించినటువంటి ధనమంతా కూడా సమాజమునకే వినియోగించాలి.
2: ఆల్ ద మనీ వీ ఎర్న్ షుడ్ బి స్పెండ్ టు సర్వ్ అదర్స్.
1: కేవలం కూడబెట్టి కూడబెట్టి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ అమాస్
1: కడకు దొంగల కవును దొరల కవును.
2: వెన్ వన్స్ యు అమాస్ వెల్త్, టు హూమ్ డస్ ఇట్ గో?
1: కాదు కాదు, మనం సద్వినియోగపరచాలి.
2: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
1: గాలి మనం తీసుకుంటున్నాము,
2: వీ బ్రీదింగ్ ఎయిర్,
1: తీసుకున్న గాలిని తిరిగి మరొక వైపు వదలకపోతే లంగ్స్ పాడైపోతుంది.
2: వీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, అదర్వైజ్ లంగ్స్ గెట్ స్పాయిల్డ్.
1: మనం భుజిస్తున్నాము,
2: వీ ఈట్,
1: భుజించిన అన్నాన్ని మరొక వైపు వసించకపోతే మన కడుపు చెడిపోతుంది.
2: వీ ఈట్ అండ్ ఎక్స్క్రీట్, అదర్వైజ్ స్టమక్ వుడ్ బి అప్సెట్.
1: అదే విధంగా మనం సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచాలి.
2: లైక్ వైజ్ ద మనీ ఎర్న్,
1: అప్పుడే హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్ అయిపోతుంది.
2: దట్ గ్యారంటీ is healthy, happy life.
1: నీవు కూడబెట్టుకుంటూ కూర్చుంటుంటే విచారము, డిప్రెషన్, కన్ఫ్యూజన్ బయలుదేరుతుంది.
2: If you go on amassing wealth, it leads to depression and confusion.
1: కాల భాగము 190 మంది డిప్రెషన్ లైఫ్ ని అనుభవిస్తున్నారు.
2: 90% of the people, they have depression.
1: కాలక డిప్రెషన్ కు మనం అవసరం ఇవ్వకూడదు.
2: We should not use scope.
1: ఈ రోగాలకంతా మూల కారణము కేవలం ఒక మన యొక్క భావములే.
2: Our thoughts are responsible for this depression.
1: మన యొక్క భావములను పరిశుద్ధం చేసుకోవాలంటే,
2: if you want to purify your feelings,
1: disappointment your reaction lekunda chuchukovali,
2: we should see that disappointment would not come out in the form of reaction.
1: Kanukane manamu ee naadu lokamlo aarogyavantulu gaanu aanandavantulu gaanu aadarshavantulu gaanu jeevinchali.
2: So we should be healthy,
1: live long life, healthy life, happy life and ideal life.
2: We should lead a long life, healthy life, ideal life.
1: ఈ ఐడియల్ లైఫ్ కావాలి మనకి.
2: వీ నీడ్ ఐడియల్ లైఫ్.
1: ఏ 10 మందినైనా మనం మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: అట్లీస్ట్ వీ షుడ్ హెల్ప్ అదర్స్ టు ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: కనుకనే మనము ఆదర్శమైన మానవులుగా తయారు కావాలి.
2: వీ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
1: ఈ ఆదర్శం లోపల బొంబాయి చాలా మస్ట్ ఫస్ట్ క్లాస్ తీసుకోవాలి.
2: బాంబే షుడ్ స్టాండ్ ఫస్ట్ ఇన్ బ్రింగింగ్ అప్ ఐడియల్ సిటిజన్స్.
1: ఏ విధంగా దానము ధర్మము చేస్తూ రావాలి?
2: బై అండర్ టేకింగ్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: అప్పుడే మనం ఐడియల్ లైఫ్ గా వస్తుంది.
2: దెన్ ఇట్ వుడ్ బి అన్ ఐడియల్ లైఫ్.
1: బొంబాయి కూడా పవిత్రంగా మారిపోతుంది.
2: ద హోల్ బాంబే విల్ బి సెక్రెడ్.
1: మనకు దేశం పైన ఏమాత్రం కూడా విశ్వాసం ఉంటే ఈ విధమైనటువంటి తలపులు మనం రావాలి.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు హావ్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్, యు విల్ హావ్ దిస్ నోబుల్ ఐడియాస్.
1: కనుకనే జీవితాన్ని సార్థకం చేసుకోండి.
2: అవర్ లైఫ్ షుడ్ బి ప్రాపర్ అండ్ సెక్రెడ్.
1: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
2: డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే ప్రధానమైనటువంటిది.
2: లవ్ ఈజ్ ఇంపార్టెంట్.

0: ప్రేమ స్వరూపులారా. మీరందరూ శాంతి భద్రతతో జీవితాన్ని, సంతోషమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: లివ్ లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్.
2: భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ టు లీడ్ ఎ లాంగ్, హెల్తీ, హ్యాపీ లైఫ్. సో సేయింగ్ హి బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: Man today is striving hard to manage his time, energy and resources in the hope of achieving his dreams. But what is truly effective use of time? What is the true goal of human life? Get the answers to these questions in this eye-opening discourse of Bhagavan Baba, delivered on 21st April 1998 at Kodaikanal.
1: మంచివారి పొందు మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు.
2: On earth, in this world, it's not that easy to have friendship with good people. You have lots and lots of wicked people all around.
1: కనికి రాళ్ళు చూడ కలము ఎందైనను

0: The number of pebbles and stones everywhere. Do you find and get a most precious, valuable diamond?
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనంత జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు.
0: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ బీయింగ్ ఇస్ నోబ్లెస్ట్ అండ్ హైయెస్ట్.
1: మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలైన పడి దానిని సంపాదించగలడు.
0: మ్యాన్ ఇఫ్ హీ లూజెస్ మనీ హీ కెన్ రీగెయిన్ బై స్ట్రగ్లింగ్ హార్డ్.
1: ఒక మిత్రుని కోల్పోయినా తిరిగి మరొక మిత్రుని అయిన కూడాను తాను సంపాదించుకోగలడు.
0: ఇఫ్ హీ లూజెస్ ఎ ఫ్రెండ్ హీ కెన్ హ్యావ్ అనదర్ ఫ్రెండ్ ఇన్ హిస్ ప్లేస్.
1: ఒక భార్యను కోల్పోయినా రెండవ వివాహం ఆడి మరొక భార్యని కూడాను పొందగలడు.
0: ఇఫ్ హీ లూజెస్ హిస్ వైఫ్ హీ కెన్ గెట్ రీమ్యారీడ్ అండ్ అగైన్ హ్యావ్ అనదర్ వైఫ్.
1: ఒక భూమినే కోల్పోయినా తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు.
0: ఇఫ్ మ్యాన్ లూజెస్ హిస్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ హీ కెన్ వర్క్ ఫర్ ఇట్ అండ్ రీగెయిన్ ఇట్.
1: కానీ మానవుని యొక్క దేహంను తిరిగి సంపాదించుకోలేడు.
0: మ్యాన్ కెన్నాట్ రికవర్ గెట్ బ్యాక్ ద బాడీ వెన్ వన్స్ ఇట్ ఈస్ లాస్ట్.
1: మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది.
0: హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ ప్రెషస్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: Of all the living creatures, the human life is rarest of all.
1: ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకునలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు.
0: Man is not able to realize how sacred his human life is and is misusing it.
1: మానవుని యందున్నటువంటి దివ్యత్వాన్ని, మానవుని యందున్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేటకు ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద లేటెంట్ డివినిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ హిస్ లైఫ్.
1: గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబిడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు.
0: ద బైగాన్ నైట్ కెన్ నెవర్ బి రికవర్డ్, ఇట్ వుడ్ నెవర్ కమ్ బ్యాక్.
1: అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధముల ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు.
0: ద రివర్ యమునా, వెన్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ దట్ వాస్ట్ మైటీ ఓషన్, ఇట్ కెన్ నాట్ బి రీగెయిన్డ్.
1: మానవుడు చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలముగా తాను పొందలేడు.
0: మ్యాన్ ద ఫ్రూట్ దట్ హీ ఈట్స్ మాస్టిగేటింగ్ వెల్ హీ కెనాట్ రికవర్ ఇట్ ఇన్ ట్రూ ఫామ్.
1: అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
0: Under these circumstances, how do you expect him to know the human value?
1: మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు.
0: Man has so many capacities.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి.
0: The first gift of God to mankind is mati, the mind.
1: రెండవది స్థితి.
0: The second is sthiti, the position.
1: మూడవది పరిస్థితి.
0: థర్డ్ వన్ ఇస్ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితి.
1: నాలుగవది గతి.
0: ద ఫోర్త్ వన్ ఇస్ డెస్టినీ.
1: మతి, గతి, స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి.
0: దీస్ ఆర్ ద ఫోర్ లెవెల్స్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ టు మ్యాన్ కైండ్, ద మైండ్, పొజిషన్, సర్కమ్స్టాన్సెస్ అండ్ ద డెస్టినీ.
1: కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ things happen, they come to us depending on the destiny.
1: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునే మతి ఏర్పడుతుంది.
0: The mind is formed basing on our own conduct and
1: మతి
0: behavior.
1: మతి వలనే గతి, గతి వలనే స్థితి.
0: So is our mind that shapes our destiny.
1: కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
0: దేర్ఫోర్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ మ్యాన్ షుడ్ పొజెస్ ఎ సీక్రెట్ మైండ్.
1: మతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతూ ఉంటుంది.
0: బేసింగ్ ఆన్ హిస్ మైండ్ అండ్ టెంపర్మెంట్ హిస్ పొజిషన్ అండ్ ద వెల్త్ డిపెండ్.
1: ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు.
0: When once he understands this principle of truth, he can be sure of his destiny and the wealth.
1: కానా ప్రతి మానవుడు కూడాను ఒక విధమైన ప్రతి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి.
0: Therefore, one has to maintain the mental attitude, temperament in perfect order.
1: ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి. స్థితి సంపత్తి ఏర్పడుతూ ఉంటాయి.
0: Basing on his mind and temperament, his position and the wealth depend.
1: ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే

0: పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి.
1: Man must make use of every material in a sacred way possible.
0: సక్రమమైనటువంటి మార్గాన్ని పొందాలి.
1: He should make use of it in a proper way.
0: చేతిలో ఒక కత్తి ఉంది.
1: You have a knife on hand.
0: కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుక్కొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు.
1: With this knife you can cut vegetables, cook well and partake food.
0: లేక ఫలములు కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు.
1: You can cut even the fruits and appease your hunger.
0: కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందిన వాడవుతాడు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు హావ్ గాట్ నైఫ్ ఆన్ హ్యాండ్ యు కెనాట్ కట్ ద నెక్ ఆఫ్ అదర్ మ్యాన్ అండ్ బికమ్ ఎ డెమన్.
0: కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైన మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి ఒక స్థితిని కూడా మనం తెలుసుకోవాలి.
1: We should know in what way we should make use of this material in this world.
0: Manavatvamlo inyo vidhamainatundi shaktulu unnavi.
1: Human life is gifted with many potentialities.
0: Ee shaktulu yokka pavitrathanu kuda manam gurtinchadaniki prayatninchali.
1: We should also know the sanctity of these capacities.
0: Ee yokka shaktini anugraham chetane pondadaniki veedavutundi.
1: These are all the gifts of God, grace.
0: Manavuni yokka jeevithamu oka pedda gadiyaram vantidi.
1: Human life is a very big clock.
0: ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి మూడు పిన్నులు ఉంటున్నాయి.
1: This big clock of human life has got three pins representing year, month and the day.
0: ఈ మూడు ముళ్ళు సక్రమంగా తిరగటంతో చాలా బాగా తిరుగుతూనే ఉంటున్నాయి.
1: The three pins are revolving in perfect precision.
0: దీనిని పరిష్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడాను తిరుగుతూనే ఉంటుండాలి.
1: The way how the pins move decide our lifespan.
0: కానీ మానవుడు తన ఆయుష్ ప్రమాణాన్ని గుర్తించుకు పురమే గంటలు కొడుతున్నాడు, ఘన్ ఘన్ ఘన్ అని.
1: But man, before he commenced his life on earth, the sojourn, in fact there has been a bell going on.
0: ఈ గడియారం నుండున్నటువంటి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Though these three pins are working and revolving in perfect precision and order, man is not able to lead a proper life.
0: దినములు
1: days
0: 30 దినములు జరిగినప్పుడే ఒక నెల అవుతుంది.
1: 3 days constitute a month.
0: 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది.
1: 12 months make an year.
0: కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి.
1: Year comprises months.
0: నెలలు దినముతో కూడినటువంటివి.
1: A month comprises days.
0: కనుక ప్రధానమైనటువంటిది దినమే.
1: For most important is the day.
0: కనుక మన నిత్య దినములు ఏ విధమైన మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ యాజ్ టు హౌ టు పాస్ త్రూ ఎవ్రీ డే.
0: కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద డే హీ సపోజ్ టు స్పెండ్.
0: దినములు గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Though the days pass off, man is not able to understand how to spend every day, how best he can make use of it, the proper method.
0: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి.
1: Everything in this world happens as per the will of God.
0: ఈ సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Even this truth is not understood by man.
0: కేవలం తన స్వార్థము స్వప్రయోజనమును గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు.
1: He conducts himself basing on selfishness and self-interest.
0: ఈ వ్యక్తి యొక్క సంకల్పాన్ని గురించుకొని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు.
1: Basing on your own thoughts, God will never act.
0: ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు.
1: గాడ్ రికగ్నైజెస్ వాట్ ఈస్ నీడెడ్ టు యువర్ ఫ్యామిలీ, టు ద సొసైటీ, టు ద కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఒక ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి.
1: దేర్ టేక్స్ ప్లేస్ ఎ వెడ్డింగ్ ఎట్ ఎ రెసిడెన్స్.
0: కుంభవర్షం కూర్చడానికి ప్రయత్నమైంది.
1: దేర్ స్టార్టెడ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
0: ఓ భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాడు.
1: And the residents of a happy home where the wedding is to take place, they pray to God, Oh God, please stop this rain because I got the auspicious occasion.
0: ఆ వ్యక్తి యొక్క ప్రక్కింటి వాని యొక్క పొలము వర్షము లేక ఎండిపోయింది.

0: ఉండాలి.
1: Whereas there is a neighbor whose land is so dry because of the absence of rain.
0: ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు.
1: ద నైబర్ ప్రేస్ టు గాడ్, ఓ గాడ్, మై ల్యాండ్ ఇస్ డ్రై, దర్ నో రెయిన్స్, ప్లీజ్ సీ దట్ వీ హ్యావ్ హెవీ రెయిన్.
0: వ్యక్తిగతమైన అభిష్టములకు ఏమాత్రము లొంగడు.
1: గాడ్ విల్ నెవర్ సక్కమ్ టు ఇండివిజువల్ డిజైర్.
0: అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు.
1: హౌఎవర్ హీ కన్ఫర్స్ బ్లెస్ బేసింగ్ ఆన్ ది అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సెరిటీ.
0: అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: బట్ వీ హ్యావ్ టు రియలైజ్ వన్ పాయింట్.
0: ఈ ప్రపంచంలో,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దేర్ ఈస్ ఎ డిసీజ్ విత్ విచ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ సఫర్ ఫ్రామ్, విచ్ ఇస్ ఇన్క్యూరబుల్ బై ఎనీ మెడిసిన్.
0: ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చు.
1: ఇట్ మే బి మోర్ ఇన్ వన్ పర్సన్.
0: ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చును.
1: రాదర్ ఇట్ మే బి లిటిల్ ఇన్ అనదర్ వన్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుండాలి.
1: బట్ ది డిసీజ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్. ది డిఫరెన్స్ లైస్ ఇన్ ది క్వాంటిటీ.
0: ఇది ప్రాప్తమైన ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు.
1: దిస్ డిసీజ్, కామన్ డిసీజ్, కెన్ నాట్ బి రిలీవ్డ్ బై ఫిజికల్ మెడిసిన్.
0: ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు.
1: నార్ కెన్ ఇట్ బి క్యూర్డ్ బై ఎన్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్.
0: ఏమిటి ఈ రోగము?
1: వాట్ ఈస్ దిస్ డిజీజ్?
0: అది అహంకారం అనే రోగము.
1: దాట్ ఈస్ ద డిజీజ్ ఆఫ్ అహంకార, ఈగో.
0: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేక వాడు అనుభవిస్తున్నాడు.
1: He is not able to understand the cause behind this disease and suffers from
0: that. ఈ అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది?
1: Where is the scope to have ego?
0: అవకాశం లేనిటువంటి అహంకారాన్ని అనుభవించుతున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే.
1: Where is the need to be egoistic in this world?
0: ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు.
1: He accepts it with all his happiness. He welcomes the disease.
0: ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో ది సీక్రెట్స్ ఆఫ్ దిస్
0: వాస్ట్ వరల్డ్. నా ఈ అహంకారమునకు కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ది కాజ్ ఫర్ ది ఈగో?
0: ఇంత విశాలమైన ప్రపంచములో,
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
0: ఈ ప్రపంచం యొక్క మ్యాప్ లో,
1: ఇన్ దిస్ వరల్డ్ మ్యాప్,
0: మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి.
1: అవర్ భారత్ ఇస్ సో స్మాల్ ఇన్ ద వరల్డ్ మ్యాప్.
0: ఈ భారతదేశంలో,
1: ఇన్ దిస్ భారత్,
0: మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
1: మెడ్రాస్ స్టేట్ స్టిల్ స్మాలర్.
0: ఈ మెడ్రాస్ స్టేట్ లోపల,
1: ఇన్ దిస్ మెడ్రాస్,
0: కొడైకెనాల్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
1: కొడైకెనాల్ ఇస్ వెరీ టైనీ.
0: ఇంత పెద్ద కొడైకెనాల్ లోపల వ్యక్తి అనేటువంటి వాడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు.
1: అండ్ ఇన్ దిస్ కొడైకెనాల్ ఇండివిజువల్లీ స్మాలెస్ట్ క్రీచర్.
0: ఇంత చిన్నటి వాడు ఇంత విశాలమైన ప్రపంచాన్ని చూచి అహంకార పట్టడానికి ఏమి కారణం?
1: సచ్ ఎ టైనీ మ్యాన్ యాజ్ హీ ఇస్, what's the cause behind his ego?
0: అహంకారమునకు అజ్ఞానమే మూల కారణం.
1: The ego is due to ignorance.
0: లేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును, నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు.
1: But if person identifies the immanent divinity in him and the divinity is spread everywhere, he'll never be egoistic.
0: విచారం చేయాలి.
1: One has to investigate.
0: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేను ఎంతటి వాడను అనేటువంటిది విచారణ చేస్తే అహంకారములకు అవకాశం ఉండదు.
1: దేర్ కెనాట్ బి స్కోప్ ఫర్ ఎనీ ఈగో ఇఫ్ యూ థింక్ వేర్ యూ స్టాండ్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్.
0: సర్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు.
1: వెన్ యూ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ మేక్ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఇస్ ఈక్వలీ డివైన్.
0: దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే,
1: if you want to find out the reason,
0: sarvam vishnumayam jagattu anetundi tattvamu athani endu ledu.
1: He has no idea that the entire universe is divine.
0: Inta vishalamaitundi prapanchamlo nen entati vadanu anetundi okka bhavamu thani endu ledu.
1: He has no trace of a feeling as to know where he stands.
0: Bhavamulu lenetundi vyaktiye అజ్ఞాని. ఈ అజ్ఞానం చేతనే ఈ అహంకారం ఆవిర్భవిస్తుండాలి.
1: బిరెఫ్ట్ ఆఫ్ దీస్ టూ ఐడియాస్, టూ ఫీలింగ్స్, మ్యాన్ ఈజ్ ఇగ్నోరెంట్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ ఈగోయిస్టిక్.
0: కనుకనే ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఫేసెస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఈగో.
0: ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
1: ఇన్ఫాక్ట్ హిస్ థాట్స్ స్ట్రెంగ్థెన్ దిస్ ఈగో.
0: సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి.
1: మ్యాన్ యాక్ట్స్ బేసింగ్ ఆన్ హిస్ థాట్స్.
0: కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి.
1: యాక్షన్స్ ఆర్ డ్యూ టు ద ఐడియాస్.
0: భావన చేతనే శీలము కుదురుతూ ఉండాలి.
1: And it's the feeling that determines the character.
0: శీలము చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి.
1: It is your character that makes you earn the deservedness.
0: కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధికి వచ్చుకోవాలి.
1: In order to deserve this divinity, we have to develop our character.
0: శీలమును అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి.
1: To develop character, sacred thoughts should be entertained.
0: ఈ భావం అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి.
1: Sacred feelings can be entertained by undertaking good deeds.
0: సత్కర్మలు చేయాలంటే మొట్టమొట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి.
1: In order to good deeds, we should have good thoughts.
0: కనుకనే సంకల్పములే అన్నింటికీ మూల కారణము.
1: It's the thought that's the main cause for all.
0: ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము.
1: మైండ్ టేక్స్ ద ఫార్మ్ బేసింగ్ ఆన్ ద థాట్.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు.
1: మైండ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇది బట్ట ఏ రీతిగా తయారైంది?
1: How is this cloth made?
0: పడుగు పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది.
1: This cloth is made because of the yarn interwoven.
0: ఇటువైపున పోవాలి అటువైపున రావాలి.
1: The thoughts, the threads are interwoven.
0: పడుగు పేక అంటారు.
1: Lengthwise and transverse.
0: కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి.
1: So human life is the combination of thoughts and counter-thoughts.
0: కానీ సంకల్పం ప్రథమమైనటువంటిది.
1: But the thought is main one.
0: వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది.
1: Counter-thought is its aberration.
0: ఈ వికారాన్ని మనం అనుసరించకూడదు. సంకల్పాన్ని మనం అనుసరించాలి.
1: We should never follow the perverted thought.
0: సంకల్పము.
1: సంకల్పము
0: అనగా హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి.
1: సంకల్ప. ద థాట్ షుడ్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
0: సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము.
1: సం రిప్రజెంట్ సర్వేశ్వర డివినిటీ.
0: సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి.
1: సమ్ స్టాండ్స్ ఫర్ డివినిటీ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ నియర్నెస్, లైక్ ద ఐడెంటిటీ, ద ఫార్మ్ అండ్ మర్జర్. దట్ ఈస్ సత్.
0: సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది.
1: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది.
1: దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి.
1: ద థాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ షుడ్ అరైజ్.
0: మానవునికి అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం.
1: దాట్ ఈస్ ద మెయిన్ థాట్ దట్ మ్యాన్ షుడ్.
0: సంకల్పము సక్రమమైనట్టుగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైన స్థితిగా ఉంటుంటుంది.
1: When thoughts are proper, our position also would be equally proper.
0: మన స్థితి గతి కూడాను సరిగా ఉంటుంటుంది.
1: Our position, our destiny would be equally good.
0: ఇది సంపత్తి ఏమిటది?
1: What is this sampatti, wealth?
0: ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు.
1: సంపత్తి, ద వెల్త్, డస్ నాట్ మీన్ వరల్డ్లీ ప్లెజర్, వరల్డ్లీ కన్వీనియన్సెస్, వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ నేచర్.
0: సంపత్తి.
1: సంపత్తి
0: అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు ఇలాంటివన్నీ కూడాను సత్సంపత్తిగా ఉంటుంటాయి.
1: సంపత్తి, ద వెల్త్ కమ్ మీన్స్ గుడ్ ఎంక్వైరీ, గుడ్ థాట్, గుడ్ ఫీలింగ్.
0: శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ డెవలప్ థాట్స్ దట్ డిజర్వ్ టు బి పర్మనెంట్.
0: అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే
1: టు ఎంటర్టైన్ సచ్ థాట్స్.
0: జన్మ జన్మాల యొక్క పుణ్యము యొక్క ఫలితం చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
1: మ్యాన్ బికమ్స్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బికాస్ ఆఫ్ గుడ్నెస్, ద మెరిట్ అక్రూడ్
0: అవతారం ఎత్తుతున్నాడు.
1: మ్యాన్ థింక్స్ దట్ విల్ బి హ్యాపీ బై హ్యావింగ్ ది వెల్త్.
0: మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే.
1: Human birth is because of the merit accrued in the
0: past. కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి?
1: Having taken the human life because of the merit, why should commit sinful deeds?
0: ఈ కర్మఫలములకు పాపములు చేయడానికి మూల కారణం ఏమిటి?
1: What is it that makes us commit sins?
0: దీనికి తన యొక్క వాంఛలే.
1: Desires lead us to sinful acts.
0: ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో.
1: Man watches the world with his eyes.
0: కానీ ప్రకృతిని చూడు.
1: See the world.
0: ఏ విధంగా చూడాలి?
1: How should you see?
0: సమ్యక్ దృష్టి. పవిత్రమైన దృష్టితో చూడాలి.
1: See the world with sacred looks.
0: కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు.
1: But man has no such sacred looks, but he looks at it.
0: ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు.
1: He watches the world as such.
0: ఇదే తనలో ఉన్నటువంటి దోషము.
1: That is his mistake.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: The whole world is divine.
0: విశ్వం విష్ణుమయం జగత్.
1: The universe is a manifestation of God.
0: కార్యము.
1: And the universe is the effect.
0: కార్యము, కారణము.
1: God is the cause.
0: కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు.
1: The world is the combination of cause and effect.
0: కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి.
1: సో వీ హావ్ టు కన్సిడర్ దిస్ యూనివర్స్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: పశ్యన్నపి చానపశ్యతి మూఢో.
1: A foolish man sees it, but yet he says that he sees not.
0: బైట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు.
1: He has got external looks.
0: బైట దృష్టిని చూచేటువంటిది పశువు.
1: It is animal that has got the external looks.
0: విశ్వరూపంతో చూచేటువంటిది పశువు.
1: It is the animal that has worldly looks.
0: విశ్వరూపంతో చూచేటువంటిది మానవుడు.
1: Human beings should watch with the divine prompting behind.
0: కనుకొని పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి.
1: సో వీ షుడ్ వాచ్, వీ షుడ్ సీ ఇన్ ఏ సేక్రెడ్ వే, ఇన్ ఏ డివైన్
0: వే. ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి.
1: వెన్ వన్స్ వీ హ్యావ్ దిస్ డివైన్ విజన్ యూ విల్ ఎక్స్పీరియన్స్.
0: ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రము అడ్డు తగలదు.
1: నో ఆబ్స్టకల్స్ వుడ్ స్టాండ్ ఇన్ యువర్ వే.
0: ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు.
1: హియర్ ఇస్ అనిల్ కుమార్.
0: ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు.
1: హీ హాస్ గ్లాసెస్ హియర్ దట్ స్టాండ్ ఇస్ అన్ ఆబ్స్టకల్ హియర్.
0: కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి, కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి.
1: దో హీ హాస్ గాట్ గ్లాసెస్ యాజ్ అన్ ఆబ్స్టకల్ యట్ హీ సీస్ త్రూ దెమ్.
0: అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు
1: when once we wear the glasses of love,
0: ప్రేమ అనేటువంటి అద్దములు మన దృష్టికి అడ్డంగా ఉంటుండాలి, కానీ బ్రహ్మము అనేటువంటి దృష్టికి అడ్డము లేదు.
1: Though the glasses of love stand as an obstacle, yet you see the divine.
0: కనుక నీ ప్రేమ దృష్టికి మనం ఏ విధమైనటువంటి అడ్డు తగలడానికి వీలు కాదు.
1: సో ఫర్ దిస్ విజన్ ఆఫ్ లవ్ నథింగ్ కెన్ కమ్ ఇన్ ద వే.
0: మానవునికి ప్రధానమైన ప్రాణము ప్రేమనే.
1: అండ్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్ ఇస్
0: ప్రేమనే లేకుండా బిడ్డనైనా తల్లి ప్రేమించదు.
1: అండ్ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ the child and mother,
0: భార్యనైన భర్త ప్రేమించడు.
1: ద హస్బెండ్ విల్ నాట్ లవ్
0: మిత్రుడైన మరొక మిత్రుడిని ప్రేమించడు.
1: దేర్ విల్ బి నో ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద టూ ఇండివిజువల్స్.
0: జీవుడైన దేవుణ్ణి ప్రేమించడు.
1: ఇండివిజువల్ కెన్ నెవర్ బి నియర్ గాడ్.
0: కనుకనే ప్రేమనే జీవుణ్ణి దేవునిగా మారుస్తుండాలి.
1: ఇట్ ఈస్ లవ్ దట్ మేక్స్ ది ఇండివిజువల్ డివైన్.
0: కనుక మానవత్వాన్ని దైవత్వంగా మార్చడానికి ప్రేమ ఒక్కటే ప్రాణము.
1: హ్యూమన్నెస్ హ్యుమానిటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ డివినిటీ త్రూ లవ్.
0: మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది.
1: మ్యాన్ టుడే హ్యాస్ గాట్ ఇన్ హిస్ హార్ట్ ద లవ్ విచ్ ఇస్ నారో అండ్ లిమిటెడ్.
0: కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండాలి ఈ హృదయము.
1: ఎట్ టైమ్స్ హేట్రెడ్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్.
0: సింగిల్ సోఫా.
1: Human heart is single sofa.
0: అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు.
1: When love is seated, no one else.
0: ద్వేషం అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు.
1: Hatred has no place there.
0: అసూయ ప్రవేశించడానికి అసలే వీలు లేదు.
1: Jealousy has no place there.
0: This is not a musical chair.
1: Human heart is not a musical chair.
0: This
1: is single sofa.
0: దీంట్లో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి.
1: God alone can sit there.
0: అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి ఒక విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది.
1: When once God sits in our heart, we'll have expansion love.
0: కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయమంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లవ్. He doesn't give any scope, any place for love in his heart. Therefore, he is restless. What was the prayer of Gopikas in those days?
0: Prema tattvanni varu prarthistu vacharu.
1: They prayed to this principle of love.
0: Prema rahita marubhumulalo.
1: In this barren land, bereft of love.
0: Premaankuramunu pempunda.
1: For the seeds of love to sprout up.
0: Premaveshamutu.
1: With all the emotion of love.
0: Prema

0: As there is downpour rain of love, as the rivers of love flow, O Krishna, play on your flute and make us listen to your melodious music.
1: నీ యొక్క మురళీ గానం చేతనే ఈ ప్రేమ వర్షం కూర్చాలి.
0: Let your melody be the cause
1: ఈ ప్రేమ వర్షం చేతనే ప్రేమ మొక్కలు పండాలి.
0: Let this rain of love lead to the germination
1: of the seeds.
0: When we find the saplings of love sprouting
1: up, we
0: will know the principle of
1: love. Then
0: where is the scope for hatred?
1: Madalasa. తనకు జన్మించినటువంటి పుత్రులందరినీ కూడాను,
0: all the sons she begot,
1: పుత్రభావం అనేటువంటిది లేకుండా,
0: విత్ నో సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్,
1: కేవలం జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది.
0: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హర్ సన్స్.
1: నాయనా, నీవు శరీరధారివి కాదు.
0: ఓ సన్, యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ.
1: నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే.
0: యువర్ ట్రూ ఫార్మ్ ఈజ్ ఆత్మ.
1: చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి,
0: యాజ్ ద చైల్డ్ వాజ్ కెప్ట్ ఇన్ ఎ స్వింగ్,
1: అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది.
0: షీ యూజ్డ్ టు సింగ్ ద లలబీ ఆఫ్ విజ్డమ్ యాజ్ ద చైల్డ్ టేక్స్ టు స్లీప్.
1: ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చింది.
0: అండ్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ అప్ హీ ఈజ్ సెంట్ టు ద ఫారెస్ట్.
1: ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది.
0: లైక్ దిస్ ఆల్ ద 3 సన్స్ ఆర్ సెంట్ టు ఫారెస్ట్.
1: నాలుగో కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది.
0: ద సేమ్ ప్రొసీజర్ వెన్ 4th సన్ ఆల్సో వాస్ బోర్న్. కానీ మదాలస
1: భర్త వచ్చాడు.
0: The husband of Madalasa came there.
1: Madalasa. నా తర్వాత ఈ రాజ్యం ఏలేటువంటి వారెవరు?
0: Madalasa, who will rule this kingdom after me?
1: రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటుంది.
0: It is a blind kingdom without a king.
1: కనుక వీనిని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు.
0: You cannot keep him with you any longer.
1: కనుక వీనిని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు.
0: Husband fought, argued with his wife, telling that he cannot keep the child with mother.
1: Raja.
0: She also said, O king,
1: నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను కానీ అపకారం కాదు.
0: The wife said, I am helping children, I am not harming them.
1: ఏ విధమైన బోధలు చేస్తున్నాను?
0: What kind of teaching I am giving to them?
1: నేను ఏ ప్రపంచకు సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు.
0: I am not giving them worldly teaching.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను.
0: ఇన్ దిస్ స్వింగ్ ఆఫ్ ఓంకార ద ప్రైమోడియల్ సౌండ్.
1: తత్వమసి అని ఏటి పరుపుత పరచి.
0: ఐ హావ్ లేడ్ డౌన్ ద బెడ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ దౌ తత్వమసి.
1: వారుణ్ణి ఏ మరక ఉనచి.
0: ఐ జస్ట్ మేక్ హిమ్ అవేర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ జో జో.
0: People, all the 7 worlds join together in singing lullaby to God.
1: ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటివి.
0: It is related to the atmic wisdom.
1: కానీ నేను బోధించేది మాయమ్మని తోడబుట్టినది కాదు, తగవకే పోదాము ధర్మచావిటికి జో జో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి రాగాలతో వారిని నిద్రింపలేదు.
0: ఇట్ ఈస్ నాట్ ద లల్లబీ ఆఫ్ ది వరల్డ్లీ సాట్ ఆఫ్ ది వరల్డ్లీ నేచర్.
1: ఈ విధంగా వరల్డ్లీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్.
0: All these lullabies of worldly sort are negative.
1: దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్.
0: The lullaby of the divine thought is positive.
1: పిల్లల్ని పోషించవలసింది, పిల్లల్ని ప్రేమించవలసింది.
0: One has to love children and
1: వారి ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది.
0: Provide all convenience.
1: కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు.
0: They should never change their aim.
1: అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం.
0: That aim happens to be God here.
1: ఇది ఏ మానవత్వ దివ్యత్వం?
0: This is divinity in a human being.
1: మానవుడిగా పుట్టి,
0: having been born a human,
1: ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరాలు అయినప్పటికీ,
0: in spite of lakhs of years by gone,
1: కాని మానవుని మానవుడే ఇంకా గుర్తించలేదు.
0: Man has not learned to lead the life of a man.
1: తనను గుర్తించుకోలేనిటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: Human being who cannot understand himself, how do you expect him to know
1: God? మొట్టమొదట మానవత్వాన్ని మనం గుర్తించాలి.
0: So we have to recognize the human quality.
1: అప్పుడే దివ్యత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: Then the divinity would manifest.
1: కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీ వీ షుడ్ డెవలప్ ద
1: మానవతాగుణములు ఏమిటి?
0: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
1: సత్యం,
0: ట్రూత్.
1: దీనిని వేదం చెప్పి సత్యం వద.
0: వేదా
1: సత్యమనే పలుకు.
0: వేదా సే స్పీక్ ట్రూత్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వద.
0: వాట్ హ్యాపెన్స్?
1: చంపుతున్నారు.
0: అన్ఫార్చునేట్లీ సత్యం
1: సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: నో పర్సన్ ఈ స్పీకింగ్ ట్రూత్ టుడే.
1: ఇంకా ధర్మం చెరా,
0: దెన్
1: ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు.
0: ఇట్ ఈస్ సెట్ ప్రాక్టీస్ ధర్మ.
1: కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు సార్.
0: బట్ ధర్మ టుడే ఈస్ కెప్ట్ ఇన్ చెరా ద జైల్.
1: ప్రేమ,
0: ప్రేమ, లవ్,
1: ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అండ్ దిస్ లవ్ ఇస్ కంట్రాక్షన్ ఆఫ్
1: శాంతి. శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిగా ఉంటుండాలి.
0: పీస్ ఇస్ ఆల్సో నారో.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గెట్ ది బ్రిలియన్స్ ఆర్ ది ఎఫల్జెన్స్ వెన్ ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ బ్రాట్ టుగెదర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రకాశం ఉంటుండాలి.
0: యు ఫైండ్ ఇల్యూమినేషన్.
1: ఈ ప్రకాశానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ద కాజ్ బిహైండ్ ద లైట్?
1: బల్బు,
0: ద బల్బ్.
1: ఈ బల్బు కు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ బిహైండ్?
1: వైరు,
0: ద వైర్.
1: వైర్ కు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద కాజ్?
1: కరెంట్.
0: ఇస్ ద కరెంట్ దట్ ఫ్లోస్?
1: ఈ కరెంట్ అనేటువంటిది వైర్ ద్వారా వచ్చి బల్బ్ లో చేరినప్పుడు ప్రకాశం మనకు వస్తుంది.
0: ద కరెంట్ ఫ్లోస్ త్రూ ద వైర్ అండ్ గెట్స్ ఇన్ టు ద బల్బ్.
1: సత్యమే కరెంట్.
0: ట్రూత్ ఇస్ ద కరెంట్.
1: ధర్మమే వైరు.
0: ధర్మ ఇస్ ద వైర్.
1: శాంతియే బల్బు.
0: పీస్ ఇస్ ద బల్బ్.
1: ప్రేమనే లైట్.
0: లవ్ ఇస్ ద లైట్.
1: కనుక ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని మనం పొందాలనుకున్నప్పుడు,
0: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్
1: శాంతి అనే
0: లవ్ ఆఫ్ లైట్,
1: చక్రమైనటువంటిదిగా ఉంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద బల్బ్ ఆఫ్ పీస్ ఇన్ ప్రాపర్ కండిషన్.
1: ఈ బల్బ్ చక్కగా ఉండినప్పటికీ వైర్ చక్కగా లేకపోతే అందులో కరెంటు ప్రసరించదు.
0: దో ద పీస్ ఆఫ్ బల్బ్ ఇస్ వెల్, బట్ ద వైర్ ఆల్సో షుడ్ బి ప్రాపర్.
1: ప్రాచీన కాలమునందు,
0: ఇన్ ఏన్షియంట్ డేస్,
1: అన్నం బ్రహ్మ. ప్రాచీనులు భోజనం చేసే పురము అన్నం బ్రహ్మ.
0: ఇన్ ఏన్షియంట్ డేస్ బిఫోర్ పార్టేకింగ్ ఫుడ్ దే సే ఫుడ్ ఇస్ గాడ్.
1: రసో వై విష్ణు.
0: రసో వై విష్ణు. వాటర్ ఇస్ గాడ్.
1: చూశారా? అన్నం బ్రహ్మ రసో విష్ణు.
0: ఫుడ్ ఇస్ గాడ్. వాటర్ ఇస్ గాడ్.
1: ఇంకా పదార్థమే దీని యొక్క సంపూర్ణమైనటువంటి తత్వం. శక్తి ఈశ్వరుడు.
0: ఈశ్వర సింబలైజెస్ ద పవర్ ఆఫ్ ది మెటీరియల్.
1: వారు భుజించేటువంటి వారు.
0: దే ఆఫర్ ప్రేయర్స్ లైక్ దట్ అండ్ స్టార్ట్ ఈటింగ్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ దిస్?
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి.
0: ద గ్రాస్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ సస్టైన్స్ మై బాడీ.
1: ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడా అనేక శక్తితో దీన్ని కాపాడుతుండాలి.
0: ద బాడీ సస్టైన్ టేకింగ్ కేర్ ఆఫ్ బై కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్.
1: సంచరించేటువంటి ఒక రసమైనటువంటిది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ సేఫ్ గార్డ్స్ దిస్ బాడీ.
1: స్థూలమైన ఆహారము దేహంగా తయారవుతుండాలి.
0: ద గ్రాస్ పార్ట్ ఆఫ్ ది ఫుడ్ బికమ్స్ ద బాడీ.
1: సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా మారుతుండాలి.
0: ద సటిల్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ ద మైండ్.
1: సూక్ష్మమైనటువంటి యొక్క రసము,
0: సటిలెస్ట్ పార్ట్,
1: వాక్కుగా వస్తుండాలి.
0: కమ్స్ అవుట్ బై వే ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుక దేహము, మనస్సు, వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్.
1: స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: దిస్ ఈ ఎసెన్స్ ఇన్ వాట్ ఈస్ సెడ్. ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: సంకల్పము,
0: ద థాట్,
1: వాక్కు,
0: ద వర్డ్,
1: కర్మ
0: అండ్ ద డీడ్,
1: మూడింటి యొక్క ఏకత్వమే. దీనినే త్రిపుటి అని వేదాంతం చెప్తూ.
0: వేదాంత కాల్స్ దిస్ త్రీ ఎస్ త్రిపుటి ఆర్ ట్రినిటీ.
1: అనగా హృదయము,
0: ద హార్ట్.
1: అనగా సంకల్పము,
0: ద థాట్.
1: వాక్కు,
0: ద వర్డ్.
1: క్రియ
0: అండ్ ది యాక్షన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: షుడ్ వర్క్ టుగెదర్.
1: కానీ ఈనాటి మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు.
0: ఇన్ ది హ్యూమన్ లైఫ్ దే ఆర్ నాట్ యునైటెడ్ ఎనీ లాంగర్.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్. ఎవరు వాడు? దురాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్, హూస్ వర్డ్ అండ్ హూస్ యాక్షన్ వేరీ డిఫర్.
1: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం, మహాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ ఫైండ్స్ దిస్ యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి.
0: ది యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ మైటీ పవర్.
1: భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము.
0: When these three at variance, that is wickedness.
1: Atma okkate ainappatikini,
0: though atma is
1: mahatma,
0: one,
1: duratma anetundi rendu peru vahistu undu.
0: Though atma is one and same, we have mahatma the noble, duratma the wicked.
1: ఈ దురాత్మ తత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు.
0: దిస్ దురాత్మ వికెడ్ మ్యాన్ విల్ నెవర్ ఎంజాయ్ పీస్.
1: కారణమేమనగా సత్యమనే కరెంట్ అక్కడ లేదు.
0: బికాస్ దేర్ ఇస్ నో
1: కరెంట్
0: ఆఫ్ ట్రూత్. కరెంట్ ఫెయిల్ టోటలీ.
1: ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా కానీ ఈ కరెంట్ రావటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ జనరేటర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ కరెంట్.
1: జనరేషన్ ఒక జనరేషన్ కావాలి.
0: దిస్ జనరేటర్ షుడ్ బికమ్ జనరేషన్ నౌ.
1: అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది.
0: దెన్ ది హ్యూమన్ లైఫ్ షైన్స్ ఫోర్త్ వెల్.
1: మానవత్వంగా జనరేషన్.
0: సో హ్యూమన్ లైఫ్ రిప్రజెంట్స్ జనరేషన్.
1: సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటి జనరేషన్.
0: దిస్ జనరేషన్ మీ యాక్చువల్లీ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమంగ్ ఆల్.
1: ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది.
0: వెన్ ఆల్ ఆఫ్ us స్టాండ్ యునైటెడ్ వి బికమ్ ఎ జనరేటర్.
1: ఎక్కడ కరెంట్ ఫెయిల్ కాదు.
0: కరెంట్ నెవర్ ఫెయిల్స్.
1: అనగా ఏమి? అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి.
0: ఇట్ ఇస్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ ఇల్యూమిన్స్ దట్ షైన్స్.
1: ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంట్ ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు.
0: దేర్ ఈస్ కరెంట్ ఇన్ ఎవ్రీ బల్బ్. సమ్టైమ్స్ బల్బ్ మే ఫెయిల్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అన్నింటికి మెయిన్ ఒకటే.
0: మెయిన్ ఈజ్ వన్ ఫర్ ఆల్.
1: మన రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాము.
0: వీ హావ్ సెపరేట్ లైట్స్ ఇన్ ఎవ్రీ రూమ్.
1: కానీ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రూములు చీకటి అయిపోతాయి.
0: ఇఫ్ యూ స్విచ్ ఆఫ్ ద మెయిన్ ఆల్ రిమైన్ డార్క్.
1: కానీ మెయిన్ రేటు స్విచ్ ఆన్ చేస్తే అన్ని రూములలో లైట్ వస్తుంది.
0: ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద మెయిన్ యూల్ హ్యావ్ లైట్ ఇన్ ఆల్ రూమ్స్.
1: కనుక ఈ మెయిన్ అనేటువంటి స్విచ్ ఏమిటది?
0: వాట్ ఈస్ దిస్ మెయిన్ స్విచ్?
1: అది ఏ హృదయము, అది ఏ హృదయము.
0: దాట్ ఈస్ ద హార్ట్.
1: హృదయంలో మనం ప్రేమను అభివృద్ధి పరచుకుంటే అన్ని హృదయాల్లో కూడా ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ వీ డెవలప్ love in our heart,
1: అన్ని హృదయాలు
0: ఆల్ హార్ట్ షైన్.
1: ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: వాట్ ఇస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ షుడ్?
1: కేవలం తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి.
0: వీ షుడ్ ప్రే నాట్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ ద ఫ్యామిలీ.
1: అనగా మన ప్రేమను మన నింపుకోవాలి.
0: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి.
0: హ్యావింగ్ ఫిల్డ్ ఇట్ సో వీ షుడ్ షేర్ విత్ ఎవ్రీబడి.
1: ఏ విధంగా నింపుకోవాలి?
0: హౌ డు యూ ఫీల్ ఇట్?
1: సత్య ధర్మం చేతనే నింపుకోవాలి.
0: యూ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ధర్మ.
1: ఈ ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్యధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్యధర్మంలో వస్తాయి.
0: వెన్ ది ట్యాంక్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యూ డ్రా ద సేమ్ అవుట్ ఆఫ్ ట్యాప్స్. వాట్ ఆర్ దీస్ ట్యాప్స్?
1: మన దృష్టి ఒక ట్యాప్.
0: అవర్ లుక్స్.
1: మన హియర్ ఒక ట్యాప్.
0: ఆడిషన్ ట్యాప్.
1: మన వాక్ ఒక ట్యాప్.
0: స్పీచ్.
1: మన హ్యాండ్ ఒక ట్యాప్.
0: హ్యాండ్.
1: అన్ని మన ట్యాప్లు.
0: ఆల్ ది సెన్సెస్ లింబ్స్ ఆఫ్
1: ట్యాప్స్. దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలం నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడా పంచభూతములు ఎందుకు కూడా ప్రేమనే ఆవిర్భవిస్తుంది.
0: వెన్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆఫ్ లవ్ ద సేమ్ ఫ్లోస్ ఆఫ్ ట్యాప్స్.
1: ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది.
0: వాట్ ఎవర్ యూ సే ఇట్ ఈస్ అక్సెప్టబుల్ టు సొసైటీ.
1: కనుక సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి.
0: వీ షుడ్ కీప్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
1: కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు.
0: యూ షుడ్ నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫిష్నెస్ దట్ ఇంపార్టెంట్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: సెల్ఫ్ లివ్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
0: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్.
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
0: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
1: ఈ సత్యాన్ని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి.
0: దిస్ ట్రూత్ వీ షుడ్ నో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము, కష్టము, విచారం అనేటువంటిది మనకు అనిపించదు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ ఇన్ యూ, వెన్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ త్రూ లవ్, కీపింగ్ లవ్ ఎస్ ద మెయిన్ థింగ్, దేర్ ఇస్ నో హెట్రెడ్ అట్ ఆల్. దెన్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
0: టుడే యు ఫాలో సెవెరల్ స్పిరిచువల్
1: పాత్స్. సాధనలు చేసినా చేయకపోయినా,
0: వెదర్ యు డు ఇట్ ఆర్ నాట్,
1: అన్నిటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము.
0: ది ప్రైమల్ బేసిస్.
1: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది.
0: విదౌట్ లవ్ వాట్ ఎవర్ యు మే డూ ఇట్ టర్న్స్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టే ఆర్టే ఆర్టే.
0: ఇట్ ఆల్ ల్యాండ్స్ డౌన్.
1: ప్రేమతో కూడినటువంటిది హార్ట్.
0: దట్ విత్ లవ్ ఈజ్ హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
0: ఆల్ ది ఆర్ట్ అవుట్ సైడ్
1: మెయిన్ స్విచ్ మీరు అభివృద్ధి పరచుకోండి.
0: సో కాన్సన్ట్రేట్ ఆన్ ది మెయిన్ స్విచ్.
1: సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి.
0: కీప్ ది మెయిన్ స్విచ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
1: ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ లవ్ యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్.
1: ఈనాడు లోకం లోపల,
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ టీచ్.
1: కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి. కానీ
0: but their teaching satisfy them only.
1: ఆధ్యాత్మికములో ప్రేమ తత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ లవ్ ఇస్ ద మెయిన్ ద ఓన్లీ థింగ్, నన్ ఎల్స్.
1: భజన చేయి, జపములు చేయి, ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇవన్నీ చెప్తుంటారు.
0: యోగిక
1: ఎక్సర్సైజెస్ వారికే తెలియదు.
0: దే డోంట్ నో వాట్ ఇస్ దేర్ ఇన్.
1: ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు.
0: దే హావ్ నో ఐడియా ఆఫ్ మెడిటేషన్.
1: ఏంటంటే అంత జీవితమే ఒక ధ్యానం.
0: భగవాన్ సేస్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్.
1: ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్.
0: బికాస్ మెడిటేషన్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా, కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎ బుక్ అన్లెస్ యూ మెడిటేట్ అండ్ కాన్సన్ట్రేట్,
1: ఏదైనా ఒక లెటర్ రాయాలనుకుంటే దానికి రాయడానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ లెటర్ యు హావ్ టు కాన్సన్ట్రేట్. Writing and reading.
1: Walking and talking.
0: Walking and talking.
1: Eating and sleeping.
0: Eating and sleeping.
1: Everything is meditation.
0: Everything is meditation.
1: మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే,
0: if you want to go,
1: ఏది దారి అనేటువంటి లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు?
0: If you don't know the route and correct path, where do you go?
1: కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్.
0: To know the actual route that takes you home is meditation.
1: అనగా మనకు అభ్యంతరమును కలిగినటువంటి యొక్క మార్గమును అవలంబించడమే ధ్యానము.
0: Meditation is that without any obstacles in your way.
1: ఇంకా కొంతమంది సుఖ ధ్యానము అంటారు.
0: సమ్ సే మెడిటేషన్ ఏ కంఫర్టబుల్ పాశ్చర్.
1: కంఫర్టబుల్?
0: కంఫర్టబుల్
1: ఏమిటి? కంఫర్ట్,
0: వాట్ ఇస్ దిస్
1: కంఫర్ట్? కంఫర్ట్
0: ఫిజికల్?
1: మెంటల్ కంఫర్ట్?
0: ఆర్ మెంటల్?
1: ఇంద్రియం కంఫర్ట్?
0: ఆర్ సెన్సువల్?
1: బుద్ధి కంఫర్ట్?
0: ఆర్ ఇంటెలెక్చువల్?
1: కంఫర్ట్?
0: వాట్?
1: కాదు కాదు,
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి.
0: అండ్ our heart should be comfortable.
1: ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిది లేదు.
0: ఫర్ దిస్ బాడీ దేర్ ఇస్ నో కంఫర్ట్.
1: స్టడీగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక చలనం జరుగుతూనే ఉంటుంటది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వీ వాంట్ టు సిట్ స్టడీ, దేర్ బి సమ్ మూవ్మెంట్ ఆర్ అదర్.
1: స్లో అండ్ స్టడీ విన్ ది రేస్.
0: స్లో అండ్ స్టడీ విన్స్ ద
1: రేస్.
0: లైఫ్ ఈజ్ ఎ రేస్.
1: ఏది స్లో?
0: వాట్ ఈస్ స్లో?
1: తొందర పాట పడవద్దు.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
1: హేస్ట్ వేస్ట్ వేస్ట్.
0: హేస్ట్
1: మేక్స్ వరీ, సో డూ నాట్ బీ ఇన్ ఎ హరీ.
0: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Tondara paatu nivu padavaddu.
0: Never be in haste.
1: Edo chikkina vanni nu asadhanla cheyagaddu.
0: Don't follow everything that's available on hand.
1: Edi chesina nenu daiva sadhane.
0: Whatever I do, that is divine.
1: Anta daiva swaroopame.
0: Everything is divine form.
1: Evarto nenu maatladna daivamto maatladnatte.
0: I may talk to anybody, I'm talking to God.
1: Kabatti ekkadi nenu velinappudiki nee daiva pradakshane.
0: I may go around anywhere, it's a campaign.
1: Ee maata cheppina daiva mantrame.
0: Any word that I utter is Lord's name.
1: జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు.
0: When once we have this idea that the universe is the divine manifestation, you don't need to follow any.
1: అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకోవాలి.
0: Until sacred thoughts arise within us, we have to necessarily follow the spiritual endeavors.
1: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్, సాధన అభ్యాసంలో పెట్టుకోవాలి.
0: వీ హావ్ టు ప్రాక్టీస్ రైట్ ఫ్రమ్ నౌ ఆన్.
1: ఈ సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి.
0: ప్రాక్టీస్ మెడిటేషన్.
1: ఎంతవరకు ఈ ధ్యానము?
0: హౌ లాంగ్?
1: ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయాలి.
0: యూ మెడిటేట్ అంటిల్ యూ గెయిన్ విజ్డమ్.
1: విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు.
0: The moment you get wisdom, you don't need to meditate.
1: ఈ జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము.
0: Wisdom confers peace.
1: కనుక మనము ఈ సరైనటువంటి స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం.
0: To attain actual heights, love is essential.
1: ఈనాటి మానవుడు,
0: man today,
1: క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు.
0: He has no steady mind even for a moment.
1: యోగం అంటే ఏమిటి?
0: What is yoga?
1: చిత్తవృత్తి నిరోధక.
0: What is
1: పతంజలి యోగము?
0: What is yoga according to Patanjali? Control of senses. We control our senses.
1: ఇది వీలు కాదు.
0: It's not possible.
1: ఎందుకంటే చిత్తమునకు అది సహజము.
0: Because it's quite a natural thing.
1: కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి.
0: Even there is water on the mountain top, it falls down.
1: గుంటలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది.
0: And even if you keep fire in a pit, it comes up.
1: కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటమే.
0: ద ఫైర్ విల్ కమ్ అప్, ఇట్ గ్రో అప్వర్డ్.
1: నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే.
0: ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో డౌన్.
1: కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది.
0: వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ వాటర్.
1: అది కిందికే దిగుతూ ఉంటుంటది.
0: వేర్ ఎవర్ ద వాటర్ ఈజ్, ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
1: కానీ అది నెగటివ్.
0: ఆల్ ద డిజైర్స్
1: పాజిటివ్ అనేటువంటిది జ్ఞానము. అది గుంతలో పెట్టినా గానీ దాని వెలుతురు పైకి వస్తుంటాయి.
0: పాజిటివ్ ఇస్ ద విజ్డమ్ లైక్ ద ఫైర్ ఇన్ ద పిట్ దట్ ఇస్ అప్వర్డ్.
1: కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి జానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైన యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్, వీల్ నెవర్ వేస్ట్ అవర్ టైం.
1: అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను.
0: భగవాన్ సెడ్, యూ
1: ధనం పోతే సంపాదించుకోవచ్చును.
0: యూ కెన్ గెట్ మనీ ఈవెన్ ఇఫ్ యూ లూజ్.
1: భూమి పోతే సంపాదించుకోవచ్చును.
0: ద ల్యాండ్ కెన్ బి రీగెయిన్డ్.
1: పోతే సంపాదించుకోవచ్చును. భార్య పోతే సంపాదించుకోవచ్చును. కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి.
0: ఈవెన్ ఇఫ్ ఫ్రెండ్ ఇస్ లాస్ట్ యూ కెన్ హ్యావ్ హిమ్ ఆల్సో. ద వైఫ్ ఈవెన్ షీ లాస్ట్.
1: దేనికోసమని?
0: Why the body is given?
1: దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి.
0: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు రీచ్ గాడ్.
1: కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి.
0: అంటిల్ వీ రీచ్ గాడ్, బాడీ
1: నిద్రాహారములు మాని
0: we cannot sacrifice
1: ఏదో కొన్ని సాధనలు చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ షుడ్ నాట్ వీకెన్ అవర్ బాడీ.
1: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం.
0: Food is for the sustenance of the body and the cloth for the protection.
1: కాలములకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి.
0: We have to take food appropriately. వాతావరణానికి
1: తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి.
0: As per the climate we should put on the dress.
1: దేనికోసం? దేహాన్ని సంరక్షించుకునే.
0: What for these two? To protect our body. Why this body?
1: దైవత్వాన్ని అనుభవించే కోసం.
0: To experience the divinity body is given.
1: కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి.
0: To experience the divinity we have to protect our body.
1: శరీర మాధ్యం కలుధర్మ సాధకం.
0: Body is given to undertake all service activities.
1: ఈ సర్వీస్ అనేటువంటి ఏంటి?
0: What is this service?
1: దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్.
0: Service is the path to reach God.
1: అదే భజన.
0: That is bhajan.
1: అదే ధ్యానము.
0: Meditation.
1: అదే యోగము.
0: That is yoga.
1: అదే కర్మలు. అదే తపస్సు.
0: Good deeds.
1: తపస్సు.
0: Penance.
1: తపస్సు.
0: What is penance?
1: అనగా
0: meaning
1: ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము, మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
0: If you do all deeds with love and if you work to with if you work and speak with the feeling in utter unity, that's penance.
1: మనస్సు ఒక వైపున,
0: మైండ్ ఆన్ వన్ సైడ్,
1: వాక్ ఒక వైపున,
0: వర్డ్ డిఫరెంట్,
1: కర్మ ఒక వైపున పోయినప్పుడు అది తమస్సు అవుతుంది.
0: యాక్షన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ఇస్ తమస్, డార్క్నెస్.
1: తపస్సుకు తమస్సుకు ఉండినటువంటి భేదాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ తపస్, పెనెన్స్, తమస్.
1: హృదయాన్ని నింపుకొని ఏ పనైనా చేయి, అది సాధన కిందనే పోతుంది.
0: వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ తపస్, పెనెన్స్.
1: వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చెప్పింది.
0: సో వేద వాంట్స్ యూ టు ఆఫర్ ఆల్ డీడ్స్ టు గాడ్.
1: ఏ పని ఇదంతా భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నానుకు అంతకంటే గొప్ప ధ్యానం ఎక్కడుంది?
0: వాట్ ఎవర్ యూ మే డూ, టేక్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: భజన ఎక్కడుంది?
0: దేర్ నో అదర్ హైయర్ భజన.
1: అంటే గొప్ప పూజ ఎక్కడ ఉంటుంది?
0: దేర్ నో అదర్ గ్రేటర్ వర్షిప్ దెన్ దట్.
1: ఎక్కడ లేదు.
0: నో వేర్.
1: ఒక పూజరుముకు పోయి,
0: యు గో టు పూజర్
1: రూమ్, పెట్టి ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేసినంత మాత్రం దైవానికి అందదు.
0: యూ హ్యావ్ గాట్ అన్ ఆల్టార్ దేర్, కీప్ ఎన్ ఐడల్ అండ్ పిక్చర్ అండ్ వర్షిప్, ఇట్స్ నాట్ సో.
1: దైవము విశ్వస్వరూపుడు.
0: గాడ్ ఈజ్ the manifest in the form of universe.
1: విశ్వరూపుడైనటువంటి పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రము?
0: గాడ్ హూ ఇస్ యూనివర్సల్, యూ కెనాట్ నారో హిమ్ డౌన్.
1: భగవంతుని కూడా నువ్వు సంకుచితపరిచినటువంటి వాడు అవుతావు.
0: నెవర్ లిమిట్ గాడ్.
1: కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతునికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి.
0: గాడ్ ఈజ్ సో ఇన్ఫినిట్ అండ్ వాస్ట్, సో యువర్ లవ్ ఆల్సో షుడ్ బి లైక్ దాట్.
1: అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం.
0: ఇట్స్ వెరీ ఈజీ టు డెవలప్ ఇన్ఫినిట్ లవ్.
1: ఎందుకంటే దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది.
0: సో లాంగ్ యూ హ్యావ్ బాడీ అటాచ్మెంట్, లవ్ ఇస్ నారో.
1: అన్ని దేహములు దైవ స్వరూపములే.
0: ఆల్ బాడీస్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: గాడ్ హెస్ 1000 హెడ్స్, 1000 ఫీట్, 1000 హ్యాండ్స్.
1: అందరినీ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో.
0: ఇట్ ఈస్ ఆల్ ఎడిషన్, ప్లస్ ప్లస్ ప్లస్.
1: ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే.
0: గో ఆన్ యాడింగ్ ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, దెన్ యూ నో దట్ ఆల్ ఆర్ వన్.
1: నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ.
0: Then if you just limit to the family, I plus you.
1: We అవుతుందంట.
0: I plus you come to we.
1: We plus you.
0: We plus you. We.
1: Not we plus you. We plus we.
0: We plus we. We.
1: అంతా ఒకటే అయిపోతారు.
0: All are one.
1: కాబట్టి మనం అందరూ ఒక్కటే.
0: So all are one.
1: అందరూ దైవ బిడ్డలే.
0: All are children of God.
1: Fatherhood of man. Brotherhood of God, brotherhood of man.
0: So it boils down to this principle, brotherhood of man and fatherhood of God. All are the sparks of the divine.
1: Bhagavad Gita, mamai vamso jiva loke jiva bhuta sanatana. Meerandaru sanatanule.
0: This what Gita says, that you are ancient one.
1: Kaadu.
0: You are not new.
1: Prachinulu kaadu.
0: You are not ancient.
1: Sanatanule.
0: You are ancient.
1: Ee sanatanule entitte meeru దైవాంశ స్వరూపులే.
0: యూ బీయింగ్ ది ఏన్షియంట్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: అందరూ దైవ స్వరూపమే.
0: ఆల్ ఆర్ మేనిఫెస్టేషన్స్.
1: ఆకారాలు వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది.
0: ఫార్మ్స్ డిఫర్ బట్ ఆత్మ ఈజ్ సేమ్.
1: ఇక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఇంత బల్బ్స్ ఉంటా ఉన్నాయి.
0: హియర్ యూ ఫైండ్ వన్ బల్బ్, వన్ బల్బ్ దేర్.
1: కనిపిస్తున్నాయి.
0: Bulbs are different.
1: Kani current okate anituna.
0: But current is one and the same.
1: Aa satyanni manam chakkaga gurtinchali.
0: We have to understand this truth clearly.
1: Appudu etti bhedamlu manaku aavirbhavinchadu.
0: Then there will be no differences within us.
1: Kanuka ekatvanni pondadaniki taginatundi prema tattvanni penchukovalani. నేను ఆశిస్తున్నాను.
0: టు అటైన్ ద డివినిటీ భగవాన్ ఎక్స్పెక్ట్స్ అండ్ వాంట్స్ us టు డెవలప్ లవ్.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: ప్రేమ తప్ప మరొకటి లేనే లేదు.
0: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ ఎల్స్ బియాండ్.
1: ఇంకా ఏదైనా వేరు వేరే ఒక్కటిగా ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి.
0: ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హావ్ అట్రిబ్యూట్స్ ఆర్ ట్రేట్స్.
1: భగవంతుడు గుణరహితుడు.
0: గాడ్ ఈజ్ అట్రిబ్యూట్లెస్.
1: నిత్యానందం,
0: ఎటర్నల్ బ్లెస్,
1: సుఖదం,
0: సుప్రీం హ్యాపీనెస్,
1: కేవలం జ్ఞానమూర్తిం,
0: విజ్డమ్,
1: ద్వంద్వాతీతం,
0: నాన్ డ్యూయలిజం,
1: సదృశం,
0: ఎథీరియల్,
1: సమత్యాదిరక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి?
0: వెన్ గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, వై షుడ్ అట్రిబ్యూట్ అట్రిబ్యూట్స్?
1: ప్రేమ గుణము కాదు.
0: లవ్ ఈజ్ నాట్ అన్ అట్రిబ్యూట్.
1: స్వభావము.
0: ఇట్ ఈస్ ద నేచర్.
1: స్వభావము.
0: స్వభావం.
1: ఆత్మ యొక్క భావమే ప్రేమ.
0: స్వ ఆత్మ, దాట్ ఈస్ ఆత్మిక్ ఫీలింగ్ లవ్.
1: కనుక ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు, ధర్మవంతుడు, శాంతివంతుడు, ఇవంత గుణాలు.
0: Should not take them as attributes or qualities.
1: అన్నింటికీ ప్రేమనే ప్రధానము.
0: లవ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమతో నీవు మాట్లాడు.
0: స్పీక్ విత్ లవ్.
1: అదే సత్యం అవుతుంది.
0: దాట్ ఈస్ ట్రూత్.
1: ప్రేమతో నీవు పనులు చేయి.
0: యాక్ట్ విత్ లవ్.
1: అదే ధర్మం అవుతుంది.
0: దట్ ఈస్ ధర్మ.
1: ప్రేమ చేత నీవు హృదయాన్ని చింతించు.
0: థింక్ ఆఫ్ లవ్.
1: అదే శాంతి అవుతుంది.
0: యుల్ బీ ఇన్ పీస్.
1: ప్రేమ చేత ప్రేమనే ప్రకాశించుకో.
0: అండ్ లవ్ షైన్స్ త్రూ లవ్, బై లవ్.
1: ప్రేమనే అయిపోతుంది.
0: అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్ విత్ లవ్.
1: అన్నింటి ఎందు ఉండినటువంటిది కరెంటు వలె ప్రేమని.
0: లైక్ ది ఇన్నర్ కరెంట్ దేర్ ఇస్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.
0: వెన్ వన్స్ మ్యాన్ డెవలప్స్ లవ్ డే బై డే మోర్ అండ్ మోర్, there'll be no anger, there'll be no differences, there'll be no hatred, there'll be no agitation or disturbances.

0: ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమపురుషు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమపురుష. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు పేద కుచేలుని ప్రోవ వేద చరితుడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు కరినిగా చెడితరి కమలనయను. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు పేద కుచేలుని ప్రోవ వీధ చరితుడు. ఆ గుణంబె గణించి ఆర్యవంధుడు అవతరించిన భూమిపై అవనియందు
1: Lord, who has taken birth that day with those attributes, who could save Prahlada, God with all the attributes, who could come to the rescue of the poverty-stricken Kuchela, God with all his attributes, who saved Gajendra from being caught from the crocodile, has incarnated himself on earth today.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుడు ఎక్కడ ఎట్లు అవతరించను ఎక్కడ అవతరించను అనేటువంటి ప్రశ్నలు కాలహరణంగా కలిగేటువంటివి.
1: వేర్ ఈజ్ గాడ్? హౌ హ్యాస్ హీ మేనిఫెస్టేటెడ్? హౌ హ్యాస్ హీ ఇన్కార్నేటెడ్? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ అరైజ్ ఇన్ అవర్ మైండ్స్.
0: లోకములో ఏది పుట్టవలనన్నను దానికి కొన్ని కారణ కార్యాలు కలగాలి.
1: ఫర్ ఎనీథింగ్ టు మేనిఫెస్ట్ అండ్ మెటీరియలైజ్ దేర్ మస్ట్ బి ఎ కాజ్ అండ్ ఎన్ ఎఫెక్ట్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు, సర్వులు భగవత్ స్వరూపమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. All are the embodiments of the divine.
0: ee naadu ramana puttina dinamu krishna puttina dinamu jesus puttina dinamu ani perlu veru veru roopamga varlinchi aa naamamunku birthday chesukuntunnaru.
1: We celebrate birthday of Rama, Krishna and Jesus, and taking God in various names, we celebrate with all festivity the birthday.
0: Nijanga ee vidhamga cheppukoni aaradhinchadam cheta adi oka birthday avutaya kaavu.
1: Observance of the celebration of this kind and declaring it as a birthday, would that amount to worship? No.
0: Bhagavantudu samvatsaramoka okatari janminchadu.
1: You don't find God taking birth once every year.
0: Prati manavuni uchchasa nishwasamule bhagavat swaruparu.
1: God is the very breath, the inhalation and exhalation.
0: Adi om tat sat.
1: That's what it is. Om tat sat.
0: Tat adi.
1: Tat that.
0: చిత్ ఇది,
1: చిత్ దిస్,
0: అది ఇది అనే రెండు పదములు మాత్రమే ఉన్నావు కానీ అతను ఇతను అనేటువంటి భేదములు లేవు.
1: though these two words, that and this, are there, but only one that exists without the second.
0: భగవంతునకు ఎట్టి జన్మములు లేవు.
1: గాడ్ ఇస్ బియాండ్ బర్త్.
0: ఎట్టి గమ్యములు లేవు.
1: నో గోల్ వాట్స్ ఎవర్.
0: కానీ పాపములైనటువంటి మానవులు కొంచెం విశ్వాసమును పెంచుకునే నిమిత్తమై ఈ విధమైనటువంటి జనన మరణాలని నిరూపిస్తూ వచ్చారు.
1: హౌఎవర్ ద బిగినర్స్ ద ఇన్నోసెంట్ టేక్ దిస్ వే టు నో గాడ్ అండ్ టు బి నియర్ హిమ్.
0: భగవంతుడు పుట్టుకునే ఉంటుంటే దీనికి రెండవది గిట్టడం కూడా ఉంటుంటది కదా.
1: When once you say that God has a beginning, you should also be able to explain the end of God.
0: దీనికి పుట్టుక చావులు రెండు కూడాను లేవు.
1: God has neither a beginning nor an end.
0: అంతా కూడాను మానవుని యొక్క భ్రమనే.
1: That is all human imagination.
0: దేహమును పురస్కరించుకొని దానిని ఆరాధన చేసుకుంటూ ఇది ఏ పుట్టుక అయినటువంటిది అని భావిస్తున్నారు.
1: బేసింగ్ ఆన్ ద బాడీ వీ గో బై ద బర్త్ డే ఫర్ సెలబ్రేషన్.
0: ఇది కేవలము భక్తుని యొక్క భ్రమలే కాని సత్యములు కావు.
1: దట్ ఈస్ ఆల్ ద ఫీలింగ్ ఆఫ్ ఎ డివోటీ అండ్ నాట్ ట్రూత్ అట్ ఆల్.
0: లోకములో ఎందరో జన్మిస్తున్నారు.
1: Many people are born.
0: ఎందరో మరణిస్తున్నారు.
1: People leave this world.
0: మరణం అంటే ఏమిటి? జన్మం అంటే ఏమిటి?
1: What is birth? What is death?
0: దేహము కనిపించడమే జననము.
1: The appearance of the body is birth.
0: దేహము కనిపించకుండా పోవటమే ఇది అంత్యము.
1: The disappearance of the body is the end of life or death.
0: కనుక మానవుడు తన భ్రాంతులు మాత్రమే తను సృష్టించుకొని భ్రమిస్తున్నాడే కాని భగవంతుడు పుట్టుటగా చావుటం అనేటువంటిది లేదు.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ క్యారీడ్ అవే బై హిస్ ఇల్యూషన్ అండ్ ఇమాజినేషన్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ బియాండ్ బర్త్ అండ్ డెత్.
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. మానవుడు జన్మించినాడని మరణించినాడని జీవించినాడని తెలుపుకోవటము ఇది కేవలం ఒక అజ్ఞానం యొక్క ప్రతిబింబం.
1: టు కన్సిడర్ దట్ వన్ ఇస్ బోర్న్ అండ్ వన్ హ్యాస్ లెఫ్ట్ దిస్ వరల్డ్ ఆర్ స్పెండింగ్ హిస్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: పుట్టుక చావులు రెండు కూడాను భగవంతుని యొక్క సంకల్పం లే.
1: ద బర్త్ అండ్ డెత్ హ్యాపన్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్.
0: మనం ఉచ్ఛ్వాసం తీసుకోవటం ఆ ఉచ్ఛ్వాసాన్ని వదలటము ఈ తీసుకోవటమే బర్త్, వదలటమే డెత్.
1: We breathe in and breathe out. Breathing in process is birth. Breathing out is death.
0: ఈ రెండింటి యొక్క సంబంధమైనటువంటి కారణాన్ని గుర్తించుకొని

0: బర్త్ అండ్ డెత్ వాట్ ఈస్ దట్ యు లవ్
1: కానీ దేనిని కూడా నువ్వు ప్రేమించటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ లవింగ్ ఎనీ
1: కానీ ప్రేమ నీ యందు లేదా ఉన్నది.
0: దట్ డజంట్ మీన్ దట్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ యూ దేర్ ఈజ్
1: మనం ఇచ్చేటువంటి విలువలంతా కూడాను ప్రేమకే కానీ ప్రాణికి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి అటాచ్ వాల్యూ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ నాట్ మియర్లీ టు ది ఇండివిజువల్
1: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్
1: సో పోయింది ప్రాణం లోపల.
0: Then say, so the life has gone into the body.
1: Hum, vachindi pranam.
0: When once you say hum, naturally it goes out.
1: Ee sohamulu rendu kudanu eppudu manaku jarugutunnayi.
0: So hum, when do they happen?
1: Prati chanamunu kudanu ee rendu kudanu manaku bodhisthune unnayi.
0: This happens in every moment of our life.
1: Ee swasam undinanta varaku kudanu manavuni jeevudu annaru.
0: We can claim ourselves alive so long we breathe.
1: ఈ జీవితం ఉన్నంత వరకు ఇది జన్మము అన్నారు.
0: This is life so long there is respiration.
1: ఈ సోహం అనేటువంటిది నిలిచిపోయినా ఇది మరణం అంటున్నారు.
0: Then once this soham process, respiration comes to a halt, it means it is death.
1: కనుక జన్మ మరణాలు రెండు కూడాను మన యొక్క ప్రాణం నుంచి జరిగినటువంటివి.
0: Therefore birth and death are related to life.
1: ఈ రెండింటి ఎందుకు కూడా ఇంత ఇంత మార్పులు జరుగుతుండగా భగవంతుడు లేడని ఉన్నాడని ఎవరు సాధించగలరు?
0: When these two things are happening in such a mysterious way, who can deny the existence of God?
1: ఉన్నాడని కొంతమంది, లేడని మరి కొంతమంది ఈ విధంగా వాదోపవాదములతో కాలంలో వ్యక్తం చేస్తున్నారే కానీ ఇవి రెండు కూడా సత్యములు కావు.
0: People waste their time arguing that God exists. Some say, well, some deny the existence of God.
1: కానీ అది ఉన్నది, ఎప్పటికీ ఉన్నది.
0: గాడ్ ఇస్ ఎగ్జిస్టెన్స్.
1: ఇది పోవటము రావటం అనేటువంటిది కాదు.
0: ఇట్ నైదర్ కమ్స్ నార్ ఎవర్ వానిషెస్.
1: కనుక దేహం అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని ఈ రెండింటి యొక్క తత్వములను మనం ప్రబోధిస్తూ ఉన్నాం.
0: ఆల్ దీస్ కన్క్లూజన్స్ వీ హమ్ టు బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద బాడీ.
1: ఏ హృదయం మనసుకి ఈసే నాకు మగిడి దానినే అర్పించి మహితమూర్తి పలక వేరేమి నెత్తు నీ పాద అర్చనకును అంతలకటింతో అందుకోవయ్య నీవు.
0: ఓ లార్డ్, యు హావ్ గివెన్ మీ దిస్ సీక్రెట్ హార్ట్, ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ యాజ్ మై ఆఫరింగ్. వాట్ ఎల్స్ కెన్ ఐ గివ్ యూ ఆఫర్ ఓ లార్డ్.
1: కనుక ఈ రెండు కూడాను మానవుని యొక్క భ్రాంతులే కాని నిజమైనటువంటి సత్యములు కావు.
0: దీస్ టూ ఆర్ ది ఇమాజినేషన్స్ ఆఫ్ మ్యాన్, బట్ దే ఆర్ నాట్ బేసికలీ ట్రూ.
1: లోకములో ఎంతనో జీవులు కలుగుతున్నాయి.
0: We find many beings in this world.
1: Enniyo jeevulu maranistunnayi.
0: Many beings die with the passage of time.
1: Ee janamalamu rendu kudunu kaalamunaku sambandhinchinave kaani kaayamunaku sambandhinchinavi kaadu.
0: The birth and time are related to the factor of time.
1: Birth and death
0: are related to the factor of time.
1: Kanuka manavudu tana yokka sattamne taanu polchukuntunnadu.
0: Therefore man goes by his own experience of his own nature.
1: దీన్ని పరిష్కరించుకుని అట్టి దేహంతో కూడినటువంటి ఒక బ్రహ్మందాన్ని నా సంబంధ బాంధవ్యం భావిస్తున్నారు.
0: And so he establishes interrelationships and intimacy basing on the body.
1: ఇది కూడా చాలా పొరపాటే.
0: This is also a mistake.
1: దేహం ఉండినంత వరకును నా సంబంధం.
0: So long the body lasts, it is related to you.
1: కానీ ఇది పోతానే నాకు సంబంధం లేదు.
0: The moment body disappears, you have no more of relationship.
1: Sambandham kalagatamu povatamu rendu kudanu dehamulato kalagetuntivu kaadu.
0: In fact, the relationship is beyond the body that appears and leaves.
1: Evariki evari sambandham?
0: Who is related to whom?
1: Aina nee puttakamurpu unnada?
0: Did that person exist prior to your birth?
1: Velin tarvada nee kanipistada?
0: Would you be able to see him after you leave this world?
1: Ledu.
0: No.
1: ఈ రెండింటి యొక్క తత్వములు కూడాను అసత్యములే.
0: బోత్ ఆర్ ఫాల్స్.
1: ఇది భ్రమలతో కూడి బ్రహ్మతత్వాన్ని గుర్తించడానికి అనేక విధముల పాటు పడుతున్నారు.
0: దిస్ ఇస్ ఆల్ అవర్ ఇల్యూషన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ వీ వాంట్ నో ద రియాలిటీ.
1: కనుక ఈ బాహ్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరతత్వమునకు మనం సరి అయినటువంటి అర్థం తెలుసుకోవటం లేదు.
0: Therefore, we are not understanding the true nature, the importance of the reality,

0: Because we think from the worldly, physical point of view.
1: అసలు తానెవరో అనేటువంటి దాన్ని గుర్తించుకోవటమే నిజమైనటువంటి యొక్క సాధన.
0: The true spiritual practice consists in investigating one's own true nature.
1: Who am I? కనుక నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవటం కోసమని ఇన్ని విధమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
0: We undertake so many spiritual practices to find an answer and experience to this question, who am I?
1: నీయందు ఉన్నటువంటి నేనే సర్వనియందు ఉంటుండాయి.
0: The I in me is uniformly present in everyone.
1: కనుక ఇట్టిదాని నీవు నేను అనేటువంటిది భేదభావం చేత కలహం పొంది ఇది అశాంతికి గురి చేస్తున్నాయి.
0: We are restless, lost of peace because of distinction, differences on grounds of you and me here.
1: ప్రేమ స్వరూపులారు,
0: embodiments of love.
1: జనన మరణములు దేహమునకే కాని జీవునకు లేవు.
0: Birth and death relate to the body and not to the being.
1: ఇది ఉన్నది లేదు అనేటువంటి నిర్ణయించడం కూడాను మనసు యొక్క కల్పనే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ దట్ రిఫర్స్ టు బర్త్ అండ్ డెత్. ఇట్స్ ఇమాజినేషన్.
1: అన్ని మానవుని యొక్క కల్పన చేతనే జరుగుతున్నాయి.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ మ్యాన్స్ ఓన్ క్రియేటివిటీ.
1: కనుక జీవితమే ఒక విధమైనటువంటి కళ.
0: ద హోల్ లైఫ్ ఈజ్ అ డ్రీమ్.
1: ఇట్టి డ్రీమ్ లోపల సత్యం ఎక్కడ నీవు గుర్తించగలవు?
0: ఇన్ దిస్ డ్రీమ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు నో ద ట్రూత్?
1: కనుక ఇవన్నీ కూడా భ్రాంతులు.
0: సో ఆల్ దీస్ ఆర్ ఇల్యూజన్స్.
1: ఈ భ్రాంతి ఉండినంత వరకు కూడాను బ్రహ్మం నీకు కనిపించడు.
0: సో లాంగ్ దిస్ భ్రాంతి ఇల్యూజన్ యు కెనాట్ నో బ్రహ్మ.
1: ఏనాడు ఈ భ్రాంతి మనం వదులుకుంటామో ఆనాడే మనం జన్మకు తగిన గుర్తు.
0: ద డే యూ గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్యూజన్ ఆర్ డెల్యూజన్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
1: మొట్టమొదట శంకరుడు కూడాను ఇదే విధంగా సందేహించాడు.
0: This has been the teaching of Shankara to begin with.
1: Neen evaru ani prashninchukuntu vachadu.
0: He has put this question to himself, who am I?
1: Kaani oka naati ratri nayana neevu neeve neevu manaku padarthamulu kaavu.
0: One night he got this answer, you are you, none else.
1: Kanuka నేను ఎవరు అనేటువంటి దానికి గుర్తించాలంటే శ్వాసంతోనే మనం గుర్తించవచ్చు.
0: సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ యామ్ ఐ, ద బ్రీతింగ్ ప్రాసెస్ విల్ ప్రొవైడ్ ది ఆన్సర్.
1: ఇలాంటి సులభమైనటువంటి మార్గమును వదిలి అసలు కష్టమైనటువంటి దానిలో ప్రవేశించి కంగారుకు జీవితాన్ని విసుగు చెందుతున్నాడు.
0: వీ హావ్ గివెన్ అప్ సచ్ అన్ ఈజీ సింపుల్ పాత్ బట్ వీఆర్ ఆఫ్టర్ వెరీ టఫ్ అండ్ రఫ్ పాత్స్ అండ్ వేస్ట్ అవర్ టైమ్.
1: కనుక ఈ టఫ్ రఫ్ ను కూడా మనం పూర్తి వదిలిపెట్టవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు గివ్ అప్ దిస్ రఫ్ అండ్ టఫ్ పాత్స్ విచ్ యూ హావ్ బీన్ అడాప్టింగ్ సో ఫార్.
1: కాలంలో ముళ్ళు ఉండినంత వరకు కూడా మనకు బాధ కలుగుతూ ఉంటుంది.
0: సో లాంగ్ దేర్ ఇస్ థార్న్ ఇన్ యువర్ లెగ్ ఇట్ గోస్ ఆన్ పించింగ్ యూ, హర్టింగ్ యూ.
1: ఆ ముళ్ళను తీసి పారవేస్తున్నా మనకి ఎట్టి బాధలు ఉండవు.
0: ద మోమెంట్ యూ రిమూవ్ ద థార్న్ యూ విల్ నాట్ సఫర్ ఎనీ లాంగర్.
1: ఈ దేహం నేను నేను అనేటువంటి ఒక భ్రాంతి చేత దానితో బాధపడుతున్నాము.
0: ద సఫరింగ్ ఇస్ డ్యూ టు బాడీ ఐడెంటిఫికేషన్.
1: ఈ యొక్క భావం పూర్తి తీసివేస్తేమా నీవెవరో నీకే తెలుస్తుంది.
0: ద మూమెంట్ ది బాడీ ఐడెంటిఫికేషన్ ఇస్ టోటల్లీ గివెన్ అప్ గాట్ రీడ్ ఆఫ్ యూ విల్ నో యువర్ ట్రూ నేచర్.
1: కనుక ఇవన్నీ కూడా నీ భ్రాంతులతోనే జరుగుతున్నాయి.
0: దీస్ ఆర్ ఆల్ యువర్ ఓన్ ఇమాజినేషన్స్.
1: పునరపి జననం పునరపి మరణం.
0: యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్. యు ఆర్ బోర్న్ అండ్ యూ డై.
1: పునరపి జనని జఠరేశయనం.
0: టైమ్ అండ్ అగైన్ యు ఆర్ దేర్ ఇన్ ద వూంబ్ ఆఫ్ యువర్ మదర్.
1: ఇహ సంస్కారే బహు దుస్తారే.
0: దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ఈజ్ సో డిఫికల్ట్ టు స్విమ్ అక్రాస్.
1: కృపయా పారే పాహి మురారే.
0: ఓ మెర్సిఫుల్ లార్డ్ హెల్ప్ మీ టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్.
1: తన లోపల ఉన్నటువంటి ఒక శ్వాసని తెలుసుకోమని పోజిస్తుండాలి.
0: ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ టీచింగ్ టు నో ది ఇన్నర్ ది ఇన్హరెంట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్.
1: నీవు తెలుసుకున్నట్టుకు ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ టు నో దిస్.
1: భజ గోవిందం భజ గోవిందం.
0: Sing the glory of God. Sing the glory of Govinda.
1: Govindam bhaja mudamate.
0: O foolish man, sing his glory. Chant his name.
1: ఇహ సంస్కారేం బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే.
0: This ocean of family, the life of this is so difficult to cross. Oh God, please be merciful unto me.
1: ఈ విధంగా మానవుడు తన యందు ఉన్నటువంటి దానిని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: Like this man is not able to know that which is latent and immanent in him.
1: తనకు ఒకనాడు స్వప్నం వచ్చింది.
0: He dreams on one day.
1: ఆ స్వప్నంలో తాను మరణించినట్టుగా తాను పొందుతున్నాడు.
0: There in the dream he has experienced death.
1: కానీ అక్కడ నేను మరణించానని బాధపడుతున్నాడు.
0: He feels so sad because of death in the dream.
1: లేచి చూసేటప్పటికే తన దేహంతో ఉన్నాడు.
0: As he woke up, he could notice his body.
1: అప్పుడు పోయినాడని చెప్పి భావించింది ఏది?
0: What is it that was under the feeling of the death?
1: ఇది కూడాను మనోకల్పనే.
0: It is also the creation of the mind.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క భ్రాంతులే కానీ నిజమైనటువంటి సత్యములు కావు.
0: Therefore, all are the creations, imaginations of the mind only.
1: నా బిడ్డ, నా కొడుకు, నా తల్లి, నా తండ్రి, ఇవన్నీ కూడా భ్రాంతులు కాక మరి నిజమైనటువంటి తల్లిదండ్రులా?
0: The intimate associations and relationships of the claim, like so-and-so is my daughter, my son, they are all of our own making at the realm of the mind.
1: ఈ విధమైనటువంటి భ్రాంతులు పుట్టించుకొని, ఈ భ్రాంతుల చేతనే పెంచుకొని, తదుపరి తాను అనేక విధమైనటువంటి కష్టమును గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ అస్యూమ్డ్ ఇమాజినేషన్స్ అండ్ ప్రిజంప్షన్స్ మ్యాన్ ఈజ్ సఫరింగ్.
1: ఇవన్నీ ప్రేమ యొక్క ప్రభావములే.
0: In fact, they are all the expressions of love.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వమే తన యందు ఉన్నప్పుడు ఈ రెండు భావములు కూడా నాకు కనిపించవు.
0: In fact, when there is true eternal principle of truth within you are not carried away any longer by imagination.
1: ప్రేమ ఒక్కటియే, ప్రేమ ఒక్కటియే.
0: Love is one and the same.
1: ఇది రెండు రకములైనటువంటివి కాదు.
0: It cannot be diversified.
1: శారీరకంగా ఉండేటువంటి ప్రేమ ఇది అసత్యమైనటువంటిది.
0: The physical love is false.
1: దీంట్లో ఆత్మతత్వంగా భావించుకున్నప్పుడు అది ఏ సత్యమైనటువంటిది.
0: బట్ లవ్ ఇన్ రియాలిటీ ఈజ్ ట్రూత్.
1: కనుక సత్యమని మనం గుర్తించాలంటే కొంత శోధన చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో ది ట్రూత్ యూ మస్ట్ ఇన్వెస్టిగేట్.
1: కనుక ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: గోదావరి నదికి లేక గంగానదికి ప్రయాణం అయిపోతున్నప్పుడు,
0: సపోజింగ్ యూ గో ఆన్ పిల్గ్రిమేజ్ టువర్డ్స్ గోదావరి,
1: చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చొని కరణి డుక్కుంకరణి డుక్కుంకరణి అని చెప్తున్నాడు.
0: దేర్ వాజ్ ఎ పర్సన్ హూ సాట్ ఆన్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ డుక్కుంకరణి డుక్కుంకరణి.
1: ఇది పాణిని గ్రామం.
0: దిస్ ఇస్ పాణిని గ్రామర్.
1: అప్పుడు శంకర్ల వారు ఒక శిష్యుణ్ణి అతని దగ్గర పంపించాడు.
0: శంకర sent one of his disciples to that person.
1: అతను ఎవరిని స్మరిస్తున్నాడు తెలుసుకుని రమ్మన్నాడు.
0: He wanted his disciple to know what that person was doing.
1: అప్పుడు తన యొక్క ఆత్మతత్వాన్ని తాను బోధించుకుంటున్నాడు అని చెప్పాడు.
0: And the answer was that he is just reminding of his true identity.
1: ఆ విధంగా చెప్పడం చేత నీకేమైనా బాధ తగ్గిందా?
0: By repeating the rules of grammar, are you free from suffering?
1: అప్పుడు నేరుగా శంకర్ల వారే వచ్చి,
0: Shankara himself personally came.
1: Pichivada dukkum karane dukkum karane dukkum karane edi dukkum karane.
0: He said, oh man cap, what is this dukkum karane? The rules of the grammar.
1: Bhaja govindam, bhaja govindam, govindam bhaja mudamate samprapte sannite kale nahi nahi rachati dukkumkarane.
0: O mad cap, sing his glory, chant his name. When the end is nearing, none of these factors would come to your refuge or rescue.
1: కనుక ఈ రెండును నీయందే పుట్టినవి కానీ, నీయందే అడిగినవి కానీ, బయట నుంచి వచ్చినవి కానీ, లోపల నుంచి పోయినవి కానీ కాదు.
0: Therefore, both are present within you. Not that the special is solicited or asked for.
1: ఇది మానవుని యందు భ్రమ అనేటువంటి ఇది చేరిపోవటం చేతనే బ్రహ్మ తనకు దూరంగా ఉండినట్టుగా కనిపిస్తుండాలి.
0: సో వెన్ వన్స్ వీఆర్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్ ఆర్ థాట్, వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద రియాలిటీ.
1: కనుక బ్రహ్మనే తానని సత్యాన్ని గుర్తించినప్పుడు బ్రహ్మ తన యందు ఉండనే ఉండదు.
0: వెన్ వన్స్ యూ నో దట్ యు ఆర్ డివైన్, యూ విల్ నాట్ బి డెల్యూటెడ్ ఎనీ లాంగర్.
1: కానీ నిజంగా నా దగ్గర లేదు భ్రమ అనేటువంటిది తీసుకుంటడం చాలా సులభం.
0: It's quite simple to know that you are not carried away by any imagination. That's after all your thought.
1: ఇది ఒక పుష్పము.
0: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
1: ఈ పుష్పం నా చేతిలో ఉండినంత వరకును ఇది నా పుష్పం అంటున్నావు.
0: యాజ్ ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్ ఐ కాల్ దట్స్ మైన్.
1: కానీ దాని కింద పడి వేస్తే నా పుష్పం లేదు.
0: ద మూమెంట్ ఐ డ్రాప్ దిస్ ఫ్లవర్ ఇస్ నో లాంగర్ మైన్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: దేహమే నేను అని భ్రాంతి పొందినంత వరకును ఆ దేహాభిమానం చేత మానవుడు అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బాడీ ఐడెంటిఫికేషన్ అటాచ్మెంట్ విత్ ద బాడీ మ్యాన్ ఈస్ సఫరింగ్.
1: ఈ బాడీ పోయిన తర్వాత మనకి ఏ చింతనూ లేదు.
0: ద మూమెంట్ బాడీ ఈస్ గాన్
1: అప్పుడే నిత్యానందం పరమ సుఖదం తాను అప్పుడు నిత్యానందంగా ఉంటుంటాడు.
0: దెన్ హీ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్.
1: ఇవి రెండు కూడా తెలుసుకుని తానే బాధపడుతున్నాడు.
0: Because he knows he is carried away by illusion, he suffers.
1: Prema swarupulara,
0: embodiments of law.
1: Mana sukha dukhamulu rendu kudanu manam kalpinchukunnave kani bhagavantudu prasadinchinavi kaadu.
0: Pain and pleasure are of our own making, nothing to do with the divine.
1: Idi rendintini maname kalpinchukoni rendinti dwara maname baadhapadutunnam.
0: The pain and pleasure are of our own making and we experience both.
1: ఎవరు మనకు బాధను అందించేటువంటి వారిని జగత్తులో కానరారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ టు గివ్ యు ఎనీ పెయిన్.
1: ఈ బాధను కల్పించేటువంటి వారు కూడా ఎక్కడ కానరారు.
0: దేర్ ఆర్ నన్ హు ఆర్ పుట్ టు సచ్ కైండ్ ఆఫ్ సఫరింగ్.
1: ఇవి రెండు కూడా నీవే కల్పించుకుంటున్నావు.
0: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: ఇవి రెండు కూడా నీకు భ్రమనే.
0: దట్స్ యువర్ ఇమాజినేషన్.
1: ఆ భ్రమ తన యందు ఉండినంత వరకు సత్యమైనటువంటి బ్రహ్మ మనకు తెలియదు.
0: సో లాంగ్ దిస్ ఇల్యూజన్ ఇస్ దేర్ యూ కెన్ నాట్ నో ది ట్రూత్.
1: కనుక ఈ భ్రమను మనం వదులుకోవాలి.
0: సో వీ మస్ట్ షెడ్ దిస్ ఇమాజినేషన్.
1: సుఖ దుఃఖములు రెండు కూడా భ్రమలే కానీ మరొకటి కావు.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ఈక్వలీ ఫ్లీటింగ్ ఇమాజినరీ.
1: బిడ్డ తల్లి అనేటువంటిది కూడాను ఒక భ్రమలే కానీ నిజంగా బిడ్డ తల్లిలు కారు.
0: ద చైల్డ్ అండ్ మదర్ ఆర్ ఆల్సో ఇమాజినేషన్స్ బట్ నాట్ ట్రూ.
1: ప్రతి ఒక్కటి కూడాను భగవత్ విషయంలో ప్రవేశించినప్పుడు అన్ని కూడా భ్రాంతులే.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ వెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ గాడ్ ఆల్ అవర్ థాట్స్
1: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండినంత వరకు కూడా మనకి బ్రహ్మదేవ మనకు జీవితాన్ని కల్పిస్తున్నాయి.
0: రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వీ రిటైర్ వీఆర్ ఫుల్ ఆఫ్ దీస్ థాట్స్ అండ్ ఇమాజినేషన్స్.
1: జన్మించినటువంటి మానవుడు ఎంతవరకు తాను సత్యంగా ఉండగలరు.
0: Man who has taken birth, how long is he going to live a true life?
1: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది, తర్వాత కృంగుతూ కృంగుతూ వస్తుంది.
0: To all he grows more and more, but naturally one day or the body should to
1: fall. పుట్టడము పెరగటము ఇవన్నీ కూడాను అసత్యములే.
0: The birth and growth are also untrue.
1: కానీ ఇది మనం సత్యంగా భావించుకుని దీంతో మనం అనేక బాధలు పడుతున్నాం.
0: We consider them as reality and hence we suffer.
1: కనుక మనం ఏది చేసినప్పటికీ ఈ ఒక్కటి కూడా సత్యమని కాదు.
0: Therefore whatever you may do, never consider any as truth.
1: నీ కన్నులు తెరిచి చూసినప్పటికీ ఇన్ని శిరస్సులు కనిపిస్తున్నాయి.
0: When you open your eyes, you see so many heads here.
1: కానీ కన్నులు మూసుకుంటేవా ఒక్క శిరస్సు అయినా కనిపించదు.
0: The moment you close your eyes, you don't see even one head.
1: ఆ చిత్రములంతా ఎక్కడ పోయినాయి?
0: What happened to all the heads?
1: ఆ చిత్రం ఎక్కడి నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
1: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే పోయినాయి.
0: దే రిటర్న్ టు ది ప్లేస్ ఆఫ్ దేర్ ఆరిజిన్.
1: ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు.
0: యు డోంట్ నో వేర్ ఫ్రమ్
1: ఎక్కడ పోయిందో నీకు తెలియదు.
0: యు ఆల్సో డు నాట్ నో వేర్ దే లెఫ్ట్.
1: కనుక తెలియనటువంటి దాన్ని పట్టుకుని మనం బాధపడుతున్నాము.
0: వి సఫర్ ఇన్ ఆర్డర్ టు నో విచ్ ఇస్ అన్నోన్.
1: ఈ తెలియని దానికోసం బాధపడటం ఇది ఎంత పిచ్చితనము.
0: ఇట్స్ టోటల్ మ్యాడ్నెస్ to worry for that which is not known.
1: ఇది ఏది నేను కాదు నావి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు నీకు ఎట్టి బాధ కూడా ఉండదు.
0: If you know the reality that none belong to you, that you are none of these, then you will never suffer.
1: కనుక అన్ని కూడా మన భ్రమలతో కల్పించుకున్నామే కానీ సత్యమైనటువంటిది ఒక్కటి కూడా లేదు.
0: Therefore everything is illusion of our own making, nothing is total truth.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమ అనేటువంటిది ఒక్కటే మాత్రము మన వెంట అదంతా ఇంటా ఉంటుండదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద లవ్ దట్ ఈస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
1: ఈ ప్రేమ అనేటువంటిది లేకపోతే మానవుడే లేడు.
0: వితౌట్ లవ్ మ్యాన్ కెనాట్ లివ్.
1: కనుకనే ప్రేమ అనేటువంటిదే మనకు నిజమైన ప్రాణం.
0: దేర్ఫోర్ లవ్ ఈజ్ లైఫ్.
1: ఆ ప్రేమనే మనకు లైట్.
0: దిస్ లవ్ ఈజ్ లైట్.
1: లవ్ ఈజ్ లైట్.
0: Love is light.
1: ఆ లైట్ ను మనం పెట్టుకుంటే ఈ అజ్ఞానం అనే చీకటే మనకు గోచరం కాదు.
0: When we have this light of love, the darkness, ignorance would be dispelled.
1: దీనిని పునస్కరించుకునే పునరపి జననం పునరపి మరణం.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్స్ ఓన్లీ సెడ్ రిపీటెడ్ లైఫ్ సైకిల్
1: ఏది కనిపించలేదో అది కనిపించకుండా పోతుండాలి.
0: సో వాట్ దట్ యు సీ యు డు నాట్ సీ లేటర్.
1: కనిపించకుండా ఏది పోయేదో అదే తిరిగి వచ్చి కనిపిస్తూనే ఉండాలి.
0: ద నాన్ అపారెంట్ becomes apparent or conspicuous.
1: రెండు కూడాను ఆ వస్తువు యొక్క పరిణామములు కాదు.
0: Nothing to do with the changes in the material.
1: వస్తువుల యొక్క దీనిపైన ఉన్నటువంటి మానవుని యొక్క ప్రభావమే.
0: It is only human relations with the material objects that would make him feel so.
1: మానవుడు ఇట్టి ప్రభావానికి గురి అయిపోయి ప్రమాదం కనిపించుకుంటున్నాడు.
0: Man is subjected to effects of such imaginations relating to the objective world and so he suffers.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ఎప్పటికీ చావనటువంటిది.
0: లవ్ ఈజ్ ఇమ్మోర్టల్, డెత్లెస్.
1: అది ఎప్పటికీ చావనటువంటి ప్రేమనే మనకు నిజమైనటువంటి ప్రేమ.
0: దట్ ఇమ్మోర్టల్ లవ్ ఈజ్ ట్రూ లవ్.
1: వచ్చి పోయేటువంటి ప్రేమ ప్రేమనే కాదు.
0: దట్ విచ్ కమ్స్ అండ్ గోస్ ఈజ్ నాట్ ట్రూ లవ్.
1: ఈ దేహం పెరుగుతూ ఉండాలి, ఈ దేహం తరుగుతూ ఉండాలి.
0: ద బాడీ గ్రోస్ అండ్ ఆల్సో డికేస్.
1: ఈ పెరిగి తరిగేటువంటి యొక్క దేహం యొక్క తత్వం నువ్వు సత్యమని భావిస్తున్నావు.
0: హౌ డు యూ కన్సిడర్ దిస్ ట్రూ వేర్ దిస్ బర్త్ గ్రోత్ అండ్ డెత్?
1: కాదు, ఈ సర్వభ్రాంతులకు ఈ దేహమే మూల కారణం.
0: ఫర్ ఆల్ దిస్ ఇమాజినేషన్స్ ద బాడీ ఇస్ ద మెయిన్ కాజ్.
1: కనుక ఈ బాడీ అభిమానమును క్రమక్రమేణా తగ్గించుకోండి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్ డే బై డే.
1: ఈ తగ్గించుకోవటమే చాలా ప్రధానమైనటువంటి యొక్క తత్వం.
0: దిస్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ఇది నీ యొక్క తెలియని సాధన.
0: దిస్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధనగా జపము, తపము, యోగము, ధ్యానము ఇవి చేసి కాదు వచ్చేది.
0: ద స్పిరిచువల్ ప్రాక్టీస్ డస్ నాట్ మీన్ వర్షిప్, మెడిటేషన్, పెనెన్స్ అండ్ సో ఆన్.
1: నేను దేనిని భావిస్తున్నానో, ఏది సత్యం అనుకుంటున్నానో ఆ సత్యాన్ని నువ్వు వదలాలి.
0: దట్ వాట్ యు కన్సిడర్ ట్రూ ఇట్ మస్ట్ బి గివెన్ అప్.
1: అది వదలటం చాలా సులభమైనటువంటిది.
0: It's quite easy to give up this false identification. But you do not know why you are suffering. We experience bliss so long we are in this body.
1: కానీ ఎందుకు బాధపడుతున్నారు యోచించుకోకుండా బాధపడుతున్నావు.
0: The moment it is gone, we suffer, we grieve.
1: కనుకని ఈ జనన మరణములకు మన భ్రాంతులే మూల కారణం.
0: సో ఫర్ బర్త్ అండ్ డెత్ ఇట్స్ ఓన్లీ అవర్ థాట్.
1: ఈ భ్రాంతిని మనం వదులుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గివ్ అప్ సచ్ థాట్స్.
1: దేహాభిమానములను కొంచెం వరకు తగ్గించుకోవాలి.
0: వీ హావ్ టు కట్ షార్ట్ అవర్ బాడీ ఐడెంటిఫికేషన్.
1: తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావడం చేతనే ఈ అభిమానం పూర్తి నశించుతుంది.
0: యాజ్ యూ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు రిడ్యూస్ ఇట్ డే బై డే ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్.
1: అది నిజమైన సాధన.
0: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఈ సాధన అంటే ఏమిటి?
0: What is spiritual practice?
1: ఉన్నదాన్ని పోగొట్టుకోవటం సాధన అనుకుంటున్నారా?
0: Do you mean to say that spiritual practice is the one to lose what
1: you have? కాదు కాదు కాదు.
0: No.
1: పోయేదాన్ని నాది అనుకుంటున్నావా? అది కాదు.
0: Do you have a claim on that which is lost? No.
1: ఉన్నది కానీ పోయేది కానీ రెండు కూడా నీది కాదు.
0: That which is non-existent do not belong to you either.
1: కలలో కనిపించినటువంటి స్వప్నములు అదే.
0: They are like dreams.
1: ఆ భ్రాంతులు నిన్ను తబ్బిపు చేస్తుండాలి.
0: అండ్ ఇట్స్ ఓన్లీ డ్రీమ్ ఎక్స్పీరియన్సెస్ దట్ వుడ్ కన్ఫ్యూజ్.
1: అన్నింటికి మూల కారణం ఒక్కటే.
0: ఫర్ ఆల్ దిస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మెయిన్ కాజ్.
1: చూడండి, ఇప్పుడే వచ్చినాయి ఎన్ని బల్బులు కనిపిస్తున్నాయి.
0: యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ ఇల్యూమినింగ్.
1: ఇవి ఎంచుకోవడానికి పోతే చాలా ఉన్నాయి.
0: యూ కెన్ కౌంట్, దే ఆర్ మెనీ.
1: ఇన్ని నంబర్స్ అయినటువంటి బల్బులు అన్నిటి ఎందుకు ఒక్కటే ఉన్నది ప్రధానం.
0: There's only one current that flows in all these bulbs.
1: Aa current okate maatrame satyamainatundi.
0: That current is the principle of truth.
1: Ee raavatamo povatam anta kudanu mana bhrantri yokka bhramane.
0: Therefore the power supply and absence is only your thought.
1: Kanaka prema swarupulara
0: embodiment.
1: Ee premanu maatram aviruddhi chesukondi.
0: Develop love more and more.
1: Evaru chusina preminchandi.
0: Love everyone.
1: Neeku edurunnatundi vaadu neeku dveshi kaadu.
0: There's no person who hates you.
1: నీకెవరు కూడా నువ్వు విరోధం కాదు.
0: None are enemies in
1: this world. ప్రేమించుకోవచ్చు వాడే.
0: Therefore all deserve your love.
1: కనుక నువ్వు ద్వేషించినటువంటి వాడు నావాడు కాదు అనుకుంటున్నావు.
0: You consider a person who hates you as your enemy.
1: ప్రేమించిన వాడే నావాడు అనుకుంటున్నావు.
0: You think that the person who loves you as your own.
1: రెండు కూడా నీది కానే కాదు.
0: In fact both of them don't belong.
1: వచ్చిపోయినటువంటి భ్రాంతులే నీ యొక్క భ్రమలు.
0: It is only the thoughts and the mind that brought the distinction.
1: ee naadu bhagavantuni yokka tattvanni gurtinchukovalante enniyo sadhanalu chestunnaru.
0: Today to know the divinity people follow many spiritual disciplines.
1: Emti ee sadhanalu?
0: What are they?
1: Ee sadhanalo bhagavantu vastunnada?
0: Is it possible to experience him?
1: ఈ సాధనతో భగవంతుడు పోతున్నాడా?
0: డూ యూ మీన్ టు సే దట్ హీ వుడ్ లీవ్ ఇఫ్ యూ డోంట్ పర్సూ?
1: భ్రాంతులే పోతున్నాయి, భ్రాంతులే వస్తున్నాయి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద థాట్స్ ఇమాజినేషన్స్ దట్ అపియర్ అండ్ వానిష్.
1: కనుక ఈ భ్రాంతులు పోగొట్టుకోవడానికి తగిన ప్రయత్నం చేయి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ద థాట్ ప్రాసెస్.
1: నేను నేను అనేటువంటి భ్రాంతిని నీవు వదులుకో.
0: గివ్ అప్ దిస్ బాడీ ఐడెంటిఫికేషన్ మైండ్.
1: అప్పుడే నీకు ఈ భ్రాంతి పోతుంది.
0: Then you will be free from the delusion.
1: అప్పుడే నీకు ఎట్టి భ్రాంతి కూడా ఉండదు, నీకు భయభ్రాంతులు కూడా ఉండవు.
0: Then you will never be affected by any sense of fear or delusion.
1: కనుక మనం ఈనాడు మన సాధన చేయవలసింది ఏమిటి?
0: What is that we should do?
1: ధ్యానంలో కూర్చోవటము, జపములు చేయటము, సాధనలు జరపటము, ఇవి అనుకుంటున్నాం మనం. ఈ సాధనలు జపములు తపములు మన భ్రాంతి కోసమే చేస్తున్నాం, కానీ నిజమైన బ్రహ్మం కోసం కాదు.
0: You think in the name of the spiritual discipline, you sit to meditate, you worship, you want to do penance, but that's all your own thought, your own mind.
1: ఇవన్నీ కూడా నువ్వు వదిలిపెట్టు.
0: Give up all these.
1: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము.
0: Strengthen the thought that I am God, I am God.
1: I am God, I am God, I am God అని తలుచుకో. నీవే గాడ్ అయిపోతావు.
0: Think repeatedly, I am God, I am God.
1: This body only the vastram.
0: This body is only the vesture, the dress.
1: నేను ధరించినటువంటి ఒక వస్త్రమే కాని ఇది పుట్టినటువంటి వస్త్రం కాదు.
0: Body is the dress you have put on. The dress has not taken any birth.
1: ఈ దేహభ్రాంతిని పెంచుకొని పెంచుకొని పెంచుకొని దుఃఖం మరింత పెరిగిపోతుంది.
0: The suffering is more and more because of this body identification.
1: తేజ దుర్జన సంసర్గం.
0: Run away from the bad company.
1: భజ సాధు సమాగమం.
0: Be in good company.
1: కురు పుణ్య అహోరాత్రం.
0: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
1: ఇది కావాల్సింది ఇక్కడ నిలిచేది ఒక్కటే.
0: దాట్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్.
1: ఎక్కడ చూసినా లోకం లోపల
0: ఇన్ దిస్ వరల్డ్ వేరే ఎవరు
1: అనేక మంది కనిపిస్తూనే ఉన్నారు.
0: యు సీ మెనీ పీపుల్.
1: కానీ కనిపించే వారంతా అనేక మందే.
0: డూ యూ మీన్ సే దట్ యు మీట్ మెనీ పీపుల్?
1: కానే కాదు.
0: నో,
1: అన్ని ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ వన్.
1: తల్లి తానే, తండ్రి తానే, బిడ్డ తానే, తల్లి చెల్లెలు తానే, అక్క తానే.
0: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ వన్ నెస్ that has expressed in the form of multiplicity.
1: పేర్లు మనం పెట్టుకుంటున్నామే కాని ఇది ఏది కాదు.
0: ఇట్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ నామెన్క్లేచర్. ద నేమ్, ద ట్రూత్ ఇస్ వన్.
1: కనుక ఫ్రూట్ ఈజ్ వన్,
0: ట్రూత్ ఇస్ వన్.
1: ఈ ట్రూత్ అనేటువంటిది ఒకదాన్నే పెట్టుకోవాలి.
0: ద ట్రూత్ ఇస్ వన్ విచ్ షుడ్ బి కెప్ట్ ఇన్ వ్యూ.
1: అందులోనే ప్రేమ ప్రవాహం అవుతుంది.
0: అండ్ దట్ లీడ్స్ టు ఇన్సిస్టెంట్ ఫ్లో ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రవాహం లోపల మనం నిలిచిపోవాలి.
0: ఇన్ దిస్ రివర్ ఆఫ్ లవ్ యు స్టాండ్ స్టిల్.
1: మునిగిపోవాలి.
0: Get yourself drowned in the river of love.
1: ఎట్టి పరిస్థితి ఏందైనా కూడా ప్రేమను మాత్రం మార్చుకోకండి.
0: Under any circumstances, never lose love.
1: ఎవరైనా వచ్చి నీకు ద్వేషులైనటువంటి వాడు బుజారులో కనిపించినప్పుడు వీడు నా వాడే, నా తమ్ముడే, నా తమ్ముడే, నా తమ్ముడే అని.
0: ఎనీ పర్సన్ హూ హేట్స్ యువర్ ఎనిమీ, యూ మే మీట్ హిమ్ ఆన్ ద స్ట్రీట్ బట్ కన్సిడర్ హిమ్ యాజ్ యువర్ బ్రదర్.
1: వీడు నా ద్వేషాన్ని అంచుకుంటే తప్పక నీకు వచ్చేసింది.
0: బట్ ఇఫ్ యూ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్, వెల్ యూ మిస్ ద బాస్.
1: అంతా ఒక త్యాగంలోనే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ లైస్ ఇన్ దిస్ ఫ్యాక్టర్ ఆఫ్
1: త్యాగమే నిజమైనటువంటి యోగము.
0: సాక్రిఫైస్ ఇస్ యోగా.
1: ఈ త్యాగం అనే యోగాన్ని మనం పెంచుకోకుండా రోగం అనేటువంటి దేహాన్ని పెంచుకుంటున్నాము.
0: Without this yoga, the spiritual discipline of tyaga, sacrifice, we suffer roga afflictions.
1: కనుక ఈ త్యాగం అనే దాన్ని మనం పెంచుకోవాలి.
0: సో వి హావ్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఈ సాక్రిఫైస్ చేసుకున్నప్పుడే నిజమైనటువంటి బాధ మనకి ఏమాత్రం కలగదు.
0: వెన్ వన్స్ యు ఆర్ ప్రిపేర్ టు సాక్రిఫైస్, యు విల్ నెవర్ సఫర్.
1: కనుక మనం చేయవలసినవి భ్రాంతులు పెంచుకునే సాధన కాదు, భ్రాంతులను వదులుకునే సాధన చేయాలి.
0: దేర్ఫోర్ ద స్పిరిచువల్ డిసిప్లిన్ ఈజ్ ఇంటెండెడ్, ఈజ్ ఎయిమ్డ్ అట్ గివింగ్ అప్ ది ఇమాజినేషన్.
1: దేహాలు పెరుగుకొనేది కూడా మన భ్రాంతులు పెరుగుతూనే ఉంటున్నాయి, కానీ తరగటం లేదు.
0: డే బై డే యాజ్ వీ గ్రో అండ్ ఏజ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఇమాజినేషన్ అండ్ ఇల్యూషన్.
1: మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఒక్కటి.
0: ఓన్లీ వన్ థింగ్ వీ హావ్ టు నో.
1: ఇది నాది కాదు.
0: దిస్ ఇస్ నాట్ మైన్.
1: నాదనేది ఏమిటి? నా ఎందున్నటువంటి నేనే నేను.
0: హూ యామ్ ఐ? ద రియల్ సెల్ఫ్ ఇన్ మీ.
1: కనుకనే మనం ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ అనుకో. నిన్నెవరు బాధించలేరు.
0: దేర్ఫోర్ వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ ఐఎమ్ ఐ, ఐఎమ్ ఐ, నో కెన్, నో వన్ కెన్ హర్ట్.
1: ఐఆమ్ జీవ, యు ఆర్ దేవ అనుకుంటేనే బాధ కలుగుతాయి.
0: ఇఫ్ యూ అబ్జర్వ్ డిఫరెన్సెస్ ఐ అండ్ యూఆర్ బౌండ్ టు సఫర్.
1: ఐ అండ్ యూ ఎక్కడవుతుంది?
0: How can you say I and you?
1: నేను నీవు అనేటువంటి ఎక్కడ వచ్చి పుట్టాయి?
0: వేర్ ఫ్రమ్ దే?
1: మనం కల్పించుకున్నవే.
0: దాట్స్ ఆల్ యువర్ ఓన్ క్రియేషన్.
1: మనం నేను నీవు అనుకోవటం చేత మనము అనేటువంటి చేరిపోయింది.
0: బికాస్ ఆఫ్ యూ అండ్ ఐ దేర్ దిస్ వర్డ్ వీ.
1: ఈ ఊయి హీ అంటే,
0: అండ్ ఇఫ్ యు సే వీ అండ్ హీ,
1: తర్వాత హీనే అవుతుంది.
0: అండ్ అల్టిమేట్లీ యు విల్ ఎండ్ అప్ ఇన్ హీ గాడ్.
1: నో యు
0: ఇన్ దట్ హీ ద డివైన్ దేర్ ఐ ఆర్ యు.
1: నో వీ,
0: దేర్ నో వీ ఐదర్.
1: ఒక్కటే అవుతుంది.
0: ఓన్లీ హీ గాడ్ దట్ లాస్ట్.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడీమెంట్
1: సాధనలు అనేక మంది చేస్తూనే ఉన్నారు.
0: వీ ఫాలో మెనీ స్పిరిచువల్ డిసిప్లిన్స్.
1: ఏదో జపం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము,
0: సమ్ మెడిటేట్ అండ్ సమ్ డూ పెనాన్స్.
1: కానీ ఇవన్నీ కూడా అంత వ్యర్థమైనటువంటివి.
0: దే ఆర్ జస్ట్ వేస్ట్.
1: అయితే కొంతకాలంకు ఇవే మార్పులు కలుగుతాయి.
0: హౌఎవర్ దేర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
1: కానీ ఈ తాత్కాలికమైనటువంటి సాధనలు ప్రత్యమైనటువంటి కాదు.
0: దే మే కన్ఫర్ సమ్ టెంపరీ రిజల్ట్స్ బట్ దే వుడ్ నాట్ గివ్ పర్మనెంట్.
1: సత్యమైనవి కాదు.
0: దే ఆర్ నాట్ ట్రూ.
1: ఎంత అనిత్యం, అనిత్యం, అనిత్యం.
0: దే ఆర్ ఆల్ జస్ట్ టెంపరీ.
1: ఈ టెంపరీ అనేటువంటి దానికి మనం ఏమాత్రమో విచారించకూడదు.
0: Therefore, let's not get worried of the temporary results or temporary
1: gain. ఈ వరి నే మనకు ఎక్కువ వరి చేస్తుండాలి.
0: సో దిస్ ఓన్లీ
1: నాది, నాది అనుకోవటమే వరి.
0: ద క్లెయిమ్ ఆఫ్ మైండ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ వరి.
1: ఈ వరి అనేటువంటిది ఎంతవరకు వస్తుంది?
0: హౌ లాంగ్ ది వరి లాస్ట్?
1: హరి అనేటువంటి దాన్ని తెచ్చుకునేంత వరకు వరి మనల్ని వెంటాడుతుండాలి.
0: అంటిల్ యు నో హరి, ద వరి విల్ బి ఆఫ్టర్ యూ.
1: కనుక నీవు వరి పడటము దేనివల్ల?
0: వై డు యూ వరి?
1: నేను నేను అనే భ్రాంతి వల్లనే పడుతున్నాను.
0: బికాస్ ఆఫ్ దిస్ బాడీ ఐడెంటిఫికేషన్ మైన్ ఐ.
1: నేను కాదు ఇది, హరి. హరియే వరి.
0: అండ్ దేర్ ఫోర్ హరి ద సెల్ఫ్ ఐ, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ వరి.
1: కనుక మనం ఎప్పుడు కూడాను మనకు సత్యమైనటువంటి దానిని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద ట్రూత్, ద రియాలిటీ.
1: ఎట్టి పరిస్థితులు ఏదైనా కూడా మనం కంటిదారులు కాచకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ we should never shed a tear.
1: దేని కోసం మనకు బాధ పడుతున్నాం?
0: Why do you suffer?
1: ఇది నాది అనుకున్నంత వరకే, అది నాది కాకుండా పోయినప్పటికీ ఏ బాధన ఉండదు.
0: Because of the claim of ownership belonging you cry.
1: కనుక నీవు బాధపడకుండా నిరంతరము శాంతిగా ఉండాలనుకుంటే నేను నేనే అనే సత్యాన్ని గుర్తించాలి.
0: Never feel sad. In order to be happy, know that this principle, I am I.
1: ఇట్టి దాన్ని మీరు సాధించుకుంటే మిమ్మల్ని ఏ విధమైనటువంటి బాధలు బాధించవు.
0: ఇఫ్ యూ హావ్ దిస్ స్ట్రెంగ్త్ అండ్ మోర్ యూ విల్ నెవర్ సఫర్.
1: కానీ ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది దేహాభిమానము, దేహములకు సంబంధించినటువంటి వస్తువు అభిమానాలు మీరు ఏమాత్రం పెంచుకోకండి.
0: వాట్ వీఆర్ సపోజ్ టు నో టుడే ఇస్ దిస్, వీ షుడ్ నాట్ డెవలప్ బాడీ అటాచ్మెంట్ అండ్ అటాచ్మెంట్ టు మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
1: ఈ విధమైనటువంటి దీంతో నేను త్యాగం చేసుకుంటే అన్ని విధాలు ధన్యుడు అవుతావు.
0: విత్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ లిబరేషన్.
1: మీరు సాధించవలసినటువంటి త్యాగమే కానీ భోగం కాదు.
0: వాట్ యూ షుడ్ సీక్ ఈజ్ సాక్రిఫైస్, నాట్ అఫ్లూయన్స్. భోగం
1: నాకు కావాలి, కావాలనుకున్నటువంటిది భోగము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డిజైర్ ఈజ్ భోగ, అఫ్లూయన్స్.
1: నాది కాదు అనుకోవటమే యోగము.
0: ద డినయల్ ఈజ్ యోగ.
1: కనుక ఆ యోగమే నిజమైన మనకు తగిన బలము.
0: This yoga, this spiritual practice is bala, the strength.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Itti balamunu gurtinchukune nimittamai Jesus anni sadhana chestu vachadu.
0: To know the spiritual strength behind every person, Jesus has undertaken many spiritual disciplines.
1: Kani kontha kalamunaku thanaku ee bala kaligi ekkuva ayipothu vachindi.
0: At one time he had to face this unbearable suffering.
1: Okaturi జెరూసలేం లోపల ఒక తిరునాలు జరుగుతూ వచ్చింది.
0: ఇన్ దేర్ ఇన్ జెరూసలేం దేర్ వాజ్ ఎ ఫేర్ ఇన్ దట్ విలేజ్.
1: జెరూసలేం ఆ తిరునాలు లోపల తల్లిదండ్రులు పిల్లవాడిని తీసుకుని పోయారు.
0: అండ్ జీసస్ వాజ్ టేకెన్ దేర్ బై హిస్ పేరెంట్స్ టు దట్ విలేజ్ జెరూసలేం.
1: ఈ జనం ఒత్తిడి వల్ల ఆ పిల్లవాడు కనిపించకుండా పోయాడు.
0: ఇన్ ద క్రౌడ్ ద బాయ్ ఇస్ లాస్ట్.
1: కానీ ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు?
0: వేర్ ఇస్ ద బాయ్?
1: లోపల ప్రవేశించి
0: he has gone in.
1: A priest cheptunnatundi vishayalanta chakkaga vintunnadu.
0: And the boy has been listening to the teachings of the temple priest.
1: Tallidannulu ekkada vetukutunnaru, devalayanku chuttu vetukutunnaru.
0: The parents are in search of the boy in the premises of the temple around.
1: Enta varaku vetukinappudiki suryodayam modalukoni suryastham varaku kuda vetikayaru.
0: The parents were in search of the boy who was found missing right from dawn to dusk.
1: Vaani kanipinchaledu.
0: They could not find him.
1: Ee Mary, జోసెఫ్ ఇద్దరు కూడా బాధపడుతున్నారు.
0: మేరీ అండ్ జోసెఫ్ ఫెల్ట్ వెరీ సాడ్.
1: తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మరి ఒక తూరి ఆ పిల్లవాడు కనిపించాడు.
0: ఆఫ్టర్ ది రిలీ వర్షిప్ దే కుడ్ ఫైండ్ ద బాయ్.
1: నాయన ఎక్కడ పోయింటివిరా, తెల్లవారి మొదలుకొని నేటి వరకు మిమ్మల్ని అవస్థపడుతూ చాలా వెతుకుతూ వచ్చాము.
0: Then they asked him, boy, what happened to you? Where have you gone? We have been in search of you.
1: Amma, nenu ekkadiki poledu.
0: The boy replied, I have not gone anywhere. I have not gone anywhere.
1: Nenu lopalle unnanu.
0: And there inside.
1: Em chestunnavu?
0: What are you doing?
1: Priest cheppetuvanti vishayam anta nenu tappaga jarpinchukovadaniki prayatnam chestunnanu.
0: The boy said, I am listening to the teachings of the priest.
1: అప్పుడే తన ఎందున్నటువంటి ఒక తత్వాన్ని మానవుడు కనుక్కోవాలంటే బయట వెతుకుతున్నాడే కానీ తన లోపల వెతకటం లేదు.
0: టు నో ద లేటెంట్ డివినిటీ విదిన్ మ్యాన్ ఇస్ సర్చింగ్ అవుట్ వర్డ్స్ ఎక్స్టర్నలీ.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను భగవంతుని వెతకటము బయటనే వెతుకుతున్నాడు కానీ తన ఎందున్నటువంటి భగవంతుడిని ఏమాత్రం తన కనిపించడం లేదు.
0: మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఔటర్ వరల్డ్, హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ సర్చ్ విదిన్.
1: తన ఎందే ఉంటున్నాడు భగవంతుడు.
0: God is in you.
1: తానే భగవంతుడిగా ఉన్నాడు.
0: You are God.
1: కానీ తన్ను బయట తట్టు వెతుకుతూ ఉన్నాడు.
0: But yet man is in search of him outside.
1: ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి.
0: A small example.
1: నీవు ఇక్కడే ఉన్నావు.
0: You are here.
1: నీవు బయట తట్టు పోయి నిన్ను నీవు చూడాలనుకుంటే వీలవుతుందా?
0: Is it possible for you to find yourself outside?
1: నిన్ను నీవు ఏ విధంగా చూడగలవు?
0: How can you find yourself?
1: చూడటమే వీలు కాదు.
0: It is not possible.
1: అంత మాత్రం చేత నేను లేననుకుంటావా?
0: That doesn't mean that you can deny yourself.
1: అంత వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ పలాన అబ్బాయి ఎక్కడైనా ఉన్నాడా అని అడిగితే నీవేనయ్యా పలాన అబ్బాయివి అని అడుగు చెప్తాడు.
0: If you go on in search of your own self, some stranger will tell you are the person whom after you are searching for.
1: అప్పుడు తన ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించుకోగలడు.
0: Then you will understand the truth within.
1: ఈ ఏకత్వాన్ని గురించి చర్చుకోవటం చాలా సులభమే కానీ దాన్ని నమ్మాలి బాగా.
0: ఇట్ ఈస్ క్వైట్ సింపుల్ అండ్ ఈజీ టు నో దిస్ వన్నెస్, బట్ వన్ మస్ట్ హ్యావ్ అబ్సల్యూట్ ఫెయిత్.
1: నేను అనేటువంటిది నాకంటే బయట లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ ఈజ్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
1: నేను నా యందే ఉంటున్నది కానీ నాకంటే బయట లేదు.
0: ది ఐ ఈజ్ విదిన్ మీ, నాట్ అవుట్ సైడ్.
1: నాకంటే బయట ఉన్నటువంటిది నేను కాదు.
0: దాట్ విచ్ ఈజ్ ఇన్ ది ఎక్స్టీరియర్ ఈజ్ నాట్ మైండ్.
1: కనుకనే తపస్తత్వ శక్తి చేత తన బయట లోపల రెండు దగ్గర కూడా కనిపిస్తూనే ఉంటాడు.
0: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ ఇంక్వైరీ వన్ వుడ్ నో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద రియాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా మీరు వెతకవలసింది నీ ఎందున్నటువంటి నిన్నే వెతకాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు సర్చ్ యువర్ సెల్ఫ్ విదిన్.
1: నిన్ను నీవు వెతుక్కోవటమే ఇదే నిజమే సాక్షాత్కారం.
0: ద సెల్ఫ్ ఎంక్వైరీ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
1: అది తెలుసుకుంటే ఇంకే బాధలు ఉండవు నీకు.
0: ద మూమెంట్ you know you will not suffer any longer.
1: Kanuka meeru em matram kodunu baadha padukokunda daiva sakshatkaram kaledani meeru vachinchukandi.
0: Never feel sad, never say that you have not experienced the manifestation of God.
1: Kanuka tan taneende unnadu.
0: God is in you.
1: Okaru pustakam chadutunnadu.
0: One was found
1: ఆ చదువుతూ చదువుతూ ఉన్నప్పుడు 10 రూపాయల నోటు ఆ పుస్తకంలో పెట్టాడు.
0: అండ్ హీ కెప్ట్ ఎ 10 రూపీ కరెన్సీ నోట్ ఇన్ ద బుక్.
1: కానీ మర్చిపోయినాడు.
0: హి హస్ ఫర్గాటన్.
1: మరి ఒకనాడు అందరిని నువ్వు 10 రూపీస్ ఇస్తావా అని అడిగాడు.
0: హావింగ్ ఫర్గాటన్ ద లాస్ట్ నోట్ అండ్ హి హస్ బీన్
1: ఇస్తాను మై ఫ్రెండ్
0: 10 రూపీస్ ఫ్రమ్ సంబడి.
1: ఇస్తాను కూర్చోమని చెప్పాడు.
0: సమ్ పర్సన్ సెడ్ yes I'll give you
1: the seat అని దాన్ని తీసుకుని చదువుతూ వచ్చాడు.
0: అండ్ హి వాస్ గోయింగ్ త్రూ ద బుక్ placed in front of him.
1: ఆ బుక్ లోపలే 10 రూపీస్ నోట్ కనిపించింది.
0: దేర్ హి కుడ్ నోటీస్ ద 10 రూపీ నోట్.
1: అప్పుడు అయ్యా నా బుక్ లో నేనే ఎప్పుడు పెట్టాను కానీ మర్చిపోయాను, నిన్ను నేను 10 రూపీస్ అడిగాను.
0: Then the man replied, I kept 10 rupee note in this book long back. I have forgotten. And therefore I wanted 10 rupee note from you.
1: 10 rupees నాకు అక్కర్లేదు.
0: Well, I don't need your 10 rupee
1: note. నేను పెట్టిన 10 రూపీస్ నాకు చిక్కింది.
0: I have got this 10 rupee note with me now, which I kept it in the book long back.
1: అప్పుడు నీకు ఏ విధమైనటువంటి రుణము ఉండదు.
0: Then I am not indebted to you in any way.
1: నీవు దానిని మరచి విత్తనం దగ్గర 10 రూపాయల నోటు తీసుకుంటే నీవు ఎప్పటికైనా వాడికి రుణపడి ఉంటావు.
0: If you forget the 10 rupee of your own and seek from someone else, you are indebted to him.
1: కనుక ప్రతి తత్వమును కూడా తన యందే వెతకాలి కానీ బయట ఏ మాత్రం వెతకనక్కర్లేదు.
0: Therefore every principle must be sought after in the interior, not outside.
1: కనుక ఇలాంటి సత్యమైనటువంటి దీన్ని ఒక చిన్న మార్గంలోనే మనం గుర్తించవచ్చు.
0: This truth can be known in a very simple way.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
1: ఈ విద్యార్థులు కూడా ఎన్నో రకమైనటువంటి భ్రాంతులతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ ఆల్సో మేక్ సో మెనీ ఎఫర్ట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇమాజినేషన్.
1: మీరు ఏ వస్తువులు మీరు తెలుస్తున్నా బయట మాత్రం వెతకండి.
0: నెవర్ సర్చ్ ఫర్ ఎనీథింగ్ అవుట్ సైడ్.
1: మీ ఎందే ఉంటున్నది.
0: ద రియాలిటీ ఈజ్ విత్ ఇన్ యూ.
1: మీ సర్వస్వము మీ ఎందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: బయట వెతికేది అంతా కూడా కల్పన లేదు.
0: ఆల్ దట్ యూ or in such outside is imaginary.
1: ఆ ఇమాజినరీ మీరు తట్టుకోండి.
0: Face that imagination, resist that.
1: అప్పుడే మీకు శాంతి కలుగుతుంది.
0: Then you will be peaceful.
1: అప్పుడే నీకు సర్వేంద్రుడి జామి నేను నేనే నేను నేనే.
0: Then you will know the truth behind this dictum, I am I.
1: కనుకనే మీరు ఈ చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి చాలా గ్రంథాలు చాలా ఫలితాలు జరుపుతూ ఉంటున్నారు.
0: To know these simple truths, you go through so many sacred texts.
1: కనుక ఈ టెస్ట్ అంతా కూడా పారవేయండి.
0: Brush aside all these texts.
1: నీ టేస్ట్ని మాత్రం నీవు చక్కగా పట్టుకో.
0: Go by the taste of your life, not the text.
1: నీ టేస్ట్ నిన్ను చూడాలని నీవే.
0: The taste is the taste of the self.
1: కనుక నిన్ను నీవు చూసుకుంటే నీకు ఏ విధమైన టేస్ట్ ఉండదు.
0: If you have got the taste of the reality yourself, you will not have taste after anything.
1: కనుక ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: భజ గోవిందం భజ గోవిందం. భజ గోవిందం భజ గోవిందం
2: భజ గోవిందం భజ గోవిందం
1: గోవిందం భజ మూఢమతే
2: గోవిందం భజ మూఢమతే
1: ఇహ సంస్కారే బహు దుస్తారే కృప

భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం

Thank you.

0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, మేటి వస్తువునందున మేటియగుచు, అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే అణువులగును, ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే అణువులగును.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్, దట్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్, వాట్ వీ కాల్ బ్రహ్మన్. దిస్ బ్రహ్మన్ ఈస్ ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ, అండ్ ద వెరీ బ్రహ్మన్ రిప్రజెంట్స్ ది ఆటమ్ టు.
0: అణోరణీయాన్ మాతో మహీయా, ఈ జగత్తునందు పంచభూతములు ప్రత్యేకంగా మనం చూచుతూ అనుభవిస్తూ ఉండినప్పటికీ పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క దేహము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ నోటీస్ ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వీ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ ద మ్యాన్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్, ది ఎంబాడిమెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు యందు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటినే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని పిలుతారు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎర్త్, ద వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్ రిప్రజెంట్ ద ఫైవ్ ఆఫ్ ద సెన్సెస్, ద సెన్స్ ఆఫ్ పర్సెప్షన్, ద సెన్స్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద హియరింగ్.
0: పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ అడ్రెస్డ్ అర్జున యాజ్ పార్థ బికాస్ ది వెరీ సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అనగా ప్రతి మానవ శరీరం కూడాను పార్థ స్వరూపమే.
1: ఇట్ మెంట్ ఎవ్రీ వన్ రిప్రజెంట్స్ పార్థ.
0: ప్రతి మానవుడు కూడాను పార్థుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ పార్థ.
0: పృథ్వీపుత్రుడు ఒకటి చేత ఇతనికి పార్థ అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద సన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మదర్ ఎర్త్ హీస్ కాల్డ్ పార్థ.
0: ఈ పృథ్వీ అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు లీనమై ఉన్నవి.
1: హియర్ ఇన్ దిస్ ఎర్త్ వి ఫైండ్ ద సౌండ్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద ఫ్రాగ్రెన్స్ అండ్ ద టేస్ట్.
0: చూచుటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది.
1: Externally, it is said, the entire unity is the divinity.
0: ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటి.
1: The nature that has got the five elements is highly powerful.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: It has got the motility, the power.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: It can also revolve.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: ఇట్ హాస్ నో కెపాసిటీ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: ఉన్న స్థానం నుండే తాను చక్కగా ప్రయాణం సల్పి తిరుగుతుంది.
1: ఇట్ రొటేట్స్ ఇన్ ది ఇట్స్ ఎగ్జిస్టింగ్ ప్లేస్.
0: దీనిలోనే సర్వ గుణములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
1: దేర్ లైస్ ఆల్ ఫ్యాకల్టీస్.
0: ఈ పృథ్వీ యందు పర్వతములంతా ఉన్నవి.
1: మదర్ ఎర్త్ క్యారీస్ ద
0: అడవులు ఉన్నవి,
1: ఫారెస్ట్
0: పట్టణములు ఉన్నవి,
1: సిటీస్
0: పల్లెలు ఉన్నవి,
1: విలేజెస్
0: సముద్రం ఉన్నది,
1: సీ
0: నదులు ఉన్నవి,
1: రివర్
0: సర్వమును కూడా ఈ యొక్క పృథ్వీనే మోయుచున్నది.
1: అండ్ దిస్ మదర్ ఎర్త్ దట్ క్యారీస్ ద వెయిట్ ఆఫ్ ఆల్.
0: కానీ విజ్ఞాన శాస్త్రం తెలియనటువంటి మానవుడు ఈ పృథ్వీ పైన ఇన్ని పర్వతములు, ఇన్ని నదులు, ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వీ తిరుగుతున్నది కనుకనే ఇవి కూడా నువ్వు తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది.
1: ద వన్ హూ డస్ నాట్ నో ద సైన్స్ బిగిన్స్ టు డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వైల్ ఎర్త్ రివాల్వ్స్ Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వి ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థం యొక్క గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వీ కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వీ.
1: This earth is dependent.
0: దీని యందు భగవశక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: It is the divine power that maintains balance.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: It is the divine power that takes care of all those that are located on Mother Earth safe and secure, though the earth revolves.
0: Line paina parigettetunte train parigettinattuga line kudunu parigettite prayanikulu yokka gati emti?
1: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
0: Prithvi tirugutunnadi kani prithvi paina unnatunte yokka ee panchabhootamulu kuda tirugatam ledu.
1: Though the earth rotates, those located over that, they do not move.
0: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కాని వృక్షములు కాని నదులు కాని సముద్రం కాని ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
1: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
0: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
1: The nature of earth is very peculiar.
0: ఇది భగవంతుని యొక్క అంగము.
1: It is the limb of God.
0: మన దేహంలో చేతులు కాళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని ఉన్నవి.
1: The human body has got the legs, the hands, the ears, the nose and the eye.
0: ఈ ఇంద్రియములంతా దేనికి అంగము?
1: Limbs, what do they stand for? ఈ
0: సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
1: And in fact, they are the limbs of the body.
0: దేహము దేనికి అంగము?
1: The body is the limb of.
0: సమాజమునకు అంగము.
1: Of society.
0: సమాజమునకు ఏది అంగము?
1: Society is the limb of.
0: మానవత్వం అంగము.
1: Of humanity.
0: మానవత్వమునకు ఏది అంగము?
1: What is the limb of the humanity?
0: పృథ్వీ అంగము.
1: The earth.
0: పృథ్వీకి ఏది అంగము?
1: What is the limb of the earth?
0: పృథ్వీకి పరమాత్మే అంగము.
1: God is the limb of this earth.
0: కనుక పృథ్వీ అంతా కూడాను పరమాత్మని యొక్క అంగమే.
1: Therefore, the entire earth is the limb of God himself.
0: సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి.
1: And the earth has got so many limbs.
0: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
1: Therefore, God is subtlest of all.
0: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
1: When do you expect him to be?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
1: As earth is present everywhere, we also notice God everywhere.
0: Anaga gunamulu undinanta varaku kudanu thanu swatantrudiga undadu.
1: It only means so long there are attributes, no one is independent.
0: Kramakramena ee gunamulu taggina tarvata thanu sarvavyapiga maarutuntadu.
1: As attributes come down, diminish, he gets this faculty of all pervasiveness.
0: Shabda sparsha roopa rasa gandhadru ee aidu gunamulu kudanu bhoomi endu untunnavi.
1: All these five senses of cognition are present in earth.
0: కనుకనే భూమిని ఇటు తీసి అటు పెట్టడానికి అటు తీసి ఇటు పెట్టడానికి వీలు కాదు.
1: So it's not possible to shift earth from one place to another.
0: క్రమక్రమేణ దానికి రెండవ అంగమైనటువంటిది రెండవ భూతమైనటువంటిది జలము.
1: The second one is the fire, is water.
0: ఈ జలము లేని స్థానం లేదు.
1: There's no place where there's no water.
0: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి అందు ఉంటున్నది.
1: You may see it or not, water is present everywhere.
0: కనుక జలము సర్వమయము.
1: So water is all pervasive again.
0: ఆ జలములో ఒక గుణము తగ్గిపోయింది.
1: Water has lost one attribute.
0: ఏ గుణం తగ్గిపోయింది?
1: What is it?
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
1: Water has got four of the aspects, but it has no smell or fragrance.
0: కనుకనే ఈ వాటర్ కొంతవరకు కదలడానికి ప్రారంభిస్తూ వచ్చింది.
1: దట్ మేక్స్ ద వాటర్ పాసిబుల్ టు మూవ్ టు
0: లైట్ అయిపోయింది.
1: సో ఇట్ బికమ్స్ లైట్.
0: ఇంకా మూడవది అగ్ని.
1: ద థర్డ్ వన్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఫైర్ ఇస్ హైలీ పవర్.
0: దీని రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
1: ఇట్ లూజెస్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
1: ఇట్ హాస్ గాట్ ఓన్
0: రసగంధాదు లేవు దాంట్లో.
1: ఇట్ హాస్ నో రస, ద టేస్ట్, గంధ, ద ఫ్రాగ్రెన్స్.
0: కనుకనే ఈ అగ్ని సర్వత్రా వ్యాపిస్తూ వచ్చింది.
1: సో ఫైర్ ఇస్ ఏబుల్ టు ఎక్స్పాండ్ ఎవ్రీవేర్.
0: ఈ అగ్ని ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటుండాలి.
1: ఫైర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: జఠరాగ్ని అదే అగ్ని.
1: ఫైర్ ఇన్ మ్యాన్ ఇస్
0: జలమునందు కూడా బడబాగ్ని, అది జలమునందు కూడా ఉంటుండాలి.
1: ద ఫైర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వాటర్ కాల్డ్ బడబాగ్.
0: జలమునందు కూడా అగ్ని ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ఎ ట్రీ.
0: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
1: వెన్ టూ ట్రీస్ ఆర్ బ్రాట్ వెన్ డాష్ అగైన్స్
0: జడమైన
1: ద ఫైర్ ఎమనేట్స్.
0: రాయి ఉంటుండాలి, రాతిలో కూడా అగ్ని ఉంటుండాలి.
1: ఫైర్ ఇస్ లేటెంట్ ఇన్ ఎ స్టోన్.
0: ఒక రాతికి కొట్టినప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది.
1: వెన్ యూ స్ట్రైక్ టూ ఆఫ్ ద స్టోన్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ ద ఫైర్.
0: కనుకనే ఈ మూడవ భూతమైనటువంటి అగ్ని ఎందుకు

0: భూతమైనటువంటి అగ్ని యందు కూడాను సర్వము ఇమిడి ఉంటున్నది.
1: సో ద థర్డ్ ఎలిమెంట్ ఫైర్ హ్యాస్ ఆల్.
0: కానీ గుణములు రెండు తగ్గిపోతున్న వచ్చాయంటాను, ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
1: యాజ్ ఇట్ హ్యాస్ లాస్ట్ టు ద అట్రిబ్యూట్స్ ఇట్స్ ఏబుల్ టు రైజ్ అప్.
0: ఇంకా మూడవది,
1: దెన్ ద థర్డ్ వన్,
0: మూడవది వాయువు.
1: దెన్ దట్ ఈస్ ది ఎయిర్.
0: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
1: హౌ ఇస్ ఇట్?
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There's no place where there's no air.
0: Pratta kundaga untre kundalo kudunu gaali untundadi.
1: The earthen pot, brand new, also has got space.
0: Ekkada chuchina pradartham yandu gaali untundadi.
1: You find air everywhere.
0: Gaali leni sthaname kanipinchadu.
1: There's no place where you do not notice.
0: Ee gaaliye sarva vidhamulaitundi shaktulaku moola kaaranamu.
1: And air is the main cause for all capacity.
0: Manavuni yokka pranagunnaku moola kaaranam agni, ee vayuve.
1: And air is the life principle.
0: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
1: And this air loses three of
0: that. శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉన్నావు, కానీ రూప రసగంధాదులు లేవు.
1: And this air has got only the sound and touch. It has no three attributes.
0: ఇంకా నాలుగోదైనది ఆకాశం.
1: The final one is the space.
0: ఆకాశం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది.
1: ద స్పేస్ యు విల్ నోటీస్ ఇస్,
0: కానీ మనం చూసేదంతా కూడా క్లౌడ్స్ కాదు, అది కాదు ఆకాశము.
1: ఇస్ నాట్ ద గ్రౌండ్ దట్ యు ఫైండ్.
0: ఆకాశం యొక్క గుణం ఏమిటి?
1: వాట్ ఆర్ ది అట్రిబ్యూట్ ఆఫ్
0: శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: సౌండ్ ఇస్ అట్రిబ్యూట్ ఆఫ్.
0: చాలా మంది అమాయకులు ఆకాశం ఎక్కడ ఉందంటే పైకి చూపుతారు.
1: మెనీ ఆఫ్ ది ఇన్నోసెంట్ పీపుల్ పాయింట్ టు ది స్కై.
0: ఆకాశము
1: నో ఇట్ నాట్ దేర్.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: యు ఫైండ్ దట్
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం. ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
1: వేర్ దర్ ఇస్ సౌండ్ యు ఫైండ్ ది స్పేస్.
0: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
1: ది అట్రిబ్యూట్ ఆఫ్ ది స్పేస్ ఇస్ ది సౌండ్.
0: ఆకాశం గగనం శూన్యం అన్నారు, అది కనిపించినటువంటిది.
1: ఇట్స్ ఎంప్టీ, యు డు నాట్ నోటీస్ ఇట్.
0: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుంది.
1: సో ఈథర్ హస్ గాట్ వన్ క్వాలిటీ ఆఫ్ సౌండ్.
0: రూప రసగంధాదులు ఏమాత్రమూ లేదు.
1: ఇట్ హ్యాస్ లాస్ట్ త్రీ అదర్ అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు నాలుగు లేదు.
1: ఇట్ హ్యాస్ నో ఫోర్ ఆఫ్ ది క్వాలిటీ.
0: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: సిన్స్ ఫోర్ ఆర్ మిస్సింగ్ యు ఫైండ్ ది ఈథర్ స్ప్రెడింగ్ ఎవరీవేర్.
0: దైవమైనటువంటిదే పరమాత్మ.
1: అండ్ దట్ గాడ్ హ్యాస్ నన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్.
0: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడాను లేదు.
1: The sound is also noticed in the divinity.
0: కనుకనే పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: Therefore the divine spreads all over everywhere.
0: చాలా లైట్ అయిపోతున్నాడు.
1: Because it becomes so light.
0: సర్వత పాణిపాదం త సర్వతో చే శిరోముఖం అన్నట్టు సర్వ మూలమును ఎందుకును శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
1: In fact in every form you find God symbolized by way of the head and the feet and hands.
0: ఆకాశమును కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
1: God is subtler than the space.
0: అటువంటి పరమాత్ముడు పంచభూతములు ఎందుకును ఏక స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: God is present in one form in all the five elements.
0: కాన ప్రతి దానికును ఒక అంశం ఉంటుండాలి. మమ ఈ వంశం జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: Therefore all of them are the spark.
0: జలము భగవంతుని యొక్క అంశమే.
1: Water is the spark.
0: వాయువు భగవంతుని యొక్క అంశమే.
1: So also air.
0: గాలి భగవంతుని యొక్క అంశమే.
1: And the air is the spark of the divinity.
0: ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
1: So also the space.
0: సర్వము భగవంతుని యొక్క అంశమే.
1: All of them are sparks of the divinity.
0: కనుకనే వీటన్నింటిని దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: And hence ancients worshipped all these elements.
0: భూదేవి,
1: మదర్ ఎర్త్,
0: గంగాదేవి,
1: అండ్ గాడెస్
0: వాయుదేవుడు,
1: అండ్ విండ్
0: అగ్నిదేవుడు,
1: ఫైర్ గాడ్
0: ఆకాశదేవుడు,
1: అండ్ ఆల్సో
0: అందరినీ దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్.
0: మొట్టమొదట భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
1: ఇన్ ఎర్లియెస్ట్ టైమ్స్ భారతీయస్ వర్షిప్ ఎర్త్.
0: ఆ పృథ్వీయే ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయములు అందిస్తూ వచ్చింది.
1: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్స్.
0: ఓ భూదేవి, నీ పంటనే మేము పూజిస్తున్నాము.
1: ఓ మదర్ ఎర్త్, I only partake the food.
0: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
1: In fact, we are so happy of all the grains.
0: భూమి లేకపోతే పంటలే లేదు.
1: Without earth, you cannot have any grain.
0: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాత కనుకొని భూమాతను మొట్టమొట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
1: In fact, all are held and protected by Mother Earth, and so it was worshipped in earlier days.
0: కానీ విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
1: But scientists started making fun of this practice.
0: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
1: How is that you consider
0: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
1: Bharatiyas are fools.
0: వీరు మూర్ఖులు కాదు.
1: They are not fools.
0: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాడు మూర్ఖులు.

0: One who says that you are fools for worshiping the earth or
1: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
0: They have no understanding.
1: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
0: They go by the material knowledge, the physical knowledge.
1: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందనే సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
0: They are not aware of the reaction, the principle contained
1: there. నేను టేబుల్ని గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
0: And you have thumped the desk.
1: కానీ నీవే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
0: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
1: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది. అది
0: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
1: కనుక నేను కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదురుకుంటున్నావు.
0: అండ్ దేర్ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్ ఓవర్ దేర్.
1: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నేను అంత గట్టిగా కొట్టింది.
0: ఇఫ్ యు స్టార్ట్ హిట్టింగ్ వన్ యు విల్ ఫీల్ ద పెయిన్.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: In everyone, you find these three principles, reaction, reflection, and
1: resolve.
0: Man born in this nature has got these three, reaction, reflection, and
1: resolve.
0: You go near a mountain and start repeating,
1: oh.
0: There you find the resound. As is the sound, so is the resound.
1: కనుకొని ప్రతి దాని ఎందుకు పరమాత్మ తత్వము అంతర్భూతంగా ఉంటుండాలి.
0: సో ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: లోకములో
0: ఇన్ దిస్ వరల్డ్
1: దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ది డివైన్.
1: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్ వాట్ ఈస్ డివైన్ అండ్ వాట్ ఇస్ నాట్.
1: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
0: And because of the sun, you find sun rays.
1: భగవంతుడు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటుంది.
0: Because of creator, you have creation.
1: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
0: When creation with all the five elements are is so powerful, how about the creator?
1: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుంది.
0: The fire is so powerful, created by God.
1: భగవంతుడు సృష్టించినటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
0: The air is very powerful, created by God.
1: ఎంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఇంకెంత శక్తి ఉంటుంది.
0: When the creation is so powerful, the creator must have been more powerful.
1: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
0: Every man is not given to this understanding.
1: బాంబు చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు.
0: We do not know who discovered, invented.
1: ఎవరు భయపడరు.
0: No one is afraid of.
1: కానీ వాడు చేసినటువంటి బాంబు పేరు చెప్తే భయం వస్తుంది.
0: But the very mention of the name bomb will make you frightened.
1: చేసిన పదార్థమును చూస్తే భయం వేస్తుంది, కానీ చేసిన వాడిని చూస్తే భయం కాదు.
0: In fact, you are not afraid of the inventor of the bomb.
1: అదే విధంగాని పంచభూతములను సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
0: You are not afraid of the creator who created
1: the creation. పంచభూతములను సృష్టింపబడినటువంటి పంచభూతములను చూసినప్పటికీ చాలా భయం వేస్తుంది.
0: But you are afraid of the five elements, the creation.
1: ఇది చిత్రంబులు.
0: This is peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు.
0: Sacred in all worlds.
1: వందనాల వత్తంబులు. సన్మిత్రంబులు.
0: That's so close.
1: మునిజనవన పౌత్రములు.
0: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
1: విష్ణుదేవు చారిత్రములు.
0: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
1: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికి చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
0: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
1: కానీ అతి తక్కువైనటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్.
1: మొట్టమొదట భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
0: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
1: ఎంత భారాన్ని మోస్తుంది అది భూమి.
0: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
1: స్వామి, నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను, నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
0: సంసే ద స్వామి, వి ఆర్ బర్డెన్, ప్లీజ్ అలౌ కిల్ us.
1: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ కిల్డ్, వెల్
1: అప్పుడు కూడా తగ్గదు.
0: బర్డెన్ కెనాట్ బి లెసెన్డ్.
1: ఎప్పుడూ భారం భారంగానే ఉంటుంది.
0: ద బర్డెన్ రిమైన్స్ యాస్ ఇట్ ఇస్.
1: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
0: అండ్ వెన్ వన్స్ యూ లెసన్ యువర్ ఓన్ బర్డెన్, సో
1: నీలోని భారం ఏంటి?
0: బర్డెన్ వాట్ ఇస్ ద హెవీ?
1: కోరికలే నీ భారాలు.
0: ది హెవీనెస్ బర్డెన్ ఇన్ యూ.
1: ఈ కోరికలు నీవు తగ్గించుకుంటే నీవు భగవంతుడికి చాలా లైట్ గా కనిపిస్తుంది.
0: ఇఫ్ దేర్ ఇస్ స్టీలింగ్ ఆన్ డిజైర్, నేచురల్లీ యుల్ బి లైట్.
1: కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని
0: భగవాన్ సేస్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: Therefore, we have to reduce our burden, luggage.
1: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
0: And then it doesn't add to the burden.
1: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
0: As you have extra luggage, it adds to the heaviness.
1: అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
0: In fact, he is not carrying the burden.
1: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
0: God is subtlest.
1: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది తన భారాన్ని తనపై వేస్తుంటాడు.
0: And in fact, he will...
1: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
0: And in fact, he will... everyone to carry one's own burden.
1: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
0: He pretends act as if he's carrying the burden.
1: కాబట్టి పంచభూతములు ఎందు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: Though the five elements are in him, it appears they are under the control of God.
1: అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
0: The same thing is stated by Gopikas at one time.
1: నిను గను గొన్న గల్లమా.
0: Can we know you?
1: Krishna, ninu ganu gonna gallamma.
0: Krishna, can we know you?
1: Anuvu kante ati sutma roopudavu.
0: You are subtler than atom.
1: Ganamu kante ati gananeyudavu.
0: You are the biggest of the big.
1: Enivadinalu laksha jeevamula anayambunannu nabayikunduvata.
0: You are always in the company of the 84 lakhs of species. Anureenu
1: kulakashtamu modalu akandaru pudavai velajirvata.
0: You are the magnificent
1: galama.
0: You are a magnificent form right from the atom to the largest.
1: Kodaniki feel avutundi.
0: How is it possible to know?
1: Yavariki sadhyam kadu.
0: It is impossible for anyone.
1: Cheppadu ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించమని.
0: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వి షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేనే కనిపించదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యు డు నాట్.
1: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
0: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
0: దేర్ఫోర్ ద బాడీ హ్యూమన్ బాడీ హస్ గాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: భౌతిక స్వరూపము అన్నారు.
0: సో ఇట్ ఇస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
1: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
0: హావ్ యు go through almanac
1: andulo kodu shabda sparsha roopa prasanga dadulu untunnai.
0: There you find all the five elements.
1: Aa panchabhootamulu yokka angame kanukane daniki panchaangamu ani peru pettaru.
0: Panchaanga the almanac has got five angas. Pancha anga
1: ekkada choochinappudiki nee panchaangamulu untunnai.
0: Everywhere you find this panchaanga five.
1: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ఇన్ డీటెయిల్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్
1: మొట్టమొదటి ఆకాశమునకు.
0: ద ఫస్ట్ సౌండ్.
1: ఆ శబ్దము మనకి ఎట్లా కనిపిస్తుండాలి, ఎట్లా వినిపిస్తుండాలి?
0: దెన్ వేర్ డు యూ హియర్ ద సౌండ్?
1: కేవలము చెవులతో వింటున్నాం.
0: ఇట్ ఇస్ ది ఇయర్ దట్ హియర్.
1: ఆ శబ్దం ఏ రీతిగా వస్తుండాలి?
0: హౌ డస్ ఇట్ కమ్?
1: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
0: నాట్ ఎనీ సిలీ సౌండ్స్. The primal sound, Omkar.
1: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
0: సో వాట్ యుర్ సపోజ్ టు హియర్ ఇస్ ఓంకార.
1: అది కూడా నువ్వు స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
0: అండ్ ఆల్సో యూ హావ్ టు డు
1: అకారం ఉకారం అకారముల యొక్క స్వరూపమే ఓంకారము.
0: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ అకార ఉకారం అకార ఆ ఉ.
1: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
0: ఆ స్టార్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్.
1: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
0: ప్లేన్ స్టార్ట్
1: కానీ క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చినప్పటికి శబ్దమే ఎక్కువ కనిపిస్తుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యు ఫైండ్ listening to the sound
1: kalkane aum ee moodinti oka shabdamlo tarangame manavuni yokka swarupamu.
0: Omkara with all these three aum is the very personification present in the human body.
1: కనుకని ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
0: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఇస్ ఓంకార.
1: అది ఏ ఆకాశ స్వరూపము.
0: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది ఈథర్.
1: ఇంకా వాయువు.
0: దెన్ ది ఎయిర్.
1: ఈ వాయువు ఒక స్వరూపం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నేచర్ ద ఫార్మ్?
1: కేవలము ఒక విధమైనటువంటి ప్రాణమును తెచ్చి ఇచ్చటమే.
0: అండ్ ఇట్ సస్టైన్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: వాయువు లేని స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ ఎయిర్.
1: వాయువే లేకపోతే మనమే జీవించలేము.
0: యూ కెనాట్ live, continue to live without air.
1: కరగా మనం తీసుకోవాల్సింది ఏమిటి?
0: What is that you should take?
1: So hum తీసుకోవాల్సింది. So వదలవలసింది హమ్.
0: So what is to be taken in inhalation is so. What is to be breathed out? Hum.
1: ఈ సో అనేటువంటి ఆక్సిజన్.
0: This so stands for oxygen.
1: Hum అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్.
0: Hum represents
1: carbon dioxide. వదలపెట్టాలి.
0: సో యూ షుడ్ ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్.
1: కానీ ఆక్సిజన్ తీసుకోవాలి.
0: అండ్ యూ షుడ్ ఇన్హేల్ ఆక్సిజన్.
1: చెడ్డను వదలపెట్టాలి.
0: గివ్ అప్ ద బ్యాడ్.
1: మంచిని స్వీకరించాలి.
0: అండ్ రిసీవ్ ద గుడ్.
1: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం.
0: దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎయిర్.
1: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు.
0: నెవర్ యాక్సెప్ట్ బ్యాడ్.
1: చెడ్డదాన్ని విసర్జించు.
0: యూ షుడ్ గివ్ ఇట్ అప్.
1: మంచిని స్వీకరించు.
0: యాక్సెప్ట్ గుడ్.
1: నీవు ఫలమును స్వీకరించు. మనమును విసర్జించు.
0: అండ్ accept, consume the fruit and leave out the excreta.
1: కనుకని ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు.
0: Why these limbs are gifted? Only to
1: see. అంతరాత్మను ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: No one is making an effort to know the inner
1: significance. గుర్తించినా కూడా కేర్ చేయటం లేదు.
0: And though it is said, you are negligent.
1: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
0: వాట్ ఈస్ టు బి గివెన్ అప్ ఇస్ బ్యాడ్.
1: వృక్షాలు చూడండి,
0: ట్రీస్
1: ప్రాణం ఉండినట్టుగా మనకు కనిపించదు.
0: యూ డోంట్ ఫీల్ దట్ దే హావ్ లైఫ్.
1: కానీ ఆ వృక్షాలంతా కూడా ఆక్సిజన్ అందరికీ అందిస్తుంది.
0: బట్ ట్రీస్ సప్లై ఆక్సిజన్ టు ఆల్.
1: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను
0: స్వీకరిస్తుంది. అండ్ ట్రీస్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ వి
1: తాను మంచిని ఇచ్చి చెడ్డను తాను స్వీకరిస్తుండాలి.
0: అండ్ ట్రీస్ గివ్ యూ గుడ్ అండ్ యాక్సెప్ట్ బ్యాడ్.
1: ఈ వృక్షానికి ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
0: అండ్ ఈస్ డూ థింగ్ ద మ్యాన్ ఈస్ దట్ మచ్ ఇంటెలిజెంట్?
1: మానవుడై పుట్టి
0: అండ్ వి మోర్ హ్యూమన్.
1: కానీ ఆ మంచిదాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ గుడ్.
1: కనుక ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
0: మ్యాన్ విత్ లైఫ్,
1: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
0: మ్యాన్ విత్ ఆల్
1: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
0: మ్యాన్ హైలీ పవర్ఫుల్,
1: తాను చెడ్డని విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
0: గివ్ అప్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్ అండ్ యాక్సెప్ట్ గుడ్.
1: ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ.
0: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఎయిర్.
1: ఇంకా అగ్ని,
0: దెన్ ఫైర్.
1: ఈ అగ్ని కూడా అంతే, అన్నింటినీ భస్మం చేస్తుంది.
0: ఫైర్ బర్న్స్ ఆల్.
1: సుఖ దుఃఖే సమేకృత్వ లాభో లాభజయ, సుఖ దుఃఖం రెండింటి కూడా భస్మం చేస్తుంది.
0: ఇట్ బర్న్స్ బోత్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: మంచి చెడ్డలు కూడా భస్మం చేస్తుంది.
0: ఇట్ బర్న్స్ గుడ్ అండ్ బ్యాడ్ ఈక్వల్లీ.
1: దాని దగ్గర ఏమాత్రం కూడా భేదం లేదు.
0: ఇట్ హ్యాస్ నో డిస్క్రిషన్.
1: భేదరహితమైనటువంటిది అగ్ని.
0: దట్ ఈస్ బియాండ్ దిస్ డిఫరెన్సెస్.
1: కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది.
0: అండ్ ఇట్ ఆల్సో త్రో away the wicked quality.
1: ఇలాంటి పవిత్రమైన అగ్ని తత్వాన్ని మనం జ్ఞానాగ్నిగా తీసుకోవాలి.
0: We should take fire that represents wisdom.
1: మన యందు ఉన్నది బడబాగ్ని.
0: And that which is present.
1: చెడ్డాగ్ని ఉంటుందది.
0: We find the fire within.
1: కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
0: And we are not knowing any lesson.
1: మానవ యందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
0: Man has got all forms of knowledge.
1: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
0: All qualities are there.
1: కానీ ఆత్మగుణం లేదు.
0: But he has no awareness.
1: Atmatattvame nijamainatti bodha.
0: The self knowledge is true teaching.
1: Atmagnanam atyavasaramu.
0: Self knowledge is very essential.
1: Laukika gnanamu, bhautika gnanamu, aadhyatmika gnanamu anni untunnayi.
0: You have got the secular knowledge, the worldly knowledge, the material knowledge.
1: Kaani atmagnanam ledu.
0: But you do not have self knowledge.
1: Atmagnanani prabodhinchetundide agni.
0: The knowledge of the self is taught by fire.
1: Sarvatra prakashimpa chesetmide agni.
0: It shines forth everywhere.
1: Tamasoma jyotirgamaya. Jyoti ekkada untado akkada tamas undadu.
0: Lead us from darkness to light like the lamp.
1: Kanukune agni manaku tamasam dooram chestundadi.
0: So fire teaches the lesson to dispel.
1: Chettani bhasmam chestundadi.
0: And it burns.
1: ఇందులోని రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి.
0: అండ్ లార్డ్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్
1: రా ఆ మా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
0: రామా నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్ రా ఆ మా.
1: రా ఆ మా.
0: రా ఆ మా.
1: రా
0: రా
1: అగ్ని.
0: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
1: ఆ చంద్రుడు.
0: ఆ రిప్రజెంట్స్ మూన్.
1: మా సూర్యుడు.
0: మా రిప్రజెంట్ సన్.
1: రా ఆ మా.
0: రా ఆ మా.
1: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
0: What is that sun?
1: సర్వలోక ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
0: సన్ షెడ్స్ లైట్.
1: చీకటిని దూరం చేస్తున్నాడు.
0: డిస్పెల్స్ డార్క్నెస్.
1: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
0: సస్టైన్స్ ది లైఫ్.
1: ప్రాణాన్ని కూడా అందిస్తున్నాడు.
0: అండ్ గివ్స్ యు లైఫ్ టు.
1: కనుక మా
0: మా.
1: ఇంకా చంద్రుడు
0: మూన్.
1: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
0: పాసిఫైస్ ఎమోషన్.
1: మన బాధలను చల్లారుస్తున్నాడు.
0: పాసిఫైస్ డిఫికల్టీ.
1: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
0: అండ్ కూల్స్ యువర్ హార్ట్.
1: కనుకనే ఇది రా ఆ.
0: సో రా
1: ఆ అనేటువంటిది
0: రా
1: అగ్ని.
0: ఇస్ ఫైర్ ప్రిన్సిపల్.
1: ఈ అగ్నిగా ఉండేటువంటిది
0: దట్ ఫైర్
1: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
0: బర్న్స్ ది సెన్.
1: దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి.
0: బర్న్స్ మిస్.
1: ఆనందాన్ని అందిస్తుండాలి.
0: గివ్స్ యు
1: పుణ్యాన్ని చేకూరుస్తుండాలి.
0: అండ్ మేక్
1: కాబట్టి రా ఆ మా అనగా ఏమిటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
0: సో burning all the sin, dispelling the darkness,
1: prakashanni andinchatamu,
0: shedding the light.
1: Kanuka ra amana,
0: three letters ra ama,
1: taapani challarustundi akaramu.
0: And here it pacifies all the emotions.
1: Ee prakashanni andinchi cheekatini pogortundi surya tattvamu.
0: And the nature of the sun dispels
1: ra agnane kuriti paapani bhasmam chestundi.
0: Fire burns
1: kaabatti paapani bhasmam cheyatamu, తాపాన్ని చల్లార్చడము, చీకటిని పోగొట్టడం. ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి.
0: డిస్పెలింగ్ ద డార్క్నెస్. దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఆఫ్ రామ.
1: కనుకనే గాగుడు రామాని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
0: దట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ నేమింగ్ రామ దిస్ వే.
1: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
0: అండ్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఫైర్.
1: నాలుగవది,
0: నెక్స్ట్ ఫోర్త్ వన్,
1: జలము.
0: The వాటర్,
1: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
0: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
1: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
0: If anyone swoons or faints,
1: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
0: Come back. There is life there in water.
1: అందుకోసమనే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత ఎవరున్నారు ఇక్కడ లోపల? ఏదో ప్రార్థన చేస్తున్నారే. అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారని అంటే లోపల నుంచి పోతుండాలి.
0: హూ ఇస్ దేర్ ఇన్ సైడ్ యూ?
1: అహం వైశ్వానరో భూత్వ, ఓ భూతుడా నేను అహంకారంగా ఉన్నాను.
0: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర ఇన్ యూ.
1: వైశ్వానర రూపంలో ఉంటున్నాను నీలో.
0: అండర్స్టాండ్ దట్ ఐ ఇన్ ద ఫామ్ ఆఫ్ వైశ్వానర.
1: నీ ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ యామ్ ద కాజ్ ఫర్ ద డైజెషన్.
1: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
0: ఐ గివ్ ద స్ట్రెంగ్త్.
1: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
0: అండర్స్టాండ్ ద నేచర్ ద పవర్ ఆఫ్ వాటర్ ఇన్ మీ.
1: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
0: వాటర్ హెల్ప్స్ యూ సో.
1: ఇంకా పృథ్వీ సర్వవిధములు కూడా చేకూరుస్తుండాలి.
0: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: మిత్తులు కట్టిస్తుండాలి,
0: ఇటుకలు
1: కట్టిస్తుండాలి, ఇటుకలు పోస్తుంటుండాలి, ఇటుకలు చెట్టును పెంచుతుండాది, ఆహారాన్ని అందిస్తుండాది,
0: గొడ్డను
1: పండిస్తుండాది. సర్వ విధములైనటువంటి యొక్క శక్తిని మనకు బోధిస్తుండాలి.
0: అండ్ ఎర్త్ గివ్స్ యూ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: భూమి ఇవ్వనటువంటి ఫలం ఒక్కటే లేదు. సర్వ ఫలములు కూడా నువ్వు భూమి అందిస్తుండాలి.
0: అండ్ ఎర్త్ గివ్స్ యూ ఆల్ గుడ్ థింగ్స్.
1: కానీ ఈనాడు
0: టుడే
1: మానవు అందించవలసినటువంటి గుణములు అందించలేకపోవటం చేతనే
0: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ హిజ్ వాల్యూ.
1: ఒకానొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
0: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈజ్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
1: తెలివితేటలా కావలసినంత ఉంటుంది అది మనిషికి.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
1: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య జరపవచ్చు.
0: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్. నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
1: ఇంకా ధన సంపాదనక ఓ కోటి మార్గాలు ఉన్నాయి.
0: అర్నింగ్ మెనీ మెనీ.
1: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
0: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
1: సులభంగా కూడా సంపాదించవచ్చు.
0: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
1: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
0: A madcap has given a big advertisement in newspaper.
1: ఏమిటి దీనికి జవాబుకు సుంకము?
0: వాట్ ఈస్ ఇట్?
1: ఏమి లేదు, ఒక రూపాయి చాలు.
0: వన్ రూపీస్ ఎనఫ్.
1: దీనికి మీకు ఉపాయం అనేటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
0: This madcap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house.
1: మన మార్గం ఇదంతా.
0: What an easy way it is.
1: ఒక రూపాయి చాలు.
0: వన్ రూపీస్ అయినా
1: మీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తానన్నాడు.
0: విత్ వన్ రూపీ ఐ విల్ సీ దేర్ విల్ బి నో మస్కిటో.
1: అందరూ మునియాడు చేశారు. రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
0: ఎవ్రీబడి స్టార్టెడ్ సెండింగ్ రూపీ.
1: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
0: ఫెలో కుడ్ హావ్ లాక్స్ ఆఫ్ మనీ.
1: తర్వాత పేపర్లు ఇస్తున్నాడు జవాబు.
0: దెన్ హీ స్టార్ట్ గివింగ్ రిప్లై. వాట్ ఈస్ ఇట్?
1: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుము చచ్చిపోతుంది అన్నాడు.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ది మస్కిటో ప్రెస్ ఇట్ దేర్ ఇట్ విల్ డై.
1: ఇంత సులభం ఆ మార్గము?
0: సింపుల్.
1: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
0: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు
1: ఎర్న్ మనీ. ఇన్ని మార్గాలు ఉండి కూడాను
0: విత్ ఆల్ ద టెక్నిక్
1: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
0: మ్యాన్ ఇస్ నాట్ యట్ హ్యాపీ.
1: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
0: వై?
1: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
0: హిస్ కండక్ట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
0: అండ్ ఫర్ గుడ్ కండక్ట్ వర్చ్యూస్ ఆర్ నెసెసరీ.
1: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
0: Being virtuous, you can accomplish.
1: గుణము లేని సుతుడు, గురు లేని విద్యయు ఏమి ప్రయోజనం?
0: The son without virtues and the knowledge which is not goal oriented.
1: గుణము లేని ఇది ఏం ప్రయోజనం లైఫ్?
0: What is the fun of life without virtues?
1: కాబట్టి సుతుడు అంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
0: సన్ షుడ్ బి వర్చ్యూ.
1: మన ప్రవర్తన లోపల సరైన గుణం ఉంటుండాలి.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ కాండక్ట్.
1: సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఇస్ ద ట్రూ లైఫ్.
1: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ నో గుడ్ కాండక్ట్.
1: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
0: సో హీ హాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
1: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
0: And he is distanced from them.
1: గాలి కూడాను వాడి వైపున సోకటం లేదు.
0: And in fact, he is not enjoying.
1: ఎలా వస్తుంది?
0: How do you expect it?
1: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడాను పొల్యూషన్ అయిపోయింది.
0: And in fact, every element is polluted.
1: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
0: For the pollution, man's conduct behavior is responsible.
1: తిండిలో ఒక పొల్యూషన్,
2: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్,
1: త్రాగే నీటిలో పొల్యూషన్,
2: వాటర్ పొల్యూషన్,
1: ఇచ్చే గాల్లో పొల్యూషన్,
2: ఎయిర్ పొల్యూషన్,
1: ఏ ఒక్క అంశం చూసినా కానీ పంచభూతములంతా పొల్యూషన్.
2: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పొల్యూటెడ్.
1: కారణం ఏమిటి?
2: వై?
1: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
2: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
1: మానవుడి బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదు.
2: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
1: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
2: మ్యాన్ హ్యాస్
1: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
2: బ్యాడ్ బిహేవియర్,
1: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
2: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్,
1: ఇలాంటివంతా ఉంటున్నాయి.
2: యు ఫైండ్ దెమ్ హియర్.
1: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the kindness, compassion or
1: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
2: అండ్ దేర్ఫోర్ వర్చ్యూస్ హావ్ డిక్లైన్డ్.
1: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర.
2: అండ్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ వికెడ్ మ్యాన్.
1: వీని దగ్గర నేను పోవటమా, నేను పోకూడదని.
2: వర్చ్యూస్ ఆర్ నాట్ రెడీ టు అప్రోచ్ యు.
1: పంచభూతములు కూడాను మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతుంది.
2: ఎలిమెంట్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాన్ టుడే.
1: కనుక ఈ పొల్యూషన్ కింద మూల కారణం మన ప్రవర్తనే.
2: అవర్ కాండక్ట్ బిహేవియర్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ పొల్యూషన్.
1: ఈ పంచభూతములో ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
2: అండ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ ప్యూర్.
1: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
2: బికాస్ ఆఫ్ కాండక్ట్, అవర్ కాండక్ట్ దే ఆర్ పొల్యూటెడ్.
1: ఇప్పుడు ఒక చిన్న చూడండి, చదువు గాని డబ్బు కాని ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
2: ఎడ్యుకేషన్ ఆర్ మనీ, వీ కన్సిడర్ దెమ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: చెడ్డవి దాంట్లో ఏమీ లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
1: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
1: జలం ఉంటుండాలి.
2: హియర్ వాట్?
1: గంగా జలం, పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
2: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
1: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంది.
2: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
1: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంది.
2: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్ బ్లాక్
1: యెల్లో బాటిల్ లో వేస్తే యెల్లో గా కనిపిస్తుంది.
2: ఇన్ యెల్లో బాటిల్
1: ఆ జలం
2: యెల్లో ఇన్ కలర్.
1: ఆ జలం శుద్ధమా? ఆ జలం నేర్ రెడ్ కాదు.
2: ద గ్యాంజెస్ వాటర్ ఇస్ నైదర్ రెడ్ నార్ యెల్లో ఆర్ బ్లాక్.
1: అన్ని పరిశుద్ధమైన
2: గ్యాంజెస్ వాటర్.
1: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
2: ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బాటిల్ దట్ మేక్స్ ది వాటర్ లుక్ లైక్ దాట్.
1: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
2: హ్యూమన్ బాడీ ఇస్ ఎ బాటిల్.
1: దీంట్లో దుర్గుణం అనేటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
2: బికాస్ ద బ్యాడ్ క్వాలిటీస్ దేర్ ఇన్ దిస్ బాటిల్ ఆఫ్ ద బాడీ.
1: బాడీ దోషం కాదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ద బాడీ.
1: వేసిన దోషం.
2: అండ్ ది మెటీరియల్ దేర్.
1: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
2: బ్యాడ్ ఫీలింగ్.
1: దురభ్యాసములు పోస్తున్నాము.
2: బ్యాడ్ హ్యాబిట్.
1: దుష్టంగానే చేరుతున్నాము.
2: బ్యాడ్ కంపెనీ.
1: దుశ్చర్యలు నడుస్తున్నాము.
2: బ్యాడ్ యాక్షన్.
1: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
2: వి ఆర్ స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్. వి షుడ్ నో దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: కలియుగం చాలా సులభమైనటువంటిదే.
2: బట్ ఇట్ ఇస్ సో సింపుల్.
1: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిదే.
2: ఇట్ ఇస్ వెరీ సటిల్.
1: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుండాలి.
2: Because of the effects of Kali, it has ended in conflict.
1: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
2: Man should have pure thoughts.
1: ఈనాటి విద్యార్థులందరూ కూడా,
2: మోడర్న్ స్టూడెంట్,
1: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
2: షుడ్ హ్యావ్ సీక్రెట్ క్వాలిటీ.
1: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములు కూడా సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ప్రతి గుణములు కూడా సద్వినియోగపరచుకోవాలి.
2: యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఆల్.
1: ఇప్పుడు భజన ఎందుకోసం చేస్తున్నాం?
2: వై డూ యూ డూ భజన్?
1: చక్కగా విచారణ చేయండి.
2: ఎంక్వైర్ క్లియర్లీ.
1: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
2: యూ రిపీట్ గాడ్స్ నేమ్. నైస్.
1: ఈ నామము తరంగాల్లో, గాలి తరంగాల్లో చేరిపోతుండాలి.
2: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సాంగ్.
1: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము, దుష్ట భావాలంతా భస్మం చేస్తుండాలి.
2: ద సౌండ్ వేవ్స్ విత్ ద నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద పొల్యూషన్ దేర్.
1: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయడానికి కోసమని భగవత్ భజన.
2: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ టర్న్ ఇన్ టు గుడ్ వీ హ్యావ్ టు డూ భజన్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మనం ఎట్టి మంట వేస్తున్నామో,
2: యాజ్ ఇస్ ద ఫ్లేమ్,
1: అట్టి పొగ వస్తుంది.
2: సో ఇస్ ద స్మోక్.
1: ఎట్టి పొగ వస్తుందో,
2: యాజ్ ఇస్ ద స్మోక్,
1: అట్టి మేఘం కలుగుతుంది.
2: సో ఈజ్ ద క్లౌడ్.
1: ఎట్టి మేఘమో,
2: యాజ్ ఇస్ ద క్లౌడ్,
1: అట్టి వర్షము.
2: సో ఇస్ ద రైన్.
1: ఎట్టి వర్షమో,
2: యాజ్ ఇస్ ద రైన్,
1: అట్టి పంట.
2: సో ఇస్ ద క్రాప్.
1: ఎట్టి పంటను, అట్టి వంట.
2: యాజ్ ఇస్ ద క్రాప్, ది పంట.
1: కాబట్టి మనం
2: ప్రిపరేషన్,
1: మంట మంచి మంటగా వేస్తాం.
2: అండ్ ఇట్ ఇస్ ఎ గుడ్ ఫ్లేమ్.
1: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్ యూ గెట్
1: చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది.
2: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్.
1: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది.
2: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్.
1: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి.
2: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్.
1: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము.
2: నేచురల్లీ యు హావ్ టు ఈట్ బ్యాడ్.
1: చెడ్డ వంటలు తింటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి.
2: బికాజ్ వీ ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వీ ఫాల్ సిక్.
1: కనుకని మన వంటలో ఉంటుండాలి సర్వము దోషము.
2: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్.
1: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు.
2: sun who makes the water of the sea to vapor.
1: సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
2: when sun converts the water,
1: సముద్రం జలం ఏ రుచి
2: ఉప్పగా
1: ఉంటుంది,
2: ది టేస్ట్ ఆఫ్ సెలైన్ వాటర్.
1: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది.
2: As is transformed into vapor, the taste is
1: కానీ
2: ఆ
1: తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు.
2: అండ్ ఇట్ సెటిల్స్ యాజ్ ఎ క్లౌడ్.
1: ఆ మేఘములు తీయని జలాలుగానే రూపొందుతుంది.
2: అండ్ ద క్లౌడ్ హ్యాస్ గాట్ స్వీట్ వాటర్.
1: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు.
2: ఇట్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్.
1: మంచి వర్షంగా, ప్రేమ వర్షంగా కురుస్తుంది.
2: అండ్ ఇట్స్ ద రెయిన్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ వర్షమే
2: ద రెయిన్ ఆఫ్ లవ్.
1: గంగా జలంగా మారుతుంది.
2: ఇస్ ద గంగెస్.
1: కనుక మన దుర్భావములు అనేటువంటి దానిని, మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి.
2: దేర్ఫోర్ ది ఇంటలెక్ట్ ద సన్ షుడ్ కన్వర్ట్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది.
2: అండ్ ద వేపర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విల్
1: ఈ సద్గుణములు ఆవరు చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది.
2: విత్ ఆల్ ది వేపర్ ద క్లౌడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ. Therefore, what you should have, the love.
1: ఆవిరిగా మారినటువంటి ట్రూత్ క్లౌడ్.
2: అండ్ ది క్లౌడ్ ఇస్ ద ట్రూత్.
1: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది.
2: అండ్ ఇట్ రెయిన్స్ డౌన్.
1: ఈ లవ్ డ్రాప్స్ అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది.
2: అండ్ ఆల్ ద లవ్ డ్రాప్స్, ద రెయిన్ డ్రాప్స్,
1: కనుక
2: మనం
1: మన ప్రయత్నములంతా కూడా పవిత్రమైన ప్రయత్నం కావాలి.
2: ఆల్ ఎఫర్ట్స్ షుడ్ బి సేక్రెడ్.
1: నిరంతరం కూడా దైవనామే చింతిస్తుంటే
2: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్
1: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది.
2: దేర్ విల్ బి నో ఎయిర్ పొల్యూషన్ అట్ ఆల్.
1: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి.
2: అండ్ యూ ఫైండ్ ద సౌండ్ ఇస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
1: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
2: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది.
2: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ యు కెన్ హియర్ ఇట్
1: ఫ్రమ్ ద
2: రేడియో హియర్.
1: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి.
2: ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద సౌండ్.
1: అట్లనే చెడ్డది కూడా కూడిపోతుండాలి.
2: దేర్ఫోర్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ద బ్యాడ్.
1: మంచి తరంగములు, మంచి శబ్దాలను అభివృద్ధి పరచు.
2: Develop good sound waves.
1: దాంతో మంచి గాలి వస్తుంది.
2: There you get good air.
1: మంచి గాలిలో నుంచి మంచి ఆవహనే మనం అనుభవిస్తాం.
2: And then the good air.
1: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం.
2: And you are inhaling this.
1: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది.
2: And as you inhale good air, it just entertains good ideas in you.
1: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి.
2: Lead the life of love.
1: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్ అంతా.
2: When you lead the life of love, the whole world gets it transformed into love.
1: దానికి నేనే మీకు సాక్షి.
2: భగవాన్
1: నాలో ఎప్పుడు ప్రేమనే ఉంటుంటాలి.
2: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
1: ఇంకా ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
2: నథింగ్ వాట్స్
1: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
2: At times it's cold.
1: కానీ అది కూడా ప్రేమనే.
2: It's also love.
1: వర్షం కురుస్తుండాలి.
2: ఇట్ రెయిన్.
1: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి.
2: కొన్ని
1: వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి. అది కూడా నీరే.
2: దట్స్ ఆల్సో వాటర్.
1: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే.
2: భగవాన్ స్కోల్డింగ్స్ ఆల్సో లైక్ హెయిల్.
1: అది కూడా ఒక జలం వంటిదే.
2: దట్స్ ఆల్సో వాటర్.
1: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
2: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
1: నా అదంతా నెకసక పర్యంతము ప్రేమమయమే.
2: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
1: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి.
2: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమమయం గావించండి.
2: యు బీ యువర్ ఫ్లా.
1: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు.
2: అండ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
1: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు.
2: డూ యువర్ డ్యూటీ.
1: ఉద్ధరే ఆత్మ ఆత్మానం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో.
2: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
1: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించుకోవాలి.
2: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ.
1: విత్ అనేటువంటి దీని నుంచి పుట్టినటువంటి వేదం.
2: అండ్ వేద స్పీక్స్ విత్ ది ఒరిజినల్ డెరివేటివ్.
1: అదే విద్య కూడా.
2: అండ్ దట్ ఈస్ విద్య.
1: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది.
2: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్.
1: అది అనేక మంది మహర్షుల యొక్క,
2: ఇట్ ఇస్ సెయింట్స్,
1: ప్రబోధనల యొక్క చేష్టల చేతను,
2: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్,
1: ప్రచారం యొక్క చర్యల చేతను,
2: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్,
1: ప్రవర్తన యొక్క మార్గము చేతను,
2: ఆఫ్ దేర్ కాండక్ట్,
1: ఇదంతా వేద రూపకంగా రూపొందింది.
2: అండ్ ఇట్ హాస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
1: ఇలాంటి వేదము ముల్లోకాలకు కూడా సుఖశాంతులు అందిస్తూ వచ్చింది.
2: వేద కన్ఫర్
1: వేదము ఏ మార్గం నందు కూడా చెడ్డను బోధించలేదు.
2: వేద నెవర్ టీచర్స్ ఎనీథింగ్ బ్యాడ్.
1: అన్ని కూడా మంచిదే బోధిస్తూ వచ్చింది.
2: టీచర్స్ ఎవ్రీథింగ్ గుడ్.
1: కనుక వేదతత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తే అంతా మంచిదే ఉంటుంది.
2: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద, యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
1: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు వీచే గాలి లోపల.
2: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్.
1: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు.
2: అండ్ హీస్ ప్రెజెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్.
1: కనుక ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కెరే.
2: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్.
1: కానీ చక్కెరగా కనిపించదు మనకు.
2: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్
1: ఈస్.
2: ఇట్ గెట్స్ మిక్స్డ్ దేర్, డిజాల్వ్డ్.
1: అదే విధంగా గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు.
2: అండ్ యూ ఫైండ్ గాడ్
1: శబ్దములో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు.
2: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్.
1: మన దృష్టి తీయంగా కనిపిస్తున్నాడు.
2: అండ్ హీ లుక్స్ సో స్వీట్.
1: సర్వేంద్రియములు కూడా తీయదనమే మనకు గోచరం.
2: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టరైన్.
1: ఇలాంటి తీపిదనాన్ని మనం హృదయంలో పెట్టుకుంటే అంతా తీపిగానే వస్తుంది.
2: When once we enjoy the sweetness, we can share the same sweetness with others.
1: తీపిలో మనం కల్పన అక్కర్లేదు.
2: In fact, you don't need to do.
1: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ.
2: In fact,
1: తల్లిపాలపైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
2: The child has got every authority.
1: కానీ తల్లిపాలలోపల తల్లి ఏమైనా షుగర్ కలుపుతుందా?
2: Mother is not mixing up any sugar.
1: ఇది యొక్క నిజం.
2: It's quality of the nature.
1: తల్లిపాలను బిడ్డ తాగినట్టుగా
2: మదర్స్ మిల్క్
1: పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మిద తీసుకున్నట్టుగా
2: జస్ట్ ది హనీ బీ సచ్
1: మనుషుల్లో ఉన్నటువంటి మనుషులే దీన్ని స్వీకరించాలి.
2: అండ్ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ద లవ్ విద్ ఇన్ మ్యాన్.
1: పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచిపెట్టడం లేదు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్
1: తుమ్మిదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని కోల్తుంది.
2: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సక్స్ ద నెక్టర్.
1: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారందరూ ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
2: జాయిన్ ద గుడ్ కంపెనీ, రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ పాసిబుల్.
1: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
2: Therefore, it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
1: Satsangani manam cherali.
2: Join the good company.
1: Teja duddhyana samsargam.
2: Give up, run away from the bad company.
1: Teja duddhyana samsargam.
2: Run away from the bad company.
1: Baja sadhu samagamam.
2: Join the good company.
1: Puru punya mahavaratram.
2: Day and day out, do good action.
1: Yappudu chusna nivu manchi chetsu avali.
2: Do good always.
1: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకంగా గావించుకోవాలి.
2: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
1: ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
2: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ.
1: ఇప్పుడు చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే.
2: వి ఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్.
1: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
2: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్? వై?
1: మంచిని తీసుకోండి.
2: Take good.
1: Sulabanga, free ga ichetundi manchini meer enduku teeskovatam ledhu?
2: Why don't you receive that which is given?
1: Dabbu pettukodunu chettanu meer korukuntunnaru.
2: And you want to purchase things.
1: Idi chaala parapaatu.
2: You are mistaken.
1: Manchi chettanu teriyinatundi murkuduga unnappudu vaade ilanti chettanu kontunnaru.
2: In fact, he is a fool who does not know what is good, what is bad.
1: Prema swaroopulara.
2: Embodiments of love.
1: Mee ninduku premane undali.
2: And you should be of love.
1: Premaku oka roopam ledhu.
2: Love has no form.
1: Prema okadani koradu.
2: He doesn't desire.
1: దానికి వడ్డీకి ఇవ్వదు.
2: And he doesn't give
1: any. అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
2: And he doesn't give you loan or make.
1: ప్రేమ ప్రేమనే.
2: Love is love.
1: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
2: And you should accept love only by love.
1: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
2: Being embodiments of love, consider everyone as the embodiment.
1: పంచభూతములు కూడాను ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
2: The five elements are present in every man.
1: ఈ పంచభూతములు కూడాను పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
2: And the five elements are sacred.
1: చెడ్డను ఎక్కడే గాని అందించదు.
2: Nothing bad whatsoever.
1: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
2: But you are converting into bad.
1: ఒకానొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
2: Don't mistake that way. Even certain things have got to be said.
1: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
2: నారద వెంట లార్డ్ విష్ణు.
1: అప్పుడు విష్ణు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
2: స్మైలింగ్లీ విష్ణు క్వశ్చన్ నారద, వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
1: స్వామి, నాకేం ఇల్లా వాకలా భార్యా బిడ్డలా, ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటాను.
2: నారద సెడ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ,
1: ప్రపంచమంతా సంచరిస్తుంటాను.
2: ఐ గో అరౌండ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: సంచరిస్తున్నావా? మంచిది.
2: ఓ, యు నో అబౌట్ ఫైన్.
1: రహస్యాన్ని ఏమైనా గుర్తించావా?
2: హ్యావ్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ మై క్రియేషన్?
1: స్వామి, మీ చరిత్ర నేను గుర్తించుకోలేనా? తప్ప గుర్తించానన్నాడు.
2: ఐ హావ్ అండర్స్టూడ్ ద మిస్టరీ ఆఫ్
1: ప్రతి ఒక్కటి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
2: And Vishnu said, I have created.
1: Na srishtilo emaina chedda nivu chuchichava?
2: Have you noticed anything bad in my creation?
1: Narada yochinchadu.
2: Narada thought over.
1: Swami, chaminchandi, okka dani chuchanu annadu.
2: Pardon me, I have noticed something bad in my creation.
1: Naru srishtinchinatundi chedda unda?
2: In my creation is anything bad? No, nothing whatsoever.
1: Undi swami okkati annadu.
2: Narada said, yes, there is one that bad.
1: Enti annadu?
2: What is it?
1: Malamu annadu.
2: He said fecal matter. Narada said fecal matter.
1: స్వామి, దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో ఎనీవేర్ నియర్ ఎక్స్ట్రీటా.
1: కొట్టలోనే పెట్టుకుని పోషిస్తుంటాం మేము.
2: అండ్ ఇట్ ఇస్ దేర్ విత్ ఇన్ ది స్టమక్, నో డౌట్.
1: కానీ చూస్తున్నా సహించలేము.
2: ద మూమెంట్ యూ వాచ్ వెల్ యూ కెనాట్ బేర్ ద సైట్ ఆఫ్
1: చెడ్డది. ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
2: ఐ హావ్ క్రియేట్ దిస్ బ్యాడ్ ఎక్స్క్రీట.
1: అది చెడ్డదే కాదు.
2: ఇట్స్ నాట్ బ్యాడ్ ఎనీవే.
1: నువ్వు ఒక తూరు పై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
2: హీ సెడ్ యూ గో అండ్ ఆస్క్ టుమారో.
1: తిరిగి నేను దగ్గర పోను స్వామి అన్నాడు. నా ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకో.
2: ఇట్స్ మై కమాండ్, కండక్ట్ అకార్డింగ్లీ, గో.
1: సరే, ఇంక ఇష్ట ఆజ్ఞ ఏం చేసేది, వెళ్ళాడు.
2: హిస్ లార్డ్స్ కమాండ్ హీ వెంట్.
1: దగ్గర పోతూ ఉండకని ఆ బలం చెప్పింది, చీ నారద అని దూరం ఉండి ఉండింది.
2: వెన్ హీ వాజ్ అప్రోచింగ్ ఫీసర్ స్టార్టెడ్ ఆస్కింగ్ గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
1: నువ్వు నా దగ్గర రావద్దు, నువ్వు దూరం ఉండు,
2: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
1: ఏం చెప్తుండది,
2: వాట్ ఇస్ ఇట్?
1: ఎందుకు నేను దగ్గర రాకూడదు?
2: వై నాట్?
1: నేను ఎంతో పవిత్రమైన దాన్ని.
2: ఐఎమ్ సో సేక్రెడ్.
1: నిన్నటి దినము
2: యెస్టర్డే
1: మంచి వంటగా ఉన్నాను.
2: ఐ వాస్
1: మంచి పాలగా ఉన్నాను.
2: ఐ వాస్ వెరీ
1: మంచి పాయసంగా ఉన్నాను.
2: ఐ వాస్ ఏ రైస్ పుడింగ్
1: ఉన్నాను. మంచి పెరుగుగా ఉండినాను.
2: ఐ వాస్ ఫ్రమ్ కర్డ్
1: పవిత్రంగా ఉండే భగవంతునికి అర్పితం కావించేటువంటి వస్తువులుగా ఉండినాను.
2: యెస్టర్డే ఐ వాస్ ద కర్డ్, ఐ వాస్ ద మిల్క్, ద రైస్ పుడింగ్, వాట్ నాట్ ఆఫరింగ్ టు గాడ్.
1: ఒక్కతూరి ఈ మానవ సంఘం చేర్చిన నా గతి ఈ గతి.
2: ద మూమెంట్ ఐ జాయిన్ యువర్ కంపెనీ, దిస్ ఇస్ మై ప్లైట్.
1: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో, మీ దగ్గర రావద్దండి. కనుక మానవ యొక్క సంఘదోషంతో చెడ్డగా మారిపోతుండాలి, కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో.
2: మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ, దేర్ నథింగ్ బ్యాడ్ యాజ్ సచ్.
1: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
2: వి ఆర్ నాట్ అండర్స్టాండ్ ద సీక్రెట్.
1: ఒకనొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
2: And a father has got only son.
1: ఆ కొడుకు ఎక్కడో తేలు కుట్టింది పాపం.
2: And he was bitten by a
1: scorpion. నాన్న తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
2: The son started crying because the scorpion bite.
1: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
2: And the father ran to the doctor.
1: అమితమైన ప్రేమ.
2: Oh, he has got intense love.
1: కొడుకు యొక్క కంటిదార చూడకూడదు.
2: Well, he cannot bear the pain.
1: డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
2: He went to the doctor.
1: నా కొడుకు ఏడుస్తున్నాడు, ఈ తేలుకు ఏమైంది, మంది ఇచ్చేసేయమని.
2: And he reported to the doctor that the son is crying because the scorpion bite. ఆయన
1: చెప్పాడు, నాయన ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
2: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్క్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హస్ బిటన్.
1: తెచ్చాడు పాపం.
2: ఫాదర్ బ్రాట్ ద
1: ఎక్కడ నిన్ను తేలు కుట్టింది.
2: యాస్ వేర్?
1: ఆ మూల అన్నాడు. మూల పోయి తిక్కాడు.
2: అండ్ దే సెడ్ ఇన్ దట్ కార్నర్ హస్ బిటన్ స్కార్పియన్.
1: అర్థం చేసుకోలేనిటువంటి అర్థం.
2: దిస్ ఈస్ ది వే హౌ
1: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది, మూల కుట్టింది. ఆ మూల పోయి తిక్కాడు కానీ నొప్పి పోలేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ దిస్ ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ద గ్రౌండ్.
1: ఈనాటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
2: దట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ టుడే.
1: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో,
2: ద ప్లేస్ వేర్ బ్యాడ్ క్వాలిటీ స్టార్టెడ్,
1: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి.
2: దేర్ యు హావ్ టు రెక్టిఫై అండ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్.
1: వీడి సంఘంతో వచ్చింది, వాడి సంఘంతో వచ్చింది, ఇతరులకు నెప్పం పెడుతున్నారు.
2: యు బ్లేమ్ అదర్స్.
1: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
2: నెవర్ బ్లేమ్ ఎనీబడీ.
1: ఇతరులో ఎట్టి దోషము లేదు.
2: దేర్ ఇస్ నో మిస్టేక్.
1: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
2: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ దట్ పెయిన్స్ యు.
1: కనుక నీ బాధను నీవు పరిహారం చేసుకో.
2: యు వర్క్ ఫర్ యువర్ ఓన్ రిలీఫ్.
1: నీ బాధను నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావమే నీకు సరైనటువంటి మార్గము.
2: యు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్. యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
1: ఈ పంచభూతములు ఎందు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
2: అండర్స్టాండ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: పంచ ప్రాణము యొక్క తత్వాన్ని కూడా నువ్వు చక్కగా అర్థం చేసుకో.
2: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్.
1: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
2: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: సర్వ దుఃఖ పరిహారిణి పంచభూతములే.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ కెన్ బి టేకెన్ అవుట్ బై ద
1: స్పర్శ రూపరసగంధాదులు.
2: ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
2: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
1: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
2: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
1: సరైన భావంతో మనం అనుభవించాలి.
2: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద రైట్
1: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
2: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి ఒక్కటి మన ఎందున్నటువంటి భావదోషములే తప్ప
2: everything lies in you. The mistake is in you.
1: Padartha dosha evi levu.
2: Nothing wrong with the material.
1: Anni manchive.
2: All are good for
1: man. Manlo unnatundi chedda bhavale manaku cheddanu bodhisthundadu.
2: Because of bad feelings within you, you consider everything bad.
1: Kanuka manalo manchi bhavani abhiruddhi parchukondi.
2: Develop good feelings.
1: దైవ భావాన్ని మీరు చింతించండి.
2: ఎంటర్టైన్ డివైన్ థాట్.
1: దైవనామాన్ని స్మరించండి.
2: థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
1: అది నీకు దుర్గుణాలు దుర్భస్తులంతా దూరం చేస్తుంది.
2: దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
1: కనుక మీరు చెడ్డ చెడ్డవి పలకకూడదు.
2: నెవర్ అండర్టేక్ ఎనీ బ్యాడ్ యాక్షన్.
1: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
2: డోంట్ బ్లేమ్
1: అవి కూడా నువ్వు గాలిలో చేరిపోతున్నాయి
2: అండ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడీ
1: అవి గాలిలో చేరిపోయి ఎవరో ఒక గాలి లోపల వాళ్ళ లోపల ప్రవేశిస్తున్నాయి
2: దే గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్ ఇట్ విల్ గెట్ ఇంటు సమ్వన్ ఎల్స్
1: వాళ్ళకు కూడా ఆవేశం వస్తుంది
2: దే విల్ హావ్ సిమిలర్ థాట్
1: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది దుర్భావం అనేటువంటిది దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి
2: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
1: మనం కూడా చెడ్డ పదములను ఉపయోగపెట్టకూడదు.
2: And we too should not act in a bad way.
1: చెడ్డ చూపులను మనం చూడకూడదు.
2: We should not have bad looks.
1: చెడ్డ చూపులు చూచి ఏమి ప్రయోజనం?
2: Why bad looks?
1: కీచకుడు చెడ్డ చూపు చూచాడు.
2: కీచక had bad looks.
1: భీముతో తల పగలగొట్టుకున్నాడు.
2: And ultimately died at the hands of Bhima.
1: చెడ్డ మాటలంతా వినింది.
2: And all bad looks heard.
1: దశరథ మహారాజు ప్రేమయ్య భార్య
2: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ కైక
1: మందర చెప్పినటువంటి దుర్బోధన అంతా వినింది
2: అండ్ హీ పేడ్ హీట్ టు ఆల్ ది వర్డ్స్ ఆఫ్ మందర
1: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసింది
2: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్
1: ఈనాడు సమాజంలో ఎవరైనా గానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు
2: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్
1: కైక పేరే ఎవరు వచ్చింది
2: నో వన్ థింక్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే
1: కారణం ఏమిటి చెడ్డ పలుకులు విన్నటువంటిది కాబట్టి
2: బికాజ్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్
1: కనుకని కైక మంచిది కాదు
2: సో కైక ఇస్ నాట్ గుడ్
1: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి వాడు
2: కీచక విత్ బ్యాడ్ లుక్స్
1: చెడ్డ శ్రవణం
2: అండ్ బ్యాడ్ లిసనింగ్
1: మంచి శ్రవణం చెయ్యాలి
2: ఆల్వేస్
1: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
1: ధర్మమూర్తులైన పాండవులు
2: ఆల్ బ్యాడ్ వర్డ్స్
1: చేయటం
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ హర్ట్ పాండవాస్
1: కట్టగడపడికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపడికి వంశమే నాశనం చేస్తారు
2: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన
1: చెడ్డ మాటలు వినకూడదు
2: నెవర్ లిసన్ టు బ్యాడ్
1: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను
2: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు
1: ఎవరైనా వచ్చి ఇట్లా చెప్పారట్లా చెప్పారని కొన్ని చెడ్డ మాటలు చెప్తారు
2: సంబడి మే కమ్ అండ్ స్టార్ట్
1: అది మీ మనసుకు చాలా కష్టం వేస్తుంది
2: యూ ఫీల్ సో హర్ట్
1: నీ మనసుకే కష్టం చేసేటువంటి మాటలు నీవు ఇంకోరు చెప్పి వాడి మనసును కూడా నీవు కష్టపెట్టాలి
2: బై లిసనింగ్ టు బ్యాడ్ వర్డ్స్ యు ఆర్ హర్ట్ వై డు యూ దెన్ అగైన్ రిపీట్
1: ఒకవేళ మీ అమ్మ నాన్న ఎవరో తిట్టారనుకుంటారు
2: ఇఫ్ సంబడి అక్యూజ్ యువర్ పేరెంట్స్
1: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు
2: అండ్ యూ రిపోర్ట్ ది మ్యాటర్ యువర్ పేరెంట్స్
1: వాళ్ళు కూడా చాలా బాధపడతారు
2: దే టు ఫీల్ సాడ్
1: కాబట్టి నీవు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వాడు అవుతావు
2: అండ్ యువర్ రెస్పాన్స్
1: చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకోరు చెప్పకూడదు
2: అండ్ ఇఫ్ యూ హర్డ్ ఎనీథింగ్ బ్యాడ్
1: ఎవరికి
2: చెప్పకూడదు ఎనీబడి
1: అలాంటి మొట్టమొదటి మీరు భద్రం చేసుకో
2: ఫస్ట్ థింగ్ దట్ యు షుడ్ నో దట్
1: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు
2: యాక్సిడెంటల్ యూ మే లిసన్
1: నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు
2: బట్ నెవర్ టేక్ ఇట్ ఇన్ వాటి ఇంకొకటి
1: మీ స్నేహితులు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు
2: అండ్ డోంట్ రిపోర్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్
1: కనుక చెడ్డ మాటలు వినకుండా చెడ్డ మాటలు చేయకుండా చెడ్డ పనులు చేయకుండా చెడ్డ చూపు మనం పవిత్రమైన భావాలు
2: డోంట్ హావ్ బ్యాడ్ లుక్స్ డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ డోంట్ హావ్ బ్యాడ్
1: థాట్స్ స్వామిని చూడని కనులేలరా
2: వాట్ ఫర్ ఐస్ యు కెనాట్ సీ గాడ్
1: కనులను ఇచ్చిన ఎందుకు తెలుసా
2: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్
1: సందులు గొందులు చూచుటక
2: ఇస్ ఇట్ ఓన్లీ టు సీ ద
1: మేజిక్ వాసుని కన్నులారా కాంచేందుకురా
2: Eyes are gifted to see the beauty of God.
1: ఎందుకు మనం వారిని విని చూడటానికి
2: దానికోసం
1: ఇవ్వలేదు మన కన్నులు
2: నో నాట్ ఫర్ దట్ పర్పస్
1: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి
2: ఐస్ ఆర్ సో సీక్రెట్ విజన్ ఇస్ సీక్రెట్
1: ఈ విధంగా పంచభూతములు కూడాను
2: ద ఫైవ్ ఎలిమెంట్స్
1: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది
2: ద క్రియేషన్ యాజ్ ఎ హోల్ ఇస్ సో నోబుల్
1: ఈ ప్రకృతిలో మనం పుట్టాము
2: వేర్ బోర్న్ ఇన్
1: దిస్ ప్రకృతి పరమాత్మ యొక్క అంగము
2: అండ్ దిస్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్
1: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడాను భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి
2: హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విచ్ ఇస్ ద లింబ్ ఆఫ్ క్రియేటర్ వి షుడ్ మర్జ్ ఇన్ గాడ్
1: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు
2: సర్టెన్లీ యు రేటింగ్ డివినిటీ
1: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు
2: దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్
1: మన భావాలే చెడ్డది
2: అవర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్
1: సృష్టి ఎక్కడుంది చెడ్డది
2: నథింగ్ బ్యాడ్ ఇన్ క్రియేషన్
1: నాదులు కూడా చూచింది చెడ్డది చూచాడు కానీ నాదు చూచింది కూడా తప్పు
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నారదాస్ అబ్జర్వేషన్ టు
1: విష్ణు చెప్పింది చెడ్డ అనేటువంటిది లోకంలో లేదు
2: దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్
1: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది
2: ఇఫ్ ది బ్యాడ్ మ్యాటర్ ఇస్ నాట్ ఎక్స్క్రీటెడ్ ప్రపంచంలో ప్రతిదాని
1: భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు
2: సో ఈవెన్ దట్ ఇస్ డన్ ఫర్ యువర్ ఓన్ గుడ్
1: ఎందులో కూడా చెడ్డదే లేదు
2: దేర్ నథింగ్ వాట్స్ ఎవర్ బ్యాడ్
1: కాబట్టి అన్నిటినీ మంచిగా తీసుకోండి
2: కన్సిడర్ ఎవ్రీథింగ్
1: నీకు ఏదైనా బాధ కలిగింది దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ గుడ్ ఫర్ మీ గుడ్ ఫర్ మీ అనుకో
2: ఈవెన్ ఇఫ్ యూ సఫర్ కన్సిడర్ దట్ ఇస్ గుడ్ ఫర్ యూ
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా నువ్వు మంచిగానే భావించుకో
2: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్
1: అన్ని ఆనందంగా నీవు తీసుకో
2: టేక్ దెమ్ ప్లీజ్
1: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు
2: అండ్ దేర్ ఇస్ నో వన్ కెన్
1: నీకు మిచిన త్యాగి మరొకటి లేడు
2: అండ్ దేర్ ఇస్ నో వన్ దట్ యు కెన్ హూ కెన్ ఎక్సెల్
1: అండ్ లేడు
2: అండ్ యువర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్
1: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి
2: అండ్ దట్ స్టేట్ యు షుడ్ అటైన్
1: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి
2: యు షుడ్ ది వన్ ఆఫ్ సాక్రిఫైస్
1: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి
2: అండ్ యు షుడ్ హావ్ సేక్రెడ్ హార్ట్
1: ఈ విధంగా పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా విచారించి
2: you should investigate the five elements
1: panchabhutam nayandu kuda untunnayi
2: they are within me
1: aa panchabhutalu pavitramaina margamlo pravesh pettali
2: and I should make proper use of them
1: now vishwasanalu kuda nu bhagavat naamamlo pravesh pettali
2: while as I breathe I should sing his glory
1: ani bhagavat naamani chintinchu
2: so one should sing the glory of god
1: bhajana bina sukha

0: దివ్యాత్మ స్వరూపులైన బాల బాలికలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్, యంగ్ మెన్ అండ్ విమెన్,
0: సత్యమే భగవత్ స్వరూపము,
1: ట్రూత్
0: మూలానీ.

0: of the divine, young men and women.
1: సత్యమే భగవత్ స్వరూపము.
0: Truth is God.
1: సిరి సంపదలు, భోగభాగ్యములు సత్యమునే ఆశ్రయిస్తూ ఉంటాయి.
0: The material prosperity, the comforts and conveniences, they all depend on truth.
1: యావత్ ప్రపంచమును కూడాను సత్యమే మోయుచున్నది, భరించుచున్నది.
0: It is the truth that bears the weight of the entire world.
1: సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమనే పునాదులపైననే ధర్మం అనేటువంటి భవనము ఆధారపడి ఉంటున్నది.
0: ద మ్యాన్షన్ ఆఫ్ ధర్మ హ్యాస్ గాట్ ఇట్స్ ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
1: కనుక ప్రతి మానవుడు అనేక విధములైన ఆరాధనలు సల్పుతున్నప్పటికీ సత్యమే ప్రత్యక్ష దైవము.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వీ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రిసూట్స్, ఇట్ ఇస్ ద ట్రూత్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: Truth is God.
0: Truth is God.
1: ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ వ్యక్తులయందైనా సత్యము అత్యవసరం.
0: At any point of time, anywhere, in any part of the world, in any individual, it is the truth which is most essential.
1: సత్యమే లేకుండా జీవితమే లేదు.
0: Bereft of truth, there is no life.
1: ఇట్టి సత్యాన్ని మానవుడు ఈనాడు విస్మరించటం చేతనే ప్రపంచంలో అనేక విధములైనటువంటి అల్లకల్లోలములు, అశాంతులు విజృంభించిపోతున్నవి.
0: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ట్రూత్, బికాస్ ద ట్రూత్ ఇస్ ఫర్గాటన్, ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్, అజిటేషన్స్ అండ్ రెస్ట్లెస్నెస్.
1: సత్యమే సర్వులకు మాతృమూర్తి.
0: ట్రూత్ ఇస్ ద మదర్.
1: అట్టి సత్యము నుండి ఏ ప్రతి మానవుడు కూడాను ఆవిర్భవించాడు.
0: మ్యాన్ ఇస్ బోర్న్ టు దిస్ ట్రూత్.
1: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి సత్యమ.

0: It's only from this point of truth the whole creation has originated. The entire universe merges back into this truth. There's no place where there is no truth. This is the pure, unsullied truth of truths.
1: Satya dharmamulane vijayamu varistu unnadi.
0: The one who follows the truth and dharma, they're bound to be victorious.
1: Bujabalamulu kani, leka buddhibalamulu kani, ayudhibalamulu kani, leka shastrabalamulu kani, ఏమాత్రం కూడాను ఆ విజయం లెక్క చేయదు.
0: యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ బై మ్యూర్లీ హ్యావింగ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంటెలిజెన్స్ వెపనరీ అండ్ సో ఆన్.
1: ఇవన్నీ భౌతికమైనటువంటివి.
0: దే ఆర్ ఆల్ వరల్డ్లీ అండ్ ఫిజికల్.
1: ఇవన్నీ ప్రాకృతమైనటువంటివి.
0: దే ఆర్ వరల్డ్లీ ఎక్విప్మెంట్.
1: ఇవన్నీ కూడాను అనిత్యమైనటువంటివి.
0: దే ఆర్ టెంపరరీ.
1: నిత్య సత్యమైనటువంటి సత్య ధర్మములను మానవుడు ఈ జగత్తునందు అభివృద్ధి గావించడమే మానవుని యొక్క ప్రధాన యొక్క సూత్రము.
0: The main principle in this life should be to foster truth and dharma.
1: Kanukane, the proper study of mankind is man.
0: So it is said, the proper study of mankind is man.
1: Hrudayamulo avirbhavinchinatvanti talampulanu, vakkulo uccharinchi, vakkulo cheppinatvanti okka vishayamunu, chetulato acharinchatame, idi nijamaina manavattvam.
0: The true human quality lies in maintaining harmony, what is thought of, and what is said, and what is practiced later.
1: Thoughts, words and actions.
0: Thoughts, words and actions must be united in harmony.
1: Ityadi, ekatvamainatundi oka tattvanni, manavudu gurtinchukolekapothunnadu.
0: Man is not able to recognize the value of this harmony.
1: Satyam ante, chuchinadi chuchinattu cheptamu, talachinadi talachinattu cheptamu, anubhavinchinadi anubhavinchinattu cheptamu, idi ye satyamani bhavistunnaru.
0: We consider truth means declaring what we have seen, telling what we have experienced, declaring what we think.
1: Idi vyavaharikamainatuvanti satyame kaani nijamaina satyam kaadu.
0: This is just the worldly truth, but not the truth in true sense.
1: Chuchinadi maroka nimisham idi maravachunu.
0: What you have seen might change later.
1: Ippudu cheppinatuvantidi maroka nimishamlo marokati maravachunu.
0: What you say now, you may not hold on later.
1: ఒక వ్యక్తి డ్రామాలో రాజు వేషం వేశాడు.
0: ద పర్సన్ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఎ కింగ్ ఇన్ ఎ డ్రామా.
1: ఆ స్టేజ్ పైన చూచినప్పుడు తాను కిరీటధారి అయి ఉంటున్నాడు.
0: ఆన్ ద స్టేజ్ హీ వేర్స్ ద క్రౌన్.
1: కానీ తెల్లవారేటప్పటికీ తాను సామాన్య మానవుల వలె గోచరిస్తున్నాడు.

0: నెక్స్ట్ మార్నింగ్ హీస్ అన్ ఆర్డినరీ పర్సన్.
1: ఇది సత్యమా అది సత్యమా?
0: ఇస్ దిస్ ది ట్రూత్ ఆర్ దాట్?
1: అప్పుడు స్టేజ్ పైన చూసినటువంటిది అది సత్యము.
0: That what you have seen on the stage
1: రాత్రి చూసినది అది సత్యము.
0: What you experienced that night is true.
1: పగలు చూసినది ఇది సత్యము.
0: What you have experienced in the daytime is true.
1: ఈ సత్యము ఆ సత్యమునకు అన్వయించదు, ఆ సత్యము ఈ సత్యమునకు అన్వయించదు.
0: This truth is not applied to that and vice versa.
1: కనుకనే ఇవి తాత్కాలికమైనటువంటి సత్యములు, దీనిని నిజము అని చెప్పారు.
0: These are temporary truths, you can call them facts.
1: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం.
0: Truth
1: మూడు కాలములు ఎందుకూడను మారనటువంటిదే సత్యం.
0: Truth is changeless in all three periods of time.
1: ఇట్టి సత్యతత్వము ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every individual should make every attempt to know the nature of truth.
1: సత్యమనగా దీని అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of truth?
1: దీందులో సత్యము అనేటువంటి పదములో మూడు అక్షరములు ఉంటుందని.
0: In this word, satyam, there are three letters.
1: Sat, e, yam. ఇది సత్యం.
0: Sat, e, yam. సత్యం.
1: Sat అనగా ఇందులో ప్రాణము అని అర్థము.
0: Sat here means life.
1: E అనగా అన్నము అని.
0: E stands for food.
1: Yam అనగా సూర్యుడు అని.
0: Yam is sun.
1: ప్రతి మానవునికి ఆహారం అత్యవసరం.
0: Every individual needs food.
1: ప్రాణము కలిగినటువంటి ప్రతి వ్యక్తికి అత్యవసరము అన్నము.
0: ఎవ్రీ లివింగ్ క్రీచర్ నీడ్స్ ఫుడ్.
1: కనుకని అన్నమును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు.
0: ఇస్ ద సన్ హూ గివ్స్ అస్ అవర్ ఫుడ్.
1: సూర్యుని వల్ల అన్నమును దించుకుని అన్నం ద్వారా జీవుణ్ణి బ్రతికించుకోవటమే ఇది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ద సన్ వీ హ్యావ్ అవర్ ఫుడ్ అండ్ సస్టైన్ అవర్ లైఫ్. దిస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: ప్రాణము సూర్యుడు మారనటువంటి వారు.
0: సన్ అండ్ ద లైఫ్ దే డోంట్ చేంజ్.
1: ఇవి సత్యస్వరూపంలో ధరించినటువంటివి.
0: దట్ వెరీ ఎంబాడీమెంట్స్ ఆఫ్ ట్రూత్.
1: దీనిని ఇంకొక పర్యాయం మరొక పదముతో విచారించి చూసినప్పుడు సత్య.
0: యు కెన్ ఆల్సో ఇంటర్ప్రెట్ ఇన్ అనదర్ వే. సత్య
1: సత్య అనేటువంటి రెండక్షరములు ఎందుకూడను మూడక్షరములు ఏమిటి ఉంటున్నాయి?
0: దో ఇట్ ఈస్ టూ లెటర్డ్ వన్ యూ హ్యావ్ త్రీ లెటర్స్.
1: స త య ఇది సత్య.
0: స త య త్రీ లెటర్డ్ సత్య.
1: ఈ స త య అనే మూడక్షరములను త్రిప్పి మనం పలికినప్పుడు య త స అని పలుకుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా తా సా.
1: యా తా సా అవుతుంది.
0: ఇట్ ఈస్ యా తా సా ఇన్ ద రివర్స్.
1: యా అనగా యమనియమాదులతో.
0: యా స్టాండ్స్ ఫర్ ద డిసిప్లిన్ ఔటర్ అండ్ ఇన్నర్.
1: తపస్సును ఆచరించినప్పుడు
0: కండక్టింగ్ పెనెన్స్.
1: సా అనేటువంటి సత్యస్వరూపుడైన దైవత్వాన్ని పొందవచ్చును అని దీని అర్థం.
0: వన్ వుడ్ ఎక్వైర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: కనుకనే యమనియమాదులు అంటే ఏమిటి?
0: What are these disciplines, inner and outer?
1: Anaga indriya nigraham gavinchukovali.
0: It only means one should have sense control.
1: Tapas ante emiti?
0: What is penance?
1: Tala krinda vetti payina kaalu petti yochinchadam kaadu tapas.
0: It is not putting our head down with the legs up.
1: Tapas anaga trikarana shuddhiye tapas.
0: Penance means the purity of action, thought and word and deed.
1: Idiye tapas.
0: This is penance.
1: Kanuka manavattamlo undinatundi enni vidhamainatundi shaktulanu మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ద కెపాసిటీస్ ద పొటెన్షియాలిటీస్ దట్ వి హావ్.
1: ప్రతి అణువు నుండి ఘనం వరకు కూడాను దివ్యత్వం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
0: ద డివినిటీ స్ప్రెడ్స్ రైట్ ఫ్రమ్ ఎ మైక్రోకాజమ్ ఆటమ్ టు ఎ మాక్రోకాజమ్.
1: ప్రతి పదార్థమునందు ఘనమునందు కూడాను అణువుల యొక్క చేరికనే ఉంటుండాలి.
0: ఎవ్రీ మెటీరియల్ ఫర్ దట్ మ్యాటర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
1: ఇటువంటి దివ్యత్వాన్ని మనము ఇంత తెలివితేటలు కలిగి ఇన్ని విద్యాబుద్ధులు కలిగి మనం జ్ఞానత్వంతో ఉండి కూడాను గుర్తించుకోలేకపోతున్నాం.
0: విత్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ద డివినిటీ.
1: ఈనాడు లోకములో విద్యలన్నీ కూడాను బాహ్యమైనటువంటి ప్రాప్తమైనటువంటి వాటినే మనం విచారిస్తున్నాం.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ టుడే సెంటర్స్ రౌండ్ ద వరల్డ్లీ ఫిజికల్ మ్యాటర్.
1: మానవత్వం యొక్క గమ్యం ఏమిటి?
0: వాట్ ఇస్ ది పర్పస్ ద గోల్ ఆఫ్ లైఫ్.
1: వీడు ఈ ఆనందమును ఎక్కడి నుంచి అనుభవిస్తున్నాడు?
0: Where does he get this bliss?
1: ఇది దైవం నుంచినే ఆవిర్భవిస్తుందాలి.
0: You can be blissful only from God.
1: కనుకనే మనం హ్యాపీ హ్యాపీ అంటున్నాం. Where is that happy? Happiness is union with God.
0: We say happiness, happiness. Where does it lie? Happiness lies in the union with God.
1: ఈ యూనియన్ అనేటువంటిది ఎక్కడ? God అనేటువంటిది ఎక్కడ?
0: Where do you find this union? Where is God?
1: సర్వత్రా ఉండినటువంటి దివ్యత్వాన్ని మనం అన్వేషణ చేయటం ఎక్కడ?
0: When God is all pervasive, where do you search for him?
1: నీవే దైవం.
0: యూ ఆర్ గాడ్.
1: నీవు కేవలం దేహాభిమానం కలగటం చేతనే నీవు మానవుడిగా భావిస్తున్నావు.
0: బికాస్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బాడీ యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఒకటి వాటర్ బబుల్.
0: బాడీ ఈజ్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ అనేటువంటిది మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఇవి రెండు కూడా నెగటివ్స్.
0: బోత్ ఆఫ్ దీస్ ఆర్ నెగటివ్స్.
1: కానీ మనము దేనిని అనుసరించాలి?
0: వాట్ ఈస్ దట్ వీ షుడ్ ఫాలో?
1: కాన్షియన్స్ ని అనుసరించాలి.
0: వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియన్స్.
1: ఇదే నిజమైనటువంటి ఒక తత్వం.
0: దిస్ ఇస్ ద ట్రూ రియాలిటీ.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిది సత్యమునే మనకు బోధిస్తుంది.
0: దిస్ కాన్షియన్స్ అడ్వకేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి హృదయాన్ని.
0: We should have the heart which is not polluted by attachment and hatred.
1: అసత్యాదులతో దూషణం కానటువంటి వాక్కును.
0: Our talk should not be polluted by falsehood.
1: హింసాదులతో దూషితం కానటువంటి కాయమును.
0: The body should not be polluted by violence.
1: మనము అనుభవించినప్పుడే దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: And once we experience this, you will have the direct manifestation of the divinity.
1: కానీ ఈనాడు శాంతి లేదు, శాంతి లేదు. ఎందుకు లేదు శాంతి?
0: Today we say there is no peace. What's the reason?
1: దుష్ట సంకల్పముల చేత దుష్టుడగును సత్య సంకల్పముల చేత సాధువగును సకల సంకల్పరహితుడే శాంతి పొందు. సకల సంకల్పరహితుడే శాంతి నొందు.
0: Because of wicked thoughts, one becomes bad and wicked. Because of good thoughts, one becomes pious and noble. The one who transcends the mind and thought will live in peace.
1: సకల సంకల్పములు కూడాను లేకుండా పోవాలి.
0: One should go beyond the realm of thought.
1: అప్పటి సంకల్పములు అప్పటికి మాత్రమే అనుభవించాలి.
0: You should have entertained the thought for that moment.
1: ఈ సంకల్పముల యొక్క చేరికనే మనసు యొక్క స్వరూపం.
0: Mind is just the combination of thoughts.
1: కనుకనే మనం సంకల్పం అనేటువంటి దాన్ని అరికట్టుకున్నప్పుడు మనసు సులభంగా అరికట్టుకోవచ్చు.
0: When once we have control on our thought, we can control our mind.
1: దీనిని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఏ ప్లెజర్ అని.
0: దిస్ వాట్ ఈస్ సెడ్, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఏ ప్లెజర్.
1: ఈనాటి మానవులకు మితిమీరినటువంటి కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
0: మ్యాన్ టుడే హ్యాస్ ఎవర్ రైజింగ్ డిజైర్.
1: కనుక ఈ డిజైర్స్ ను మనం క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ హావ్ టు కంట్రోల్ అండ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువలీ.
1: ఈ డిజైర్స్ వల్లనే మానవుడు అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ దీస్ డిజైర్స్.
1: కనుకనే అవసరమైనటువంటి డిజైర్స్ మాత్రమే మనం పరిమితం చేసుకోవాలి.
0: హౌఎవర్ వీ కెన్ హ్యావ్ ద డిజైర్స్ అండర్ సర్టన్ లిమిట్స్ నీడెడ్.
1: ఈ సమాజంలో మనం జీవించే సమయంలో నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా జీవించాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ సొసైటీ వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ మొరాలిటీ రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
1: దీనిని పవిత్రమైన వేదములు అనేక రూపంలో ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఇస్ టాట్ బై ది సీక్రెట్ వేద ఇన్ సెవరల్ వేస్.
1: సత్యం రుజాత్. ఇది నైతికమైన గర్వాన్ని అందిస్తుంది.
0: వెన్ యూ స్పీక్ ట్రూత్ న్యాచురలీ యూ విల్ ఎర్న్ ఆల్ రెస్పెక్ట్ మోరలీ.
1: నైతిక గౌరవము మానవుడు ఈనాడు కోల్పోయినాడు.
0: మ్యాన్ హాస్ లాస్ట్ దిస్ మోరల్ రెస్పెక్ట్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: సత్యం రూయాత్. సత్యాన్ని మరవద్దు, మర్చిపోవటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క నైతిక విలువలు తరిగిపోతున్నాయి.
0: నెవర్ ఫర్గెట్ ట్రూత్. దిస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఇన్ అవర్ మోరల్ స్టాండర్డ్స్.
1: రెండవది ధార్మికమైనటువంటి యొక్క సత్యము.
0: సెకండ్ ద రైచియస్ ట్రూత్.
1: ప్రియం రూయాత్. ఈ సత్యమును కూడాను ప్రియమైనటువంటి మాటలతో చెప్పాలి.
0: You should speak truth in a palatable way, in an agreeable way.
1: కఠినమైనటువంటి పదములతో సత్యం చెప్పకూడదు.
0: You should never speak truth in a harsh way.
1: కనుకనే సత్యం రూయాత్ అనేటువంటిది నైతిక విలువ.
0: Speaking truth is a moral value.
1: ప్రియం రూయాత్ అనేటువంటిది ధార్మిక విలువ.
0: To speak truth in an acceptable way
1: not
0: is this
1: రూయాత్ సత్యం అప్రియం. ఇది ఆధ్యాత్మిక విలువ.
0: The third one is not to speak truth which is not acceptable, not agreeable is that spiritual truth.
1: ప్రీతి కలిగింది కదా అని అసత్యము చెప్పకూడదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు సాటిస్ఫై యూ షుడ్ నెవర్ అటర్ ఎ లై.
1: కనుక ఈ మూడు యొక్క గుణములను ఈనాడు మానవుడు మర్చిపోయాడు.
0: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే.
1: సమాజంలో ఎక్కడ చూచినను సత్యం అనేటువంటిది కరువు అయిపోయినది.
0: దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ సొసైటీ.
1: ప్రియమైనటువంటిది సత్యం అనేటువంటిది అని గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ టు బి యాక్సెప్టెడ్ ఈస్ ట్రూత్.
1: ఎదురు బోర్డులో కనిపిస్తుండది, ట్రూత్ ఈస్ గాడ్, లవ్ ఈస్ గాడ్, ఈ రెండు లేవు ఈనాడు.
0: రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఫైండ్ టూ బోర్డ్స్ దేర్, ట్రూత్ ఈస్ గాడ్, లవ్ ఈస్ గాడ్, విచ్ ఆర్ మిస్సింగ్.
1: కానీ బయట బోర్డులో మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ హృదయ బోర్డులో కనిపించాలి అవి.
0: We find the letter scribbled over there on the board, not on the board of the human heart.
1: Manchi kaani chedda kaani, reflection of the inner being.
0: Good or bad is nothing but the reflection of the inner being.
1: Kanuka manam hrudayam lopala deeni pratishtha chesukovali.
0: Therefore we should install it in our heart.
1: Appude baakyamaina jagatunandu manam sagauravani pondagalamu.
0: Then only you will earn respect in the outer society.
1: Samajika jeevitanni అభివృద్ధి పరచడానికి ఒక విధమైనటువంటి ఒక ప్రియం ఉండాలి.
0: యు కెన్ ఆల్సో వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ది సొసైటీ, సోషల్ వాల్యూ.
1: మానసిక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ట్రూత్ ఉండాలి.
0: టు డెవలప్ మెంటలీ యూనిట్ ట్రూత్.
1: కనుకనే ట్రూత్ అండ్ సత్యం అనేటువంటిది మహాశాశ్వతమైనటువంటిది.
0: ట్రూత్ ఇస్ పర్మనెంట్.
1: ఇది దాచితే దాగేటువంటిది కాదు.
0: యు కెనాట్ హైడ్ ఇట్.
1: మార్చితే మారేటువంటిది కాదు.
0: యు కెనాట్ చేంజ్ ఇట్.
1: ఎప్పటికీ మారక, కూరక, కాలక, శాశ్వతంగా ఉండేటువంటిదే సత్యం.
0: ద ట్రూత్ ఈస్ చేంజ్లెస్. ఇట్ కాన్ బి బర్న్డ్, ఇట్ కెనాట్ బి చేంజ్ వాట్స్ ఎవర్. దట్ ఈస్ ది ట్రూత్.
1: ఈనాటి మానవుని యందు ఈ సత్యము ఎక్కడ కనిపించటం లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ ట్రూత్ ఈస్ నాట్ ఫౌండ్ నాట్ ఇన్ ట్రేస్ ఇన్ మోడర్న్ మ్యాన్.
1: ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా తాను అనుభవించగలడు?
0: How do you expect him to experience the divinity?
1: కనుకా సత్సంగములో మనం ప్రవేశించాలి.
0: Therefore we should join good company.
1: ఈ సత్సంగంలో మనం ప్రవేశించినప్పుడు అప్పుడప్పుడు ఈ పవిత్రమైన భావాలు మనకు జ్ఞప్తికి వచ్చి ఆచరణలో పెట్టుకోవడానికి వీలవుతుంది.
0: ఇన్ ఎ గుడ్ కంపెనీ యూ విల్ ఎంటర్ ఇన్ సీక్రెట్ థాట్స్ దట్ కుడ్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్ సబ్సీక్వెంట్లీ.
1: ఈ అన్నింటికి కాలము చాలా ప్రమాణము, ప్రధానము.
0: ఫర్ ఎవ్రీథింగ్ ఇస్ ద టైమ్, దట్స్ ద బేసిస్ అండ్ ఇంపార్టెంట్.
1: యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: ఈనాడు కాలస్వరూపుడైన భగవంతుణ్ణి మనం వ్యర్థం చేస్తున్నాం.
0: We are wasting time because the time is God.
1: Kalaaya namaha, kala kalaaya namaha, kala dappala manaaya namaha, kala atheetaaya namaha, kala swaroopaaya namaha, kala neemitaaya namaha. Sarvamu kaalamulo imidi untunnadi.
0: Everything is contained within the framework of time.
1: Meer ikkadiki vachi appude 4 dinamulu ayipoyindi.
0: You have spent 4 days here.
1: ఇదంతా కాలంతో ఏర్పడినటువంటిదే కదా.
0: దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్.
1: కానీ వ్యక్తిత్వం ఒకటిగానే ఉంటుంటుంది.
0: బట్ ది ఇండివిజువల్ ఇస్ వన్ హియర్.
1: కాల మార్పు చేత అనేక విధమైనటువంటి రూపంలో మారుతుంటుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద చేంజ్ దట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ వేరియస్ చేంజెస్ ఇన్ ఫార్మ్.
1: పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తారు.
0: At the time of birth, one is a child.
1: Kani 10 years boy antaru.
0: At the age of 10, he is a boy.
1: 30 years man antaru.
0: At the age of 30, he is a man.
1: Kani 75 years grandfather antaru.
0: At the age of 75, he is grandfather.
1: Child, boy, man and grandfather. Anta okkade.
0: It is one and the same individual who was the child at one time, boy then, man later, finally grandfather.
1: Ee annintiki nee kaalame chaala pradhanam.
0: It is the time that is the cause for varied forms.
1: Kanuka kaalamnu vyartham cheyaradu.
0: We should never waste time.
1: Time waste is life waste.
0: Time waste is
1: time
0: life waste.
1: Time is God. Don't waste time.
0: Time is God. Don't waste time.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని ఈనాటి విద్యార్థుల్లో చాలా అపురూపంగా కనిపిస్తుంది.
0: These trends are extremely rare among modern youth.
1: ఈనాడు కాలమును పవిత్రం చేసేదానికంటే అపవిత్రం చేయటమే అధికంగా కనిపిస్తుండాలి.
0: We are not making the time sacred, but we make it unsacred.
1: అధిక భాషల చేత కూడాను మనం కాలమును వ్యర్థం చేస్తున్నాం.
0: By talking too much, we are wasting time.
1: అధిక భాషల చేత మన ఎనర్జీ అనేకంగా నిర్మూలమవుతుండాలి.
0: By talking too much, energy is dissipated.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక రేడియో పెట్టుకున్నాం.
0: Here you have a radio.
1: రేడియో పెట్టుకుని దాన్ని స్టేషన్ లో మనం ఆన్ చేశాం.
0: యూ హ్యావ్ ట్యూన్డ్ ఇట్ అండ్ యూ హ్యావ్ పుట్ ఇట్ ఆన్ ఇన్ ఎ పర్టికులర్ స్టేషన్.
1: ఇది అర్ధ గంట సేపు దీని యొక్క న్యూస్ పాటలో వింటలో ఏదో విన్నాం.
0: యూ హ్యావ్ లిసన్ టు ది మ్యూజిక్ ఆర్ న్యూస్ ఫర్ హాఫ్ అన్ అవర్.
1: అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఈ యొక్క రేడియోను యూజ్ చేయడం చేత ఎన్ని యూనిట్లు కరెంట్ ఖర్చు అయిపోయింది?
0: బై లిసనింగ్ టు ది రేడియో ఫర్ హాఫ్ అన్ అవర్ మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ మస్ట్ హావ్ బీన్ కన్స్యూమ్డ్.
1: అదే విధంగానే మన దేహమే ఒక రేడియో.
0: అవర్ బాడీ ఇస్ ఎ రేడియో.
1: మన మాటలు ఒక ట్యూన్స్.
0: అవర్ వర్డ్స్ టాక్.
1: మన పాటలు ఒక ట్యూన్స్.
0: ద సాంగ్.
1: దీనివల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ ది ఎనర్జీ ఇస్ యూస్డ్.
1: కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడా మంచి వీటికి ఎనర్జీని యూజ్ చేస్తే పర్వాలేదు.
0: ఇట్స్ గుడ్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ఎనర్జీ ఫర్ గుడ్ థింగ్స్.
1: కానీ దుష్టభావం చేత దుష్ట పలుకుల చేత, దుష్ట చేష్టల చేత మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం.
0: బట్ వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ బై ఇండల్జింగ్ ఇన్ వికెడ్ యాక్టివిటీస్, ఎంటర్టైనింగ్ ఆల్ వికెడ్ థాట్స్.
1: తద్వారా మన యొక్క జీవితంలో అనేక విధముల ప్రమాణములు తగ్గిపోతున్నాయి.
0: దేర్ఫోర్ వీ ఫేస్ సో మెనీ డేంజర్స్ ఇన్ అవర్ లైఫ్.
1: మనలో ఉండినన్ని మంచి బుద్ధులు ఎక్కడ కూడా లేవు.
0: There are no good thoughts at all any longer.
1: ఇలాంటి మంచి బుద్ధులు మంచి గుణములు ఉండినప్పటికీ మనం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
0: Though there are good thoughts and good mind latent and immanent, we are not making use of them.
1: కాని దీనికి మూల కారణము సత్య ప్రేమలు మనలో కొంతవరకు సన్నగిల్లిపోయినాయి.
0: The main reason for the absence of these things are the loss of truth and love.
1: కనుకనే సత్యాన్ని ధర్మాన్ని మనము ఆచరణలో పెట్టాలి.
0: Therefore, we should speak truth and follow dharma.
1: అనేకమంది సత్య ధర్మములో ప్రచార నిమిత్తమై కొన్ని రకములైన ప్రయత్నములు చేస్తున్నారు.
0: Many make efforts to spread these two principles.
1: లేని వస్తువులనైతే ప్రచారం చేయాలి. సర్వత్రా ఉండినటువంటి సత్య ధర్మమును ప్రచారం ఎందుకు?
0: You need to propagate that which is absent, that which is already existing. You don't need to publicize.
1: ప్రచారం కంటే ఆచరణము చాలా అత్యవసరం.
0: More than propagation, practice is essential.
1: కనుక మనము ప్రాక్టీస్ లో దీన్ని ఉంచాలి.
0: సో వీ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
1: ప్రచారం చేసి కాలంను వ్యర్థం చేయడం కూడా నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ us to propagate and publicize.
1: మనం ఒక్క రకమైనటువంటి ఒక్క దానిని మనం ఆచరిస్తే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
1: ఈ ప్రచారం అనేటువంటిది కేవలము క్వాంటిటీలు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగేషన్ అమౌంట్స్ టు క్వాంటిటీ.
1: కానీ ఆచరణ క్వాలిటీ.
0: బట్ ప్రాక్టీస్ ఇస్ క్వాలిటీ.
1: క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, కానీ క్వాంటిటీ ముఖ్యం కాదు.
0: ఇట్స్ క్వాలిటీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ద క్వాంటిటీ.
1: ఎందుకు బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: వాట్ ఫార్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ దస్.
0: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఇస్ ఎనఫ్.
1: కనుక ఆచరణలో కొద్ది భాగమునైనా మనం పెట్టినప్పుడు అది మనకు ఆదర్శంగా నిలుస్తుంది.
0: వీ షుడ్ ఎట్లీస్ట్ పుట్ టు ప్రాక్టీస్ ఎ ఫ్రాక్షన్.
1: కనుక ఈనాటి మానవుని యొక్క మనస్సు మహావికార స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి.
0: The modern mind is completely diverted, perverted.
1: ఈ వికారమైనటువంటి మనస్సు విచారములనే అందిస్తుండాలి.
0: This perverted mind gives you all anxieties, worries.
1: మానవత్వాన్ని వినాశం చేస్తుండాలి.
0: The human value is lost.
1: దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విచారణ చేయాలి.
0: You should investigate, explore.
1: విచారణ చేసినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి.
0: That which is investigated must be practiced.
1: యువకులారా,
0: young men and women,
1: మీరు చదివి అనేక విధమైన ఉద్యోగంలో ప్రవేశించి ధనం సంపాదిస్తున్నారు.
0: యు స్టడీ, టేక్ ఏ జాబ్ అండ్ ఎర్న్ మనీ.
1: అయితే ఈ సంపాదించినటువంటి ధనమును ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారు?
0: హౌ ఆర్ యు మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ మనీ దట్ యు ఎర్న్?
1: ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ పుట్ దిస్ క్వశ్చన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్.
1: సద్వినియోగం చేస్తున్నానా, దుర్వినియోగం చేస్తున్నానా?
0: ఆమ్ ఐ యూజింగ్ ఇట్ ఆర్ మిస్ యూజింగ్ ఇట్?
1: దీంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు భాగములు ఉంటున్నాయి.
0: In this respect of sealing on desires, there are four.
1: Don't waste food.
0: Don't waste food.
1: Don't waste time.
0: Don't waste time.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Don't waste jeevitamu.
0: Don't waste your life.
1: Kanukane mana jeevitam lopala food nu money ni mana waste cheyakoddu.
0: Therefore in our life we should never waste food and money.
1: Misuse of money is evil annaru.
0: Misuse of money is evil.
1: Food is God.
0: Food is God.
1: Don't waste food.
0: Food is God. Don't waste food.
1: ఇంకా టైము చెప్పాను. ఈ టైము ఎనర్జీ అనేటువంటి చాలా విలువైనటువంటివి.
0: టైమ్ అండ్ ఎనర్జీ ఆర్ హైలీ వాల్యుబుల్.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
1: ఇది నిజముగా ఈ వయసు లోపల యువకులు చేయవలసినటువంటి యొక్క పవిత్రమైన కర్మలు.
0: These are the sacred activities that should be taken up by youngsters.
1: Pedda manavu shrama padanakkarledu.
0: You don't need to exert too much.
1: Mee report lo kuda chepparu, dhyanam cheyandi, bhajana cheyandi, pallaliki vellandi, sevalu cheyandi ani.
0: In your reports you mentioned that one should do some penance.
1: Ivanni konni shramalu kodinatvantive.
0: You need to strain a lot.
1: Ee shramalu lekunda,
0: without any strain,
1: ee pani chesina,
0: whatever you may do,
1: ee maata cheppina,
0: you may say,
1: ఏ స్థానంలోకి వెళ్ళినా,
0: యు మే గో ఎనీవేర్.
1: సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక భావాన్ని మీరు హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: యు షుడ్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ యాజ్ టు బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క భావంతో మీరు చేసినప్పుడు ఏ సాధనలు కూడా అవసరం లేదు.
0: When you have such a sacred feeling, no other spiritual practice is needed.
1: అట్టి పవిత్ర భావం అనేటువంటిది అంత సులభంగా మనకు చెందదు.
0: It's not so easy to have that sacred
1: feeling. కనుక కొన్ని రకములైనటువంటి ధ్యానము, జపము, భజన ఇత్యాది సత్కర్మలు ఆచరించాలి.
0: Therefore, special practices are prescribed to entertain sacred thoughts, like the penance, the meditation and bhajans.
1: ఇది మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ మెడిటేషన్?
1: ఈనాడు మెడిటేషన్, మెడిటేషన్ అనేటువంటి పదం లోపల అనేక రకమైనటువంటి మార్పులు కలుగుతున్నాయి.
0: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ సెవెరల్ వేస్ టుడే.
1: మన జీవితమే ఒక మెడిటేషన్.
0: అవర్ లైఫ్ ఇస్ ఎ మెడిటేషన్.
1: నడిచే సమయంలో దూరం చూసుకోకుండా నడిస్తే మనం యాక్సిడెంట్ గురి అయిపోతాం.
0: యాజ్ యూ వాక్, ఇఫ్ యూ ఆర్ నాట్ కేర్ఫుల్, యూ విల్ నేచురల్లీ పుట్ టు ఎన్ యాక్సిడెంట్.
1: అదే కాన్సన్ట్రేషన్.
0: దట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, వెయిటింగ్ అంతా కూడా కాన్సన్ట్రేషన్.
0: ఎవ్రీథింగ్ ఇస్ కాన్సన్ట్రేషన్, లైక్ వాకింగ్, టాకింగ్, రీడింగ్,
1: మెడిటేషన్ అనేటువంటిది వే ఆఫ్ లైఫ్.
0: మెడిటేషన్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
1: ఇది ఏదో మనం కొత్తగా మనం ఆచరించేటువంటిది కాదు.
0: Is not the one that you are going to
1: be sampadinchetundi kaadu.
0: Is not to be newly acquired.
1: Mana jeevithamlo adi pedda pradhanamainatundi okka viluga untundali.
0: It is the main life principle for that matter.
1: Kanuka neevu vastulu paina meditate chestunnavu.
0: You meditate on worldly objects.
1: Road paina meditation chestunnavu.
0: You meditate on road.
1: Vishayala paina meditate chestunnavu.
0: On worldly issues.
1: Deenine God vaipu turn chesthe ఇది మార్పు కలుగుతుంది.
0: యూ కెన్ జస్ట్ డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్, దట్ ఈస్ ఇనఫ్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
1: అది ఏ మెడిటేషన్?
0: దట్ ఈస్ మెడిటేషన్.
1: నీ యొక్క దృష్టిని, నీ యొక్క భావమును ప్రకృతి నుంచి పరమాత్మే మరచు.
0: టర్న్ యువర్ విజన్ ఇన్ లుక్స్ టువర్డ్స్ గాడ్. టర్న్ యువర్ ఫీలింగ్స్ టువర్డ్స్ గాడ్.
1: వర్క్ వేరు, వర్షిప్ వేరు కాదు.
0: Work and worship are not separate.
1: ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు.
0: World and nature are not different.
1: జీవుడు వేరు, దేవుడు వేరు కాదు.
0: Individual and God are not different.
1: రెండు ఒక్కటే.
0: Both are one.
1: Reaction, resound and reflection.
0: That all amounts to reaction, reflection and resound.
1: కనుకనే మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటున్నది.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దట్ ఇస్ లేటెంట్.
1: కనుక డివినిటీ కోసమని మనం ఎక్కడో వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ద డివైన్ ఎనీవేర్.
1: అనయందే అట్టి దివ్యమైనటువంటి భావ్య దైవత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకున్నప్పుడు నీవు తప్పులు చేయడానికి ఏమాత్రం పూనుకోవు.
0: వెన్ వన్స్ యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ ఇన్ యూ, యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
1: కనుక ఆ విశ్వాసాన్ని ఈనాడు పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
1: ఆ విశ్వాసమే మన శ్వాసగా ఉండాలి.
0: విశ్వాస ద ఫెయిత్ ఇస్ అవర్ శ్వాస ద బ్రెత్.
1: కనుక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఈ శ్రద్ధ మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే జ్ఞానం మనలో ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఈస్ ది స్టెడ్ఫాస్ట్నెస్, సిన్సిరిటీ దట్ హెల్ప్స్ యూ టు అక్వైర్ విజ్డమ్.
1: కనుక దైవత్వము మన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించండి.
0: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ ద డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
1: ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని ఎందుకు కూడా సక్సెస్ చేయలేము.
0: వితౌట్ దిస్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
1: ఇప్పుడు ఈ భవనం కనిపిస్తుండాలి.
0: హియర్ యూ ఫైండ్ దిస్ బిల్డింగ్.
1: ఈ భవనానికి ఏది ఆధారం?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: పునాది ఆధారం.
0: ఇట్ హ్యాస్ ఇట్స్ ఫౌండేషన్.
1: అయితే ఈ భవనానికి అనేక అలంకారం చేస్తున్నామే కానీ పునాదికి మనం చేయటం లేదు.
0: యూ డెకరేట్ ది ఎంటైర్ బిల్డింగ్ బట్ నాట్ ద ఫౌండేషన్.
1: కనుక నీ అవుట్లుక్ మనం ఎక్కువగా అట్రాక్షన్ చేస్తున్నాం.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ దట్ డ్రాస్ యూ, దట్ అట్రాక్ట్.
1: దానిని అనేక రకమైనటువంటి యొక్క మార్పులుగా, కుల్పులుగా చేస్తున్నాము.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఔటర్ ఎక్స్టీరియర్.
1: కనిపించినటువంటి పునాదులకు మనకి ఏమాత్రం కూడా అలంకారం చేయటం లేదు.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ నాట్ డెకొరేటెడ్.
1: ఈ పునాది యొక్క బలం పైనే ఈ భవనం నిలిచి ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్ ద బిల్డింగ్ రెస్ట్.
1: ఈ భవనం అంటే ఎట్లా గోడలు కట్టుకుంటూ వచ్చాము.
0: దిస్ బిల్డింగ్ హ్యాస్ గాట్ సో మెనీ వాల్స్.
1: గోడలే లేకపోతే రూపులే వేయలేము మనం.
0: వితౌట్ రైజింగ్ వాల్స్ యూ కెనాట్ హ్యావ్.
1: రూపులే లేకపోతే మనం ఇక్కడ జీవించలేము.
0: వితౌట్ రూఫ్ యూ కెనాట్ లివ్ హియర్.
1: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఫౌండేషన్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్స్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ ద వాల్స్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
1: కనుక ఒకదానికి ఒకటి సత్యం అనేటువంటి దీని లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపలే ఇమిడి ఉంటుంది.
0: దేర్ఫోర్ దిస్ ఆల్ కంటైన్ విత్ ఇన్ దట్ సింగిల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దాని కూడా ఐ అంటున్నాం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీ సే ఐ.
1: ఐ అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఐ?
1: ఎవరు నీ ఐ అంటున్నావు?
0: వాట్ డూ యూ మీన్ వెన్ యూ
1: సే దిస్ ఇస్ మై బాడీ?
0: దిస్ మై బాడీ.
1: దిస్ ఇస్ మై హెడ్.
0: దిస్ మై హెడ్.
1: దిస్ ఇస్ మై హ్యాండ్.
0: మై హ్యాండ్.
1: దిస్ ఇస్ మై లెగ్.
0: మై లెగ్.
1: బట్ హూ ఆమ్ ఐ?
0: దెన్ హూ ఆమ్ ఐ?
1: అంతా మై హెడ్, మై హ్యాండ్, మై టాక్, మై హార్ట్. హూ ఆమ్ ఐ?
0: You always say the my hand, my leg, my heart, then who am I?
1: నీవెవరో దీనన్నింటికి ప్రత్యేకంగా ఉన్నావు.
0: You are separate from all.
1: This is my body. Today, I am not the body.
0: When you say this is my body, then it means imperative.
1: Body is separate from me.
0: Body is separate from me.
1: This is my kerchief.
0: This is my kerchief.
1: Kerchief is separate from me.
0: Kerchief is separate from me.
1: Like this, my body means body is separate from me.
0: When you say my body, it means body is separate from
1: me. You are not the body.
0: And you are not the body.
1: కనుకని ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి, నేను దేహం ఎట్టవుతాను, ఇది నా దేహమే. నా దేహం అనుకున్నప్పుడు నా దేహము రెండుగా ఉంటుంది.
0: When you say this is my body, it means you are separate from your
1: కనుకని body. A man with dual mind is half blind.
0: Therefore, a man with dual mind is half blind.
1: మనము నా దేహం అంటున్నావు, నేను నేనే దేహం అనుకుంటున్నావు తిరిగి.
0: And you say this is my body, yet identify with it.
1: ఇక్కడ వేదాంతంలో రెండు రకములైనటువంటి ఐని మనం విచారం చేయాలి.
0: In Vedantic parlance, there are two aspects of this
1: I. I, I.
0: I, I.
1: ఏమిటి ఈ ఐ?
0: What is this?
1: ఒకటి ఏకాక్షర ఐ ఒకటి ఉండాలి.
0: One is one lettered I.
1: E-Y-E-I. Three letters I ఒకటి ఉండాలి.
0: There is another I, three lettered E-Y-E.
1: Three letters I, a body. One letter I is Atma.
0: Three lettered I is the body. One lettered I is divine Atma.
1: కనుకనే నీవు ఐ అనేటువంటి పలికేటువంటిది దేహానికి ఉపయోగపెట్టద్దు, ఐ అనేటువంటి ఆత్మతత్వమే.
0: సో దిస్ ఐ డస్ నాట్ సిగ్నిఫై ద బాడీ.
1: యూఆర్ ది మాస్టర్.
0: యు ఆర్ ద మాస్టర్.
1: బాడీ, మైండ్, సెన్సెస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ, మైండ్, సెన్సెస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ ను నీవు ఉపయోగించుకోవడం కోసమని నీవు ఇచ్చుకున్నావు.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్, దట్స్ ఆల్.
1: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను సద్వినియోగం చేసుకో.
0: You should make proper use of
1: dekham this instrument.
0: What is an instrument?
1: దీనికి తగినటువంటి గౌరవాన్ని పంపించేటువంటి ఒక క్రియలు ఆచరించు.
0: You should try to maintain and sustain it properly.
1: మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్.
0: మైండ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఆ మైండ్ ని కూడాను సరైనటువంటి ఒక సద్బుద్ధిని అందించేటువంటి ఒక దీనిలో ప్రవేశపెట్టు.
0: You should make use of this mind properly such that it will be good.
1: కనుకనే మైండ్ నుంచినే అన్ని ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మైండ్ మెనీ థింగ్స్ కమ్.
1: ఈ మైండ్ కు థాట్స్ నుంచినే ఈ మైండ్ రూపం పొందుతుంది.
0: మైండ్ ఇస్ దస్ ద ఫార్మ్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఇప్పుడు చూడండి, ఇది ఒక వస్త్రం.
0: వాట్ ఈస్ దిస్? దిస్ క్లాత్.
1: ఇది క్లాత్.
0: దిస్ ఇస్ క్లాత్.
1: కానీ వేదాంతిక పరిభాష లోపల దిస్ ఇస్ నాట్ క్లాత్, దిస్ ఇస్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: బట్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇస్ నాట్ క్లాత్, ఇట్స్ జస్ట్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: నాట్ థ్రెడ్స్, దిస్ ఇస్ కాటన్.
0: నాట్ ఈవెన్ థ్రెడ్స్ బట్ కాటన్.
1: ఫస్ట్ three cotton, second thread, third cloth.
0: So first form is cotton, next form threads, interwoven make a cloth.
1: Adhe vidhamare you are not one person but three.
0: Likewise, you are not one person but three.
1: The one you think you are, physical body.
0: The one you think you are stands for the physical body.
1: The one others think you are is the mental body.
0: The one others think you are is the mental body.
1: The one you really are, that is all.
0: The one you really are, that is the Atma.
1: Our real identity danni marchipothunnam manam.
0: That reality is forgotten today.
1: In our artificial attraction chestunnamu.
0: We are drawn by artificial things.
1: Anduvalle mana hrudayamlo anta negative thoughts e vastunnayi.
0: Therefore our heart is full of negative thoughts.
1: Ee negative thoughts nu dooram cheyali.
0: We should give up these negative thoughts.
1: పాజిటివ్ ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ పాజిటివ్ థాట్.
1: అప్పుడే దిస్ ఇస్ మానవత్వం అనే దానికి సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ, హ్యూమన్ వాల్యూ ఆర్.
1: దీన్ని మనం ఎట్ట తీసుకోనేది?
0: హౌ టు గెట్ దెమ్?
1: ఇంగ్లీష్ లోపల మ్యాన్ అనే దానికి ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
0: ఇన్ ఇంగ్లీష్ దిస్ ఎ వర్డ్ ఎంఏఎన్ మ్యాన్.
1: ఎం అనగా మైండ్.
0: ఎం సిగ్నిఫైస్ మైండ్.
1: మైండ్ ని కంట్రోల్ చేసుకో.
0: కంట్రోల్ యువర్ మైండ్.
1: ఏ అనగా ఆత్మతత్వాన్ని.
0: ఏది ఆత్మ?
1: ఎన్ దానిని ఒక విధమైనటువంటి మర్జ్ చేసుకోవాలి.
0: ఎన్ స్టాండ్స్ ఫర్ మర్జ్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: మానవత్వం అనేటువంటిది కొంచెం విచారణ చేసి మాయను వశపరచుకున్నప్పుడు,
0: వెన్ యూ అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ అండ్ దెన్ నో ది డెల్యూషన్ అండ్ ఇల్యూషన్.
1: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు,
0: వెన్ యూ అండర్స్టాండ్ ది డివినిటీ,
1: నిర్వాణం అనేటువంటి ఒక ఎన్ లో మనం సార్థకమైపోతుంది.
0: దెన్ యూ విల్ అటైన్ దట్ నిర్వాణ ఆర్ లిబరేషన్ విచ్ ఇస్ ఎన్ హియర్.
1: కనుక ఎం అనేటువంటిది మాయను వశం చేసుకోవాలి.
0: సో ఎం స్టాండ్స్ ఫర్ ది కంట్రోల్ ఓవర్ ది మైండ్.
1: ఏ ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
0: ఏ స్టాండ్స్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ఆత్మ.
1: ఎన్ అనేటువంటిది నిర్వాణము, అదే మోక్షము.
0: ఎన్ ఇస్ నిర్వాణ, మోక్ష, లిబరేషన్.
1: ఈ నిర్వాణం కోసమని బుద్ధుడు అనేక రకమైన సాధనలు చేస్తూ వచ్చాడు.
0: బుద్ధా హెస్ అండర్టేకెన్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ ఫర్ నిర్వాణ.
1: ఏమనుకున్నాడు, అంతా తనలోనే ఉంటూ ఉండి కూడాను నేను ఇంతకాలం వ్యర్థం చేసుకున్నానని విచారం చేశాడు.
0: ఫైనలీ హీ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ and therefore he wasted all the time.
1: సర్వం కూడాను మానవుని యందే ఉంటున్నది.
0: Everything is within you.
1: దైవత్వం కూడాను మానవత్వం నందే ఉంటుంది.
0: Divinity is within the humanity.
1: దానవత్వము మానవత్వం నందే ఉంటుంది.
0: Demonic nature is in
1: man. పశుత్వం కూడాను మానవత్వం నందే ఉంటుంది.
0: Animality is in man.
1: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను మర్చిపోయాడు.
0: But today man has forgotten his innate nature.
1: లోకములో ఏ దేశములో పోయినప్పటికీ ప్రతి పదార్థమును కూడాను వెల పెరిగిపోతున్నది.
0: In this world, any country for that matter, there are soaring prices.
1: ఒక్కొక్క చిన్న చిన్న ఒక పదార్థం కూడా ఎంతో విలువగా మారిపోయింది.
0: The prices of all things have gone up.
1: ఈనాడు విలువ పోయినది ఏ పదార్థంలో?
0: What is that has lost its value?
1: Man లో విలువ పోయింది.
0: Man has lost his value.
1: కనుకనే మానవుడు తన విలువను పోగొట్టుకోవటం చేతనే తన విలువ ఏమాత్రము జగత్తులో కనిపించడం లేదు.
0: Man has lost his value, therefore he is valueless in this world.
1: మానవునికి పంచప్రాణములు ఉంటున్నాయి.
0: Man has five principles.
1: ఈ పంచప్రాణములు అంటే ఏమిటి?
0: What are they?
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ పంచప్రాణములు అనుకుంటున్నారు.
0: He has got all the five life breaths, the five life principles.
1: కానీ అవి కాదు మన ప్రాణములు.
0: They are not the life
1: breaths. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవే మన పంచప్రాణములు.
0: These are not the five principles of life. The truth and non-violence, dharma and love and peace. These are the five life principles.
1: కనుకనే ఐదు ప్రాణములు ఇవి కాని మనకు ఈ విధమైన భౌతికమైనటువంటి యొక్క అపాన వ్యాన ఉదాన సమానములు కావు.
0: దీస్ ఆర్ ది లైఫ్ బ్రెత్స్ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్స్, నాట్ దోస్ ఫైవ్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఇవి ఐదు కూడాను మన పంచ ప్రాణములుగా భావించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ దీస్ ఫైవ్ కార్డినల్ ప్రిన్సిపల్స్ యాజ్ అవర్ లైఫ్.
1: సత్యం మనలో లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయిందనే మనం భావించాలి.
0: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్, understand that you have lost one life breath.
1: Right action ne manlo lekapothe adu rendo pranam poyind anukovali.
0: When there is no right action, you have lost one life.
1: Ee vidhanga okadani koti pranalu pothu unte ivu meeledi emiti?
0: When you go on losing one after one, what is that is lost finally? You
1: are a dead body ga tayaravutavu.
0: You just become a dead body.
1: Kanuka prapanchamlo prati okkati kuda okadani kante okati chaala veltiga maaripovali.
0: Therefore in this world we should know the value of one and everything else.
1: Appude sarvavyapakatvam anetu danni pondavadaniki veel avutundi.
0: Then it is possible to understand the all pervasive divinity.
1: Deenike oka chinna udaharanam.
0: For this a small example.
1: Ippudu prapanchamlo bhoomi untundadi.
0: Here you have got earth.
1: Ee bhoomilo shabda sparsha roopa rasa gandhamulu ee five elements anta unnai.
0: The earth has got the, all the five principles of the form, of the sound and the touch, all the five.
1: Smell
0: and the smell, the five.
1: ఈ పంచప్రాణములు ఉండటం చేత భూమి చాలా బరువు అయిపోయి ఒక దగ్గర పడిపోయింది.
0: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ది ఎర్త్ ఈస్ వెరీ హెవీ అండ్ ఈస్ నౌ ప్రెజెంట్ ఎట్ వన్ ప్లేస్.
1: ఇందులో ఒక ప్రాణం కొంచెం ప్రక్కకు పోయింది.
0: నౌ ఇట్ లూజెస్ వన్ ఆస్పెక్ట్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్ దాట్?
1: అదే జలము.
0: దట్ ఈస్ వాటర్.
1: భూమి నుండి జలం ఆవిర్భవించింది.
0: అండ్ ద వాటర్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: ఎప్పుడు జలం అనేటువంటిది లిక్విడ్ గా మారిపోయిందో కదలిక ఏర్పడిపోయింది.
0: బికాస్ హియర్ యూ ఫైండ్ ద వాటర్ ద లిక్విడ్ మీడియం, ఇట్ ఇస్ బ్రష్డ్ అసైడ్.
1: అందులో ఈ యొక్క బరువు అనేటువంటిది తగ్గిపోయింది.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ బర్డన్, ఇట్స్ వెయిట్ హెస్
1: ఈ గంధం అనేటువంటి తగ్గిపోయింది.
0: దెన్ దర్ ఇస్ నో స్మెల్ హియర్.
1: తరుపై ఈ వాటర్ నుంచి కూడాను ఎయిర్ గా బయలుదేరింది.
0: అవుట్ ఆఫ్ దిస్ వాటర్ యూ గాట్ ది ఫైర్.
1: ఈ అగ్ని దగ్గరకు వచ్చేకే ఈ రెండు గుణములు తగ్గిపోయినాయి.
0: ఫైర్ హ్యాస్ టూ అట్రిబ్యూట్స్.
1: ఇందులో శబ్దస్పర్శ రూప రసగంధములుగా ఉంటున్నప్పుడు గంధము రసము రెండు పోయినాయి.
0: ఇట్ హాస్ లాస్ట్ టూ. వన్ ఈస్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
1: తదుపరి మూడవది జలంగా మారిపోయింది.
0: అండ్ థర్డ్ వన్ హాస్ బికమ్ ద వాటర్.
1: అది అనగా గాలిగా మారిపోయింది.
0: దట్ ఈస్ ది ఎయిర్.
1: ఈ గాలిగా మారిపోయేటప్పటికి భూమి నుంచి పైకి వచ్చేసింది.
0: బికాస్ ఎయిర్ బీయింగ్ లైట్ ఇట్ జస్ట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: ఇక్కడ మూడు గుణములు పోయినాయి.
0: ఇట్ హాస్ లాస్ట్ త్రీ వాల్యూస్.
1: తదుపరి ఆకాశము.
0: అండ్ దెన్ యూ ఫైండ్ ద స్పేస్.
1: ఈ ఆకాశం ఒక శబ్దంతోనే మాత్రమే నిలిచి ఉంది.
0: స్పేస్ హాస్ నాట్ ఓన్లీ ద సౌండ్.
1: ఆ తర్వాత ఆ శబ్దం కూడా మారిపోయింది.
0: ఫైనలీ ఈవెన్ దట్ సౌండ్ ఇస్ గాన్.
1: ఈ గుణములు ఉండినంత వరకును ఈ భూమి చాలా విశాలమైనటువంటిగా బరువుగా కనిపించింది.
0: సో లాంగ్ దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ ద ఎర్త్ ఈస్ వెరీ హెవీ.
1: ఈ గుణములు శూన్యమయ్యేటప్పటికీ సర్వత్రా వ్యాపించిపోయింది దైవత్వం.
0: వెన్ వన్స్ ది అట్రిబ్యూట్స్ ఆర్ గాన్ ది డివినిటీ ఇస్
1: ఎవరీ. కనుక దైవత్వం అంటే ఏమిటంటే గుణాతీతమైనటువంటి దైవత్వము.
0: దెర్ఫోర్ గాడ్ ఈస్ అట్రిబ్యూట్లెస్, బియాండ్ అట్రిబ్యూట్స్.
1: కనుక ఇట్టి గుణాతీతమైన దైవత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు.
0: God is beyond attributes, who is all pervasive.
1: Oka chinna udaharanam,
0: a small example.
1: Ee naati modern boys anta kuda question vestuntaru, ekkada unnadu devudu? Kanti kanipinchali, chetuku chikkali.
0: మోడర్న్ బాయ్స్ పుట్ ఎ క్వశ్చన్, వేర్ ఇస్ గాడ్? ఐ షుడ్ బి ఏబుల్ టు సీ హిమ్, ఐ షుడ్ క్యాచ్ హిమ్.
1: ఒక చిన్న ఎగ్జాంపుల్,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీ చుట్టూ గాలి ఉంటుండాలి,
0: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యూ.
1: కానీ ఉన్నదని నీ విశ్వసిస్తావా?
0: డూ యూ బిలీవ్ ఇన్ ఇట్?
1: విశ్వసించక తప్పదు.
0: ఎస్, యూఆర్ బౌండ్ టు బిలీవ్.
1: గాలే లేకపోతే నీ వెట్ట ఉన్నావు.
0: వితౌట్ ఎయిర్ హౌ డూ యూ లివ్?
1: కానీ ఆ గాలిని నువ్వు చూడగలుగుతున్నావా?
0: ఆర్ యూ ఏబుల్ టు సీ దాట్?
1: చూడటం లేదు.
0: నో.
1: కానీ ఆ గాలిని నువ్వు పట్టగలుగుతున్నావా?
0: ఆర్ యూ ఏబుల్ టు క్యాచ్ ఇట్?
1: వీలు కావటం లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: కానీ గాలి ఉన్నదని విశ్వసిస్తున్నావు.
0: బట్ యువర్ ఫుల్ ఫెయిత్ దట్
1: అదే రీతిగాని నీ సర్వత్రా ఉంటున్నాడు దైవము.
0: So God is present all over.
1: కంటికి కనిపించడు, చేతికి చిక్కడు.
0: You don't see him and you can't catch him.
1: అయితే అది లేని నీవు లేవు.
0: Without that you can't exist.
1: దైవమే లేకపోతే నీవే లేవు.
0: Without God you cannot live.
1: ఆ దైవత్వం అనేటువంటి ఒక శక్తిత్వంతో కూడినటువంటి,
0: ద డివినిటీ ఇస్ పవర్ స్ట్రెంగ్త్,
1: అదే కాన్షియస్నెస్ అంటారు.
0: దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: ఇది సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్ పర్వేజ్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఏ విధమైనటువంటి యొక్క సంఘం చేత, ఏ విధమైనటువంటి పరికరముల చేత, ఏ విధమైన ప్రభుత్వం చేత పవిత్రమైనటువంటి జీవితత్వాన్ని అర్థం చేసుకుంటామో దానిని మొట్టమొదటి తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో దట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎక్విప్మెంట్, విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ గిఫ్టెడ్ టు యూ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: ఒక చిన్న ఉపమానం.
0: Here a small example.
1: Oxygen ఉంటుండాలి, హైడ్రోజన్ ఉంటుండాలి.
0: You have oxygen and hydrogen.
1: ఇది హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కూడాను నిప్పులతో సమానమైనటువంటిది.
0: Hydrogen and oxygen are equal to fire.
1: గీసి ఒక విధమైనటువంటి అగ్నిని గీసి దానికి ముట్టిస్తే రెండు కూడాను మండిపోతాయి.
0: You can lighten it or you can burn both.
1: కానీ ఆ మండిపోయేటువంటి శక్తి ఆ రెండింటి యందు ఉంటుండాలి.
0: And there is this fire.
1: ఎంతవరకు ఇవి రెండు వేరువేరుగా ఉండినంత వరకు మండిపోయే శక్తి ఉంటుండాలి.
0: So long they are separate, they have got this capacity to burn.
1: అదే ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ గా తయారవుతుంది.
0: Then once you mix hydrogen and oxygen, it becomes water.
1: ఆ వాటర్ చేత ఈ నిప్పుడు కూడా ఆర్పివేయచ్చు.
0: With this water you can extinguish fire.
1: నిప్పుడు పుట్టించేది అదే, నిప్పును ఆపేసేది అదే, రెండు కూడా ఒకే దాంట్లో నిమిడి ఉంటున్నాయి.
0: ఇట్స్ ద వన్ కాజ్ ఫర్ ద ఫైర్ అండ్ ఇట్ కెన్ ఎక్స్టింగ్విష్ టూ.
1: అదే విధంగానే కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: లైక్ వైజ్ కాన్షియస్నెస్ ఈజ్ ఎవ్రీవేర్.
1: క్రిమికీటి గాదుల్లో ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఇన్
1: పశుపక్షి మృగాదుల్లో ఉంటుండాలి.
0: బర్డ్స్
1: మానవుని ఎందు ఉంటుండాలి.
0: అండ్ ఇన్ హ్యూమన్
1: సర్వ జీవుల రాశుల ఎందు కూడా ఈ కాన్షియస్నెస్ ఉంటుండాలి, చైతన్యం.
0: ఇన్ ఆల్ బీయింగ్స్ దేర్ ఇస్ దిస్ కాన్షియస్నెస్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ క్రిమికీటి గాదులకు, పశుపక్షి మృగాదులకు తన యందు ఈ కాన్షియస్ ఉన్నది అనేటువంటిది తెలియదు.
0: హౌఎవర్ ది ఇన్సెక్ట్స్ అండ్ ది వర్మ్స్ బర్డ్స్ అండ్ బీస్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ కాన్షియస్.
1: ఒక్క మానవునికి మాత్రమే నేను గ్రహాలో కాన్షియస్ ఉంటుండాలి, కాన్షియస్నెస్ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించగలుగుతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ రికగ్నైజ్ ద ట్రూత్ ఆఫ్ కాన్షియస్నెస్ విద్ ఇన్ హిమ్.
1: అనగా ఇట్టి గుర్తించేటువంటి శక్తి కలిగినటువంటి వాడే దివ్యత్వాన్ని పొందినటువంటి వాడు.
0: ఓన్లీ హూ రికగ్నైజ్ దిస్ కెన్ ఓన్లీ అటైన్ డివినిటీ.
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిదే దైవత్వము.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో మాత్రమే ఉంటుండాలి.
0: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
1: ఈ కాన్షియస్ నుంచి కూడాను కాన్షియస్ వచ్చింది.
0: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియన్స్ కేమ్ ది కాన్షియస్.
1: ఈ కాన్షియస్ ఇంద్రియముల ద్వారా ఉంటుండాలి.
0: కాన్షియస్ ఇస్ రిలేటెడ్ టు సెన్సెస్.
1: కాన్షియన్స్ అనేటువంటిది నఖశిక పర్యంతము దేహంలో ఉంటుండాలి.
0: కాన్షియన్స్ స్ప్రెడ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: కాన్షియస్నెస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుకని ఈ కాన్షియస్నెస్, కాన్షియన్స్, కాన్షియస్ ఈ మూడు కూడా ఏకాత్మతత్వం లే మూడు.
0: దేర్ఫోర్ కాన్షియస్నెస్, కాన్షియన్స్ అండ్ కాన్షియస్ వన్ అండ్ ది సేమ్ ప్రిన్సిపల్.
1: ఈ విధమైనటువంటి మూడు అవతారములతో కూడినటువంటిది మానవత్వము.
0: ది హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్.
1: దేహాత్మ భావాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
0: హావ్ టు నో ద నేచర్ ఆఫ్ ద బాడీ ఫస్ట్.
1: క్రమక్రమేణ కూడా దేహాత్మ భావాన్ని విసర్జించాలి.
0: Later on you should give up this body feeling.
1: మానసిక తత్వాన్ని చక్కగా పరిశీలన చేయాలి.
0: You should investigate the nature of the mind.
1: మానసిక తత్వాన్ని పరిశీలన గావించిన తర్వాత ఆత్మతత్వంలో ప్రవేశించాలి.
0: After investigating the mind you should merge in ఆత్మ.
1: మనసు అనేటువంటి అంత సులభమైన చిక్కదేటువంటి కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు కాంప్రిహెండ్ మైండ్.
1: చెప్పాను ఈ వస్త్రములకు దారముల యొక్క చేరిక ఉన్నదని.
0: భగవాన్ సెడ్ దిస్ క్లాత్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇదే మైండ్ యొక్క స్వరూపము.
0: దిస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: మొట్టమొదట థాట్స్ గా రూపొందుతుంది.
0: ఫస్ట్ ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ నుంచి డిజైర్స్ గా వస్తుంది.
0: అవుట్ ఆఫ్ థాట్స్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజైర్.
1: యొక్క చేరికనే మైండ్ గా మారిపోతుంది.
0: ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ డిజైర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ద మైండ్.
1: కాబట్టి మనసును నిర్మూలం గావించాలంటే మనం ఏం చేయాలి?
0: టు ఎన్హిలేట్ ద మైండ్ వాట్ షుడ్ వి డూ?
1: డిజైర్స్ ను మనం తగ్గించుకోవాలి.
0: వి షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
1: ఈ క్లాత్ లేకుండా మనం చేయాలంటే థ్రెడ్స్ అంతా తీసివేయాలి.
0: In order to see that the cloth does not exist, what you should do is remove thread.
1: Thread tisaste clothe ledu.
0: When you remove the thread, there is no cloth.
1: Desires tisaste mind ledu.
0: When there are no desires, there is no mind.
1: Kabatti ee desires ku konni recommendation yokka talampulu raavali.
0: సో ఫర్ దిస్ డిజైర్ సర్టన్ థాట్స్ ఆర్ నెసెసరీ.
1: కనుక థాట్స్ కు బ్యాడ్ థాట్స్ కు మనం చోటు ఇవ్వకుండా
0: చూడాలి. నెవర్ గివ్ స్కోప్ ఫర్ బ్యాడ్ థాట్.
1: ఆ బ్యాడ్ థాట్స్ ఏ యొక్క దీన్ని పొందుతుందో అదే స్వరూపాన్ని మనం పొందిపోతాం.
0: If there are bad thoughts, naturally you will assume bad form.
1: Red threads aithe red cloth ga untadi.
0: Red threads constitute a red
1: cloth. Black threads aithe black cloth ga untadi.
0: Black threads make a black cloth.
1: Kanukane manlo malinyamainatunte yokka mind kaligindattante mana thoughts malinyanga untundayi.
0: Bad mind speaks of bad thoughts behind.
1: Kanukane bad thoughts manam e matram avakasam ivvakoddu.
0: So we should never give scope for bad thoughts.
1: Alanti samayamlo neevu kontha varaku nu self realization cheyi.
0: At that time you have to realize the self.
1: Anaga is it good or bad?
0: You have to discriminate
1: whether it's good or wrong.
0: Right or wrong.
1: కనుకని ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటి మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: యూ షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్ విత్ ఆల్ ది
1: ఎఫర్ట్. నీ కాన్షియస్ నీకు సత్యాన్ని చెప్తుండాలి.
0: యువర్ కాన్షియన్స్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
1: నీవు చేసేది తప్పు అని నీకు మనసుకే తోస్తుండాలి.
0: నేచురలీ విల్ నో వాట్ యువర్ డూయింగ్ ఇస్ రాంగ్.
1: ఇది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు నీవు దానిలో ప్రవేశించాలి?
0: వెన్ వన్స్ యూ నో దట్ ఇస్ రాంగ్, వై షుడ్ యూ డూ ఇట్?
1: కనుకనే నీకు మనసుకు నచ్చనటువంటి పనిలో నీవు ఏమాత్రం ప్రవేశించద్దు.
0: దట్ విచ్ డస్ నాట్ అగ్రీ అండ్ అక్సెప్టబుల్ యువర్ మైండ్, డోంట్ కమిట్, డోంట్ డూ ఇట్.
1: నీవు సత్య మార్గంలో ప్రవేశించు.
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: నీవు సత్యాన్ని పొందుతావు.
0: నేచురల్ యూ
1: లెట్ ఇన్ భావం తద్భవతి.
0: యాజ్ ఇస్ ద థాట్ ఇన్ యాక్షన్ సో ఇస్ ద ఫామ్.
1: కనుక నీ మన యాక్షన్ పట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుండాలి.
0: బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ అవర్ లైఫ్ డిపెండ్.
1: కనుక ప్రతి ఒక్కటి సాకారము నిరాకారము రెండింటి యొక్క ఏకత్వమే మానవాకారము.
0: One is formful, other is formless. These two are present in human life.
1: ఇప్పుడు సాకారం అంటే ఏమిటి?
0: What is this formful aspect?
1: ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంటుండాలి.
0: Here you have got ice.
1: ఇది ఐస్ గడ్డ అని సాకారంగా కనిపిస్తుండాలి.
0: You see the ice in full form.
1: కానీ
0: but
1: ఈ సాకారం అనేటువంటి ఐస్ గడ్డ లోపల కూడాను నిరాకారం అనే వాటర్ చేరి ఉంటుండాలి.
0: Though ice has a form, water within has no form.
1: ఈ నిరాకారం అనే వాటర్ లేకపోతే ఈ సాకారం అనే ఐస్ గడ్డ కాలేదు.
0: Without this formless water, you cannot have the ice that has a
1: form. కాబట్టి సాకారం నిరాకారం రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే.
0: Therefore, the formful and formless.
1: కనుక సగుణ నిర్గుణం యొక్క తత్వము మానవత్వం.
0: These two are present in the human life.
1: సగుణత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop this.
1: తద్వారా మనం నిగురత్వాన్ని పొందుతాము.
0: అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ అటైన్ లిబరేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: యువకులారా, యువతులారా,
0: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్,
1: ఈనాడు దేశమును పవిత్రమైన రీతిగా మీరు తీర్చిదిద్దాలంటే మీకే దీని యొక్క సార్థకం ఉంటుంది.
0: ఇన్ ఆర్డర్ టు మోల్డ్ దిస్ కంట్రీ, షేప్ దిస్, మేక్ ఇట్ సీక్రెట్, ఎవ్రీథింగ్ యూ షుడ్ డూ దాట్.
1: ఈనాడు ప్రపంచంలో వ్యాపించినటువంటి యొక్క అశాంతిని అంతా కూడా నిర్మూలు గావించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం మీ అందే కలిగి ఉంటుండాలి.
0: యు హావ్ ఆల్ ది కెపాసిటీ టు రిమూవ్ అండ్ టు కిల్ రెస్ట్లెస్నెస్ దట్ ఇస్.
1: ఈనాడు దేశాన్ని కాదు మనం కాపాడవలసింది.
0: ఇట్స్ నాట్ ది కంట్రీ దట్ ఈస్ టు బి ప్రొటెక్టెడ్.
1: మనం కాపాడవలసింది సత్య ధర్మాన్ని కాపాడాలి.
0: వాట్ ఆర్ టు బి ప్రొటెక్టెడ్ ఆర్ హియర్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: సత్య ధర్మాన్ని మనం కాపాడితే సత్య ధర్మంలే దేశాన్ని కాపాడతాయి.
0: వెన్ వన్స్ యూ ప్రొటెక్ట్ అప్ హోల్డ్ సత్య ధర్మ, దే ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
1: కనుక సత్య ధర్మంను కాపాడేటువంటి శక్తామర్థ్యములు ఈ యువతి యువకులు ఎందే ఉంటుండాలి.
0: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్ హ్యావ్ గాట్ ఆల్ ది కెపాసిటీస్ టు అప్ హోల్డ్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: ఈ సత్యాన్ని మీరు చక్కరైనటువంటి ఆచరణలో పెట్టి
0: you practice all that is said.
1: ఈ ఆచరణ ద్వారా ఏర్పడినటువంటి ఆనందాన్ని అందరికీ పంచి
0: అండ్ షేర్ ద బ్లిస్, ద జాయ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
1: తద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి జీవించాలి.
0: త్రూ దిస్ యూ కెన్ గ్రో స్పిరిచువల్లీ.
1: ఈనాడు దేశంలో ఆధ్యాత్మిక తత్వం అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుంది.
0: టుడే ద స్పిరిచువాలిటీ హెస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరిచిల్లిపోయింది.
0: బికాస్ ది టెక్నాలజీ హెస్ ఇంక్రీజ్డ్.
1: ఇది అంతా కూడాను టెక్నాలజీ అని మీరు భావిస్తున్నారు, కానీ ఈ టెక్నాలజీ కానీ కాదు, ట్రిక్నాలజీ.
0: యు సే ఇట్ ఇస్ టెక్నాలజీ, నో, ఇట్ ఈస్ ట్రిక్నాలజీ.
1: దీనివల్లే మన యొక్క జీవితం అనేటువంటిది అంతా పోతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ ది వాల్యూ ఆఫ్ ద లైఫ్ ఇస్ గాన్.
1: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం భావిస్తున్నామే కానీ దీని ద్వారా ఎంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
0: ఇట్ గివ్స్ యూ టెంపరీ గెయిన్స్ బట్ ఇట్ విల్ పుట్ యూ టు డేంజర్.
1: మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు?
0: హౌ డిడ్ అవర్ ఏన్షియంట్స్ లివ్?
1: మన పూర్వీకులు ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అనుభవించారు?
0: వాట్ ఇస్ ద రీజన్ behind their happiness and peace?
1: Aanadu variki ashanti ante emo teliyadu.
0: They had no idea of restlessness.
1: Bayam ante emo teliyadu.
0: They had no fear.
1: Karanam emti?
0: Why?
1: Satya dharmanni aashrayistu potunnaru.
0: Because they have dedicated for these two the truth
1: and righteousness. Ee rendu ni manu aashrayinchinappudu bayam anedi manaku praveshinchadaniki veeleledu.
0: Then once you surrender to these two, you'll be fearless.
1: Ee naadu enta vedhavi aina, enta buddhi telivudu kalavaraina, enta vidyavantudaina, chana chanamunaku nu bayamu bayamu bayamu.
0: You may be highly intelligent, highly educated and intellectual, but you are fear stricken.
1: Ee science and vignanam enta varaku vachindi?
0: Science and technology, how far has it gone?
1: Chaala perigipoyindi.
0: It has grown a lot.
1: Science enta perigi paiki poyindo,
0: సైన్స్ హెస్ గాన్ అప్ సో మచ్.
1: సెన్సెస్ అంత కిందికి దిగిపారిపోయినాయి.
0: సెన్సెస్ హావ్ కమ్ డౌన్, సెన్సెస్ హావ్ కమ్ డౌన్, డిక్లైన్.
1: సైన్స్ పెరిగినటువంటిది మీరు చూస్తున్నారు, కానీ సెన్సెస్ ఎంత లో క్లాస్ కు దిగిపోయిందో మీరు యోచన చేయటం లేదు.
0: యూ హ్యావ్ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సైన్స్ బట్ యూ హ్యావ్ నాట్ నోటీస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ సెన్సెస్.
1: ఈ సైన్స్ కు ఈ యొక్క ఆధ్యాత్మికానికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి.
0: నో ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
1: వేదాంతం అనేటువంటిది పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే, పూర్ణము ఫుల్ సర్కిలే ఒక ఆధ్యాత్మికము.
0: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ ఫుల్ సర్కిల్.
1: ఎక్కడ బయలుదేరిందో తిరిగి అక్కడికే పోయి నిలిచిపోతుండాలి.
0: ఇట్ స్టాప్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్.
1: అది పూర్ణంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఫుల్.
1: ఇందులో హాఫ్ మనం తుడిచివేసినప్పుడు సెమీ సర్కిల్ గా బయలుదేరుతుంది.
0: ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇట్ బికమ్స్ ఎ సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిల్ సి ఆకారాన్ని పొందిపోతుంది.
0: ద సెమీ సర్కిల్ ఇస్ సి షేప్.
1: ఆ సెమీ సర్కిల్ ఈజ్ సైన్స్ అన్నారు.
0: దిస్ సెమీ సర్కిల్ ఈజ్ సైన్స్.
1: ఒక దగ్గర బయలుదేరింది, ఒక దగ్గరకు వచ్చి నిలిచిపోతుండాలి. ఇది మరీ చేరటం లేదు.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్. దే డోంట్ మీట్.
1: ఈ మధ్యలో అగాధమైనటువంటి యొక్క అశాంతి ఇమిడిపోయి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ హాలో వైట్ స్పేస్ ఇన్ బిట్వీన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతికి మూల కారణం ఈ సైన్సే.
0: ఇట్ ద సైన్స్ దట్ ద మెయిన్ కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్.
1: సైన్స్ అంటే చాలా మంది వర్ణిస్తూ పొగుడుతూ అనేక మంది మినిస్టర్స్ కూడా దీన్ని అనేక విధములుగా కూడా కొనియాడుతుంటారు.
0: మెనీ మినిస్టర్స్, మెనీ ఆఫ్ అథారిటీ ఎక్స్టోల్ ప్రైజ్ ది.
1: దేనికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్.
1: సైన్స్ పెరగడం చాలా మంచిది.
0: ఇట్స్ గుడ్ దట్ సైన్స్ షుడ్ గ్రో.
1: ప్రజలకు అనుకూలపరిచేటువంటి ఒక విద్యా విధానంలో పెట్టడం మంచిది.
0: ఇట్ షుడ్ ప్రొవైడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్.
1: టెక్నాలజీ అనేటువంటి కూడా చాలా అవసరమే.
0: అడ్వాన్స్మెంట్ ఇస్
1: కానీ మితిమీరిపోతుండాలి.
0: బట్ ఇట్స్ టూ మచ్.
1: ఈ సైన్స్ వల్ల ఏమి ఏర్పడిపోయింది?
0: వాట్ ఈస్ ది రిజల్ట్?
1: ఆటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇలాంటివంతా అభివృద్ధి వస్తున్నారు.
0: సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ ఆటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్.
1: ఇవంతా చంపడానికి చేసేటువంటి ప్రయత్నాలే.
0: దే ఆర్ ఆల్ మెంట్ ఫర్ ఎనిహిలేషన్.
1: భయాన్ని అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నాలే.
0: యూ విల్ బి ఫియర్ స్ట్రికెన్.
1: చంపడం కీటకమైన చంపుతుంది.
0: ఆఫ్టర్ ఆల్ ఈవెన్ ఇన్సెక్ట్ కెన్ కిల్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఈ చంపడానికి ఇంత పెద్ద బాంబులు చేయాలన్నా?
0: వై షుడ్ యూ ఇన్వెంట్ బాంబ్స్ టు కిల్?
1: కోట్లు ఖర్చు చేయాలన్నా?
0: వై షుడ్ యూ స్పెండ్ క్రోర్?
1: దీని ఖర్చు పెట్టేటువంటి ధనాన్ని ప్రజలకు సద్వినియోగం చేస్తే ఎంత బాగుంటుంది?
0: ఆల్ దిస్ మనీ కుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ ది ప్రోగ్రెస్.
1: వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకొక బాంబు చేసేది, ఈ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాళ్ళు ఇంకోటి చేసి, ఈ విధంగా సర్వము బాంబులతో నిలిచిపోతే ప్రపంచమే భస్మం అయిపోతుంది.
0: కంట్రీస్ కంపీట్ విత్ ఈచ్ అదర్ in inventing these bombs. When you have bombs, the whole world will be annihilated.
1: Chakkani oka upamanam.
0: But this is a very good example.
1: Mahabharatam lokala,
0: in Mahabharat,
1: pancha pandavulu,
0: there are pandavas.
1: Indulo pedda vaadu Dharmajudu.
0: The eldest is Dharmajudu.
1: Ee Dharmajudu tarvata Bhimudu.
0: Next one is Bhima.
1: Bhimudu tarvata Arjunudu.
0: Then Arjuna.
1: Arjuna tarvata Nakula Sahadevudu.
0: Then Nakula and Sahadeva.
1: Ee 5 mandi lokala kudanu,
0: among the 5,
1: ఈ మిగిలిన నలుగురు కూడాను ధర్మజుని మాత్రం అనుసరించేటువంటి వారు.
0: ఫోర్ ఫాలో ధర్మజా ది ఎల్డెస్ట్.
1: ఈనాడు ఈ ప్రపంచం యొక్క కోరికలంతా మనం తీసుకుంటే,
0: వెన్ యూ జస్ట్ టేక్ ది వరల్డ్ ఇన్ టు కన్సిడరేషన్,
1: అనేక ట్యాంకులు, ఒక బాంబుస్ ఎక్కువ, ఇవన్నీ అభివృద్ధి పరిచినటువంటి వాడు రష్యా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉంటున్నారు.
0: యు హావ్ గాట్ ది అమెరికన్స్ అండ్ రష్యన్స్ హూ ఇన్వెంటెడ్ సో మెనీ బాంబ్స్.
1: ఈ అమెరికన్స్ అనేటువంటి వాడు అర్జునుడు వంటి వాళ్ళు.
0: అమెరికన్స్ దే సింబలైజ్ అర్జున.
1: ఎట్లా?
0: హౌ?
1: అర్జున పాల్గొన పార్థివ కిరీటి సేతువ అనా భీమిశ్చర్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ అనేక అస్త్రశస్త్రములంతా కూడా ధరించి ఒక్కతూరి భస్మం గావించేటువంటి శక్తి అర్జునులో ఉంటుండాలి.
0: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్ అండ్ హీ హాస్ గాట్ సో మెనీ బాంబ్స్ ఆన్ హ్యాండ్ అండ్ హీ కెన్ డిస్ట్రాయ్ ది హోల్ వరల్డ్.
1: భీముడు చూస్తామా, మంచి బలవంతుడు.
0: భీమా సో ఫిజికల్
1: భుజబలము, బుద్ధి బలము, గద బలము.
0: హీ హాస్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఆల్సో విత్ మేజ్.
1: దీన్నంతా కూడా రష్యన్స్ గా మనం భావించుకున్నాం.
0: అండ్ భీమా స్టాండ్స్ ఫర్ రష్యా.
1: భారతదేశం ఏమీ చేయలేదు అనుకుంటారు.
0: యు థింక్ దట్ భారత్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్?
1: కాదు.
0: నో,
1: భారతదేశము ధర్మజుడు వంటి వాడు.
0: భారత్ స్టాండ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ధర్మ.
1: ఈనాడు మనం చేయవలసినటువంటి బాంబు ఏమిటి? ధర్మాభివృద్ధి చేయాలి.
0: వాట్ ద బాంబ్ దట్ వీ షుడ్ మ్యానుఫ్యాక్చర్ ఈస్ టు స్ప్రెడ్ ధర్మ.
1: ధర్మాన్ని మనం అభివృద్ధి చేస్తే ఈ యొక్క భుజబలము, బుద్ధి బలము ఉండినటువంటి వారంతా కూడా ధర్మజుడికి శరణాగతులైపోతారు.
0: దెన్ వన్స్ యూ డెవలప్ అండ్ గ్రో మోర్ ఇన్ ధర్మ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ విల్ ఫాలో.
1: మనం ఎవరిని ఏ విధంగా హింసించకూడదు.
0: యూ డోంట్ నీడ్ టు హార్మ్ ఎనీవన్.
1: అహింస పరమో ధర్మ.
2: యు షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్, సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్
1: ఎవరిని మనం బాధించకూడదు.
2: యు షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
1: ఆ విధమైన ధర్మాన్ని మనం అనుసరించి మనకు ఏ బాంబులు అక్కర్లేదు, ఏ విధమైన అస్త్రశస్త్రములు అక్కర్లేదు.
2: వెన్ వన్స్ యు ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్ యూ డోంట్ నీడ్ ఎనీ.
1: ధర్మమే భారతీయుల యొక్క ప్రధానమైన అస్త్రము.
2: వాట్ ఈస్ ది మెయిన్ వెపన్ ఆఫ్ భారతీయ?
1: సత్యమే ప్రధానమైన భారతీయుల యొక్క కిరీటము.
2: అండ్ దిస్ ట్రూత్ ఈస్ ద క్రౌన్ ఆఫ్
1: ఏ దేశం వారికైనా గాని సత్యము ధర్మము చాలా ప్రమాణము.
2: You may belong to any country. It is the truth that is your main lie.
1: అన్ని దేశముల వాళ్ళకును సత్యం ఒక్కటే.
2: For everyone, truth is one.
1: సత్యం అనేటువంటి ట్రూత్.
2: ట్రూత్
1: ఇక్కడ అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్, ఇండియా ట్రూత్ అని భేదం ఉందా? లేదు. ట్రూత్ ఈజ్ వన్.
2: ట్రూత్ ఈజ్ వన్. దేర్ కెనాట్ బి అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్ అండ్ పాకిస్తాన్ ట్రూత్, సో అండ్ సో ఫోర్.
1: ఏ భేదము లేదు.
2: దేర్ నో డిఫరెన్స్.
1: కాబట్టి అన్ని దేశముల వారు కూడాను సత్యాన్ని ధర్మాన్ని అనుసరించాలి.
2: ఆల్ కంట్రీస్ should follow the principles of satya and dharma.
1: ఈ రెండింటిని అనుసరించితే ఈ యొక్క ఏ విధమైనటువంటి కలతలు కల్లోలములు ఉంటుండవు.
2: When once you follow these two principles, there will be no conflict, there will be no fight.
1: అన్ని దేశములు కూడాను శాంతిగా ఉంటుండాలి.
2: All countries should live in peace.
1: ఈ పిల్లలు మీరు అనేక పర్యాలు చెప్తున్నారు కానీ అర్థం తెలియకుండా పోవచ్చును.
2: You may say repeatedly, but you may not.
1: భజన అయిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాలు చెప్తున్నారు.
2: After bhajans, you say this word shanti thrice.
1: అయితే నాలుగు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
2: వై నాట్ ఫోర్ టైమ్స్?
1: లేకపోతే రెండు పర్యాయములు ఎందుకు చెప్పకూడదు?
2: వై నాట్ ఓన్లీ ట్వైస్?
1: కానీ మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి.
2: బట్ వీ సే థ్రైస్ విత్ ద మీనింగ్ పర్పస్ బిహైండ్.
1: మొదటి శాంతి శారీరక శాంతి.
2: ఫస్ట్ యూ షుడ్ హావ్ పీస్ అట్ ది బాడీ లెవెల్.
1: రెండవ శాంతి మానసిక శాంతి.
2: యూ షుడ్ హావ్ పీస్ మెంటలీ.
1: మూడవ శాంతి ఆత్మ శాంతి.
2: యూ షుడ్ హావ్ పీస్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే మనకు శారీరక మానసికంగా శాంతి ఉంది, ఆత్మశాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: ఇఫ్ యూ గాట్ పీస్ అట్ ద లెవెల్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ఆత్మ,
1: మానసిక శాంతి ఉంటే శారీరకంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: దేర్ ఇస్ పీస్ ఇన్ ఆత్మ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ద బాడీ, ఇట్స్ యూస్లెస్.
1: ఆత్మ దేహము మంచిగా ఉంటుంటే మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: ఇఫ్ ది బాడీ అండ్ ఆత్మ ఆర్ ఫైన్, ఇఫ్ దేర్ ఇస్ నో మెంటల్
1: పీస్, మూడు కూడా శాంతిగా ఉండాలి.
2: ఆల్ ది త్రీ షుడ్ బి ఇన్ పీస్.
1: కనుకనే మనము మానసిక శాంతి, దేహ శాంతి, ఆత్మశాంతి మూడింటి నిమిత్తమే శాంతి శాంతి శాంతి అంటున్నాం.
2: ఫర్ ఫిజికల్ పీస్, మెంటల్ పీస్ అండ్ ది పీస్ ఆఫ్ ది స్పిరిట్.
1: ప్రాచీనుడైనటువంటి వారు దేశం యొక్క ఉద్దార నిమిత్తమై, ధర్మస్థాపన నిమిత్తమై మిత భాషను వారు ఉపయోగపెడుతూ వచ్చారు.
2: ది ఏన్షియన్స్ దే టాక్డ్ లెస్ ఫర్ ద గ్రోత్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ.
1: ఎందుకోసం ఈ మిత భాషను ప్రవేశపెట్టారు?
2: వై డిడ్ దే టాక్ లెస్? వై?
1: ఈ మిత భాష వల్ల ధర్మమును పోషించిన వారమవుతాము, సత్యాన్ని కాపాడిన వారమవుతాము అనుకున్నారు.
2: దే థాట్ బై టాకింగ్ ఇన్ ఎ లిమిటెడ్ వే దే కెన్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: అనగా అధికంగా పోతే ఈ మాటల్లో కొంత అసత్యం ప్రవేశించవచ్చు.
2: బై టాకింగ్ టూ మచ్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ లైఫ్.
1: కనుకనే తక్కువ మాట్లాడినప్పుడు అసత్యానికి అవకాశం ఉండదు.
2: వెన్ యూ టాక్ లెస్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ లైఫ్.
1: కనుకనే ఆనాటి ఋషులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాలను ఇంత సున్నితమైనటువంటి దీంతో మనకు ప్రవేశపెట్టి ఇచ్చారు.
2: ఏన్షియన్స్ సేజెస్ ఫాలో దిస్ సాఫ్ట్ సటిల్ పాత్.
1: కనుకనే లెస్ టాక్ మోర్ వర్క్.
2: సో దేర్ షుడ్ బి లెస్ టాక్ మోర్ వర్క్.
1: ఈనాడు మాటల చేతనే మనకు అనేక విధమైన అసత్యాలు ప్రవేశిస్తున్నాయి.
2: బై టాకింగ్ టూ మచ్ వీ స్పీక్ లైస్.
1: ఈ అన్నింటి ఎందుకు ఏది ప్రధానమైనటువంటిది?
2: వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్?
1: లవ్, లవ్, లవ్.
2: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
1: ఈ లవ్ తో నీవు చేతితో పని చేసినప్పుడు అది ధర్మం అయిపోతుంది.
2: వెన్ యూ వర్క్ విత్ లవ్ ఇట్ ఇస్ బౌండ్ టు బి ధార్మిక్.
1: ఈ ప్రేమతో నీ హృదయాన్ని విచారణ చేసినప్పుడు అది శాంతి ఏర్పడుతుంది.
2: ఇఫ్ యు ఎంక్వైర్ విత్ లవ్ యు విల్ అటైన్ పీస్.
1: ఈ ప్రేమ చేత నీవు పలుకులు పలికినప్పుడు అవే సత్యమైపోతాయి.
2: వెన్ యు స్పీక్ విత్ లవ్ దట్ ఇస్ బౌండ్ టు బి ట్రూత్.
1: కనుకనే అన్ని ప్రేమతో లీనమై ఉంటుండాలి.
2: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ లవ్.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
2: వి షుడ్ రికగ్నైజ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమనే ప్రాణము.
2: దట్ లవ్ ఇస్ లైఫ్.
1: ఆ ప్రేమనే పరమాత్మ.
2: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్.
1: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
2: లవ్ ఇస్ గాడ్.
1: పవిత్రమైనటువంటి గుణములను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
2: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ సీక్రెట్.
1: మన లవ్ నంతా కూడా అనేక రకమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టి అంత ఒక విధమైనటువంటి యొక్క పొల్యూషన్ చేసుకుంటున్నాం.
2: వి హావ్ పొల్యూటెడ్ దిస్ లవ్ బికాజ్ ఇట్ ఇస్ డైవర్టెడ్, మిస్ డైరెక్టెడ్.
1: ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి?
2: హౌ టు లవ్? వాట్
1: ఇది? సత్యాన్వేషణ.
2: దిస్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం ఒకటే కదా, దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి?
2: అండ్ ట్రూత్ ఈస్ వన్, వై షుడ్ యూ ఎంక్వైర్?
1: అయితే కన్నులు చూచినాయి.
2: ఐస్ హావ్ సీన్.
1: ఎవరిని చూచినాయి? తల్లిని చూచినది కన్ను.
2: ఐస్ హావ్ సీన్ ద మదర్.
1: సేమ్ ఐస్ భార్యను చూచింది.
2: సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ను చూచింది.
2: సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ఇన్ లా చూచింది.
2: సేమ్ ఐస్ వాచ్ డాటర్ ఇన్ లా.
1: చూచినది ఒకే కన్ను అయినప్పటికీ ఇవరు తల్లి, ఈమె కోడలు, ఈమె భార్య అనేటువంటి విచక్షణ జ్ఞానం వల్ల వాడి ప్రవర్తన మారిపోతుంటాడు.
2: ఇట్ ద సేమ్ ఐ దట్ హెస్ సీన్ ద వైఫ్, ద డాటర్ అండ్ డాటర్ ఇన్ లా, బట్ డిపెండింగ్ అపాన్ ద ఫీలింగ్ వెల్ హిస్ బిహేవియర్
1: చూసినప్పుడు ఆమె పరస్త్రీ లేక నమస్త్రీ అనేటువంటి విచారణ అక్కడ జరుగుతుంది.
2: దెన్ వన్స్ హీ సీస్ హీ అండర్స్టాండ్స్ వెదర్ షీ బిలాంగ్స్ టు హిమ్ ఆర్ నాట్.
1: మన సిస్టర్స్ ను పరాయి మగపిల్లలు చూచినప్పుడు, వారి విద్యను హాస్యం చేసినప్పుడు మనకి ఎంత కష్టం వేస్తుంది.
2: యు విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ అదర్ బాయ్స్ మేక్ ఫన్ ఆఫ్ యువర్ సిస్టర్స్.
1: అదే విధంగానే నీవు పరాయి పిల్లల్ని చూసినప్పుడు వారి బ్రదర్స్ కి ఎంత కష్టం వేస్తుంది.
2: సిమిలర్లీ ఇఫ్ యూ మాక్ ఎట్ ద సిస్టర్స్ ఆఫ్ అదర్స్ దే ఆల్సో ఫీల్ సో సాడ్.
1: ఈ విధమైనటువంటి గుణాన్ని మనం చక్కగా విచారణ చేస్తూ రావాలి.
2: వీ షుడ్ అండర్స్టాండ్ దీస్ క్వాలిటీస్ స్లోలీ.
1: ఏ కష్టం మనకు జరిగినప్పుడు మనం ఎంత బాధపడతామో ఆ కష్టం మరొకరికి జరగకూడదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: ఏ డిఫికల్టీ మేక్స్ యూ ఫీల్ సాడ్, ఇట్ ఇస్ ద సేమ్ విత్ ఎవ్రీబడీ. యూ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్.
1: కనుక ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రేమను సరైన రీతిలో ఉంచుకోవాలి.
2: టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ యూ షుడ్ డెవలప్ గ్రో.
1: అయితే పిల్లలు చాలా మంచివారే,
2: స్టూడెంట్ చిల్డ్రన్ ఆర్ నో డౌట్ గుడ్,
1: వాతావరణం పట్టి వారు మార్పు చెందుతూ ఉంటారు.
2: బట్ దే చేంజ్ బికాస్ ద ఎన్వైరన్మెంట్.
1: ఈ విధమైనటువంటి సత్యతత్వములు గుర్తించలేకపోవడం చేతనే పెడమార్గం పడుతుంటారు.
2: బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దే ఆర్ పర్వర్టెడ్.
1: ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా మందు సామాగ్రిని తయారు చేస్తూ వచ్చారు.
2: ఐన్స్టీన్ ఇన్వెంటెడ్ సో మెనీ ఆర్మ్స్,
1: చాలా చేసి చేసి చేసి కావలసినంత ధనం సంపాదించాడు.
2: హి డిస్కవర్డ్ ఎ లాట్ అండ్ ఎర్న్ మనీ.
1: కట్టకడపటికి సత్యాన్ని గుర్తించాడు.
2: ఫైనలీ అండర్స్టూడ్ ద ట్రూత్.
1: ఈ మందు సామాన్ ఎన్ని ప్రాణములు తీస్తుందో ఏమిటో.
2: వాట్ ఫర్ ఆల్ దిస్ అమ్యునిషన్.
1: కనుక ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రేమను సరైన రీతిలో ఉంచుకోవాలి.
2: టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ యూ షుడ్ డెవలప్ గ్రో.
1: అయితే పిల్లలు చాలా మంచివారే,

0: discovered a lot and earned money.
1: కట్టకడపటికి సత్యాన్ని గుర్తించాడు.
0: Finally he understood the truth.
1: ఈ మందు సామాన్ ఎన్ని ప్రాణములు తీస్తుందో ఏమిటో.
0: But for all this ammunition is
1: bound to kill people.
0: Is it what I have learned?
1: నేను సత్సంగములో ప్రవేశించలేకపోయాను.
0: I could not join good company.
1: కేవలం ఈ సైంటిస్ట్ లో నేను ప్రవేశించి అనేక విధమైనటువంటి దుర్మార్గములకు గురి అయిపోయాను.
0: I have become a scientist and cause for all destruction.
1: అప్పుడు భగవద్గీత చెప్పాడు.
0: Then he has gone through Bhagavad Gita.
1: Tell me your company, I shall tell you what you are.
0: Then he said, tell me your company, I shall tell you what you are.
1: నీవు ఎలాంటి గుంపును చేరుతావో అలాంటి బుద్ధులు నీలో వస్తుంటాయి.
0: As is the company, so you become.
1: అలాంటి వాడు నీవు అని భావించవచ్చు.
0: యూ షుడ్ మే కన్సిడర్ సో.
1: దుష్టంగాని మనం ఏమాత్రము చేరకూడదు.
0: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: కనుకనే మనము చెడ్డ కంపెనీ నుంచి దూరం అయిపోయి మంచి కంపెనీతో మనం చేరాలి.
0: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: ఆ గుడ్ కంపెనీ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ గుడ్ కంపెనీ?
1: ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్?
0: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్?
1: నిర్ణయించడం ఎవరి చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్.
1: వేదాంతం నందు సత్సంగము అన్నారు.
0: దిస్ ఇన్ వేదాంత ఇట్స్ కాల్డ్ సత్సంగ.
1: సత్సంగం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ సత్సంగ?
1: సత్ అది.
0: సత్ మీన్స్ దట్.
1: అదే దైవము.
0: దట్ ఈస్ గాడ్.
1: కాబట్టి దైవంతో మనం సంఘం చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ కంపెనీ ఆఫ్ గాడ్.
1: అది సత్సంగం అంటే కాని భక్తులు భజన చేసేవారు ఈ యొక్క సేవ చేసే వీళ్ళందరితోనూ చేరడం కాదు.
0: సత్సంగ డస్ నాట్ మీన్ ద కంపెనీ ఆఫ్ ద భజన్ సింగర్స్ ఆర్ ద వర్కర్స్.
1: కానీ సింగర్స్ లో కూడా సిన్నర్స్ ఉంటారు.
0: అమాంగ్ సింగర్స్ దేర్ ఆర్ సిన్నర్స్ ఆల్సో.
1: కనుక ఎవరు మంచో ఎవరు చెడ్డో చెప్పలేము.
0: యూ కెనాట్ డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
1: నీ యొక్క హృదయంలో దైవత్వంతో నీవు సంఘం చేయించుకో.
0: యు బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: అప్పుడే నీకు సరైన భావాలు వస్తుంటాయి.
0: దెన్ యూ విల్ హావ్ ప్రాపర్ ఫీలింగ్.
1: దైవం నాలోనే ఉంటున్నాడు, నేనే దైవము అనేటువంటి తత్వాన్ని బోధించుకుంటే నీకు అన్ని సత్సంగమే రూపొందుతుంది.
0: వెన్ వన్స్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ, యూ
1: ఆర్ సమయం లోపల.
0: ఎట్ వన్ టైమ్
1: పుత్లీ బాయ్, గాంధీ తల్లి,
0: ద మదర్ ఆఫ్ గాంధీ పుత్లీ బాయ్,
1: గాంధీ విదేశాలకు వెళ్లి చదవాలని చెప్పని సంకల్పించుకున్నాడు.
0: గాంధీ హాస్ గాన్ అబ్రాడ్ టు స్టడీ.
1: కానీ తల్లికి చాలా కష్టమేసింది.
0: మదర్ ఫెల్ సాడ్.
1: నీ విదేశాలకు వెళ్ళడానికి వీలు కాదని.
0: షీ సెడ్ యూ కెనాట్ గో అబ్రాడ్.
1: కానీ ఎంతనో ఫోర్స్ చేశాడు గాంధీ.
0: బట్ గాంధీ ఫోర్స్డ్ హర్.
1: నీ హైయర్ ఎడ్యుకేషన్ పోవాలా, ఎక్కువ విద్య నేర్చుకోవాలి అన్నాడు.
0: హీ వాంటెడ్ టు కంటిన్యూ హిస్ స్టడీస్ అబ్రాడ్.
1: కనుక నేను పోయే తీరాలి అన్నాడు.
0: హీ డిసైడెడ్ టు గో.
1: కానీ తల్లి పోకూడదు అని గట్టిగా ఉందనిచ్చింది.
0: మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ పర్మిషన్.
1: ఎందుకు పోకూడదు అన్నాడు.
0: హి సెడ్ వై నాట్.
1: అయితే నాకు మొట్టమొదటి ప్రామిస్ చేసి నీ వెళ్ళమని చెప్పింది తల్లి.
0: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్ ఎ ప్రామిస్ ఫస్ట్.
1: అప్పుడు ఆమె ప్రామిస్ చేసింది ఏమని చేయించింది?
0: వాట్ వాజ్ ద ప్రామిస్?
1: మూడు రకమైనటువంటి యొక్క మకారములను ప్రామిస్ చేయించుకుంది.
0: షీ వాంటెడ్ హిమ్ టు మేక్ ప్రామిసెస్ దట్ స్టార్ట్ విత్ ది లెటర్ మా.
1: మద్యపానము
0: ఫస్ట్, మద్యపాన డ్రింకింగ్.
1: ఇది ఏమాత్రము అభ్యాసం చేయకూడదు.
0: నెవర్ డ్రింక్.
1: ధూమపానము ఇది ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకూడదు.
0: ధూమపాన స్మోకింగ్, యూ షుడ్ నెవర్ స్మోక్.
1: మగువ సమ్మత్తము ఇది ఏమాత్రం జరపకూడదు.
0: మగువ సమ్మత్తం, ఉమనైజేషన్, యూ షుడ్ నాట్ హ్యావ్.
1: ఈ మూడింటి యొక్క తత్వంలో నీవు సరైన రీతిగా ఉంటే నీవు వెళ్ళు బయట.
0: ఇఫ్ యు ఆర్ కాషస్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ఎస్ యూ కెన్ గో అబ్రాడ్.
1: ఈ మూడింటి ఎందుకు నాకు ప్రామిస్ చేయమని చెప్పింది.
0: షీ ఇన్సిస్టెడ్ దట్ హీ షుడ్
1: అనగా ఏమిటి? బయటికి వెళితే మీరు ఏ విధమైనటువంటి గుణములతో ఈ సంగత్వంతో చేరి ఏ విధంగా చెడిపోతారు అనేటువంటి భయము ఆనాటి తల్లులకు.
0: మదర్స్ ఇన్ దోస్ డేస్ వర్ దే ఫియర్ స్ట్రికెన్ బికాస్ వాట్ వుడ్ హ్యాపెన్ టు దేర్ చిల్డ్రన్ ఇఫ్ దే హ్యావ్ దీస్ త్రీ వీక్నెసెస్ వెన్ వన్ దే గో
1: అవుట్. ఆనాటి తల్లులు కూడా ఆ విధంగా లేరు.
0: టుడే మదర్స్ ఆర్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
1: మరే నాయనా నువ్వు పాస్ అయినావా, వారిని పోవడానికి టికెట్ బుక్ చేయి అంటారు.
0: మదర్ విల్ సే ఓ యువర్ పాస్, కమ్ ఆన్ బుక్ ఏ టికెట్ టు గో అబ్రాడ్.
1: ఇంకా ఆ పాస్పోర్ట్ కు వీసాలకు తిరిగి తిరిగి పోతారు.
0: దెన్ దే గో రౌండ్ టు హ్యావ్ పాస్పోర్ట్ అండ్ వీసా.
1: నీ దేశంలో నీవు ఉండి నీ దేశాన్ని నీవు రక్షించుకో.
0: స్టే ఇన్ యువర్ ఓన్ కంట్రీ, ప్రొటెక్ట్ యువర్ ఓన్.
1: నీ దేశాన్ని నీవు సేవ చేయి.
0: సర్వ్ యువర్ ఓన్ పీపుల్.
1: సర్వ్ అనేటువంటిది ఎక్కడ చూసినా సర్వీస్.
0: యూ కెన్ సర్వ్ ఎనీవే.
1: ఈ దేశం ఆ దేశం అనే భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ దిస్.
1: ప్రపంచమంతా ఒక గృహమే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ హౌస్, బిగ్.
1: మానవులందరూ ఒక కులమే.
0: హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
1: ఈ కాస్ట్ ఉంటే మరి చాలా వ్యత్యాసం వస్తుంది.
0: Caste carries a different meaning.
1: కనుకనే మనం caste of humanity.
0: The caste of humanity.
1: ఈ హ్యూమానిటీ అనేటువంటిది ఒక్కటే.
0: హ్యూమానిటీ ఇస్ వన్ కాస్ట్.
1: ఏ దేశీయులైనా కానీ అందరూ అన్నతమ్ములే.
0: యూ మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, యూఆర్ జస్ట్ బ్రదర్స్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: యూ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్.
1: దేశం యొక్క విభిన్నాన్ని ఏమాత్రము మనం పెట్టుకోకూడదు. కనుకనే అందరూ కూడా ఒక ఇంటి వాళ్లే.
0: సో ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: వివిధమైనటువంటి భేదములైనటువంటి రూముల్లో ఉంటున్నారు. ప్రపంచం అనేటువంటి పెద్ద భవనం లోపల.
0: ఇన్ దిస్ బిగ్ మ్యాన్షన్.
1: అమెరికా ఒక రూము.
0: అమెరికా ఇస్ వన్ రూమ్.
1: జపాన్ ఒక రూము.
0: జపాన్ వన్ రూమ్.
1: జర్మనీ ఒక రూము.
0: జర్మనీ వన్ రూమ్.
1: ఇటలీ ఒక రూము.
0: ఇటలీ వన్ రూమ్.
1: ఫ్రాన్స్ ఒక రూమ్.
0: ఫ్రాన్స్ వన్ రూమ్.
1: ఇండియా ఒక రూమ్.
0: ఇండియా వన్ రూమ్.
1: పాకిస్తాన్ ఒక రూమ్.
0: పాకిస్తాన్
1: అన్ని రూములు వ్యత్యాసంగా ఉంటాయి.

0: ఉన్నాయి. దేర్ నో డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూమ్, హౌస్ ఈజ్ వన్, బట్ ది హౌస్ ఈజ్ వన్.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం భావిస్తూ రావాలి.
0: దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ హ్యావ్.
1: అందువల్లే ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఎట్టి భేదములకు కూడా మనం అవకాశం లేకుండా చూసుకోవాలి.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్ ఆర్ డిఫరెన్సెస్.
1: ఆ విధమైన సమత్వాన్ని మీరు ప్రచారం చేసి, సమత్వాన్ని మీరు అనుసరించి ఆచరించి ఇతరులకు అందించడానికి పూనుకోవాలి.
0: యూ షుడ్ ప్రాపగేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ, యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబాడీ.
1: ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ఒక విధమైనటువంటి రిలిజియన్ కాదు.
0: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ రిలిజియన్.
1: చాలా మంది ఇప్పుడు రిపోర్ట్ లో కూడా రిలిజియన్ రిలిజియన్ అన్నారు.
0: ఇన్ రిపోర్ట్స్ దే మెన్షన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్.
1: ఈ రిలిజియన్ అనేది నాకు ఇష్టం కాదు.
0: భగవాన్ డజంట్ థింక్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలిజియాలిటీ. స్పిరిచువాలిటీ
1: అన్ని దేశంలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అత్యవసరమే.
0: అండ్ ఎవ్రీ కంట్రీ షుడ్ ఫాలో స్పిరిచువల్
1: రిలిజియన్. అంటే ఒక దీనికి రెండు అర్థములు ఉంటున్నాయి.
0: రిలిజియన్ హెస్ టూ మీనింగ్స్.
1: రిలిజియన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజియన్ అని.
0: రిలిజియన్ మీన్స్ టు రియలైజ్ ఈజ్ రిలిజియన్.
1: ఏమిటి రియలైజ్ చేసుకోవటం?
0: వాట్ ఈస్ టు బి రియలైజ్?
1: తనను తాను రియలైజ్ చేసుకోవటమే.
0: టు రియలైజ్
1: టు
0: రియలైజ్ వన్ సోన్ సెల్ఫ్, ఎంక్వైరీ ఆఫ్ ద సెల్ఫ్.
1: కానీ ఆ అర్థాన్ని ఈనాడు ప్రపంచం తీసుకోవటం లేదు.
0: బట్ ది వరల్డ్ డజంట్ టేక్ దట్
1: రిలిజియన్. అంటే ఒక కులమునకు ఒక మతమునకు సంబంధించిందిగా భావిస్తారు.
0: దే థింక్ ద రిలిజియన్ మీన్స్ ఎ పర్టిక్యులర్
1: కమ్యూనిటీ. వీరు ముస్లింస్, వీరు క్రిస్టియన్స్, ఈ విధంగా రిలిజియన్ పెడుతున్నారు.
0: దే థింక్ రిలిజియన్ మీన్స్ క్రిస్టియానిటీ.
1: నాకు ఆ భేదములు లేనే లేదు, అందరూ ఒక్కటే.
0: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్సెస్, ఆల్ ఆర్ వన్.
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలా? ప్రేమతత్వాన్ని తీసుకుంటే ఏకాత్మభావం సులభంగా చేరిపోతుంది.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. ఇఫ్ యూ హ్యావ్ లవ్, ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో.
1: ప్రేమ చేత ఈ భేదములే ఉండవు.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
1: ప్రేమ చేత ద్వేషములే రావు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో హేట్.
1: ప్రేమ చేత అసూయలే ఉండవు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో జెలసీ.
1: కనుక ఈనాడు అసూయ ద్వేషముల చేతనే మానవత్వం ఇంత కుంగిపోతుండాలి.
0: ఇట్ ఈస్ జెలసీ అండ్ హేట్రెడ్ దట్ పుట్స్ యూ టు రూయిన్.
1: కనుక మానవత్వాన్ని మనం పోషించుకోవాలంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనేటువంటి పాటించాలి.
0: So in order to uphold the human value, we should follow these five cardinal principles of truth, righteousness, peace and love, non-violence.
1: ఈ విధమైనటువంటి గుణములు మానవతా గుణములుగా మనం భావించాలి.
0: దీస్ ఆర్ ది హ్యూమన్ వాల్యూస్.
1: మానవులైనటువంటి వారు మానవతా గుణమే లేకపోతే మనం మానవులు ఎట్లవుతాం?
0: ఇఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ నో హ్యూమన్ వాల్యూ, హౌ కెన్ హీ బీ ఎ హ్యూమన్ బీయింగ్?
1: కనుక మొట్టమొదట మన హ్యూమన్ వాల్యూ అనుకున్నప్పుడు ఆ వాల్యూని మనం పాటించాలి.
0: సో వీ షుడ్ అప్హోల్డ్ ద హ్యూమన్ వాల్యూస్.
1: ఈ వాల్యూ ఉండినప్పుడే మనం మానవులం అయిపోతాం.
0: అండ్ వన్స్ వి హావ్ వాల్యూ, వి ఆర్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
1: అది లేకపోతే మానవ శరీరమే కానీ మనం నిజమైన మానవులు కాదు.
0: అదర్వైజ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
1: ఈ విధంగా ఈ మూడు దినములు మీరు ఇక్కడ ప్రవేశించి ఎంతో ధనం వ్యయం చేసుకుని ఎంతో కాలం కూడా తీసుకుని మీరు ఎన్నో నేర్చుకుని పోవలసినటువంటి అవకాశం ఉంటుండాలి.
0: పాస్ట్ త్రీ డేస్ యు హావ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండ్ కుడ్ లెర్న్ సెవెరల్ థింగ్స్.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: యూతులారా,
0: మెన్ అండ్
1: ఇక్కడ వచ్చినందుకు మీరు రెండు మాత్రము గట్టిగా చేయవలసింది.
0: హ్యావింగ్ కమ్ హియర్ యూ షుడ్ నెసెసరీ డూ.
1: మీ దుర్గుణములు, దురాధ్యాత్మలు, దుష్ప్రవర్తనలు ఇక్కడ వదిలిపోండి.
0: గివ్ అప్ ఆల్ యువర్ బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ బిహేవియర్ హియర్.
1: బ్యాడ్ యాక్షన్
0: హియర్ ఇట్ సెల్ఫ్.
1: మంచి గుణములు, మంచి భావములు, మంచి కీర్తిని మీరు తీసుకుని పోండి.
0: టేక్ బ్యాక్ విత్ యూ గుడ్ ఫీలింగ్స్, గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్ అలాంగ్ విత్ యూ.
1: నేను మిమ్మల్ని ఏమీ కోరటం లేదు, చెడ్డవి ఇక్కడ వదిలిపెట్టండి, మంచివి తీసుకుని పోండి.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. గివ్ అప్ ద బ్యాడ్ హియర్, టేక్ గుడ్ విత్ యూ.
1: ఈ డెలిగేట్స్ అనేటువంటి దేహాలకంతా ప్రశాంతిని ఏమో ఒక పెద్ద వర్క్ షాప్.
0: ఫర్ ఆల్ ద డెలిగేట్స్ బాడీస్ హియర్, ప్రశాంతి నిలయం ఇస్ ఎ బిగ్ వర్క్ షాప్.
1: ఈ కార్లన్నీ కూడా చాలా చెడిపోయి వచ్చినాయి.
0: ఆల్ ద కార్స్ ఆర్ టోటలీ స్పాయిల్డ్.
1: బోల్ట్స్, నట్స్, స్క్రూస్, పిన్స్ అన్ని కూడా లూజ్ అయిపోయినాయి.
0: కార్స్ ఆర్ డామేజ్. బోల్ట్స్, నట్స్ అండ్ స్క్రూస్ ఆర్ లూజ్.
1: దీనికంత కలర్స్ కూడా పోయినాయి.
0: ద కలర్ ఇస్ ఆల్సో గాన్.
1: కనుక ఈ వర్క్ షాప్ లో వచ్చినందుకు న్యూ బోల్ట్స్, న్యూ పిన్స్, న్యూ స్క్రూస్, న్యూ టైర్స్, న్యూ పెయింట్ వేసుకుని కొత్త కార్ గా తీసుకుని పోవాలి.
0: The damaged and the spoiled cars are here now. They should go back as brand new car with a new paint, new bolts, new pins, new screws.
1: ఈ యొక్క రిపేర్ కోసమని వర్క్ షాప్ కు వచ్చి తిరిగి ఏ రిపేరు లేకుండా నీవు ఆ కారు తీసుకుని పోతే దీనివల్ల ప్రయోజనం ఏమిటి?
0: Having brought to this workshop, if you go back unrepaired, what is the use?
1: కాదు, ఇప్పుడు మీరు పోయే సమయంలోకి మీ యొక్క తేజస్సు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క భావాలు మార్పుగా ఇతరులకు చూపించాలి.
0: యాజ్ యూ గో బ్యాక్ అదర్స్ షుడ్ ఫైండ్ అవుట్ ద న్యూ లైట్, ఏ న్యూ హోమ్, ఏ న్యూ బిహేవియర్.
1: ఇప్పుడు మా భాయ్ అంతా కూడా చాలా న్యూ గా ఉంటున్నాడు, మోడర్న్ గా లేదు, చాలా పవిత్రమైనటువంటి భావంతో కూడి ఉన్నాడు అనేటువంటి మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు.
0: యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ సీయింగ్ యూ. హీఈస్ నాట్ జస్ట్ మోడర్న్, హీఈస్ వెరీ గుడ్ విత్ గుడ్ బిహేవియర్ విత్ గుడ్ థాట్స్.
1: కనుక మీరు పోయేటప్పటికీ మీ ప్రవర్తన చాలా మార్పుగా కనిపించాలి.
0: యాజ్ యూ గో బ్యాక్ యువర్ బిహేవియర్ షుడ్
1: కేవలం అప్పటికప్పటికి మాత్రమే మార్పు కనిపించే ప్రయోజనం లేదు.
0: యూ షుడ్ నాట్ బి మియర్లీ మొమెంటరీ.
1: దాన్ని అట్టనే పోషించుకుంటూ పోవాలి.
0: యూ షుడ్ సస్టైన్ అండ్ మెయింటైన్.
1: ఈ విధంగా మీరు పోషించుకుంటూ పోతే దేశాన్ని మీరు ఉద్ధరించిన వారవుతారు.
0: బై దిస్ వే కెన్ వర్క్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్
1: కంట్రీ. ఈ విశాలమైన ప్రపంచమునకు మీరే నాయకులు.
0: ఫర్ దిస్ వాస్ట్ వరల్డ్ యు ఆర్ ద లీడర్స్.
1: మీరే ప్లీడర్స్, లీడర్స్.
0: యు ఆర్ ది ప్లీడర్స్ అండ్ ద లీడర్స్.
1: కనుక మీరు సరైనటువంటి దీని కింద ధనమును వ్యయం చేయకుండా, కాలము వ్యర్థం గావించుకోకుండా మీరు సద్వినియోగం పరచుకునేటువంటి ప్రవర్తనలో దీన్ని సాధించాలి.
0: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ టైం, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఎవరిని కఠినమైన మాటలతో బాధించకూడదు.
0: నెవర్ హర్ట్ ఎనీబడి బై యూజింగ్ హార్ష్ వర్డ్స్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: ఇది మొట్టమొదట మీరు నేర్చుకోవాలి.
0: ఇస్ ద ఫస్ట్ డిసిప్లిన్ యూ షుడ్ హ్యావ్.
1: మదర్ వచ్చేసేసి నాయన ఎక్కడ పోయింది, నో నో నో నో అని ఇట్ట కఠినంగా చెప్పకూడదు.
0: వెన్ మదర్ కమ్స్ అండ్ ఆస్క్ యూ వేర్ హ్యావ్ యూ గాన్, యూ షుడ్ నాట్ సే నో నో నో, యూ షుడ్ నాట్ బి సో హార్డ్.
1: అమ్మా నేను పలాని చోటు పోయాను అని మధురంగా మాట్లాడచ్చు, తల్లికి ఎంత ఆనందం అవుతుంది.
0: యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ, మదర్ ఐ హావ్ గాన్ టు సచ్ అండ్ సచ్ ఎ ప్లేస్.
1: ఏం చేసి వచ్చావని మదర్ ప్రశ్నించలికే నీకేం సంబంధం లేదు అని వారితో కఠినంగా చెప్పకూడదు.
0: వెన్ మదర్ ఆస్క్ యూ వాట్ హ్యావ్ యూ డన్, యూ కెనాట్ సే యూ హ్యావ్ నో బిజినెస్ టు సే దాట్.
1: ఈ విధమైన కఠిన మాటలతో తల్లిదండ్రుల మనసును కూడా బాధ పెట్టుంటాం, అది పెట్టకూడదు.
0: బై యూజింగ్ దీస్ హార్ష్ వర్డ్స్ యూ విల్ బి కాజింగ్
1: తల్లి చాలా ప్రధానమైనటువంటిది. మాతృదేవో భవ, పితృదేవో భవ చాలా ఇంపార్టెంట్.
0: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: మదర్ కు మొట్టమొదట మనం గ్రాట్యూట్యూడ్ చెప్పాలి.
0: ఫస్ట్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు మదర్.
1: మదర్ కు మంచిగా మనం ఆనందాన్ని అందించాలి.
0: వీ షుడ్ మేక్ మదర్ హ్యాపీ.
1: దేనికోసం?
0: వై?
1: నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్ నీ దుడ్డు అంతా మదర్ యొక్క గిఫ్టే.
0: బికాస్ యువర్ బ్లడ్, యువర్ హెడ్ యువర్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద పేరెంట్స్ గిఫ్ట్.
1: కనుకనే ఆ తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ని మనం అందుకొని వాళ్ళకు గ్రాట్యూట్యూడ్ చేయకపోతే ఇంకెవరికి నీవు గ్రాట్యూట్యూడ్ చేస్తావు?
0: హావింగ్ ఇన్ ద రెసిపియంట్స్ ఆఫ్ పేరెంట్స్ గిఫ్ట్. If you are not prepared to express gratitude,
1: mother select cheskunnatundi kaadu.
0: You cannot select a mother.
1: Nee kante mundugane puttinatundi mother.
0: Mother was born prior to you.
1: Kaabatti aaku neevu gauravanni andinchali.
0: So you should respect her.
1: Neevu select cheskunnatundi wife maatrame.
0: The one you select is your wife.
1: అది నీ తర్వాత పుట్టినటువంటి ఆమె ఈ వైఫ్.
0: బికాజ్ వైఫ్ ఇస్ బోర్న్ ఆఫ్టర్ యూ.
1: నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి.
0: మదర్ ఇస్ బోర్న్ ప్రయర్ టు యూ.
1: కాబట్టి నీకంటే ముందు పుట్టినటువంటి తల్లికి నీవు గ్రాట్యూట్యూడ్స్ ఇవ్వాలి.
0: దేర్ఫోర్ యు షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు యువర్ మదర్.
1: అదే దైవత్వంగా భావించాలి.
0: టేక్ ఇట్ యాస్
1: ఆమె నుండి నీవు ఆవిర్భవించావు.
0: యు ఆర్ బోర్న్ టు హర్.
1: కనుకనే నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ కు నీకంటే ముందు నిన్ను రక్షించినటువంటి తల్లికి ఈక్వల్ గా నీవు చూసుకోకూడదు.
0: దేర్ఫోర్ యు కెనాట్ కన్సిడర్ యువర్ వైఫ్ అండ్ మదర్ ఈక్వల్.
1: అయితే నీ పర్సనల్ విషయం లోపల నీ యొక్క సంబంధం నువ్వు చూసుకోవచ్చు.
0: హౌఎవర్ ఎట్ ది పర్సనల్ లెవెల్ యూ కెన్ హ్యావ్ యువర్
1: ఓన్. కానీ వరల్డ్లీ విషయం లోపల, కుటుంబ సంబంధం లోపల తల్లికి మొట్టమొదటి గౌరవం.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యామిలీ రెస్పెక్ట్స్, మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఆ తల్లి అనేటువంటిది నీకు అన్ని విధంలో శ్రమకు వచ్చి నిన్ను ఇంతటి పెద్దవాణిగా చేసింది.
0: ఓన్లీ మదర్ హూ ఎగ్జర్టెడ్ అండ్ స్ట్రెయిన్ టు బ్రింగ్ యూ అప్.
1: కనుకనే వేదాంతం నందు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు.
0: Therefore, in Vedanta it is said, mother is God, father is God, teacher is God, guest is God.
1: అందరికంటే మొట్టమొదటి తల్లిని పెట్టాడు.
0: Of all, mother is kept in the first place.
1: ఆ తల్లి లేకపోతే నీవే లేవు.
0: When there is no mother, you don't exist at all.
1: కనుక
0: so,
1: నీవు మదర్ కు తగినటువంటి రీతిగా మృదు మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి.
0: So, you talk sweetly and softly with your mother.
1: నీవు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తల్లికి ఇక్కడ సమాచారం అంతా కూడా మంచి మధురమైన మాటల చొప్పున వినయంగా విధేయతగా నీవు పలు చెప్పితే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది.
0: ఇన్ ఆల్ హ్యూమిలిటీ, విత్ ఆల్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఇఫ్ యూ షేర్ విత్ యువర్ మదర్ వాట్ ఆల్ ద ట్రాన్సాక్టెడ్ హియర్, షీల్ బి సో హ్యాపీ.
1: కనుక మీరు తల్లిదండ్రులతోనే మాత్రమే కాకుండా మీ మిత్రుల చేతను, మీ బంధువుల చేతను, వీళ్ళందరి చేత కూడాను సరైన మార్పులు నీవు తెప్పించాలి.
0: యూ షుడ్ బ్రింగ్ ఇట్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్, not only among parents but among relations and friends.
1: ఇది చేయవలసినటువంటి సేవ.
0: This is the service you should render.
1: సర్వీస్ అంటే ఏమిటి?
0: What is service?
1: అంటే మంచిని 10 మందికి బోధించుకునే సర్వీస్.
0: It's just sharing good with others.
1: మంచిని 10 మందికి చేయటమే సర్వీస్.
0: To do good is service.
1: ఇది స్వామి యొక్క ఆశయం.
0: This is the ideal of Swami.
1: నాకు ఇంకేమీ అక్కర్లేదు.
2: స్వామి డజన్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
1: కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి.
2: అనదర్ థింగ్ షుడ్ బి సెడ్.
1: భారతదేశం నుంచి
2: ఫ్రమ్ భారత్
1: అనేక స్వాములంతా కూడాను
2: మెనీ స్వామి
1: విదేశాలకు వస్తున్నారు.
2: దే గో అబ్రాడ్.
1: స్వామి మా దేశానికి రండి అని నన్ను కూడా చాలా ఇన్వైట్ చేస్తున్నారు.
2: మెనీ పీపుల్ ఇన్వైట్ భగవాన్ టు గో ఓవర్ దేర్.
1: కానీ నాకు అది ఇష్టం లేదు.
2: భగవాన్ డజన్ లైక్ ఇట్.
1: మొట్టమొదట తన ఇంటిని తాను శుభ్రం చేసుకుని తన ఇంటిని తాను చక్కగా చేసుకుని పరా ఇంటికి పోయి చెప్తే కూడా వాడు వినడానికి వీలవుతుంది.
2: ఫస్ట్ యూ షుడ్ రెక్టిఫై కరెక్ట్ సెట్ రైట్ యువర్ హోమ్ ఫస్ట్ బిఫోర్ యూ థింక్ ఆఫ్ ద రెస్ట్.
1: ఈ ఇండియాలో ఉంటుండి ఇండియాని సరి చేసుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందించి తదుపరి మరొక దేశానికి వెళ్ళాలి.
2: యాజ్ యు ఆర్ హియర్ ఇన్ ఇండియా ఫస్ట్ సర్వ్ దెమ్ మేక్ దెమ్ హ్యాపీ కంప్లీట్లీ దెన్ యూ గో అబ్రాడ్.
1: ఇప్పుడు చాలా మంది ఈ స్వాములకంతా ఇలాంటి భావం లేదు.
2: మెనీ స్వామీస్ డోంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్.
1: ధనం కావాలంటే విదేశానికి పాస్పోర్ట్ తీసుకుంటారు ముందు.
2: వెన్ వన్స్ దే వాంట్ మనీ దే విల్ హ్యావ్ పాస్పోర్ట్ టు గో ఓవర్ సీ.
1: వీళ్ళంతా బిగ్గర్స్ ఓ బెగ్గర్స్ ఓ మీరు యోచన చేసుకోండి.
2: నౌ యూ కెన్ అండర్స్టాండ్ వెదర్ దే ఆర్ బెగ్గర్స్ ఆర్ బిగ్గర్స్.
1: అమ్మలు స్వాములు అందరు కూడా వెళ్లిపోతున్నారు విదేశాలకు.
2: మెనీ మదర్స్ మాతాజీస్ అండ్ స్వామీస్ గో అబ్రాడ్.
1: స్వామి పేరు కూడా చెప్పుకుని అనేక రకములుగా భిక్షం ఎత్తుతున్నారు.
2: దే ఆల్సో బెగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ భగవాన్.
1: ఇది చాలా శుద్ధమైనటువంటి తప్పు.
2: ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఇలాంటి దాన్ని మీరు ఎవరు కూడా విశ్వసించకండి.
2: నెవర్ బిలీవ్ దోస్ థింగ్స్.
1: స్వామికి ఎప్పుడు కూడా అలాంటి ఆశ లేదు.
2: స్వామి డజన్ థింక్ ఆఫ్ మనీ.
1: కోరేది ఒక్కటే,
2: భగవాన్ వాంట్స్ వన్.
1: మీరు మంచి అభివృద్ధికి రావాలి, దేశం బాగుపడాలి.
2: యూ షుడ్ బి గుడ్ అండ్ ద హోల్ కంట్రీ షుడ్ ప్రాస్పర్.
1: కనుక ఈ విషయాన్ని కూడా మీరు ఆ దేశంలో చాటాలి.
2: యూ షుడ్ ప్రాపగేట్ పబ్లిసైజ్ దిస్ థింగ్స్.
1: నిజంగా గొప్పవారైనప్పుడు నీ ఇంటిలో నువ్వు చక్క చేసుకో, నీ యొక్క దేశంలో నువ్వు అనేక మందిని బాగుపరచుకో.
2: ఇఫ్ యూఆర్ రియలీ గ్రేట్ సర్వ్ యువర్ ఓన్ కంట్రీ మేక్ పీపుల్ గుడ్.
1: ఈనాడు భారతదేశంలో ఒక చిన్న విచిత్రం ఉంటుంది.
2: దేర్ సంథింగ్ వండర్ హ్యాపెనింగ్ ఇన్ భారత్.
1: ఎవరికైనా ఆ ఇంటి యజమానికి వాడలో పాయసం తినాలని ఆశ పుట్టినప్పుడు
2: మాస్టర్ ఆఫ్ ద హౌస్ వాంట్స్ సమ్ వడాస్ ద హాట్ అండ్ పాయసం రైస్
1: ఆ ఇంట్లో పోయి చూస్తాడు. భార్యతో చెప్తాడు, ఈ పొద్దు మా పెదనాన్న యొక్క తద్దినము, నువ్వు వడా పాయసం చెయ్యి అంటాడు.
2: He will say that today is the death anniversary of my grandfather, therefore make rice pudding and special
1: అదే విధంగా ఈనాడు స్వాములంతా కూడా డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికాకు, జపానికి, జర్మనీకి, ఇటలీకి ఇట్లా బయలుదేరిపోతుంటారు.
2: లైక్ వైజ్ మెనీ స్వామీస్ వెన్ దే వాంట్ మనీ దే గో అబ్రాడ్.
1: ఇది చాలా తప్పు.
2: ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
1: స్వాములు చేయవలసినటువంటి పని కాదు ఇవి.
2: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్వామి.
1: స్వాములు చేయవలసినటువంటి పని.
2: ఇట్స్ నాట్ స్వామి, ఇట్ ఇస్ పాము ద స్నేక్ దట్ షుడ్ డూ దాట్.
1: ఈ పాముకు రెండు నాలుకలు ఉంటాయి.
2: స్నేక్ హ్యాస్ టూ టంగ్స్.
1: దానిని పాయిజన్ స్నేక్ అంటారు.
2: దేర్ఫోర్ ఇట్స్ పాయిజన్ స్నేక్.
1: నాకు ఒకే నాలుకే.
2: స్వామి హ్యాస్ వన్ టంగ్, ఓన్లీ వన్ టంగ్.
1: కనుక ఇలాంటి అసభ్యంగా అసహ్యంగా ప్రవర్తించేటువంటి వారిని ఏమాత్రం కూడా నాకు అవకాశం ఇవ్వకండి.
2: దేర్ఫోర్ డోంట్ ఎంటర్టైన్ పీపుల్ హు ఆర్ సో మీన్, హు ఆర్ సో లవ్, హు ఆర్ సో చీప్.
1: నిజంగా వారు పవిత్రమైనటువంటి భావాలుంటే వారు పోనక్కర్లేదు, ఇతరులను ఇక్కడికి రప్పించుకోవచ్చు.
2: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ దే హావ్ సేక్రెడ్ ఐడియాస్ దే విల్ డ్రా అట్రాక్ట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్.
1: అందరూ కూడా ఎంతో ప్రేమతో ఇక్కడ వచ్చి చేరారు.
2: సో మెనీ ఆఫ్ యు ఆర్ హియర్ బికాజ్
1: ఆఫ్ ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు,
2: హూ ఇన్వైటెడ్ యు,
1: ఎవరు పిలిచారు,
2: హూ కాల్డ్ యు.
1: మీ ప్రేమల కొద్దీ ఇక్కడికి వచ్చారు.
2: బికాజ్ యు ఆర్ హియర్ అవుట్ ఆఫ్ లవ్.
1: బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా మీరు వచ్చి చేరినారు.
2: జస్ట్ యాజ్ యాంట్స్ కమ్ నియర్ ద షుగర్ యు ఆర్ ఆల్ హియర్.
1: అదే విధంగానే ఆ తీపు ఎరిగినటువంటి మీరుకు ఆ యొక్క ప్రయాణంలో ఏ విధమైన శ్రమ ఉండదు.
2: బికాజ్ యూ టేస్టెడ్ ది స్వీట్నెస్ యూ డోంట్ ఫీల్ ద స్ట్రెయిన్.
1: చీమలంతా బెల్లం దగ్గర రావాలి కానీ బెల్లం చీమల దగ్గరికి పోకూడదు.
2: యాంట్స్ గో టు ద షుగర్, షుగర్ విల్ నాట్ గో టు ద యాంట్.
1: కాబట్టి ఈ బెల్లం చీమల దగ్గరికి పోతుంది అంటే ఇది నిజమైన బెల్లం కాదు, ఇది ఆర్టిఫిషియల్ బెల్లమే.
2: As this jaggery is acting otherwise, it is artificial. It's not natural.
1: Kuda artificial ayipoyindi.
2: Everything is artificial today.
1: Oka grapes chustamante plastic grapes.
2: We have plastic artificial grapes.
1: Ee plastic grapes anta kuda grapes maadrine untayi saachat.
2: The plastic grapes look exactly natural.
1: Kaani andulo tiyani rasam ekkada chuchina kanipinchadu.
2: But they have no sweet juice inside.
1: Inko kamalalu chustamante plastic lotus anta untayi.
2: You have the plastic lotus flowers.
1: Kaani dandulo ye maatramu doma oka ఈగలు వచ్చి వాళ్ళుతున్నాయా?
2: నో హనీ బీ, నో ఫ్లై వుడ్ ఎవర్ గో దేర్.
1: వాళ్ళటం లేదు.
2: నో,
1: అందులో హనీ ఉండినప్పుడే ఆ యొక్క దోమలు వచ్చి చేరిపోతుంది.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ హనీ, ది హనీ బీస్ వుడ్ బి డ్రాన్.
1: కనుక మనలో తీపిగా ఉంటుంటే మనం పిలవనక్కర్లేదు, అవే వచ్చి వాళ్ళుతుంటాయి.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ నెక్టర్ విత్ ఇన్ దే దెమ్ సెల్స్ విల్ కమ్.
1: పుష్పములు పురుగులను ఏమాత్రం ఆహ్వానం చేయటం లేదు.
2: ఫ్లవర్స్ విల్ నెవర్ ఇన్వైట్ హనీ బీస్.
1: ఆ హనీబీసే వచ్చి చేరిపోతుంది.
0: హనీబీస్ కమ్ దెంసెల్వ్.
1: అది నిజమైనటువంటి ప్రేమతత్వము.
0: దట్ ఈస్ ట్రూ లవ్.
1: మీరు కూడా ఈ ప్రేమను కోరినటువంటి వారు మీరు కూడా ఈ ప్రేమతత్వంగా మారిపోవాలి.
0: హావింగ్ డిసైడ్ దిస్ లవ్ యూ బికమ్ లవ్.
1: కనుకనే ప్రేమ స్వరూపులుగా మారి ప్రేమ చేత ఈ జగత్తు లోపల అశాంతిని దూరం చేయండి.
0: యు బికమ్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. త్రూ లవ్ రిమూవ్ రెస్ట్లెస్నెస్ ఇన్ ద వరల్డ్.
1: ఈ భయభ్రాంతులను దూరం చేయండి.
0: రిమూవ్ ఫియర్.
1: ఏ దేశంలో చూసినా కూడా లా అండ్ ఆర్డర్స్ అనేటువంటి లేని.
0: ఇన్ ఎవ్రీ కంట్రీ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్.
1: మీ దేశం లోపల మీరు ప్రవేశించి ఈ పవిత్రమైన భావాన్ని ప్రచార ప్రబోధన జరిపి మీరు కూడా ఆనందాన్ని పొందండి.
0: స్ప్రెడ్ అండ్ ప్రాపగేట్ పబ్లిసైజ్ దీస్ టీచింగ్స్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ.
1: నా పేరు కావాలని నాకు లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ హిస్ నేమ్.
1: మంచిని మీరు చేయండి.
0: డూ గుడ్.
1: అప్పుడే మీరు మంచిని పొందుతారు.
0: దెన్ యూ విల్ బి గుడ్.
1: కనుకనే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించి పవిత్రమైన మానవత్వాన్ని సార్థకం చేసుకోండి.
0: త్రూ సీక్రెట్ యాక్షన్స్ మేక్ యువర్ లైఫ్ సీక్రెట్.
1: కనుక సత్య ధర్మములను మీరు అభివృద్ధి పరచుకుని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టండి.
0: దేర్ ఫోర్ గ్రో ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ అండ్ ప్రాక్టీస్ దెమ్.

0: బ్రహ్మాండమంతయు నిండి ఉన్నవాని ఆలయంబను అచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివి తప్పి తెలియకున్నది మానవులకు తెలివి తప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: ఈ కల్పించినటువంటి దృశ్యమును ఏమనిపించుతున్నాము మనం?
1: How is it we call all the scenario, the scene that we see around?
0: దీనిని ప్రపంచము అని పిలుస్తారు.
1: We call this ప్రపంచం, world.
0: అనగా పంచభూతముల సమ్మిళితమే ఈ ప్రపంచం.
1: This word ప్రపంచం is the combination of the five elements.
0: ప్రాణగా వికసించటం.
1: Pra means that which blossoms, that which manifests.
0: Pra anaga prakatinchadam.
1: Pra means that which expresses.
0: Panchabhutamulo prakatinchetuvantide ee prapancham.
1: Is the world that expresses the five of the elements.
0: Panchabhutamulone kaaku panchapranamulu kudanu prakatinchetuvantide.
1: Not merely five elements, but also five life breaths.
0: Panchabhutamulanaga shabda sparsha roopa rasa gandhalu.
1: The five elements are the sense of touch, the sense of sight, the sense of audition.
0: Panchabhutamulanaga jalamu vayu veli ee yokka parichiti lopala పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: We find the five elements shining in the form of the water, the earth, the fire, the ether.
0: ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము.
1: The five are ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన.
0: ఇట్టి పంచతత్వములను ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
1: ఈజ్ ద బేసిస్ ఇన్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఇందులో ఏదైనా శాశ్వతమైనదా?
1: ఈజ్ ఎనీవన్ ఎనీథింగ్ అమంగ్ దీస్ ది ఎవర్ లాస్టింగ్ ఆర్ పర్మనెంట్?
0: అన్నింటికీ శాశ్వతమై సమానమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: that which is uniform, that which is everlasting, immortal, is the nature of Brahman, Brahmatattva.
0: Brahma. Anaga, dini artham emiti?
1: Brahma. What is the meaning of this?
0: Panchabhuta, panchapranam, panchakosha, to jivinchunatvanchati.
1: Brahma represents the life of the five elements, the five life breaths, the five essential sheets, and the five life principles.
0: Panchapranamalu.
1: The five life principles.
0: Pana, apana, vana, udana, samana.
1: And they are expressed in the form of prana, apana, samana, udana.
0: Itti, prapanchamanu, kevalamu, oka manavudu, oka aakaramuga bhavinchi, praktistunnadu.
1: Man considers the whole world in a particular specific form and goes on worshipping it.
0: Ee rupanamamulu shashvatamaina kaadu.
1: The name and form are not permanent.
0: Sarvamanakunu aadharamainatvanti yokka purna brahmatattvame.
1: That which is the foundation is the totality of Brahman.
0: Iti brahmatattvam marchi edo domaru valle deenni bhavinchi chinna chinna bhavamuto manam prarthistunnamu.
1: Forgetting that cosmic principle which is Brahman, we consider it as a tiny little creature and go on worshipping, adoring it.
0: Karuka manamu brahmandamane manamu pujinchali.
1: Therefore we have to worship the cosmic form of the divine.
0: Brahmandame bhava swarupamu.
1: This universe is the very form of God.
0: Kani indulo kudanu andapinda brahmandamulu kudanu koodi unnavi.
1: Here also we find the three essential components andapinda brahmanda.
0: Andamanaga kevalamu padarthamuto pranato koodinatvanti oka tattvam.
1: Anda means the combination of the material and the life.
0: Pindamanaga gadhamanandu janminchi ta janmamunu satakam gavinchukune nimittamu.
1: Pinda represents having been born. One should find its fulfillment at the end.
0: Ivanni kudunu brahmandamulo ekamayetuntivi.
1: These two get unified in Brahmanda, the universe.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: ఈ బ్రహ్మాండములకు ప్రేమయే ఆధారము.
1: ఫర్ ఆల్ దిస్ యూనివర్స్ ఇట్ ఇస్ ది లవ్ విచ్ ఇస్ ది ఫౌండేషన్.
0: ఈ ప్రేమయే లేకుండా అసలు ప్రకృతియే లేదు.
1: వితౌట్ దిస్ లవ్ దేర్ ఇస్ నో ప్రకృతి ఆర్ నేచర్.
0: ప్రపంచమే లేదు.
1: దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
0: ఈ పంచభూతముల యందు ఉన్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమనే ఈ ప్రపంచమును చేకూర్చుతుంది.
1: దిస్ వరల్డ్ ఇస్ సస్టైన్డ్ బికాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ which is uniformly distributed in these five elements.
0: Kanuka ee prema tattvamunu manamu marachi ennintini manam poojinchinappatikini upayogam undadu.
1: Forgetting the principle of love, you may follow any mode of worship, it would be all in vain.
0: Kanuka prapanchamanaga kevalamu bhootamulato vastuvulato vahanamulato koodinatundi kaadu.
1: Therefore world does not mean the comforts and the conveniences and the material alone.
0: ee panchabhutamude manavuni yokka tattvamunu prapancham yokka shaktini kaapadutu vachundi.
1: The five elements express their power in the human life and the world by and large.
0: Indulo ye okati lekapoyinaru sarvam kodanu manaku shunyame.
1: Even one among them is missing, everything would be empty.
0: శబ్దము,
1: ద సౌండ్,
0: చెవులతో వింటున్నాము.
1: యు హియర్ విత్ యువర్ ఇయర్స్.
0: చెవులతో వినకుండా అది ఏ మాత్రము మనకు అర్థం కాదు.
1: ఇఫ్ యు డోంట్ హియర్ యు కెనాట్ అండర్స్టాండ్.
0: కన్నులతో చూస్తున్నాము.
1: యు వాచ్ విత్ యువర్ ఐస్.
0: కన్నులో చూడకుండా పలాని వ్యక్తి పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
1: ఇఫ్ యు డోంట్ సీ you cannot decide any particular person or any particular object.
0: Kalaga ee panchabhutamulu kudanu prapanchamunu nirupistunnavi.
1: Therefore the five elements demonstrate, identify the whole of the world.
0: Kani manavulu kevalamu ee goppa tattvamunu marchi alpa tattvamunu chechukoni aanandaniki paatapadutunnaru.
1: But man has forgotten this gigantic magnificent principle go by the lower feeling and lower levels of comprehension.
0: ప్రాణతత్వము,
1: ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ ప్రాణము దేనికోసం ఇచ్చాడు?
1: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్ గిఫ్టెడ్?
0: కేవలము ప్రాణం మనిషి రూపం.
1: దిస్ లైఫ్ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
0: మనిషి రూపం నరజన్మ దుర్లభం.
1: అండ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ మనిషి రూపమే దైవతత్వము.
1: అండ్ ద హ్యూమన్ రిప్రజెంట్స్ ద డివినిటీ.
0: ఇందులో ఐదు తత్వములు కలిగినవి.
1: హియర్ వి ఫైండ్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ ఎసెన్షియల్ ఎలిమెంట్.
0: కాని ఈనాటి మానవుడు కామము అనేటువంటి ఒక మొట్టమొదటి దాన్ని పట్టుకుని వాడు వేలాడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద ఫస్ట్ వన్, ద డిజైర్, ద కామ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి సో.
0: భగవంతుడు అందరినీ సృష్టించాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీబడి.
0: భార్య, పిల్లలు, బంధువులు, శత్రువులు అందరినీ సృష్టించాడు.
1: God has created the entire universe.
0: వారిని వారిగా, పుత్రుని పుత్రుడిగా, బంధువులు బంధువులుగా వారిని విశ్వసించి వారిని గౌరవించడమే, వారిని కూడా పూజించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టు రెస్పెక్ట్ ద వైఫ్, ద చిల్డ్రన్ అండ్ ద రిలేషన్స్.
0: భార్యను భార్యగానే అనుభవించాలి.
1: వన్ హ్యాస్ టు ట్రీట్ ద వైఫ్ యాజ్ వైఫ్ ఓన్లీ.
0: ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి.
1: షీఈస్ ఆల్సో ద డివైన్.
0: పిల్లలు, పిల్లలు కూడాను తన ఇంటి నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి.
1: ద చిల్డ్రన్ బోర్న్ టు యు ఆల్సో రిప్రజెంట్ ద డివినిటీ.
0: వారు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: దే ఆర్ ఆల్సో ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
0: శత్రువులు, శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: ఈవెన్ ఎనిమీ ఈజ్ ఆల్సో బ్రహ్మన్.
0: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడాను పోరాడినారు.
1: Enemies, they fought with God also in a different way.
0: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద వార్, దే మర్జ్డ్ ఇన్ హిమ్.
0: మిత్రులు,
1: ఫ్రెండ్స్,
0: ఈ మిత్రులు కూడాను తన వారిగానే భావించుకుని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు.
1: హీ కన్సిడర్స్ హిస్ ఫ్రెండ్స్ అస్ నియర్ అండ్ డియర్ అండ్ దే మర్జ్డ్ ఇన్ హిమ్.
0: ఈ ప్రపంచంలో భగవంతుడు లేనటువంటి ఒక స్థానం ఎక్కడ కూడా లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఎక్కడ చూసినా కూడా, దేని ఎందుకు చూసినా భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: సర్వత పాదపాదం, తత్సర్వత శిరోముఖం, తర్వత స్థుతిమతి ఒకే, తరుమా ఉత్తిష్ఠ.
1: ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ వాచ్ బట్ గాడ్ ఈజ్ ద విట్నెస్.
0: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ హియర్ బట్ గాడ్ లిసన్స్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేదు.
1: బట్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్.
0: దేవుడు కనిపించడం లేదు, అసలు చెవులు ఎక్కడున్నాయి వినటానికి అని అనేక మంది వాదిస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ లైక్ వీ డోంట్ సీ గాడ్. How is it possible for him to hear without ears that we don't see?
0: Shabdame tane yok swarupam.
1: God is the very form of the sound.
0: Shabdame lenatundi sthanam ekkada nu kanipinchadu.
1: There is no place where there is no sound.
0: Aa shabdame tana minnikili.
1: In fact, that very sound is his audition.
0: Kaanti lenatundi pravancham ekkada nu kanipinchadu.
1: There is no place where there is no light.
0: Aa kaantiye prakasham.
1: That very light is the effulgence of the
0: prakashame bhagavanti yokka drishti.
1: And the radiance itself is the vision of God.
0: Kanuka bhagavantudiki emi teliyadani meer anukokoddu.
1: So never think that God does not know anything.
0: Kantiki kanipinchukunda poyinanta matramna meeku bhagavantudu ledani bhavistunnaru.
1: You may not see with the physical naked eye, you think that God non exists.
0: Nee hrudayam nundi sankalpinchukuneetundi yokka bhavamaru ekkada nunchi vachunnadu?
1: All the thoughts that you entertain within yourself in your heart,
0: adi,
1: what is its origin?
0: Aa bhagavantuni yokka sankalpame.
1: It is all God's will.
0: Suti tappina, suti echina, suti tagina, kanaka paramatmani yokka tattvamu e maatram kuda nu hechadu taggadu.
1: There may be rise or there may not be, but the principle of divinity is always uniform.
0: Lokambulu, lokeshulu అంత ఒకటి.
1: లోక ద వరల్డ్, లోకేష గాడ్ ఆర్ వన్.
0: ఈ భగవంతుడు, భగవంతుడి యొక్క రూపము రెండు ఒక్కటే.
1: క్రియేటర్ అండ్ ద క్రియేషన్ ద ఫార్మర్ వన్
0: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు
1: దర్ ఇంటిమేట్లీ రిలేటెడ్
0: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు
1: దిస్ ఈస్ కాల్డ్ ఆత్మ
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: దీనికి ఒక రూపం లేదు
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్
0: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ
1: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్
0: ఇట్టి భగవంతు స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకొని పూజించుకొని ఆరాధించటము ఇది చాలా పొరపాటు
1: టు కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్ ఇన్ ద వే దట్ యు ఫీల్ ఈజ్ అ బిగ్ మిస్టేక్
0: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం
1: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీఆర్ డెల్యూడెడ్
0: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్ స్వరూపమే
1: ఇన్ ఫ్యాక్ట్ ది టోటాలిటీ రిప్రజెంట్స్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్
0: సర్వం కల్విదం బ్రహ్మ
1: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్
0: సర్వము భగవంతుని యొక్క ఆకారమే
1: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అట్టి పరిపూర్ణ ఆకారమును గుర్తించుకోలేక ఈ అల్పమైన స్వల్పమైన ఆకారమును గుర్తించి రాముడు కృష్ణుడు విష్ణువు అని పేరు పెట్టుకుని పూజిస్తున్నాము
1: As we are not able to have the holistic, comprehensive view of God, we go by specific name and form and go on worshipping as Rama and Krishna.
0: Kummari, Bankamatti teesukoni, kontha okati Ramudu, kodu Krishnudu, kodu Vishnuvu ani aaradhistuntadu.
1: A potter would make so many forms as Rama and Krishna and he goes on worshipping them.
0: Kani annintini cherchi kattagalapadiki samskruti అనేటువంటి దీంతో కాలుస్తుంటాడు
1: అండ్ ద హోల్ థింగ్ ఈజ్ ప్రాసెస్డ్ సంస్కృతి సో దట్ ఇట్ వుడ్ టేక్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: అన్ని కలిసి తిరిగి మట్టియే
1: ఫైనల్ అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ క్లే ఓన్లీ
0: కనుక ఈ మట్టి యొక్క తత్వము ఇన్ని రూపములు ధరిస్తున్నది
1: ఇట్ ఈస్ ది సేమ్ క్లే విచ్ ఈస్ మోల్డెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్
0: పశువులు అన్నది వేరు పాలు ఒకటే
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ మే వేరీ బట్ ది మిల్క్ ఈజ్ వన్
0: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే
1: అండ్ దేర్ ఆర్ సెవరల్ బీయింగ్స్ ఇన్ అనిమల్స్ బట్ ద బీయింగ్ ఈజ్ వన్
0: కనుక మనం ఏకత్వాన్ని గుర్తించుకోలేక అనేకత్వంలో పడి మనకు అజ్ఞానంలో మునిగిపోతున్నాం
1: వీ హావ్ ఫర్గాటన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ వీ గో బై ప్లూరాలిటీ అండ్ మల్టిప్లిసిటీ అండ్ దేర్ ఫోర్ వీఆర్ డెల్యూటెడ్
0: పెద్దలారా భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అట్టిది అని వర్ణించలేదు
1: నోబడీ కెన్ ఎక్స్టోల్ నారేట్ ఇన్ ఫుల్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్
0: సర్వత పాదం
1: ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: సర్వత స్థుతిమల్లోకే
1: అండ్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్
0: సర్వత స్థుతిమల్లోకే సర్వత పాదం
1: అండ్ యాజ్ హిస్ ఇయర్స్ అండ్ ఐస్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్
0: కనుక భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అని ఇట్టి అది అని ఎవరు కూడా నువ్వు నిరూపించలేదు
1: సో నో వన్ కెన్ ఎస్టిమేట్ అండ్ డిక్లేర్ in a particular way the divine form
0: roopam lekunda bhagavantu ledu
1: in fact you cannot visualize god with a form
0: naamam lekunda roopam ledu
1: without name there cannot be a form
0: naama roopam cheyinade bhagavatvam
1: therefore god represents the name and form
0: ee prapancham anetundi kevalamu oka peru
1: prapancha world is merely a name
0: ee prapanchamlo unnatundi oka parikaramalu anni kudanu prabhaswarupamai
1: All the instruments that we find here in this world are the embodiments of love.
0: కనుక ఈ ప్రపంచమును మనం ప్రపంచముగా భావించకూడదు.
1: So do not consider this world as mundane or physical.
0: ఇది భగవంతుని యొక్క స్వరూపంగా అయిన ప్రేమ స్వరూపమే భావించాలి.
1: Consider it as divine, the very personification of love.
0: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: Manamu bhagavantunni inta cheap ga chusukuntunle bhagavantunu manam anta cheap ga chustunnadu.
1: If you have a cheap understanding of God, naturally he would look at you in the same way.
0: Purna tattvanto nee koodi bhagavantunni prajichu.
1: Think of God as totality, holistic.
0: Bhagavantunu purna aanandamunu andistuntadu.
1: God also confers the total love.
0: కనుక భగవంతుడు మధ్యాహ్న మరణములకు చిక్కున్నటువంటి వాడు కాదు
1: యు కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ లిమిటెడ్ టు బర్త్ అండ్ డెత్
0: దుఃఖ ఆనందములకు భరించేటువంటి వాడు కాదు
1: యు కెనాట్ విజువలైజ్ హిమ్ ఇన్ ద డ్యూయాలిటీ ఆఫ్
0: భగవంతుడు ఏదీ లేదు
1: There is nothing in the God's nature.
0: దుఃఖము లేదు, ఆనందము లేదు.
1: There is neither pleasure nor pain.
0: దుఃఖమే వచ్చినా అది దుఃఖముగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటే.
1: It is also a kind of an attribute or a quality.
0: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి అంటే.
1: Even the bliss that comes to you is also an attribute or a quality.
0: ఈ రెండింటిని కూడా తాను భుజించను.
1: And he is beyond both, beyond these two.
0: కనుక దేనిని కూడా విసర్జించడు.
1: He doesn't go a particular attribute.
0: నీవు పాపమే అని భరిస్తున్నావు.
1: And you think that you are a sinner.
0: ఈ పాపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: And even this sin is God's creation.
0: పుణ్యం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: The merit also represents divinity.
0: పుణ్య పాపములు రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు.
1: God transcends sin and merit.
0: దుఃఖము
1: grief
0: నీ యొక్క కల్పన.
1: It's only your imagination.
0: ఆనందము
1: happiness
0: నీ యొక్క కల్పనే.
1: Is also your imagination.
0: దుఃఖానందములు రెండు కూడాను మానవుని యొక్క కల్పితములే.
1: The pleasure and pain are your assumptions, imagination.
0: ఈ pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోని ఒక ఆనందం లభిస్తుంది.
1: And you find the pleasure in between two pains.
0: కనుక భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
1: Therefore we should not consider God separate.
0: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావముల చేత పాల్పడుతున్నారు.
1: People attribute different ideologies to God and therefore they suffer.
0: భగవంతుడా నీవు ఒక్కడే.
1: God, you are one.
0: ఏకం సత్తి ప్రభవదావదంతి.
1: You are one while scholars praise you in different styles.
0: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి.
1: As in a drama you find many roles on display, so also we come across incarnations.
0: Draupadi badapadi taru yelustu untadi.
1: Draupadi went on crying because of humiliation.
0: Kani Duryodhana Dushyasanadulu chatruluga bhavinchi Draupadini badha pettuntaru.
1: Duryodhana Dushyasana they considered as enemies and therefore they went on causing grief to Draupadi.
0: Kani ప్రకృతి భావం కలిగినటువంటి ఒక భీముడు.
1: భీమ హూ హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ప్రకృతి నేచర్
0: సోదరుడితో చెప్తున్నాడు.
1: వెంట్ ఆన్ టెలింగ్ టు హిస్ బ్రదర్
0: వీటిని భరించే
1: ఐ కెనాట్ బేర్ ఎనీ లాంగర్.
0: ఒక్క ముష్టితో వారిని భస్మం చేస్తున్నాడు.
1: జస్ట్ విత్ వన్ షాట్ ఐ కెన్ కిల్ దెమ్ ఆల్.
0: కనుక మీరందరూ కూడా ఈ విధమైనటువంటి బలహీనతతో ద్వైతంతో మీరు కాలం గడుపుతున్నారు.
1: యూ హ్యావ్ సక్కమ్ టు డ్యుయాలిటీ బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్.
0: దీన్ని చంపలేదా?
1: యూ కుడ్ నాట్ కిల్ దెమ్.
0: ఇటువంటి రీతిలో ఉన్నటువంటి వాడిని చంపేవారు.
1: ద వన్ హూ మిస్ బిహేవ్స్ లైక్ దట్ మస్ట్ బి కిల్.
0: కానీ భగవంతుడు చంపినాడా? చంపలేదు.
1: బట్ గాడ్ హ్యాస్ నాట్ కిల్.
0: ఇటువంటి పరిస్థితి లోపల అన్నింటినీ భగవంతుడేగా చూసుకుని భావించటం, భరించటం, ఊహించటం చాలా అవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు థింక్ ఆఫ్ గాడ్ దిస్ వే, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్, that everything is his will, that everything is his manifestation.
0: ఇవన్నీ మన మంచి కోసమే.
1: All things happen for our own good.
0: ఇవన్నీ కూడా నా మేలు కోసమే.
1: They are all for my ultimate good only.
0: కనుక ఈ విధంగా అన్నిటినీ మంచిగా మనం భావించి
1: we should consider all of them for our own good.
0: అది మంచి అని భేదములకు చోటు ఇవ్వకూడదు.
1: We should not observe differences that some are good.
0: కానీ అది భరించుకోవటం కొంచెం కష్టమే.
1: It is difficult to bear.
0: ఆ కష్టమును భరించుకునే నిమిత్తమై మన పూజలు వ్రతములు వ్రతములు చేస్తున్నాం.
1: వీ అండర్టేక్ వేరియస్ స్పిరిచువల్ పాత్స్ లైక్ వర్షిప్ అండ్ అదర్ ఫార్మ్స్ ఓన్లీ టు బేర్ ద డిఫికల్టీస్.
0: ఈనాడు దుఃఖంగా ఉంటుంది, రేపటి దినము ఈ దుఃఖం మారిపోతుంది.
1: యూ మే బి మిజరబుల్ టుడే బట్ టుమారో విల్ బి డిఫరెంట్.
0: కాబట్టి దుఃఖం ఎప్పటికీ దుఃఖంగా ఉండదు.
1: ది గ్రీఫ్ విల్ నాట్ రిమైన్ లైక్ దట్ ఆల్
0: త్రూ. కష్టం ఏనాటికి కష్టంగా ఉండదు.
1: ద డిఫికల్టీస్ విల్ నాట్ బి సో ఆల్ త్రూ.
0: సుఖం కూడా కలుగుతుంది.
1: Happiness is bound to come.
0: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
1: Therefore the happiness is the primal thing that we need.
0: Happiness is union with God.
1: True happiness lies in union with God.
0: భగవంతుడితో కూడినటువంటిది హ్యాపీ.
1: The happiness when once you are in union with God.
0: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
1: When once you enjoy that happiness, you experience God.
0: భగవంతుడికి ఏమాత్రం కూడా దుఃఖము విచారము కష్టము జాలి దయ అనేటువంటిది లేదు.
1: God is beyond all dualities like compassion or kindness or anger or whatever you say.
0: నీవు ఏది చేసినప్పుడు తదాస్తు తదాస్తు తదాస్తు అన్ని మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు.
1: వాట్ ఎవర్ యూ డూ గాడ్ గోస్ ఆన్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ఎఫర్ట్.
0: కనుక ఇలాంటి భగవతత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ యూ నెవర్ బి గ్రీఫ్ స్ట్రికెన్.
0: ఏదో ఒక మనిషిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తున్నాడు.
1: You are suffering today because God has an intention to make you happy later.
0: కనుక హ్యాపీ లేకుండా దుఃఖము, దుఃఖము లేకుండా హ్యాపీ నాకు జరగదు.
1: You cannot get happiness without facing difficulties and are bound to happen in our life.
0: కనుక ప్రజలారా, భగవంతుణ్ణి మనము ఏకత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider in a narrow way of your choice.
0: ఏ వ్యక్తిని చూసినను ఆ వ్యక్తి భగవత్ స్వరూపమే అనే భావాన్ని మనలో శాస్త్రం చేసుకోవాలి.
1: యూ మే సీ ఎనీ ఫర్మ్ ఎనీ ఫార్మ్ ఎనీ పర్సన్ కన్సిడర్ హిమ్ యాజ్ డివైన్.
0: నీ ద్వేషం నుండి చూసినప్పటికీ వీడు నావాడే నావాడే నావాడే అనుకోవాలి.
1: కన్సిడర్ యువర్ ఎనిమీస్ యాజ్ యువర్ ఓన్ పీపుల్ సో నియర్ టు యూ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దుఃఖమునకు కష్టమునకు బాధలకు భరించుకోవాలి.
1: Therefore, every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
0: ఇవన్నీ కూడాను నా మంచి కోసమే.
1: All these things will do ultimately good to me.
0: భగవంతుడు ఏది సృష్టించినప్పుడు అది అన్ని మంచివే.
1: What all that God has created, they are bound to be good.
0: తన సృష్టి ఎంత కూడాను మంచిదని అనుకుంటున్నారా లేక చెడ్డది అనుకుంటున్నారా?
1: All his creation, do you think it's good or bad?
0: భగవంతుడి సృష్టి అంతా కూడా పవిత్రమైనటువంటిది.
1: ద హోల్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ఈజ్ హైలీ సీక్రెట్.
0: దీంట్లో దుఃఖము కష్టము ఒక బాధ అనేటువంటిది కలిగారు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ ట్రబుల్.
0: మానవాకారం ధరించినటువంటి యొక్క మానవత్వంలో ఒక భ్రమనే.
1: ది ఫీలింగ్ దట్ హీఈస్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్ ఈజ్ ఆల్సో డెల్యూషన్.
0: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే.
1: And this human delusion is because of identification of with that what
0: manava ananana.
1: The three letters manava.
0: Na anaga
1: na means
0: kadu.
1: Denial no.
0: Ma anaga maya.
1: Ma means maya delusion.
0: Manava manava ala mayanu kadu ani tatchukovali.
1: Manava means that you are not maya, you are not delusion.
0: నీవు మాయనే అయితే నీవు ఇక్కడ మర్మమే తెలియదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మాయను లేనటువంటిది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బియాండ్
0: మానవుడు మానవుని యొక్క కల్పనే.
1: అండ్ దిస్ డెల్యూషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: తన మానవుని యొక్క కల్పన చేతనే భ్రమణ పొందుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
0: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
1: You find a person acting in a cinema.
0: Akkada raudyam chuptuntadu.
1: There you find his ferocious
0: prema chuptuntadu.
1: And you find all his heroic
0: aanandam chuptuntadu.
1: And you also you find him happy.
0: Ahadam chuptuntadu.
1: You find his laughter.
0: Katta kadapidiki vaadu manavudi.
1: Whatever it is ultimately is only a human being.
0: Ivanni bhraminchukunnatvanti bhramare.
1: All the rest is merely illusion.
0: Uhinchukunnatvanti uhare.
1: All your imaginations.
0: Kaluka ee vidhamainatvanti deeniki భగవంతుని మనం గుర్తించుకోవడం వీలు కాదు.
1: సో నథింగ్ విల్ హెల్ప్ యూ టు నో గాడ్ ఇన్ టోటాలిటీ.
0: భగవంతుని కుంతీదేవి ఏమని ప్రార్థించలేదు.
1: హౌ డిడ్ కుంతి ప్రే టు గాడ్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నీవు భగవంతుడు అని కాని మా గుర్తుకు భగవంతుడు అని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
1: ఓ గాడ్, వీ డోంట్ సీ యూ యాజ్ గాడ్. We think that you are in a human form amidst us.
0: Tyagaraja kudanu adhe vidhamga bhavistu vacharu.
1: Tyagaraja also had similar feeling.
0: Nee mahimanu pogadane avareki taramu vasudaina ee vyasudaina punindudaina evvaru kudanu deenni gurtinchaleru.
1: He went on questioning this way. Let him be the Vyasa, the highest composer, or Munindra, a sage or a saint, cannot extol you.
0: Nee maya cheta పాండవుల చేత రక్షించుకోబడ్డావు.
1: బికాస్ ఆఫ్ యువర్ ఓన్ విల్ ద పాండవాస్ కుడ్ బి
0: కురుపి కుబ్జావజ్య వక్రములను పోగొట్టినావు.
1: The body that is bent of that of Kubja is set right.
0: Draupadi vachi, O Krishna, annavatte tan rachinchavu.
1: And Draupadi shouted, cried, Krishna responded.
0: అటువంటి దివ్యత్వమైన భావములు మనమే కాని చెడ్డవి కాని మనమే కాని వేరు కాదు.
1: Therefore the good and bad belong to you only, your own thoughts.
0: కనుక నీ భావములను నీవు సరిచేసుకో.
1: Therefore correct your thoughts.
0: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడుగుణములు దూరం చేయి.
1: When one there is human quality in you, get rid of all bad qualities.
0: నీవు ఎవరిపైన ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం చెయ్యి. ఇది నా యొక్క మానవత్వానికి అవమానమైనటువంటిది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ హేట్రెడ్, కన్సిడర్ దట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు హావ్ బీన్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఎవరినైనా చూసినప్పుడు నీ మోహించినప్పుడు కాదు కాదు, ఇది నా మోహం యొక్క ప్రభావం.
1: ఇఫ్ యు ఆర్ అట్రాక్టెడ్ బై ఎనీబడి అండర్స్టాండ్
0: మోహించేటువంటి భగవంతుడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్ దట్ అట్రాక్ట్స్ ఎవ్రీవన్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: నిన్ను చూసినప్పుడు నువ్వు ప్రేమించవచ్చు.
1: యు కెన్ లవ్ ఆల్.
0: ఆ పుత్రుడు కూడా నా యొక్క స్వరూపమే.
1: And the very sun is your own form.
0: ఈ విధంగా అన్ని రూపములను నావే.
1: In fact, all forms are his.
0: నన్ను మోహించేవాడు, దూషించేవాడు, ప్రహసించేవాడు, ప్రేమించేవాడు అందరూ ఒక్కరే.
1: The one that loves, the one that criticizes, the one that accuses, the one that praises, they are all one.
0: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
1: They are all temporary qualities.
0: ఒకతూరి కోపించవచ్చు, రెండవ తూరి ప్రేమించవచ్చు.
1: At one time you may be angry, later you may love.
0: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
1: They are not permanent.
0: ఇటు అశాశ్వతమైనటువంటి భ్రమలను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాం.
1: We are drowned in delusion because we have all temporary feelings and thoughts.
0: నీకెవరూ ద్వేషులు లేరు.
1: In fact there are none against you.
0: నీ మనసే నీకు ద్వేషము.
1: In fact your own feelings turn against you.
0: నీకెవరూ ప్రియవాడు, అందరూ ఒక్కరే.
1: The one that loves, the one that criticizes, the one that accuses, the one that praises, they are all one.
0: అది తాత్కాలికమైనటువంటి గుణములు.

0: నీకెవరూ ద్వేషుడు లేరు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ నన్ అగెన్స్ట్ యూ.
0: నీ మనసే నీకు ద్వేషము.
1: ఇన్ఫాక్ట్ యువర్ ఓన్ ఫీలింగ్స్ టర్న్
0: నీకెవరూ ప్రేమ లేరు.
1: ఇన్ఫాక్ట్ దేర్ నన్ దట్ లవ్ యూ.
0: నీ ప్రేమనే నీకు ప్రేమ.
1: ఇట్స్ ఓన్లీ యువర్ లవ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు బి లవ్.
0: కనుక ప్రతి ఒక్కరికి కూడా మన నుంచి ఆవిర్భవించినటువంటి కానీ భగవంతుడు అందించినటువంటి కాదు.
1: సో యు ఆర్ ది ఆరిజిన్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ యూ ఎనీథింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరు ఇందులో వేరు కాదు.
1: నన్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ దిస్.
0: ఎవరు ఇందులో డిజిర్ లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ నన్ బియాండ్ దిస్.
0: రెండో వాడు లేనే లేడు.
1: దేర్ ఇస్ నో సెకండ్ అదర్ పర్సన్.
0: పంచభూతములన్నవి ఎక్కడ చూసినా పంచభూతములే కానీ మరొకటి ఆరో భూతం ఎక్కడ కనిపించదు.
1: వేర్ ఎవర్ యు గో, వేర్ ఎవర్ యు ఫైండ్ ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ద సిక్స్త్ వన్.
0: ఈ యొక్క సిక్స్త్ అనేటువంటిది కల్పనే కానీ పంచభూతములు ఎప్పుడు కూడా ప్రాణంతో తెలియదు.
1: సో కాల్డ్ సిక్స్త్ ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ బట్ ఇన్ రియాలిటీ ఎలిమెంట్స్ ఆర్ ఫైవ్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందరి ప్రేమను,
1: ద లవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ,
0: ఈశ్వరు యొక్క స్వరూపము.
1: Represents the divine form.
0: ఇది బ్రహ్మ యొక్క ఆకారం.
1: దిస్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా ఎక్కడో లేదు, ఇది మన భ్రమనే.
1: బ్రహ్మ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యూ. టు థింక్ దట్ ఈజ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: ఇది మనం మనుషులు అనుకోవటం ఒక భ్రమ.
1: టు జస్ట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: కనుక సర్వము బ్రహ్మమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్ ఆర్ డివైన్.
0: దైవ స్వరూపమే.
1: ఇట్స్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్
0: ఆత్మ స్వరూపమే.
1: ఇట్స్ ద ఫార్మ్ ఆఫ్
0: ఆనంద స్వరూపమే.
1: ఇట్స్ వన్ ఆఫ్ బ్లెస్.
0: కనుకని నిత్యానందం, పరమ ప్రేమ స్వరూపం,
1: సుప్రీం బ్లెస్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆకారంలే.
1: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి భావములను మనము అపవిత్రంగా మార్చుకోవటం ఇది కేవలము మన యొక్క కర్మనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ రాంగ్ యాక్షన్స్ టు కన్సిడర్ these sacred thoughts and divert it or pervert them.
0: ఈ కర్మ కూడా బ్రహ్మ స్వరూపమే.
1: ద వెరీ యాక్షన్ ఇస్ ఆల్సో డివైన్.
0: దాన్ని కూడా బ్రహ్మ స్వరూపంగా భావించండి, అది మీకు మంచి చేస్తుంది.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ, అల్టిమేట్లీ ఇట్ విల్ డూ గుడ్ టు యూ.
0: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ గాడ్ బ్రహ్మన్.
0: దేవుణ్ణి ఏమాత్రం కూడా తిరస్కరించవద్దు.
1: నెవర్ డినై గాడ్.
0: అంతా బ్రహ్మనే, అంతా దేవుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము ఇది తెలుసుకోవలసినటువంటిది, సర్వము శివుడే, సర్వము బ్రహ్మనే, సర్వము విష్ణువే, సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు నో ఇన్ శివరాత్రి మెసేజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ శివం, ఎవ్రీథింగ్ ఈజ్ విష్ణు, ఎవ్రీథింగ్ ఈశ్వర, ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ది గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటున్నది.
1: ఫర్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

0: దట్ ఇఫ్ ఇట్ ఈస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి నోన్ దట్ ఇఫ్ ఇట్స్ నాట్ నోన్ ది అదర్ థింగ్స్ విల్ నాట్ బి నోన్ ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్ బీయింగ్ హూ నోస్ ది స్పిరిచువాలిటీ.
1: మానవ జీవితంలో ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: భౌతిక శరీరము జడము.
0: The physical body is inert.
1: ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక చేత ఏర్పడేటువంటిది.
0: This is formed because of the combination of matter.
1: ఇనుము సబ్బు సున్నము నీరు సీసము ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాజ్ ఐరన్ ద సోప్ లైమ్ వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను దుఃఖములను విచారములను ఆనందములను భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self, it creates the pain, pleasure, all the happiness and the misery.
1: Kanuka sukshma shariramainatunti yok ee swapnavastha yandu idi antey kodunu mayaga sankalpam cheta sarva srushti kodunu jarugutundadi.
0: And therefore in the state of dream the entire is one of illusion and imaginary. And so it is illusory.
1: ఇవి అప్పటికి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి.
0: It appears to be all truth at that particular moment of time.
1: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు లేనిదానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
0: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ అండ్ ద క్యాసల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: ఇది కేవలము సత్యమనగా జాగ్రత్త సుషుప్తులు ఎందుకు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
0: ఇఫ్ దే ఆర్ రియల్లీ ట్రూ దే షుడ్ బి చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్ ద వేకింగ్ డ్రీమింగ్ అండ్ ద డీప్ స్లీప్.
1: త్రికాల భాగ్యం సత్యం కానీ ఇది త్రికాలము ఎందు లేదు.
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ బట్ సచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్.
1: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
0: అండ్ హెన్స్ the subtle body is compared to illusion.
1: Inka karana dehamu idi kevalamu pratibimbame.
0: Next comes the causal body which is just the reflection.
1: Yeni pratibimbamu.
0: So what is it that is reflection?
1: Mahakaranam yokka pratibimbame.
0: It is the reflection of super causal body.
1: కనుక స్థూలము జడము, సూక్ష్మము మాయ, కారణము ప్రతిబింబము, మహాకారణమే పరతత్వము.
0: And therefore, the gross body is inert, the dreaming is just illusive, while the causal body is reflection, while supercausal body is the object.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: Being supercausal, it just appears imaginary in the dreaming state.
1: కనుక మానవత్వంలో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: These are the indications which will make us understand that in the human life, all the three states are present.
1: మనసు, మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూజన్ మైండ్, ఇవన్నీ కూడాను ఇందులోనే ఇమిడి ఉన్నవి.
0: Within the human life, all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము, చూడటము, అనుభవించటము, ఆనందించటము సర్వం కూడా జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: This mind in the waking state watches, listens, experiences and delights.
1: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: This mind is bound by the limitations of space and time.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా, ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: In deep sleep state, it remains just a reflection.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: As it is entirely the creation of the mind, it is called super mind.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటది.
0: It is related to the time alone.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడాను అందులో గోచరించవు.
0: No factors such as time and responsibility are apparent.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
0: A small example. Tonight, you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
1: ఇక్కడ కాలము, కర్మ, కారణ, కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: Here, you have the effects, all the four factors of the mind, the time, the cause, effect and the result.
1: ఎక్కడ పోయావు? రైల్లో పోయావు.
0: How did you go? You boarded the train.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: How long did you took? 12 hours of time.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: How did you reach there?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: Where did you go?
1: బొంబాయి చేరావు.
0: You reached Bombay.
1: ఈ చేరడానికి కారణం ఏమిటి?
0: What is the reason for reaching?
1: అక్కడ ఏదో ఒక ఆఫీసులో పని జరిగింది.
0: You have got some work in the office.
1: కాలము,
0: time,
1: కర్మ,
0: action,
1: కర్తవ్యము,
0: responsibility,
1: కారణము
0: and cause.
1: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
0: The combination of all the four is the mind.
1: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
0: You dream in the night.
1: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
0: In the dream you reached Bombay.
1: అన్ని దృశ్యములను చూచావు.
0: You have seen that.
1: ఆనందించావు.
0: You delighted.
1: కానీ ఇందులో కాలము, కర్మ, కారణము, కర్తవ్యము నాలుగు లేదు.
0: Here in the dream there's no cause, there's no time, there's no result.
1: ఈ స్వప్నములో ఎట్ట నీవు వెళ్ళినావు?
0: In dream how did you go, travel?
1: ఏ కాలంలో వెళ్ళినావు?
0: What time you went?
1: ఏ కారణంతో వెళ్ళావు?
0: What is the reason?
1: ఏమి అక్కడ జరిగింది?
0: How did it happen?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: అన్ని ఒక 5 నిమిషముల్లోపల జరిగిపోయింది.
0: Everything happened within 5 minutes of time.
1: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము, విచిత్రము.
0: This is mystery and the peculiarity of the nature of the mind that shapes.
1: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
0: This is called super mind.
1: ఈ సూపర్ మైండ్ కు కాల, కర్మ, కారణ, కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
0: The super mind has no such factors like the time, the space, the cause.
1: చిత్రంబులు,
0: peculiar,
1: త్రైలోక్య పవిత్రంబులు,
0: they are sacred for all the world.
1: వృజాలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. ఇవి చాలా విచిత్రమైనటువంటివి. ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు,
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్.
1: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
0: దేర్ఫోర్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ దట్ విచ్ క్రియేట్స్ దట్ విచ్ ఎక్స్పీరియన్సెస్ దట్ విచ్ డిలైట్స్ ఆల్ హ్యాపెన్స్.
1: జాగ్రత్తలో 40 సంవత్సరము జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషములో జరిగిపోతుంటాయి.
0: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ స్ప్రెడ్ ఓవర్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ విల్ జస్ట్ పాస్ ఆన్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్ ఇన్ డ్రీమ్.
1: దీనికి చిన్న ఉదాహరణము,
0: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు,
0: యు ఆర్ బోర్న్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: నీకు 25 సంవత్సరం అంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు,
0: యు స్టడీడ్ ఫర్ 20 ఇయర్స్.
1: తరువాత 25వ సంవత్సరం లోపల వివాహము జరిగింది,
0: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యు మ్యారీడ్.
1: 30వ సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు,
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యు హావ్ సన్.
1: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
0: యు ఎడ్యుకేట్ యువర్ సన్,
1: అతన్ని విదేశాలకు పంపుతున్నావు,
0: అండ్ యు ఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
1: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
0: హౌ లాంగ్?
1: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
0: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బి గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
1: కానీ రాత్రి నిద్రించావు,
0: బట్ యు స్లెప్ట్ ఇన్ ద నైట్.
1: 3 గంటలకు నీవు లేచావు,
0: యు గాట్ అప్ అట్ 3 o'clock.
1: కాలకృత్యములు తీర్చుకున్నావు,
0: తిరిగి
1: 3-5 నిమిషములలో తిరిగి వచ్చి పండుకున్నావు.
0: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
1: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది,
0: అట్ 3:10 యు హ్యాడ్ ఎ డ్రీమ్.
1: ఏమిటి ఆ స్వప్నము?
0: వాట్ ఇస్ ద డ్రీమ్?
1: నీవు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు ఆర్ బోర్న్,
1: నీవు విద్యాభ్యాసం చేసినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: వివాహం జరిగినట్టు,
0: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్,
1: కుమారుడు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
0: As if you are sending your son abroad, all the happenings appear.
1: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరములు జరిగింది.
0: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
1: స్వప్నావస్థలో ఒక 2 నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా.
0: But in a dream, all these things happened just in 2 minutes of time.
1: జాగ్రత్త కాలము 40 సంవత్సరములు అయినప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆల్ ద హ్యాపెనింగ్స్ హ్యాపెన్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 40 ఇయర్స్ వైల్ ఇన్ డ్రీమ్ జస్ట్ 2 మినిట్స్.
1: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది
0: దట్ విచ్ హ్యాపెన్స్ ఇన్ 2 మినిట్స్ ఇన్ డ్రీమ్
1: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
0: ఇట్ జస్ట్ బికమ్స్ ఎ మోమెంట్ ఇన్ ద కాసల్ స్టేట్.
1: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
0: సో ద డ్రీమింగ్ స్టేట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: కాలకర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి యొక్క అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
0: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
1: కనుక సహజ మనసు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
0: And therefore, the natural mind, the super mind, is highly powerful.
1: ఇంకా మూడవది higher mind.
0: The third one is higher mind.
1: ఇది నిద్రావస్థ, సుషుప్తి time.
0: This is the state of deep sleep.
1: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
0: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్ సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇంద్రియములు లేవు,
0: నో సెన్సెస్.
1: ఎట్టి అనుభూతులు లేవు,
0: నో ఎక్స్పీరియన్సెస్.
1: కానీ
0: బట్
1: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
1: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
0: ఇన్ ద డీప్ స్లీప్ After you wake up and you say that, I had a sound sleep.
1: ఇది హాయిని అందించేటువంటిది.
0: It gives all the comfort.
1: ఎట్టి అనుభూతులను అందించక,
0: without giving an experience,
1: కేవలం సుఖానందమును చేకూరుస్తుంది.
0: It confers all the happiness of sound sleep.
1: కేవలం సుఖము ఆనందము ఇంద్రియాతీతమైనటువంటిది, మనస్సుకు అతీతమైనటువంటిది.
0: Happiness and bliss, truly speaking, is beyond the mind.
1: ఈ గాఢ నిద్ర యందు జరిగినటువంటిది కేవలము ప్రాణమున్నది.
0: In deep sleep state there is life.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: In deep sleep there is no mind.
1: మనసు లేనప్పుడు సుఖ దుఃఖములు లేవు.
0: When there is no mind there is neither pleasure
1: nor pain. సుఖ దుఃఖములు లేనప్పుడు ప్రపంచమే లేదు.
0: When there is no pleasure and pain there is no world.
1: కేవలం ఒక్క ఆనందం మాత్రమే ఉంటుంది.
0: Only bliss remains.
1: నీకు తెలుసును.
0: You know that.
1: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
0: ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ యూ డు నాట్ నో వాట్ ఇస్ ప్లెజర్.
1: కారణం ఏమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
0: వాట్ ఇస్ ద రీజన్? దేర్ ఇస్ నో వరల్డ్ దేర్.
1: ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది?
0: వెన్ డు యూ ఫైండ్ ద వరల్డ్?
1: ఎప్పుడు మనకు సుఖ దుఃఖములు అనుభవానికి వస్తాయి?
0: వెన్ డు యూ ఎక్స్పీరియన్స్ ప్లెజర్ అండ్ పెయిన్?
1: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
0: వెన్ యూ హ్యావ్ ద మైండ్ ద ప్లెజర్ పెయిన్ వరల్డ్ విల్ ఫాలో యూ.
1: కనుక గాఢ నిద్ర యందు మనస్సే లేదు.
0: సో ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ బియాండ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ హయ్యర్ మైండ్.
1: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణదేహంతో కూడినటువంటిది.
0: దిస్ హయ్యర్ మైండ్ రిలేట్స్ టు ద కాజల్ బాడీ.
1: ఇది కారణము.
0: దిస్ ఇస్ ద కాజ్.
1: కానీ
0: బట్
1: కర్త ఒకడున్నాడు.
0: బట్ దేర్ ఇస్ వన్ డూయర్.
1: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ కాజ్.
1: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: రీజన్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
1: కారణము దైవము, కార్యము జగత్తు.
0: కాజ్ ఇస్ డివినిటీ, ది ఎఫెక్ట్ ఇస్ ది యూనివర్స్.
1: ఈ కారణము ఎవరు?
0: కాజ్
1: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: దట్ ఈస్ ద డివినిటీ.
1: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉండాలి.
0: This main cause, the divinity, is responsible for all the activity.
1: దీనిని illuminated mind అన్నారు.
0: This is called illuminated mind.
1: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతకుడను వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
0: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్ దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
1: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
0: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
1: అది పురుషత్వము.
0: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
1: పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము.
0: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
1: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
0: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సీక్రెట్.
1: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
0: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
1: అది దైవత్వము.
0: దట్ ఈస్ డివినిటీ.
1: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
0: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
1: ఈ పురుషత్వమునందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటాది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ, ఐ.
1: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది?
0: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్?
1: సర్వ జీవులు ఎందు ఉంటుంది.
0: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుని వరకు ఉంటుంది.
0: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుండాలి.
0: ఫ్రమ్ ఎ బిగ్గర్ టు ఎ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
0: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ, ఐ.
1: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
0: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్ ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
0: దెర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ ది సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
1: ఇదే మహాపురుష తత్వము.
0: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
1: పురుష అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై పురుష?
1: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
0: పురుష ద మేల్ ఇస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
1: ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పుం పుం అనగా దేహమనేటువంటి పురమునందు నాకాశిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
0: పుం మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ, దట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: పుం అనగా పురుషత్వము.
0: పుం స్టాండ్స్ ఫార్ మ్యాన్.
1: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
0: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
1: దేహమునకు పురము అని పేరు.
0: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
1: పురమునందు నివసించేటువంటిగా వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
0: సిన్స్ ఈస్ ది ఇన్ డ్వెల్ ఇన్ పుర హీస్ కాల్డ్ పురుష.
1: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ దర్ మ్యాన్ ఎ ఉమెన్ బట్ ది వెస్చర్ ఇస్ సేమ్.
1: అవస్థాత్రయములు అన్ని కూడా ఒక్కటే.
0: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.
1: గుణముల యొక్క ప్రభావము కూడా ఒక్కటే.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
1: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
0: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్,
1: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
0: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
1: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోపడుతుంది.
0: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
1: కనుక కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
0: అండ్ దెర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
1: రొట్టుగా అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
0: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్.
1: దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
0: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
1: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్
1: టు బాడీ. దేహములే,
0: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
1: కనుక ప్రతి దేహమునందు కూడాను
0: ఇన్ ఎవ్రీ బాడీ
1: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
1: ఈ ప్రపంచమంతా కూడాను,
0: దిస్ ఎంటైర్ వరల్డ్,
1: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
0: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
1: కనుక కారకుడు పరమాత్ముడే.
0: The main cause is God himself.
1: కార్యమే ఈ ప్రపంచము.
0: This entire cause is this
1: ఈ కారణ కార్య స్వరూపమే ఈ యొక్క విశ్వము.
0: The effect, the relationship between cause and effect is universal.
1: సమస్త విశ్వమునందు కూడాను ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణములు చేరి ఉంటున్నాయి.
0: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
1: ఇది ప్రతి మానవునికి నిత్య అనుభూతిలో తాను ఆనందించేటువంటివి.
0: These are present in the daily experience of every man.
1: Panchabhutamulu,
0: the five elements.
1: Panchakoshamulu,
0: five sheets.
1: Panchendriyamulu,
0: the five senses.
1: Panchapranamulu,
0: the five life.
1: Manasu, buddhi, chittamu, ahankaramu,
0: the mind, the intellect.
1: Ivanniyu cheti 24 tattvalu avutayi.
0: All this comes to 24.
1: Ee 24 tattvalu topala sancharinchetundi mahapurushudu 25va vaadu avutadu.
0: In all the 24 aspects, the one that dwells is the all divinity.
1: Kalupune 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
0: సో హ్యూమన్ బాడీ హెస్ గట్ ఆల్ దీస్ 24 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
1: ఈ దేహమును 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నావో ప్రపంచమునందు కూడా అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
0: జస్ట్ ఎస్ ది 25 ఆస్పెక్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ దేహ, ఆల్ దీస్ 25 ఆర్ ప్రెసెంట్ ఇన్ దేశ ద కంట్రీ.
1: ఈ బింబ ప్రతిబింబములో ఎట్టి భేదములు లేవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: కానీ
0: బట్
1: మానవ దృష్టి యందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
0: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హి ఫైండ్స్ వేరియేషన్.
1: ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే.
0: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
1: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
0: We do not understand the secrets of this delusion and hence we suffer.
1: దీనిని రామదాస్ చెప్పాడు.
0: This what Ramdas said.
1: పాటు అయినది చెట్టురా,
0: it is the tree that's decayed.
1: పట్టు అయినది కొమ్మరా,
0: it is the branch that you hold on.
1: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
0: If you just leave that hole you will certainly reach Brahman.
1: సారమైనది చమురురా,
0: the essence is oil.
1: సత్యమైనది ఒత్తిరా,
0: the truth is the wick.
1: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
0: When the light is put off nobody will follow you.
1: కోట ఏడు చుట్టురా,
0: there is fort all around.
1: కోట లోపల తోటరా,
0: there is a thief within.
1: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
0: How to reach that, how do you know that path?
1: మాయ 25 మర్మములతో కూడి మాయ మాయ మాయ మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
0: This entire nature is but an illusion with all the 25 aspects. Everything is illusion.
1: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడాను వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: In the waking state, we see, we listen, we experience.
1: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
0: In sleeping state, in the dream, you dream there.
1: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
1: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
0: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
1: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
0: యు కన్సిడర్ ద డ్రీమ్ యాజ్ రియాలిటీ.
1: ఆ స్వప్నం ఎంతవరకు?
0: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్?
1: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
0: ద మూమెంట్ యూ వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
1: అది సత్యమా, ఇది సత్యమా?
0: Is that the truth or is this the truth?
1: ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
0: This is a day dream, that is a night dream.
1: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
0: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: జనక చక్రవర్తి మహాజ్ఞాని
0: కర్మయోగి ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి
1: దేహభ్రాంతి లేనిటువంటి వాడు
0: ఇస్ ద వన్ హూ హ్యాస్ నో బాడీ ఫీలింగ్
1: రాత్రి భుజించి
0: after taking food in the night
1: yeno mantrulato sampratistu untunnadu
0: he was consulting his ministers
1: tachchame gaadha nidra pravesinchindi
0: immediately he got sleep
1: akkadike bed teppinchi maharajuku abhyantaramu kaani aatankamlu kaani kalakunda undalani akkade pavalimpa chesaru
0: not to give any kind of inconvenience all brought bed for the emperor to lie down
1: kontha sepatiki ayyetappatiki
0: after some time
1: lechadu
0: he got up
1: adi nijama idi nijama అది నిజమా ఇది నిజమా అని కలవరిస్తూ ఉంటున్నాడు
0: హి స్టార్టెడ్ రిపీటింగ్ ఇస్ దట్ ట్రూత్ ఇస్ దిస్ ట్రూత్
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా
0: వెన్ ఎవ్రీవన్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హి హస్ నో రిప్లై బికాజ్ హి వెంట్ ఆన్ రిపీటింగ్ ఇస్ దట్ ట్రూ ఇస్ దిస్ ట్రూ
1: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి ఒక చక్రవర్తిని చూచి మంత్రులను పిలిపించారు
0: వాచింగ్ ది ఎంపరర్ ఇన్ దట్ స్టేట్ అదర్ పీపుల్ వర్ సమ్
1: ఎవరేమి ప్రశ్నించినప్పటికి నో రిప్లై అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా
0: ఫర్ ఎవ్రీవన్స్ క్వశ్చన్స్ హి హడ్ నో రిప్లై ఇస్ దట్ ట్రూ ఇస్ దిస్ ట్రూ దట్స్ ద థింగ్ హి రిపీటెడ్
1: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమని మహారాణి గారిని కూడా పిలిపించాడు
0: with the thought that he might reply the queen was asked to appear there
1: chakravarti emiti mee vichitramu enduku ee vidhanga antunnaru edi anni meer chucharu ani aneka prashnalu vesindi paapu rani garu
0: the queen started questioning emperor what is that you dreamt what is that you have seen
1: rani kaadu right kaadu evvaru ochina ee jawabu ledu adi nijama idi nijama
0: no matter queen or farmer no reply is that true is this true
1: tirigi vasishtha maharishini pilipincharu
0: then saint vasishtha was to come there
1: అతను యోగ దృష్టితో చూచాడు
0: జస్ట్ విజువలైజ్డ్
1: అతను జవాబు చెప్పాడు మహారాజా
0: దెన్ హీ గేవ్ రిప్లై
1: అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు
0: హీ సెడ్ ఓ కింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ దిస్ ఈస్ నాట్ ట్రూ బట్ యు ఆర్ ట్రూ
1: స్వప్నంలో నీవు అనుభవించావు కొన్ని
0: యు ఎక్స్పీరియన్స్ ఇన్ ది డ్రీమ్
1: జాగ్రత్తలో కొన్ని అనుభవించావు
0: ఇన్ వేకింగ్ స్టేట్ యు డ్రీమ్
1: జాగ్రత్తలో స్వప్నం లేదు
0: in that waking state there is no dream
1: swapnamlo jagrata ledu
0: in dream there is no waking
1: jagratalo nee unnavu swapnamlo na nee unnavu you are truth
0: in the waking state you are there in the dreaming state you are there you are true
1: kanukane jagratalo swapnam ledu swapnamlo jagrata ledu
0: therefore there is no dream in the waking state
1: jagrata swapnamlo endu rendu vitti endu kudunu anubhavinchina vaadu neeve
0: the experience are in both the states
1: you are omnipresent
0: so you are omnipresent
1: anaga మానవత్వం అనేటువంటిది ఆమ్నిప్రెజెంట్ దివ్యమైనటువంటి ఒక జీవితము
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ లైఫ్ ఆమ్నిప్రెజెంట్
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలముగా మనం అనుసరించకూడదు
0: వి షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమెరల్ టెంపరరీ
1: ఈ వర్తమానంలో మనం ఉందామని భ్రమించకూడదు
0: వి షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ది ప్రెసెంట్
1: భవిష్యత్తులో ఉన్నాము
0: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్
1: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలమునందు ఉంటున్నాము
0: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ
1: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి
0: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్ దే ఆల్ డిస్క్రైబ్
1: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము
0: వి కాల్ దట్ గాడ్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
1: కాదు మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు
0: నో మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం
0: ఇస్ పర్మనెంట్ అన్సలీడ్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్
1: ఇవన్నీ కూడా కావలం కేవలం మానవుడు ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలన చేయాలి
0: మ్యాన్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ బికాజ్ ఆఫ్ వీక్నెస్ లో బట్ హిస్ డివైన్ వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దట్ ఫీలింగ్
1: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు
0: అండ్ ఇండివిజువల్ మే అకంప్లిష్ మెనీ పవర్స్ అండ్ మే లెర్న్ మెనీ
1: విద్యలంతా ఎక్కడ నుంచి వచ్చాయి
0: where from the different forms of education
1: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు
0: because he could accomplish wholeheartedly
1: ఉన్నప్పుడు ఏ మాత్రం కూడాను ABCDలు కూడా రావు
0: at the time of birth he would not have any accomplishment
1: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు
0: out of the steadfastness he can achieve anything
1: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి
0: But how far our life travels?
1: నేను నా కుటుంబము, నేను నా కుటుంబము, ఇటువరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
0: Our life travels only between the two positions, I and my family.
1: స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
0: It's full of selfishness and self-interest.
1: నేను నా కుటుంబము తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది.
0: Beyond I and my family, there is society.
1: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ, నీవెక్కడ?
0: When there is no society, where are you and your family?
1: Society varaku manam prayanam cheyatam ledhu.
0: We are not travelling up to the position of society.
1: Kanukane manilo undinatundi divyattanni manam artham chesukolekapothunnam.
0: So we are not able to understand the divinity within us.
1: Neevu prapanchanni premistunnavu.
0: You love the world.
1: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు. ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు. దేనికోసం కోరుతున్నావు?
0: వాట్ ఫార్?
1: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
0: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద
1: సేక్ ఆఫ్ ద వరల్డ్ సుఖం కోసం నీవు ప్రపంచాన్ని ఆశించటం లేదు.
0: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్
1: నీ సుఖ నిమిత్తమై నీవు ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
0: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్
1: నీ క్షేమ నిమిత్తమై నీవు ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
0: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ
1: నీ క్షేమం ఉంటప్పుడు నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్
1: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ సమాజము.
0: దట్ వరల్డ్ వెరీలీ ఇస్ అవర్ సొసైటీ
1: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
0: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్
1: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజం వరకు ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
1: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
0: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
1: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము, ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ సమాజం అనేటువంటి ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
0: ఎవ్రీ మ్యాన్ టుడే హాస్ గాట్ దిస్ నారో ఫీలింగ్ ఐ అండ్ మై ఫ్యామిలీ. హీ డస్ నాట్ రికగ్నైజ్ ద సొసైటీ.
1: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి అందించుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
0: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ద సొసైటీ ఎస్పైరింగ్ టు ద సెక్యూర్ సొసైటీ,
1: సమస్త విచారములకు, సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
0: ఫర్ ఆల్ ద లాసెస్, ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎంగ్జైటీస్ దట్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇస్ ది
1: అబ్సెన్స్ ఆఫ్ లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థనను ప్రారంభిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే ఆఫర్డ్ ప్రేయర్ విత్ లార్జ్ హార్టెడ్నెస్ సేయింగ్ దట్ ఎంటైర్ యూనివర్స్ బీ హ్యాపీ.
1: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనేది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
0: ఐ హావ్ సీన్ గాడ్.
1: ఎక్కడ చూచావు?
0: వేర్ హావ్ యూ సీన్?
1: స్వప్నంలో చూచావా?
0: హావ్ యూ సీన్ ఇన్ ద డ్రీమ్?
1: ఎక్కడ సినిమాలో చూచావా?
0: ఆర్ హావ్ యూ సీన్ ఇన్
1: టీవీలో చూచావా?
0: ఆర్ యూ హావ్ సీన్ ఇన్ టీవీ?
1: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
0: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానమైనటువంటి ఎక్కడ ఉంటుండాలి?
0: Where does this ignorance lie?
1: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
0: The ignorance is absolute ignorance.
1: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
0: If you cross this narrow ignorance and reach the point of society, then you will have that.
1: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
0: There's wide scope if you understand these small factors.
1: నీవు నీ కుటుంబమే గనైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కదా.
0: You and your family, if they are important, you can as well live in a forest.
1: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
0: Why do you construct house in this big city?
1: ఈ సమాజంలో మనం జీవించడం చేత
0: because you live in society
1: అనేక అనుభూతులు,
0: many experiences
1: అనేక విధమైనటువంటి అనుకూలములు,
0: many conveniences
1: అనేక విధమైనటువంటి విశాలతలు,
0: many other
1: comforts ఆవిర్భవిస్తాయి.
0: They come.
1: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
0: Therefore we live in society.
1: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
0: అండ్ దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఎక్స్పాండ్.
1: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు,
0: వన్ ఇండివిజువల్ రిమైన్స్.
1: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా జరపడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీడ్ ద లైఫ్ ఆల్ అలోన్.
1: వివాహం ఆడతాడు,
0: హీ గెట్స్ మ్యారేజ్,
1: ఇద్దరు అవుతారు,
0: దే బికమ్ టూ.
1: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురు అవుతాడు,
0: హావ్ ఎ సన్, దే
1: బికమ్ త్రీ. కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు,
0: దెన్ అనదర్ సన్ ఫోర్.
1: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు,
0: వెన్ హీ గెట్స్ మ్యారేడ్ హిస్ డాటర్.
1: వివాహం ఆడేటప్పుడు తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుడి తల్లి వస్తారు, అల్లుడి తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు, ఇంకా అనేక మంది చేరిపోతుంటారు. ఒకదాని కొట్టి చేరిపోతుంటుండాలి ఇదంతా.
0: వెన్ ద డాటర్ గాట్ మ్యారీడ్, ద సన్ ఇన్ లా అండ్ దేర్ ఫ్యామిలీ.
1: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత,
0: దిస్ ఎక్స్‌పాన్షన్ ఇస్ ఇంపార్టెంట్.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదము, సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. సహనా భవతు ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
0: The Veda said with in a convenient way.
1: ఇంత విశాలమైనటువంటి దానిని వేదం బోధిస్తూ వచ్చింది.
0: వేద థాట్ ఇన్ ఎ బ్రాడ్ సెన్స్.
1: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
0: ద నేరో మైండెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ పోర్ట్రేడ్ ఇన్ దట్ వే.
1: సత్యమైనటువంటి వేదం యొక్క స్వభావము విశాలత్వమే.
0: ట్రూ నేచర్ ఆఫ్ వేద ఇస్ వాస్ట్నెస్.
1: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
0: What did Veda teach in the first instance?
1: Kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi telisukunna telivini poshinchudam.
0: Let us develop all the intelligence that we acquired by living
1: together. Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
0: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
1: Idi anekattamlo unnatundi ekattamu.
0: This is unity in diversity.
1: Idi upanishad yokka saramu.
0: This is the essence of Upanishad.
1: కనుక సర్వ వేదాంత సారమంతా కూడా ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
0: Therefore the essence of Veda can be said in one
1: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
0: The feeling of oneness is divinity.
1: ఇది ఏ సరైన అద్వైతము.
0: This is non-duality.
1: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటి తత్వం అసి ఇది అద్వైతం.
0: What we experience in the world, tatvamasi, that thou art, is non-duality.
1: Aham brahmasmi.
0: I am the Brahman.
1: Idi advaitamu antunnamu.
0: We say it is non-duality.
1: Idi chala murkhatvamu, advaitam kadidi.
0: It is foolishness.
1: Idi dvaitame.
0: It is dualism.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
0: We say, I am the Brahman. You say, I. But there is Brahman on the other hand.
1: I am Brahma. నేనే బ్రహ్మను.
0: You say, I am Brahma.
1: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదు ఇక్కడ.
0: Now here there are two, I and Brahma, not one.
1: ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లా అవుతుంది?
0: ఇట్ ఈస్ డ్యువలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ డ్యువలిజం?
1: ఏకాత్మ భావమే అద్వైతం.
0: దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యువలిజం.
1: ఒకే ఆత్మ సర్వులు యందు ఉంటుందది.
0: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్.
1: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
0: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
1: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
0: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
1: దేహమనే బల్బు లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఉంటా ఉంటుందది.
0: ద బాడీస్ బల్బ్స్ ఆర్ వెరీ ఇన్ వోల్టేజ్.
1: కానీ కరెంట్ ఒక్కటే.
0: బట్ కరెంట్ ఇస్ వన్.
1: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
0: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇస్ నాన్ డ్యువలిజం.
1: ఇది ఏ విశ్వస్వరూపము.
0: దిస్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
1: ఇది ఏ మానవత్వం యొక్క విశిష్టత.
0: దిస్ ఇస్ ది సిగ్నిఫికెన్స్.
1: ఇది ఏ దివ్యత్వం యొక్క అనుభూతి.
0: దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివినిటీ.
1: ఇది అద్వైతం యొక్క సారము.
0: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించేవారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
0: టుడే దెర్ ఆర్ నన్ టు టీచ్ నాన్ డ్యువలిజం. దెర్ ఆర్ నన్ టు లిసన్
1: టు ద భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ డిఫరెన్సెస్ ది హేట్రెడ్ ఇస్ అమంగ్.
1: మీ మతము నా మతము ఈ మతముల యొక్క దీంట్లో మతం చెల్చుకుంటున్నారు.
0: We say this is my religion mata and therefore they turn mad mati.
1: Mana daivattamu matamullo ledu matullo untundadi.
0: The divinity is not in mata religion, it is in mati.
1: Matamulanni cheri manchine bodhinche.
0: All religions together taught good.
1: Telisi meligavalanu telivitoda.
0: You should move about intelligently.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If minds are good, which religion is bad?
1: Mana matulu chedipovatam chetane matamulu paina kodanu chedda bhavani pracharam chestunnam.
0: Because our minds are perverse mad.
1: Evaru matamulu deeni paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
0: The one who propagates hatred is mad one.
1: Kanuka vishalamainatunti bharatiya samskruti,
0: the Indian culture which is so broad,
1: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత,
0: ది ఇన్ఫినిట్ శాంక్టిటీ,
1: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము,
0: ది యూనిటీ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్,
1: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: టీచర్స్ డివినిటీ,
1: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
0: ఇట్ ఫాలోస్ వన్నెస్.
1: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
0: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
1: మన మానవత్వము మసిగల్చిపోయింది.
0: అండ్ దేర్ఫోర్ హ్యుమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
1: మానవత్వమే లేకుండా పోతుంటుండాలి.
0: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
1: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
0: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
1: ఇది మానవతామని ఒక పరిణామము.
0: దిస్ ఇస్ ది ప్రోగ్రెస్ నౌ.
1: ఇది కాదు మన పరిణామము.
0: దిస్ ఇస్ నాట్
1: ఆధ్యాత్మిక పరిణామము.
0: ద స్పిరిచువల్ ప్రోగ్రెస్,
1: ధార్మిక పరిణామము,
0: ద ప్రోగ్రెస్,
1: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
0: దిస్ వీ షుడ్ ఎస్పైర్.
1: ఈనాడు మనము
0: టుడే
1: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
0: Today we have to protect the world.
1: దేశాన్ని రక్షించాలి.
0: We have to protect the country.
1: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
0: We go on teaching the same thing.
1: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
0: This is a big ignorance.
1: దేశాన్ని రక్షించడక్కర్లేదు.
0: You need not protect the country.
1: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
0: You need not protect the country.
1: రెండింటికి ఆధారమెట్టి సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
0: You protect truth and righteousness, the entire universe will be protected.
1: ప్రపంచమంతా కూడాను భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి యందు ఆధారపడి ఉంటుండాలి.
0: Therefore Indian culture rests on these two, speak truth and do righteousness.
1: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కానీ జగత్తును కాదు.
0: So you have to protect the truth and righteous conduct, not the world.
1: ee naadu bulb velugutu undali, light manaku kanipistuntundali.
0: And today the bulb illuminates, we see the light.
1: Kaani veligedi bulb ani manam ajnananga manam uchcharistunnamu.
0: But out of ignorance we say that it is the bulb that illuminates. It's not the bulb that illuminates.
1: Current.
0: It is the current.
1: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
0: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేసిక్.
1: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
0: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిక్.
1: ఆధారం చాలా ప్రధానము.
0: ద బేసిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
0: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిక్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
1: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
0: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిక్, హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్?
1: టంబ్లర్ ఆధారము, నీరు ఆధేయం.
0: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
1: కనుక దైవమే ఆధారము, జగత్తే ఆధేయము.
0: సో గాడ్ ఈజ్ ఆధార, ద జగత్ ఈజ్ ఆధేయ.
1: కనుక భగవంతుడు జగత్ అంతా కూడాను కార్యకారణ స్వరూపులే.
0: సో గాడ్ ఇన్ అండ్ ద వరల్డ్ has got the relationship of cause and effect.
1: విశ్వ స్వరూపమే.
0: The entire universe is the form of
1: ఇలాంటి జీవ బ్రహ్మ ఐక్యానుసంధానాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: We have to understand the principle of unison between the individual and the divinity. అనేక
1: జన్మల నుండి కూడాను మనము ఈ దేహప్రాంతిని మనము పోషించుకుంటూ వస్తున్నాము.
0: Over many long births previously we have been developing
1: ఈ మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
0: This we take it as a practice.
1: ఇది ఆచారములు కానే కాదు.
0: There are no practices.
1: ఇవన్నీ అనాచారములే.
0: There are not practices, bad practices.
1: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోన ఉన్నాడు, రక్తంలోన ఉన్నాడు, రాణిలోన ఉన్నాడు, రాజులోన ఉన్నాడు.
0: So God is present in a stone, in an emperor, in an individual.
1: అన్ని భగవత్ స్వరూపమే.
0: Everything is the form of God.
1: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్డ్.
1: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
0: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఆల్.
1: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
0: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి ఎనీథింగ్ బ్యాడ్?
1: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
0: ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
1: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
0: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ టైం. కానీ
1: సత్యస్వరూపం ఒక్కటే.
0: బట్ ద ట్రూత్ ఈస్ వన్.
1: ఫలమును తిన్నాము.
0: You have eaten fruit.
1: Palamu manchi antunnamu.
0: You call the fruit.
1: Ee palame repadi dinu oka malam maaripoyindi.
0: The very fruit that you have eaten.
1: Palamu chedda antunnamu.
0: Becomes feces tomorrow.
1: Ee ajnanamu.
0: You call it bad, it's ignorance.
1: Oh pichivada. ఆ ఫలమనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
0: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
1: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
0: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్, గివింగ్ యూ ఆల్ ద గుడ్.
1: చెరకు పిప్పి.
0: ద షుగర్ కేన్ ఇస్ జస్ట్ ద పిల్.
1: అది చెడ్డది అనుకుంటున్నాము.
0: యూ కాల్ ఇట్ బ్యాడ్.
1: కానీ నీకు రసం అందించింది.
0: బట్ ఇట్ హెస్ గివెన్ ద జ్యూస్.
1: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
0: అండ్ ది షుగర్ కేన్ హెస్ గాట్ ద జ్యూస్.
1: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
0: ద మూమెంట్ యూ స్క్వీజ్.
1: కాబట్టి రసములకు ఆ పిప్పి ఆధారము.
0: Therefore for the juice pulp is the base.
1: Neeru daati tappa nippulo badaveyu. Ee naadu manam rasamunu annukunna tarvata pippini baita paarevestunnamu.
0: Therefore you take the juice and throw away the pulp.
1: Neeru daatin tarvata aa teppanu nippulo vestunnam. Idi ena mana krutagnata?
0: The moment you cross the boat, you put on the
1: nadi daatinchinatvanti padava idiye.
0: This is the boat.
1: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడును ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞత అందించాలి.
0: We have to show gratitude to this boat that has helped us to cross this river.
1: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
0: Today there is no gratitude.
1: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
0: The gratitude,
1: ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
0: The gratitude fell.
1: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
0: The gratitude is
1: మానవత్వం ఎక్కడ ఉంటుండాలి?
0: Then where is human quality?
1: కనుక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
0: So the human quality lies in the divine power.
1: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
0: Because you acquire some forms of education.
1: ఏ విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
0: He is not a low man anyway.
1: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
0: ఇఫ్ యు హావ్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, యు ఆర్ గుడ్.
1: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
0: ద టైమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస.
1: కానీ రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైనా రాదు.
0: బట్ పరమహంస శారదాదేవి ఆర్ ఇల్లిటరేట్.
1: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ అనండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సలు అనేది, ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
0: మెనీ టైమ్స్ వివేకానంద సెట్, స్వామి ఇట్ ఈస్ పెన్షన్, బట్ రామకృష్ణ పరమహంస సెట్ పెన్సిల్.
1: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
0: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్డ్ రెప్యూట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: సత్యమార్గాన్ని అన్వేషించాడు,
0: హీ సచ్
1: సత్యాన్ని దర్శించాడు,
0: హీ విజువలైజ్డ్ ట్రూత్,
1: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
0: అండ్ దేర్ఫోర్ స్పెండ్ ద లైఫ్
1: ఇన్ చేరవలసినటువంటిది నా మాతనే,
0: దట్ వి హావ్ టు రీచ్ దేర్.
1: నేను నా దైవాన్ని నేను చేరాలి,
0: ఐ రీచ్ మై డివైన్,
1: నేను నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
0: ఐ హావ్ గాట్ గో బ్యాక్ టు మై ఆరిజిన్.
1: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది,
0: దట్స్ ఆల్సో టాట్.
1: ఎచ్చట నుండి పుచ్చిటివి నీవు అచ్చటికే గవలను, ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికి నీవు పోవాలి.
0: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
1: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము,
0: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
1: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు
0: రామకృష్ణ పరమహంస. Though he didn't have any formal education,
1: మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
0: But the modern man worships
1: సత్యనారాయణ యొక్క పూజనే చేస్తుంటారు.
0: They go on worshipping.
1: వర్షానికి ఒక్క తూలి సత్యనారాయణ పూజ చేస్తారు.
0: Just they offer worship once in a year.
1: క్షణక్షణము కూడా సత్యనారాయణ వ్రతమే.
0: But every moment is an act of worship.
1: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
0: What is this సత్యనారాయణ వ్రత?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్య స్వరూపం.
0: ట్రూత్ ఈస్ ద హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్యత్ అసత్య రూపం.
0: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఫాల్స్హుడ్ వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
0: టుడే మ్యాన్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్.
1: దీని ఆంగ్లంలో కూడా ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఎక్కడున్నాడు?
0: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్
1: ఆకారం మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు, కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు.
0: ఈజ్ జస్ట్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
1: కనుకనే ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి. సత్య స్వరూపం.
0: ట్రూత్ ఈజ్ ద హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్.

0: ఆకారం మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు.
1: ఈజ్ జస్ట్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
0: కనుకనే ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్.
0: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్.
0: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును, కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ, బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఈజీ మార్గం అయినటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు, కానీ అనేక కష్టములతో, నష్టములతో, దుఃఖములతో, విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్. బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యూ గో టు ద సుప్రీం కోర్టు. ఎన్ని కేసులు
0: ఉండటం వల్ల సుప్రీం కోర్టు పోవాలి?
1: ఫర్ వాట్ ఫార్ షుడ్ యూ గో?
0: ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యూ?
0: కానీ మనం సుప్రీం కోర్టు కాదు, సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
0: అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
1: దట్ ఈజ్ సుప్రీం డివైన్ సెల్ఫ్.
0: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: వి హావ్ టు ఎక్స్‌పీరియన్స్ ద రియల్ హ్యూమన్ ఫామ్.
0: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ద డివైన్ లైఫ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను,
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: ఈ సహజ మైండ్స్,
1: ఇట్స్ నేచురల్,
0: సూపర్ మైండ్,
1: సూపర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: ఓవర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఇల్యూమినేటెడ్
0: మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుడు విశ్వస్వరూపుడు.
1: మ్యాన్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్.
0: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
1: వెన్ యూఆర్ జస్ట్ 5 feet హైట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ యూనివర్స్ ఇన్ యూ?
0: నీవు అమెరికా చూచి వచ్చావు.
1: You have seen America in return.
0: నీవు జపాన్ చూచి వచ్చావు.
1: You have seen Japan.
0: జర్మనీ చూచి వచ్చావు.
1: Seen Germany.
0: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యాన్నంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
1: You sit and close your eyes. You will experience all the scenes.
0: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాను, జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You are so small. But yet how do you expect the Germany, Japan in you?
0: విశాలమైనటువంటి వాడు.
1: You are really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You are broad heart.
0: దేహము చిన్నదే.
1: The body is small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: The stars that shine in the infinite sky.
0: చిన్న అద్దం తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
1: Take a small mirror. That sky is reflected in that mirror.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ అమేజింగ్.
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వం, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చు మనం.
1: ది హోల్ యూనివర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ అమేజింగ్.
0: అదే విధంగా మన హృదయమే అద్దము.
1: సో హార్ట్ ఇస్ అమేజింగ్.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
1: వి కెన్ సీ ది యూనివర్స్ దేర్.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు అనుకుంటే నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యు కన్సిడర్ మీ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.

0: ప్రాప్తి నజంకురం నాస్తి లోభం సమోవ్యాధి. లోభత్వం మనకంటే వ్యాధి మరొకటి లేదు.
1: There's no other disease more than miserliness.
0: వ్యాధి అన్నటువంటిది శరీరమునకు మాత్రమే కాదు.
1: Disease is not limited to the body alone.
0: మానసిక సంబంధమైన ఇంద్రియములకు కూడాను వ్యాధి సంభవిస్తుంది.
1: Disease also you find it affecting the mind and all.
0: లోభత్వం చేత దుర్యోధన దుశ్శాసనాదుడు ఎంతటి పరాభవం పొందిరో మీకందరికీ చరిత్ర ప్రబోధిస్తుంది.
1: The history might have told you that how Dushyasana, Duryodhana were humiliated and ruined themselves because of this greed.
0: Kanuka lobhatvame manavunaku oka deerghamainatundi vyadhi.
1: And hence greed is a long disease.
0: Nayandu lobhatvam ledu naaku etti rogamu raadu.
1: Since I don't have any miserliness in me, well, I will not suffer anyway.
0: నేను ఎప్పుడు కూడాను ఆరోగ్యంగానే ఉంటాను.
1: ఐఎమ్ ఆల్వేస్ హెల్ది.
0: నాస్తి క్రోధం సమోరిపుహి. ఈ క్రోధము కంటే ద్వేషి మరొకటి జగత్తులో కానరాదు.
1: యాంగర్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది ఎనిమీ. యూ డోంట్ ఫైండ్ మచ్ మోర్ దాన్ దట్ ఆఫ్ యాంగర్.
0: నాకెవరిపైన ద్వేషం లేదు.
1: I don't hate anybody.
0: ఎవరు నా పైన ద్వేషం లేదు.
1: In fact, no one has any hatred towards me.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: I love all.
0: అందరూ నన్ను ప్రేమిస్తారు.
1: All love me too.
0: అందరి జీవులు యొక్క ప్రాణము ఒక్కటే.
1: In fact, the life principle is uniform in all.
0: ప్రపంచమనే గృహము ఒక్కటే.
1: In fact, the whole world is one mansion.
0: ఇది విశ్వ కుటుంబంగా ఉండేటువంటి యొక్క సంబంధము.
1: It is a relationship that exists among the members of this family of the universe.
0: కనుక క్రోధమే సర్వ భేదములకు మూల కారణము.
1: Anger is responsible for all differences.
0: కనుక నా యందు ఎట్టి క్రోధము ఎట్టి ద్వేషము నా యందు ఏమాత్రము లేదు.
1: Therefore there is no trace of anger, there is no hatred in me.
0: కనుక అందరూ నా వారి, అందరూ నన్ను ప్రేమిస్తారు.
1: All belong to me, I love them, they love me.
0: నాస్తి దారిద్ర్యవచాత్ దుఃఖం. దుఃఖమనేటువంటిది దరిద్రం చేత దుఃఖం ప్రాప్తిస్తుంది.
1: మిజరీ ఇస్ కాస్డ్ బికాస్ ఆఫ్ పావర్టీ.
0: నేను దరిద్రుడు కాదు.
1: ఐఎమ్ నాట్ పూర్.
0: నా ప్రేమనే నా ధనము.
1: లవ్ ఇస్ మై ప్రాపర్టీ.
0: నా త్యాగమే నా సంపద.
1: The sacrifice is all affluence.
0: ఇట్టి సిరి సంపదలతో ఉన్నటువంటి వారిని నేనెట్ట లోభి అవుతాను.
1: How can I be miserly when I am so rich enough because of love?
0: Kanuka naaku daridram aneetundide ledu.
1: So there's no poverty in me.
0: Ee moodu gunamulu prati vyaktiki athyavasaram.
1: These three qualities are essential for every man.
0: Kanuka nenu ellappudu kudanu aanandanga untuntanu.
1: And hence I'm always in bliss.
0: Vyadhya ledu.
1: There's no sickness.
0: Dveshula kanadaru.
1: No trace of hatred.
0: Daridrama asale ledu.
1: There's no poverty anywhere.
0: Inka naakenduku ee bhedamu?
1: Then what for?
0: Naakenduku ee vicharamu?
1: Why anxiety?
0: Naaku vicharam annade eppudu raadu ledu.
1: I am never worried, nothing whatsoever.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Garga Maharshi.
1: Sage Garga.
0: కౌరవులకు పాండవులకు అందరికి కూడాను గురువుగానే ఉండేటువంటి వాడు.
1: వాజ్ ద ప్రిసెప్టర్ ఆఫ్ కౌరవస్ అండ్ పాండవస్.
0: యాదవుల యొక్క కులగురువు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాజ్ ది హెడ్ ఆఫ్ ది యాదవ క్లాన్.
0: మహాపండితుడు.
1: వాజ్ ఎ గ్రేట్ స్కాలర్.
0: మహాజ్ఞాని.
1: వన్ ఆఫ్ విజ్డమ్.
0: అతను శాస్త్రజ్ఞుడు కూడాను.
1: హి ఇస్ ఆల్ నాలెడ్జబుల్ పర్సన్.
0: యశోదానందుని ఇంటికి పిల్లల నామకరణం నిమిత్తమై వచ్చాడు.
1: He visited the residence of Yashoda and Nanda to name the child.
0: నా చరిత్ర యందు విన్నటువంటి విషయములు నేను ఇక్కడ చూడటం లేదు.
1: I am not showing all that I have heard here.
0: Shukla.
1: Aruna.
0: Pita. అని మూడు రంగులతో అవతారంలో వస్తుంటాయి.
1: ఇన్కార్నేషన్స్ అపియర్ ఇన్ దీస్ త్రీ కలర్స్.
0: కానీ ఈ పిల్లవాడు కృష్ణ కలర్ కలిగి వచ్చాడు.
1: దిస్ న్యూ బోర్న్ చైల్డ్ హ్యాస్ ది కలర్ కృష్ణా కలర్.
0: ఈ రంగుకు తగినటువంటి పేరు కృష్ణ అనే పేరే సార్థకమన్నాడు.
1: అండ్ సో ద నేమ్ కృష్ణ ఇస్ మోస్ట్ అప్రోప్రియేట్ టు ద చైల్డ్.
0: ఈ నామకరణం చేసిన తర్వాత
1: ఆఫ్టర్ క్రిస్టనింగ్ హిమ్
0: అనేక రకములైనటువంటి యొక్క కృష్ణుని యొక్క లీలలను ప్రబోధించి భవిష్యత్తు యొక్క తరంగములను తాను చక్కగా అనువదించి
1: హీ టాట్ మెనీ ఆఫ్ ది మిస్టరీస్ అండ్ మిరకల్స్ అండ్ షేర్డ్ విత్ దెం అండ్ హీ హింసెల్ఫ్ ఎక్స్పీరియన్స్డ్.
0: తాను వెళ్లిపోయాడు.
1: అండ్ హీ రిటర్న్డ్.
0: కొంతకాలమైన తర్వాత
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: తిరిగి
1: అగైన్
0: ఈ గర్గుడు యశోదానందరి ఇంటికి వచ్చి
1: Gargya came to the residence of Yashoda and Nanda.
0: Gopala Balaramulu chuttaniki taanu prayatninchadu.
1: He wanted to meet Balarama.
0: Krishnudu chaala allari pannulu chestu vachadu.
1: Krishna was very mischievous.
0: Illanta tirugutu vastunadu.
1: He went round the whole of the house.
0: Kaani aa pillavaanni oka room lo petti Yashoda ee garguniki swayam paakam chesukovatam vaaduka.
1: Gargya was in the habit of partaking the food prepared by him.
0: Yavaru vondinatvanti bhojanam kodanu thanu bhon cheyadu.
1: The sage does not eat food prepared by anyone.
0: Prati okati swayam paakame.
1: He cooks for himself.
0: Appudu ame padarthamulu ichindi.
1: Then she gave him all the provisions required.
0: Kaalamu charadu.
1: Time is not enough.
0: Naakinta bellamu inta ravva inta paalu ivvandi nenu payasam cheskuntanu annadu.
1: He wanted the jaggery and the flour and the milk in order to
0: అప్పుడు
1: make the pudding.
0: Appudu chakkaram tha manaku ledu.
1: Sugar was not there at that time.
0: Bellam tone anni panulu chusukuneetunti vaadu.
1: All preparations are made out of jaggery.
0: Taanu payasam cheskunnadu.
1: He made a pudding.
0: Oka paathralo posukunnadu.
1: Kept it in a vessel.
0: Adani Vishnu bhaktudu.
1: And he is a devotee of Vishnu.
0: Vishnu namasmaran chesukuntu kurchunnadu.
1: He was chanting the name of Vishnu.
0: రూము లో పెట్టినటువంటి ఈ బాలుడు పరిగెత్తి వచ్చాడు. ఆ గిన్నెలో పాయసం అంతా తాగేశాడు.
1: బాయ్ కృష్ణ వాస్ కెప్ట్ ఇన్ ఎ రూమ్ రన్ ఆల్ ద వే అండ్ స్టార్టెడ్ ఈటింగ్ ఆల్ దిస్ పుడ్డింగ్ కెప్ట్ ఇన్ ఎ వెసల్.
0: ఏదో శబ్దం అవుతుందని గర్గుడు కన్నులు తెరిచి చూచాడు.
1: నోటీసింగ్ ద సౌండ్ అరౌండ్ గర్గ్య ఓపెన్ హిస్ ఐస్ అండ్ నోటీస్డ్.
0: గోపాలుడు తింటూ ఉన్నాడు.
1: ఈసా గోపాల
0: యశోదని పిలిచి, అమ్మా చూస్తివా నీ కుమారుడు నాకు ఆకలి అవుతున్నది, నేను త్వరగా తిందామని విష్ణార్పణ చేశాను కానీ కృష్ణుడు వచ్చి భుజించాడు.
1: అండ్ హీ టోల్డ్ యశోద, సీ ఐఎమ్ వెరీ హంగ్రీ, ఐఎమ్ అబౌట్ టు ఈట్, బట్ మోస్ట్ సర్ప్రైజింగ్లీ కృష్ణ కేమ్ ఓవర్ హియర్ అండ్ స్టార్టెడ్ ఈటింగ్.
0: యశోద చేయి పట్టుకుని లాగి, నాయన అతను పరమ గురువు, మన యాదవుల కంతకుడును పరమ పవిత్రమైనటువంటి ఒక శాస్త్రజ్ఞుడు, అట్టివాడు భుజించకుండా నీవు భుజించడం న్యాయమా?
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ కృష్ణ అండ్ సెడ్ లుక్ హియర్ Gargya is noblest and highly esteemed.
0: Aditi abhyagatulnu aadarinchadamu mana yokka sahaja dharmam.
1: It is our duty and responsibility to honor the guest first.
0: Appudu Krishnudu cheppadu, amma adanu pilavatam vallane nenu vellanu kaani nenu vellaledu annadu.
1: Krishna said, I responded to his prayer and call. I have not gone on my own.
0: Appudu Yashoda Garguni prarthinchindi, swami meer enduku pilcharu maa pillavanni?
1: Then Yashoda prayed to Gargya, Swami, why have you called my son?
0: Amma nenu pilavaledu anna.
1: She said, I have not called him.
0: Tachame Krishna vachi Garga apaddam aadavaddu.
1: Krishna came immediately, don't speak lies Gargya.
0: నీవు ప్రార్థించింది ఎవరిని?
1: హూమ్ హ్యావ్ యూ ప్రేడ్ టు?
0: నన్ని.
1: యూ ప్రేడ్ టు మీ.
0: నీవు ప్రార్థించి భుజించమని చెప్పి ఈనాడు భుజిస్తున్నానని నన్ను వెనుక నెట్టడం ఇది న్యాయం కాదు.
1: యూ ప్రేడ్ దట్ ఐ షుడ్ పార్టేక్ ది ఆఫరింగ్ అండ్ నౌ యూ స్టార్ట్ కంప్లైనింగ్.
0: అప్పుడు గర్గుడు చింతించాడు.
1: Then Gargya thought over.
0: Vishnu Krishnudu rendu kudunu okkate ane satyanni gurtinchadu.
1: He could understand the true Krishna in the form.
0: Vishnuvunu nenu smarinchanu, Krishnudu vachi bhujinchadu.
1: I repeated the name of Vishnu and Krishna has partaken in the offering.
0: Appudu aa bhujinchinatundi seshamanu aa taanu bhujinchi tripti paddadu Gargudu.
1: Gargudu was happy by partaking the remaining food left over.
0: Ilanti paristhitiyendu కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు?
1: When was he born, Krishna?
0: కృష్ణుడు క్రీస్తుకు పూర్వము,
1: బిఫోర్ క్రైస్ట్,
0: 3228వ సంవత్సరము,
1: 3228 ఇయర్,
0: సుగుణ అనేటువంటి ఒక నెలలో,
1: ఇన్ దట్ మంత్ సుగుణ,
0: జూలై 20వ తేదీన,
1: ఆన్ 20th ఆఫ్ జూలై,
0: అర్ధరాత్రి 3 గంటలకు తాను జన్మించాడు.
1: లేట్ ఇన్ ద మిడ్ నైట్ అట్ 3 o'clock హీ వాస్ బోర్న్.
0: ఇప్పుడు 2001,
1: నౌ దిస్ ఇయర్ ఇస్ 2001,
0: దానికి పూర్వము 3228 సంవత్సరాలకు,
1: బిఫోర్ క్రైస్ట్ ఇట్ వాస్ 3228.
0: ఈనాటికి కృష్ణుడి వయస్సు 5229 సంవత్సరములు.
1: ది ఏజ్ ఆఫ్ కృష్ణ క్యాలిక్యులేటెడ్ టు దిస్ డే ఇస్ 5229.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమునందు శ్రావణ బహుళ అష్టమి రోజున జన్మించాడు.
1: హి వాస్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ శ్రావణ ఆన్ అష్టమి డే.
0: రోహిణి నక్షత్రము,
1: ద స్టార్ వాస్ దట్ ఆఫ్ రోహిణి.
0: అష్టమి రోహిణి నక్షత్రం నందు కృష్ణుడు జన్మించడం చేత అనేక రకమైనటువంటి అద్భుతములు ఈ జగత్తునకు ప్రాప్తిస్తూ వచ్చాయి.
1: As his birth happened to be Ashtami and the star Rohini, many of the miracles, mysteries happened.
0: ఇలాంటి పరిస్థితి యందు కంసుని ఆస్థానము లోపల బాలహంతకి అనేటువంటి ఒక రాక్షసి ఉంది.
1: There in the court of Kamsa, there was a demon.
0: ఆమె పేరు ఎవరికి చెప్పేది కాదు.
1: And her name is not known to anyone.
0: కాని పూతన అని పిలుస్తూ వచ్చారు.
1: But people call her as
0: ఆ పూతన పని ఏమిటి? ప్రతి గ్రామము తిరగటము, ప్రతి పల్లె చూడటము, ప్రతి ఇల్లు చూడటము, ఎక్కడ చంటి బిడ్డ ఏడుస్తుందా అక్కడ చూచి ఆమెకు విషపాలు ఇచ్చేసి మరణం చేకూర్చేటువంటిది.
1: వాట్ పూతనా డిడ్ ఇన్ దోస్ డేస్ వాస్ షీ విజిటెడ్ ఎవ్రీ విలేజ్, ఎవ్రీ రెసిడెన్స్, వేర్ ఎవర్ దేర్ వాస్ ఎ చైల్డ్ అండ్ పాయిజన్స్ ద చైల్డ్.
0: కానీ ఈ విధంగా తిరిగి తిరిగి ఈ రేపల్లెకు వచ్చింది.
1: అల్టిమేట్లీ షీ రీచ్డ్ రేపల్లె.
0: యశోద ఇంటి ముందు నిలిచింది.
1: She stood in front of the house.
0: అందమైన స్త్రీగా తయారైంది.
1: She looked very beautiful.
0: ఆమె ఇంటిలో ప్రవేశించింది.
1: She stepped into the house.
0: ఊయల్లో ఉన్నటువంటి కృష్ణుని తీసి తన పాలు ఇస్తూ వచ్చింది.
1: And in fact she has picked up Krishna out of the swing and started feeding the babe.
0: కృష్ణుడు కూడా ఏమాత్రం అల్లరి చేయలేదు.
1: కృష్ణ వాస్ నాట్ ఎజిటేటెడ్ ఆర్ డిస్టర్బ్డ్.
0: కానీ పాలతో పాటు ఆమె విషమును కూడా కలిపింది.
1: And in fact she mixed poison in the milk.
0: పీల్చి పీల్చి పీల్చి ఆమె దేహంలో ఉన్నటువంటి రక్తంనంతా పీల్చి కింద పడదొక్కాడు.
1: కృష్ణ ఇన్ ఫ్యాక్ట్ హస్ సక్డ్ ఆల్ దట్ అవుట్ ఆఫ్ హర్ బాడీ అండ్ షీ మేడ్ హర్ హి మేడ్ హర్.
0: ఆమె పడేటప్పటికి యశోదకు శబ్దం వచ్చి పరిగెత్తిపోయింది.
1: ద మూమెంట్ పూతన ఫెల్ ఆన్ ద గ్రౌండ్ లిజనింగ్ టు ద సౌండ్ యశోద కే
0: రాక్షసి.
1: పూతన ఇస్ ఎ డెమన్.
0: ఈ రాక్షసిని చూచి
1: వాచింగ్ దిస్ డెమన్
0: చాలా భయపడి
1: షీ వాస్
0: కృష్ణ దాని జోలికి నీవెందుకు వెళ్ళావు?
1: He said, Krishna, why did you go to her?
0: Amma, nenu dani jodiki velaledu, ade naa jodiki vachindi.
1: He said, Mother, I did not go to her. In fact, she came to me.
0: Nannu champadanikai vachinatundi.
1: She came to kill me.
0: Ee pootanu hata marchatam naa yokka kartavyam anna.
1: It is my duty to kill such a pootana.
0: ఈ విధంగా చేసి
1: హావింగ్ డన్ సో
0: పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి
1: యాజ్ వాస్ గ్రోయింగ్ అప్ డే బై డే
0: రేపల్లెలోని బాలులతో కృష్ణుడు ఆటలాడుతూ వచ్చాడు.
1: హి వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ ఇన్ దట్ రేపల్లె.
0: ఈ రేపల్లెలో బాలులతో చేరి గోవులు తీసుకుని అరణ్యానికి వెళ్లేటువంటి వాడు.
1: అండ్ హి యూజ్డ్ టు రైడ్ ద కౌస్ యాజ్ ఎ కౌ హెర్డ్ బాయ్.
0: ఆ అరణ్యములో పశువులను తోలి పచ్చని గడ్డిని అవి భుజిస్తూ ఉండగా కృష్ణ గోపాలు ఆనందాన్ని అనుభవిస్తూ ఆటలాడుతూ వచ్చారు.
1: As Krishna took all the cows to the nearby forest, as the cows started grazing the grass, and both of them were enjoying the time.
0: కాలమును మర్చిపోయారు, గోవుల్ని మర్చిపోయారు.
1: In fact, they have forgotten the time and even the cows there.
0: ఈ గోవులు క్రమక్రమేణా కూడాను మరొక అడవిలో ప్రవేశించాయి.
1: And cows moved to some other forest thereafter.
0: ఈ అడవి లోపల అగ్ని దగ్ధంగా ప్రవహిస్తూ వచ్చింది.
1: And there was bonfire at that moment in the forest.
0: ఈ అరణ్యంలో ప్రవేశమైనటువంటి అగ్నిని చూచి అందరూ పిల్లలు భయపడిపోయారు.
1: వాచింగ్ ద ఫైర్ ఇన్ ద ఫారెస్ట్ ద చిల్డ్రన్ దేర్ వర్ వెరీ మచ్
0: కృష్ణ మా గతి ఏమిటి?
1: కృష్ణ వాట్ వుడ్ హ్యాపెన్?
0: ఈ గోవులు ఏమైపోయినాయో?
1: వాట్ వుడ్ హ్యాపెన్?
0: వీటిని రక్షించలేవా నీవు?
1: కాంట్ యూ ప్రొటెక్ట్ కౌస్ కృష్ణ?
0: అని ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వర్ ప్రేయింగ్ లైక్ దట్.
0: బాలురారా,
1: బాయ్స్,
0: మీరేమి కంగారు పడకండి.
1: డోంట్ బి వరీడ్ ఎనీవే.
0: మీరు కొంతసేపు కన్నులు మూసుకోండి.
1: యు క్లోజ్ యువర్ ఐస్ ఫర్ సమ్ టైమ్.
0: ఇదంతా ఆరిపోతుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి కూల్ డౌన్.
0: కృష్ణార్జున ఏమాత్రం కూడా జబదాటేటువంటి వారు కాదు గోపాలు.
1: దాదా బాయ్స్ నెవర్ డిసోబేడ్ ద కమాండ్ ఆఫ్ కృష్ణ.
0: చెప్పినట్టుగా నడుచుకునేటువంటి వాడు గోపాలు.
1: అదర్ బాయ్స్ ఫాలో స్ట్రిక్ట్లీ ద కమాండ్.
0: అందరూ కన్నులు మూసుకున్నారు.
1: ఆల్ ఆఫ్ దెం క్లోజ్ దేర్ ఐస్.
0: కొంతసేపటికి అగ్ని అంతా చల్లారిపోయింది.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ ద ఫైర్ వాస్.
0: గోవులన్నీ వచ్చేసాయి.
1: ద కౌస్ స్టార్టెడ్ రిటర్నింగ్.
0: చూచారు పిల్లలు.
1: ఆల్ బాయ్స్ వాచ్.
0: ఈ చిత్ర విచిత్రమైనటువంటి యొక్క గోపాలుని యొక్క లీలలు కనిపెట్టి గ్రామమునకు వెళ్లి గ్రామంలో ప్రతి ఇంటి కూడాను ఈ గోపాలుని మాత్రమును ప్రబోధిస్తూ వచ్చారు.
1: వాచింగ్ దిస్ మిరకల్ హ్యాపెనింగ్ దాదా బాయ్స్ వెంట్ ఆన్ విజిటింగ్ ఆల్ ద రెసిడెన్సెస్ అండ్ షేరింగ్ దిస్ మిరకల్.
0: ఎంత గొప్ప మంట.
1: వాట్ ఎ ఫైర్.
0: ఈ గొప్ప మంటను ఎవరు కూడా చల్లార్చలేరు. ఒక కృష్ణుడు మాత్రమే చేయగలిగాడు.
1: నో వన్ కెన్ ఎక్స్టింగ్విష్ దట్ ఫైర్ హావక్.
0: కృష్ణుడు సామాన్యుడు కాదు.
1: ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: ఇది కేవలము దైవ స్వరూపుడే.
1: ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్
0: అని గ్రామమునంతా చాటారు.
1: అండ్ దెన్ హి పబ్లిసైజ్డ్ దే పబ్లిష్డ్.
0: రెండవ రోజు తిరిగి బాలులతో పాటు ఈ గోవులను తీసుకుని వెళ్లారు.
1: ఫాలోయింగ్ డే దే వెంట్ అలాంగ్ విత్ ద కౌస్.
0: ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గం లోపల దివ్యత్వాన్ని గుర్తించేటువంటి వారు స్త్రీలే.
1: ఇన్ స్పిరిచువల్ పార్ట్ దోస్ దట్ రికగ్నైజ్ గాడ్ ఆర్ విమెన్ ఇన్ పర్టికులర్.
0: స్త్రీలే దైవత్వాన్ని మొట్టమొదట గుర్తింపజేసేటువంటి వారు.
1: విమెన్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కొంతసేపు ఆడుకున్న తర్వాత కృష్ణుడు నాకు ఆకలి వేస్తుండాది అన్నాడు.
1: ఆఫ్టర్ ప్లేయింగ్ సమ్ టైమ్ కృష్ణ సెడ్ ఐఎమ్ హంగ్రీ.
0: గోపాలుడు వచ్చి, స్వామి ఏం చేసేది, నేను ఊర్లోకి వెళ్లి తీసుకుని వస్తాను అంట అన్నాడు. పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో.
0: సమీపంలోనే బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేస్తున్నారు.
1: దేర్ ఇస్ జస్ట్ యజ్ఞ సీక్రెట్ రిచువల్ గోయింగ్ ఆన్.
0: కాబట్టి మిత్రులు పోయి, మా గోపాలునికి ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని అడగండి.
1: The boy, and he said, better boys go over there and ask for the offering to be given to Krishna.
0: Akkada poi adigeetappudiki vaaru idi saadhyam kaadu.
1: Those people said, no, it's not possible.
0: Evadu gopaludu kolla pillavaada maaku akkarledu meevanni kudini bhujinchin tarvata poojalu poorthi aina tarvata yagnam poornavrutti jarigin tarvata ee prasadam mem pettam annaru.
1: They said, we are not going to give food any longer. Who is the cowherd boy Gopala? It's only after the priest partake their food, then the remaining food would be distributed.
0: Tirigi nirasha cheta vachi krishnudiki chepparu.
1: The boys returned totally disappointed.
0: Krishnudu chepparu.
1: Krishna said,
0: పిల్లల యొక్క బాధలు అమ్మలకు తెలుసును కానీ అయ్యలకేం తెలుసునరా.
1: ద సఫరింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇస్ నోన్ టు మదర్ నెవర్ టు ఎ ఫాదర్.
0: కనుక మీరు వెళ్లి అమ్మను ఉంటుంటారు, అమ్మను పోయి అడగక్కండి.
1: సో బెటర్ బాయ్స్ యు గో అండ్ అప్రోచ్ మదర్.
0: వీరందరూ పోయేటప్పటికి అమ్మలు అనేక రకమైన వంటలు చేస్తూ ఉన్నారు.
1: బై ద టైమ్ ద బాయ్స్ వెంట్ దేర్ దే సా మెనీ మదర్స్ లేడీస్.
0: అమ్మ కృష్ణుడు పంపితే మేము వచ్చాము.
1: We have come here in response.
0: కృష్ణుడు చాలా ఆకలితో ఉన్నాడు.
1: Krishna is very hungry.
0: అతని ఆకలి తీర్చడం కోసమని మిమ్మల్ని భోజనాన్ని అడగమని చెప్పారు.
1: In fact, you have come here to take the food from you.
0: అయ్యో నాయన, సర్వులకును భోజనం పెట్టేటువంటి భగవంతుడు మమ్మల్ని బిచ్చనగా అడుగుతున్నాడా, ఇంత అదృష్టం మాకు చిక్కిందా అని వారి అన్ని ప్యాకులు చేసుకుని మూటలు కట్టుకుని వాళ్లే భర్తలకు చెప్పకుండా ఆ మూటలు తీసుకుని వచ్చారు.
1: ఆల్ దోస్ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ కృష్ణా ఫీడ్స్ ఎవ్రీబడీ ఇన్ ద హోల్ ఆఫ్ ది వరల్డ్. వెన్ హి ఆస్క్ ఫర్ ఫుడ్ దే వర్ ప్రిపేర్డ్ అండ్ ప్యాక్ ద ఫుడ్ దెంసెల్వ్స్ అండ్ సెంట్ టు కృష్ణ.
0: కృష్ణుడికి చక్కగా అన్ని వంటలు పెట్టారు.
1: దే సెంట్ ఆల్ ప్రిపరేషన్.
0: కృష్ణుడు గోపాలు భుజించిన తర్వాత
1: and of Krishna and Gopala
0: Krishna cheppadu, amma
1: Krishna
0: mee padulu akkada kaachukoni untaru,
1: your husbands will be waiting for you there,
0: meer vellandi annadu.
1: He wanted them to go.
0: Kartavyam yoga muchyate,
1: discharging the duty is yoga.
0: Mee duty meer cheyandi.
1: Do your duty.
0: ఆలస్యం చేయకండి.
1: నెవర్ డిలే.
0: వెళ్ళండి అన్నాడు.
1: బెటర్ యూ రిటర్న్.
0: వాళ్ళకు వెళ్ళడానికి మనసు రాలేదు.
1: దేవర్ నాట్ ప్రిపేర్ టు గో.
0: కృష్ణుని యొక్క సన్నిధే మా పెన్నిధి అని భావించుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: దే కన్సిడర్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ కృష్ణ ఇస్ దేర్ ప్రాపర్టీ.
0: కానీ వీరు పోయి ఆ పతులకు చెప్పేటప్పటికి
1: బై టైమ్ దే వెంట్ అండ్ రిపోర్టెడ్ టు దేర్ హస్బెండ్స్,
0: కృష్ణుడి యొక్క లీలా మానుష విగ్రహమే కనుక అతని యొక్క మాయాభవంతం చేత వారి మనసులు మారిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ ద మిస్టర్ ఆఫ్ కృష్ణ ద మైండ్స్ ఆఫ్ హస్బెండ్స్ చేంజ్ ట్రాన్స్ఫార్మ్.
0: వారు చాలా ఆనందించి
1: వెరీ హ్యాపీ.
0: కృష్ణ ప్రసాదం మీరు ఏమైనా తెచ్చారా మాకు అని ఆ పతులను అడిగారు.
1: ద హస్బెండ్స్ ఇన్ ఫ్యాక్ట్ ఆస్క్డ్ హావ్ యు కమ్ విత్ ద ప్రసాద ఆఫ్.
0: వాళ్ళు ఆ ప్రసాదం అందరికీ విప్రులకంతా పంచారు.
1: ద ప్రసాద వాస్ డిస్ట్రిబ్యూట్ టు ఆల్ ఫ్రెండ్స్ దేర్.
0: ఇంకా సాయంకాలం అయిపోయింది.
1: ఇట్ వాస్ ద ఈవినింగ్ టైమ్.
0: తాను ఇంటికి వస్తున్నారు. దారి లోపల అగాధుడు అనే రాక్షసుడు ఒక పెద్దగా సర్పంగా పండుకున్నాడు. అతను కూడాను కంసుడు పంపించినటువంటి యొక్క రాక్షసే.
1: ఆల్సో ద డెమన్ సెంట్ బై కంస.
0: వాని పేరు అగాధుడు.
1: హిస్ నేమ్ ఇస్ అగాధుడు.
0: అగాధుని ఒక్క నోరు తెరిస్తే కార్లు కూడాను ఆ నోట్లో వెళ్లిపోతాయి.
1: This mighty serpent Agatha opens the mouth, even cats can get
0: in. Anta pedda noru.
1: Such a big mouth that Agatha has.
0: Govulanni mingesesadu.
1: And he swallowed all the cows.
0: Goparulu mingadaniki vastunnaru.
1: And he was ready even to swallow Gopalas.
0: Goparulu Krishna Krishna Krishna nive maaku gati.
1: The other boy started praying to Krishna.
0: Govulanni poyinayi mem intu daggara em cheppali.
1: When people ask us at home, whatever the cows, how are going to pacify it?
0: Ani Krishnuni prarthincharu.
1: They prayed to Krishna.
0: మీరు తొందరపడకండి, తొందరపడకండి.
1: డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: ఏ మాత్రం కూడా మీరు బాధపడకనక్కర్లేదు, నేను దాన్ని నివారణ చేస్తానన్నాడు.
1: యూ డోంట్ నీడ్ టు సఫర్, ఐల్ ఫైండ్ ఎ సొల్యూషన్.
0: ఆ నోటులో కృష్ణుడు ప్రవేశించాడు.
1: కృష్ణ హాస్ గాన్ ఇన్ టు ద మౌత్ ఆఫ్ ది సర్పెంట్.
0: ప్రవేశించి తాను పెద్ద ఎన్లార్జ్ అవుతూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ ఎన్లార్జింగ్ హిస్ బాడీ.
0: ఆ సర్పం చీలిపోయింది.
1: అండ్ ద హోల్ సర్పెంట్ గాట్
0: మరణించింది.
1: పీసెస్
0: మరణించింది.
1: డైడ్ దేర్.
0: అప్పుడు ఈ పిల్లలు చూచి కృష్ణ మహాత్మను ఇంకా దినదినానికి అభివృద్ధి కావించుకుంటూ వచ్చారు.
1: ది అదర్ బాయ్స్ వెంట్ ఆన్ ప్రొపగేటింగ్ పబ్లిసైజింగ్ దిస్ మిరకల్ విత్ ద రెస్ట్.
0: ఈ వార్తను కూడాను గోకుల్ లోపల అందరికి చెప్తూ వచ్చారు.
1: దిస్ న్యూస్ వాస్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ ఎవ్రీవేర్ ఎల్స్.
0: ఈ విధమైనటువంటి ఇదేళ్లు ఆనాటి గోపాలు క్షణ క్షణం కూడాను అనుభవిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దోస్ బాయ్స్ ఇన్ దోస్ డేస్ ఎక్స్పీరియన్స్ ద మిరకల్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగా
1: వెన్ డేస్ వర్ పాసింగ్ బై,
0: ఇంకా ఇది సాధ్యం కాదు ఈ పిల్లవాడిని చంపటమని కంసుడు నిర్ణయించుకున్నాడు.
1: కంస కుడ్ కమ్ టు ద కన్క్లూషన్ దట్ ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు కిల్ కృష్ణ.
0: కంసుడు దగ్గర ఉన్నటువంటి యొక్క ఒక మంత్రి ఈ యొక్క సంబంధమును తెలుసుకుని అతన్ని పంపటం మంచిదనుకున్నారు.
1: అండ్ హీ హస్ ఫైనల్లీ డిసైడెడ్ టు సెండ్ హిస్ మినిస్టర్ హావింగ్ నో ద రిలేషన్.
0: అక్రూరుని పిలిచారు.
1: దే సమన్డ్ అక్రూర.
0: అక్రూర
1: అక్రూర
0: మన యాగమునకు కృష్ణ బలరాములను తీసుకుని రామని చెప్పాడు.
1: బిఫోర్ యూ బ్రింగ్ కృష్ణ అండ్ బలరామ టు అటెండ్ ది సీక్రెట్ రిచువల్ యాగ.
0: ఆయన కృష్ణ బలరామును తీసుకుని పోవటం ఇష్టం లేదు.
1: అండ్ దే వర్ నాట్ ప్రిపేర్ టు టేక్ దెమ్.
0: ఇతను రాక్షసుడు, ఆ పిల్లలు ఏమి చేయగలడు ఏమో అని భయపడుతూ వచ్చాడు.
1: దే వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ బికాజ్ ఇస్ ద డెమన్ హూ ఇస్ ఆస్కింగ్.
0: కానీ రాజాజ్ఞను మీరడానికి వీలు లేదు.
1: బట్ దే కెనాట్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద కింగ్.
0: శిరస వహించాడు, రథము తీసుకుని వచ్చాడు వేపల్లెకు.
1: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ దే బ్రాట్ ద చారియట్.
0: దాంట్లో బలరామకృష్ణుడు కూర్చున్నారు.
1: బలరామకృష్ణ సాట్ దేర్.
0: వాళ్ళని తీసుకుని పోతున్నారు.
1: అండ్ హీ వాస్ టేకింగ్ దెమ్.
0: కానీ గోపికలందరూ కూడా గోపాలు అడ్డం పడ్డారు.
1: ఆల్ అదర్ బాయ్స్ దే నెవర్ వాంటెడ్ కృష్ణ టు మూవ్ అవుట్.
0: కృష్ణ మమ్మల్ని వదిలిపోకూడదు.
1: కృష్ణ డోంట్ లీవ్ అస్.
0: మాకు గతి ఎవరు?
1: హూ విల్ ప్రొటెక్ట్?
0: వాడు మహారాక్షసుడు.
1: అండ్ హీస్ అ డెమన్.
0: ఇక్కడ ఉండగానే ఎన్నో రకములైనటువంటి వేషములు వేశాడు.
1: అండ్ యు నో ఆల్ ద ట్రిక్స్ మేడ్ బై హిమ్.
0: కాబట్టి మీరు వెళ్ళకూడదని రథమునకు పండుకున్నారు అడ్డం.
1: ఇన్ ఫ్యాక్ట్ దే వర్ ఆబ్స్ట్రక్టింగ్ ద వే ఆఫ్ ద చారియట్ బికాజ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ కృష్ణ.
0: కానీ కృష్ణుడు సమయానికి తగు మాటలున్నట్టుగా అతి మధురంగా అతి విధమైనటువంటి వినయంతో వాళ్ళకు చక్కగా బోధించి వారిని ప్రక్కకు నెట్టాడు.
1: బట్ కృష్ణ టాట్ దెమ్ ఇన్ ఎ స్వీట్ వే క్వైట్ అప్రోప్రియేట్ టు ద మోమెంట్ ఆఫ్ టైమ్.
0: వాడింకా ఆ మధురాపురం లోపల చేరారు.
1: దే రీచ్డ్ మధుర.
0: కుబ్జా వంకరిగా ఉండేటువంటి పొట్టి మనిషి.
1: కుబ్జా ఎ షార్ట్ విత్ ఎ హంచ్.
0: ఆమె అనేక రకమైనటువంటి యొక్క సుగంధ ద్రవ్యాలంతా కూడాను కంసునికి తీసుకుని పోతుండాలి.
1: కుబ్జా వాస్ క్యారింగ్ ద అరోమాటిక్ ఫ్రాగ్రెంట్ సెన్స్.
0: ప్రతి నిత్యము ఆ కుబ్జా యొక్క పని ఇదియే.
1: దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ దిస్ కుబ్జా.
0: అప్పుడు కృష్ణుడు వెళ్ళాడు.
1: కృష్ణ వెంట్ దేర్.
0: ఏమిటమ్మా పొట్టమ్మా ఈ చిన్నవన్నీ తీసుకుని పోతున్నావు ఎవరి కోసం అన్నాడు.
1: హి సెడ్ ఓ డ్వార్ఫ్ లేడీ వాట్ ఆర్ దిస్ దట్ యు ఆర్ క్యారింగ్ సెన్స్ వేర్.
0: అయ్యా బాలక నీకు ఈ సంగతి తెలియదు.
1: హి సెడ్ ఓ బాయ్ యు డోంట్ నో వాట్ ఐ యామ్.
0: మా కంసుడు చక్రవర్తి.
1: మై కంస ఇస్ ఎన్ ఎంపరర్.
0: అతనికి నా సుగంధ ద్రవ్యం అంటే చాలా ఇష్టము.
1: హి రియల్లీ లైక్స్ ఆల్ దిస్ సెన్స్.
0: అతన్ని పూసుకునే నిమిత్తమే నేను తీసుకెళ్తున్నాను.
1: ఐ యామ్ క్యారింగ్ ఆల్ దిస్ సెన్స్ టు హిమ్.
0: అప్పుడు కృష్ణుడు నవ్వాడు, బలరాముడు కూడా నవ్వాడు.
1: దెన్ కృష్ణ అండ్ బలరామ స్మైల్.
0: మెత్తగా దగ్గరికి వెళ్ళాడు.
1: దే వెంట్ దేర్ సాఫ్ట్లీ.
0: ఆమె రెండు పాదములను తన యొక్క కాలితో తొక్కుతాడు.
1: అండ్ హి ఇన్ ఫ్యాక్ట్ హి హస్ జస్ట్ ట్రాంపుల్డ్ ఆన్ హర్ ఫీట్.
0: చెక్కుల కింద చేయి పెట్టాడు.
1: అండ్ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ హర్ చీక్స్.
0: పైకి ఈడ్చాడు.
1: అండ్ లిఫ్టెడ్ అప్.
0: ఆ పొట్టిగా ఉన్నటువంటిది వంకరిగా ఉన్నటువంటి యొక్క ఆ కుబ్జా చక్క చక్కని రూపాన్ని ధరించి. ఈ ఆనందాన్ని భరించుకోలేక పరిగెత్తిపోయింది కృష్ణుడి దగ్గర, కంసుడి దగ్గరికి.
1: Could not control her happiness. She ran all the distance to Kamsa.
0: Dinine cheppadu Tyagaraju.
1: This is explained, narrated by Tyagaraju.
0: Ee bhagavantulu leelu teliyutarama?
1: Is it possible to estimate miracles of God?
0: Vacham gocharundani నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమ కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి ప్రభుమయ్య వాచమ గోచరుండని.
1: Is it possible to estimate the mystery and the glory of God? We have been waiting for your grace. We have been praying because you cannot be described nor comprehended.
0: కాలుడుగొని పోయిన గురు పుత్రుని తెచ్చి ఇచ్చినావు.
1: In fact, you have brought back to life
0: కాలుని మడమడచినావు.
1: And you killed the serpent.
0: వసుదేవ దేవకి చరణు విడిపించినావు.
1: And you made వసుదేవ
0: మేలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడ బ్రోచినావు.
1: And you protected the Draupadi at the time of humiliation.
0: కుచేలుని ఆర్తి తీర్చినావు.
1: And you also made కుచేల
0: రూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు.
1: And కుబ్జ could be
0: మేలు మేలు పాండవులను గాచినావు.
1: And you protected everybody.
0: 16,000 రమా మణులను బ్రోచినావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ప్రొటెక్టెడ్ 16,000
0: గోచరుండని.
1: యు ఆర్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్.
0: నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ.
1: కృష్ణ, ఇస్ ఇట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ బ్రహ్మా టు ఎస్టిమేట్ అండ్
0: కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రహ్మయ్య వాచమ గోచరుండని.
1: ఐ హావ్ బీన్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ యువర్ మెర్సీ అండ్ గ్రేస్. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ అండ్ ఐ హావ్ బీన్ ప్రేయింగ్.
0: ఈ మహత్తరమైన చరిత్ర గ్రామమంతా ప్రాకిపోయింది.
1: ద హోల్ స్టోరీ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద విలేజ్.
0: అప్పటి నుంచి కంసుడికి మరింత ద్వేషం వచ్చింది.
1: అండ్ దెన్ కంస డెవలప్ మచ్ మోర్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్.
0: అక్కడ మరీ యుద్ధం పెట్టాడు.
1: అండ్ దెన్ హి మేడ్ అనదర్ నైట్.
0: సిపాయిలతో యుద్ధం చేయిస్తూ వచ్చాడు.
1: అండ్ హి మేడ్ ఆల్ సోల్జర్స్ టు ఫైట్.
0: దాన్ని చూడటానికని అగ్రుణ్ణి పంపించి ఆ పిల్లల్ని ఇద్దరిని తీసుకుని రామని చెప్పాడు.
1: టు వాచ్ ద హోల్ హి వాంటెడ్ బోత్ ది బాయ్స్ టు కమ్ దేర్.
0: బలరామకృష్ణుడు కూడాను ఇద్దరు కూడా ఆ రోడ్డులో నడుస్తూ ఉంటే
1: యాజ్ బలరామ అండ్ కృష్ణ వాస్ పాసింగ్ బై ద స్ట్రీట్
0: లోపల దాచుకున్నటువంటి స్త్రీలు కూడాను బయటకు వచ్చి వీరికి ఆ నమస్కారాలు చేస్తూ వచ్చారు.
1: లేడీస్ హూ ఆర్ దేర్ అట్ దేర్ రెసిడెన్సెస్ కేమ్ అవుట్ టు గ్రీట్ దెం అండ్ వెల్కమ్.
0: ఎవరి పిల్లలు తేజవంతులుగా ప్రకాశిస్తున్నారు.
1: బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
0: మహా చక్రవర్తుల కుమారులుగా ఉంటున్నారు.
1: దే ఆర్ ప్రిన్స్ ప్రిన్సెస్
0: అని మాట్లాడుకుంటూ ఉన్నారు.
1: దే వర్ టాకింగ్ లైక్ దట్.
0: వీరు ప్యాలెస్ లో ప్రవేశించారు.
1: అండ్ దే ఎంటర్డ్ ఇంటు ద ప్యాలెస్.
0: అక్కడ మళ్ళా యుద్ధం అనే ఇద్దరికి జరుగుతూ ఉంటుండాలి.
1: అండ్ దే వెంట్ ఆన్ ద ఫైట్ దేర్.
0: ఆ యుద్ధం లోపల ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు.
1: నో వన్ లాస్ట్ అండ్ నో వన్ వన్ దేర్.
0: అప్పుడు ఈ పిల్లలు ప్రవేశించారు.
1: ద బాయ్స్ గాట్ హిమ్.
0: ఎక్కడ
1: వేర్
0: పైన కూర్చొని ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి ఒక కంసుణ్ణి మెడబెట్టి లాగేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ పుల్డ్ డౌన్ ది కంసా హూ వాస్ దేర్ ఆన్ ద టాప్ వాచింగ్ వాట్ ఆల్
0: దిస్ హ్యాపెనింగ్. పైనుంచి క్రింద పడ్డాడు కంసుడు.
1: అండ్ కంసా ఫెల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్.
0: పొట్ట పైన కాలు పెట్టి కృష్ణుడు చీల్చి వేశాడు.
1: అండ్ కృష్ణ టోర్ హిమ్ టు పీసెస్.
0: కంసుడు మరణించాడు.
1: కంసా డైడ్.
0: కంసుని మరణించిన తక్షణమే
1: ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కంస
0: ఆస్తి ప్రశాస్తి అనేటువంటి ఇద్దరు భార్యలు ఆయనకు.
1: అండ్ టూ వైఫ్స్ ఆస్తి ప్రశాస్తి.
0: అతని ఆ బిడ్డలు ఇంకా గ్రామంలో ఉండటకు వీల్లేక
1: as it was not possible for them to stay any longer
0: tandri intiki bayal deripoyaru.
1: They were returning to the house of their parents.
0: Kani tandriki ee vaartha chepparu.
1: And this news was conveyed to their father.
0: Vakasudu aa tandri.
1: And father also said them powerful.
0: Ee vaartha vinna tachaname
1: the moment he got the news
0: marinta kopam pejjarilli
1: he was more furious.
0: Balarama krishnunu champadaniki an payil deri
1: was prepared to kill Balarama krishna.
0: Ee vidhanga aneka paryayamulu vachi
1: they came repeatedly
0: balramakrishnanto poradi
1: they fought with balramakrishna
0: ye matramu vijayanni sadhinchukoleka
1: and they could not win any time.
0: Avmanamto thanu velli poyadu.
1: They returned in shame and humiliation.
0: Ee vidhanga krishnu yokka leelanni kudanu kevalamu దుర్మార్గులను హతమార్చి సన్మార్గులను పోషించి తాను సత్ప్రవర్తన ప్రకటించే నిమిత్తము.
1: ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ హావ్ గాట్ టూ ఫోల్డ్ పర్పసెస్ వన్ టు కిల్ ద వికెడ్ అండ్ టు ప్రొటెక్ట్ ద పైయస్ పీపుల్ దాదా.
0: కాని ఆ ద్వాపర యుగమునకు అది ధర్మం కాని.
1: దట్ ఈస్ ది ధర్మ కోడ్ ఆఫ్ ద్వాపర యుగ.
0: మిగతా ధర్మ యుగమునకు ఇవి ధర్మములు కాదు.
1: దట్ హస్ నాట్ బీన్ ద సేమ్ కేస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది యుగ.
0: మంచి మాటల చేత,
1: ఇట్స్ గుడ్ టాక్,
0: ఆదర్శవంతమైనటువంటి మార్గముల చేత మానవులను కొంతవరకు సరిదిద్దాలి.
1: అండ్ మ్యాన్ హ్యాస్ టు బి కరెక్టెడ్.
0: ఈ విధంగా కృష్ణుడు ఆనాడు అనేక రకములైనటువంటి లీలలను చూపుతూ వచ్చాడు.
1: కృష్ణ హ్యాస్ షోన్ సో మెనీ మిరకిల్స్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఈ విధంగా చూపుతూ వస్తుండగా
1: బై షోయింగ్ ది మిరకిల్స్
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక పండ్లు అమ్మేటువంటి ఆమె బుట్టలో పండ్లు తీసుకుని ఇంటి ముందుకు వచ్చింది.
1: ఏ లేడీ ఏ వెండర్ ఆఫ్ ఫ్రూట్స్ జస్ట్ కేమ్ విత్ ఎ బాస్కెట్.
0: ఆనాడు పండ్లకు ధనం ఇచ్చి కొనేటువంటి వారు కాదు.
1: దోస్ డేస్ దే నెవర్ పెయిడ్ మనీ.
0: ఇంత ధాన్యాన్ని ఇచ్చి ఆ పలములు కొనేటువంటి వారు.
1: ఇట్ వాస్ బార్టర్ సిస్టమ్ ఎక్స్చేంజ్ వేర్ దే గివ్ ద గ్రెయిన్.
0: ఆ పండ్లు అమ్మేటువంటి స్త్రీ ఈ బలరామకృష్ణుని చూచేటప్పటికీ ఎంత ఆనందంగానో మైమర్చిపోయారు.
1: అండ్ ద ఫ్రూట్ వెండర్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ వాచింగ్ బలరామ కృష్ణ.
0: పిలిచింది, మంచి పలములు ఏరింది, ఆ పిల్లలకు నోట్లో పెట్టింది.
1: షీ పిక్డ్ అప్ వెరీ గుడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ గేవ్ ది టూ బాయ్స్.
0: కృష్ణుడు చెప్పాడు,
1: కృష్ణ సే,
0: అమ్మా నీ ఫలములు నేను భుజించాను.
1: ఐ హావ్ టేకెన్ యువర్ ఫ్రూట్స్.
0: నీకు ప్రతిఫలంగా నేను ఏదైనా అందించాలి, కానీ నేను నీ ఫలములు భుజించి వృధాంగా నేను కాలములు చేయను.
1: ఐ మస్ట్ గివ్ యు సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ఆల్ ద ఫ్రూట్స్ ఐ హావ్ పార్టేకెన్. ఐ డోంట్ టేక్.
0: ఇంటిలో వెళ్లి చిన్న బుచ్చి చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
1: స్మాల్ లిటిల్ బ్యూటిఫుల్ పామ్స్ హి కలెక్టెడ్ గ్రెయిన్.
0: దారంతా కూడా బియ్యం కారుతూ వచ్చాయి.
1: అండ్ ది గ్రెయిన్ వెంట్ ఆన్ ఫాలింగ్ ఆన్ ద బార్. ఇది
0: కొంచెం మిగిలినాయి.
1: అండ్ ఓన్లీ ఫ్యూ.
0: ఆ మిగిలిన ఆమె బుట్టలో వేశాడు.
1: అండ్ హి గేవ్ ఇట్ టు హర్ అండ్ కెప్ట్ ఇన్ ద బాస్కెట్.
0: ఆమె ఏమిటి ఏమి అని విచారం ఏమి మాత్రమే చేయలేదు.
1: దట్ లేడీ వాస్ నెవర్ బాదర్డ్ వాట్ ఇట్ ఇస్.
0: నేను కష్టపడి పండ్లు అమ్ముకొని భుజించి జీవించుతుండేటువంటి దాన్ని.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ క్యారింగ్ ఆన్ మై లైఫ్ బై సెల్లింగ్ ది ఫ్రూట్స్ ఎవ్రీడే.
0: ఇంటికి పోయింది, బుట్ట దింపింది.
1: షి వెంట్ హోమ్ అండ్ జస్ట్
0: ఆ బుట్టలో అంతా మడులు మెరుస్తూ వచ్చాయి.
1: కృష్ణుడు
0: పెట్టినటువంటి బియ్యం అంతా కూడా మడులుగా మారిపోయినాయి.
1: ఆల్ ద రైస్ గ్రెయిన్ గివెన్ బై కృష్ణ గాట్ చేంజ్డ్ ఇంటు డైమండ్స్.
0: ఆ యొక్క కృష్ణుడి యొక్క లీలలు,
1: ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ,
0: అగమ్యమైనటువంటివి, అగోచరమైనటువంటివి, అప్రమాణమైనటువంటివి.
1: దే ఆర్ బియాండ్ ఆల్ ది ఎస్టిమేట్, నో కంపారిజన్, ఇర్రెసిస్టిబుల్.
0: ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ, మనసు కాని వాకు కాని వీలు కానటువంటి ఒక లీలలు.
1: ద వర్డ్ కెనాట్ డిస్క్రైబ్, ద మైండ్ కెనాట్ కాంప్రిహెండ్, బోత్ ఆఫ్ దెమ్ రిటర్న్ ఇన్ వెయిన్.
0: కనుక అట్టి కృష్ణుని యొక్క లీలలను గోపాలు చాలా వరకు అనుభవించి
1: the divinity of krishna has been experienced by
0: vaari jeevithamulo saarthakam gaavinchukunnaru.
1: And they redeemed god their lives liberally.
0: Aa naati jeevitham aneetundi chaala pavithramaitundi.
1: The life in those days was highly sacred.
0: Paropakaram tappa paropakaram aneetundi ee naadu eriginatundi vaaru.
1: In fact it was only help rendered, no
0: eppudu help help help.
1: They helped all the time.
0: Alanti paristhithi lopala bhagavantunni poorthi gurtinchukuntu vacharu.
1: They could know god right from the beginning.
0: మనం చేయవలసింది పరోపకారం.
1: వీ హ్యావ్ టు సర్వ్ అదర్స్.
0: ఎవరిని బాధించకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ.
0: ఎవరిని హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: సాధ్యమైనంత వరకు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ విధంగా చేస్తూ రావటం చేత
1: సిన్స్ దే వర్ డూయింగ్ సో
0: అనేక మందికి అంతా కూడా ఈ యొక్క మహత్తరమైన శక్తులు గుర్తిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ అబ్జర్వింగ్.
0: ఈనాడు కూడా అంతే.
1: The same is true today.
0: నా ఆచారమే ప్రధానము.
1: In fact, what he is doing is important.
0: ఎవ్వరు కూడా నాపైన ద్వేషము లేదు.
1: In fact, no one hates Bhagavan.
0: ఎవ్వరికి నాపైన అయిష్టము లేదు.
1: No one dislikes him.
0: కారణం ఏమిటి? నేను ప్రేమిస్తున్నాను, వారు ప్రేమిస్తున్నారు.
1: Bhagavan loves you all and you love him in turn.
0: విశ్వమంతా ఒక కుటుంబము.
1: The whole world is a family.
0: ఈ కుటుంబం లోపల కలహములు ఎక్కడవి?
1: In this family,
0: ద్వేషములు ఎక్కడవి?
1: Conflict.
0: అసూయలు ఎక్కడవి?
1: No jealousy.
0: ఇవన్నీ కల్పించుకున్నటువంటివి.
1: These are all artificial.
0: కానీ ఎవరేమి కల్పించు ప్పటికీ నా సత్యం నా సత్యమే.
1: Let anyone say anything, the truth is Bhagavan.
0: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం.
1: Speak truth softly and sweetly in a most palatable
0: way. ఈ ప్రపంచం లోపల సత్యం కంటే మించిన భగవంతుడు మరొకటి లేడు.
1: In this world there is no other god beyond truth.
0: Truth is God.
1: Truth is God.
0: Love is God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: ఈ రెండింటినే మనం చక్కగా తీసుకోవాలి.
1: These two should be cardinal principles.
0: నాలో ఉన్నటువంటి సంపద మీకు చెప్పాను.
1: Bhagavan said his property.
0: ప్రేమనే నా యొక్క సంపద.
1: Love is Bhagavan's property.
0: త్యాగమే నా యొక్క భోగము.
1: Sacrifice.
0: ఇంతకంటే నాకు ఆనందం ఏమిటి?
1: Yes, that you simply.
0: ఈ ఆనందం చూస్తూ చేతనే నేను ఇంతకాలము కార్యాలు జరుపుతూ వచ్చాను.
1: Because of his bliss, he is able to accomplish.
0: ఎవ్వరూ ఏ విధమైనటువంటి విచారము చేయనక్కర్లేదు.
1: Nobody need to worry about on any account.
0: నా కార్యములన్నీ విజయమే.
1: భగవాన్స్ ప్రాజెక్ట్స్ ఆర్ బౌండ్ టు బి.
0: మనం చేసేటువంటి మంచి కార్యం కనుకనే మంచి కార్యానికి ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ ది గుడ్ టాస్క్ టు బి అండర్టేకెన్.
0: ఇలాంటి ఒక త్యాగానికి ఎక్కడి నుంచినైనా వస్తుంది మనకు.
1: Sacrifice, you'll get help from all.
0: త్యాగం పని చేసేటువంటి వారు లేరు కానీ,
1: in fact there are no people.
0: త్యాగానికే మనం పూనుకుంటే ఎన్ని కోట్లైనా మనకు వస్తుంది.
1: If you are ready to sacrifice, you'll have
0: grown. భారతదేశం పవిత్రమైన దేశము.
1: Bharat is a sacred land.
0: ఇది త్యాగ భూమి.
1: It's a land of.
0: ఇది యోగ భూమి.
1: It's one of spiritual discipline.
0: Not భోగ భూమి, కర్మ భూమి.
1: It's one of action, not of affluence.
0: నా కర్మణ నా ప్రజాధనేన త్యాగేనైకే అమృతత్వ మానసం.
1: No position, no authority, nothing whatsoever.
0: త్యాగ భావం చేతనే సమకూరుతూ ఉన్నాయి.
1: ఇట్ ద సాక్రిఫైస్ దట్ మేక్స్ అదర్స్ టు ఫాలో.
0: నేను ఇంకా ఎన్నెన్నో చేయాలని అనుకుంటున్నాను.
1: మెనీ మెనీ థింగ్స్ దట్ భగవాన్.
0: ఏ విధమైనటువంటి పనులు?
1: మెనీ.
0: నాకు అక్కడ ఎన్నటువంటి పనులు ఏది లేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి డస్ నో అండ్ ఎనీథింగ్ పర్సనల్లీ.
0: తెల్లవారు లేచిన తక్షణమే పేపర్ ఎత్తేటప్పటికి
1: ద మార్నింగ్ ద మూమెంట్ న్యూస్ పేపర్
0: ఈ పేపర్ లోపల భారతీయ సంస్కృతికి విరుద్ధమైనటువంటి వేషాలు కనిపిస్తుంటాయి.
1: ఆల్ దోస్ న్యూస్ ఐటమ్స్ ఆర్ అగెన్స్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: మన భారతీయ స్త్రీ ధర్మములు ఎంత పవిత్రమైనటువంటివి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద కోడ్ ఆఫ్ భారత్
0: ప్రాచీన కాలం నుంచి కూడా మన స్త్రీల యొక్క గౌరవము అంత గొప్పదిగా కనిపిస్తోంది. ఆ స్త్రీల నుంచినే సర్వశక్తులు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: అండ్ వి ఫైండ్ ఇన్ different way today.
0: కనుక అలాంటి స్త్రీల యొక్క వేషములు చాలా విపరీతంగా మారుతూ ఉన్నాయి.
1: అండ్ వి ఫైండ్ దేర్ బిహేవియర్ ఆల్
0: ఈ సినిమాల వల్ల, ఈ పేపర్ల వల్ల మన భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారు.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ రూయిన్ బై సినిమాస్ అండ్ పేపర్స్.
0: ఈ భారతీయ సంస్కృతిని నిలబెట్టాలి.
1: వి హావ్ టు అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: స్త్రీల యొక్క ధర్మాన్ని మనం కాపాడాలి.
1: వి హావ్ టు ప్రొటెక్ట్ సేఫ్గార్డ్ ద
0: పవిత్రమైనటువంటి యొక్క కర్మను మనం పోషించాలి.
1: వి హావ్ టు అండర్టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
0: దీనికి తగినటువంటి ఒక ఆధారం ఏమైనా చూడాలి.
1: అండ్ వి షుడ్ certainly go by an ideal.
0: నేను ఒకటి తలుచుకున్నాను.
1: భగవాన్ విల్
0: స్త్రీలను గౌరవంగా మర్యాదగా వారిని తగినటువంటి రీతిగా వారిని ప్రచారం చేసేటువంటి వాడికి కొన్ని లక్షలు ఇవ్వాలని అనుకున్నాను.
1: భగవాన్ విల్ టు గివ్ లాక్స్ అండ్ లాక్స్ to those people who want to protect, safeguard the culture of lady.
0: aa vidhanga papers gaani cinemalu gaani istupothe mana bharatiya sanskruti ni poshimpa padutundi.
1: And in fact, the culture can be upheld and maintained by
0: ee jagatlo prati okati paisa paisa paisa paisa.
1: In this world everything is related to money.
0: Karugune dhanamtone ee dharmanni manam kaapadali.
1: And therefore dharma has got to be protected.
0: Vipreetamainatundi veshalu e maatramu paper lo kanipinchakoodadu.
1: And we should not
0: asabhyamainatundi veshalu e maatramu manam choodakoodadu.
1: You should not say that.
0: Ee naati pillalu aa veshalu chustunte entano మారిపోయిపోతున్నాయి.
1: యూ షుడ్ నాట్ ఫైండ్ ఎనీ అబ్సినిటీ ఆర్ వల్గర్ థింగ్.
0: భవిష్యత్ బాలులంతా కూడా నాశనం అవుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి స్పాయిల్డ్.
0: ఇలాంటివంతా లేకుండా మన భారతీయ సంస్కృతిని పోషించాలి.
1: వి హావ్ టు ప్రొటెక్ట్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుక దీన్ని పోషించే నిమిత్తమై నేను ఎంతైనా కూడా పాటుపడాలి.
1: భగవాన్ ఇస్ రెడీ టు డూ ఎనీథింగ్ టు
0: నేను సిద్ధంగా ఉన్నాను.
1: భగవాన్ ఇస్ రెడీ.
0: ఇంకా మున్ముందు ఈ భారతీయ సంస్కృతిని పోషించాలి.
1: In future, the culture of Bharat has to be
0: satyam cheppali.
1: Truth has to be
0: dharmam cheyali.
1: Dharma has to be
0: anyaya akramana arikattali.
1: One has to control injustice.
0: Ee vipreetamainatundi veshalanu dooram cheyali.
1: All perversions should be
0: gaurav maryadalato mana streelanu kaapaadukovali.
1: The respect and the esteem of the ladies should be maintained.
0: Streela gauravame mana Bharat desham yokka gauravamu.
1: The respect of the women stands for
0: aa streela yokka bhagyame mana Bharat desham yokka bhagyamu.
1: And in fact the wealth is the wealth of the
0: alanti bhagya lakshmulanta manamu ee naadu vestu lakshmuliga maarchukuntamu.
1: And in fact, we are not concerned them in respect.
0: అదే విధంగానే అనేక మంది తల్లులంతా కూడా ఇలాంటి ప్రబోధన చేస్తూ చేస్తూ రాగానే మన భారతదేశం లోపల పెద్దలంతా కూడా ఎంతో అభివృద్ధి వచ్చారు.
1: భారత్ హస్ కమ్ అప్ టు దిస్ లెవెల్ బికాజ్ ఆఫ్ ది సీక్రెట్ టీచింగ్స్ ఆఫ్ ద మదర్స్.
0: మదర్స్ మంచిగా ఉంటుంటేనే చిల్డ్రన్ మంచిగా ఉంటుంటారు.
1: మదర్స్ ఆర్ గుడ్, చిల్డ్రన్ విల్ బి ఈక్వలీ గుడ్.
0: కనుకనే తల్లులు మంచివారు గాను పిల్లలు మంచివారిగా ఉంటే కోసం నేను ఇప్పుడు ఇంకొక హాస్పిటల్ కట్టి మదర్ అండ్ చైల్డ్
1: భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ద చైల్డ్ ఫర్ మదర్ చైల్డ్ కేర్ సెంటర్.
0: తల్లిని సరైన రీతిలో కాపాడుకుంటూ ఉంటే పిల్లలను సరైన రీతిలో పోషిస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హౌ ఇస్ ఇట్ ద మదర్ కుడ్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
0: ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వి ఫైండ్ కాంట్రడిక్టరీ బిహేవియర్.
0: చిన్న పిల్లలు పండుకొని ఉంటారు.
1: చిల్డ్రన్ రెస్ట్ ఎట్ హోమ్.
0: వాళ్ళు వినేటట్టుగా అమ్మా నాన్నలు పోట్లాడుతూ ఉంటారు.
1: ఫాదర్ అండ్ మదర్ ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చిల్డ్రన్.
0: వాళ్ళు తిట్టుకుంటూ లేస్తుంటారు.
1: అండ్ దే గో ఆన్ getting up from the bed.
0: అవి వినేటప్పటికి పిల్లలు వీళ్ళు కొట్టుకుంటూ లేచిపోతారు.
1: The children also get up fighting with each other.
0: కొంతని అలాంటివి జరగకూడదు.
1: Such things should not happen.
0: తల్లిదండ్రుల యొక్క మాటను శిరసావహించాలి.
1: One has to obey the command of the father and mother.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: Mother is God, father is God.
0: ముఖ్యంగా మనం తల్లిదండ్రులను సంతోషపెట్టాలి.
1: To make our parents happy.
0: ఆ తల్లిదండ్రులు పిల్లల కోసమని తన ప్రాణాలే అర్పితం చేస్తుంటారు.
1: They are ready to sacrifice their lives for children.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలు మనం భారతదేశంలో పెంచాలి.
1: This kind of behavior conduct has got to be encouraged.
0: కానీ దురదృష్టవశాత్తు
1: unfortunately
0: తల్లి లేనటువంటి పిల్లలు తండ్రి లేనటువంటి పిల్లలు ఈనాడు ఉండి చాలా అవస్థలకు గురి అవుతున్నారు.
1: We have many orphans who are really suffering.
0: అట్లాంటి పిల్లలు తెప్పించి వాళ్ళకు కొన్ని గృహములు నింపించి వాళ్ళకి చదువు సంధ్యలతో పాటు నేర్పించి వాళ్ళని ఉత్తమ ఆదర్శ పురుషులుగా మార్చాలని నా యొక్క సంకల్పం. దానిని గురించి మన కలెక్టర్ కూడా ఎన్ని పర్యాయంలో నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెనీ టైమ్స్.
0: తప్పక మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు భూమి కూడా ఇచ్చారు మాకు.
1: దే అలాటెడ్ ల్యాండ్ ఆల్సో.
0: దానికి ఇప్పుడు ఫౌండేషన్ వేసి ఇంట్లో కట్టించాలి. నా ఉద్దేశం ఒక్కటి, నేను ఎప్పుడు దాచుకునేటువంటి స్వభావం కాదు.
1: భగవాన్ డస్ నాట్ మెయింటైన్ ఎనీ సీక్రెట్స్.
0: నేను దోచుకునే స్వభావం కాదు.
1: హి ఇస్ నాట్ రెడీ టు గ్రాబ్.
0: నాదంతా బట్టబయలే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ బుక్స్ ఆఫ్ స్వామి.
0: కనుకనే పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చిక్కితే తీసుకుని రండి.
1: ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఆర్ఫన్స్ బ్రింగ్ దెమ్ హియర్.
0: వాళ్లకు చదువులు చెప్పించి
1: విల్ ఎడ్యుకేట్ దెమ్.
0: ఒకవేళ తండ్రి లేకుండా తల్లిగా ఉంటే
1: ఇఫ్ మదర్ ఇస్ దేర్
0: ఆమె పేరుతో 100,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి
1: విల్ డిపాజిట్ 1 lakh ఇన్ హర్ నేమ్.
0: ఆ వచ్చే వడ్డీ తోపల తల్లి జీవితాన్ని జరుపుకుంటూ
1: అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ది మదర్ కెన్ క్యారీ ఆన్ హర్
0: పిల్లవాడిని పోషించుకుంటూ రావచ్చును.
1: అండ్ కెన్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్.
0: ఈ విధమైనటువంటి ప్లాన్ వేసి
1: దిస్ ఇస్ ది డివైన్ ప్లాన్.
0: నేను ఏది చేసినా కానీ గొప్ప ఆదర్శవంతమైనటువంటిగా చేస్తుంటాను.
1: వాట్ ఎవర్ భగవాన్ డస్ ఈజ్ ఎ వెరీ హై ఐడియల్ ఫర్ ది హ్యూమానిటీ.
0: ఈనాడు విద్యావంతులు ఎంతమందో ఉన్నారు కానీ అవివేకులుగా ఉంటున్నారు.
1: మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ బట్ దే ఆర్ డన్సెస్.
0: కానీ విద్యలో వివేకం కావాలి.
1: డిస్క్రిమినేషన్ ఇస్ నెసెసరీ.
0: అట్టి వివేకాన్ని పెంచే నిమిత్తమై
1: దట్ డిస్క్రిషన్ ఇస్ నెసెసరీ.
0: నేను ఇంకా కంకణం కట్టుకున్నాను.
1: భగవాన్ డిటర్మిన్
0: ఎవరేమైనా అనుకోని
1: లెట్ ఎనీబడీ సే
0: ఎవరు నన్ను ఏ విధమైనటువంటి ఒక దీనిగా భావించరాదు.
1: నోబడీ కెన్ కన్సిడర్ ఇన్ ఎనీ వే.
0: నేను చేసేది మంచి పని.
1: భగవాన్ డస్ గుడ్.
0: ఎవరిపైన ద్వేషం లేదు. అందరినీ ప్రేమిస్తున్నాను. మీరు కూడా అందరినీ ప్రేమించాలి.
1: యూ ఆల్సో లవ్ ఎవ్రీబడీ.
0: కనుక మనం అందరూ ప్రేమిస్తారు.
1: ఆల్ విల్ లవ్.
0: ప్రేమకు మధ్యలో ఎక్కడ ద్వేషం ఉంది? ప్రేమకు ప్రేమ, హృదయానికి హృదయం.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్ అండ్ హార్ట్ టు హార్ట్.
0: ఎన్ని ప్రచారములు వచ్చినా కానీ మీరు ఎవరు లెక్క చేయకండి.
1: లెట్ దేర్ బి ఎనీ పబ్లిసిటీ, డోంట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ఇట్.
0: కనుకనే మనం పట్టినటువంటి దీక్షను సాధిస్తూ రావాలి. పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గడి దాకా అట్టే ఉండు. కోరినదేదియో కోరనే కోరి
1: తిరిగి
0: కోరిన కోరికయో కూడనే కోరి తిరిగి కోరికనేది ఇడిదాకా విడివకుండు.
1: అంటే ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
0: తలచినదేదియో తలచనే తలచి తిరిగి
1: హావింగ్ థాట్ ఓవర్
0: తలపు తీరుడు దాకా పోవకుండా.
1: అంటే థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్
0: అడిగినదేదియో అడగనే అడిగి తిరిగి
1: హావింగ్ ఆస్క్ ఫర్ ఇట్
0: అడిగినది దాకా విడివకుండు.
1: నెవర్ గో అంటిల్ ఇట్ ఇస్ గివెన్
0: కోరు పడలేక మీరైన ప్రోబు వలయు.
1: అంటిల్ యు షుడ్ డ్రాప్ డౌన్ అవుట్
0: వడలు తెలియక మీరైన అడుగు వలయు.
1: ఇదే
0: మన ఇద్దరికి సంబంధము.
1: This is the relationship.
0: వడలు తెలియక మీరైనా అడగాలి.
1: You have to ask out of discuss.
0: కోరపడలేక నేనైనా ప్రోవాలి.
1: And Bhagavan has to bless your
0: ఇద్దరి సంబంధం ఈ రకమైనటువంటి యొక్క ఉండాలి.
1: This is the relationship between you and Bhagavan.
0: సత్కార్యాలకు మీరు ప్రయత్నం చేయండి.
1: స్టార్ట్ డూయింగ్ ఆల్ గుడ్ డీడ్స్.
0: సదాచార ప్రవర్తనను మరగండి.
1: ఫాలో ద గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ లైఫ్.
0: మన స్త్రీలను కాపాడుతూ రండి.
1: దట్ ఇస్ ఆల్సో ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్.
0: వారి యొక్క సౌభాగ్యమే మన దేశం యొక్క సౌభాగ్యం.
1: అండ్ ది రిచ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ డిపెండ్స్ అపాన్
0: దేశం యొక్క సౌభాగ్యం ధనంతో కాదు వచ్చేది.
1: ఇట్స్ నాట్ ద మనీ దట్ మ్యాటర్స్.
0: భవనాలతో కాదు వచ్చేది.
1: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్.
0: శీలముతో వచ్చేది. మన పవిత్రమైన భారతదేశం లోపల ఎంతమంది స్త్రీలో పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగి గృహాన్ని నిలుపుకుంటూ
1: వచ్చారు.
0: నిరత సత్యప్రౌడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దళభాషితనగనే.
1: అండ్ డోంట్ యు నో ద హిస్టరీ ఆఫ్ హరిశ్చంద్ర.
0: ఎల్ల లోకములు ఎరసగనీసిన నలరాజు తన వెంట భూమిని కొలుచుతున్నాడు.
1: యాజ్ నల ద కింగ్ హాస్ హి టేకెన్ ఎనీ బిట్ ఆఫ్ ల్యాండ్ అలాంగ్ విత్ హిమ్.
0: ఎటువంటి ఎటువంటి స్త్రీలంతా భారతదేశంలో పుట్టారు.
1: మెనీ పీపుల్ హావ్ టేకెన్ బర్త్ ఇన్ దిస్ ల్యాండ్.
0: మరణించినటువంటి భర్తను కూడాను తెచ్చుకున్నారు తిరిగి సావిత్రి వంటి స్త్రీలు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ of like Savitri could bring her back to life.
0: సుమతి అంటే ఆమె సూర్యోదయమే కాకుండా చేసింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సుమతి ఆల్సో వుడ్ సీ దట్
0: అట్టి పవిత్రమైన శక్తి కలిగినటువంటి స్త్రీలు మన భారతదేశంలో ఉన్నారు.
1: దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మెనీ ఆఫ్ ది లేడీస్ ఆఫ్ క్యారెక్టర్.
0: అట్టి స్త్రీ గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: ఫర్ ద రెస్పెక్ట్ ఆఫ్ విమెన్.
0: స్త్రీలంటే మనం లెక్కలేకుండా చూస్తున్నాము.
1: వి షుడ్ నాట్ నెగ్లెక్ట్ దెం.
0: ఆడవారంటే పనికిరాని వారిగా భావిస్తున్నాము.
1: వి కెనాట్ కన్సిడర్ దెం.
0: చాలా తప్పు తప్పు తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫీల్ సో.
0: దేశం యొక్క సౌభాగ్యం అంతా వారిపైనే ఆధారపడి ఉంది.
1: ద గ్రేట్నెస్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ ఆన్ విమెన్.
0: కనుక ఆ స్త్రీల యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: సో వి హావ్ టు మెయింటైన్ అండ్ సేఫ్ గార్డ్.
0: ఇది మీ యొక్క గొప్ప విద్య.
1: And this is
0: true. ఇలాంటి విద్యను మీరు నేర్చుకోండి.
1: దిస్ ఎడ్యుకేషన్ యూ అక్వైర్.
0: ఏదో ఒక పెద్ద డిగ్రీ తీసుకుంటానే ఫారెన్ పోయేసి అక్కడ ధనము సంపాదించుకోవటం కాదు గొప్పతనం.
1: ఎడ్యుకేషన్ డజంట్ మీన్ అక్వైరింగ్ ఎ డిగ్రీ అండ్ గోయింగ్ అబ్రాడ్.
0: కనుక అది కాదు, మన భారతదేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి.
1: అండ్ యూ హావ్ టు సీ ద కల్చర్.
0: భారతీయ సంస్కృతిని మనం నిలబెట్టాలి.
1: ద కల్చర్ ద కంట్రీ షుడ్ ఫ్లై హై.
0: కనుక మనం మంచి పనుల్లో ప్రవేశించాలి.
1: వి షుడ్ డు గుడ్ యాక్టివిటీ.
0: ఎవరైనా మనల్ని దూషించినా కానీ వారిని మనం దూషించుకోకుండా ప్రేమతో వారిని ప్రేమించాలి.
1: ఇఫ్ ఎనీవన్ క్రిటిసైజెస్ యు, యట్ యు లవ్ హిమ్.
0: దీనికి నేనే సాటి.
1: భగవాన్ ఇస్ ద విట్నెస్ అండ్ ఎగ్జాంపుల్.
0: నేనే దీనికి విట్నెస్.
1: భగవాన్ ఇస్ ద విట్నెస్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: భగవాన్ లైఫ్ ఈజ్ హిస్ మెసేజ్.
0: కనుకనే మీరు కూడా ఈ విధంగా ఉండి
1: బెటర్ యూ ఫాలో హిమ్.
0: మంచికి ఎన్నో వస్తుంటాయి చెడ్డలు.
1: ఫర్ ఆల్ గుడ్ థింగ్ దేర్ విల్ బి నో
0: కాజన్. చెట్టుకి రాళ్ళు దెబ్బలు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ట్రీ ద బేర్ ద ఫ్రూట్స్ విల్ రిసీవ్ ఆల్ ద స్టోన్స్.
0: ఫలమే లేకపోతే రాళ్ళు ఎవరు విసురుతారు?
1: దేర్ ఆర్ నో ఫ్రూట్స్ నో ఎవరు విసురు స్టోన్స్. నో
0: మంచి చేసే వాళ్ళకి ఇలాంటివంతా వస్తుంటాయి.
1: ఓన్లీ దోస్ దట్ గుడ్ డు గుడ్ ఫేస్ ఆఫ్
0: కనుక మనం ఏమాత్రము భయపడకూడదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: చిక్కినటువంటి రాయిని మనం అనేక రకంగా కోసినప్పుడే అది గొప్ప విలువైన వజ్రంగా తయారవుతుంది.
1: స్టోన్ దట్ ఇస్ కట్ ఇన్ సెవెరల్ డైరెక్షన్స్ వుడ్ షేప్ ఇంటు ఎ డైమండ్.
0: ఆ కోతలేగిని కొయ్యకపోతే వజ్రానికి విలువే లేదే.
1: వితౌట్ కటింగ్ ద డైమండ్ హ్యాస్ నో వాల్యూ.
0: కాబట్టి దూషణ లేకపోతే మన భూషణ పైకి రాదే.
1: వితౌట్ క్రిటిసిజం యు కెనాట్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: కాబట్టి దూషణ వచ్చినా కూడా మనం లెక్క చేయకుండా మన యొక్క భూషణ మనం
1: కాపాడుకోవాలి. డోంట్ కేర్ ఎనీ క్రిటిసిజం.
0: మనం చేయవలసిన మంచిని మనం పట్టుకోవాలి.
1: వి షుడ్ డు ద గుడ్ వి వాట్ సపోజ్.
0: ఈ విధంగా మన కాలేజీ పిల్లలంతా కూడాను ఆదర్శప్రాయులుగా నిలచాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ ఆల్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్ షుడ్ బి ఐడియల్స్.
0: ఆనాడు కృష్ణుడి జత లోపల, బలరామ జత లోపల, గోపాలు ఉండి ఎన్ని విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
1: ఆల్ బాయ్స్ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ కృష్ణ అండ్ బలరామ.
0: ఈనాడు మీరు విద్యార్థులుగా ఉండిని
1: టుడే యువర్ స్టూడెంట్.
0: మీరు ఈ ఆదర్శాన్ని దేశానికి అందించాలి.
1: యూ షుడ్ షేర్ దిస్ ఐడియలిజం విత్
0: తల్లిదండ్రులను గమనించాలి.
1: అండ్ యూ షుడ్ షో ఎన్ ఎగ్జాంపుల్.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: యూ షుడ్ లవ్ యువర్ పేరెంట్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవలు మనం చేయాలి.
1: యూ షుడ్ సర్వ్ యువర్ పేరెంట్.
0: వారి ఆజ్ఞను శిరసా వహించాలి.
1: యూ షుడ్ ఓబే దేర్ కమాండ్.
0: అది ఏ మన ప్రధానమైన భారతీయ సంస్కృతి.
1: దట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: భారతీయ సంస్కృతిలో లోక సమస్త సుఖినో భవంతు, అది ఏ మన ప్రధాన లక్ష్యం.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంట్స్ యు టు ప్రే ఫర్
0: అందరూ సుఖంగా ఉండాలి. అందరూ సుఖంగానే ఉండాలి. నేనొకడు మాత్రమని అనుకోకూడదు. ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: సాక్రిఫైస్ సెల్ఫిష్నెస్.
0: పరార్థాన్ని పెంచుకోవాలి.
1: లవ్ మోర్ స్పిరిచువాలిటీ.
0: పరమార్థాన్ని పెంచుకోవాలి.
1: అండ్ దెన్ యూ షుడ్ గ్రో మోర్ ఇన్ స్పిరిట్.
0: ఇది నిజమైనటువంటి యొక్క విద్య.
1: దిస్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఆ విద్యను మీరు పోషించుకోండి.
1: దట్ సీ దట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ దిస్
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము చదివిన చదువులంతా కూడాను కేవలం ధనార్జన కోసం కాదు.
1: నాట్ మెంట్ ఫర్ మనీ.
0: గుణార్జన కోసము.
1: ఇట్స్ ఓన్లీ టు కల్టివేట్ వర్చ్యూ.
0: ధనము బలము చదివి మూడింటిని పెంచుకుంటున్నారు.
1: We are just growing more and more money, strength and association.
0: కానీ గుణమును పెంచుకోవాలి.
1: We are not developing.
0: కానీ మీ చెలిమి బలము ప్రధానం కాదు.
1: It is not the friendship. It is not.
0: గుణము చాలా ప్రధానమైనటువంటిది.
1: And it's not that important.
0: గుణము లేకపోతే ఎంత చెలిమి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without guna,
0: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Useless.
0: ఎంత ఇది ఉండి ప్రయోజనం? కాబట్టి మనం గుణాన్ని పెంచుకోవాలి.
1: So we have to cultivate virtues.
0: కనుక గుణవంతులు కావాలి మీరందరూ.
1: So you should be virtuous one.
0: గుణవంతులై భారతదేశం యొక్క చరిత్ర ప్రపంచమంతా చాటాలి.
1: బీయింగ్ వర్చువల్స్ యూ కెన్ షేర్ ద హిస్టరీ.
0: అందరూ త్వరలోపలనే మన భారతదేశంతో ఐక్యత అవుతారు.
1: వెరీ సూన్ దేర్ బి యూనిటీ ఇన్ దిస్ కంట్రీ.
0: ఈనాడు కృష్ణాష్టమి.
1: టుడే ఇస్ కృష్ణాష్టమి.
0: భగవంతుని పుట్టిన దినము.
1: Day birth of God.
0: ఈనాడు మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను.
1: భగవాన్ ఈస్ గివింగ్ ఎ ప్రామిస్ టుడే.
0: అన్ని దేశముల వారు కూడాను,
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్,
0: పాకిస్తాన్, చైనా, జర్మనీ, రష్యా, అంతా కలిసి ఒక్క ద్వితిగా పరుస్తాయి. ధనముండి ప్రయోజనం ఏమిటి? ఎంత ఇది ఉండే ప్రయోజనం? కాబట్టి మనం గుణాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు కల్టివేట్ వర్చ్యూస్.
0: కనుక గుణవంతులు కావాలి మీరందరూ.
1: సో యు షుడ్ బి వర్చ్యూస్ వన్.
0: గుణవంతులై భారతీయ

0: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ పాకిస్తాన్, చైనా, జర్మనీ, రష్యా అంతా కలిసి ఒక్క ద్వితిగా పరుస్తాయి.
1: ఆల్ విల్ బి వన్ స్టాండ్ యునైటెడ్ నౌ.
0: ఆ విధంగా మనం సాధించాలి.
1: దట్ షుడ్ బి అవర్ గోల్.
0: కారణము మన భారతీయుల యొక్క మంచి స్వభావమే.
1: బికాస్ ఇట్ ద గుడ్ నేచర్ ఆఫ్ భారత్.
0: ఆ మంచితనమే ఈ యొక్క ఐక్యమత్యతకు మూల కారణం.
1: యువర్ గుడ్నెస్ విల్ లీడ్ టు యూనిటీ.
0: కనుక ఈ యూనిటీ కావాలి.
1: యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
0: యూనిటీ లోపలనే ప్యూరిటీ ఉంటుంది.
1: దేర్ ఇన్ యూనిటీ లైస్ ద ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ లోపలనే ఎంతైనా మనం దైవత్వం, డివినిటీ వస్తుంది.
1: ప్యూరిటీ విల్ టేక్ యు ద డివినిటీ.
0: అదే డివినిటీ.
1: దట్ ఇస్ ద
0: ఆ డివినిటీ కావాలంటే మనం యూనిటీ కావాలి.
1: ఫర్ ద డివినిటీ యూనిటీ.
0: యూనిటీ కావాలంటే ప్యూరిటీ ఉండాలి.
1: ఫర్ యూనిటీ ప్యూరిటీ ఇస్
0: రిక్వైర్డ్. కాబట్టి ప్యూరిటీ నుంచి యూనిటీ, యూనిటీ నుంచి డివినిటీ.
1: దేర్ఫోర్ యు ఆఫ్ ద యూనిటీ గెట్ ద డివినిటీ.
0: అలాంటి డివినిటీని మనం సంపాదించుకోవాలి.
1: ద డివినిటీ వి షుడ్ అచీవ్.
0: భజన బినా సుఖ శాంతి నహి. భారీ భజన బినా

अपन नहीं भगवान बिना कोई

0: ఎందరో మహనీయులు తపస్సు చేసి దాన ధర్మములు చేసి శరీరమును త్యాగం చేసి ఎన్నియో విధములుగా దైవాన్ని ప్రార్థించారు. కానీ మరికొందరు గొప్ప శాస్త్రములను బోధించుతూ ప్రచారం సరుపుతూ జగత్తులో నలుమూలన తిరిగి తమ జీవితమును అంతిము గావించుకున్నారు. కానీ దైవం యొక్క కృప ప్రేమ లభ్యము కాలేదు. కారణం సజ్జనం సేవనం వినా సత్పురుషుల యొక్క మహనీయుల యొక్క సేవలు సరిపినప్పుడే ఈ తపశ్శక్తి ఫలిస్తుంది. కానీ సేవలు లేక ఎన్ని విధముల ధ్యానం చేసినప్పటికీ ఈ తపస్సు సిద్ధించలేదు.
1: There are many noble souls who did penance, acts of charity, sacrifice, and prayed to God for liberation. Well, there are many who have gone through sacred texts, propagated the divine message, and sacrificed their lives. But they could not receive God's grace and love. The reason is, one has to serve the noble souls, the saints and seers, which is much more than the power of the penance or any austerity.
0: ఈనాడు మన విద్యార్థుల యొక్క పుణ్యము చాలా గొప్పది.
1: This day is the result of several of the vast meritorious deeds of our students.
0: అనేక మంది మహనీయులను స్మరించి స్పర్శించి సంభాషణలు సలిపి వారి అనుగ్రహమును పొందుతూ వచ్చారు.
1: They have had number of opportunities to listen to and to touch and to associate themselves with the noble people.
0: దర్శన స్పర్శన సంభాషణల చేతనే భారతీయులు ఎంతో మంది కృతార్థులైనారు.
1: There are many Bharatiyas who could redeem their lives by the touch, the glimpse and conversation with the divine.
0: నేటి కలియుగ ప్రభావం చేత భక్తి శ్రద్ధలు నశించి నాస్తికత్వం పెరిగి అనేక విధములుగా దారి తప్పిపోతున్నటువంటి విద్యార్థులకు ఇలాంటి బోధనలు చాలా అవసరం.
1: As a result of the effects of Kali Age, devotion and sincerity are fast disappearing and people are turning atheistic in their tendencies and are totally perverted. Under these conditions, teachings are absolutely needed.
0: Vidyarthulara,
1: students.
0: Kevalamu oka vyakti darshinchanta matramuna mana manovishtam neraveradu. మరొక వ్యక్తిని స్పర్శించడం వలన మన అభిష్టం నెరవేరదు. వారితో సంభాషణ జరిపినప్పటికీ మన యొక్క శాంతి ఫలం కాదు. కానీ దర్శన స్పర్శన సంభాషణ చేతనే మానవుని యొక్క హృదయము ఫలించి శాంతి చెందును.
1: బై మీర్ ఎంజాయింగ్ ద గ్లింప్స్ ఆర్ కన్వర్సేషన్ వుడ్ నాట్ ఫ్రక్టిఫై అవర్ లాంగ్ ఫెల్ట్ నీడ్. All these three together, the glimpses, the vision of such people, conversation and their touch, certainly would pacify our heart, giving all comforts.
0: మానవుడు తరించుటకు నవవిధ మార్గములు అత్యవసరము.
1: There are 9 paths of devotion prescribed for human liberation.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మ నివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: శ్రవణ మనన నిత్యాసన చేత మానవుని యొక్క జన్మం సార్థకం గావించుకోగలడు.
1: మ్యాన్ కెన్ వర్క్ ఫర్ హిజ్ లిబరేషన్ బై శ్రద్ధా సిన్సియరిటీ, ద శ్రవణ లిసనింగ్ అండ్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
0: పిల్లలు, ఈనాటి పిల్లలు మహా తెలివితేటలు కలిగినటువంటి వారు.
1: ద మోడర్న్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ ఆ తెలివితేటలన్నీ కూడాను సద్వినియోగపరుచుకున్న వారెంతో జన్మ సార్థకం చేసుకున్నవారు.
1: దే హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ గెట్ రిడీమ్ దేర్ లైవ్స్.
0: కానీ ఇప్పుడు ఈ జన్మకు తగినటువంటి మార్గము ఆధ్యాత్మికమే.
1: ఫర్ దిస్ హ్యూమన్ లైఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ద స్పిరిచువల్ పాత్ విచ్ ఇస్ మోస్ట్ అప్రోప్రియేట్.
0: కానీ ఈనాటి విద్యార్థులు తెలివితేటలన్నీ కూడాను పెడమార్గం పట్టించి వాదోపవాదముల చేత కాలంని వ్యర్థం గావించుకుంటున్నారు.
1: ద మోడర్న్ జనరేషన్ స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దేర్ వెరీ హై ఇంటెలిజెన్స్ దే ఇండల్జ్ ఇన్ ఆర్గ్యుమెంటేషన్ అండ్ వేస్ట్ దేర్ టైం.
0: ముఖ్యముగా దైవం యొక్క అనుగ్రహము ఒక ప్రేమకు మాత్రమే లభ్యమవును.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్ కెన్ బి ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ త్రూ లవ్ ఓన్లీ.
0: ఈ ప్రేమ దైవానుగ్రహం చేయాలి తప్ప మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది లవ్ దట్ యు గెట్ ఇట్ అవుట్ ఆఫ్ గాడ్స్ ఇన్ఫినిట్ మర్సీ.
0: ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే భగవంతుని అనుగ్రహించినటువంటి చక్కని రాజమార్గము.
1: దిస్ లవ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్ విచ్ ఇస్ ద రాయల్ పాత్.
0: ఆ రాజమార్గమును మనం అనుసరించటం చేత మనము కూడాను ధన్యులమవుతామనేటువంటి విశ్వాసం విద్యార్థుల్లో అభివృద్ధి కావాలి.
1: ద స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దే షుడ్ ట్రేడ్ అలాంగ్ ద రాయల్ పాత్ ఆఫ్ లవ్ అండ్ గెట్ లిబరేటెడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కాదు.
1: స్టూడెంట్ షుడ్ నాట్ లిమిట్ హిమ్సెల్ఫ్ విత్ గెటింగ్ హిమ్సెల్ఫ్ ఫెమిరలైజ్డ్ విత్ టెక్స్చువల్.
0: గ్రంథ పరిచయం చేత కేవలం మనకు లభ్యమయ్యేటువంటిది విషయం మాత్రమే లభ్యమవుతుంది.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ విల్ గివ్ యూ ఓన్లీ ఇన్ఫర్మేషన్.
0: దైవానుగ్రహం కలగాలంటే ఆ యొక్క గ్రంథ పరిచయం చేత దాన్ని ప్రాక్టికల్ గా ఉంచి తద్వారా దైవానుగ్రహమునకై ప్రార్థించాలి.
1: ఇన్ అడిషన్ టు దిస్ టెక్స్చువల్ నాలెడ్జ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ వాట్ ఈస్ కంటెయిన్డ్ దేర్ ఇన్ అండ్ హ్యావ్ టు ఫెర్వెంట్లీ ప్రే ఫర్ గాడ్స్ గ్రేస్.
0: ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మానవుడు ప్రేమ చేతనే ఎన్నో విధములైనటువంటి శక్తులను సాధిస్తూ వచ్చాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ అచీవింగ్ వేరియస్ ఫ్యాకల్టీస్ త్రూ లవ్.
0: మనస్సు యొక్క స్వాధీనము, సాధన యొక్క స్వాధీనము, ప్రకృతి యొక్క స్వాధీనము ఒక ప్రేమ చేతనే లభ్యమవుతుంది.
1: హీ కుడ్ విన్ ఓవర్ హిజ్ మైండ్, he could fulfill his spiritual practice and also win over the ways of nature only by love.
0: Durgunamulu duralochanalu dustakamula cheta manasu swadhinam eppatiki kaadu.
1: The mind can never be controlled by joining the bad company, resorting to bad practices and entertaining wicked ways.
0: Bhavyamaina prema chetane manavuniki kontha varaku sarthakata kalugutundi.
1: It is only the divine, ever fresh, unpolluted love that will liberate us ultimately.
0: Prati manavuni endukodanu taraganeetri shakti oka prema.
1: It is only the infinite love which is inherent in man.
0: Enni vidhamulu sadhana saripinappatikini prema tarigeetvanti kaadu perugutune vastundi.
1: In spite of continued spiritual practice whatsoever, the love goes on increasing, it never diminishes.
0: Prakrutamainatvanti prema kaadu parakrutamainatvanti prema.
1: It's not worldly love, it is spiritual love.
0: Devanni manam nirantaram kodanu talli dandrula vare premistu raavali.
1: You should love God as much as you love your father and mother.
0: Aa prema ku michinatvanti maroka prema ee jagattulo kaalaraadu.
1: There's nothing parallel to the divine love.
0: దీనిని డివైన్ లవ్ డివైన్ లవ్ అని చెప్తారే కానీ అది డివైన్ కాదు.
1: Though we declare it as divine love, it is not so.
0: దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రేమ.
1: It is భవ్య, the ever new, and is divine spiritual.
0: కనుక ప్రతి యువకుడును తెల్లవారు లేచిన మొదలుకొని సాయంకాలం పరుగునంత వరకు కూడాను ఈ ప్రేమ చేతనే తాను ధన్యుడు కావాలి.
1: Therefore, one can have fulfillment in life by practicing developing love from dawn to dusk.
0: తోటి మానవులను స్నేహితులుగా భావించుకుని వారినందరిని ప్రేమించాలి.
1: We have to consider everyone as our friends and love.
0: తోటి మానవులు వారిని కూడాను ప్రేమించాలి.
1: We have to love the fellow men.
0: ఈ ప్రేమ చేతనే జగత్తంతా కూడాను ఒక్కటిగా మార్చవచ్చు.
1: The whole world becomes one only by love.
0: ప్రపంచమంతయును ఒకటిగా మారవాలన్న ఒక ప్రేమ మాత్రం తప్ప అన్య మార్గంలో ఇది స్వాధీనం కాదు.
1: The world can be united only by love and by no other way.
0: కాన విద్యార్థులారా, మీరు విద్య నిమిత్తమై అనేక రకమైనటువంటి పాటు పడుతున్నారు.
1: Students, you are striving hard to acquire knowledge, education.
0: ఈ విద్య చేత కొన్ని గ్రంథములను మీరు పాస్ చేయవచ్చు.
1: You may successfully go through certain
0: కాని అవన్నీ కూడాను నెగటివ్ పదం.
1: They are all negative, totally.
0: కాని పాజిటివిటీ కావాలి మనకు.
1: But what we need is positivity.
0: దివ్యమైనటువంటి ప్రేమ, శాంతము, దయ, సహనము, సానుభూతి ఇత్యాది గుణములు మనలో ఎన్నియో ఉన్నాయి.
1: There are qualities like love, peace, compassion, forbearance, sympathy, immanent in us.
0: ఇట్టి తరగనటువంటి యొక్క గుణములు మానవుని యందు ఎన్నో ఉన్నవి. వాటిని మనము సరైనటువంటి అభ్యాసం చేత స్వాధీనం చేసుకోవాలి.
1: By constant practice, we can foster them, we can grow these noble qualities.
0: ఎందరో పెద్దలందరూ కూడా భారతదేశం నందు ఇలాంటి మార్గం చేతనే తరిస్తూ వచ్చారు.
1: Many elders in the past were liberated in this sacred land of Bharat by this way.
0: మానవుని మనసును మార్చవాలంటే ప్రేమ చేతనే మార్చాలి.
1: It is only the love that alone can transform the mind.
0: ఈ ప్రేమ లేకుండా దేనికిని అది మారదు.
1: Mind can never be changed without love.
0: మనసు మనసు మనసు ఈ మనసు అనేటువంటిది ఎలాంటిదో మీకు తెలుసును.
1: You know what mind is.
0: మనసు చాలా కఠినమైనటువంటిది.
1: Mind is so strong.
0: చాలా శక్తి కలిగినటువంటిది.
1: It is powerful.
0: మనసు అనేటువంటిది దేనికి లభ్యం కాదు.
1: It cannot be controlled by any other way.
0: ఒక ప్రేమ చేత మాత్రమే మనసు మనకు లభ్యం అవుతుంది.
1: It can be brought under control mind only by love.
0: కనుక విద్యార్థులారా,
1: Students,
0: మీ ప్రేమలన్నింటి కూడాను కేవలం దైవ నిమిత్తమే దీనికి దారబోయండి.
1: The love has to be surrendered, has to be centered for the divine.
0: ఈ ప్రేమను చదువుల నిమిత్తమే ఎంత దారబోసినటువంటి వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. కానీ వారందరూ ఆ దైవాన్ని పొందగలిగినారా?
1: There are many people that love information and knowledge. Do they love God? No.
0: కాదు కాదు.
1: Certainly not.
0: ఏకాంత వాసం చేసి ఆ ఏకాగ్రతమైనటువంటి యొక్క మనసు లోపల ఈ పవిత్రమైనటువంటి దైవచింతన చేసినప్పుడే అది మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి సత్యాన్ని వాడు గుర్తించి వర్తించాలి.
1: It is absolute necessity to know the basic fact and conduct ourselves this way, that we have to be in solitude, turn our mind inward and think of God.
0: కనుక విద్యార్థులారా,
1: Students,
0: మీరు ఎన్ని చదివినప్పటికీ,
1: in spite of your learning,
0: ఎన్ని శాస్త్రములు మీరు బోధించినప్పటికీ,
1: in spite of all sacred texts,
0: ప్రేమ శాస్త్రం చేత తప్ప అన్య శాస్త్రములకు ఇది లభ్యం కాదు.
1: It is only through the text, the shastra of love, you can acquire, achieve, but by no other way.
0: ప్రేమకు వశమైనటువంటి యొక్క దైవము మరి దేనికి వశం కాదు.
1: God submits to love alone, but no other thing.
0: ప్రేమకు భగవంతుడు చాలా సులభంగా వశమవుతాడు.
1: It's quite easy to have God only by the path of love.
0: కనుక ప్రేమ చేతనే మీరు దైవాన్ని పొందండి.
1: Therefore, achieve divinity by love.
0: దైవం ఇచ్చినటువంటి శక్తి ఈ లేఖంలో మరొకటి కనిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో గ్రేటర్ హైయర్ పవర్ దాన్ లవ్.
0: కనుక ప్రపంచంలో అన్నీను చింతనే.
1: వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ద ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతా చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: యాక్షన్స్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీస్.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: ది మిస్టరీ.
0: సర్వ చింతల బాపడి సర్వేశ్వ ప్రేమ. ఒక్కదానిని మీరు సాధించాలంటే సర్వ చింతలు కూడాను దానికి వశమైపోతాయి.
1: ఆల్ దీస్ వరీస్ క్యాన్ బి సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, హూ ఇస్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
0: ఇట్టి పవిత్రమైన ప్రేమను మీరు ఈనాడు వ్యర్థం చేసుకుంటున్నారు.
1: వీఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సీక్రెట్ లవ్ విద్ ఇన్ అస్.
0: భౌతికమైన విద్యను నేర్చండి, తప్పు లేదు.
1: ఎక్వైర్ సెక్యులర్ నాలెడ్జ్, నథింగ్ రాంగ్ అబౌట్.
0: కానీ శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను పొందుటకై దీన్ని దారబోయాలి.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ లైజ్ ఇన్ ఎక్వైరింగ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్, దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ డివినిటీ.
0: ఎందరో మంది పెద్దలు,
1: మెనీ ఎల్డర్స్,
0: ఇలాంటి ఘనులు,
1: సచ్ మైటీ గ్రేట్ పీపుల్,
0: ప్రపంచమంతా సంచరించి,
1: హావ్ గాన్ రౌండ్ ద వరల్డ్,
0: వారి ప్రబోధన చేత,
1: త్రూ దేర్ టీచింగ్స్,
0: జగత్తును ఎంతైనా ఉద్ధరిస్తూ వచ్చారు.
1: దే కుడ్ వర్క్ ఫర్ అడ్వాన్స్మెంట్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ప్రాచీన వృద్ధులంతా లేకపోతే మన భారతదేశం ఇంకే గతి పట్టి ఉండేది.
1: వాట్ వుడ్ హావ్ హ్యాపెన్డ్ టు భారత్ హ్యాడ్ దేర్ నాట్ బీన్ పీపుల్ ఆఫ్ దిస్ సార్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పెద్దలను అనుసరించాలి.
1: Everyone has to follow elders.
0: వారు ఏమి చెప్పినా కూడాను అది ఒక శాస్త్రమంత ప్రమాణంగా తీసుకుని దాన్ని సాధించాలి.
1: వాట్ ఎవర్ దే సే, యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ స్టాండర్డ్ టెక్స్చువల్ టెక్స్ట్ శాస్త్ర అండ్ ఫాలో.
0: కనుక మీరు ఇంగ్లీష్ పదాలు గొప్పగా ఉపయోగించి దానివల్ల ఏదో అన్ని తెలుసునని మీరు గర్విస్తూ ఉండవచ్చు, కానీ ఆ గర్వము దీనికి ఏమాత్రమూ పనికిరాదు.
1: యూ మే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దట్ ప్రైడ్ ఈజ్ యూస్లెస్ ఇన్ ఎనీవే.
0: ఈ గర్వం అనేటువంటిది మానవుణ్ణి కేవలము ఒక అధుణ్ణి చేస్తున్నది.
1: ప్రైడ్ రూయిన్స్ మ్యాన్.
0: ఈ గర్వం చేతనే మానవుడు అతపతనమైపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ టోటల్లీ స్పాయిల్డ్, పుట్ టు టోటల్ రూయిన్ బై ప్రైడ్.
0: ప్రేమ చేతనే మానవుడు ఎంతగానో అధికుడు అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ లవ్ హీ కెన్ గ్రో టు హైట్స్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రేమను అభివృద్ధి పరచుకొని,
1: డెవలప్ లవ్
0: వినయ భయ విశ్వాసముల చేత,
1: విత్ ఆల్ ది ఒబీడియన్స్,
0: దైవాన్ని స్వాధీనం చేసుకుని,
1: అచీవ్ గాడ్,
0: తద్వారా మీరు తరించడానికి ప్రయత్నించండి.
1: And make every effort to liberate yourselves.
0: మానవుడు తరించటకు ప్రేమ ఒక్కటి తప్ప అన్య మార్గం ఏది గతి లేదు.
1: బట్ ఫర్ లవ్ దేర్ ఇస్ నో అదర్ పాత్ లీడింగ్ టు లిబరేషన్.
0: ఈ ప్రేమ ఎంత ధన్యుణ్ణో చేస్తుంది.
1: లవ్ విల్ సర్టన్లీ రిడీమ్ యూ.
0: పెద్దలందరూ కూడా ఈ ప్రేమ ద్వారానే గమ్యం చేరారు.
1: ఆల్ ఎల్డర్స్ రీచ్ గోల్ త్రూ లవ్.
0: కనుక మీరందరూ కూడా ప్రేమను మాత్రం పోగొట్టుకొనక ప్రేమను మాత్రమే ప్రధానమైన లక్ష్యంగా తీసుకుని తద్వారా మీరు తరించండి.
1: నెవర్ లూజ్ లవ్. కీప్ లవ్ యాజ్ ద మెయిన్ గోల్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్స్ లిబరేటెడ్.
0: ప్రేమ సులభంగా మీకు కనిపిస్తుండొచ్చు, కానీ దానికి మించినటువంటిది మరొక శక్తి ఈ జగత్తులో కానరాదు.
1: లవ్ మే లుక్ అపియర్ సో సింపుల్, బట్ దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ దాట్.
0: ప్రేమకు మించినటువంటి శక్తి మరొకటి కానరాదు.
1: There is no other greater power than love.
0: Devame prema, premane devamu.
1: God is love, love is God.
0: Live in love.
1: Live in love.
0: Idiye meer nechukovalsinatundi.
1: God is love, love is God. Live in love is the message of Bhagwan.
0: Premamu dita manase kaito Rama Rama Rama.

ఎల్ల నక్షత్రాలు నేలరాలక మింట నిలిచియుండే, ఎల్ల నక్షత్రాలు నేలరాలక మింట నిలిచియుండే, ఏ ప్రేమ శక్తిచే పుడమి పైబడకుండ కడలి రాయడు కాళ్ళు ముడుచుకొనియే, ఏ ప్రేమ శక్తిచే ఇరేడు లోకాలు గాలిదేవుడు సురటీలు విసురే, ఆ మహా ప్రేమ శక్తియే గొప్ప శక్తి, అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల, నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్లం.

0: that power of love that makes the entire world revolve like a wheel without the pivot. That power of love that makes the stars stand across the sky without falling on the ground. That power of love that holds the ocean restricted to itself without crossing its limitations. That power of love that makes the wind blow incessantly. That power of love that is infinite, which is mysterious and understandable, which is non-dual, that fills the entire universe. That is mighty one. This universe is full of love.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Bhagavantude prema.
0: God is love.
1: Premane bhagavantuni swarupam.
0: Love is the form of God.
1: Mama ivamsu jivaloke jivabhuta sanatanahani Gita bodhinchinadi.
0: The lesson of Gita is that we are all the sparks of the divine.
1: Atti prema vedanatvanti yokka bhagavantuni yokka premanu taanu ee vidhamga jagattantayinu prakatimpa chestunnado ade vidhamgane prati manavudu kudanu tama premanu జగత్తునకు ప్రకటింప చేయాలి.
0: God, the very embodiment of love, spreads his principle of love all over the universe. It is the bounden duty of every human being to share this love.
1: అనిర్వచనీయం ప్రేమ.
0: Love is beyond all definition.
1: ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకొనలేక తన ప్రేమను ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి యొక్క వస్తువాహనాల నిమిత్తమై దీన్ని ఉపయోగించుకుంటున్నాడు.
0: Man could not understand the greatness of love. On the other hand, he makes use of this love for worldly, physical, fleeting purposes.
1: భగవంతుడు గుణాతీతుడు.
0: God is beyond attribute.
1: ప్రేమ కూడాను గుణాతీతమైనటువంటిది.
0: Love transcends attributes.
1: అట్టి గుణాతీతమైనటువంటి ప్రేమను గుణములతో చేర్చి మానవత్వము తన యొక్క జన్మమును వ్యర్థము గావించుకుంటున్నది.
0: Such love which transcends attributes has taken upon itself the attributes in human life and thus ruins itself.
1: ఈ ప్రాకృతమైన జగత్తునందు తల్లి బిడ్డల ప్రేమ.
0: In this world we find the love between the mother and the child.
1: ఈ ప్రాకృతమైన జగత్తునందు భార్య భర్తల ప్రేమ.
0: In this world we find love between the husband and wife.
1: అన్న తమ్ముల ప్రేమ.
0: Love among brothers.
1: బంధుమిత్రుల ప్రేమ.
0: Relations.
1: ఇవన్నింటినీ కూడా ప్రేమ అనేటువంటి పదముతో ఉపయోగపెట్టి ఈ జీవితాన్ని గడుపుతున్నాడు మానవుడు.
0: Man spends his life using the sacred word love for these worldly purposes and relationships.
1: ఈ పుట్టక పూర్వము ఈ బిడ్డ ఎవరు, ఈ తల్లి ఎవరు?
0: Before your birth, who is a mother? Who is a child?
1: అప్పుడు ఈ తల్లికి ఆ బిడ్డపైన ప్రేమ ఉన్నదా?
0: Do you expect mother to shower love on the child then?
1: లేదు.
0: No.
1: బిడ్డ జన్మించిన తర్వాతనే ఈ తల్లికి ప్రేమ ఏర్పడుతుంది.
0: It's only after the birth of the child the mother starts loving the child.
1: పెండికి పూర్వము భార్య భర్తను భర్త భార్యను ప్రేమించుకుంటారు. ఇవి కేవలం ఎప్పటి నుంచి జరిగింది? పెండి తరువాతనే జరిగింది.
0: The love between husband and wife start only after wedding, not before that.
1: ఇదే విధంగానే బంధుమిత్రుల ప్రేమ, అక్క చెల్లెండ్రి ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ అన్నీ కూడా శారీరధారమైనటువంటి యొక్క నెగటివ్.
0: This form of love among relations, among sisters and brothers, is just body relationship, physical relationship.
1: ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ అని అనిపించుకోదు.
0: యూ కెనాట్ కాల్ దిస్ లవ్ బేస్డ్ ఆన్ ద బాడీ, కెనాట్ కాల్ ఇట్ లవ్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: ఇది కేవలం ప్రాకృతమైన సంబంధ బాంధవ్యమైనటువంటి దానిగా పోల్చుకోవచ్చు.
0: వీ కెన్ కాల్ ఇట్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్ రిలేషన్షిప్.
1: నిజమైన ప్రేమకు ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధం కానీ ఇంకా ఏ విధమైన సంబంధం కానీ లేదు.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద ట్రూ లవ్ హ్యాస్ నైదర్ గివింగ్ nor receiving. It is beyond the two.
1: భగవంతుని ప్రేమిస్తారు భక్తులు.
0: డివోటీస్ లవ్ గాడ్.
1: భగవంతుడా, నాకు ఈ కార్యం జరిమేరినప్పుడు నీకు ఈ విధమైనటువంటి ముడుపుని చెల్లిస్తానంటాడు.
0: The devotee vows pledges that he would do something if his desire is fulfilled.
1: నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతానంటాడు.
0: He will say that he will break the coconuts as an offering.
1: తుచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతాడు.
0: He offers mean hair to have mighty desire fulfilled in bargain.
1: కాని ఇది భక్తియా?
0: You call it devotion?
1: కాదు కాదు.
0: No, not at all.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటిది వ్యాపార సంబంధమైనటువంటిదే కానీ భక్తి సంబంధం కాదు.
0: That which gives and expects something in return is a matter of business, not devotion.
1: నిజమైన భక్తుడు కేవలము ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం అనేటువంటిది ఉండదు.
0: A true devotee only gives and gives, never accepts.
1: కనుక అర్పితమే ఈ భక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: And that is the main duty of a devotee.
1: మానవ జీవితము ఐహిక ఆముష్మికంగా మిళితము.
0: Human life is a combination here and hereafter.
1: కానీ ఈనాటి మానవుడు ఆముష్మికమును విస్మరించి ఐహికమునే విశ్వసించి బుద్ధితో దీనిని అనుభవిస్తూ వస్తున్నాడు.
0: Man is experiencing his life on earthly sojourn, making use of intellect only, forgetting the life thereafter.
1: బుద్ధితత్వంతో అనుసరించినంత వరకు కూడాను ఇది కేవలము తనకు కాని సంఘమునకు కాని దేశమునకు కాని శాంతి భద్రత చేకూరవు.
0: So long he lives like this, neither he enjoys security nor the nation by and large.
1: కనుక ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యమును మనం దూరం గావించుకుని హృదయ సంబంధమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే లోకములో శాంతి భద్రత చేకూరుతాయి.
0: You expect safety and security in this world. When once we give up this body attachment and develop love wholeheartedly.
1: సృష్టి తంత్రము ధర్మాధర్మములు సత్యాసత్యములు పాపపుణ్యములు శీతోష్ణములు అనేటువంటి యొక్క ద్వంద్వ సమన్వయమై ఉంటున్నది.
0: The whole universe is duality. You find righteousness, unrighteousness, the truth and untruth, the sin and the merit, the heat and cold.
1: కానీ ఈ జగత్తునందు కేవలం ధర్మం మాత్రమే ఉండుటకు వీలు కాదు.
0: It's not possible to expect only dharma in this world.
1: లేక అధర్మం మాత్రమే ఉండుటకు సాధ్యం కాదు.
0: It's not possible to expect unrighteousness either.
1: అధర్మం నిర్మూలం చేసి ధర్మం స్థాపించాలని ఆశిస్తుంటారు.
0: We expect the establishment of dharma in the place of adharma or unrighteousness.
1: ఇది అసాధ్యం.
0: It is impossible.
1: ధర్మాధర్మముల యొక్క మిశ్రమమే ఈ జగత్తు.
0: This world is a combination of righteousness and unrighteousness as well.
1: ఇవి రెండు ఉండినప్పుడే మానవత్వమునకు ఒక విధమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది.
0: There lies the entire secret of happiness in human life.
1: ఈ జగత్తునందు ధర్మాధర్మములు లేకుండా సత్యాసత్యములు లేకుండా ఏనాడు కూడా ఈ జగత్తు నిలువజాలదు.
0: This world cannot sustain without the twins dharma and adharma, that satya and asatya, the truth and falsehood.
1: కనుక రెండింటి యందు కూడాను ధర్మమును మాత్రమే మనం అంగీకరించి అధర్మమును మాత్రం విస్మరించి దానిని పరికించుతూ పరీక్షిస్తూ జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: We have to spend our life discriminating, accepting only dharma and righteousness, giving up adharma and righteousness.
1: కానీ ఈనాటి మానవుడు ఎవరిది మానవ ధర్మము ఎట్టిది పశుధర్మము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man is not able to understand his human temperament, human dharma, as against the pashu dharma, the bestial quality.
1: Ahimsa, satyamu, sanubhuti, ee moodu kudanu sarva jeevula yokka samanamaina dharmamu.
0: There are three qualities which are uniform for all beings. One, ahimsa, non-violence, satya, the truth, the sanubhuti, forbearance or sympathy.
1: Manavattvamu vismarinchi కేవలం పశుత్వమును స్వీకరించి గుణమునందు బుద్ధి యందు పశుత్వమునే అభివృద్ధి పరుచుకున్నంత వరకు కూడాను మానవుని యొక్క హృదయంలో శాంతి భద్రత ఏమాత్రం కూడాను నిలువజాలవు.
0: యు కెనాట్ ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ ల్యాండింగ్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో లాంగ్ హిస్ బీస్టియల్ ఇన్ హిస్ బిహేవియర్.
1: ఆహార నిద్ర భయమైదనాదులు మానవునకు పశువునకు సమానమైనవి.
0: The qualities like food, raiment and shelter, the fear and sleep and procreation are common to the animal world and human population.
1: మానవ ధర్మం ఏమిటి? పశు ధర్మం ఏమిటి?
0: So we have to know the manava dharma, the qualities of mankind as against the qualities of an animal.
1: నేను మానవుడను అని అనుకోవటము, విశ్వసించటము అర్ధ సత్యమే.
0: To say that I am a human being is only half truth.
1: రెండవ అర్ధ సత్యము, నేను పశువుని కాదు అని నిర్ణయించుకోవాలి.
0: The decision that lies in the other half truth is to say that I am not an animal.
1: ఈ రెండింటి ఏకత్వమే నిత్య సత్యము.
0: The eternal truth is the combination of these two.
1: నేను మానవుడను, పశువుని కాదు. నేను మానవుడను, పశువుని కాదు. నేను మానవుడను, పశువుని కాదు అనేటువంటి సమన్వయాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: He should establish the synchronicity between the two, that I am a human being, I am not an animal.
1: ఇంతటితో మాత్రము ధర్మము నెరవేరదు.
0: Well, that doesn't fructify the principle of
1: నేను మానవుడనే.
0: I am a human being.
1: అయితే నేను స్త్రీనా పురుషుడనా?
0: Then, am I a man or a woman?
1: నేను గృహస్థుడనా బ్రహ్మచర్యనా?
0: Am I a householder or a
1: వానప్రస్థినా సన్యాసినా?
0: Am I a recluse or a renunciant?
1: అన్నింటి యొక్క విచారణ కూడా చేయాలి.
0: We have to inquire discreet, clearly.
1: ఆయా స్థానములకు సంబంధించినటువంటి ధర్మమును మాత్రమే మానవుడు అనుసరించాలి.
0: Man should follow appropriate to his situation at that moment of time.
1: మానవుడు బ్రహ్మచారిగా ఉండి గృహస్థ ధర్మాన్ని అనుభవించకూడదు.
0: Man being a celibate cannot have experience of a householder.
1: అప్పుడు ఈ జగత్తునందు ధర్మ సంకరణ ఏర్పడుతుంది.
0: There lies the mixing of confusion in
1: సంఘములో కల్లోలము ఏర్పడుతుంది.
0: There lies the agitation in mankind.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మానవుడు అర్థం చేసుకునలేక ప్రవర్తిస్తున్నాడు.
0: Man is behaving without understanding in the least what is meant by dharma or righteousness.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ధర్మాన్ని తాను అనుసరించే సమయం లోపల నేను ఎట్టి స్థితిలో ఉన్నాను? నేను బ్రహ్మచారి స్థితిలో ఉన్నానా, లేక గృహస్థ స్థితిలో ఉన్నానా, లేక వానప్రస్థ స్థితిలో ఉన్నానా అని విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మంని ఆచరిస్తూ రావాలి.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ ఫర్ హిమ్సెల్ఫ్ ద క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ బ్యాచులర్, యాజ్ ఎ రిక్లూజ్, యాజ్ ఎ హౌస్ హోల్డర్ అండ్ యాజ్ ఎ టోటల్ రెనన్షియంట్.
1: ఒకరు అనుసరించవలసినటువంటి ధర్మంను మరొకరు అనుసరించకూడదు.
0: The one who is expected to follow a particular code of conduct should not adopt a different
1: మానవులకు అందరికీ ఒకే ధర్మమని భావించకూడదు.
0: We should never consider that dharma is uniform for the entire mankind.
1: అది అధర్మానికి మూల కారణమవుతుంది.
0: This is the cause for unrighteousness today.
1: మానవుడే జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన వయప్రమాణమును గురించి విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మమునే ఆచరించాలి.
0: Every man must find out his age and conduct himself accordingly.
1: ఆ నియమాన్ని తప్పి ప్రవర్తించడం చేతనే ధర్మహీనం జరుగుతుండాలి. ధర్మజ్ఞానం అవసరిస్తుండాలి.
0: Because he doesn't follow the discipline expected of him at that age, we find confusion in dharma.
1: ఈ జగత్తులో ధర్మాధర్మములు లేకుండా ఉండడానికి వీలు లేదు.
0: It is not possible to expect the world without the twins, dharma.
1: ఈ రెండింటి యొక్క సమన్వయం చేతనే మానవత్వమును దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: The combination, the entire coordination between the two will help you to attain the divinity from humanity.
1: కనుక పశుత్వం అంటే ఏమిటి?
0: What is bestial temperament?
1: ఈ పశుత్వమునందు కూడాను తన యొక్క నియమమును పురస్కరించుకొని,
0: in animality there is discipline.
1: ఆహార నిద్ర భయనాదుల నుండి మాత్రమే తన జీవితాన్ని అంకితం గావించుకోవాలి.
0: One has to spend his life restricting to the food, fear, sleep and procreation.
1: ఈ పశువుల యందు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: Animal has a discipline.
1: అదే విధముగానే మానవుల యందు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: So also man has a discipline.
1: ఇరువురు ఒక సమానంగా భావించుకోవటం ఇది అసాధ్యము.
0: It is impossible to expect same discipline for animal and a man.
1: అనేక మంది భారతీయులు ఆశించే ఆశలను, పూజించే పూజలను, ఆరాధించే అర్చనలకు విరుద్ధంగా భావిస్తున్నారు.
0: Many people consider the form of worship, the form of spiritual path adopted by Bharatiyas, something against something.
1: భారతదేశంలో ఇన్ని విధములైనటువంటి ఇక్కట్టు రావడానికి, ఇన్ని విధములైనటువంటి హింసలు జరగడానికి, ఇన్ని విధములైనటువంటి యొక్క కల్లోలములు ఏర్పడడానికి కుల మతమనే మూల కారణమని భావిస్తున్నారు.
0: We consider the caste and religion differences are responsible for all the obstacles, problems and violence all over the country.
1: అనేక మతములతో కూడినటువంటి భారతీయ జగతి.
0: And this Bharat is a combination of many religions.
1: కానీ మతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎగ్జిస్ట్ వితౌట్ ఎ రిలీజియన్.
1: అయితే ఈ మతముల వల్ల ఏర్పడినటువంటి కాదు ఈ కల్లోలములు.
0: ది ఎడ్యుకేషన్స్ ఆర్ నాట్ డ్యూ టు రిలీజియస్ డిఫరెన్సెస్.
1: మతములు మానవుడు నిర్మించినటువంటివి కాదు.
0: రిలీజియన్ ఇస్ నాట్ ఆఫ్ మ్యాన్స్ మేకింగ్.
1: అది సహజమైన ధర్మములు.
0: ఇట్ ఇస్ ఎ నేచురల్ కోడ్ ఆఫ్ లైఫ్.
1: కనుక మానవులు కేవలము తన ధర్మమును, తన యొక్క ఆరాధనలు, తన యొక్క అర్చనలు వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టడం చేతనే ఈ కల్లోలము జరుగుతున్నవని భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ దట్ అవర్ పాత్ ఆఫ్ లైఫ్, అవర్ మోడ్ ఆఫ్ వర్షిప్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ కన్ఫ్యూజన్ అరౌండ్.
1: కులములు మతములు అనేటువంటివి కల్లోలములకు ఏమాత్రము కారణాలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కాస్ట్ అండ్ రిలీజియన్ ఆర్ ఇన్ నో వే రెస్పాన్సిబుల్ ఫర్ కన్ఫ్యూజన్.
1: మానవుని యొక్క అంతఃకరణమైనటువంటి యొక్క భావములే దీనికి మూల కారణం.
0: The inner feelings of man are responsible for all the agitation.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: జర్మనీ దేశం లోపల,
0: in Germany,
1: కులమతములు ఏ మాత్రము లేవు.
0: There are no religions in community.
1: కానీ రెండవ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత,
0: of the second war in Mahabharat, second world war,
1: ఈ జర్మన్ దేశమును నాలుగు భాగములుగా విభజించి,
0: Germany is divided into four parts.
1: నాలుగు ముక్కలుగా చేసి పరిపాలన చేస్తూ వచ్చారు.
0: There lies the administration having been divided into four parts in Germany.
1: కులమతముల యొక్క భేదమా కారణము?
0: Well, do you think that the caste and religion are responsible?
1: జపాన్ దేశమును కూడా అనేక రకములుగా విభజించి,
0: Japan is also divided.
1: కొన్ని దినముల అందులో కూడా కల్లోలములు ఏర్పడుతూ వచ్చినాయి.
0: You find lot of agitation over there.
1: దీనన్నిటికీ కులమతములు ఆరాధనలు మూల కారణములు కాదు.
0: For all this, the mode of worship, the caste and religion are not responsible.
1: మానవుని యొక్క మహా ప్రమాణం లే దీనికి మూల కారణములు.
0: It's only man's feeling that is responsible.
1: కనుక కులమతములు అనేటువంటి దానికి మూల కారణంగా తీసుకోవటం చాలా తప్పు.
0: It's a big mistake if you think that religion and caste are responsible for agitation in this.
1: భారతీయులు ఇన్ని మతములు ఉండినప్పటికీ,
0: though there are many religions in
1: Bharat, ఐకమత్యంగా అన్యోన్యతగా సోదర భావమును పెంచుకుని జీవితాన్ని గడుపుతూ వచ్చారు అనేక వేల సంవత్సరములు.
0: For many long years in Bharat, people spent their life in unity and fraternity in spite of religions and communities caste.
1: Matamulanniyu veru margambu okkate.
0: Religions are many but the path is one.
1: Vastra bhedamu veru vastu okkate.
0: The cloth is varied but yarn is one.
1: Shringaramulu veru bangaram okkate.
0: Jewels are many but gold is one.
1: పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
0: కలర్స్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్.
1: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే.
0: అండ్ దెన్ దర్ మెనీ కైండ్స్ ఆఫ్ స్పీషీస్ అండ్ బీయింగ్స్ బట్
1: పూల జాతులు వేరు పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ వన్.
1: బ్రతుకు కోసం బహుబాధ బద్ధులైది.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బౌండ్ టు క్యారీ అవుట్ అవర్ లివింగ్.
1: బ్రతుకు కోసం ఏర్పడినటువంటిదే కానీ కేవలం ఒకరికొకరు కల్లోలం అభివృద్ధి పరచుకోవటం కాదు.
0: ఆల్ దిస్ ఇస్ డ్యూ టు ఎ కైండ్ ఆఫ్ ఫీలింగ్ టు క్యారీ అవుట్ హౌ అవర్ లివింగ్. Nothing to do with other aspects.
1: మతములో ఏ మాత్రము ద్వేషము లేదు.
0: In fact, there is no hatred in the field of religion.
1: మతుల్లో ఉన్నది ద్వేషం.
0: Everything lies with mati the mind.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
0: If mati the mind is good, what is wrong with matamu the religion?
1: కనుక మతం పైన దీని కారణాన్ని పొందటం చాలా పొరపాటు.
0: It is a mistake. And then there are many kinds of species and beings, but
1: పూల జాతులు వేరు పూజలు ఒకటే.
0: Flowers are many, but worship is one.
1: బ్రతుకు కోసం బహుబాధ బద్ధులైది.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బౌండ్ టు

0: What is good, what is wrong with matamu, the religion?
1: కనుక మతం పైన దీని కారణాన్ని పొందటం చాలా పొరపాటు.
0: It is a mistake to consider that mata, the religion, is responsible.
1: భారతదేశమునందు
0: in Bharat
1: అనేక మతములు పేరుతో పెట్టుకుని
0: there are many religions.
1: ఈ జాతులు అనేటువంటిది కొంచెం మూల కారణంగా తీసుకున్నారు.
0: And we have gone by the community caste.
1: జాతి కూడాను మానవ నిర్మితం కాదు.
0: And in fact, it's not of our own making.
1: జాతి అనగా ఏంటో అర్థాన్ని గుర్తించాలి.
0: Let us understand what this caste of
1: జాతి జాతి జాతి
0: this జాతి or nationality.
1: జాతి అనగా ఒక స్వరూపానికి లక్షణమే జాతి.
0: This జాతి or nationality as a form.
1: ఇది పూల జాతి.
0: This belongs to the community of
1: flowers. ఈ ఆకారమే దీనికి మూల జాతిగా ఉంది.
0: Its very form testifies it.
1: ఇది బట్ట జాతి.
0: This belongs to the cloth
1: world. కాటన్ అనేది దీనికి మూల కారణము.
0: And the cotton is the cause.
1: కనుకనే ఒక వ్యక్తి వల్ల జాతి ఏర్పడటం లేదు.
0: And the nationality is not the combination of a single.
1: ఒక వ్యక్తిని మనం నాశనం చేయవచ్చును.
0: You may kill a single person.
1: కానీ మానవ జాతిని మాత్రం నిర్మూలన చేయడానికి వీలు కాదు.
0: It is impossible to annihilate the entire humanity.
1: అనేక వృక్షములు ఉన్నాయి.
0: You have many trees.
1: మామిడి వృక్షములు ఉన్నాయి.
0: వేప
1: వృక్షములు ఉన్నాయి.
0: You have got mango trees and
1: mint trees. ఇవంతా కూడా వృక్ష జాతియే.
0: They belong to the world of trees.
1: వృక్ష జాతి అయినంత మాత్రమున
0: because of that
1: మామిడి విత్తనం నాటి వేప పండు కోరితే వస్తుందా?
0: Having sown the seed of neem, you cannot expect the mango tree.
1: Neem veepa vitranam naati maamudi phalam aashiste labhistunda?
0: And so also true when sowing the mango tree, you cannot expect the neem.
1: Idantha vruksha jaati jaati okkate.
0: But they all belong to the world of trees.
1: Kaani phalamulu anekanga untunnayi.
0: But fruits are many.
1: Ee vruksha jaati yandu phalamulu yokka ruchulu 450 rakala untunnayi.
0: And the fruits have different tastes, many many tastes.
1: 450
0: 400 types of taste.
1: కనుక ఇన్ని రుచులతో కూడినటువంటి ఈ వృక్షములు ఏకత్వాన్ని ఏ రీతిగా నీవు భావించగలవు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ దిస్ యూనిటీ అమాంగ్ ది ట్రీస్ విత్ 450 టైప్స్?
1: కనుక నీ మానవ జాతి ఎందుకును మానవ జాతి ఒక్కటే.
0: ద హ్యూమన్ రేస్ ఇస్ వన్.
1: కానీ మానవులు వేరు వేరు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్
1: వారి మనోభావములు వేరు వేరు.
0: దేర్ థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: సంకల్ప వికల్పములు వేరు వేరు.
0: దేర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్
1: వేరు వేరు.
0: అండ్ ది బిహేవియర్ ఇస్ డిఫరెంట్.
1: ఇవన్నీ కూడాను అంతఃకరణ యొక్క ప్రమాణములే.
0: దే ఆల్ గో బై ది ఇన్నర్ ఫీలింగ్.
1: కాబట్టి జాతిని నిర్మూలనం చేయటం అనేటువంటిది వెర్రితనం.
0: ఇట్ ఇస్ ఫూలిష్నెస్ టు ఎక్స్పెక్ట్ టు కిల్ ది ఎంటైర్ రేస్.
1: జాతిని ఎవరు కూడా నిర్మూలన గావించుకోలేరు.
0: నన్ కెన్ రిమూవ్ ది హ్యూమన్ రేస్ ఇన్ టోటల్.
1: వ్యక్తిని నిర్మూలన గావించవచ్చును కానీ జాతి ఎప్పటికీ సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది.
0: యూ కెన్ కిల్ ఎ సింగిల్ హ్యూమన్ బీయింగ్ బట్ నాట్ ఎనిహిలేట్ కిల్ ది ఎంటైర్
1: మానవ జాతి.
0: దట్ ఈస్ హ్యూమన్ రేస్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జాతిని కేవలం కొన్ని కల్లోలములకు మూల కారణం చెప్పుకోవటము కేవలం అజ్ఞానమే.
0: It is utter state of ignorance to consider that the castes are responsible for the entire confusion in
1: our jagatlo inni vidhamaitundi kallolamulaku moola karanamu manasika pravaranamle.
0: For all the disturbances in the world, it is our mental makeup that is responsible.
1: Vyakti yokka pravartanale deeniki moola karanamu.
0: It is the individual behavior that is the cause.
1: Jati mata kula vedamulu e mathamu deeniki karanalu kaavu.
0: And the reason such as based on caste, community and religion
1: ee moolaadhara satyamu gurtinchukoleni vyaktulu maatrame జాతి మత కులములే ఈ యొక్క కలహములకు మూల కారణమని భావిస్తున్నారు.
0: దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మెయిన్ సీక్రెట్ రీజన్ బిహైండ్ ఇట్ కన్సిడర్ ద కాస్ట్ అండ్ ద రిలిజియన్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
1: జగత్తులో ఈ కలహములకు కల్లోలములకు జాతి మతములు కారణమే కాదు.
0: ఫర్ ఆల్ ది ఎడ్యుకేషన్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద వరల్డ్ ద కాస్ట్ అండ్ రిలిజియన్
1: వ్యక్తి యొక్క ప్రమాణములు వ్యక్తి యొక్క సంస్కృతి దీనికి మూల కారణం.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది ఇండివిజువల్ కల్చర్ అండ్ ఇండివిజువల్ బిహేవియర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక మన యొక్క సంస్కృతిని మనం పవిత్రంగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ మేక్ అవర్ కల్చర్
1: ప్రాచీన భారతీయ సంస్కృతి యందు
0: ఇన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నిజమైనటువంటి తత్వం ఏకత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: ఆ ఏకత్వమును మాత్రమే మనం దృష్టి యందు ఉంచుకోవాలి.
0: వీ హావ్ టు కీప్ దిస్ వన్నెస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యాజ్ ద మెయిన్ వ్యూ.
1: కానీ నక్షత్రములు వేరువేరుగా ఉన్నాయి.
0: ద మెనీ స్టార్స్
1: బట్ స్కై ఈజ్ వన్.
0: ద స్కై ఈజ్ వన్.
1: బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బ్రెత్ ఈజ్ వన్.
0: బ్రెత్ ఈజ్ వన్.
1: Nations are many.
0: Nations are many.
1: Earth is one.
0: Earth is one.
1: చూసారా ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటూ పోవాలి.
0: We have to recognize this truth.
1: కనుక వ్యక్తిత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పవిత్రంగా భావించుకోవాలి.
0: We have to consider the divinity in the personality as sacred.
1: అన్నింటికీ మూల కారణము ప్రేమనే.
0: Love is the main cause for all.
1: ఈ ప్రేమ ఒకరి వల్ల ఏర్పడినటువంటిది కానీ ఒకరి వల్ల అందుకున్నటువంటిది కానీ కాదు.
0: The love is neither given, handed over or passed on.
1: ఇది సహజసిద్ధంగా ఏర్పడేటువంటిది.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్.
1: ఈ ప్రేమకు ఒకరు మూల కారణం.

0: కాదు.
1: నో వన్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ లవ్.
0: దైవమే ప్రేమ, ప్రేమనే దైవము.
1: గాడ్ ఈస్ లవ్, లవ్ ఈస్ గాడ్.
0: కనుకనే ఈ దైవత్వంతో వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మనం భిన్నత్వంగా భావించుకోవచ్చు?
1: How do you consider this love as a divinity? Go by the word multiplicity or diversity.
0: Prema tattvani motta motta mane vicharinchali.
1: Investigate the nature of love.
0: Prema roopamu brahmammu premamayamu.
1: God is love, is the very embodiment of
0: prema. Prema tho sandhimpa neemamagunu.
1: There can be a discipline by
0: kaana premanu gattiga kaligi unna.
1: If you have the strong love,
0: advitiyamu nandanga arhudagunu.
1: You attain the state of non duality.
0: Mana advitiyamanta kudanu కేవలం ప్రేమ ఎందే ఏమిటి ఉంటున్నది.
1: దట్ నాన్ డ్యూయల్ స్టేట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ లవ్.
0: కేవలం శరీర అభిమానమును పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద బాడీ అటాచ్మెంట్,
0: దేహ బంధమును వేరువేరుగా భావించుకోవడం చేతనే,
1: బికాస్ వీ గో బై మల్టిప్లిసిటీ,
0: ఈ ప్రేమ భిన్న భిన్నంగా రూపొందుతుండాలి.
1: లవ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్ ఆర్ సెగ్మెంటెడ్.
0: ఈ భిన్న భిన్నంగా ఏర్పడేటువంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు.
1: ద డివైడెడ్ లవ్ ఇస్ నాట్ లవ్ అట్ ఆల్.
0: ఈ సంబంధ బాంధవ్యంతో వచ్చినటువంటి ప్రేమ,
1: ఇట్ గోస్ బై ద అసోసియేషన్ అండ్ రిలేషన్షిప్.
0: ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ వన్.
0: ఏ వ్యక్తి అయినా కానీ, ఏ దేశమైనా కానీ,
1: ఎనీ కంట్రీ,
0: ఏ ప్రాంతమైనా కానీ,
1: ఎనీ రీజియన్,
0: కానీ ప్రేమతత్వం ఒక్కటే.
1: బట్ లవ్ ఇస్ వన్.
0: స్వామి ప్రేమ ప్రేమ ప్రేమ అంటున్నారు, ఏమిటి ఈ ప్రేమకు రూపము అని అనేక మంది భావిస్తుంటుంటారు.
1: భగవాన్ స్పీక్స్ ఆఫ్ లవ్ కంటిన్యూస్లీ ఎవ్రీ టైమ్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్? ఇస్ ద
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతుడే.
1: And this very love is God himself.
0: ఈ ప్రేమ అనేటువంటిది హృదయమే.
1: And this heart is the center of
0: love.
1: And this exists.
0: ఈ ప్రేమ అనేటువంటిది ఆత్మనే.
1: And this love is ఆత్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది బ్రహ్మనే.
1: And this love is Brahma.
0: కాబట్టి ఏదిగానే భావించుకోనివు అన్నిటికీ ప్రేమ ఒక్కటే.
1: Give any name, but love is one and the same.
0: బ్రహ్మ ప్రేమనే.
1: That Brahma is God.
0: మన మూలాధారమైన తత్వం ప్రేమనే.
1: The main primordial principle is love.
0: ఆత్మ ప్రేమనే.
1: Spirit, Atma is love.
0: హృదయము ప్రేమనే.
1: The heart is love.
0: సర్వము ప్రేమమయమే.
1: Everything is full of love.
0: ఇలాంటి ప్రేమకు ఏ రూపం అని చెప్పగలరు?
1: What form can you definitely
0: say? కనుకనే నీయందున్నది నాయందున్నది ఒకే ఆత్మనే.
1: So that in you and in me is same Atma.
0: నీయందున్నది నాయందున్నది ఒకే హార్టే, హృదయమే.
1: The same హృదయ, the heart is present in you and me.
0: కాబట్టి హృదయాన్ని హృదయం ప్రేమిస్తుందాది.
1: So it's only connection heart to heart.
0: ఈ ఏకత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ద్వేషం అనేటువంటి ఉండదు.
1: When once we understand this principle of unity, there's no scope for hatred.
0: ఈనాడు ఈ ఏకత్వం అనేటువంటి దాన్ని భిన్నత్వంగా భావించుకోవటం చేతనే అనేక రకమైనటువంటి కలహములు కల్లోలములు విజృంభించిపోతున్నాయి.
1: బికాస్ యూనిటీ ఇస్ వ్యూడ్ యాజ్ డైవర్సిటీ, లీడింగ్ టు ఆల్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్స్.
0: కనుక మన అందరి ఎందుకు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
1: It is only the atmic principle, consciousness.
0: దేహమును వేరు వేరుగా ఉండవచ్చును.
1: What is may be different?
0: ఇవన్నీ వేరు వేరుగా భావించుకున్నంత మాత్రమే ఆత్మ తత్వం వేరు కాలేదు.
1: Because you think of variety, diversity, you cannot consider consciousness
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: It is only one consciousness present in all beings.
0: అద్వైతం బ్రహ్మ అన్నారు.
1: The non-dualism is cosmos.
0: బ్రహ్మనే అద్వైతము.
1: The Brahma is non-dual.
0: బ్రహ్మ అనగా ప్రోత్తరమైనటువంటి స్వరూపము.
1: బ్రహ్మ మీన్స్ వాస్ట్నెస్.
0: సర్వత్రా నిండినటువంటిది ఆత్మతత్వము.
1: దట్ వాస్ట్నెస్ స్పిరిట్ ఆఫ్ బ్రహ్మ
0: సర్వత్రా ప్రవేశించేటువంటిది భిన్నత్వమే కాకుండా బ్రహ్మతత్వము.
1: దేర్ఫోర్ ఇట్ కెనాట్ బి ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ, ఇట్ ఇస్ ఓన్లీ యూనిటీ.
0: కనుక ఈ ఏకత్వాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
1: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ ద ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: దేహాన్ని అభిమానం చేసుకుని
1: because the body attachment.
0: ఈ దేహాభిమానం చేతనే అనేక విధములైనటువంటి భేదములు ఏర్పడుతున్నాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది బాడీ అటాచ్మెంట్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మల్టిప్లిసిటీ.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డంబము ఇలాంటివంతా రావడానికి ఈ యొక్క దేహాభిమానమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ పాంప్ అండ్ షో.
0: అనేక మంది దేవాలయాలకు వెళ్తుంటారు.
1: మెనీ పీపుల్
0: వెంకటేశ్వర దేవాలయంకు వెళ్తారు.
1: దే గో టు వెంకటేశ్వర టెంపుల్.
0: స్వామి నీవు నా కోరికలు నెరవేర్చుతుంటే నీకు ఒక బ్రహ్మోత్సవం చేపిస్తాను ఉంటాడు.
1: దే గో టు వెంకటేశ్వర టెంపుల్ అండ్ సే స్వామి ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్ ఐ విల్ ఆఫర్.
0: స్వామి నా బిడ్డకు వివాహమైందంటే నీకు ఒక కళ్యాణం జరిపిస్తాను ఉంటాడు.
1: ఇఫ్ మై డాటర్ ఈస్ మ్యారీడ్ స్వామి ఐ విల్ పర్ఫార్మ్ యువర్ మ్యారేజ్.
0: భగవంతుని మ్యారేజ్ వీడా చేసేటువంటి వాడు.
1: ఆర్ యూ ద పర్సన్ టు పర్ఫార్మ్ మ్యారేజ్ ఆఫ్ గాడ్?
0: తన మ్యారేజ్ కోసమని భగవంతుడు వీని కోరిక నెరవేరుస్తాడా?
1: గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యారేజ్ హూ హాస్ టు బి మ్యారీడ్ హింసెల్ఫ్.
0: నీవు ఈ విధంగా ఒక ఆశను చూపించి భగవంతుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు.
1: యూ వాంట్ టు టెంప్ట్ గాడ్ బై దిస్ అండ్ చీట్ హిమ్.
0: ప్రతి ఫలాపేక్షతో పల భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది ప్రేమనే కాదు.
1: That prayer born out of selfishness expecting something in return is
0: not God. Apeksha lekunda
1: without an expectation
0: oke aatmane
1: only one cosmic principle
0: na aatmane nenu chusukuntunnanu.
1: I see my own
0: na aatmato nenu maatladutunnanu.
1: It's my consciousness that speaks
0: na bhagavantunto nenu koodi untunnanu.
1: I am the company of God.
0: Ee ekatvamlo manam abhirudhi kavali.
1: We have to develop faster this oneness.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Aneka paryayalu mimmalni prema swaroopulara ani pilustuntanu.
1: Bhagavan addresses repeatedly as
0: ee roopamu ee dehaabhimanamto kudinatuntivi kaadu.
1: In fact you don't have this body attachment.
0: Prema swaroopame ee satya jeevam.
1: In fact your true nature is love.
0: Adi nirgunamainatundi.
1: That is attributeless.
0: Andukosam nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swaroopinam.
1: It is eternal, it is unsullied, it is immortal, it is unpolluted.
0: కనుక ఆకారంతో కూడినటువంటి దాన్ని ప్రేమ అని చెప్పడానికి వీలు కాదు.
1: అండ్ దట్ గోస్ బై ఫార్మ్ యూ కెనాట్ సే
0: ఈమె నా తల్లి అని ఆకారాన్ని నీవు తల్లిగా భావిస్తున్నావు.
1: అండ్ యూ కెన్ సే యువర్ మదర్ గోయింగ్ బై హర్ ఫార్మ్
0: ఎప్పటి నుంచి నీ ఆకారాన్ని తల్లిగా భావిస్తున్నావు.
1: సిన్స్ వెన్ యూ హ్యావ్ దిస్ మదర్లీ ఫీలింగ్.
0: ఆమెకు పుట్టిన తర్వాత నీ పెద్దవాడు అయిన తర్వాత నేను కొడుకు ఆమె తల్లి అని అభిమానం ఏర్పడిన తర్వాత ఆమె నీవు ప్రేమిస్తున్నావు.
1: ఆఫ్టర్ బర్త్ యాజ్ యూ గ్రో when once you understand your mother you call her mother.
0: Even our kalli anetundi vishwasame lekapothe nivu ayamanu preminchalevu.
1: If you have no faith that so and so is your mother you can't love her.
0: Kabatte ee vishwasame premaku moola kaaranamu.
1: Where
0: there is confidence there is love.
1: Where there is confidence there is love.
0: Where there is love there is peace.
1: Where there is love there is peace.
0: Where there is peace there is truth.
1: Where there is peace
0: there is truth there is bliss.
1: Where there is truth there is
0: bliss. Where there is bliss there is God.
1: Where there is bliss there is God.
0: కనుకనే ఆకారాన్ని నీవు తల్లిగా భావించుకున్నావు.
1: యు కన్సిడర్ ద ఫార్మ్ యాజ్ యువర్ మదర్.
0: అంతటితోనే మన యొక్క ప్రయత్నం మానకూడదు.
1: డోంట్ గివ్ అప్ ఎట్ దట్ స్టేజ్.
0: దాని నుంచి సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్వెస్టిగేట్ ద ట్రూత్ అండ్ డెవలప్ దేర్ ఆఫ్టర్.
0: దాని నుంచి నీవు శాంతిని పెంపొందింపు చేసుకోవాలి.
1: దెన్ యూ కెన్ అక్వైర్ పీస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఆ శాంతి నుంచి నీవు సత్యంలో ప్రవేశించాలి.
1: అండ్ ఫ్రమ్ పీస్ ట్రావెల్ టువర్డ్స్ ట్రూత్.
0: ఈ సత్య శాంతిలో ప్రవేశించిన తర్వాత నీ జీవితం ధన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ట్రూత్ అండ్ పీస్ యు ఆర్ రీడింగ్.
0: ఇది ఎక్కడో బయట లేవు.
1: ఇట్స్ నాట్ అవుటర్ వరల్డ్.
0: నీ యందే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ట్రూత్ ఇస్ ఇన్ యూ.
1: Truth is in you.
0: Bliss is in you.
1: Bliss is in
0: peace
1: you.
0: Is in you. You are the embodiment of peace.
1: You are the embodiment of
0: you
1: peace.
0: Are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: Ekkada nivu vetukutavu?
1: Why do you investigate such
0: a baita vetakadame nee yokka parapaatu.
1: You are in search of this outer world. That's your mistake.
0: Edi kudanu neekante baita okkati ledu.
1: Nothing is present out there.
0: Everything is
1: in
0: reflection of the inner being.
1: Everything is out of the inner being.
0: Nee nunchi vachinatundi ve.
1: It is reflection of the inner being.
0: కనుకనే మనము భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి?
1: హౌ షుడ్ యు ప్రే గాడ్?
0: ప్రతిఫలాపేక్షతో మనం ప్రార్థించకూడదు.
1: యు షుడ్ నాట్ ప్రే టు గాడ్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: అద్దంలో చూచిన ప్రతిబింబాన్ని నేను ప్రేమించినట్టుగా నీవు నీ దేహంలో ప్రేమించు.
1: జస్ట్ యాజ్ యు లవ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ లవ్
0: ఏ దేహాన్ని చూసినప్పటికీ అందులో నా బింబం ఉంది అని యాచించు.
1: కన్సిడర్ ఎవ్రీ బాడీ యాజ్ ఎ మిర్రర్ వేర్ యు ఫైండ్ యువర్ రిఫ్లెక్షన్.
0: ఈ నిత్య సత్యమును ప్రబోధించుకొని భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: Basing on this eternal truth, Bhagavad Gita declares that the entire individual
0: you
1: is ancient and eternal.
0: Nenu nivu veru kaadu.
1: I and you are not separate.
0: Kabatti naa prema nee prema veru kaadu.
1: Your love and my love are not different.
0: Premalu okkate.
1: Both are one.
0: Dehaabhimanamto konni maarpulu kalagavachunu kaani
1: there may be changes due to body attachment.
0: Prema yokka tattvam okkate.
1: Prema
0: premane.
1: Love is love. Its nature is
0: love.
1: Love
0: is in love.
1: Live in love.
0: ఆ యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: Understand the spirit very well.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ప్రేమస్వరూపుడే.
1: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను వదిలి ఎన్ని సాధనలు చేసినప్పటికి ఇవి నిష్ప్రయోజనం లే.
1: Without love you may proceed in any spiritual path. It would be all in vain.
0: ఏదో ఒక ఆశతో నీవు పూజలు చేస్తున్నావు.
1: You do something in expectation.
0: ఏదో ఒక ఆశతో నీవు జపం చేస్తున్నావు.
1: You do japa.
0: ఏదో ఒక ఆశతో ధ్యానం చేస్తున్నావు.
1: You meditate.
0: ఇవన్నీ ఆశల యొక్క ప్రతిబింబములే.
1: They are all reflections of expectations.
0: కనుక ఈ ప్రతిబింబాలకు ఏమాత్రము నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: Don't give any scope for such expectations.
0: ప్రతిబింబములే.
1: In fact, they're reflection.
0: కానీ బింబస్వరూపుడు కాదు.
1: But you should go by this object.
0: ప్రతిబింబాలు బింబస్వరూపం అవుతుందా?
1: Can you call a reflection as an object?
0: నీవు ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
1: You stand in front of the mirror.
0: ఇది నా కుడి కన్ను అని చెప్తావు.
1: You say this my right eye.
0: కాని నీ కుడి కన్ను అద్దంలో ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
1: But in the mirror the right eye is seen as the left one.
0: అది నీ ప్రతిబింబం.
1: That's your reflection.
0: కాని అద్దమే లేకపోతే నీ బింబం బింబమే.
1: Without the mirror you are just an object.
0: కాబట్టి ప్రపంచమే యొక్క అద్దము.
1: The whole world is the mirror.
0: ఈ అద్దమును నువ్వు ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
1: యు క్యారీ ఆన్ దిస్ వరల్డ్
0: ఈ అద్దములో అన్నీ కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్
1: ఆల్ దట్ యు వ్యూ ఇన్ ది మిర్రర్ ఇస్ నెగిటివ్
0: అన్నీ ఆపోజిట్స్ అవుతుండే
1: దట్ జస్ట్ ఆపోజిట్
0: నీ కుడి కన్ను ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
1: రైట్ వన్ ఇస్ సీన్
0: యాజ్ నీ కుడి చేయి ఎడమ చేయిగా కనిపిస్తుంది.
1: రైట్ హ్యాండ్ ఇస్ ది లెఫ్ట్ హ్యాండ్
0: ఎట్లా నీవు సత్యం అనుకుంటావు?
1: హౌ డు యు కన్ సే ట్రూత్
0: కాదు కాదు
1: నో
0: అందుకోసమనే సాక్షాత్ ఆకారం సాక్షాత్కారం అన్నారు.
1: దేర్ఫోర్ సాక్షాత్ ఆకారం ది వెరీ మానిఫెస్టేషన్ ఇస్ అవతారం ఇన్కార్నేషన్.
0: నేను ధ్యానంలో సాక్షాత్కారం పొందానంటాడు.
1: వెల్ ఐ హావ్ సీన్ ద మానిఫెస్టేషన్ వైల్ ఇన్ మెడిటేషన్.
0: సాక్షాత్ ఆకారం కాదు, ప్రతిబింబమే.
1: ఇట్ ఈస్ నాట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మానిఫెస్టేషన్. ఇట్ ఇస్ రిఫ్లెక్షన్.
0: ఆ నీ యొక్క భ్రమ యొక్క చిత్రమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది పిక్చరైజేషన్ ఆఫ్ యువర్ ఇల్యూజన్.
0: అదంతా సాక్షాత్కారం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ట్రూ మానిఫెస్టేషన్.
0: ఏది సాక్షాత్కారము?
1: వాట్ ఇస్ ది
0: మానిఫెస్టేషన్? నీ రూపమే నీకు సాక్షాత్కారం.
1: యువర్ వెరీ ఫామ్ ఇస్ ద ట్రూ మానిఫెస్టేషన్.
0: కనుక నీ ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తన ఆకారం తాను సొంతంగా భావించుకుని
1: కన్సిడర్ యువర్ ఫామ్
0: నీ ఆకారమే దైవస్వరూపంగా విశ్వసించుకుని
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ డివైన్.
0: దీని ప్రేమతత్వాన్ని నీవే అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
0: ఈ లౌకిక సంబంధమైన సంబంధ బాంధవ్యములు
1: worldly relationships
0: తాత్కాలికమైనటువంటివి
1: or temporary
0: ఇవన్నీ passing clouds passing clouds
1: they are like passing clouds.
0: ఈ passing clouds ఎంతసేపు ఉంటాయి?
1: How do they
0: కొంత కాలం మాత్రమే నిలిచి ఉంటాయి, తరువాత మారిపోతుంటాయి.
1: They exist for a certain period of time later vanish.
0: కానీ నిజమైన ఆకారం మారేటువంటిది కాదు.
1: The true form will never change.
0: ఎప్పటికీ మారదు.
1: Any time.
0: ఏ నాటికి మారదు.
1: Any day.
0: ఎక్కడా మారదు.
1: Anywhere.
0: అట్టి మారనటువంటి తత్వాన్ని నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద చేంజ్లెస్ ప్రిన్సిపల్.
0: అది ఏ ప్రేమ తత్వము?
1: దట్ ఈస్ లవ్.
0: ప్రేమ ఏనాటి కూడా మారదు.
1: లవ్ ఇస్ చేంజ్లెస్.
0: కానీ ప్రాకృతమైన ప్రేమ ఈనాడు ప్రేమగా ఉంటుంది, రేపు ద్వేషంగా వస్తుంది.
1: వరల్డ్లీ లవ్ మే బి హియర్ టుడే, టుమారో ఇట్ బికమ్స్ హేట్రెడ్.
0: ఈనాడు ఇష్టంగా ఉంటుంది, రేపు అయిష్టంగా మారుతుంది.
1: టుడే ఇట్ మే బి లైక్స్, టుమారో ఇట్ డిస్లైక్స్.
0: అయిష్టములు ఏమాత్రం కూడా సంబంధం లేదు దీనికి.
1: ఇట్ హాస్ లవ్ హాస్ నథింగ్ టు డూ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమతత్వం దైవం ఒక్కడే.
1: సీక్రెట్ లవ్ ఇస్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
0: దానికోసమనే భజనలు కూడా పాడుతుంటారు. ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
1: ఇన్ భజన్స్ యు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్.
0: దీనికంటే మించినటువంటి దైవం ఎక్కడుంది?
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్.
0: జోసెఫ్ అనండి, జీసస్ అనండి, అల్లా అనండి, ఇంకే బుద్ధ అనండి, గురునానక్ అనండి, ఏ విధంగా అనుకున్నప్పటికీ దానికి పెట్టిన పేర్లే ఇవి.
1: యు మే గివ్ గాడ్ ఎనీ నేమ్, అల్లా, బుద్ధ, నానక్, జీసస్, ఎనీ నేమ్, బట్ దే ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై యూ.
0: ఈ దేహానికి పేరు ఎవరు పెట్టారు?
1: హూ హాస్ గివెన్ దిస్ నేమ్ టు దిస్
0: బాడీ? ఎవరు పెట్టిన పేరు ఇది?
1: ఇట్ ఇస్ నేమ్ గివెన్ టు యు.
0: కానీ పుట్టిన పేరు కాదు.
1: ఇట్ నాట్ ద వన్ దట్ యు ఆర్ బోర్న్ విత్.
0: కానీ ప్రేమ అనేటువంటిది పుట్టిన ప్రేమ.
1: బట్ ది లవ్ ఇస్ ది నేమ్ గివెన్.
0: ఈ దేహానికి అంతా పెట్టిన ప్రేమలు.
1: ది అదర్స్ ఆర్ క్రిస్టియన్.
0: కాబట్టి పెట్టిన ప్రేమలు ఏమైనా మార్చుకోవచ్చు.
1: వెల్ ద నేమ్స్ గివెన్ టు యూ, యూ కెన్ చేంజ్.
0: అవి మారేటువంటివే.
1: యు కెన్ చేంజ్ దెమ్.
0: కానీ ఇది మారనటువంటిది ప్రేమతత్వం.
1: లవ్ ఇస్ చేంజ్లెస్.
0: దైవ ప్రేమ అనేటువంటిది ఏనాటికి మారదు.
1: డివైన్ లవ్ విల్ నెవర్ చేంజ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: అట్టి మారనటువంటి తత్వము,
1: ద చేంజ్లెస్ నేచర్,
0: ఏ విధమైన చలనము రానటువంటి తత్వము,
1: దట్ విచ్ హాస్ నో మోటిలిటీ,
0: అట్టి ప్రేమను మనము ప్రేమించాలి.
1: That love we should run after.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి?
1: దట్ ఈస్ ట్రూ డివోషన్.
0: భక్తి అనగా ప్రేమకు పర్యాయ పదమే భక్తి.
1: డివోషన్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ లవ్.
0: ఈ భక్తి వల్ల
1: అవుట్ ఆఫ్ డివోషన్
0: అనేక శక్తులు కూడా వస్తాయి.
1: యూ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్.
0: ఈ భక్తి వల్ల అనేక యుక్తులు కూడా బయలుదేరుతాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ భక్తి డివోషన్ యూ హ్యావ్ యుక్తి.
0: భక్తి వల్ల అనేక రక్తి కూడా కలుగుతుంది.
1: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి, ది ఫుల్ఫిల్మెంట్.
0: ఈ భక్తి వల్ల అనేక విరక్తులు కూడా కలుగుతాయి.
1: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి రినన్సియేషన్.
0: భక్తి రక్తి ఇవన్నీ కూడా ఒక భక్తిలోనే వచ్చేటువంటివి.
1: అండ్ దేర్ఫోర్ విరక్తి రినన్సియేషన్ ముక్తి ది లిబరేషన్ ద రక్తి ది
0: ఫుల్ఫిల్మెంట్. టీక్ టీక్ టీక్ టీక్ ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ ది సినోనిమ్స్ ద టీ ఈస్ కామన్.
0: ఇప్పుడు దైవత్వానికి ఒక చిన్న ఉదాహరణ.
1: డివినిటీ ఏ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: కృష్ణ. ఈ కృష్ణ అంటే అనేక మందికి చాలా ఆశ, అనేక ప్రేమ.
1: మెనీ లవ్ కృష్ణ.
0: ఈ కృష్ణ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి?
1: హౌ మెనీ వర్డ్స్ లెటర్స్ ఆర్ హియర్ ఇన్ కృష్ణ?
0: సామాన్యంగా ప్రపంచంలో మనం ప్రశ్నించినప్పుడు కృష్ణ అనే దానికి రెండు అక్షరములు ఉంటున్నాయన్న.
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ దే సే కృష్ణ వర్డ్ హస్ టు లెటర్స్.
0: అక్షరములు ఉంటున్నాయి కృష్ణ లోపల.
1: బట్ దేర్ ఫైవ్ లెటర్స్ ఇన్ కృష్ణ.
0: కకారము,
1: క,
0: రుకారము,
1: రు,
0: హకారము,
1: ఆ,
0: చకారము,
1: ష,
0: అకారము, ఐదు ఉంటుంది.
1: ఆల్ ఫైవ్ లెటర్స్ ఆర్ దేర్.
0: కృష్ణ
1: కకారము, కకార,
0: రుకారము,
1: రుకార.
0: చూసారా? కకారం అనేటువంటిది ఎవరికి పేరు?
1: క స్టాండ్స్ ఫర్ వాట్?
0: ఈ కకారం అనేటువంటిది రమాదేవికి పేరు.
1: కా ఇస్ ద వెరీ నేమ్ ఆఫ్ రమాదేవి, గాడెస్ ఆఫ్ వెల్త్.
0: కకారం అనేది రమాదేవి.
1: కా మీన్స్ రమాదేవి.
0: రుకారం అనేది సీతాపతి.
1: రుకారాయ్ సీతాపతి.
0: సీత
1: సీత.
0: కనుకనే ఈ యొక్క ఒక్కొక్క పాదములకు ఒక్కొక్క అర్థములు ఉంటున్నాయి.
1: ఈచ్ లెటర్ హ్యాస్ ఎ మీనింగ్.
0: షకారము.
1: షా.
0: ఈ షకారం అనేటువంటిది శాంతికి.
1: షా స్టాండ్స్ ఫర్ పీస్.
0: ఇంకా అకారము. ఈ అకారం అనేటువంటిది ఆదిశక్తికి.
1: ఆ ఇస్ ప్రైమల్ పవర్.
0: ఈ విధంగా తీసుకుంటే పంచభూతములు కూడాను పంచేంద్రియ తత్వంతో ప్రకృతి తత్వమును కృష్ణ అని పేరు పెట్టింది.
1: దేర్ఫోర్ ద ఫైవ్ సెన్సెస్, ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్ కృష్ణ.
0: ఈ కృష్ణ అనే పదమునకు కర్షతీతి కృష్ణ అన్నారు.
1: వి డిఫైన్ కృష్ణ ఇస్ కర్షతీతి కృష్ణ.
0: కర్షమనగా దున్నటము.
1: కర్ష మీన్స్ ప్లవింగ్ ద ల్యాండ్.
0: అనగా మన హృదయ భూమిని దున్నేటువంటి వాడు భగవంతుడే.
1: హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ ప్లౌడ్ బై గాడ్.
0: అది మెత్తపరిచిన తర్వాత ప్రేమ బీజం నాటేది భగవంతుడే.
1: అండ్ ఇట్స్ వెరీ గాడ్ హూ సోస్ ద సీడ్స్ ఆఫ్ లవ్.
0: కనుకనే కర్షతీతి కృష్ణ.
1: సో వీ సే కర్ష.
0: కృషితీతి కృష్ణ.
1: ఇట్ ఇస్ సెట్.
0: ప్రయత్నం చేసేవాడు కూడా కృష్ణుడే.
1: అండ్ ఈస్ ద వన్ హూ మేక్స్ ఆల్ అటెంప్ట్ ఇన్ ఎఫర్ట్.
0: ఆకర్షతీతి కృష్ణ.
1: ఆకర్షితీతి కృష్ణ.
0: అంత ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడే.
1: ద వన్ హూ అట్రాక్ట్స్ ఇస్ కృష్ణ.
0: కనుక భగవతత్వాన్ని అన్నింటి ఎందుకు కూడా దీన్ని పోల్చుకోవచ్చును.
1: డివినిటీ కెన్ బి వ్యూడ్ ఎవ్రీవేర్.
0: ఈ దివ్యత్వానికి మించినటువంటి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ అబౌవ్ దిస్.
0: ఈ దివ్యత్వానికి మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ బియాండ్.
0: అంతా దివ్యత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈ బట్ట దివ్యత్వమే. ఈ పుష్పం దివ్యత్వమే. ఈ పవన్ దివ్యత్వం. అంతా దివ్యత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివినిటీ.
0: ఏది దివ్యత్వం కాదు.
1: వాట్ ఇస్ దట్ నాట్
0: డివైన్. ఈ దివ్యత్వం లేకపోతే దీన్ని మనం ఎందుకు ఆశిస్తున్నాము?
1: హౌ ఐ డు ఎక్స్పెక్ట్ డివినిటీ హియర్.
0: ఈ బట్ట దివ్యత్వం కాకపోతే దీన్ని ఎందుకు మనం ప్రేమిస్తున్నాము?
1: వై డు యు లవ్ దిస్ క్లాత్?
0: ఇందు ఎందుకు ప్రేమతత్వం ఉంది?
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, దిస్ లవ్ దేర్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
0: అందరి ఎందు ఉండినటువంటి హృదయమే ప్రేమ స్వరూపము.
1: దట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ ది హృదయ, ద హార్ట్ ప్రజెంట్ ఎవ్రీవన్.
0: ఐ లవ్ యూ అంటారు, ఐ పెడతారు, ఇట్ ఒకటి గీసేసి యూ అని పెడతారు.
1: వీ సే ఐ లవ్ యూ ద ఐ ఫస్ట్ అండ్ యూ లేటర్.
0: ఇది ఇట్ గీసి పెట్టినటువంటిది ఏమని దీనికి అర్థము?
1: వాట్ డూ మీన్ బై ది టూ లైన్స్ ఇన్ ది
0: ఐ? ఆ మార్క్ యు అని పెడతారు.
1: ఐ అండ్ దెన్ దిస్ అండర్ మార్క్ యు.
0: ఇదే హృదయము.
1: దిస్ ఇస్ హార్ట్.
0: ఐ లవ్ యు అనగా లవ్ అనేటువంటి హృదయమే.
1: లవ్ మీన్స్ హార్ట్.
0: ప్రేమ అనేటువంటి హృదయమే.
1: లవ్ ఇస్ హార్ట్.
0: ఈ హృదయమే దైవంతుని యొక్క ప్రేమ.
1: అండ్ దిస్ హార్ట్ ఇస్ ద సీట్ ఆఫ్ లవ్.
0: ప్లస్ దయ హృదయ.
1: హృత్ ప్లస్ దయ.
0: కారుణ్యముతో కూడినటువంటిది హృదయము.
1: హృదయ ఇస్
0: ప్రేమతో కూడినటువంటి హృదయము.
1: అండ్ లవ్.
0: కనుకనే ప్రేమనే హృదయము, హృదయమే ప్రేమ.
1: సో లవ్ ఇస్ హృదయ, ద హార్ట్.
0: హృదయమే దైవ స్వరూపము.
1: అండ్ ద హార్ట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ గాడ్.
0: కనుకనే దైవమే హృదయ స్వరూపము.
1: అండ్ గాడ్ రిసైడ్స్ ఇన్ హ్యూమన్ హార్ట్.
0: ఈశ్వర సర్వభూతానామని.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: అందరి ఎందుకు ఈ యొక్క హృదయ సంబంధంతో ఉన్నాడు.
1: This God is located in the heart Isha of everyone. Isha vasyam
0: nidam jagattu. Sarvamanta kudu Isha unnadu.
1: The whole cosmos is fully divine.
0: Isha sarvabhutanam.
1: God is present in all beings.
0: Sarvam kalividam brahma.
1: Everything is divine essentially.
0: Yekkada chuchina kani brahma sattvame.
1: You find cosmic divine divinity everywhere.
0: Prema. Adi ye prema.
1: That is love.
0: Kanuka mee premananta kudanu.
1: All your love.
0: Mee ende unchukonaka.
1: Don't keep
0: భగవంతుడు ఇచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి పదార్థాన్ని మనం
1: దిస్ డివైన్ లవ్
0: కేవలం మానవులకు మాత్రమే పంచుకోవటం కాదు.
1: డు నాట్ లిమిట్ టు మ్యాన్ కైండ్.
0: పశుపక్షి మృగాదులు కూడా పంచాలి.
1: షేర్ ఇట్ విత్ బర్డ్స్ అండ్ బీస్.
0: ప్రతి జీవికి కూడా ఈ ప్రేమతత్వాన్ని పంచాలి.
1: యూ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీ లివింగ్
0: బీయింగ్. అందరికీ ఐకమత్యం కావాలి.
1: వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: ఇది విశ్వ కుటుంబంగా రూపొందాలి.
1: ఇట్ షుడ్ బి ఎ ఫ్యామిలీ ఆఫ్ కాస్మో.
0: కనుక మనకు ఏమితమైనటువంటి ద్వేషాలు, కోపాలు, ఈ తగాదాలు ఉండవు.
1: We should not give scope for kind of conflict or differences or enmity.
0: ee naadu lokamlo ekkada chusina kallolamlu kalahamlu iniki kaaranam emiti?
1: Today in the world, wherever you go, whatever you see, you find
0: manavuni yokka visalattu lekapotame iniki moola kaaranam.
1: Because man is not broad minded today. He has contraction love,
0: not expansion love.
1: Is not expansion love.
0: Vishalamaina hrudayam ledu.
1: He is not broad minded.
0: Sankuchitamaina hrudayalu pettukunnaru.
1: He is narrow minded.
0: ఆ సంకుచమైన హృదయాలు మానవు సృష్టించుకున్నటువంటి
1: నారో మైండెడ్నెస్ ఈజ్ యువర్ మేకింగ్.
0: భగవంతుడు సృష్టించేటువంటి విశాలమైన హృదయము.
1: గాడ్స్ క్రియేషన్ ఇస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: దానికి ఇంత అంత అనే పరిమితం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై ఎనీ లిమిటేషన్.
0: పరిమితం లేనటువంటిది అపరిమితమైనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ ఇన్ఫినిటీ ఇస్ లిమిట్లెస్.
0: అట్టి అపరిమితమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం పరిమితంగా పెట్టుకోవడం చేతనే మనం అనేక కష్టములకు గురి అవుతున్నాం.
1: యూ హావ్ పుట్ లిమిట్స్ టు దిస్ లిమిట్లెస్ స్పిరిట్ ఆర్ కాన్షియన్స్. Therefore, you are in conflict. Embodiments of love.
0: Inadu Guru Purnima annaru.
1: Today is Guru Purnima.
0: Guru ante emti ni?
1: Who is Guru?
0: Ukaro gunatitaha.
1: Gu stands for attribute.
0: Ukaro roopavarjitaha.
1: Ru stands for formless.
0: Gunatitamainatundi roopam lenatundi.
1: That which is attributeless and formless.
0: Ukaro kevalam andhakaramu.
1: Gu stands for darkness.
0: Ukaro tannivarana.
1: Ru means that dispels darkness.
0: Andhakaram nivarana gavinchetundi prakashame.
1: That light that dispels darkness.
0: కనుకనే భగవంతుడు బా అనేటువంటి ప్రకాశమే.
1: బా మీన్స్ ఎఫల్జెన్స్.
0: ఎక్కడ చూసినా ప్రకాశించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ షైన్స్ బ్రిలియంట్లీ ఎవ్రీవేర్.
0: నీవు లైట్ వేసిన దగ్గర మాత్రమే ప్రకాశం ఉంటుంది.
1: యు ఫైండ్ ద లైట్ ఇల్యూమినేషన్ బినీత్ ది లైట్.
0: భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఎవరిని ఎవరు కూడా ప్రేమించకూడదు, ఒక ద్వేషించకూడదు.
1: సో యు షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: ఈనాడు లోకంలో
1: టుడే
0: అనేక సంకుచితమైన భావాలను ఉంచుకొని
1: నారో థాట్స్
0: ద్వేషము ద్వేషము ద్వేషము.
1: We find hatred.
0: ఒక ప్రాణాన్ని మరొక ప్రాణం తీవటము.
1: And we give importance to caste.
0: ఎంత పాపము.
1: What a mistake.
0: దైవాన్ని నీవు కొట్టినట్టే అవుతుంది.
1: And it seems you are betraying God himself.
0: కనుక అది చాలా పొరపాటు.
1: యువర్ మిస్టేక్.
0: ఎవరిని ఎవరు కూడా ద్వేషించకూడదు.
1: నో వన్ షుడ్ హేట్ ఎనీబడీ.
0: తన ద్వేషం తన్నే ద్వేషిస్తుంది.
1: And it means you are hating your own self.
0: కనుక మనం ఎవరినో ద్వేషిస్తున్నాము, ఎవరినో హింసిస్తున్నాము అని నీవు ఆనందిస్తూ
1: you are happy that you are hating somebody, that you are
0: accusing
1: somebody. It is not true happiness at all.
0: Adi kevalam rakshasa anandamu.
1: It is only demonic pleasure.
0: Ivarini santosha pettu adi nee kaanandamu.
1: Make others happy, you will be blissful.
0: Aa anandame nijamaina swaroopam needi.
1: That very happiness is your true form.
0: Yavanni baadha pettakudadu.
1: Don't hurt anybody.
0: Ee naadeemo nee himsisthaavu itarnu.
1: You may harm somebody.
0: అది నా నేచర్ అనుకుంటున్నావు.
1: You think it's your nature.
0: కానీ రేపటి దిన నిన్ను హింసించే వారు ఇంకోరు వస్తారు.
1: Tomorrow you will find somebody who will harm you.
0: ఆనాడు నీ గతి ఏమిటి?
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ?
0: కనుకనే ఎవరిని కూడా మనం తెలియకోకుండా హింసించకూడదు.
1: అండ్ డోంట్ హర్ట్ ఆర్ హార్మ్ ఎనీబడీ.
0: అది ఒక పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది.
1: ఇట్ హస్ బికమ్ ఎ మోడర్న్ ఫ్యాషన్.
0: అందరినీ హింసించుకోవటం ఫ్యాషన్.
1: వి గో ఆన్ హార్మింగ్,
0: అందరినీ బాధ పెట్టడం ఫ్యాషన్.
1: అండ్ వి హర్ట్ ఎవ్రీబడీ.
0: అందరినీ చంపటం ఫ్యాషన్.
1: అండ్ టు కిల్ సంబడీ ఇస్ ఎ ఫ్యాషన్. అల్ట్రా మోడర్న్.
0: కీటకమైన గానీ చంపుతుంది.
1: Well, even insect also can kill. Why, man?
0: Champadam goppatanam kaadu.
1: Nothing great in killing anybody.
0: Atani betikinchadam goppatanam.
1: And in fact, you have to protect him. There lies greatness.
0: Kanukane manam champi champi champi cheppi kattagalapudu mana jeevitham emi pothundadi.
1: If you go on killing everybody, what will happen?
0: Ee kuda okanaadiki chastundi.
1: Ultimately you will die.
0: Etta chastundi.
1: How does it die?
0: Ee vidhamainatundi karmalu aacharinchavo aa karma yokka tatpantame neeku moola kaaranamga vastundi.
1: As is the action, so is the reaction that will put you to suffering.
0: Kanukane prema swaroopulara, reaction, resound and reflection, idi eppudu kuda tappindi kaadu.
1: Embodiments of love, never forget these three: reaction, reflection
0: and resound. Ee naadu tappinchukunnanu neevu aanandinchochu kaani రేపు కాక ఎల్లుండి కూడా నీకు ఫలితం లభిస్తుంది.
1: టుడే యూ మే బి హ్యాపీ బై హార్మింగ్ సంబడీ, టుమారో యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: ఏనాటికి తప్పింది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: మంచి చేయి, నీకు మంచి కలుగుతుంది.
1: డూ గుడ్, దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గుడ్నెస్.
0: సత్యమే నీకు మంచి కలగలేదని నిరాశ గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ ఫర్ ది అదర్ థింగ్.
0: కొంచెం కాచుకో.
1: వెయిట్ ఫర్ సమ్ టైం.
0: అప్పుడే నీకు ఆ ఫలితం లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్.
0: ఏ మానవుడికి కూడా తత్ఫలితం తప్పింది కాదు.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద రిజల్ట్.
0: దుష్ఫలితమైనటువంటి దానికి ప్రార్థన అనేటువంటి కొంత సహాయం చేస్తుంది.
1: హౌఎవర్ వైల్ యూ సఫర్ బ్యాడ్ రిజల్ట్స్, యువర్ ప్రేయర్ కెన్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్.
0: అదే కృతజ్ఞత.
1: యూ కెన్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయర్.
0: కృతజ్ఞతను మనం చెప్పుకోవాలి.
1: యూ షుడ్ బి గ్రేట్.
0: కృతజ్ఞతను మనం చూపుకోవాలి.
1: యూ షుడ్ బి గ్రేట్.
0: కృతజ్ఞతను మనం ఆచరించాలి.
1: అండ్ యూ షుడ్
0: కృతజ్ఞత జ్ఞాయన మహా అన్నారు.
1: అండ్ వీ సే దట్.
0: కనుకనే వెంకటరామన్ కూడా చెప్పాడు, క్షమ చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫర్ బేరెన్స్ క్షమ ఇస్ ఇంపార్టెంట్.
0: క్షమ సత్యము.
1: For parents is truth.
0: Chama dhammamu.
1: Forgiveness is dharma.
0: Chama vedamu.
1: Forgiveness is
0: chama
1: veda.
0: Ahimsa.
1: Patience is non-violence.
0: Chama sarvambau.
1: For parents is everything.
0: Chama santoshamu.
1: It is happiness.
0: Chama swargamu.
1: It is heaven.
0: Chama sarvasvambu.
1: It is everything in this
0: world. Sarva jeevulayandun.
1: It is present in all of the beings.
0: Prati manavuni endukonu chama chala goppadi.
1: In every man this forgiveness is great.
0: వాడెవడో నాకు అపకారం చేశావంటే నువ్వు క్షమించు.
1: If anyone harm you, forgive him.
0: This is good for me, good for me, good for me. Anku.
1: I have the feeling that is good for me.
0: Whatever ninnu tittadu anukunte, adi that is good for me, good for me.
1: If anyone accuses you, take it that is good for me.
0: Aa tittinatundi tittu neeku kaadu ochindedi.
1: That accusation charging is not to you.
0: Ee dehaanni aadharam pettukoni vaadu tittadu.
1: In fact, what is it? He has criticized.
0: Dehaaniki ochindi, dehaanike potundi.
1: It is only the body to body accusation.
0: కనుకని దేహాన్ని తిట్టాడా ఆత్మని తిట్టాడా ఇదే శంకరాచార్యులు విచారం చేసింది.
1: దిస్ వాట్ శంకర సెడ్, ఇస్ ఇట్ ద బాడీ దట్ ఇస్ అక్యూజ్డ్ క్రిటిసైజ్డ్ ఆర్
0: ఆయన అద్వైతం అంతా కూడా విచారణ విచారణ విచారణ ద్వారానే ఏర్పడింది.
1: ఆల్ నాన్ డ్యూయలిజం ఇస్ బేస్డ్ ఆన్ ఎంక్వైరీ.
0: ఈ దేహాన్ని తిట్టాడా వాడు?
1: హస్ హి క్రిటిసైజ్డ్ ద బాడీ?
0: ఈ దేహం నేనే నేను తిట్టుకుంటున్నాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ ఓన్లీ అక్యూజ్ మై బాడీ.
0: ఏమిటి ఈ పాడు దేహం?
1: వాట్ దిస్ బాడీ?
0: ఏమిటి అనిత్యమైన దేహము?
1: వాట్ దిస్ టెంపరీ బాడీ?
0: ఇంత మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే.
1: ఇట్స్ ఫౌల్ ఫుల్ ఆఫ్ యూరిన్ అండ్ ద ఫీకల్ మ్యాన్.
0: పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ ద సెంట్రల్ ఆఫ్ అవర్ ఫ్రెక్ట్.
0: నేనే నేను తిట్టుకుంటున్నాను, వాడు ఈ దేహాన్ని తిట్టడం నాకు ఉపకారమే అనుకో.
1: ఐ ఓన్లీ బ్లేమ్ మై బాడీ, ది అదర్ మ్యాన్ అక్యూజింగ్ ఇట్ ఇస్ ఎ హెల్ప్ టు మీ.
0: ఆత్మను తిట్టాడా?
1: Has accused the Atma spirit.
0: Vani endu deeni endu unnadi oke aatmane.
1: The very same spirit exists
0: in
1: both.
0: Kabattu tanu tittukunnalle anuko.
1: It amounts to accusing for one's
0: own
1: self. Enta
0: kshama idi.
1: So what kind
0: ee kshamaane bhavam enta vishalamainadi.
1: Forgiveness is broad mindedness.
0: Ee vidhamaina vishalathanu manam penchukuntu povali.
1: This kind of broad mindedness we should
0: prema swaroopulara.
1: Embodiments of love.
0: Ee naadu guru poornimaniga.
1: Today guru poornima man.
0: Guru oniga కేవలం అజ్ఞానం దూరం గావించుకోవాలి.
1: గురు మీన్స్ హి స్టాండ్స్ ఫర్
0: ఎట్టి అజ్ఞానం. ఇది నా దేహము నా దేహం అనుకున్నటువంటి దాన్ని దూరం చేసుకోవాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్? ద బాడీ అటాచ్మెంట్.
0: దేహం నా యొక్క ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ దేహం అనేటువంటి కేవలం పనిముట్టు.
1: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇది కర్మకలాపమైనటువంటి ఒక కాయము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యాక్షన్ యాక్టివిటీ.
0: దీన్ని నేను సత్యమని భావించుకోను.
1: ఐ కెనాట్ కన్సిడర్ ఇట్ ఎటర్నల్.
0: ఈ జగత్తు లోపల ఈ కర్మను ఆచరించే నిమిత్తమై కాయము నాకు ధరింపజేశాడు భగవంతుడు.
1: Body is gifted to undertake action or
0: activity. Yoka gifte.
1: Body is God's gift.
0: Deho devalaya prakto jivo deva sanatana.
1: Body is the temple of God. The indweller is eternal.
0: Jivude devudu.
1: And the individual is divine.
0: Kabatti body temple, jivude devudu. Nivu inkevarni aashistavu?
1: So body is the temple and the indweller is divine.
0: Kabatti ye dehanni chusina gaani idi bhagavantudi temple anukoni daniki namaskaram cheyi.
1: Consider every body as the temple of God and offer your salutation.
0: Virodhaina paravaledu.
1: He may be worst of your enemies.
0: Namaskaram cheyi.
1: But salute him.
0: Sarva jeeva namaskaram kesavam pratigacchate. Adanike chendutundi.
1: All our salutations to anyone amounts to offering respect to God.
0: Sarva jeeva tiraskaram kesavam pratigacchate. Adi kuda adanike chendutundi.
1: If you deny anybody, it amounts to denial of God.
0: Kalukane manam ekatma bhavanni abhirudhi pachukovali
1: bangara. We should have this feeling of oneness.
0: మిమ్మల్ని అందరినీ నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అంటుంటాను.
1: భగవాన్ కాల్స్ అస్ అస్ బంగారు.
0: బంగారంగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై బంగారు?
0: హిరణ్య గర్భంతో కూడినటువంటి వారు మీరు.
1: యు ఆర్ వన్ ఆఫ్ హిరణ్య గర్భ, ది డివైన్ ప్రిన్సిపల్.
0: హిరణ్య గర్భాయ నమః.
1: ద గోల్డెన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మీ యొక్క హృదయం అంతా కూడా హిరణ్యమే, బంగారు యొక్క తోనే.
1: యువర్ హోల్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ది గోల్డెన్ డివినిటీ.
0: కాదు,
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ అదర్ వన్.
0: బంగారు ఏ విధమైన నగగా మార్చుకోవచ్చు.
1: యూ కెన్ మేక్ ఇట్ గోల్డ్, కెన్ బి మేడ్ ఇన్ టు ఎనీ ఆర్నమెంట్.
0: కానీ ఏ నగా లేకపోతే ఒక కాయలుగా పెట్టుకోవచ్చు.
1: At least you can keep it as it is.
0: కాబట్టి రూపాలు మారేది బంగారే.
1: And the jewels forms are
0: made. రహితమైనటువంటి బంగారే.
1: The formless without any jewel.
0: కాబట్టి మీ రూపము బంగారే. రూపరహితము బంగారే.
1: The one with the form, the one without formless is God.
0: కనుక ఈ బంగారుకు కొంత మీరు విచారణ చేయాలి.
1: Enquire this nature of gold to some extent.
0: ఒక బంగారును తీసుకుంటే,
1: and if you take gold to some extent,
0: దీనికి ఒక 500 రూపాయలు అంటుంటావు.
1: You have to pay 500 rupees.
0: కానీ దాంట్లోపల
1: there
0: కొంచెం కాపర్ కలిపితే 300 దిగుతుంది.
1: ఇఫ్ యూ మిక్స్ కాపర్ ఇన్ గోల్డ్ ఇట్ ద ప్రైస్ కమ్స్ డౌన్.
0: దాంట్లో ఇంకో బ్రాస్ కొంచెం చేరితే ఇంకా 200 దిగుతుంది.
1: ఇఫ్ యూ యాడ్ బ్రాస్ ద ప్రైస్.
0: దీని విలువ దిగడానికి ఏది కారణము? ఈ కల్తీలు కారణము.
1: బికాస్ యూ పొల్యూట్ ఇట్, అడల్టరేట్ ఇట్, మిక్స్ ఇట్ విత్
0: బంగారు లోపల ఈ కాపరు ఈ పిత్తళి ఇవన్నీ ఎందుకు చేర్చుకోవటం?
1: ద కాపర్ అండ్ బ్రాస్, వై హ్యావ్ యూ
0: చేర్చుకునే కొద్దీ దీని విలువ తగ్గిపోతుంది.
1: బికాస్ ఆఫ్ మిక్సింగ్ విత్ అదర్ మెటల్.
0: కాబట్టి నాటి మానవుడు అనేటువంటి వాడు పుట్టినప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వి ఆర్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: చాలా విలువగా ఉంటుంటాడు,
1: హైలీ వాల్యూ.
0: వాడు పెరిగే కొలది ఆశలైనటువంటి కాపర్ చేరిపోతూ ఉంటుండాలి.
1: యాజ్ వీ గ్రో మోర్ అండ్ మోర్ the copper, the desire,
0: ఇంకొక పిస్తాడంతా చేరిపోతుండాలి.
1: అండ్ ఆల్ ద బ్రాస్ ఆల్సో జాయిన్స్.
0: అప్పుడు వీని విలువ తగ్గిపోతుంటుంది.
1: అండ్ ద హ్యూమన్ వాల్యూ గోస్ డౌన్.
0: విలువ తగ్గిపోవడానికి కారణం ఏంటి?
1: వాట్ ఆర్ ద కాజ్?
0: విలువలేని పదార్థములు విలువైనదని దాంతో చేర్చుకోవటమే దీనికి మూల కారణం.
1: బికాజ్ వాల్యూలెస్ చీప్ డిజైర్స్ ఆర్ మిక్స్డ్ విత్ హైలీ వాల్యుబుల్ ప్రైస్లెస్ గోల్డ్.
0: కనుక మనం ఆ చీప్ దీన్ని మనం చేరకూడదు.
1: సో వి షుడ్ నాట్ అలౌ చీప్ థింగ్స్ టు గెట్ ఇన్.
0: తేజే దుర్జన సంసర్గం.
1: Run away from that company.
0: మధ్య సాధు సమాగమం.
1: Join in good company.
0: పూర్వ పుణ్య మహోరాత్రం.
1: Do good activity day and night.
0: భజ నిత్యం అనిత్యత.
1: మేక్ ఎ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఎ ఫెమినల్ అండ్ దట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ చేయాలి.
1: ఎంక్వైర్ క్లియర్లీ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ దట్ ఇస్ అవర్ ధర్మ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో దిస్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ జన్మ ఎత్తి జంతువునాం నరజన్మ దుర్లభం.
1: వి షుడ్ నో దట్ హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ నరజన్మ ఎత్తినందుకు నోరిచ్చాడు భగవంతుడు.
1: గాడ్ హస్ గివెన్ దిస్ మౌత్ ద టంగ్.
0: ఆ నోటుకు ఇష్టమొచ్చిన మాటలంతా పలకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ యాజ్ వీ లైక్.
0: ఎవరి హృదయాన్ని బాధింప చేయకూడదు.
1: వి షుడ్ నాట్ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ.
0: అది బాధిస్తే నేడు కాకపోయినా రేపటికి నీకు అదే బాధ.
1: If you hurt the feeling of anybody, you will have your turn tomorrow.
0: చెడ్డ చూపు చూడకూడదు.
1: Don't have bad looks.
0: చెడ్డ చూపు చూచాడు.
1: You have bad looks.
0: కీచకుడు.
1: కీచక had bad looks.
0: ద్రౌపదిని చెడ్డ చూపుగా చూచాడు.
1: And he had bad looks towards
0: ద్రౌపది. కడపటికి.
1: What happened to him?
0: భీముడు పోయాడు, బ్రద్దలు కొట్టి వాడు తలను కూడా ముక్కలు చేశాడు.
1: Bhima had hit his head, broke into two parts and killed him.
0: చూసారా ఆ చెడ్డ దృష్టి ఎంత చెడ్డ అయిపోయింది.
1: That is the result of bad looks.
0: కనుకనే మనము చెడ్డ దృష్టిని కూడా మనం చూడకూడదు.
1: సో డోంట్ థింక్ ద సేమ్ బ్యాడ్ లుక్.
0: దీన్ని బుద్ధుడు చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: మొట్టమొదట దృష్టి,
1: ఫస్ట్ విజన్.
0: దృష్టిని మార్చుకున్నాడు.
1: కరెక్ట్ యువర్ విజన్.
0: అది మార్చుకున్న తర్వాతనే తనకు బుద్ధుడిగా మారిపోయాడు.
1: చేంజ్ యువర్ సైడ్ దెన్ బుద్ధ బికేమ్ ద ట్రూ బుద్ధ.
0: కనుక మన దృష్టిని కూడా మనం మార్చుకోవాలి.
1: సో కరెక్ట్ యువర్ లుక్.
0: కన్నులు ఉన్నాయి కదా అని అన్నింటినీ చూడకూడదు.
1: యాజ్ యూ హ్యావ్ ఐస్ డోంట్ లుక్ ఎట్ ఎవ్రీవన్.
0: ఏది చూచినా కానీ ఇది దైవ స్వరూపంగా భావించు.
1: వాట్ ఎవర్ యూ మే లుక్ ఎట్ కన్సిడర్ యాజ్ డివైన్.
0: ఏది విన్నా కూడా ఇది దైవ చింతనగా విను.
1: వాట్ ఎవర్ యూ మే హియర్ లిసన్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ డివైన్.
0: దైవ విషయంగా చెప్పు.
1: స్పీక్ అబౌట్ గాడ్లీ థింగ్స్.
0: అది నీ దైవత్వంగా మారుతుంది.
1: దట్ బికమ్స్ ఎసెన్షియల్లీ డివైన్.
0: సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ వాట్ ఈస్ గుడ్.
0: అదే నీకు ముఖ్యం కావాల్సింది.
1: దట్ ఈస్ ఇంపార్టెంట్.
0: హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ వాట్ ఈస్ గుడ్.
0: ఈ మూడు ఉంటే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ దీస్ త్రీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్.
0: ఇంతకాలం నుంచి కూడా నేను ఎంత ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ ఇస్ హైలీ బ్లిస్ఫుల్.
0: ఇంకా 75 వస్తూ ఉంటుంది.
1: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్.
0: 75 ఇయర్స్ కూడా నేను ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ హాస్ బీన్ జాయ్ఫుల్ బ్లిస్ఫుల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అంతా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకోవటమే.
1: బికాస్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఇస్ రికగ్నైజ్డ్.
0: కనుకనే మీరు కూడా ఈ విధంగా అన్నింటినీ భావించుకోండి. తప్పక మీరు కూడా నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తారు.
1: యూ కెన్ ఆల్సో బి బ్లిస్ఫుల్ ఇఫ్ యూ నో దిస్.
0: నాకెవ్వరూ ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడీ.
0: నేనెవరికి ద్వేషిని కాదు.
1: నో వన్ హేట్స్ భగవాన్.
0: కాబట్టి నాకు ఎట్టి భయము లేదు.
1: సో నో ఫియర్ హియర్.
0: ఎట్టి భయమైన ఉండినప్పుడే ఒక విధమైనటువంటి యొక్క సందేహం ఏర్పడుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్ డౌట్.
0: కనుక నాకే భయము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అంతా నాయక స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద ఫామ్ ఆఫ్ భగవాన్.
0: ఒకే భక్తే, ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీవన్.
0: నాకెవరూ ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్.
0: ద్వేషులు లేనప్పుడు ఎవరు నన్ను ద్వేషిస్తారు?
1: దెన్ హూ ఇస్ దేర్ టు హేట్ భగవాన్?
0: ఎవరు నన్ను ద్వేషించలేరు.
1: నో వన్ కెన్ హేట్ హిమ్.
0: ఎవరన్నా తల్లి ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని పోతుంటాది.
1: మదర్ ఇస్ క్యారింగ్ ఆన్ హిస్ షోల్డర్.
0: ఆ బిడ్డ నిన్ను చూసి నవ్వుతుంది.
1: ద చైల్డ్ లాఫ్స్ ఎట్ యు స్మైల్.
0: అమాయక బిడ్డ.
1: The innocent child.
0: అలాంటి బిడ్డ నిన్ను చూసి నవ్వినప్పుడు నీవు కోపడతావా? లేదు, నీకు నవ్వు వస్తుంది.
1: And the child smiles, you also smile.
0: కనుక నేను ఆనందంగా నవ్వుతుంటే నన్ను చూసి వాళ్ళు కూడా ఆనందంగా.
1: When భగవాన్ smiles blissfully, you also smile.
0: కనుకనే మనం మంచి భావాన్ని పెట్టుకుందాం.
1: హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్.
0: పరిశుద్ధమైన భావాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ప్యూర్
0: పవిత్రమైనటువంటి హృదయాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ఎ సీక్రెట్ హార్ట్.
0: అప్పుడే మనకు అంత పవిత్రమే జరుగుతుంది.
1: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి శాంక్టిఫైడ్.
0: ఇంతవరకు నాకు ఏ ఒక్కటి కూడా చెడ్డ జరగలేదు.
1: నథింగ్ బ్యాడ్ అంటువర్డ్.
0: అన్ని మంచే మంచే మంచే.
1: ఆల్ గుడ్ హ్యాస్ హ్యాపెన్ టిల్ నౌ.
0: కనుకనే మనం గుడ్ గా ఉంటే అది కూడా గుడ్ అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ యు ఆర్ గుడ్, ది అదర్ వన్ విల్ బి గుడ్.
0: కనుక మనము ఎలాంటి భావమో అలాంటి భావం రావాలి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద ఫీలింగ్ ఇన్ అదర్ పర్సన్.
0: మనం పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
1: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
0: ఎక్కడ చూసినా దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఏటి కష్టములు కలిగినప్పటికీ,
1: వాట్ ఎవర్ మే బి ద సఫరింగ్,
0: ఏటి నింద నిష్ఠూరములు సంభవించినప్పటికీ,
1: యు మే బి బ్లేమ్డ్, అక్యూజ్డ్,
0: కానీ భగవంతుని విశ్వాసం మాత్రం మరవకూడదు.
1: నెవర్ లూజ్ ఫెయిత్.
0: భగవంతుని పైన విశ్వాసం ఎప్పుడు ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం ఒకటి ఉంటుంటే నీకు ఎంతైనా జరుగుతుంది.
1: విత్ దట్ ఫెయిత్ యూ కెన్ బి సక్సెస్ఫుల్.
0: ఆ విశ్వాసమే మన శ్వాసగా భావించాలి.
1: దట్ విశ్వాస ఫెయిత్ ఈజ్ అవర్ శ్వాస ద బ్రెత్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: నేమస్వరూపుడే.
1: ఇస్ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఏదో అప్పుడప్పుడు ఆహార విహారాలతో కొన్ని కోపము తాపము ఈసూయ అసూయ డంబము ఇలాంటివంతా వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వీ హావ్ గాట్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ జెలసీ పామ్ షోలైజ్మెంట్
0: ఫుడ్
1: యాజ్ ఇస్ ద ఫుడ్
0: అట్టి హెడ్
1: సో ఈస్ ద హెడ్
0: ఎట్టి హెడ్
1: యాజ్ ఇస్ ద హెడ్
0: అట్టి గాడ్
1: సో ఈస్ గాడ్.
0: కాబట్టి ఫుడ్ హెడ్ గాడ్ మూడు కూడా ఒక సంబంధమైన.
1: సో ఫుడ్ హెడ్ గాడ్ హావ్ గాట్ ఇంటర్ రిలేషన్షిప్.
0: కాబట్టి మనం మొట్టమొదట మంచి ఫుడ్ తీసుకోవాలి.
1: సో వీ హావ్ టు పార్ట్ ఏ గుడ్ ఫుడ్.
0: మంచి ఫుడ్ అంటే విలువైనటువంటి ఫుడ్ కాదు.
1: గుడ్ ఫుడ్ నాట్ కాస్ట్లీ.
0: సాత్వికమైనటువంటి ఫుడ్
1: ఇట్ షుడ్ బి సాత్విక్ ఫుడ్.
0: అదే మన నిజమైనటువంటి యొక్క దివ్యమైన ఆహారము.
1: That is the divine food that we can partake.
0: ఆ దివ్యమైన ఆహారం తీసుకున్నప్పుడు దివ్యమైన భావాలే వస్తుంటాయి మనకి.
1: Then you will have divine thoughts.
0: ఏ పలుకు పలికినా కానీ పవిత్రమైన పలుకుగానే ఉంటుంటాడు.
1: And you start speaking sacred words.
0: నేను ఎలాంటి కోపంగా ఉండినప్పుడు కూడా కోపం నటిస్తాను కానీ కోపం లేదు నాకు.
1: భగవాన్ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ. హీ ఈజ్ నెవర్ యాంగ్రీ ఎనీ టైమ్.
0: వాళ్ళను అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తిడతాను.
1: హీ జస్ట్ బ్యాంగ్స్ యూ.
0: ఏ తిట్టి తిడతాను?
1: వాట్
0: దున్నపోత.
1: హీ కాల్స్ యూ దున్నపోత. హీ బఫెలో.
0: అంతే, అదే నా తిట్టు.
1: దాట్స్ ఓన్లీ వర్స్ట్ ఆఫ్ అక్యూజేషన్.
0: దున్నపోత అంటే హీ బఫెలో.
1: హీ బఫెలో.
0: నీవు బఫెలోనే.
1: యూఆర్ ఓన్లీ బఫెలో.
0: ఎందుకంటే నీవు మంచి పాలన చేయగలి లేదు కాబట్టి నీవు బఫెలోనే.
1: యూ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ గుడ్. యూ ఫెలో ఈజ్ ఎ బఫెలో నౌ.
0: నిజంగా నీవు మంచి పని చేయి.
1: డూ గుడ్ థింగ్.
0: యూ గుడ్ ఫెలో అవుతావు.
1: దెన్ యూ బికమ్ ఎ గుడ్ ఫెలో.
0: కనుక నా తిట్టంతా ఇట్లాంటివి.
1: దాట్స్ హౌ స్వామి బ్యాంక్స్ యూ.
0: దున్నపోత.
1: దున్నపోత. హీ బఫెలో.
0: ఇది ఎంత మంచి పని.
1: వాట్ గుడ్.
0: అందరూ దున్నపోతులుగానే ఉంటున్నారు.
1: ఆల్ ఆఫ్ అస్ ఆర్ హీ బఫెలోస్.
0: కారణం ఏమిటి? మంచి పని చేయటం లేదు.
1: వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్.
0: దున్నపోతకు ఏ విధమైనటువంటి వర్షం కురిచినా కానీ కేర్ చేయదు.
1: హీ బఫెలో ఇస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దర్ హెవీ రెయిన్.
0: ఏ ఒక ఆవో దూడైనా పరిగెత్తాయి కానీ వర్షం వస్తే దున్నపోత పరిగెత్తదు.
1: ద కౌ అండ్ ద కాఫ్ రన్స్ అవే వెన్ దేర్ ఇస్ హెవీ రెయిన్.
0: కూర్చుంటూ కూర్చుంటుంటది.
1: హీ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్.
0: అంటే ఎన్ని నిందలు ఎన్ని నిష్ఠూరములు ఎన్ని కష్టములు కలిగినా ఎప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ హీ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ బ్లేమ్ ప్రైజ్.
0: మానవుడికి పరివర్తన రావాలి.
1: దేర్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాన్.
0: అప్పుడు పరివర్తన వచ్చినప్పుడే వాడు మానవుడు అవుతాడు.
1: In this transformation you can be a true human.
0: మానవుడు అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి పదము.
1: మానవ ఇస్ ఎ సీక్రెట్ వర్డ్ హ్యూమన్.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం.
1: That human value is lost today.
0: ఎవరిని మనసు నొప్పించేటువంటి పాటలు చెప్పకూడదు.
1: And we should not use harsh words.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: ద్వేషించిన వాడిని కూడా నేను ప్రేమిస్తాను.
1: And the one who hates him still భగవాన్ లవ్స్
0: him. ఒక స్వరూపము.
1: Love is his form.
0: అదే నిజమైనటువంటి శక్తి.
1: దాట్ ఈస్ ద ట్రూ పవర్.
0: అదే నిజమైన పవర్.
1: దాట్ ఈస్ ద ట్రూ పవర్.
0: అదే నిజమైనటువంటి యొక్క దివ్య స్వరూపము.
1: దాట్ ఈస్ ద డివైన్ ఫామ్.
0: కనుక ఆ ప్రేమను మీరు పంచండి. ప్రతి ఒక్కరికి పంచండి.
1: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీవన్.
0: నేను నా ప్రేమను ఏ రీతిగా అందరికీ పంచుతున్నానో
1: జస్ట్ యాజ్ భగవాన్ షేర్స్ హిస్ లవ్ విత్
0: ఎవ్రీబడీ. అదే అంశమే కనుక మీరు కూడా ఆ ప్రేమను అందరికీ పంచండి.
1: సిన్స్ యు ఆర్ ఆల్సో స్పార్క్ ఆఫ్ భగవాన్ షేర్ యువర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: అప్పుడు నేను చేసిన పని మీరు చేసిన వారు అవుతారు.
1: దెన్ యూ హ్యావ్ టు
0: యాక్సెప్ట్. మీరు కూడా భగవత్ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్సో డివైన్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మీరు అనుసరిస్తూ పోతే జగత్తంతా నిత్య కళ్యాణం పచ్చంతోళ్ళం.
1: When you follow these sacred thoughts, the whole world will prosper, progress and advance.
0: దీని ఏ మాత్రము సందేహం లేదు.
1: Never doubt this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: so embodiments of love.
0: ఈనాడు అజ్ఞానం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించుకుని
1: dispel this
0: ignorance of darkness. ప్రకాశాన్ని వెలిగించుకుని
1: and let us light the effulgence of wisdom. దైవత్వంలో
0: ఏకం కావాలి.
1: And see that love also merges in that effulgence of wisdom. అది
0: ప్రధానమైనటువంటి స్వామి యొక్క సందేశము.
1: దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ భగవాన్ టుడే.
0: ప్రేమ ప్రేమ ప్రేమ.
1: లవ్ అండ్ లవ్ అలోన్.
0: ప్రేమకు మించినటువంటి పదార్థం జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమనే లేకపోతే బంగారం కూడా మనం ఆశించము.
1: When you don't have love, you don't
0: like
1: even
0: go.
1: So you don't expect anything.
0: కాబట్టి ఆశించేది ప్రేమనే.
1: That which expects is love.
0: డైమండ్ ప్రేమనే.
1: God is love.
0: ఆ డైమండ్ కళాతురికి డై మైండ్ అవుతుంది.
1: And what happens to diamond? It becomes die mind ultimately.
0: మనం నాశనమవుతుంది.
1: and annihilation, withdrawal of the mind.
0: Annitikini premane pradhanamu.
1: Love is main thing for everything.
0: Prema chetini enni rogamulo nivarana chesukochunu.
1: In fact, love cures many ailments.
0: Prema chetini enni rogamulo teppinchukochunu.
1: And you can also suffer if you don't have love.
0: Anta premane moola karanamu.
1: Everything, love is the main thing.
0: Kani daiva prema anetundi nivarana gaavinche prema.
1: The divine love cures you.
0: దుర్గుణాన్ని నిర్మూలం గావించే ప్రేమ.
1: అండ్ ఇట్ రిమూవ్స్ బ్యాడ్ క్వాలిటీస్.
0: అట్టి ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
1: డెవలప్ దట్ డివైన్ లవ్.
0: ఎవరిని మీరు ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడీ.
0: అందరినీ ఆశించండి.
1: లవ్ ఆల్.
0: ఈ యొక్క దినము ముఖ్యమైనటువంటిది ప్రేమ తత్వాన్నే మీరు బోధించుకోవాలి.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ ప్రేమ అని అందరినీ ప్రేమిస్తూ, ప్రేమ అనేటువంటిది మనుషులను ప్రేమించడం కాదు, హృదయాన్ని ప్రేమించాలి.
1: Love not merely the body, love meant here in your heart.
0: దేహం కూడా దాని దగ్గరకు వస్తుంది.
1: And with that the body also comes closer to you.
0: కనుకనే మన హృదయం నుండి ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రేమించాలి.
1: So you have to love the divine principle in your heart.
0: అంతా ఒక మ్యాటర్.
1: It's all matter.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అంతకన్నా ఇవన్నీ కొన్ని మ్యాటర్స్.
1: The mind, the inner senses, the intellect.
0: నీవే హెడ్.
1: You are the master of all this.
0: మాస్టర్ కాబట్టి మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: Master the mind, be a master mind.
0: అది మీరు సాధించాలి నాడు.
1: That you should accomplish.
0: Master the mind.
1: Master the mind.
0: మీరు మైండ్కి బానిసలు కాకూడదు.
1: You should not be a slave to your mind.
0: మాస్టర్ కావాలి మైండ్కు.
1: You should be a master of your mind.
0: ఈ విధమైన దివ్యత్వాన్ని,
1: this divinity,
0: ప్రతి నిత్యం కూడా విచారణ చేసి,
1: inquire this every day.
0: ఆ భావాన్ని మీరు పరివర్తన గావించుకోవాలి.
1: And with this feeling, transform your life.
0: ఏ నామం చెప్పినప్పటికీ,
1: you may speak any name.
0: ఏ రూపాన్ని మీరు స్మరించినప్పటికీ,
1: any form you may mention.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఒక్కడే ఒక్కడే. ప్రేమ ముదిత మనసే కవి.

0: Sai Ram, dear listeners, if one wears green tinted glasses, the entire world appears green. Hence, it is clear that everything lies in the way we perceive things in the world around us. In today's discourse, Bhagwan Baba emphasizes the need to control our vision and use it only for good purposes. He asks everyone, especially the youth, not to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: Bhakturandaru cheri ప్రేమతో భగవత్ యొక్క స్మరణ చేసిన దినమే నిజమైన దినము.
1: ఇట్ ఈస్ ద డే దట్ ఈస్ వెల్ స్పెంట్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ ఇన్ లవ్.
2: బీదల వేదనని ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల వాకినున్న దినము.
1: వెరీ ఈస్ ద డే when we help the poor and the needy for Lord and come to the rescue.
2: Chelvi Bhagavad kathalu cheppu dinamu.
1: It is the day when we share with everybody the mysteries and the glory of God.
2: Atti dinamu dinamu kaani takkina dinamulanni kudunu tad dinamude.
1: It is only the day well spent, the rest of the days are merely habitual.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
2: మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసు చెప్పాడు.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసు ఎక్స్ప్లెయిన్.
2: వినయ చాలా తెలివి గలవాడని, చదువు గలవాడని, చక్కగా ఏర్పాట్లంతా చేస్తున్నాడు అని చెప్పాడు.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మెన్షన్ దట్ వినయ్ కుమార్ ఈస్ హైలీ ఎడ్యుకేటెడ్ and works with all his intelligence.
2: Alan cheppinanu cheppakapoyanu prapanchamantai kudanu ee naadu unnatvanti yokka ashantiki moola kaaranamu yuvakule.
1: Whether he said it or not, the fact is for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
2: Chaduvulanni chadivi chaala viveki మగిలి తన్నెలుగుడు మందబతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్ అండ్ ద లెర్నింగ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫూల్ హూ డస్ నాట్ నో హిస్ ట్రూ నేచర్.
2: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హై లెర్నింగ్ ఎ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ.
2: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
1: they may be men of eminence with the degrees, graduate BA, MA, postgraduate degree.
2: Chaduvulalonu mammella chadavaka.
1: Without learning, without acquiring the secret of knowledge.
2: Chaduvitimi memu goppa degree pondamu ani garvinchutunnaru.
1: They pride themselves because they could acquire very high degree.
2: Ee garvam valla తన యొక్క సుమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ గ్రోయింగ్ ఈగో దే ఆర్ ఫర్గెటింగ్ ద ట్రెడిషన్ అండ్ ద కల్చర్.
2: సుమతం
1: దేర్ ఓన్ రిలీజియన్.
2: ఆంగ్ల భాష అవతరించగాని సుమత భేదంబు సన్నగిల్లి.
1: బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ది అటాచ్మెంట్ రన్స్ ఆన్ రిలీజియన్ అండ్ ట్రెడిషన్ హావ్ గోన్.
2: సుమత భేదంభు సన్నగిల్లగానే సంస్కారంభు తమసిపోయి.
1: విత్ ది లాస్ ఆఫ్ రిలీజియన్ అండ్ ట్రెడిషన్ దే హావ్ ఫర్గాటెన్ దేర్ ఓన్ ఇన్నేట్ నేచర్ అండ్ కల్చర్.
2: సంస్కారంభు సమసిపోయగానే
1: ద మూమెంట్ దట్ ఈస్ గాన్ ఫ్రమ్ సార
2: సంస్కార
1: సంస్కార కల్చర్ ద కల్చర్
2: సుమతం
1: దేర్ ఓన్ రిలీజియన్.
2: ఆంగ్ల భాష అవతరించగాని సుమత భేదంబు సన్నగిల్లే.

0: సంస్కారం సమసిపోయాలి.
1: ద మూమెంట్ దట్ ఈస్ గాన్ ఫ్రమ్ సారా,
0: సంస్కార
1: సంస్కార కల్చర్,
0: భారతదేశం భాగ్యమే అణిగిపోయి,
1: ద వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భాగ్య ఈజ్ లాస్ట్,
0: ఎక్కడ చూచినను అల్లకల్లోలములే,
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ డిస్టర్బెన్సెస్ అండ్ ఎజిటేషన్,
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకికమునందు కూడాను ఈ విధమైనటువంటి ఒక గౌరవము సన్నగిల్లిపోయినది.
1: ఇన్ ఆల్ ఫీల్డ్స్ విత్ రైటియస్నెస్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఆల్ ఫీల్డ్స్ దేర్ ఇస్ నో మొరాలిటీ, దేర్ ఇస్ నో స్టాండర్డ్,
0: మానవత్వం అనగా కేవలం మర్యాదనే లేకుండా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మ్యాన్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్ ఇస్ నాట్ ఆనర్డ్ టుడే,
0: అందరు కూడాను బిచ్చగాండుగానే తయారయ్యారు.
1: Even the millionaires, the top people, affluent people, they all have become beggars.
0: కూటి పేద పిచ్చమెత్తుతున్నాడు.
1: And we find a pauper begging.
0: కోటీశ్వరుడు పిచ్చమెత్తుతున్నాడు.
1: Even a millionaire also begs.
0: కానీ ఎవరు ఇందులో పెద్ద, ఎవరు ఇందులో చిన్న?
1: Who is a greater, higher beggar than the other?
0: నిజంగా చూస్తే కూటి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హస్ నో ఫుడ్ టు ఈట్, ద పాపర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద మిలియనేర్.
0: కోటీశ్వరునికు కోట్టకు ఉండి కూడాను ఒక నయా పైసా ఇవ్వడు.
1: ఎ రిచ్ మ్యాన్, ఎ మిలియనేర్ హస్ ఎ లాట్ ఆఫ్ మనీ విత్ హిమ్, ఫుల్ ఆఫ్ మనీ, బట్ హీ డజంట్ గివ్.
0: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
1: దే డోంట్ ఎక్స్టెండ్ దట్ సపోర్ట్ to any sacred service, to any good project.
0: Kani peru pratishthalakaine tanaku enta goppa varaina padigini pedda photo vesi oka paper lo vestaru.
1: But these rich people struggle for name and fame. They want that big size photograph to be printed.
0: Kani tana yokka karmalu chuste naya paisa kuda nu vidu.
1: But actually in action you don't find him giving in charity even single naya paisa.
0: ilante paristhiti lopala ee naadu yuvakulu chaala utsahanga munduku jaragali.
1: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
0: desham baagupadavalante ee yuvakule yuvudure chaala munduku raavali.
1: For the country to progress in advance, the youngsters, youth men and women should come forward.
0: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి,
1: అండ్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దే హ్యావ్,
0: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
1: ద కైండ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ద హెల్త్ దే హ్యావ్,
0: వారి ఎందు ఉన్నటువంటి బుద్ధి శక్తి,
1: అండ్ ది ఇంటెలిజెన్స్ దే కమాండ్,
0: మరి ఎవరి ఎందు కూడా లేదు.
1: ఈజ్ నాట్ నోటీస్డ్ అమంగ్ ఎనీబడీ.
0: వారు తరచిన ఏమైనా చేయగలరు.
1: If young man decides, he'll be able to do anything.
0: Kaluka tane endunnatundi yokka shakti, aa indri shakti, mano shakti, buddhi shakti, aatma shakti sarvamnu kudanu aligalukki.
1: And in fact he is putting under check all the physical power, the mental power and the power of the self, aatma shakti.
0: Anta samajamaniki upayoga pettali.
1: And they have to divert all these powers for the service of mankind.
0: చిన్న చిన్న విషయాలకు ఈ యువకులు ఎంతో బలహీనులైపోతున్నారు.
1: ఈవెన్ స్మాల్ మ్యాటర్స్ ది యూత్ హావ్ బికమ్ సో వీక్.
0: కానీ 16 సంవత్సరాల పిల్లవాడు చూస్తే బక్కబడిపోయి ఉంటాడు.
1: బట్ అట్ ది ఏజ్ ఆఫ్ 16 వి ఫైండ్ ఎ మ్యాన్ సో థిన్ అండ్ వీక్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అన్నం లేక కాదు,
1: నాట్ దట్ హి హస్ నో ఫుడ్,
0: తిండి లేక కాదు,
1: నాట్ దట్ హి హస్ నో ఫుడ్.
0: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
1: Because the mistake lies here. His senses are weak. He made them weak.
0: Senses are weak ayipoyinappudu manavudu poorthi balahinudaipothadu.
1: When one's senses are weak, the man becomes totally weak.
0: Kalka senses e manavuni yokka pranamu.
1: Therefore senses form the very life of man.
0: Itti shaktini ee naadu durvinyogam chestunnaru yuvakudu.
1: The youngsters are misusing the strength and the power of the senses today.
0: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
1: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ది సొసైటీ
0: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
1: దే నీడ్ టు సేవ్ గాడ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
0: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశం రక్షించాలి.
1: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు

0: ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
1: అప్పుడే మనం సరైన మానవులు అవుతాం.
0: దెన్ ఓన్లీ వి కెన్ కాల్ అవర్ సెల్స్ ట్రూ హ్యూమన్స్.
1: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్ళకు ఎక్కువ ధర్మం ప్రోత్సాహపరుస్తున్నారు.
0: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
1: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
0: దస్ పేరెంట్స్ ఆర్ కమిటింగ్ ఎ మిస్టేక్, ఎ సిన్.
1: వారి చేతనే పిల్లలంతా చెడిపోతున్నారు.
0: ద చిల్డ్రన్ ఆర్ స్పాయిల్డ్ టుడే బై వెరీ పేరెంట్స్.
1: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి స్వేచ్ఛ.
0: పేరెంట్స్ షుడ్ గివ్ దెమ్ మనీ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ.
1: టూ మచ్ స్వేచ్ఛ ఎట్లయిపోతుందంటే టూ మచ్ మనీ మేక్స్ ఎ రాంగ్.
0: బై గివింగ్ టూ మచ్ ఆఫ్ మనీ దే కమిట్ మెనీ రాంగ్ థింగ్స్ మిస్టేక్స్.
1: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
0: Therefore, we should make proper use of money.
1: Don't waste money.
0: Don't waste money.
1: Misuse of money is evil.
0: Bhagavan says, misuse of money is evil.
1: Don't waste food.
0: Don't waste food.
1: Food is God.
0: Food is God.
1: Time waste. Time is God.
0: And then you should not waste the time.
1: Kalaka manamu waste chesedanta kudanu dhanamu food.
0: What all that we waste today is money and food.
1: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
0: దట్స్ రీజన్ వై వీ ఫైండ్ యంగ్స్టర్స్ ఆర్ టోటల్లీ స్పాయిల్డ్.
1: ఇంకా పిల్లల యొక్క యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
0: వాట్ కైండ్ ఆఫ్ లుక్స్ దే షుడ్ హ్యావ్.
1: ఒక క్షణమైన కూడాను స్థిరంగా ఉంచదు.
0: దేర్ లుక్స్ ఆర్ నాట్ స్టడీ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తుంటారు.
0: ఇట్ గోస్ ఆన్ వేవర్ లుకింగ్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్.
1: కాకి దృష్టి వలే ఉంటుండాలి ఈనాడు.
0: ఇట్ ఈస్ ది లుక్ ఆఫ్ ఎ క్రో.
1: దేని చూసినా కానీ ఆశపడటం.
0: అండ్ దే అస్పైర్ దే డిజైర్ వాట్ ఎవర్ దే సీ.
1: అంటే ఎలాంటి డిజైర్స్? తప్పుడు డిజైర్స్.
0: వాట్ కైండ్ ఆఫ్ డిజైర్స్? బ్యాడ్ డిజైర్స్.
1: కనుక కన్నులు మొట్టమొదట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వన్ షుడ్ కంట్రోల్ వన్స్ ఓన్ లుక్స్.
1: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
0: నేత్రా ది ఐ is the shastra, the sacred text.
1: Drushtini manam chakkaga pettukunnappude manaku srushti anta kudanu chakkaga untadi.
0: When we correct our drushti, the vision, the whole srushti creation would be divine.
1: Karaga meeru chedda drushtini meeru chudakoddu.
0: So don't have bad looks.
1: Annintini aashinchakoddu.
0: Don't desire everything.
1: College ki pothuntaru pillalu.
0: Boys go to college.
1: Nee unna satyanni cheptunnanu, meeru em anukokandi.
0: Bhagavan is telling the naked truth. You accept it.
1: ఎక్కడైనా ఎవరైనా స్త్రీడ పోతుంటే కదా రోడ్ లో వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
0: When women pass by along the road, the boy on the cycle would drop the cycle and start staring at them.
1: దీని వలన యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
0: And that's the reason why they are met with accidents.
1: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడాను మరింత యాక్సిడెంట్ అవుతుంది.
0: And the number of accidents are more in the case of motorcycle.
1: కాను పోయేది మోటార్సైకిల్.
0: And in fact, he has got the motorcycle with him.
1: కాను చూచేది బజార్.
0: But he goes on watching bazaar streets.
1: Girls college ముందుగా పోతే.
0: And if you go across the girls college.
1: కాని వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంది.
0: They concentrate their looks on the college.
1: ఇందుకోసం ఆ కన్ను ఇచ్చినది.
0: For that reason the eyes are given to you.
1: కన్నులు ఇచ్చినది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక కాదు కాదు కాదు కాదు కైలాసవాసు నీ కన్నులారా కాంచేందుకు కదా.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు యూ? ఈజ్ ఇట్ టు లుక్ అట్ ఎవ్రీథింగ్ హిదర్ దిదా? ఇట్స్ ఓన్లీ టు వాచ్ ద డివైన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈనాడు కన్ను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
0: మచ్ ఆఫ్ ది మిస్టేక్ లైస్ విత్ అవర్ లుక్స్.
1: నువ్వు మాటలు చూస్తామా అంటే
0: అండ్ వీ వాచ్ ది వర్డ్స్.
1: మంచి మాటలే రావటం లేదు.
0: We are not uttering good words at all.
1: అంతా చెడ్డ పలుకులే.
0: And we use all bad words.
1: వీరు బాగున్నారా, వారు బాగున్నారా, వీరందమా, వారందమా అని అందాన్ని గురించి మాట్లాడతారు తప్ప ఆనందాన్ని గురించి మాట్లాడటం లేదు.
0: We go on speaking about anda, the beauty, and we forget to discuss ananda, the bliss.
1: ఆనందంలో ఉన్నటువంటి అందము, అందమే ఆనందము, ఆనందమే అందము.
0: In fact, the true beauty anda lies in ananda, the bliss. And the bliss itself.
1: ఇలాంటి దృష్టిని మా యువకులు అరికట్టాలి.
0: And the youngsters should control their bad looks.
1: ఎందుకంటే పోయేటువంటి వారి మనం వచ్చినటువంటి మానవత్వం.
0: And we have taken upon ourselves the human life.
1: మనకి ఇచ్చినటువంటి కన్నులు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక చిత్ర విచిత్రమును చూడటా కనుక.
0: Eyes are gifted to us to watch the mysteries and the glory of God around.
1: కానీ అందం చందం చూడటానికి కాదు.
0: Eyes are not gifted to watch the beauty.
1: ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమైనా కలిసి వాళ్ళంతా ఇంకా పిచ్చి పిచ్చి మాటలే.
0: And if three boys gather, they indulge in vain talk, useless talk, gossip.
1: ఈ useless talk వల్ల, useless దృష్టి వల్ల, useless చెప్పడం వల్ల మానవుడు మనిషి కాకుండా రాక్షసుడు అయిపోతున్నాడు.
0: Man has become a demon today because of useless talk, because of useless looks, because of bad audition or hearing.
1: మన తంగు ఎంత మంచిది.
0: Our tongue is so good.
1: దీన్ని వర్ణించినారు.
0: And it is narrated.
1: జిహ్వే.
0: And it tastes.
1: కసగ్ని.
0: And it has got all the
1: మధురసేతం.
0: And it speaks sweetly.
1: ఇలాంటి మధురమైనటువంటి పలుకులు పలకడానికి తంగు ఇచ్చింది.
0: The tongue is given so that our talk will be sweet.
1: అంతే గాని చెడ్డ పలుకులు పలకకూడదు.
0: The tongue is not given to you to speak bad words.
1: కనుక మనం టంగును చక్కగా పవిత్రంగా ఉపయోగించుకోవాలి.
0: Therefore we should make use of our tongue in a sacred way.
1: కనులను ఇచ్చింది ఎందుకు తెలుసా? చెప్పాను.
0: భగవాన్ ఎక్స్ప్లెయిన్ వై ఐ
1: సర్కిల్ కాదు.
0: It's not to look everywhere all around.
1: సుందరమైనటువంటి భగవంతుని యొక్క అందమును చూచాను.
0: The eyes are given so as to look at the beauty and the glory of God in front of you.
1: దారిలో ఎక్కడైనా దేవాలయం కనపడితే దేవాలయం కనపడదు వాడుకు.
0: If they pass by a temple, they don't notice it.
1: దేవాలయములకు పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
0: But they watch only ladies that pass by the temple and they don't look at the temple at all.
1: ఇది ఆ వాళ్ళకు దృష్టి.
0: Is this the kind of looks they have?
1: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
0: Because of this bad looks drishti and because of bad listening, because of bad words that we speak, the manava, the human, has become rakshasa, danava.
1: కనుక ఈనాడు యువకులు అనేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
0: Therefore youngsters must be very careful today.
1: తన ఇంద్రియములను తను కంట్రోల్ చేసుకుని
0: he should have self control.
1: అప్పుడు అన్నిటిని చూడవచ్చు.
0: That self control you can look around.
1: అప్పుడు ఏ తప్పు కూడా నువ్వు కనిపించదు.
0: There'll be no mistake at all.
1: ఏ దోషము ఉండదు.
0: There'll be no defect whatsoever.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of law.
1: పిల్లల పైన ఉన్నటువంటి ప్రేమ వలనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
0: Bhagavan is explaining all these things because of his infinite love for the youth of this country.
1: మీలో మీరు దాచిపెట్టుకోవచ్చు.
0: You may hide these things within yourself.
1: కానీ నేను దాచుటకు వీలు కాదు.
0: But Bhagavan will not hide anything. It is not possible.
1: కనుక జరిగేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize the truth what is happening.
1: ఈ దీన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవుడు మానవుడిగా ఉండగలడు.
0: When we understand, cognize the truth and conduct ourselves, we are true humans.
1: కనుక మనం పెద్దవాళ్ళైనటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా దీంతో అతి జాగ్రత్తగా ఊహించాలి.
0: The eldest parents in particular should be highly careful.
1: Koduku premaga undavachunu.
0: You may love your son.
1: Nee premanu nee koduku pai choopu.
0: You can certainly shower your love on your son.
1: Kaani tannu chedipoyetuvanti margam pai choopukodadu.
0: But you should never show him the wrong path.
1: Vaadu chedipothe evariki peru? Tandrike peru.
0: The boy is spoiled is the father who gets the bad name.
1: కనుకని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
1: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుండాలి.
0: అండ్ టుడే ఈవెన్ మదర్ డజంట్ అపియర్ టు బి గుడ్.
1: కానీ తండ్రి చూస్తే ఏమైతే కోపడతాడో ఏమనుకుని అతనిపైన కోపము.
0: Is full of anger towards his father because he is afraid that he may shout at him.
1: Talli tandri ante motta motta janmaku mulakaram talli tandrulle.
0: And in fact the parents are responsible for the life given to us.
1: Elanti paristhithulu endi anukodunu talli tandrulnu hrudayapurvakanga preminchali.
0: Under any circumstances we have to love our parents.
1: Na talli motta motta devata.
0: My mother is the first god.
1: Tandri rendava devudu.
0: And father is next very god.
1: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
0: As the god who is protecting me.
1: ఈ తల్లియే నన్ను రక్షిస్తుండాలి.
0: And is the mother who is taking care of me.
1: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటినీ కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము?
0: Forgetting mother and father, what is the fun of doing many of the activities?
1: కనుక ఇలాంటి యాక్టివిటీస్ అంతా కూడా మన సేవాదళం వాళ్ళు యువకులు అనేటువంటి వాడు అరికట్టాలి.
0: The Sevadal people, youngsters, should control all the evil tendencies.
1: ఎవరు ఎంత అడు తగిలినప్పటికీ
0: there may be obstacles, whatever may be,
1: దాన్ని ఉల్లంఘించి
0: they should go beyond,
1: మన ప్రాణమైనను ఇచ్చి
0: they should resist and sacrifice their life,
1: మన సరి అయినటువంటి ఒక తత్వమును దారిలో పెట్టాలి.
0: And we should keep ourselves right in the right direction, set right.
1: కనుక యువకులు అనేటువంటి వారు
0: youngsters
1: ఎక్కువ ధనమును వేస్ట్ చేయకూడదు.
0: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ.
1: కానీ మాటలు కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు.
0: అండ్ దే షుడ్ నాట్ మిస్యూజ్ దేర్ వర్డ్స్.
1: మౌనమును వహించండి.
0: దే షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
1: మౌనం కలహం నాస్తి.
0: వెన్ వన్స్ దేర్ సైలెన్స్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్ వాట్స్ ఎవర్.
1: కానీ ఈనాడు మా శ్రీనివాసు చెప్పాడు.
0: శ్రీనివాసన్ సెడ్ నా
1: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
0: శ్రీనివాసన్ సెడ్ బెటర్ యూ లెర్న్ స్కిల్స్ ఆఫ్ టెక్నాలజీ.
1: కానీ ఇది టెక్నాలజీ కాదు, ట్రిక్నాలజీ.
0: ఇట్ ఈస్ నాట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎ ట్రిక్నాలజీ.
1: ఈ ట్రిక్ వల్లనే మానవుడు చాలా చెడిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దీస్ ట్రిక్స్ మ్యాన్ ఈస్ రూయినింగ్ హిమ్సెల్ఫ్.
1: ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు కానీ చక్కగా ట్రిక్స్ నేర్చుకోలేదు.
0: హీస్ లెర్నింగ్ పికింగ్ అప్ ట్రిక్స్ బట్ నాట్ టెక్నాలజీ.
1: కానీ టెక్నాలజీ లోపల ఇలాంటివి లేనే లేవు.
0: ఇన్ఫాక్ట్ దర్ ఆర్ నో ట్రిక్స్ ఇన్ టెక్నాలజీ అట్ ఆల్.
1: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చుతున్నావు.
0: And they are converting technology into tricks.
1: Vidyarthulara,
0: students,
1: yuvakulara,
0: youngsters,
1: meerandaru kuda nu adi jagratha vahinchali.
0: All of you should be highly careful.
1: Mana perunu manam nilabettukovali.
0: Should uphold our own identity. Good.
1: Mana kutumbam yokka perunu manam nilabettali.
0: We should keep up, maintain the
1: family yokka dinni nu kaapadali.
0: We should maintain the prestige of the family, good name of parents.
1: Motta motta vyakti.
0: First individual.
1: రెండవది సమష్టి.
0: Next to society.
1: మూడవది ప్రస్తి.
0: And third one, first one is
1: సమాజము.
0: Individual.
1: సమాజము యొక్క దేని కూడా మనం కాపాడాలి.
0: Therefore, the prestige individual should maintain the prestige of samashti of society.
1: ప్రహ్లాదుని చదువుకు పంపించాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు father sent his son ప్రహ్లాద to schooling.
1: కానీ టీచర్స్ చాలా నీతులంతా బోధించారు.
0: The teachers taught him all ethics, morals.
1: కాని ఒకనాడు తండ్రికి పిచ్చి తొడపైన కూర్చొని పెట్టుకుని నాయన ఏమి నేర్చినావు నీవు.
0: One day father called him, made him sit on his lap and asked him, son, what have you learned?
1: తండ్రి నేర్చిన అన్ని విద్యలు.
0: The boy said, I learned all forms of knowledge.
1: ఏది ఒకటి చెప్పు అన్నాడు.
0: Then the father asked, repeat one, tell me one you have learned.
1: చదివితి ధర్మార్థ కామమోక్షంబులునే.
0: He said, the boy said, I have learnt all the four essential objectives of life, dharma, artha, kama, moksha.
1: Chaditi dharma, artha, kama, moksha. Chaditi garavu pekkuru.
0: I have learnt many, many forms of knowledge.
1: Chadivulalo marvam ella chaditi tandri ennadu.
0: Father, I have learnt the very secrets and the mystery of knowledge.
1: Yedi, aayaku chadivinatvinti koppadu okkate ennadu cheppu annadu.
0: And the father said, tell me one, the greatest that you have learnt.
1: Character is very important.
0: Character is very important.
1: Character లేనటువంటి వాడు పశువుతో సమానము.
0: The one without character is equal to an animal.
1: అనేటప్పటికి తండ్రి కోపం వచ్చింది.
0: The father was angry.
1: ఈ విధంగా చెప్పేటప్పటికి అందరికి కూడా చాలా ఆశ్చర్యం వేసింది.
0: All were very much surprised listening to the answer.
1: ఒక ఆమెను పిలిచాడు.
0: And he called a lady.
1: ఈమె ఎవరు అన్నాడు.
0: He said, who is she?
1: She is my mother అన్నాడు.
0: కానీ
1: మదర్ కాదు, సర్వెంట్.
0: ఈజ్ జస్ట్ ఎ సర్వెంట్.
1: ఈమె నా మదర్ అన్నాడు.
0: అండ్ హీ కాల్డ్ హర్ యాజ్ హిస్ మదర్.
1: ఆడవారిని అందరినీ పిలిచాడు.
0: ఆల్ విమెన్ వర్ కాల్డ్ టు కమ్.
1: వీరందరూ ఎవరు అన్నారు.
0: యాస్ హూ ఆర్ దే.
1: చిన్నవారందరూ నా చెల్లెండు, పెద్దవారందరూ నా అక్కలు.
0: హి సెడ్ ఆల్ యంగర్ టు మీ ఆర్ మై సిస్టర్స్, యంగర్ సిస్టర్స్, ఎల్డర్స్ ఆర్ ఎల్డర్స్.
1: ఈ విధంగా చెప్పేటప్పటికీ తల్లికి బుర్ర తిరిగింది.
0: It had got an impact on the father.
1: వీని పైన ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను కూడా పిలిచాడు.
0: And out of anger, he summoned the spiritual gurus, teachers.
1: కానీ వాడిని పిలిచి వాడిని చక్కగా దండించాడు.
0: And they were called and they were punished.
1: ఇవన్నీ నేర్పవలసింది.
0: This is the teaching that you are supposed to give him.
1: ఈ పిల్లలకి ఏమాత్రం నేర్పకూడదు.
0: You should not teach such things to children.
1: వారు సహజంగా వారు పెద్దవారు అయిపోతారు.
0: They naturally grow.
1: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు.
0: Naturally they get into this path.
1: తండ్రి చెప్పేటప్పటికి వారికి భయం వేసింది.
0: And all teachers were afraid on listening to the words of the father.
1: కాని స్కూల్కు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడాను కొట్టి తిట్టి దండించినారు.
0: The boy was beaten. He was punished repeatedly there in the school.
1: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
0: Then the boy said,
1: గురూజీ, మీరందరూ కూడాను నాకు బోధించేటువంటి బోధకుల.
0: Teachers, do you really teach me?
1: తండ్రి హరిచేయరు అనేది తండ్రి తండ్రి.
0: Who is the father? He is the true father if he asks me to go closer to God.
1: అట్టనే గురువులు కూడాను నాకు బోధించాలి.
0: Likewise the teachers should teach me.
1: ఇది బోధించకుండా ప్రాపంచికమైనటువంటి విషయవాసనలో నన్ను ముంచిపెట్టున్నాను.
0: But on the other hand you are teaching me all worldly matters.
1: ఇది నాకు అక్కర్లేదు.
0: This I don't want.
1: అక్కడి నుంచి బయలుదేరాడు.
0: And he started returning.
1: హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్.
0: He started singing the glory of God, name of God, హరి బోల్ హరి బోల్.
1: హరి కంటే మించినటువంటి వారు లేరు.
0: There is no one beyond హరి గాడ్.
1: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
0: And no one is greater than ఈశ్వరా, God himself.
1: ఈశ్వరుడే అందరికీ ముఖ్యము.
0: ఈశ్వరా is most important for everybody.
1: సర్వలందు కూడా ఉన్నటువంటిది ఈశ్వరుడే.
0: Is only Ishwara who is present in everyone.
1: Ishwara sarvabhutaram.
0: Ishwara is present in all beings.
1: Kanu atti ishwarane bodhinchali.
0: That divine principle should be taught.
1: Aa vidhanga meeru kudaru bayal deripoyi meeru prahladrojiga bhavanam pettukoni ee andarkini daivatvanni poojinchaniki daivatvanni tanunchadaniki taginatundi utsaha potsahanni andinchalani na aasa.
0: Bhagavan desires that the youth and youngsters should go like that, Prahlada, sharing, singing the glory of God, sharing this divinity, divine principle with the members of the society.
1: ఈ సొసైటీని మనం మార్చడమంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
0: When once you get into the society and sing the glory of God, it will
1: be done. ముందుగా మన ఇంటిలో మనం ప్రారంభించాలి.
0: It should begin at home.
1: ఇంటిలో తల్లిదండ్రులకు బోధించి.
0: First we should teach our parents.
1: తల్లిదండ్రులకు తల్లి తండ్రి మీరు మాకు సరైన మార్గమును బోధించాలి.
0: They should address their parents first to teach them the correct things.
1: మీరు దేహాన్ని మాత్రమే పోషించగలరు.
0: I can only take care of the body.
1: కానీ ఆత్మతత్వాన్ని ఎవరు పోషించగలరు?
0: But who can maintain the principle of the self?
1: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
0: God is only the refuge of the forlorn.
1: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
0: So make us to look into the depths of the divinity.
1: Anaadu talli chaala aanandinchi goppa vantananta chesi tattalo oddinchindi.
0: That day the mother was very happy and made all delicious items and served them on the plate.
1: Ivanni kudunu kevalam paancha bhautika durbalamaina kayambu.
0: It is all the body that is so weak with senses.
1: Ee paancha bhautika durbalamaina kayambu eppudu vidichedi elukaledu.
0: This body being weak of senses is bound to fall, is bound to vanish someday or other.
1: ఇన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్ళిపోతుందో.
0: I may eat and eat, then I would drop this body, I do not know.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి పసిపచ్చిపులు కాదు అనే భుజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
0: Is it the nature of a human being to spend the time primarily eating and sleeping?
1: కాదు కాదు కాదు.
0: No.
1: క్షణము కూడాను భగవత్ చింతనే ఉండాలి.
0: Every moment one should chant the glory of God.
1: అదే మాకు నేర్పవలసినటువంటిది.
0: That is the teaching we expect.
1: అదే మాకు వెంటాదంట ఇంటంటా ఉండేటువంటిది.
0: Only God who is with us, above us, below us, around us, in us.
1: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యము.
0: It is the important duty of all parents to show the sacred path to their children.
1: గురువులు
0: then teachers.
1: గురువులు కూడాను ఇదే మార్గమును అనుసరించాలి.
0: They should also follow the same path.
1: గురువులంతరు ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
0: The teachers today just teach basing on their textual knowledge, textual information.
1: ఇవన్నీ కూడా కేవలము ఈ టెక్స్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు కానీ ఇది టెక్స్ట్.
0: Boys take the text with the taste, but in reality it is the test.
1: కానీ రియాలిటీని మనం చూడాలి.
0: సో వీ హ్యావ్ టు లుక్ ఎట్, బీ వాచ్ఫుల్ ఆఫ్ ద రియాలిటీ.
1: కనుక మీరందరూ వెళ్లి ఒక్కొక్క స్కూల్ ఎందుకు కానీ పిల్లలు ఎందుకు కానీ తెలియని బోధనలు చేయాలి.
0: Therefore, you have to visit every school in the neighborhood. Teach them proper things.
1: ఎక్కడైనా వెళ్లే సమయంలోపల పిచ్చి పిచ్చి మాటల మీద మాట్లాడుతుంటుంటే వాళ్ళకు రెండు చెంపలు వేయండి.
0: As you go along on the way, if anyone indulges in gossip or vain talk, slap him.
1: వాడు తిరిగి కొట్టినా పర్వాలేదు, మీరు దెబ్బలు తినండి.
0: Doesn't matter even if he returns, but yet you slap him.
1: కానీ మొట్టమొదట వాళ్ళని శిక్షించాలి.
0: First we have to punish.
1: మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పర స్త్రీలను నిందించడము మంచిది కాదు.
0: Being born as a human being, to stare at women, it is a big mistake.
1: పర స్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పనులు నిందించరా?
0: And if you stare at women naturally, your own people would be stared at by others.
1: నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, వీరందరినీ మాత్రం జగత్ వదిలి పెడుతుందా?
0: Do you mean to say that your children, your daughter, the wife and mother would be spared by the rest of the community?
1: కనుక పరులను ప్రేమించి పరులను గౌరవించి ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
0: Therefore love others, respect others, so that you will be loved and respected.
1: స్త్రీలు గాని పురుషులు గాని,
0: men or women,
1: women కాని లేక యువకులు గాని యువతులు గాని,
0: men or women, youngsters, youth,
1: అందరు కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: All should develop this human quality.
1: కనుక ఈనాడు యూత్ను మనం ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని.
0: భగవాన్ ఎస్టాబ్లిష్ ది యూత్ వింగ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ది యూత్ వుడ్ బి పర్ఫెక్ట్ టు టేక్ అప్ దిస్ ఆస్పీషియస్ టాస్క్. భగవాన్ హస్ బీన్ గివింగ్ దిస్ మెసేజ్.
1: వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి.
0: దట్ ది యూత్ షుడ్ బి ఐడియల్.
1: ఈనాడు యూత్ అనేటువంటి వాడు బజార్లో తిరిగి ఇష్టం వచ్చినట్టుగా పోతుంటుంటే వాడు యూతే కాదు.
0: The youth behave in a wayward way. They cannot call themselves youth or youngsters.
1: అది కేవలం యూత్ అనేటువంటి గాడిదలు.
0: They are not youth. They are donkeys only.
1: కనుక అవి కాదు మనం నేర్చవలసింది.
0: It's not the donkey way we should follow.
1: Donkey ఇష్టం వచ్చేట్టు అరుస్తూ పోతుంటాడు.
0: Donkey goes on moving about making sounds.
1: కానీ you are not donkey.
0: You are not donkey.
1: కానీ నీవు మంచి God.
0: You are not the donkey, but you are God verily.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి.
0: అండ్ వీ షుడ్ మెయింటైన్ ది సీక్రెట్ హ్యూమన్ క్వాలిటీ.
1: మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: వీ షుడ్ హోల్డ్ అవర్ డిగ్నిటీ అండ్ ప్రెస్టీజ్.
1: కనుక ఇదే యూత్లు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ యూత్.
1: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులు అంతా చదువుతుంటారు.
0: సమ్ యూత్ గో త్రూ ద బుక్స్ సీక్రెట్లీ, సిల్లీ బుక్స్.
1: అది చాలా మరింత చెడుతున్నది, మరింత చెడుతున్నది.
0: And really it spoils you further and further.
1: Textbook baita pettukuntaru.
0: They keep the textbook outside.
1: Ee novels book lobal pettukuntaru.
0: And they hide the novels inside.
1: Chadivedanta novels.
0: But they read novel.
1: Kaani baita chuse vaadaku ko textbook chadutunnade.
0: But outers think that they are reading textbooks.
1: Kanuka teachers ni kuda mosam chestunnaru.
0: They are deceiving teachers also.
1: Kanuka meeru sariyainatundi oka margam anusarinchi
0: to follow the correct path.
1: నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి.
0: And you can openly declare that you are a human being.
1: నేను మానవుడే కానీ నేను పశువు కాదు.
0: I am a human being, not animal.
1: కనుకని ఇట్టి నిజమైనటువంటి ఒక పేరును మీరు తెచ్చుకోవాలి.
0: To get the true title of a human being.
1: ఆ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకున్నప్పుడే,
0: then once you have human values,
1: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అని కూడా నువ్వు విలువ ఎక్కుతుంది.
0: In fact, all that you hear, all that you acquire, all that you see will be valuable if only you live up to the nature of a human being.
1: Kaluka prema swarupulara,
0: embodiments of love.
1: Ee paina prema entano unnadi naaku.
0: Bhagavan loves you very much.
1: Naa premaku ittidi attidi emi vyathyasam cheyakoddu.
0: In fact, no one can differentiate, no one can estimate, no one can guess the love of Bhagavan.
1: Kaani naa prema, naa premani.
0: Bhagavan's love is unequal.
1: ఎవరేం అనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమి భయం లేదు.
0: Even if you have no love for him, but Bhagavan is not bothered about it.
1: ఎందుకంటే చాలా మంది నన్ను కూడా నువ్వు దూషిస్తుంటారు.
0: There are many people who criticize him.
1: ఇంతమంది పేపర్లో వేస్తుంటారు.
0: Many people put it in newspapers.
1: న్యూసెన్స్ అంతా వేస్తుంటారు.
0: న్యూస్ పేపర్స్ విత్ న్యూసెన్స్.
1: బయట విదేశం యొక్క న్యూస్ ను కూడా తీసుకుని వచ్చి వీళ్ళు వేస్తుంటారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే బ్రింగ్ ఓవర్ హియర్ ఆల్ దట్ న్యూస్ అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్.
1: అవుట్ సైడ్ ని అనుసరించేటువంటి వాడు వీడు నిజమైనటువంటి న్యూస్ పేపర్ వాడా?
0: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ వాట్ ఆల్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, కెన్ హీ బి ఎ ట్రూ జర్నలిస్ట్?
1: ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా?
0: ఈజ్ ఏ ట్రూ జర్నలిస్ట్.
1: ట్రూ జర్నలిస్ట్ ఆ విధంగా అనుసరించారు.
0: ఏ సిన్సియర్ జర్నలిస్ట్ విల్ నెవర్ ఫాలో దట్.
1: తాను అనుభవించినటువంటిది తాను మాత్రం వేయగలడు, కానీ పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్లోనూ ఏ అమెరికాలోనూ ఇక్కడ చేసినటువంటివన్నీ వీళ్ళు విని దీన్ని అనుసరించడం వీళ్ళు కేవలం కుక్కలు వంటి వాళ్ళు.
0: ఏ ట్రూ జర్నలిస్ట్ విల్ రిపోర్ట్ వాట్ ఆల్ దట్ హీ నోస్, వాట్ ఆల్ దట్ హీ ఎక్స్పీరియన్స్, వాట్ ఆల్ దట్ హీ హస్ విట్నెస్డ్. He will not report anything that's happening in far off distances like America and other places. He is not a journalist. He is totally a dog.
1: ఏ ఒక డాగ్ అరుస్తుండాలంటే ఇంకొక బజార్లో ఉన్నటువంటి డాగ్ అరుస్తూ ఉంటాడు.
0: When a dog in a street starts barking, there will be another fellow dog barking in the neighboring street.
1: కనుక ఇంకొక దాన్ని అనుసరించేటువంటి డాగ్స్ ఏ కానీ నిజమైనటువంటి మానవులు కాదు.
0: It is only the nature of the dog to follow another dog, and it's not befitting for a human being.
1: ఎవరేం అనుకున్నప్పటికీ మన సత్యం మనది.
0: That people say in number of things, but you stand for truth.
1: Truth is inside.
0: Truth is inside.
1: Truth is you.
0: Truth is yourself only.
1: You are truth.
0: You are truth.
1: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
0: When you are truth, you will be able to resist.
1: దాన్ని లెక్కనే చేయకూడదు.
0: Don't bother about it.
1: ఏమైనా అంటున్నారా అన్ని.
0: When anyone says anything, let them go on.
1: ఏదో కుక్కలు వస్తున్నాయి.
0: Let dogs bark.
1: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
0: Well, you don't need to be mindful of that.
1: కనుక ఈ విధంగా విమర్శించేటువంటి వారిని మనం కుక్కల వారే చూడాలి, కానీ మనం ఏమాత్రం మనుషుల వారే చూడకూడదు.
0: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
1: ఇది అసూయ వల్లను.
0: They are born out of jealousy.
1: ఈ జెలసీ వల్ల మన పేరు పెద్దగా వస్తుండాలి అని చాలా అసూయ చేత స్వామి యొక్క పేరు తిరగొట్టాలని చూస్తుంటారు.
0: Out of jealousy because of glorious name that has been spreading far and wide. They just speak like that.
1: స్వామి దగ్గరికి ఇంతమంది వస్తున్నారు.
0: So many thousands, lakhs of people come to Bhagavan.
1: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
0: Who sent you invitation?
1: No, no.
0: No invitation whatsoever.
1: నీవు చేర్చుకోవచ్చు ఇంతమందిని.
0: Well, can you gather that group for yourself?
1: No.
0: Impossible.
1: పది మంది కూడా నువ్వు నీ దగ్గర చేరరు.
0: ఈవెన్ 10 పీపుల్ విల్ నాట్ గ్యాదర్ అరౌండ్ యూ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: నీలో ఆ మంచితనం లేదు.
0: బికాజ్ యూ డోంట్ హ్యావ్ గుడ్నెస్ విత్ ఇన్ యూ.
1: గుడ్నెస్ ఏ అన్నిటిని గాడ్ గా లాగుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది గుడ్నెస్ దట్ ఈస్ డివినిటీ గాడ్ దట్ డ్రాస్ ఎవ్రీబడి నియర్.
1: కనుక మనం ప్రపంచం లోపల ఎంతనో చూస్తున్నాము, ఎంతనో వింటున్నాము.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ సీ ఎ లాట్, వీ హ్యావ్ బీన్ హియరింగ్ మెనీ థింగ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ ప్రేమను మీరు చెలుపుకోకండి.
0: నెవర్ స్పాయిల్ యువర్ లవ్.
1: మీ ప్రేమను మీరు ఏమాత్రం కూడా పరుగు చేసుకోకండి.
0: అండ్ నెవర్ హైడ్, నెవర్ గివ్ అప్ యువర్ లవ్.
1: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
0: డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
1: ఫాస్ట్, ఫాస్ట్, ఫాస్ట్,
0: ఫాస్టర్, ఫాస్టర్.
1: అప్పుడే మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
0: Then only you will be a true human being. You can have true human quality.
1: Appude meer manavulu avtaru.
0: Then only you deserve to be called humans.
1: Lekapothe danavudu aipothadu.
0: Or else you are danava or the demons.
1: Karuka evvari matalu vinagandi.
0: So don't pay heed to words of anybody.
1: Meer vinnatvanti vishayalu manasulo daachukondi.
0: What all that you have heard here, treasure them in your heart.
1: Devatvanni nirantaram kodanu hrudayamlo nilukondi.
0: Install, imprint the divinity in your heart continuously.
1: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
0: దెన్ ఓన్లీ యుల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారేమో.
0: ఆర్ యూ ఫీలింగ్ పెయిన్ఫుల్ బికాజ్ స్వామి ఇస్ పుట్టింగ్ థింగ్స్ అక్రాస్ ప్లెయిన్లీ?
1: దీనికి ఆనందించాలి, కానీ మీరేమాత్రం కష్టపడకూడదు.
0: యూ షుడ్ ఫీల్ హ్యాపీ దట్ బికాస్ భగవాన్ హాస్ స్టేటెడ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్.
1: దైవత్వం ఎవరికీ కానరాదు.
0: డివినిటీ is not apparent, is not conspicuous.
1: He kanipinchi advertise chesetundi kaadu.
0: God is not for advertisement.
1: He tappudive anni advertise letta jarugutunde.
0: It is only the falsehood, the wrong that goes in a different way, perverted way.
1: Ee paper chudandi, oka paper lo oka advertise.
0: In every paper you find advertisement.
1: Advertise bommalu, advertise vishayalu.
0: You find all the columns full of advertisements with photographs.
1: కానీ ఈ ఎడిటర్స్ కు ఎంత మాత్రం బుద్ధి లేదో ఏమిటో నేను చెప్పలేను.
0: బట్ దేర్ ఫూలిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ సెన్స్ ప్రివైలింగ్ దెం ఇస్ మిస్సింగ్.
1: ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, ఫూలిష్నెస్,
0: ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, మల్టిపుల్ ఫూలిష్నెస్.
1: నిజంగా వాళ్ళు మనుషులుగా ఉంటుంటే ఇలాంటి తప్పులు అంతా వేయరు.
0: If they are true humans, they never act in a perverted way.
1: తనకంత ఇంట్రెస్ట్ ఉంటుంది, తాను స్వయంగా వచ్చి తాను చూచి ఆనందంగా.
0: You are really interested, come here and experience in true depth and spirit.
1: ఏదో విన్నటువంటివన్నీ వేసుకోవటం.
0: Not all that is heard is simply heard and accepted.
1: ఇది కేవలం చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: ఇట్లాంటివి కాకుండా మనము చదివేటువంటి వాళ్ళు కూడా సరైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: Educated people should at least know the truth and proceed along the path of truth.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి మీరు మెరుగుతూ రండి, తప్పక మిమ్మల్ని జయించేటువంటి వాడు జగత్తులో ఒక్కడు కూడా ఉండడు.
0: నో ద ట్రూత్, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే, ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నో వన్ కెన్ కాంకర్ యూ, నో వన్ కెన్ విన్ ఓవర్ యూ.
1: ఒక్కరు కూడా మిమ్మల్ని దండించేవాడు ఉండడు.
0: దేర్ విల్ బి నో వన్ హూ కెన్ డేర్ ఎనఫ్ టు పనిష్ యూ.
1: నీవు సత్యాన్ని పాటించు,
0: అబ్జర్వ్ ట్రూత్.
1: నీ సత్యమే నీకు సాక్షి.
0: అండ్ యూ ద వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద విట్నెస్.
1: కనుకని మనసుకు మనం సాక్షి.
0: And in fact, we are the witness for the mind.
1: Gurumukku gurum sachi.
0: And it is the virtue that is the witness.
1: Murkhukku murkham sachi.
0: And foolishness is the witness to a fool.
1: Kaluga ee fool manam kaakudadu.
0: We should never be fools.
1: Bhagavantuniki arpincheetundi fool kaavali.
0: We should not be fools. We should be pool of flowers, a fitting offering to God.
1: Ante kaani manam fooluga undavalasindi. ఇదే పుష్పంగా ఉండవలసినటువంటి మనము పూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎ ఫ్లవర్ ద పూలు ద ఫ్రాగ్రెన్స్ ఇట్స్ మోస్ట్ ఇన్అప్రోప్రియేట్ అండ్ మిస్ ఫార్చ్యూన్ టు యాక్ట్ లైక్ ఎ ఫూల్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇంకా 3 దినములు ఉన్నవి.
0: కపుల్ ఆఫ్ డేస్ టు గో, 3 డేస్.
1: ఇంకా ముందు ముందు ఎంతనో చెప్పవలసినటువంటి ఉన్నాయి.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి స్టేటెడ్ టు యూ.
1: మిమ్మల్ని సచ్చేసే నిమిత్తమే నేను ఇంత పరికు చేసుకున్నాను.
0: ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ us అవుట్ ఆఫ్ హిస్ ఇన్ఫినిట్ కంపాషన్ భగవాన్ ఇస్ మెన్షనింగ్ దీస్ థింగ్స్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
0: లవ్ అండ్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ప్రేమ ఒక్కటి నిలుపుకోండి మీరు చాలు.
0: కీప్ అప్ మెయింటైన్ దట్ లవ్ దట్ ఇస్ ఇన్ దిస్.
1: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైనే కాదు.
0: నాట్ ద లవ్ టువర్డ్స్ ఆల్ వరల్డ్ థింగ్స్.
1: భగవంతుని పైన ప్రేమ.
0: కాన్సన్ట్రేట్ ఫోకస్ యువర్ లవ్ ఆన్ లవ్ ఆన్ గాడ్.
1: అప్పుడే మీరు బాగుపడతారు.
0: దెన్ ఓన్లీ విల్ బి కరెక్ట్.
1: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
0: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వాట్ ఈస్ ద యూజ్?
1: ఎడ్యుకేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ తయారవుతుంది.
0: టుడే ఎడ్యుకేషన్ లెడ్ టు ఎడ్యుకేషన్.
1: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ బి ఎడ్యుకేటెడ్.
1: ఎడ్యుకేషన్
0: ఇట్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ఎడ్యుకేషన్.
1: ఈ ఎడ్యుకేషన్ కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
0: ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
1: ఎడ్యుకేషన్ గ్రంథముల నుంచి వస్తుంది.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టెక్స్చువల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
1: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
0: ఎడ్యుకేర్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుక ఈ ఎడ్యుకేర్ మనము చేపట్టాలి.
0: సో వీ షుడ్ డిటర్మిన్ టు అక్వైర్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ అనేది సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ.
0: ఎడ్యుకేర్ కంటైన్స్ the quintessence of human values, the truth, righteousness, peace and love.
1: అది మీ హృదయంలో ఉంటుందది.
0: That lies latent in your heart.
1: ఇన లోకము యొక్క ఎడ్యుకేషన్ బుక్ లో చూడవచ్చు.
0: And the worldly knowledge education you can obtain by referring books.
1: ఇది బుక్ కేవలం ఒక ముక్కు వంటిదే.
0: Book is a sort of ముక్కు or nose.
1: రావచ్చు పోవచ్చు, రావచ్చు పోవచ్చు.
0: Just as the mukku or the nose inhales and exhales, you read and forget.
1: Kani educare anetvantidi.
0: But educare.
1: Viswasam vantidi.
0: It is equal to the breath.
1: Ee breath ni vadilthuve, ee sarvam kurinu pranam vadilnatte.
0: When once breath is gone, you are dead and gone.
1: Divyatma swaruplaina vidyarthulara.
0: The students.
1: Pillalanta chala manchivare.
0: All students, children are very good.
1: Maa pillalu. బంగారు వంటి పిల్లలు.
0: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డ్ అండ్ గోల్డ్.
1: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకు 14 క్యారెట్స్ బంగారు కూడా ఉండవు.
0: బట్ హౌఎవర్ ఈవెన్ దిస్ గోల్డ్ దేర్ ఇస్ 14 క్యారెట్ గోల్డ్ ఆఫ్ లెసర్ వాల్యూ.
1: కాదు కాదు కాదు, మీరు 26 క్యారెట్స్.
0: బట్ యూ షుడ్ బి 26 క్యారెట్ గోల్డ్.
1: ఈ గోల్డ్ ఏమాత్రం కూడా తగ్గించలేదు.
0: అండ్ the gold value should never be less, should never come down.
1: Kaluka aa vidhanga unte
0: you are like that.
1: Mee andariki kudanu nenu ento sahayam chestanu.
0: Bhagavan is prepared to help you, bless you.
1: Aarthikanga,
0: financially,
1: paramarthikanga,
0: spiritually,
1: అన్నింటి ఎందుకు కూడా మీకు సహాయం చేస్తారు.
0: భగవాన్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్
1: లైఫ్. మంచిగా సరైన బిడ్డలుగా తయారు కావాలి.
0: దట్ఫర్ భగవాన్ వాంట్స్ యూ టు బి పర్ఫెక్ట్, దట్ యూ షుడ్ బి గుడ్.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: దట్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: మన భారతీయులే ఈ వేదాన్ని మర్చిపోతున్నారు.
0: Bharatiyas, natives of this land are forgetting Veda.
1: Videshiyulu vachi dinni nerchukuntunnaru.
0: Foreigners are learning.
1: Ee naadu videshiyulu mana language ni kalugutunnaru.
0: And the foreigners also, they are able to pronounce correctly the Sanskrit language.
1: Ding dong well, push it in the well.
0: But whereas Indians are satisfied with ding dong well, push it in the well.
1: Idi mana Bharatiyulu nerchukotam.
0: This is the knowledge that Bharatiyas are.
1: కాదు కాదు, భారతీయులు పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: Bharatiyas, inhabitants of this land, should know the sacredness, sanctity of this country.
1: భారతదేశమందు నిజమైనటువంటి యొక్క తత్వం ఏమిటి?
0: What is the divine nature of Bharat?
1: తల్లి ఎవరు?
0: Who is mother?
1: భారతదేశమందు నీతియే తల్లి.
0: And it's the morality that is the mother.
1: నీతియే తల్లి.
0: అండ్ ది అడ్హెరెన్స్ టు ఎథిక్స్ ఇస్ ద ఫాదర్.
1: నిజాతియే ఫాదర్.
0: ఇంటెగ్రిటీ ఇస్ ద ఫాదర్. ఆనెస్టీ.
1: శాంతమే చెల్లెలు.
0: అండ్ ద పీస్ ఇస్ సిస్టర్.
1: ధైర్యమే బ్రదర్.
0: అండ్ ద కరేజ్ ఇస్ బ్రదర్.
1: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని
0: వి షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్.
1: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం.
0: బట్ వి ఫర్గెట్ ఇట్ అండ్ వి గో బై అదర్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ జస్ట్ మ్యాన్.
1: కనుక మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు.
0: వి షుడ్ నాట్ హ్యావ్ దిస్ అసోసియేషన్ ఆర్ రిలేషన్షిప్ విచ్ ఇస్ బ్యాడ్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి వారికి సహాయం చేస్తావు, ఎలాంటి వారితో స్నేహం ఉంటావు, అలాంటి వాడి నీవు అవుతావు.
0: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్. యువర్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్ అమంగ్ హూమ్ యూ మూవ్ మింగిల్.
1: కనుక కావలసినంత టైం ఉంది కనుక ఇంకా ముందుకు మీకు అంత తెలపవలసినవన్నీ చాలా తెలుపుతాను.
0: There are lots of things to be told to you. Bhagavan in his infinite mercy agreed to reveal us, tell us many more things to come.
1: నాకు ఎవరితోనా భయం లేదు.
0: Swami has no fear at all.
1: నా సత్యం పైన నేను చూసుకుంటున్నాను.
0: Bhagavan is truth and it depends, relies on the truth.
1: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు.
0: Let anybody think whatsoever.
1: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు?
0: Because Bhagavan is truth. He is not afraid of anybody.
1: కనుక మున్ముందు అన్ని కూడా బయట పెడతాను.
0: And in future, Bhagavan is going to reveal many, many more things.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 13th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba remarked that parents also play a great role in shaping the thoughts and behavior of youth. He explained that children should be given freedom, but only to the required extent. Thank you, and Sairam from the Radio Sai team.

0: on this earth, people have lost both the eyes of faith and therefore they are totally blind. For the simple reason that you don't see God, for the simple reason that you don't experience God, can you deny His existence? He may say no, but yet all of us believe and experience God. Embodiments of love.
1: అనాది కాలము నుండి ఉన్నాడని కొందరు, లేడని మరికొందరు ఈ విధముగా దైవ విషయమై వాదోపవాదములు వేస్తూ విలువైనటువంటి కాలమును వ్యర్థము గావించుతున్నారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఆర్గ్యూయింగ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సమ్ డినై హిస్ ఎగ్జిస్టెన్స్ and like that they are wasting their time.
1: Kannuru leni vaniki prakashinchetunti surudu kanaraadu.
0: The blind man cannot see the shining sun.
1: Leka kannulu musukunnatunti vaniki prapanchame kanipinchadu.
0: The one who closed his eyes cannot see the world.
1: Anta matram chetane variki surudu ledaniya leka prapanchamu ledaniya.
0: Can you say that there is no sun, that there is no world for that matter?
1: Kaadu kaadu.
0: No.
1: Suryudu unnadu.
0: Sun is there.
1: Kaani drushti ledu.
0: But there is no vision.
1: Prapancham unnadi.
0: There is world.
1: Kaani kannulu musinadu.
0: But he closed his eyes.
1: Idi tana yokka drushti dosham e kaani srushti dosham kaadane satyamu manaku spashtam avutundi.
0: The mistake lies in his vision and not in creation.
1: Kanukane నమ్మకం అనేటువంటిది మానవులకు ప్రధాన ప్రాణం.
0: Therefore, faith is life of every human.
1: నమ్మకమే లేకుండినా క్షణమైనను కూడాను కాలం గడపలేడు.
0: Without faith, we cannot spend even a moment of time.
1: నమ్మకం లేకుండినా పది అడుగులైనకుండా తాను ముందుకు పోలేడు.
0: Without faith, we cannot step forward even 10 steps.
1: నమ్మకమే లేకుండినా ఏ చిన్న కార్యమును కూడాను తాను ప్రయత్నించేయలేడు.
0: Without faith, he cannot undertake any task.
1: ప్రయత్నమే చేయలేని మానవులకు విజయాన్ని ఏ రీతిగా సాధించగలడు?
0: The one who doesn't put in any effort, how do you expect him to be successful?
1: కనుక ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ చిన్న కార్యమును సాధించవలనన్నను నమ్మకము చాలా ప్రధానం.
0: Therefore, in this vast world, to achieve any simple task, faith is essential.
1: ఒక్క దైవ విషయమునందు మాత్రమే కాదు, అన్ని రంగముల యందు కూడాను నమ్మకము చాలా ప్రధానమైనటువంటిది.
0: నాట్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్, ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ నీడ్స్ ఫెయిత్.
1: ప్రతి విషయం కూడాను తన విశ్వాసం పైన ఆధారపడి ఉన్నది కానీ పరుల పైన కాదు.
0: ఎవ్రీ మ్యాటర్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్, నాట్ ఆన్ అదర్స్.
1: కాన మనం ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ కార్యము సాధించవలనన్నను నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా, వైజ్ఞానికంగా కూడా నమ్మకం చేతనే మనం కార్యములు సాధింపగలుగుతున్నాం.
0: ఇన్ దిస్ వైడ్ వరల్డ్ వీ అచీవ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ అవర్ యాక్టివిటీ, మోరల్, ఫిజికల్, స్పిరిచువల్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్.
1: ఈ నమ్మకం చేతనే సర్వులను కూడా మనం ప్రేమిస్తున్నాం.
0: Out of faith only we love all.
1: ఈమె నా తల్లి అనేటువంటి నమ్మకమే లేకపోతే తల్లిని కూడాను మానవుడు ప్రేమించలేడు.
0: Unless you have faith that so and so is your mother, you can't love her.
1: ఈమె నా భార్య అనేటువంటి నమ్మకమే లేకపోతే ఆమెను భర్త ప్రేమించలేడు.
0: Unless one is with full faith that so and so is
1: వీడు నా బిడ్డ అనేటువంటి నమ్మకమే లేకపోతే తన కన్న బిడ్డను కూడాను తాను ప్రేమించలేదు.
0: Without faith, one would not be able to love one's own child.
1: కనుక ఇట్టి సర్వత్రా సర్వవ్యాపకమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని నమ్మకం చేతనే అనుభవిస్తున్నాడు, కానీ నమ్మకమే లేకుండినా దేనిని వీడు అనుభవించలేడు, ఆనందించలేడు.
0: హీఈస్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఈజ్ ఓన్లీ ఎంటైర్లీ బికాస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక అనేక మంది ఈ నమ్మకమును కోల్పోయి లేక నమ్మకం ఉండినట్టుగా ఉండినప్పటికీ వారు నమ్మకం లేనట్టుగా నటించేటువంటి వ్యక్తులు కూడాను ఈ జగత్తునందు అమితంగా ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్, దోస్ దట్ డు నాట్ హ్యావ్ ఫెయిత్. ద సెకండ్ కేటగిరీ దే ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ నో ఫెయిత్.
1: కానీ దైవ విషయం వచ్చేటప్పటికీ అనేక మంది తమ హృదయాల్లో విశ్వాసం ఉండినప్పటికీ బయట సమాజంలో ఒక పేరు ప్రతిష్టల నిమిత్తమై లేక పార్టీల నిమిత్తమై భగవంతుడు లేడు అని ఒక పదమును ఉచ్చరిస్తున్నారు.
0: దో వన్ ఫైండ్స్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ బట్ యట్ హీ డినైస్ ఫర్ పొలిటికల్ రీజన్స్.
1: భగవంతుడే లేకపోతే భగవంతుడే నిజంగా ఉంటే ఎందుకు కనిపించకూడదు?
0: ఇన్ కేస్ దేర్ ఇస్ గాడ్ వై డోంట్ వీ సీ హిమ్?
1: కనిపించినటువంటి దానినంత కూడా నీవు విశ్వసిస్తున్నావా విశ్వసించలేకపోతున్నావా?
0: ఆర్ యూ ఏబుల్ టు బిలీవ్ దట్ వాట్ యు సీ ఆర్ డినై దట్ యు డోంట్ సీ?
1: ప్రొద్దున ఎంబీఏ బాయ్స్ దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది.
0: ఏ క్వశ్చన్ వాస్ రేజ్ దిస్ మార్నింగ్.
1: స్వామి చెప్తుంటాడు అందరినీ ప్రేమించమని, ఎందుకు ప్రేమించాలి?
0: స్వామి సేస్ లవ్ ఆల్, వై షుడ్ వి లవ్ ఆల్?
1: నేను దానికి ప్రతి ప్రశ్న వేశాను, ఎందుకు ప్రేమించాలి అని నువ్వు అనుకుంటావు, ఎందుకు ద్వేషించాలి అని నేను అడుగుతున్నాను.
0: స్వామి హాస్ పుట్ ఎ కౌంటర్ క్వశ్చన్. యూ సే వై షుడ్ వి లవ్ ఆల్, భగవాన్ సేస్ వై షుడ్ యూ హేట్ ఆల్?
1: ద్వేషించడానికి ఏ కారణమో ప్రేమించడానికి అదే కారణం.
0: ద రీజన్ ఫర్ హేట్రెడ్ ఈస్ ద వెరీ సేమ్.
1: ద్వేష ప్రేమలు రెండు కూడా బింబ ప్రతిబింబములే.
0: హేట్రెడ్ అండ్ లవ్ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
1: కనుక ఎప్పుడు ద్వేషం ఉందో అప్పుడు ప్రేమ కూడా ఉంది.
0: Where there is hatred, there is love too.
1: ఏడు ఎప్పుడు లేదనేటువంటి భావం ఉందో అక్కడ ఉన్నటువంటిది అనేటువంటి సత్యం కూడా ఉంటున్నది.
0: At the time when you say no, there is also yes over there.
1: ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఇప్పుడు ఈ స్టేజ్ పైన సాయిబాబా ఉన్నాడా లేదా?
0: On that stage here, is there Sai Baba or not?
1: ఉన్నాడు.
0: Yes, he is there.
1: దేనిని బట్టి?
0: On what basis?
1: రూపాన్ని బట్టి మీరు చెప్తున్నారు.
0: We say on the basis of the form.
1: ఈ ఉపన్యాసం అయిన తర్వాత నేను లోపలికి వెళుతాను.
0: At the end of the discourse, Swami retires.
1: అప్పుడు సాయిబాబా ఈ స్టేజ్ పైన ఉన్నాడా లేదా?
0: Is there Sai Baba on the stage or not?
1: లేడు.
0: No.
1: అనగా ఏంటి? ఉన్నటువంటి యొక్క వస్తువునే లేడు అని చెప్పగలుగుతున్నాడు.
0: యు ఆర్ ఏబుల్ టు సే నో దట్ విచ్ ఇస్ ప్రెసెంట్.
1: సాయిబాబానే లేకపోతే ఉన్నాడు లేదనే ప్రశ్నే రాదు అక్కడ.
0: వెన్ దేర్ ఇస్ నో సాయిబాబా యాజ్ సచ్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్.
1: అదేవిధంగా దేవుడు ఉండబట్టే లేడు ఉన్నాడు అనేటువంటి రెండు పదములు వస్తున్నాయి.
0: లైక్ వైజ్ బికాస్ దేర్ ఈస్ గాడ్ యు సే యెస్ అండ్ యు ఆల్సో సే నో.
1: దేవుడు ఉండినప్పుడే లేదనే పదం కూడా పుట్టుతున్నది, కానీ దౌడే లేకపోతే లేదనే పదమే ఉండదు.
0: బికాస్ దేర్ ఈస్ గాడ్ అట్ టైమ్స్ దేర్ స్కోప్ టు సే నో ఆర్ ఎల్స్ హి డజంట్ అరైవ్.
1: కనుకనే దేర్ ఈస్ గాడ్ అంటున్నాడు అనిల్ కుమార్.
0: అనిల్ కుమార్ సేస్ దేర్ ఈస్ గాడ్.
1: అనగా ఏమి? మొట్టమొదట సత్యం ప్రారంభమవుతుండాలి.
0: మీనింగ్ ద ట్రూత్ స్టార్ట్ ఫస్ట్.
1: దేర్ ఈజ్ అని వస్తుంది.
0: దేర్ ఈజ్ ఇస్
1: అంటే అక్కడ ఉన్నాడు.
0: దేర్ ఈజ్
1: ఎవరు? గాడ్.
0: హూ? గాడ్.
1: అది రెండవ క్వశ్చన్. దేర్ ఈజ్ అది మొదటి క్వశ్చన్.
0: దేర్ ఈజ్ ఇస్ ది ఫస్ట్ పార్ట్.
1: ఉన్నాడు.
0: దేర్ ఈజ్
1: ఎవరు? హూ?
0: గాడ్.
1: గాడ్. అయితే
0: దెన్
1: దీని తర్వాతనే దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు.
0: దెన్ కమ్ ది నెక్స్ట్, దేర్ ఈజ్ నో గాడ్.
1: దేర్ ఈజ్ ఫస్ట్ వస్తుంది, నో గాడ్ నెక్స్ట్ వస్తుంది.
0: దేర్ ఈజ్ కమ్స్ ఫస్ట్, నో గాడ్ నెక్స్ట్.
1: కాబట్టి సత్యమే మొట్టమొదటి ప్రారంభమవుతుంది.
0: సో ట్రూత్ కమ్స్ ఫస్ట్.
1: దీన్ని ఇంకొక పర్యాయములు ఈ యొక్క నాస్తికత్వం ఇంకా పెరుగుతూ పెరుగుతూ ముదిరిపోయినప్పుడు దీనికి మరొక పదం కూడా ప్రారంభమవుతుంది.
0: When atheistic tendencies grow more and more,
1: God is nowhere అని పదములు పెట్టుకుంటారు.
0: Here is a statement. God is nowhere.
1: God is nowhere. Four words ఉంటున్నాయి.
0: Here there are four words. God is nowhere.
1: God is.
0: God is.
1: Nowhere.
0: Nowhere.
1: N-O-W-H-E-R-E. Where?
0: N-O, no. W-H-E-R-E, where?
1: ఈ ఎన్ ఓ కు డబ్ల్యూ చేర్చేసేటప్పటికి గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది.
0: నౌ జాయిన్ దిస్ డబ్ల్యూ టు దిస్ ఎన్ఓ, నౌ ఇట్ బికమ్స్ గాడ్ ఈజ్ నౌ హియర్.
1: మనము ఏదో ఒక వర్డ్స్ బిల్డింగ్ ఆడుతున్నాం. మనం
0: వి ఆర్ జస్ట్ ప్లేయింగ్ వర్డ్స్ బిల్డింగ్.
1: ఇక్కడ ఉన్న డబ్ల్యూ అక్కడ చేర్చినాం.
0: We have joined this W.
1: N-O ku W chesinappudiki now ayipoyindi.
0: When you join W to N-O, it's now.
1: Now anetvanti nunchi W nu veru chesinappudiki nowhere ayipoyindi.
0: When you remove this W, it becomes nowhere.
1: Nowhere ku, now here ku, only W maatrame maarutundali.
0: For these two statements, nowhere now here, it's only shifting of this
1: letter W. నమ్మకం లేనప్పుడు నో వేర్ అంటాం.
0: సో వెన్ వీ హ్యావ్ ఫెయిత్ వీ సే నౌ హియర్. వెన్ దేర్ ఇస్ నో ఫెయిత్
1: ఇవి రెండింటికి మన నమ్మకమే మూల కారణము.
0: ఆర్ బౌత్ ఫెయిత్ ఇస్ ద కాజ్.
1: కనుకనే ఈ నమ్మకమే మానవుని యొక్క నేత్రములు.
0: దిస్ ఫెయిత్ ఆర్ అవర్ ఐ.
1: ఈ నేత్రములే మానవుని యొక్క శాస్త్రములు.
0: ద ఫెయిత్ ఇస్ ద సీక్రెట్ టెక్స్ట్.
1: ఈ శాస్త్రముల యొక్క దృష్టియే ఈ యొక్క సృష్టి.
0: ద విజన్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఇస్ క్రియేషన్.
1: ఇదే మానవుని యొక్క దృష్టి.
0: దిస్ క్రియేషన్ ఇస్ అవర్ విజన్.
1: కనుక దృష్టి సృష్టికి ఏమాత్రము భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ విజన్ అండ్ క్రియేషన్.
1: నేత్రములకు శాస్త్రములకు ఎట్టి భిన్న భేదము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఐ అండ్
1: నేత్రములు చూచినటువంటి దాన్ని శాస్త్రంలో వర్ణిస్తున్నాము.
0: వాట్ యు సీ విత్ ది ఐ యు డిస్క్రైబ్ ఇన్ టెక్స్ట్.
1: శాస్త్రములో వర్ణించినటువంటి దాన్ని నేత్రంతో చూడగలుగుతున్నాము.
0: వాట్ ఆల్ ద డిస్క్రైబ్డ్ ఇన్ ద టెక్స్ట్.
1: కనుకని భగవద్గీతయందు ద్రష్టుం మొట్టమొదట జ్ఞాతుం.
0: ద ఫస్ట్ వన్
1: తెలుసుకోవాలి.
0: ఫస్ట్ జ్ఞాతుం నో.
1: తెలుసుకున్నటువంటి దాన్ని ద్రష్టుం చూడాలి.
0: వాట్ యు హ్యావ్ నోన్ యు మస్ట్ సీ.
1: చూసిన దాన్ని ప్రవేశం లోపల ప్రవేశింపజేసుకో.
0: దట్స్ వాట్ యు హ్యావ్ సీన్ యు మస్ట్ సీ ఇట్ విల్ గో ఇన్.
1: ఫలాని వస్తువు మార్కెట్ కు వచ్చింది అని వినాలి శాస్త్రం.
0: యు మస్ట్ లిసన్ టు ఎ ఫ్యాక్ట్ దట్ సంథింగ్ ఇస్ అవైలబుల్.
1: శ్రవణం చేయటమే శాస్త్రంలో వర్ణిస్తున్నాము.
0: దట్స్ వాట్ యు సీ విత్ ది ఐ యు డిస్క్రైబ్ ఇన్ టెక్స్ట్.
1: శాస్త్రంలో వర్ణించినటువంటి దాన్ని నేత్రంతో చూడగలుగుతున్నాము.
0: వాట్ ఆల్ దట్ డిస్క్రైబ్డ్ ఇన్ ద టెక్స్ట్.
1: కనుకనే భగవద్గీత యందు

0: seen, you must see it will go in.
1: పలాని వస్తువు మార్కెట్ కు వచ్చింది అని వినాలి శాస్త్రం.
0: You must listen to a fact that something is available in the market. శ్రవణం
1: చేయటమే ఒక శాస్త్రం.
0: The listening is text.
1: పలాని వస్తువు మార్కెట్ కు వచ్చిందంటే అని మనం వెళ్లి ద్రష్టుం దాన్ని చూడాలి.
0: The moment you come to know such a thing is available there in the market,
1: మాత్రమే అది మన యొక్క పొట్టలో చేరదు.
0: The moment you see, it will not go in.
1: దానిని ప్రవేశం, ఆ చూచిన దాన్ని మనం లోపల ప్రవేశింప చేసుకోవాలి.
0: What you see, you must see it will go into you.
1: దీనిని శ్రవణం మననం ఇది ధ్యాస. ఇదే వేదాంతం యొక్క మననం అనగా మొట్టమొదట శ్రవణం చేయాలి.
0: ఫస్ట్ యూ షుడ్ లిసన్,
1: శ్రవణం చేసినటువంటి దానిని మననం చేయాలి.
0: సెకండ్ యూ షుడ్ డూ
1: మననం, చేసిన దాన్ని ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: థర్డ్ వన్ నిధిధ్యాస, ప్రాక్టికల్.
1: కనుకనే శ్రవణ మనం నిధిధ్యాసలని మూడు ప్రధానమైనటువంటి యొక్క సోపానములు.
0: సో దీస్ ఆర్ ది త్రీ స్టెప్స్, లిసనింగ్ రూమినేటింగ్ ఓవర్ అండ్ దెన్ ప్రాక్టీసింగ్.
1: కనుక ప్రతి విషయం నందు కూడాను మొట్టమొదట శ్రవణం అత్యవసరం.
0: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూ షుడ్ లిసన్ ఫస్ట్.
1: కనుకనే నవవిద్య మార్గములు ఎందు కూడాను శ్రవణం మొట్టమొదట శ్రవణం వచ్చింది.
0: In nine parts of devotion, listening first, singing.
1: Vinna tarvatane manam paadutunnamu.
0: We join singing only after listening.
1: Vishnu smaranam.
0: Then we think, chant.
1: Pada sevanam.
0: Serve.
1: Vandanam.
0: Salutations.
1: Achanam.
0: Worship.
1: Sneham.
0: Friendship.
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: ఈ ఆత్మనివేదన శరణాగతి అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంటుంది? శ్రవణం విన్న తర్వాతనే ఆత్మనివేదన వరకు ప్రయాణం అవుతుంది.
0: యూ కెన్ ట్రావెల్ టు ది డెస్టినేషన్ ఆఫ్ సరెండర్ ప్రొవైడెడ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లిసనింగ్.
1: కనుక ప్రారంభం నుంచి ఎండ్ వరకు కూడాను మనం ప్రయాణం చేసినప్పుడే ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి, పూర్ణమైంది.
0: Right from the starting point until you reach the destination, then it becomes total travel.
1: ఇది పూర్ణం కాదు.
0: You cannot say it is total.
1: ఇది కేవలం సెమీ సర్కిల్.
0: It is only semi circle.
1: ఫుల్ సర్కిల్ అనేటువంటిది ఉన్నప్పుడు ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి పోయి నిలిచిపోతుంది.
0: When there is full circle, the starting point and end point agree.
1: దీన్ని మధ్యలో తీసివేసేస్తే సీ అయిపోయింది, అదే సెమీ సర్కిల్.
0: But you remove a part from it, it becomes semi-circle.
1: ఒక దగ్గర ప్రారంభమైంది, ఇంకొక దగ్గర పోయి స్టాప్ అయిపోతుంది.
0: సెమీ సర్కిల్ సి స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్, అనదర్ ఎట్ అనదర్ పాయింట్.
1: మధ్య లోపల అగాధమైనటువంటి అనుమానం అనేటువంటిది చేరిపోయింది.
0: ఇన్ బిట్వీన్ ఇట్ ఈస్ హాలో ఆఫ్ డౌట్.
1: ఈ అనుమానమే డౌట్ అన్నారు.
0: అండ్ దిస్ ఇస్ డౌట్.
1: ఈ డౌట్ అనేటువంటిది ఎట్ట ఉంది అంటే అగాధమైన ఒక గాధం.
0: దిస్ డౌట్ ఇస్ సో షాలో, సో హాలో.
1: దీనిని ఏమాత్రం కూడా దీన్ని ఎవరు నివారణ చేయలేరు.
0: Nobody can relieve you.
1: కనుకనే మొట్టమొదట ఈ పూర్ణంగా కావాలి.
0: సో యూ నీడ్ టోటాలిటీ.
1: అదే ఏ మొదలుకొని జడ్ వరకు చెప్పినప్పుడే ఏబిసిడి పూర్తి అయిపోయింది.
0: అంటిల్ యూ సే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏ అండ్ స్టాప్ ఎట్ ద పాయింట్ ఆఫ్ జెడ్, యూ విల్ బి నోయింగ్ ఆల్ దట్.
1: ఏ ప్రారంభం అయిపోయి ఎస్ వరకు పోయి చేరుతుంటే ఇంక తర్వాత పూర్తి కాలేదు.
0: You start from A and say until yes. Thereafter you don't know other letters.
1: కనుకని పూర్తి మనం ఎక్కడ ప్రారంభమైందో తిరిగి దాని అంత్యం వరకు మనం ప్రయాణం చేయాలి.
0: సో we should start at the point and travel till the end.
1: కనుకనే నమ్మకము అనేటువంటి దాని నుంచి ప్రారంభమై ఆనందము అనే దాంతో అంత్యం కావాలి.
0: సో we begin with faith and end in bliss.
1: కనుక మొట్టమొదట శ్రవణం,
0: first listening.
1: తరువాత ఆత్మనివేదనం,
0: లేటర్ సరెండర్.
1: దేనినైనా మొట్టమొదట మనం వినాలి.
0: ఫస్ట్ వీ షుడ్ లిసన్ టు ఎనీథింగ్.
1: అనేక మంది ఇక్కడ వచ్చి స్వామిని చూస్తుంటారు.
0: మెనీ కమ్ హియర్ టు సీ
1: స్వామి. తిరిగి వారి వారి గ్రామంకు వెళ్లి దీనినంతా వారు చెప్తూ ఉంటారు.
0: దే రిటర్న్ అండ్ నరేట్ దేర్ ఎక్స్పీరియన్స్. సత్య
1: సాయిబాబాను ప్రశాంతంలో చూస్తుంది, ఇట్టిది అట్టిది అట్టిది, ఇవంతా శ్రవణం చేసినప్పుడే కదా. రెండవ వారం వారు తిరిగి ప్రయాణమై ఇక్కడికి వస్తున్నారు.
0: యూ గో అండ్ టెల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ప్రశాంతలయం విత్ స్వామి. And they hear, therefore they come over here.
1: Sravanam cheyakapothe ticket e koraru vaaru.
0: They don't listen to all this. They don't buy the ticket.
1: Kanukane sravanam chetane sarva karyamulu kudanu nerveruthunnayi.
0: So you'll be achieving success by first listening.
1: Kanukane prathi manavuniki kudanu mottamoda sravananiki vishwasam athyavasaramu.
0: For this listening, faith is essential.
1: Vishwasame lekapothe manavuniki jeevitame undadu.
0: He cannot live without

0: కనుక ప్రతి మానవుడు కూడాను విశ్వాసంతో తన జీవితాన్ని ప్రారంభించాలి.
1: Therefore everyone should start their life with faith.
0: అయితే కొంతమంది మాకు లేడు ఉంటారు.
1: Some say that they deny God.
0: విశ్వసించరు కొంతమంది.
1: Some are faithless.
0: విశ్వసించినటువంటి వారి గతి వారదే. నీకెందుకు దాని విచారం?
1: It is their faith. Why are you worried?
0: ఎవరికి తీట పట్టిందో వారు గోక్కుంటారు. అంతేగాని వారితో నీవేమాత్రం కూడా నువ్వు బాధించకూడదు.
1: Why should you bother about those faithless people?
0: కనుకనే ఎస్ అను వారికి ఎస్ అనురా, నో అను వారికి నో అనురా. నో ఎస్ మన నోటికే కాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఈ నో ఎస్ నీ నోటికే కాని దైవానికి ఏం సంబంధించినవి కాదు.
1: నో and yes relate to you, nothing to do with God.
0: Ye nalaku no ani cheppindo ade nalaku yes ani cheptundi.
1: That tongue that says no will say yes also.
0: Kabatti rendu cheppedi oke tongue.
1: That same tongue utters both.
0: Kabatti deni nu nammutavu?
1: What is that you are going to believe?
0: No nammutava yes nammutava?
1: Are you going to believe yes or no?
0: Kaadu kaadu needi tongue nammali.
1: You should have faith.
0: Tongue yedi chepte adantha kuda yes.
1: Whatever the tongue says, everything is yes.
0: అయితే కొంతకాలమునకు అది నోగా మారుతుంది, అది ఎస్ గా మారుతుంది.
1: However, after some time, it turns into no and later yes.
0: కనుకనే వర్డ్స్ అనేటువంటివి చాలా పవిత్రమైనటువంటివి, చాలా విలువైనటువంటివి.
1: Therefore, words are highly valuable and sacred.
0: రెండింటికి ఈ జీవనే మూల కారణము.
1: The tongue is the main cause.
0: కనుకనే
1: so,
0: జయచే దేవుడు చెప్పాడు.
1: జయదేవా సార్
0: తన నిరంతరం కూడాను టంగును చాలా వర్ణించేటువంటి వాడు.
1: హీ డిస్క్రైబ్ ద టంగ్ ఇన్ వెరీడ్ వే.
0: జిహ్వే రసజ్ఞే మధు

0: గోవింద దామోదర మాధవ, ఈ నామస్మరణ చేయడానికి ఎవరు దీనికి మూల కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ చాంటింగ్ గాడ్స్ నేమ్? గోవింద దామోదర మాధవ.
0: కాబట్టి ఈ గోవింద దామోదర మాధవాటి అనేటువంటి పదములంతా కూడా ఎక్కడ ఆడుకుంటున్నాయి?
1: Where do we find these words dancing?
0: Mana naluku paine natyam aadutunnayi.
1: They dance on our tongue.
0: Naluku ee maatalaku oka stage.
1: Tongue is a stage for these words.
0: Kanuka ee stage paina manchi bommalu vastuntayi, chedda bommalu vastuntayi.
1: On the stage good and bad appear.
0: Raju vastuntadu, rani vastuntadi.
1: The king and the queen.
0: Javanu vastuntadu, peonu vastuntadu.
1: The peon and the master appear.
0: Andaru ee stage paine aadutuntaru.
1: All act on the stage.
0: Ramunu vachi natyam aadadu. రావణుడు వచ్చి నాట్యం ఆడాడు.
1: ఆన్ ద స్టేజ్ యూ ఫౌండ్ రామ అండ్ ఆల్సో రావణ.
0: కనుకనే మన మాటలన్నింటికి కూడాను మన యొక్క నాలుకనే ఒక విధమైనటువంటి వేదిక.
1: సో ఫర్ ఆల్ అవర్ వర్డ్స్ టంగ్ ఈజ్ ఎ స్టేజ్.
0: కనుక ఈ స్టేజ్ అనేటువంటి నాలుక దీనికి రెండింటికి ఏమాత్రము సాక్షి కాదు.
1: టంగ్ ఈజ్ నాట్ ఎ విట్నెస్ ఫర్ బోత్ ద రోల్స్.
0: కనుక కేవలము అది సాక్షిభూతమైనటువంటిది.
1: టంగ్ ఈజ్ ఓన్లీ ఎ విట్నెస్.
0: ఈ రెండింటికి తాను మూల కారణం కాదు.
1: ఈజ్ నాట్ ద మెయిన్ కాజ్.
0: అయితే ఈ టంగ్ లేకుండా ఉండేటువంటి మూగివాడు ఉండవచ్చును.
1: దేర్ ఆర్ విదౌట్ టంగ్
0: మూగివాడు అంటారు. చెవులు
1: ద వన్ హూ ఇస్ డంబ్.
0: తాను ఏమేమో తీయని పదార్థాలు తింటున్నాడు.
1: హీ ఈట్స్ ఆల్ డెలీషియస్ స్వీట్ ఐటమ్స్.
0: చెప్పలేడు కానీ ఆ తీపును తాను అనుభవిస్తున్నాడు.
1: దో హీ పార్టేక్స్ స్వీట్ ఐటమ్స్
0: పదములతో చెప్పలేడు.
1: హీ కెనాట్ స్పీక్ అవుట్.
0: కానీ ఆ యొక్క మాధుర్యం యొక్క తత్వాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నాడు.
1: బట్ హీ ఎక్స్పీరియన్సెస్ ది స్వీట్నెస్ ఆఫ్ ది స్వీట్.
0: ఇదే మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కావాలి. అనుభవం మొదలుపెట్టి మన అనుభూతిని కావాలి.
1: దేర్ఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏది ఎత్త ఉన్నదంటే దీనికి మౌనమే మూల కారణం.
1: సైలెన్స్.
0: కనుక వాదోపు వాదముల చేత నీవు కాలమును కాని కర్మను కాని కాయతత్వమును కాని వ్యర్థము చేయకూడదు.
1: By arguing, don't waste your time and don't waste your body that way.
0: Vaade vaade vajjate vairam. Ee vaadinchatam cheta vairam perugutundi kaani prema peragadu.
1: By arguing continuously, enmity will step in and increase.
0: Kanuka daivamunu manam nammiye teerali.
1: You must necessarily believe God.
0: Daivam anedi ledu ani manam ఒక విధమైన వాదిస్తున్నాము.
1: యూ ఆర్గ్యూ అండ్ యూ డినై.
0: ఇది మూర్ఖత్వమే.
1: ఇట్ ఇస్ యువర్ ఫూలిష్నెస్.
0: దేని లేదంటున్నావు?
1: వాట్ ఇస్ దట్ యు డినై?
0: కనిపించలేదు కాబట్టి లేదంటున్నావు.
1: యూ డోంట్ సీ సెల్ఫ్ దేర్ఫోర్ యు డినై.
0: ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: ఈ వ్యక్తి 6 అడుగులు పొడుగు ఉన్నాడు.
1: హి ఇస్ 6 ఫీట్ ఇన్ హిస్ హైట్.
0: అతను 80 పౌండ్లు లా ఉన్నాడు.
1: 80 పౌండ్స్ ఇన్ వెయిట్.
0: లైట్ కలర్ గా ఉంటున్నాడు.
1: లైట్ ఇన్ కాంప్లెక్షన్.
0: కానీ పట్టతల ఉంటుండాది.
1: బట్ ఈస్ బాల్డ్.
0: ఇవన్నీ శరీరం యొక్క చిహ్నములంతా కూడా.
1: దీస్ ఆర్ ది సైన్స్ మార్క్స్.
0: ఆకారం యొక్క చిహ్నం చూసిందే సత్యము అని అనుకుంటావు నీవు.
1: యూ థింక్ ఇట్స్ ఆల్ ట్రూత్ వాట్ యు హావ్ సీన్.
0: అయితే ఈ ఆకారాన్ని చూస్తున్నావు.
1: యు హావ్ సీన్ ద ఫామ్.
0: ఇంతేనా మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ద వాల్యూ ఆఫ్ మ్యాన్?
0: నీకు తెలియనటువంటివి కనిపించినటువంటివి. అతనిలో ఒక దయ ఉంది, అతనిలో ఒక ప్రేమ ఉంది, అతనిలో ఒక ద్వేషం ఉంది, అతనిలో ఒక సానుభూతి ఉంది, అతనిలో సహనం ఉంది. ఇవన్నీ నీకు కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ సో మెనీ ఫీచర్స్ ఇన్ హిమ్ లేటెంట్ దట్ యు డోంట్ సీ, లైక్ కంపాషన్, లవ్, సింపతి.
0: అయితే అవి లేవనే నీ అర్థం?
1: Can you deny them?
0: కనిపించకుండా ఉండినటువంటివన్నీ లేవని మూఢంగా పలుకుతున్నావు.
1: యూ టాక్ లైక్ ఎ ఫూల్ బికాస్ యూ డోంట్ సీ దెమ్.
0: ఏది కనిపించలేదో అదే ఈ మానవత్వాన్ని నిరూపిస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దట్ యూ డోంట్ సీ ప్రూవ్స్ యువర్ హ్యూమన్.
0: కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమను మన్మము జీవ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడాలి తోలుబొమ్మ. కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమను మన్మము జీవ.
1: ఆల్ దట్ యూ డోంట్ సీ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: ఒక్కటి నీకు కష్టసుఖంలో అందించడం లేదు. కనిపించినటువంటి గుణములే మనకు కష్టసుఖాన్ని చేకూరుస్తున్నాయి.
1: దోస్ ఆర్ ది క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ సీన్ విల్ పుట్ యూ టు సఫర్.
0: కనుకనే కనిపించనిటువంటిది నమ్మకూడదంటము పెద్ద మూర్ఖత్వం.
1: ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫూలిష్నెస్ టు డినై ఆల్ దట్ యూ డోంట్ సీ.
0: మనం ఉంటున్నాము, మన చుట్టూ గాలి ఉంటుంది. గాలి మన కంటి కనిపించడం లేదు.
1: యూ డోంట్ సీ విత్
0: గాలి. లేదని చెప్పగలవా?
1: కెన్ యూ సే నో?
0: గాలియే లేకపోతే నీవేమైతేగా బ్రతికగలిగా?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్?
0: కానీ ఉంది గాలి.
1: ఎస్ ఇట్ ఈస్.
0: కనిపించదు.
1: యూ డోంట్ సీ.
0: ఇది ఏ నచికేతునకు ఉద్ధాలకుడు బోధించినటువంటి యొక్క ప్రబోధ.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉద్ధాలక టు నచికేత.
0: నాన్న, దైవం ఎక్కడున్నాడు? సర్వత్రా ఉంటున్నాడని వేదములు కానీ శాస్త్రములు కానీ పఠిస్తున్నాయి.
1: Father, where is God? The sacred texts say that God is present everywhere.
0: Nayana, idi maatalato cheppetundi kaadu.
1: He said, son, you cannot say.
0: Neevu sadhanalu cheta
1: out of practice
0: aa guru katakshama cheta
1: with the grace of your
0: prasada devanugraham cheta
1: the god's grace
0: nee satyanni gurtinchavalsi vastundi
1: you have to recognize
0: idini oka chinna upamanam niku chupistanu annadu
1: I'll show you an example here
0: lopaliki velli koncham chakkari teesukura oka paatra tho neellu teesukura annadu
1: bring the tumbler full of water and sugar
0: ఆ షుగర్ తీసుకురామన్నాడు తీసుకొచ్చాడు
1: హీ బ్రాట్ ద షుగర్
0: ఈ నీరు ఉండినటువంటి పాత్రలో వేయమన్నాడు ఉద్దాలకుడు
1: అండ్ హీ ఉద్దాలక వాంటెడ్ ద షుగర్ టు బి పుట్ ఇన్ ద టంబ్లర్ ఆఫ్ వాటర్
0: అని చెప్పాడు
1: హీ వాంటెడ్ టు బి స్టర్డ్ అప్
0: కలిపేటప్పుడు షుగర్ కనిపించడం లేదు
1: షుగర్ ఈస్ నాట్ సీన్ ఎనీమోర్
0: ఏ చేతితో తెచ్చాడో ఆ చేతితోనే తిరిగి వెతికి చేతికే చిక్కటం లేదు
1: హీ బ్రాట్ on hand the sugar and he mixed it now he doesn't see
0: kannulato chuchado aa kannulato ne chusinappudu aa sugar kanipinchatam ledhu
1: the eye that has seen the sugar then is not finding it
0: kanipinchadu chetiki e matram chikkadu
1: you don't see with the eye nor can you catch with the hand but can you say no
0: sugar undi
1: there is sugar
0: aithe ee jalam lopala sarvatra karigipoyindi
1: but however this sugar is dissolved present all over the world
0: adi ee reetigane daivamu sakshatkaram unnadi
1: There is God.
0: Aithe manavuni yandu leenamai untunnadi.
1: But it's totally in total margin in human.
0: Netram charma chachuluku kanipinchadu.
1: You don't see with the naked eye.
0: Kevalam gnana chachuluke kanipistundi.
1: You can see with the eye of wisdom.
0: Neevu tevatamu charma chachulato chuchavu.
1: You see only with the naked eye.
0: Anubhuti gnana chachulato chudali.
1: The experience must be there through this eye of wisdom.
0: Kanuka ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని అనుకోవటము ఒక పెద్ద మూర్ఖత్వము
1: ఇట్స్ ఫూలిష్నెస్ టు గో బై ద డైరెక్ట్ పర్సెప్షన్
0: పరోక్షం కూడా ఉంటుండాలి
1: ఇన్డైరెక్ట్ ఎక్స్పీరియన్స్
0: అగ్ని కనిపించదు కానీ పొగ మాత్రం వస్తూ ఉంటుంది
1: దో యూ డోంట్ సీ ద ఫైర్ యూ ఫైండ్ ద స్మోక్ యు సీ
0: ఈ స్మోక్ అనేటువంటి దాన్ని చూసి అగ్ని ఉన్నది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంది
1: సీయింగ్ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ యూ డిసైడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫైర్
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: దైవత్వం అనేటువంటిది లేకపోతే ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు
1: వితౌట్ గాడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ హియర్
0: జగతి యందు పుణ్య పురుషులు లేకున్నా జగములట్లు వెలుగు పగులుగాను
1: వితౌట్ నోబుల్ సోల్స్ హౌ డు ఎక్స్పెక్ట్ ద లైఫ్
0: ఈ విధంగా ఈ జీవరాశులు ఉండడానికి వీలవుతుంది
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద లివింగ్ క్రీచర్స్ టు సస్టైన్ దేర్ లైఫ్
0: వీలు కాదు సర్వము దైవం వల్లనే జరుగుతూ ఉంటుండాలి
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ గాడ్
0: ఒక చిన్నది స్మాల్ ఎగ్జాంపుల్
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్
0: ఒక కవ్వు కాఫ్ వేసింది అనగా ఒక దూడ పుట్టింది
1: ఎ కవ్ గేవ్ బర్త్ టు ఎ కాఫ్
0: పుట్టిన తక్షణమే
1: ఇమిడియట్ ఆఫ్టర్
0: ఆ యొక్క దూడను తల్లి తన నాలుక చేత పరిశుద్ధం చేస్తుంది
1: ద కవ్ విల్ ప్యూరిఫై ద బాడీ ఆఫ్ ద కాఫ్ విత్ ఇట్స్ టంగ్
0: ఈ యొక్క పరిశుద్ధం చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది
1: As it cleans its body, thereafter calf will get up.
0: ఆ దూడ లేచి నిల్చుకోవడానికి ప్రయత్నం చేయదు.
1: Till then the calf will not make an attempt to stand.
0: పరిశుద్ధం చేసిన తర్వాతనే ఆ దూడ నిల్చుకుంటుంది.
1: Only after cleansing, only the calf will get up.
0: నిల్చినటువంటి దూడ తనకు ఆకలైనప్పుడు ఆకలిని తీర్చేటువంటి పాలు ఎక్కడ ఉందని ఎవరు నేర్పించారు దానికి?
1: Who taught to this calf? Where to draw milk? Where milk is
0: available?
1: The calf would go straight to the udder and drink the milk.
0: Who taught
1: it? Who has
0: directed it?
1: Who has directed
0: it?
1: It's all God's will.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను అర్థం చేసుకోలేక మూర్ఖంగా దైవత్వం లేదని వాదిస్తుంటామే కానీ మన దాన్ని మనం చూసుకోవాలంటే నెక్స్ట్ ఏ సంకల్పం వస్తుందో నీకే తెలియదు.
1: We just argue foolishly without knowing the meaning. What you are going to think immediately next, you don't know.
0: మంచిది ఏమైనా చెప్తే దీనిని వినరు.
1: You don't listen to good things even if they are said.
0: వినకపోవడం చేతనే మరింత మూర్ఖత్వం పెరిగిపోతుంటారు.
1: You don't listen, therefore you are much worse.
0: మాట ఒకటి వినరే మంచి మాట ఒకటి వినరే
1: Why don't you listen to these good words?
0: Maata vinaka pichi aataladudure maata okati vinare
1: You listen to good words without listening
0: it. Vadala vagateliyaka miru aaselo

0: యేసుని భజింపును మాట మొక్కటి వినరే.
1: మన వాసనలు పోవటం లేదు.
2: We are not giving up our temperament tendencies.
1: ఏమిటి ఈ వాసనలు?
2: What are the traits?
1: జన్మాంతర కర్మల యొక్క వాసనలు ఉంటున్నాయి.
2: They are after the, so many of the previous lives.
1: కానీ పాస్ట్ లైఫ్ యొక్క ఇది నీ ఎవరు కూడా మరి నమ్మరు.
2: No one believes what all that happened in the past.
1: నీ నమ్మకతో నాకెందుకు? నా అనుభవమే నాకు.
2: My experience is a witness. Why?
1: కనుక నేను నమ్మినా నమ్మకపోయినా మాత్రం అవి మాత్రం ఫలింపజేస్తున్నాయి.
2: Believe it or not, there are traits that would give consequences.
1: కనుక ప్రతి దానికి పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఉంటున్నాయి.
2: ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ దీస్ త్రీ టైమ్స్, పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ పాస్ట్ అనేటువంటిది లేకపోతే ప్రెసెంట్ ఎట్లా వచ్చింది?
2: విదౌట్ ద పాస్ట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ప్రెసెంట్?
1: కనుక నేను పూర్వము పాస్ట్ అనేటువంటి వృక్షం ఉండగానే ఈ ప్రెసెంట్ అనేటువంటి సీడ్ ఇప్పుడు వచ్చింది.
2: Because in the past there was a tree, now in the present you find the
1: present anointment seed undatam chetane future anointment tree vastu untundadi.
2: The seed in the present will grow into a tree tomorrow in future.
1: Past tree, future tree, present is seed.
2: So past is the tree, future is the tree, present is the seed.
1: Kabat inta pedda vruksham kudunu anta chinna vittamlone ibidi untundadi.
2: Such a gigantic tree is contained within the tiny seed.
1: Vedanta anuraniyan mahato mahiyan. అణువులో అణువుగా ఉన్నాడు, భనువులో ఘనముగా ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
1: మీకు కనిపించదు కానీ దాని యొక్క అనుభూతులు మనకు అర్థమవుతుంటాయి.
2: యూ డోంట్ సీ బట్ యూ ఎక్స్పీరియన్స్.
1: ఇది ఒక ఫ్లవర్.
2: దిస్ ఈస్ ఎ ఫ్లవర్.
1: ఈ ఫ్లవర్ కనిపిస్తుంటుంది.
2: యూ సీ ద ఫ్లవర్.
1: ఇది ఏమిటంటే గులాబీ పుష్పం అంటున్నారు.
2: యూ సే ఇట్స్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ
2: బట్
1: దీని స్మెల్, వాసన నీకు కనిపించదు.
2: బట్ యూ డోంట్ సీ ది స్మెల్.
1: అనుభూతికి వస్తుంటుంది.
2: బట్ యూ ఎక్స్పీరియన్స్ ది స్మెల్.
1: ఈ వాసనకు కనిపించదు.
2: బట్ యూ డోంట్ సీ ది స్మెల్.
1: అనుభూతికి వస్తుంటుంది.
2: బట్ యూ ఎక్స్పీరియన్స్ ది స్మెల్.
1: ఈ వాసనకు రూపం లేదు కానీ వాసన ఇచ్చే పుష్పానికి రూపం ఉంటుంది.
2: స్మెల్ హ్యాస్ నో ఫార్మ్ బట్ ద ఫ్లవర్ దట్ గివ్స్ ద స్మెల్ హ్యాస్ ఎ ఫార్మ్.
1: ప్రేమ, ప్రేమకు రూపం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్?
1: ప్రేమకు రూపం లేదు.
2: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: కానీ నిన్ను ప్రేమించేటువంటి తల్లికి రూపం ఉంటుంది.
2: బట్ ద మదర్ హూ లవ్స్ యూ హ్యాస్ ఎ ఫార్మ్.
1: కనుకనే ప్రతి దానికి కూడాను ఒక ప్రేమ కానీ, ఒక ఆనందం కానీ, ఒక సుగంధం కానీ, దీనన్నిటికీ రూపం లేదు కానీ అవి అందించేటువంటి దానికంతా రూపం ఉంటుంది. రూపం ఉన్నటువంటిదే ఈ రూపం లేనిటువంటి దాన్ని అంతా అందించగలుగుతుంది.
2: ద వన్ విత్ ఫార్మ్ విల్ బి గివింగ్ దాట్ విదౌట్ ఫార్మ్. సో లైక్ దాట్ లవ్ ద బ్లిస్ అండ్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక మానవుడు ఈ ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది కేవలం ఒక మూర్ఖత్వము.
2: To go by the direct evidence,
1: ప్రత్యక్షమైన అనుభూతి అనేటువంటి అతీతమైనటువంటి ఎన్నో ఉంటున్నాయి.
2: There are many transcendental experiences.
1: ఒక్కటి చిన్నది,
2: a small thing.
1: నీ కన్నును నీవు చూడగలుగుతున్నావా?
2: Are you able to see your own eye?
1: నీవు చూడలేనప్పుడు నీ కన్ను ఉందని నువ్వు ఎట్లా చెప్పగలవు?
2: When you cannot see your own eye, how do you say no?
1: కానీ నీ ముందర తెచ్చి ఒక అద్దం పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ కన్ను నీకు కనిపిస్తుంది.
2: But if you stand in front of the mirror, you will see your eye.
1: కానీ నీ కన్నును కూడా నీవు చూడలేవు.
2: But you cannot see your own eye.
1: My mind అంటున్నావు. మైండ్ కి ఏం ఫార్మ్?
2: You say my mind, what is the form of the mind?
1: ఈ మైండ్ కి ఏమైనా రూపం ఉందా?
2: మైండ్ హ్యాస్ ఇట్ ఎనీ?
1: కాబట్టి మైండ్ నువ్వు చూడగలుగుతున్నావా?
2: Are you able to see?
1: కానీ నువ్వు ఎట్లా నమ్ముతున్నావు?
2: But how do you believe in the existence of mind?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంతో వచ్చేటువంటి మాటలు.
2: These are the words out of foolishness.
1: కనిపించనివి అన్నింటికీ మనకు మూలాధారము.
2: All that you don't see is the foundation.
1: ఈ వృక్షము మనకు కనిపించట్లేదు పూర్వం విత్తనంగా ఉండినప్పుడు.
2: You didn't see this tree when it was in the stage of a seed.
1: కనుకనే ఆ చిన్న మొక్కని ఇంత పెద్ద వృక్షమైంది.
2: A small seed has grown into a gigantic tree today.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండి కూడాను కనిపించకుండా ఉంటాయి.
2: Divinity is everywhere, but yet you don't.
1: గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుంది కూడాను మనకు ఎట్లా కనిపించదో.
2: Just as the air which is present everywhere.
1: దైవం కూడాను ఆ విధంగా కూడాను వాయు స్వరూపుడు. వరుణాయ నమః.
2: God is in the form of air.
1: ఏర్ గాలి యొక్క తత్వం. పంచభూతములు కూడాను అట్టివి.
2: All five elements are like that.
1: శబ్ద బ్రహ్మమయీ,
2: ద సౌండ్
1: చరాచరమయీ,
2: దట్ విచ్ ఇస్
1: మోర్

0: అంతా కూడా స్వరూపంగానే కనిపిస్తున్నాయి.
1: ఎవ్రీథింగ్ యూ సీ ద ఫామ్
0: శబ్ద బ్రహ్మమయీ
1: ద సౌండ్
0: శబ్దము కనిపించడం లేదు కానీ వినిపిస్తూ ఉంటుండాలి.
1: యూ డోంట్ సీ ద సౌండ్ బట్ యూ హియర్
0: రూపము కనిపిస్తుండదు కానీ వినిపించటం లేదు.
1: యూ సీ ద ఫామ్ బట్ యూ డోంట్ లిసన్
0: కానీ వినిపిస్తుండదు కానీ పలకటం లేదు.
1: సమ్ యూ లిసన్ బట్ దే డోంట్
0: పలుకుతుండదు కానీ చూడటం లేదు.
1: దో యూ సీ యూ డోంట్ హియర్
0: ఒక్కొక్క పంచభూతములకు ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఎవ్రీ ఎలిమెంట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్
0: దేహములో ఉండన సర్వత్రా ఉన్నది ఒకే రక్తమే.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: డాక్టర్ వచ్చి మీరు బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే శరీరంలో ఉండేటువంటి రక్తం అంతా తీసి టెస్ట్ చేయటం లేదు.
1: టు డూ ద బ్లడ్ టెస్ట్ హీ డజంట్ డ్రా ద హోల్ బ్లడ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఎక్కడో కొంచెం బ్లడ్ తీస్తాడు, ఈ బ్లడ్ మంచి చెడ్డ అని నిర్ణయం చేస్తాడు.
1: యూ టేక్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ యువర్
0: కాబట్టి శరీరం అంతా ఉన్నది ఒకే బ్లడ్.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అయితే ఇక్కడ ఉన్నది బ్లడ్
1: హియర్ దిస్ బ్లడ్
0: ఇక్కడ ఉన్నది బ్లడ్
1: ఓవర్ దేర్
0: నాలుగు పైన ఉన్నది బ్లడ్
1: ఆన్ ద టాంగ్
0: పెరుగుల పైన ఉన్నది బ్లడ్
1: ఆన్ ద లిప్స్
0: దృష్టి పైన ఉన్నది బ్లడ్ అంత బ్లడ్ మయం దేహం.
1: బాడీస్ ఫుల్ ఆఫ్ బ్లడ్
0: కానీ ఈ లడ్డును తీసుకుని వచ్చి చేతి పైన పెట్టే రుచి తెలుస్తా ఉందా?
1: బట్ ఇఫ్ యూ కీప్ లడ్డు ది స్వీట్ ఆన్ ది హ్యాండ్ డి యూ టేస్ట్ ఇట్
0: తెలియటం కానీ టంగ్ పైన పెట్టి టేస్ట్ తెలుస్తా.
1: బట్ యూ మస్ట్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు టేస్ట్ ఇట్.
0: ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుండాలి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హెస్ గాట్ ఎ పవర్.
0: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటి మూర్ఖులు సర్వత్రా కనిపించాలి కదా.
1: A fool who doesn't know this truth, he will say, it must be experienced everywhere.
0: Sarvatra unnadi oke blood e kada.
1: Same blood is everywhere.
0: Ee nammutava nammava.
1: Are you going to believe it or not?
0: Ee blood ainappudu ee blood thinni enduku test chusukodadu.
1: When the same blood is present all over, why does it not taste?
0: Ikkada choodaledu. Ikkada choodaledu. Ikkada choodaledu. Ikkada choodaledu. Naaluku paina pettappude telustundi.
1: The taste is not known when you keep it on hand or on the head.
0: Taste anetunte gunamu aa naaluku maatrame endi.
1: It's only the tongue that is gifted the power of to taste.
0: Kanukane okkoka paristhiti endu okkoka prabhavanu puraskarinchukoni మానవుడు ఒక్కొక్క విధమైనటువంటి శక్తిని అనుభవిస్తూ వస్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ది ఎఫెక్ట్స్ వీ హావ్ అవర్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుక దైవము ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ గాడ్ ఈస్
0: దైవమే లేకపోతే జగత్తే లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: కాబట్టి ఏది లేదనుకుంటున్నావు నీవు?
1: వాట్ ఇస్ దట్ యు డినై?
0: దైవము లేదంటే నీకు నువ్వు లేవు అన్నమాట.
1: వెన్ యు సే దేర్ ఇస్ నో గాడ్ ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ ప్రెసెంట్. యు ఆర్ నాట్
0: ఆత్మనే నీకు దైవము.
1: యువర్ ఆత్మా ఇస్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ యు ఫెయిత్ ఇన్ గాడ్.
1: Faith in you and faith in God.
0: God pai niki faith ledante nee pai niki faith ledani artham.
1: If you have no faith in God, you have no faith.
0: Tanane tanam nammanaatunti vaadiki daivanni ee reethiga nammagalu.
1: When you have no faith in yourself, how do you develop faith in God?
0: Kanukane mottamot tanai nen taan nammali.
1: First have faith in you.
0: Self confidence.
1: Faith in you is self confidence.
0: Self confidence lenatunti vaade God confidence raadu.
1: The one without self confidence will not have confidence in God.
0: Kanuka motta motta vishwasam chaala avasaramu.
1: So first faith is very essential.
0: Vishwasame oka swasam.
1: The faith is the breath.
0: Ee swasame lenatunti maadu manavudu kevalamu seva swaroopude.
1: The one without breath
0: ఇప్పుడు శివుడు అంటే ఎవరు అని మీరు చూడండి.
1: యూ జస్ట్ సీ హియర్ హూ ఇస్ శివ.
0: చక్కగా ఒక చిన్న ఉదాహరణ నిత్య జీవితంలో మనం సత్యంగా అనుభవించేటువంటిది.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ ట్రూ ఆల్ టైమ్స్.
0: ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉండినంత వరకు
1: సో లాంగ్ ది ఇన్హలేషన్ ఎక్సలేషన్
0: శివం.
1: దిస్ ఇస్ శివం
0: అనగా మంగళకరము.
1: ఇట్ ఇస్ ఆస్పిషియస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం పోతానే శవం.
1: ది మూమెంట్ దేర్ ఇస్ నో మోర్ బ్రెత్ ఇట్ ఇస్ శవం.
0: ఏది శివం ఏది శవం?
1: What is auspicious?
0: మన ప్రాణమే శివము. ప్రాణం లేకపోవటమే శవము.
1: అవర్ లైఫ్ ఇస్ శివం ఆస్పిషియస్.
0: కాబట్టి శివం అంటే ఎవరు?
1: సో హూ ఇస్ శివం?
0: ఏదో ఒక గంగను నత్తి పైన పెట్టుకుని ఒక విగ్రహంగా చేసుకుని శిల్పి పెట్టినటువంటి రూపాన్ని చూసి ఇది శివుడు అని అనుకుంటున్నావు. అది కాదు, మన ప్రాణమే శివుడు.
1: యు థింక్ శివ ఇస్ ఏ స్టాచ్యూ విత్ గ్యాంజెస్ ఆన్ హిస్ హెడ్?
0: శివుని ఎందుకు నువ్వు ప్రాణం ఉంటుండాలి?
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే ప్రాణమే శివుడు.
1: సో దిస్ లైఫ్ ఇస్
0: సర్వభూతానాం.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశ్వరుడు శ్వాస స్వరూపుడై ఉంటున్నాడు.
1: దిస్ ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫామ్ ఆఫ్
0: బ్రెత్. ఈ ఉంటున్నాడు
1: ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: కనుకనే అతనే దైవము.
1: ఈస్ గాడ్.
0: అతను లేనటువంటిది శవం.
1: ద వన్ వితౌట్ ద
0: శివమునకు శవమునకు ఉన్నటువంటి భేదమే ఈ జీవత్వమునకు దైవత్వమునకు ఉన్నటువంటి భేదం.
1: This is the same difference between the humanity and the divinity.
0: కనుకనే దైవం సర్వత్రా ఉన్నాడు.
1: God is present everywhere.
0: సర్వ విధములు యందు కూడాను మనం చూడడానికి వీలవుతుంది.
1: It's possible to see him.
0: ఒక అబ్బాయి ఉపన్యాసంలో చెప్పాడు.
1: A boy said in his talk.
0: సత్యం వద ధర్మం చెర.
1: Speak truth and follow dharma.
0: సత్యమును పలకాలి.
1: Speak truth.
0: ధర్మమును నడుచుకోవాలి.
1: Follow dharma.
0: ఇది చాలా ఈజీ కాదు, ఇది చాలా డిఫికల్టీ అన్నాడు.
1: He said it's not that easy, it's very difficult.
0: అది రాంగ్.
1: It is wrong.
0: సత్యాన్ని పలకటము, ధర్మాన్ని నడుచుకోవటం దీనికంటే ఈజీ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ థింగ్ అదర్ దాన్ దిస్. ఈజీ టు స్పీక్
0: సత్యం. నువ్వు చెప్పడానికి వచ్చో స్వామి, 4 గంటలకే వచ్చాడు ఈ పొద్దు, స్వామి ముందుగానే ఉపన్యాసం ప్రారంభించాడు అని మీరు చెప్పడం, ఇది సత్యం.
1: You can speak truth. It's quite easy.
0: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభమైపోతుంది.
1: భగవాన్ కేమ్ బిఫోర్ టైమ్, హీ అరైవ్డ్ హియర్ అట్ 4 o'clock.
0: యోచన కూడా ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు థింక్ ఓవర్.
0: విచారము ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ.
0: కానీ దీన్ని అసత్యంగా చెప్పాలంటే చాలా విచారం చేయాలి.
1: బట్ టు అటర్ ఏ లై,
0: ఈ అసత్యాన్ని నమ్మకమైనటువంటి రీతిగా మార్చుకోవాలి.
1: యూ హావ్ టు పుట్ ఇన్ ఎ స్టైల్ హస్ టు బి యాక్సెప్టెడ్.
0: దీనికి పన్నాలి.
1: యూ మస్ట్ ఆల్సో హావ్ డివైస్ నాక్.
0: ఇవన్నీ చేర్చిన తర్వాతనే ఈ నాక్ అనేటువంటి చేర్చి క్రాక్ అనేటువంటిగా మారిపోతుంది.
1: విత్ దిస్ నాక్ యూ టర్న్ ఇన్ టు ఎ క్రాక్.
0: కనుక ఇది అబద్ధమునికి ఎంత కష్టము.
1: సో డిఫికల్ట్ టు స్పీక్
0: సత్యం. ఈజీ
1: ట్రూత్ ఈజ్ ఈజీ.
0: సత్యం కష్టం అనుకుంటున్నాం చాలా పొరపాటు.
1: వి థింక్ ట్రూత్ టు టెల్ ట్రూత్.
0: మనం అసత్యానికి మనం చాలా అలవాటు పడిపోయాం.
1: వీఆర్ యూజ్ టు స్పీక్ లైస్.
0: ఈ అలవాటు పడిపోయినటువంటి అసత్యం వలనే మనకు సత్యాన్ని గుర్తించడానికి వీలు లేకపోతుండాలి.
1: బికాస్ వీఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ లైస్ వీ ఫైండ్ డిఫికల్ట్.
0: అది లోకం కూడా ఈ వీక్నెస్ కంటే కూడా అవకాశం ఇస్తూ వచ్చింది.
1: వీఆర్ గివింగ్ స్కోప్ ఫర్ సచ్ వీక్నెస్ ఇన్ దిస్.
0: ఈ బలహీనత ప్రతి మానవుని ఎందు ఉంటుండాలి.
1: దిస్ వీక్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: చిన్న ఉదాహరణ చూడండి. ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్ ఇన్ ఎ హోమ్.
0: సరే, అక్కడికి వెళ్లి ఏమిటండి, పుట్టడానికి ఏమి కారణము, గిట్టడానికి అదే కారణము, పుట్టాడు చచ్చాడు ఇంతే కదా, ప్రతిదానికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంటుంది అడిగిన మనం పోయి మాట్లాడితే ఏమిరా వీణుడు ఇంత కఠినుడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపం వస్తుంది వారికి.
1: You go and visit and you say the person died, it's okay. Along with birth, death is also born. That who is born is bound to die.
0: అదే ఇంటికి పోయి అమ్మా ఎప్పుడు నుంచి జబ్బు చేసింది, ఏ డాక్టర్ చూచాడు, ఏ మందు ఇచ్చారు, ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు, ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది అని ఈ విధంగా విచారిస్తే అయ్యో ఆయన వచ్చి క్షేమ సమాచారం విచారించిపోయాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.
1: On the hand, if you go and ask, when did he fall sick? What kind of treatment was given? Who was the doctor?
0: ఇదంతా అల్పతృప్తి కదా.
1: It gives you satisfaction.
0: ఇవన్నీ ఏమాత్రమో మనం తృప్తి ఇచ్చేటువంటి కాదు.
1: It doesn't give you total satisfaction.
0: జననంతో పాటు మరణం కూడా పుట్టింది.
1: The death is born along with birth.
0: ఏ యొక్క రైల్వే కంపార్ట్మెంట్స్ అంతా ఉంటుంటాయి చూడండి, అవన్నిటిపైన ఒక దగ్గర వేసింటారు, రిటర్న్ అని ఒక డేట్ వేసింటారు.
1: ఆన్ రైల్వే కంపార్ట్మెంట్స్ దేర్ విల్ బి బోర్డ్స్ రిటర్న్.
0: కాబట్టి ఏ కంపార్ట్మెంట్ ఎక్కడికి పోయినప్పటికీ ఆ డేట్ ని బట్టి రిటర్న్ వెనక్కి పంపించారు.
1: దేర్ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ మస్ట్ రిటర్న్ బ్యాక్ టు ద పెవిలియన్.
0: కాబట్టి ఈ బాడీ కూడా ఒక కంపార్ట్మెంట్.
1: ద బాడీ ఇస్ ఆల్సో కంపార్ట్మెంట్.
0: అయితే దీనిపైన డేట్ మాత్రం రాయలేదు.
1: బట్ ది డేట్ ఇస్ నాట్ మెన్షన్.
0: కానీ రిటైర్ మాత్రం కాదు షూర్.
1: బట్ ఇట్స్ బౌండ్ టు రిటైర్ అండ్ రిటర్న్ షూర్.
0: రిటర్న్ అనేటువంటిది మాత్రం ఉంటుండాలి.
1: ఇట్ మస్ట్ రిటర్న్.
0: కనుక దీనికి ఎందుకు విచారపడాలి?
1: వై డూ వరీ అబౌట్?
0: దీనికి ఎందుకు థింక్ చేయాలి?
1: వై డూ థింక్ అబౌట్?
0: ఎందుకు మనం ఇన్ని విధమైనటువంటి దుఃఖానికి గురి కావాలి?
1: వై షుడ్ యూ ఫీల్ శాడ్?
0: మనం ఈ విధమైనటువంటి దానికి మొదటి నుంచి మనం అలవాటు పడిపోయాం.
1: యూ గాట్ యూజ్ టు సచ్ థాట్.
0: కనుక ఇవన్నీ మన అలవాటుతో వచ్చినటువంటి పొరపాట్లే కానీ ఇది విశ్వాసంతో వచ్చినటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ది మిస్టేక్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్.
0: విశ్వాసము అనేటువంటి సత్యం.
1: ఫెయిత్ ఇస్ ట్రూత్.
0: కనుక సత్యమైనటువంటిది చాలా విశ్వాసము.
1: ఫెయిత్ ఇస్ ట్రూత్.
0: ఆ విశ్వాసం చేతనే మనకు ఆనందము.
1: దట్ గివ్స్ యూ బ్లెస్.
0: ఈ ఆనందం చేతనే శాంతి.
1: అవుట్ ఆఫ్ బ్లెస్
0: శాంతి వల్లనే మనకు సౌఖ్యము.
1: అండ్ పీస్
0: సౌఖ్యం వల్లనే మనకు సంతోషము. సంతోషమే మనకు స్వర్గం.
1: అండ్ దట్ వెరీ వెరీ హ్యాపీనెస్ ఈస్ ది వెరీ హెవెన్.
0: కనుకనే మన సంతోషమే స్వర్గము.
1: అవర్ హ్యాపీనెస్ ఈస్ ద హెవెన్.
0: మన దుఃఖమే నరకం అండ్రు.
1: అవర్ మిజరీ ఇస్ హెల్.
0: కనుక మనం దుఃఖానికి ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
1: షుడ్ నెవర్ గివ్ స్కోప్.
0: ప్రతి దానిపైన ఒక విశ్వాసంతో మనం దానితో పోరాడాలి.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ యు హావ్ టు రెసిస్ట్ అండ్ ఫెయిల్.
0: ఆ ఫెయిత్ ఉండినప్పుడు మనం ఎంతైనా సాధించవచ్చు.
1: విత్ దట్ ఫుల్ ఫెయిత్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ ఫెయిత్ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ద వన్ వితౌట్ ఫెయిత్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక మొట్టమొదటి నమ్మకం అనేటువంటిది మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈ నమ్మకం అనేటువంటిది దైవ చింతన చేతనే మనకు నమ్మాలి.
1: You can develop faith by thinking of God.

0: ఆత్మతత్వమబ్బు హరి ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే ఆత్మతత్వమబ్బు హరి అతి శుద్ధ బుద్ధికే వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడ.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హార్ట్ దట్ ఈస్ ఎంప్టీ హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు నో రికగ్నైజ్ ద లేటెంట్ డివినిటీ ఆర్ నేచర్ ఆఫ్ ఆత్మన్. This nature of Atman can only be well understood the one who is pious, the one who is pure. Listen to this valiant son of Bharat.
0: Vidyarthulara,
1: students,
0: manavattvam ante emito, pashuttvam ante emito, rakshasattvam ante emito, దైవత్వం అంటే ఏమిటో ఈనాటి మానవులకు ఏమాత్రము అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే డస్ నాట్ నో వాట్ హ్యుమానిటీ ఈజ్, వాట్ యానిమాలిటీ ఈజ్, వాట్ డిమోనిక్ క్వాలిటీ ఈజ్, అండ్ హీ డజంట్ నో వాట్ డివినిటీ ఈజ్.
0: దైవత్వము మానవత్వము పశుత్వము రాక్షసత్వాన్ని గుర్తించడము చాలా సులభమైన మార్గం.
1: ద డివినిటీ ది హ్యుమానిటీ ద డిమోనిక్ క్వాలిటీ అండ్ ది హ్యుమన్ క్వాలిటీ కెన్ ఈజీలీ బి నోన్ అండర్స్టూడ్.
0: మానవుడు శరీర మనస్సు ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి వాడు మానవుడు.
1: Man is the combination of the body, mind and the spirit, Atma.
0: Inka pashu ante emiti?
1: Then what is an animal?
0: Atmanu manasunu vismarinchi kevalamu sharira tattvamunande jeevinchetuvantide pashutvamu.
1: It is only the animality, the bestial nature, which forgets the mind and the spirit and goes by the vagaries of the body alone.
0: Atmanu vismarinchi shariramu manase lakshyamunandunchukoni ee rendinti yokka anubhutana nimittamai arulu chaacheetuvanti varu rakshasulu ani.
1: Then again it's the demon that forgets the spirit atma and takes into consideration the temperament of the body and the mind alone.
0: Deha tattvani mano tattvani vismarinchi kevalamu aatmayande aanandanni anubhutiga teesukunetunte vaadu daivattvamu ani.
1: Therefore it is the divinity, the person is divine if he concentrates on the spirit atma alone, which is beyond the body and the mind.
0: కానీ మనం పశుత్వం కాకుండా
1: వితౌట్ బీయింగ్ బీస్టియల్
0: రాక్షసత్వం కాకుండా
1: ఆర్ డెమోనిక్
0: శరీర మనో ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపాన్ని చక్రమైన మార్గములో అనుభవించేటువంటి మానవులుగానైనా మనము తయారు కావాలి.
1: వీ షుడ్ అట్లీస్ట్ ట్రై టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది త్రీ బాడీ మైండ్ అండ్ ది స్పిరిట్.
0: శరీరంతో చేసే సమస్త సాధనలు కూడాను కేవలము అస్థిరములైనటువంటివి.
1: ఆల్ ది ఎండివర్స్ అండ్ పర్సూట్స్ అండర్టేకెన్ విత్ దిస్ బాడీ ఆర్ టెంపరరీ.
0: శరీరమే అస్థిరం.
1: బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరమైనటువంటి దేహం ద్వారా చేసేటువంటి సమస్త కర్మలు కూడాను అస్థిరములే.
1: అండ్ ఆల్ యాక్షన్స్ అండర్టేకెన్ బై దిస్ బాడీ ఆర్ ఈక్వల్లీ టెంపరరీ.
0: శరీరమును పనిముట్టుగా నిశ్చయించి
1: considering that the body is permanent,
0: manasikanga chese itunte samasta sadhanalu kudanu shashvitamainatuntivi,
1: ఆల్ దోస్ డన్ విత్ ద మైండ్ ఆర్ పర్మనెంట్.
0: మనోమూలం మిదం జగత్, విశ్వమంతా కూడా నువ్వు వ్యాపించినటువంటిది ఈ మనస్సు.
1: ఇట్స్ ద మైండ్ దట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: మనస్సుకు నాశము లేదు.
1: దేర్స్ నో డెత్ ఫర్ ద మైండ్.
0: అట్టి శరీరమును ఆధారంగా తీసుకుని మానసిక తత్వాన్ని అనుభవింపజేసేటువంటి యొక్క స్థితికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
1: ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్సెండ్ ద బాడీ అండ్ లివ్ ఎట్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: మనసు లేని స్థానము లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఈ మనస్సు యొక్క స్వరూపమే బ్రహ్మస్వరూపకంగా మారుతుంది.
1: ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మైండ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు బ్రహ్మన్.
0: ఇట్టి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క విద్యార్థులుగా ఈనాడు లోకములో వ్యాప్తి కావాలి.
1: We should have students of that kind who will know the unity between these two.
0: ఉద్దాలకుడు,
1: ఉద్దాలక
0: తన ఏకైక కుమారుడైనటువంటి యొక్క నచికేతునకు ఎన్నో విధములైనటువంటి యొక్క ఆత్మవిద్యలు బోధించడానికి ప్రయత్నించాడు.
1: ఉద్దాలక మేడ్ వెరీ అటెంప్ట్స్ టు టీచ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ టు హిస్ ఓన్లీ సన్ నచికేత.
0: ఉద్దాలకుడి కంటే మించినటువంటి పండితుడు మరొకటి లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్కాలర్ హైయర్ దాన్ ఉద్దాలక.
0: అంత ఉత్తమ పండితుడైనప్పటికీ తన కుమారుని మరొక గురువు దగ్గరికి విద్యనభ్యసించే నిమిత్తమై పంపాడు.
1: బీయింగ్ గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్ హీ హాస్ సెంట్ హిస్ సన్ టు అనదర్ ప్రిసెప్టర్.
0: కారణమేమనగా,
1: ద రీజన్ ఇస్
0: పుత్రుడు తండ్రిని గురువుగా విశ్వసించడు, తండ్రిగా విశ్వసిస్తాడు.
1: ద సన్ విల్ నెవర్ కన్సిడర్ ఫాదర్ యాజ్ ఎ ప్రిసెప్టర్ ఆర్ ఎ టీచర్.
0: తండ్రి భావము ఉండినంత వరకు కూడాను గురుత్వం అనేటువంటిది తనలో ప్రాప్తించదు.
1: So long there is a fatherly feeling, he cannot have the feeling towards a preceptor.
0: కనుకనే తండ్రి భావమును విస్మరించి గురు భావమును అభివృద్ధి గావించుకునే నిమిత్తమై మరొక గురువు దగ్గరికి నచికేతుని పంపుతూ వచ్చాడు.
1: In order to develop the reverential feeling towards a teacher, he is asked to approach another preceptor.
0: ఈ విద్యార్థుల్లో ఉండినటువంటి కొన్ని బలహీనతలను ఆ యొక్క నచికేతుని యందు గుర్తించాడు ఉద్దారకుడు.
1: ఉద్దాలక నోటీస్డ్ సర్టన్ వీక్నెసెస్ అమంగ్ స్టూడెంట్స్ ఆల్సో ఇన్ హిజ్ ఓన్ సన్.
0: ఏదో బ్రహ్మతత్వం సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని గురువు ద్వారా విన్నాడు.
1: హీ కేమ్ టు నో దట్ దిస్ బ్రహ్మన్ ప్రిన్సిపల్ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: ఇంటికి వచ్చిన తర్వాత, నాన్న నేను బ్రహ్మతత్వాన్ని గుర్తించాను అన్నాడు.
1: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్ హీ సెడ్ ఫాదర్ ఐ హావ్ రికగ్నైజ్డ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మ.
0: ఏమని గుర్తించావు? బ్రహ్మ సర్వవ్యాపకుడు అన్నాడు.
1: బ్రహ్మ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కరవాలము పట్టగానే శూరత్వము కలుగున,
1: బై మేర్లీ హోల్డింగ్ ద సోర్డ్ కెన్ యూ బి ద వన్ ఆఫ్ వేలా.
0: వీణ చేత పట్టినంత స్వరబద్ధుడు తానగున,
1: బై హోల్డింగ్ వీణ కెన్ యూ ప్లే ఆన్ దాట్ ఇన్ గుడ్ ట్యూన్.
0: పిచ్చివాడ,
1: మ్యాడ్ క్యాప్.
0: భగవంతుడు ఒక్కడే సర్వవ్యాపకుడు అనేటువంటి యొక్క సత్యాన్ని మాటలతో నేర్చుకున్నంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో వెర్బలీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇది విద్యార్థుల యొక్క బలహీనత.
1: దిస్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ స్టూడెంట్స్.
0: నేర్చేది అణుమాత్రము,
1: దే నో ఎ ఫ్రాక్షన్.
0: చెప్పుకునేది అనంత మాత్రము,
1: బట్ ద డిక్లరేషన్ ఈజ్ ఇన్ఫినిట్.
0: ఇలాంటిది పనికిరాదని నచికేతునకు ఉద్దాలకుడు చక్కగా ఖండించాడు.
1: And Uddalaka taught the same thing to his son Nachiketa.
0: Babu, oka chinna paatrato neeru teeskunra annadu.
1: He asked son, bring a vessel of water.
0: Tande daggara techi pettadu.
1: He brought it and kept it there.
0: Lopala velli ammanu adigi kontha chakkara teeskunra annadu.
1: Go and ask your mother and bring some sugar.
0: Chakkara techi chupinchadu.
1: And sugar is brought there.
0: నీవు చూడు మొట్టమొదట అన్నాడు.
1: You see the sugar first yourself.
0: చక్కగా నచికేతుడు ఆ షుగర్ నంతా చూచాడు.
1: నచికేత watched the sugar well.
0: ఆ చేతితోనే నీళ్ళలో వేశాడు.
1: And then he mixed it in water.
0: నచికేత దాన్ని చక్కగా కరిగేటట్టుగా చేయమని చెప్పాడు.
1: Then father said, Nachiketa, mix it well.
0: నచికేతకు చేయిపెట్టి ఆ చేతికి చిక్కినటువంటి చక్కెరను చక్కగా నీళ్ళలో తిప్పి తిప్పి తిప్పి కరిగేటట్టుగా చేశాడు.
1: Nachiketa stirred it well and mixed the sugar completely in water.
0: తరువాత ఉద్దాలకుడు నచికేత ఆ చక్కెర ఎక్కడ ఉందో చూడు.
1: దెన్ ఉద్దాలక ఆస్ నచికేత ఫైండ్ అవుట్ వేర్ ద షుగర్ ఈజ్.
0: బాగా కన్నులు తెరిచూచాడు, చక్కెర కనిపించలేదు.
1: Now he looked deep with broad open eyes. He couldn't see.
0: Chei petti chisko annadu.
1: He said, collect it with your hand.
0: Chei petti chetiki chikkaledu.
1: He couldn't catch hold of the sugar.
0: Nanna chetiki chikkaledu.
1: Father, I can't.
0: Kantiki ganipinchaledu.
1: I couldn't catch it nor could I see that.
0: Appudu uddharaku cheppadu, neevu chakkara techinde neevu chuchavu kada.
1: Then Uddalaka said, you yourself brought the sugar and you saw
0: that. నీ చేతితోనే ఈ యొక్క జలమందు పోసింది కూడా నీవు అనుభవించావు కదా.
1: With your own hand you mixed and stirred it well.
0: అయితే ఇప్పుడు నీ చేతికి అది చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
1: However, you are not able to get it now nor see that.
0: ఎక్కడ ఉన్నదో చూచుకో అన్నాడు.
1: Find out where it has gone.
0: నాకు తెలియదు అన్నాడు నచికేతుడు.
1: Son Nachiketa replied, I do not know.
0: రెండు వేళ్లతో చుక్కలు తీసుకుని నాలుగు పైన వేసుకోమన్నాడు.
1: Keep two drops on your tongue.
0: నాలుగు పైన వేసుకుని నాన్న ఈ జలంలో చక్కెర ఉన్నది అన్నాడు.
1: The son said, Father, here in this water there is sugar.
0: ఈ చక్కెర అడుగు భాగంలో ఉన్నదా లేక పై భాగంలో ఉన్నదా చుట్టూ ఉన్నదా.
1: Now tell me whether the sugar is present at the bottom or in the middle or on the top.
0: సర్వత్రా ఉంటున్నది అన్నాడు.
1: See, it is present everywhere, all over.
0: ఇది ఏకత్వం.
1: This is the principle of oneness.
0: ఈ జగత్ అనేటువంటి పెద్ద బాండం లోపల,
1: in this big vessel of the universe,
0: దివ్యత్వం అనేటువంటి యొక్క మాధుర్యాన్ని చేర్చి,
1: the sweetness of divinity,
0: ప్రతి మానవుడు ఆచరించేటువంటి నిత్య కర్మల ద్వారా దాన్ని చక్కగా కరిగింపజేసి,
1: man has to mix up through his daily actions,
0: ఇదే జగత్ అనేటువంటి భాండంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండేటువంటి దైవత్వాన్ని ఎత్త మీరు చూడగలరు.
1: How do you see the divinity which is spread all over this huge vessel of universe?
0: చేతికి చిక్కడు కంటికి కనిపించడు.
1: You cannot catch hold of him nor can you see him with your physical eye.
0: అనుభూతికి మాత్రమే లభ్యమవుతుంది.
1: You can only experience him.
0: ఈ పాత్రలో ఉండినటువంటి యొక్క తీప్ మాధుర్యము అడుగున ఉన్నది, చుట్టూ ఉన్నది, పైన ఉన్నది, నాలుగు ప్రక్కలా ఉంటున్నది.
1: The sweetness is present at the bottom, in the middle, on the top, all around.
0: అనగా పాత్ర పూర్తిగా ఈ మాధుర్యమే ఇమిడి ఉంటున్నది.
1: It means the vessel is full of this sweetness.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించాలి.
1: Students, understand this clearly.
0: అదే విధముగానే,
1: లైక్వైజ్,
0: మానవత్వమునందు,
1: ఇన్ హ్యూమన్ లైఫ్,
0: ఈ మాధుర్యం అనేటువంటి యొక్క దివ్యత్వము,
1: ది స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ,
0: సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: ఈ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక నీవు చేసే ప్రతి పని ఎందుకు మాధుర్యంగా ఉండాలి.
1: Therefore, every action must necessarily be sweet.
0: నీవు చూచే ప్రతి చూపు కూడాను మధురమైనటువంటిదిగా ఉండాలి.
1: And every look should be sweet.
0: నీవు పలికే ప్రతి పలుకు కూడాను మధురంగా ఉంటుండాలి.
1: Every word that you utter should be sweet.
0: ఈ విధంగా ఏ ఇంద్రియముల ద్వారా వచ్చినప్పటికీ అది మధురంగానే ఉంటుండాలి.
1: All those that you express through your senses must be
0: sweet. నయనం మధురం, వచనం మధురం, హస్తం మధురం, పాదం మధురం, సర్వం మధురం,
1: ఎవ్రీథింగ్
0: మధురాధిపతే మధురం మధురం మధురం.
1: ఎవ్రీథింగ్ ఇస్ స్వీట్ అండ్ స్వీట్ అండ్ స్వీట్ ఓన్లీ.
0: ఇది ఏకత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
0: నిజముగా నీవు మాటతో మాట్లాడినప్పుడు చాలా కఠినంగా వస్తుంది.
1: యాజ్ యూ బిగిన్ టు టాక్ you use harsh
0: words, lopala madhuryam ledu.
1: When you use harsh words, there is no sweetness within.
0: Otti jalame untunnadi,
1: only water is there.
0: Kanukane bhagavantudu unnadu akkada,
1: there is God.
0: Kani danu sariyina reetiga nimu chuttam ledu,
1: but you are not visualizing in the true sense.
0: Karanam emiti?
1: Why
0: ee ahankara mamakaram anetundi okka rogam lopala undatam chetane?
1: Because of the disease of ego and attachment inside.
0: మలేరియా ఫీవర్ శరీరంలో చేరినప్పుడు,
1: యు ఆర్ అఫ్లిక్టెడ్ బై మలేరియా,
0: తీపు నీవు తిన్నప్పటికీ అది చేదుగా ఉంటుంటది.
1: ఈవెన్ ఇఫ్ యు పార్టేక్ స్వీట్ ఇట్ వుడ్ టేస్ట్ బిటర్.
0: ఆ తీపులో లేదు దోషము,
1: నో మిస్టేక్ విత్ ద స్వీట్,
0: నాలుకలో ఉన్నది దోషం.
1: ద మిస్టేక్ లైస్ విత్ ద టంగ్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: నీ యొక్క దేహమునందు దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: ఇన్ యువర్ బాడీ ది డివినిటీ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: కానీ ఈ అభిమాన అహంకారం అనేటువంటి రోగము రావటం చేతనే నీ యొక్క మనసు అనేటువంటి మాధుర్యం మారిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఈగో ది స్వీట్నెస్ హస్ గాన్ టోటలీ.
0: కనుక ఏ పని చేసినప్పటికీ మనం మనస్ఫూర్తిగా చేయాలి.
1: సో వాట్ ఎవర్ వర్క్ వి మే డూ వి షుడ్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: మనం కేవలం దేహంతో చేసే ప్రయోజనం లేదు.
1: నో యూజ్ విత్ డూయింగ్ విత్ ద బాడీ.
0: మనస్తో చేయాలి.
1: వి హావ్ టు డూ విత్ అవర్ మైండ్ అండ్ స్పిరిట్.
0: నిత్యము స్వామి ఉపదేశించేటువంటి ఒక ఉపదేశములన్నీ కూడాను మనుషులకు కాదు ఉపదేశించేది, మనసులకు ఉపదేశించేది.
1: టీచింగ్స్ ఆఫ్ భగవాన్ ఆర్ నాట్ మియర్లీ మెంట్ ఫార్ మ్యాన్, దే ఆర్ మెంట్ ఫార్ ద మైండ్.
0: మైండ్ కు ఉపదేశం చేసినప్పుడు శాశ్వతంగా నిలుస్తుంది.
1: వెన్ వన్స్ ది టీచింగ్ ఇస్ పాస్డ్ ఆన్ టు ద మైండ్,
0: కేవలం మనసునంత మాత్రం ఏమైపోతుంది, నిన్న మొన్న చెప్పినట్టుగా చెవులతో వింటుంది, బయట పంపుతుంది.
1: As said, as Bhagwan said the other day, if it's only for the man, it will pass through the
0: chittasya shuddha ye karmaha. Ye karmanu chesinappudikini chitta shuddhiga cheyali.
1: Whatever act we may do, we should do it with the purity of our heart.
0: Pavitramainatundi karmallo manam jeevithanni praveshi pettali.
1: We should spend our life doing sacred activity.
0: Paropakara sambandhamainatundi okka dinto dinni prarambhinchali.
1: We should render service to others.
0: Samajam yokka dinto manam sarveshwariga bhavinchukuni praveshinchali.
1: We should consider the entire society as the divine form and serve the society.
0: Ekam sat vipra bahudha vadanti.
1: Truth is one, but scholars refer to many.
0: Okkade.
1: God is one.
0: Allani pilchu, Jesus ani pilchu, జొరాస్ట్రియన్ పిలుచు, గురునానక్ అని పిలుచు, రామాని పిలుచు, కృష్ణాని పిలుచు, ఏ పేరైనా పిలుచుకో, కానీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్. యు మే గివ్ హిమ్ ఎనీ నేమ్, జీసస్, అల్లా, జొరాస్ట్ర,
0: ఇవన్నీ కొన్ని కొన్ని అంగములు మాత్రమే.
1: ద ఓన్లీ డిఫరెంట్ లింబ్స్, దట్స్ ఆల్.
0: లోకంలో ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన దేహంలో ప్రాణం ఉన్నది,
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ అవర్ బాడీ.
0: కానీ ఒకే ప్రాణశక్తియే,
1: the same life force,
0: okay, raktame,
1: the same blood,
0: dehamulo sarvatra sarvaraagutundadi,
1: circulates all over the body,
0: unnadi okay raktame,
1: same blood is present,
0: okay gundane,
1: same heart,
0: okay praname,
1: same life.
0: Kaani
1: yet
0: oka laddu nichi chethulo pettukunte teeyani ruchi niki telustha unda?
1: By holding laddu on hand you cannot know the taste.
0: Ledu.
1: No.
0: నీ నాలుకు పైన పెట్టుకున్నప్పుడు తీపి నీకు గుర్తిస్తావు.
1: యూ షుడ్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ద స్వీట్నెస్.
0: ఒకే రక్తమే కదా, చేతి ఎందు ఒకే రక్తమే, నాలుకు ఎందు ఒకే రక్తమే, ఇక్కడ మాత్రమే దీని మాధుర్యం తెలుస్తుంది, చేతిలో ఎందుకు తెలియకు?
1: సేమ్ బ్లడ్ సర్క్యులేట్స్ దేర్ ఇన్ ద హ్యాండ్ ఆన్ ద టంగ్ టూ, బట్ యు నో ద టేస్ట్ ఓన్లీ త్రూ ద టంగ్.
0: హస్తములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై హ్యాండ్స్ ఆర్ గివెన్?
0: మూతికి ముద్దందించుటక, అన్నాన్ని పెట్టుకోవడానికి నీకు అందించిందేది ఈ చేతిని.
1: ఇస్ ఇట్ ఓన్లీ టు క్యారీ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ టు ద మౌత్?
0: పాదములిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
0: సందుకొందులు తిరుగుటక.
1: ఇస్ టు గో రౌండ్ ద లేన్స్ అండ్ బై లేన్స్?
0: కాదు కాదు.
1: నో.
0: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఇయర్స్?
0: ఊరి వారి శుద్ధులు అన్ని వినడానిక.
1: ఇస్ ఇట్ ఓన్లీ లిసన్ టు వెయిన్ గాసిప్?
0: కాదు కాదు.
1: నో.
0: అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము కూడాను ఒక్కొక్క విధమైనటువంటి విషయాన్ని గుర్తించి అన్ని విషయములను కోడీకరించి ఏకత్వంగా మార్చుకునే నిమిత్తం చేశారు.
1: ఆల్ ద లింబ్స్ అండ్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ ఆర్ గివెన్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్.
0: ఇవన్నింటి యొక్క ఏకత్వాన్ని అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ దట్ స్పిరిట్ ఆఫ్
0: వన్. అప్పుడే దివ్యత్వమనేటువంటి మరొక రుచి కలుగుతుంది.
1: దెన్ యు విల్ హావ్ ద డిఫరెంట్ టేస్ట్ ఆల్ టుగెదర్ బియాండ్.
0: చాలా మంది విద్యార్థులకు తెలిసి ఉంటారు, హాస్టల్లో కొంచెం అనుభవం ఉంటుంటారు.
1: మెనీ స్టూడెంట్స్ నో త్రూ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హాస్టల్.
0: ఇంటి పచ్చిమిరపకాయలు తీసుకుని వస్తారు.
1: అండ్ యూ హియర్ యూ బ్రింగ్ మిర్చి,
0: చిల్లీస్,
1: చిల్లీస్, ఎస్,
0: ఉప్పును తీసుకుని వస్తారు, ఉప్పు,
1: సాల్ట్,
0: చింతపండును తీసుకుని వస్తారు,
1: టామరిండ్,
0: కొబ్బరిని తీసుకుని వస్తారు,
1: కోకోనట్,
0: మూడింటిని అట్టట్టు కలిపేసేస్తే ఏమి రుచి ఉంటుంది?
1: వెన్ యూ మిక్స్ దెమ్ వాట్ టేస్ట్ యూ గెట్?
0: ఏమి టేస్ట్?
1: నౌ టేస్ట్.
0: అట్లు కాకుండా
1: అదర్వైజ్
0: ఈ నాలుగింటిని చేర్చి చక్కగా రుబ్బి వేసినప్పుడు చట్నీ అనేటువంటి కొత్త రూపం ధరిస్తుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ గ్రైండ్ దెమ్ వెల్ యు గెట్ ది చట్నీ.
0: అప్పుడే ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి టేస్ట్ కూడా వస్తుంది.
1: దెన్ ఇట్ విల్ హ్యావ్ న్యూ టేస్ట్.
0: తాంబూలములో ఆకు పచ్చగా ఉంటారు.
1: దేర్ యు నో ఇన్ ఎ పాన్ ది బీచ్ లీఫ్ ఇస్ గ్రీన్.
0: దాంట్లో ఒక్క గ్రీన్ గా ఉంటారు.
1: ది బీచ్ నట్ ఇస్ బ్రౌన్ ఇన్
0: బ్రౌన్ గా ఉంటారు.
1: బ్రౌన్ ఇన్ కలర్.
0: చున్నం తెల్లగా ఉంటుంది.
1: అండ్ చున్నం లైమ్ ఇస్ వైట్.
0: ఈ మూడింటిని చేర్చి మనం నమిలినప్పుడు రెడ్ కలర్ వస్తుంది.
1: అండ్ ఆల్ ది త్రీ ఇన్ కాంబినేషన్ గివ్స్ ద రెడ్ కలర్.
0: అదేవిధంగానే మానవత్వంలో ఉండేటువంటి కొన్ని కొన్ని గుణములు చేరినప్పుడు కొన్ని కొన్ని అవతారములుగా రూపొందుతూ వస్తుంది.
1: వెన్ సర్టన్ అట్రిబ్యూట్స్ కంబైన్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ కమ్స్ ఇన్కార్నేషన్.
0: సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు ఈ మూడు చేరేటప్పటికే సర్వేశ్వరుడు ఈశ్వరుడుగా రూపొందుతుంది.
1: దెన్ వన్స్ దేర్ ఆర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఎమోషన్స్, గుడ్ సెంటిమెంట్స్, యాక్షన్స్, దేర్ ఇస్ ఇన్కార్నేషన్.
0: సత్కర్మ
1: గుడ్ యాక్షన్,
0: సచ్చింతన
1: గుడ్ ఫీలింగ్,
0: సదాలోచన
1: గుడ్ థాట్
0: కలిగినప్పుడు విష్ణుత్వము అనేటువంటి రూపం బయలుదేరుతుంది.
1: దేర్ కమ్స్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు.
0: ఇదే విధంగానే దైవత్వం అనేటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్క రూపనామం ఉండినప్పటికీ అన్నింటి యందు ఒక్కటే.
1: దేర్ఫోర్ though we have many names,
0: చెవులు వినగలుగుతున్నాయి కానీ చెవులు చూడలేవు.
1: Ears attributes combine in human life, there comes incarnation.
0: సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు ఈ మూడు చేరేటప్పటికే

0: ఒక్కొక్కటి ఒక్కొక్క రూపనామం ఉండినప్పటికీ అన్నింటి యందు ఒక్కటే.
1: Therefore, though we have many names, but only one is there.
0: చెవులు చూడలేవు.
1: Ears can only hear but can't see.
0: కన్నులు చూడగలుగుతున్నాయి కానీ వినలేవు.
1: I can only see not hear.
0: ముక్కు వాసన చూస్తుంది కానీ ఇంకే విధంగా కొంచెం పనిచేయలేదు.
1: నో స్మెల్స్, నథింగ్ బియాండ్.
0: ఈనాటి మానవుడు ఈ ఇంద్రియములను దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఇస్ మిస్యూజింగ్ ది సెన్సెస్.
0: నాలుకనిచ్చాడు.
1: టంగ్ ఇస్ గివెన్.
0: భిక్షాన్నం దేహరక్షార్థం. నాయన, ఈ దేహరక్షణ నిమిత్తమై నీవు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీవు తినదగినటువంటి యొక్క ఆహారాన్ని నీవు తిను.
1: For your body's sake, eat that which is sacred, pure food.
0: అంతే కాని,
1: only that.
0: పొట్ట ఉంది, నోరు ఉంది, పండ్లు ఉన్నాయి అని ఇష్టం వచ్చినవన్నీ తినేసి నమిలి పొట్టకు పంపించేస్తే ఇది చెడిపోతుంది.
1: For the simple reason you have got the stomach, then the teeth and the tongue, you cannot fill it up because it will lead to stomach upset.
0: ఆరోగ్యాన్ని చేకూర్చే నిమిత్తమే నీకు ఈ ఉదరాన్ని అందించాడు.
1: Therefore the stomach is given only to maintain the body.
0: కనుక నీ ఏది తింటే ఆరోగ్యమో దానిని మాత్రమే నీవు తినడానికి ప్రయత్నించాలి.
1: So you should eat that food which keeps you healthy.
0: ముక్కునిచ్చాడు.
1: The nose is given.
0: నాయన, ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేత నీ యొక్క లంగ్స్ ను పరిచయించి తర్వాత నీవు చక్కగా జీవించమని చెప్పించాడు.
1: విత్ దిస్ నోస్ యూ బ్రీద్ అండ్ మేక్ యువర్ లంగ్స్ వర్క్ అండ్ లివ్.
0: కానీ దాని సక్రమమైనటువంటి పని అది చేయటం లేదు.
1: బట్ ఇట్స్ నాట్ డూయింగ్ ఇట్స్ రెగ్యులర్ వే.
0: స్నఫ్ తీసుకొని పీలుస్తాడు.
1: బట్ హీ మేక్స్ యూజ్ ఆఫ్ ద స్నఫ్.
0: ముక్కును ఇచ్చింది ఎందుకు?
1: వై నో సెన్స్?
0: చేసిన పని ఇది ఎందుకు?
1: వాట్స్ ది
0: జాబ్? ఈ పనుల వల్ల అనేక రకమైన రోగాలు కూడా ప్రారంభమవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ సెన్సెస్ హీస్ ఎఫ్లిక్టెడ్ బై డిసీజ్.
0: ఏ అంగమును ఏ మార్గంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సమయంలో ఏ విధంగా అనుభవించాలో ఆ విధంగా అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీ లింబ్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి యూజ్డ్ ఇన్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ మేనర్.
0: కనుకని ఈనాడు మానవుని యొక్క ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయింది.
1: టుడే సెన్స్ కంట్రోల్ ఇన్ మ్యాన్ కైండ్ ఇస్ కంప్లీట్లీ లాస్ట్.
0: దీనిని నిగ్రహం చేసినప్పుడే,
1: వెన్ వన్స్ యూ ఎక్సైజ్ కంట్రోల్,
0: అనుగ్రహం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంటారు.
1: వెన్ దేర్ ఇస్ దిస్ నిగ్రహ కంట్రోల్ యూ విల్ హ్యావ్ అనుగ్రహ గ్రేస్.
0: కనుక అనుగ్రహం మనకు కావాలనుకున్నప్పుడు నిగ్రహాన్ని మనం సాధించాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ హిస్ గ్రేస్ యూ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్.

0: ఏది సాధించాడు?
1: వాట్ ఈస్ దట్ యు హావ్ అచీవ్డ్?
0: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సాధించాడు.
1: He really accomplished the divinity latent in him.
0: త్యాగరాజు దీనిని చెప్పుతు నేను చెప్పుకుంటున్నాను, సాధించలేని దేని సాధించాను.
1: I declare that I have achieved. What is it that I achieved?
0: నేను దివ్యత్వాన్ని కాదు సాధించింది.
1: It's not the divinity.
0: రామతత్వాన్ని సాధించాను అన్నాడు.
1: I have really achieved the real nature of Rama.
0: Rama, నిన్ను చూచినటువంటి ఒక రూపము,
1: the form I have seen,
0: నీతో ఆడుకున్నటువంటి రూపము,
1: your form with which,
0: నీతో కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక దినము,
1: the day when I spend in your company,
0: అది ఒక జీవితం.
1: That's the true life.
0: శ్రీరామా.

0: ఓ మైండ్ థింక్ ఆఫ్ శ్రీరామ.
1: దశరథుడు శ్రీరామ రారాయణి పిలువమును.

0: వాట్ పెనన్స్ దట్ దశరథ డిడ్ సో హ్యాస్ టు హ్యావ్ దట్ మెరిట్ దట్ మేడ్ హిమ్ కాల్ యూ రామ రామ టు కమ్ క్లోజ్ టు హిమ్ దశరథ
1: శ్రీరామ రారాయణి పిలువమును తపమేమి చేసెను
0: వాట్
1: కమాన్ అని పిలిచడానికి ఎంత తపం చేశాడు
0: దశరథ కాల్ యూ కమాన్ వాట్ పెనన్స్ హీ మస్ట్ హ్యావ్ డన్

0: What penance that Kausalya did that made her that beautiful chance as to kiss your beautiful cheeks.
1: ఈ విధంగా త్యాగరాజు పాడుకుంటూ నీ పాదమును పట్టి నెమ్మదిగా జీవించు ఈ త్యాగరాజు తపమేమి చేసెను.
0: విత్ యువర్ ఫీట్ వాట్ పెనెన్స్ ఐ డిడ్ సో యాజ్ టు లీడ్ ఏ పీస్ఫుల్ లైఫ్ వాట్ పెనెన్స్ దిస్ త్యాగరాజు
1: మాధుర్యము. ఇదే చాలు నాకు మాధుర్యము.
0: దిస్ స్వీట్నెస్ ఆఫ్ లైఫ్ ఇస్ ఎనఫ్
1: అని ఈ విధంగా కూడా నువ్వు భగవంతుని యొక్క సంబంధ బాంధవ్యాన్ని గురించి త్యాగరాజు అనేకంగా కూడా ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చాడు.
0: త్యాగరాజు పబ్లిసైజ్డ్ హిస్ ఇంటిమేట్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద లార్డ్.
1: దైవత్వం అనేటువంటిది సర్వ జీవుల యందు ఉంటున్నది.
0: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్
1: సర్వ మానవుల యందు ఉంటున్నది.
0: ఇన్ ఆల్ మ్యాన్కైండ్
1: కానీ ఇంకెవరు కూడాను రామకృష్ణ విష్ణు ఈశ్వర అనేటువంటి భిన్న భేదములకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడండి.
0: సో యూ షుడ్ స్పీక్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విల్ నాట్ బి ఎనీ స్కోప్.
1: బ్రహ్మ సృష్టించాడు, విష్ణు రక్షించాడు, శివుడు శిక్షించాడు అని ఈ భేదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ యాజ్ ఎ బ్రహ్మ క్రియేటెడ్ అండ్ విష్ణు సస్టైన్డ్ అండ్ శివ డిస్ట్రాయిడ్.
1: అందరూ ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ యాక్చువల్లీ.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హియర్ దేర్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ఈస్ ప్రెసెంట్.
1: అన్నింటి ఎందు ఉన్నది ఒక్కడే.
0: In everyone there's only one God present.
1: ఇది చెవు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చేతులు, ఇది పొట్ట, ఇది కాళ్ళు, ఇవన్నీ చెప్పినంత మాత్రం ఇది వేరు వేరు అయినట్టు అవుతుందా?
0: By simply mentioning the various parts of the body doesn't mean that ఇవన్నీ
1: చేరినదే దేహము.
0: All these parts of the body together
1: ఈ అన్ని రూపములు కలిసినటువంటిదే దైవము.
0: So God has got all these forms and names.
1: మీకు అందరికీ తెలుసును చాలా వరకు పిల్లలకంత.
0: Students know a lot about this.
1: 5 మంది గ్రుడ్డి వారు వచ్చారు.
0: 5 బ్లైండ్ పీపుల్ కేమ్.
1: వారి దగ్గర వచ్చినప్పటికీ ఒక ఏనుగు వచ్చింది.
0: An elephant came at that to that place.
1: ఆ గ్రుడ్డి యొక్క పిల్లల యొక్క టీచర్ చెప్పాడు, అరే పిల్లలారా ఈ ఏనుగు ఎట్ట ఉందో మీరు నిర్ణయించండి అన్నాడు.
0: ద టీచర్ ఆస్క్డ్ ఆల్ దీస్ 5 బ్లైండ్ బాయ్స్ టు డిస్క్రైబ్ దిస్ ఎలిఫెంట్.
1: ఆ కడుపునంతా చూచాడు, పెద్దదిగా ఉంటుండాలి.
0: వన్ టచ్ ది చూడలేదు,
1: చేతులతో దరిమాడు.
0: హి జస్ట్ టచ్ ది స్టమక్.
1: సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద గోడ మాదిరి ఉంటున్నారు సార్ అన్నారు.
0: ఫస్ట్ బ్లైండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ వాల్.
1: ఇంకొకటి పోయాడు, దాని కాలంతా పట్టి చూచాడు.
0: సెకండ్ బాయ్ టచ్ ది లెగ్.
1: సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద స్తంభం మాదిరి ఉంటున్నారు సార్, పిల్లర్ అన్నాడు.
0: ద సెకండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ లైక్ ఎ పిల్లర్.
1: ఇంకొకటి పోయి చూచాడు, చెవులు బట్టి చూచాడు.
0: థర్డ్ బాయ్ టచ్డ్ ది ఇయర్.
1: సార్ ఏనుగు ఒక విసనకర్ర మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఎలిఫెంట్ ఈజ్ లైక్ ఎ బిగ్ ఫ్యాన్ హీ సెడ్.
1: ఒకడు వెనక తట్టిపోయి తోకను చూచాడు.
0: ద ఫోర్త్ ఫెలో టచ్డ్ ది టెయిల్.
1: ఇది ఒక చాచాడు మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఇట్స్ లైక్ ఎ రోప్.
1: రోప్
0: ఇట్స్ లైక్ ఎ రోప్ హీ సెడ్.
1: ఈ విధంగా చెప్పారు. అయితే ఎవడు చూసింది అది రైటే.
0: బట్ ఈచ్ వన్ ఈజ్ రైట్ ఇన్ హిస్ ఓన్ వే.
1: వాడు ఏనుగు కడుపు ఒక గోడ మాదిరి ఉంటుందంటే చూచిన వస్తువు గోడ మాదిరి ఉండేది నిజమే.
0: హీ డిస్క్రైబ్డ్ హీ కంపేర్డ్ ది స్టమక్ విత్ దట్ ఆఫ్ ఎ వాల్. ఇట్స్ ట్రూ.
1: ఇంకోడు కాలు పిల్లర్ మాదిరి ఉంటుంది, అది నిజమే.
0: అదర్ పర్సన్ కంపేర్డ్ ది లెగ్ విత్ ద పిల్లర్.
1: విసనకర్ర మాదిరి ఉంటుంది, అది ఫ్యాన్ మాదిరి ఉంటుంది, అది నిజమే.
0: ఇయర్ ఈజ్ లైక్ ఎ ఫ్యాన్. ఇట్స్ ట్రూ.
1: అయితే
0: యట్
1: ఇది మాత్రమే ఏనుగు కాదు, ఇవన్నీ చేరినదే ఏనుగు.
0: నాట్ ఓన్లీ దిస్ అండ్ దాట్ ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ అన్ ఎలిఫెంట్.
1: అది మనం ఈనాడు గుర్తించాలి.
0: దాట్ వీ హావ్ టు నో.
1: రాముడు, కృష్ణుడు, అల్లా, ఈశ్వరుడు, ఈశస్సు, జోరాస్ట్రియం అనేటువంటి అన్ని విడివిడిగా చెప్పు, అన్ని చేరినదే దైవము.
0: Instead of referring separately, Rama, Krishna, Jesus, Allah, we should know that all are one.
1: వ్యక్తి కూడా నువ్వు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Everyone should recognize the spirit of oneness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ భేదాలకు అవకాశమే ఇవ్వకండి.
0: You may go anywhere, but never give scope for these differences.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: God is one.
0: God is one.
1: అతనే గొప్పవాడు.
0: He is greatest.
1: వాళ్ళందరూ ఇంగ్లీష్ వారు చెప్పారు, God is great అన్నారు.
0: English people said God is great.
1: Daivame goppavadu.
0: God is great.
1: Deenikatte minchindi marokati ledu.
0: Nothing.
1: Aa goppavadane devamu andari endu meppugane untunnadu.
0: The great God is present in full grandeur in everyone.
1: Andari endu untunnadu.
0: Present in everyone.
1: Kanuka prathi okkaru kuda inka paina దేహాన్ని మానవత్వంగా మీరు అనుభవించుకోండి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ బాడీ యాజ్
1: కానీ దైవము నాలుగనే ఉన్నాడు అనేటువంటి ఒక చక్కని విశ్వాసం బలపరచుకోవాలి.
0: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ యువర్ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: అది మీరా కూడా ప్రబోధించినటువంటిది.
0: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ మీరా.
1: కృష్ణ అమర దిల్ తుమారా మందిర్.
0: మై హార్ట్ ఈజ్ యువర్ టెంపుల్.
1: నా హృదయమే నీ యొక్క నివాసము.
0: మై హార్ట్ ఈజ్ యువర్ లివింగ్ ప్లేస్.
1: దానిని వదలడానికి నీకేమాత్రము వీలు ఉండదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుకనే నా హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే.
0: దేర్ఫోర్ ఓన్లీ వన్ గాడ్ ఇస్.
1: నేను దైవము. ఐ ఆమ్ గాడ్ అనేటువంటి విశ్వాసాన్ని క్రమక్రమేణా మీరు పెంచుకోండి.
0: Develop gradually, strengthen the faith that you
1: దానిని
0: are God.
1: ఈ దైవ కార్యములో దీనికి మీరు ప్రవేశపెట్టండి.
0: And then see that you enter into the divine activities.
1: ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహము ఒక మందిరము.
0: Body is a temple.
1: ఈ హృదయము ఒక ఒక లోపల ఉన్నటువంటి ఒక
0: ఆల్టర్.
1: కాదు గర్భగుడి. గర్భగుడి.
0: హార్ట్ ఈస్ ది శాంక్టమ్. శాంక్టమ్
1: నాట్ ఫిజికల్ హార్ట్.
0: ఇస్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఓన్లీ మెయిన్ స్విచ్ బోర్డ్.
0: Physical heart is only main switch board.
1: హృదయం అనేటువంటిది కుడి ప్రక్కన ఉంటుండాలి.
0: ది హార్ట్ ఈస్ ప్రెసెంట్ టు ది రైట్ సైడ్.
1: అనేటువంటిది వెడం ప్రక్కన ఉంటుండాలి.
0: వేర్ దిస్ వన్ ఇస్ ఆన్ ది లెఫ్ట్.
1: అందులోపల దైవత్వం అనేటువంటిది నీ తోయద మధ్యస్థ విద్యు లేకే ఉభాస్వర నీ వార సుఖవర్తంతే అని పిల్లలు చెప్తుంటారు వేదంలో. నీల తోయద మధ్యస్థ విద్యు లేకే ఉభాస్వర చీకటిగా నల్లటి మేఘం లోపల తెల్లగా ఒకతూరి మించుమించినట్టుగా ఈ స్పైనల్ కాలంలో ఒక్కతూరి అట్ట మించుతుంది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ బియాండ్ ద స్పిచ్ డార్క్నెస్ దేర్ ఇస్ లైట్నింగ్ దట్ ఫ్లాషెస్
1: విద్యుల్లేఖే.
0: ఇట్ ఈస్ సమ్ లైక్ విద్యుల్లేఖే లైట్నింగ్.
1: అది ఎప్పుడు అక్కడ స్పైనల్ కాలంలో బిట్వీన్ 9 to 12 మధ్య లోపల అట్ట ఉంటుంటుంటారు.
0: దట్ లైట్నింగ్ ఆఫ్ ఫ్లాష్ ఈస్ దేర్ బిట్వీన్ 9 to 12
1: స్పైనల్ కాలంలో చేయటం వల్లే అన్ని అంగములు కూడా పనిచేస్తున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ ద హోల్ బాడీ వర్క్స్.
1: కనుక దైవత్వం అనేటువంటిది అంతటా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్యాన్ని గుర్తించి
0: నోయింగ్ దిస్ ట్రూత్
1: భగవంతుడు ఎక్కడ ఉన్నో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్.
1: అయితే దాని మనం అనుభూతి వచ్చేంత వరకు
0: అంటిల్ వన్ ఎక్స్పీరియన్స్
1: స్వామి బోధనలు చక్కగా విని
0: వన్ షుడ్ లిసన్ టు భగవాన్
1: దానిని దాన్ని ప్రాక్టికల్ లో పెట్టి
0: వన్ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
1: ఆ ప్రాక్టికల్ ద్వారా కూడాను దానిని అనుభవించాలి.
0: అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ట్రై టు ఎక్స్పీరియన్స్.
1: తింటే కడుపు నిండుతుంది కానీ చూస్తే కడుపు నిండదే.
0: బై మియర్లీ వాచింగ్ ది డెలీషియస్ ఐటమ్
1: తట్టలో
0: పెట్టుకుంటే
1: ఏం చేయాలి?
0: ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వాట్ షుడ్ యూ డూ టు ఈట్?
1: చేతికి నోటికి పని పెట్టాలి.
0: యూ షుడ్ పిక్ ఇట్ విత్ యువర్ హ్యాండ్ అండ్ ఈట్.
1: అప్పుడే తట్టలో పొట్టలో చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ విల్ రీచ్.
1: స్వామి మీకు అందిస్తున్నాడు ఈ ఆనందాన్ని.
0: స్వామి ఈస్ గివింగ్ యూ దిస్ ప్లేస్.
1: మీరు కేవలమైనటువంటి హృదయం అనేటువంటి తట్టలో పెట్టుకుంటున్నారు.
0: అండ్ యూఆర్ జస్ట్ కీపింగ్ ఇట్ ఆన్ ది ప్లేట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కానీ దాన్ని అనుభవించేటువంటి యొక్క బుద్ధి అనేటువంటి దాంతో స్పూన్ తో తినడానికి ప్రయత్నించాలి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఇంటెలెక్ట్ ది స్పూన్ అండ్ స్టార్ట్ ఈటింగ్.
1: అప్పుడే దీని యొక్క ఆనందము దీని యొక్క పటుత్వము దీని యొక్క శక్తి సామర్థ్యం కూడా మీకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ది స్ట్రెంగ్త్ ద బ్లిస్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ది టీచింగ్. స్టూడెంట్
1: ఇంద్రియములు కేవలము మన స్వాధీనంలో ఉండేటువంటివి.
0: సెన్సెస్ షుడ్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: మనం మాస్టర్ గా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి ఎ మాస్టర్ టు ది సెన్సెస్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సెన్సెస్ కు వీళ్ళు దాసులైపోతున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ బికమ్ స్లేవ్స్ టు అవర్ సెన్సెస్.
1: దశను దాసుడను కావలెనురా.
0: యూ షుడ్ బికమ్ సర్వెంట్ టు ది సర్వెంట్.
1: నేను నీ దాసులకు సేవనే చేయవలెరా.
0: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
1: ఈ ఇంద్రియములంతా కూడా దాసాను దాసులు కావాలి.
0: అండ్ ఆల్ ది సెన్సెస్ షుడ్ బి యువర్ స్లేవ్స్ అండ్ సర్వెంట్స్.
1: నీకు.
0: టు హూమ్? To you.
1: నీవు కేవలము స్లేవ్ కు ఒక ఇంద్రియాలకు దాసుడు కావటం చేత ఎంత ప్రమాదం కలుగుతుంది చూడండి.
0: యాజ్ యూ హ్యావ్ బికమ్ ఎ స్లేవ్ టు యువర్ సెన్సెస్ వాట్ ఎ డేంజర్ యు ఆర్ పుట్ టు.
1: ఈ స్లేవుల యొక్క మాటలు నీవు ఏమాత్రం కూడా నమ్మకూడదు.
0: యూ షుడ్ నెవర్ గో బై ద వర్డ్ ఆఫ్ యువర్
1: స్లేవ్. తద్వారా చాలా ప్రమాదం సంభవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ దట్ యు విల్ బి ఇన్ డేంజర్.
1: కైకేయి చాలా ప్రియమైన రాణి దశరథ మహారాజుకు.
0: ఎ వెరీ క్లోజ్ కాన్సర్ట్ క్లోజ్ వైఫ్ ఇంటిమేట్.
1: ఆమె యొక్క గొప్పతనము గొప్ప ఇది మహారాణి.
0: షీజ్ ఎ క్వీన్.
1: కాశ్మీర్ రాజా గారి బిడ్డ.
0: ద డాటర్ ఆఫ్ కాశ్మీర్ కింగ్.
1: దశరథ మహారాజు యొక్క భార్య.
0: అండ్ ద వైఫ్ ఆఫ్ ఎంపరర్ దశరథ.
1: ఇంత ఉంటుండి కూడాను
0: ఆల్ దాట్
1: ఆమె చెలికత్తి మందర మాటను నమ్మటం చేత ఈ కైక పేరు ఏమైపోయింది?
0: బికాస్ షీ హాడ్ ఫుల్ ఫెయిత్ అండ్ బిలీవ్డ్ వాట్ హ్యాపెన్ టు కైక.
1: ఎవరైనా ఈ ఆడవాళ్ళలో కైక అని పేరు పెట్టుకుంటున్నారా?
0: ఇస్ దేర్ ఎనీ లేడీ అమంగ్ విమెన్ విత్ నేమ్ కైక?
1: ఎవరైనా మందర అని పేరు ఉంటుందని మీరు చేయండి.
0: ఎనీ ఉమెన్ విత్ మందర ప్లీజ్ గెట్ అప్.
1: మందర అంటే చెడ్డని చెప్పేటువంటిది మందర.
0: మందర సింబలైజెస్ ద వన్ హూ స్పీక్స్.
1: చెడ్డని వినేటువంటిది కైక.
0: కైక ఇస్ ద వన్ హూ లిసన్స్ టు దట్.
1: ఈ చెడ్డ పేరు అనేటువంటిది ఎవరూ పెట్టుకోవటం లేదు.
0: సో నో వన్ విల్ హ్యావ్ దట్ నేమ్ ఆఫ్ కైక ఆర్ మందర.
1: అదే విధంగానే మన సెన్సెస్ అనేటువంటి మన స్లేవ్స్.
0: సో సెన్సెస్ ఆర్ అవర్ స్లేవ్స్.
1: దానిని మనం కూర్చోమని చెప్పాలి.
0: వీ షుడ్ మేక్ దెమ్
1: సిట్ డౌన్. కోరడానికి పైకిలేస్తలకి షట్ అప్ సిట్ డౌన్ అని చెప్పాలి.
0: ఇఫ్ దే వాంట్ టు కంట్రోల్ యు సే షట్ అప్ అండ్ సిట్ డౌన్. యు షుడ్ సే
1: ఆ విధమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి మనము తయారుగా ఉంటుండాలి.
0: యు షుడ్ బి రెడీ టు ట్రైన్ యువర్
1: సెల్ఫ్. వాడే ధీరుడు వీరుడు గంభీరుడు.
0: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ ధీరా ద వన్ ఆఫ్ వేలా, వీరా ద వన్ ఆఫ్ కరేజ్.
1: వాడిని నిజమైనటువంటి మాస్టర్.
0: హీస్ ఓన్లీ ద ట్రూ మాస్టర్.
1: అట్టి మాస్టర్ కావాలి కానీ నీవు
0: one should be master of that sort.
1: ఈ ఇంద్రియాలకు స్లేవ్ కాకు.
0: యూ షుడ్ నెవర్ బి స్లేవ్ టు యువర్ సెన్స్.
1: ఎవరికి నీవు స్లేవ్? దైవం.
0: యూ షుడ్ బి స్లేవ్ సర్వెంట్
1: టు గాడ్. దైవం తప్ప ఇంకెవ్వరికి నీవు తల ఉంచద్దు.
0: యూ షుడ్ నెవర్ బెండ్ యువర్ హెడ్ ఎనీవేర్ ఎక్సెప్టింగ్ బిఫోర్ గాడ్. యు ఆర్ గాడ్.
1: ఈ విశ్వాసాన్ని క్రమక్రమేణా పెంచుకోవడానికి ప్రయత్నించండి. కొంతకాలం లోపల యావత్ ప్రపంచమంతా కూడాను ఒకే భావంతో శాంతి భద్రతతో జగత్తంతా కూడాను తురతూగుతుంది.
0: దెన్ వన్స్ యూ స్ట్రెంగ్థెన్ అండ్ డెవలప్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: అప్పుడు మనం
0: సెక్యూరిటీ
1: సుఖలోభవంతు అని చెప్పనక్కర్లేదు.
0: అట్ దట్ టైమ్ వెన్ దేర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ పీస్ ఇన్ ద వరల్డ్ యూ డి నాట్ సే లోకా సమస్త సుఖలోభవంతు.
1: లోకం సుఖంగానే ఉంటుంది.
0: వరల్డ్ ఈస్ ఆల్రెడీ హ్యాపీ.
1: ఏ విధంగా మనం ఈ భావాన్ని పెంచుకుంటే లోకమంతా సుఖంగానే ఉంటుంది.
0: దెన్ వీ డెవలప్ దిస్ డివైన్ ఫీలింగ్ ద హోల్ వరల్డ్ విల్ బి హ్యాపీ.
1: ఏదో మన భారతదేశమే సుఖంగా ఉండాలని కోరుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ది హ్యాపీనెస్ ఆఫ్ భారత్ ఇండియా ఓన్లీ.
1: కాదు, ఇది యావత్ ప్రపంచమే ఒక పెద్ద భవనము.
0: హోల్ వరల్డ్ ఈజ్ ఎ బిగ్ మ్యాన్షన్.
1: ఆ పెద్ద భవనం లోపల భారతదేశం ఒక రూము.
0: భారత్ ఇన్ దట్ మ్యాన్షన్.
1: అమెరికా దేశం ఒక రూము.
0: అమెరికా ఇస్ వన్ రూమ్.
1: చైనా దేశం ఒక రూము.
0: చైనా వన్ రూమ్.
1: పాకిస్తాన్ ఒక రూము.
0: పాకిస్తాన్ ఏ రూమ్.
1: ఈ విధంగా అన్ని దేశంలో ఒక్కొక్క రూములు రూములు రూములు రూములుగా ఉంటున్నాయి.
0: సో ఆల్ రూమ్ ఆల్ కంట్రీస్ ఆర్ రూమ్స్ ఇన్ దిస్
1: మ్యాన్షన్. చూడండి ఎన్నో రూములు ఉంటాయి.
0: దట్ సో మెనీ రూమ్స్ దేర్.
1: కాబట్టి ఈ విశ్వమునందు కూడా అన్ని రూములు ఉంటా ఉంటుంటాయి అన్ని దేశాలు.
0: సో ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ యూనివర్స్
1: ఏది కారణము?
0: Why rooms are separate?
1: మధ్యలో గోడలే దీనికి కారణము.
0: ఓన్లీ ది వాల్స్ ఇన్ బిట్వీన్.
1: గోడలు కొట్టివేసేయండి, అంత ఒక పెద్ద హాల్ మాదిరి ఉంటుంటాయి.
0: రిమూవ్ ద వాల్స్, దేర్ విల్ బి వెరీ బిగ్ హాల్.
1: ఆ వాలే అభిమానము.
0: దిస్ వాల్ దట్ కమ్స్ ఇన్ బిట్వీన్
1: అహంకారము.
0: దిస్ వాల్ ఈజ్ ఈగో.
1: ఈ అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివేయండి.
0: Cut off this wall of attachment and ego.
1: Anta okate.
0: Everything becomes one.
1: Nenu nivayanu, nivu nenayanu, nivu nenu kudi nijabodalaye, nivu nenu kudi nijaboda dalisite, mana abhimananu mariyu ledaye.
0: You become I and I become you. When once we know each other, there will be no attachment or ego.
1: Charamutanavunu. చరముతానవును అక్షరముతానవును.
0: యూ బికమ్ ద పెరిషబుల్ అండ్ నాన్ పెరిషబుల్.
1: చరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందం అవును అంత తానవును.
0: దెన్ వన్స్ యూ నో ది పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్ అండ్ విత్ డ్రా యువర్ మైండ్ దట్ విల్ బి
1: మోర్టాలిటీ. మాయాకు తానవును.
0: అండ్ యూ సబ్మిట్, యూ విల్ నెవర్ సబ్మిట్ యువర్
1: మాయ. 25 మర్మములవును మాయ. 25 మర్మములవును.
0: 25 టైప్స్ ఆఫ్ మాయా.
1: మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి భయలవును.
0: వెన్ వన్స్ యూ నో ద మిస్టరీ బిహైండ్ ఆల్ దిస్ దిస్ మాయా ఇల్యూషన్ విల్ వానిష్.
1: సీతారామ అన్నాడు రామదాసు.
0: దాట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ రామదాసు.
1: ఏ విధంగా చరము తానవును.
0: యూఆర్ ద పెరిషబుల్.
1: దేహము తానే.
0: యూఆర్ ద బాడీ.
1: అక్షరము తానవును.
0: ఇంపెరిషబుల్.
1: అది ఆత్మను తానే.
0: ఆత్మ
1: ఇంపెరిషరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందమం అంత తానవును.
0: దెన్ వన్స్ యు నో ద పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్
1: అయిపోతాడు.
0: యు విల్ బికమ్.
1: ఈ సత్యాన్ని చిన్న చిన్న విషయాలతో మనం ఎంతనో గుర్తించడానికి వీలవుతుంది.
0: వీ కెన్ నో దిస్ through small things.
1: Oka chinna udaharanam chudandi.
0: Ee
1: vedhalu pettukovatam cheta desam yokka shakti enta varaku chinichipothundadi.
0: Just understand how the power of this country is on the decline.
1: ఈ దేహంలో ఇన్ని అంగములంతా ఉన్నాయి. ఇందులో ఒక చెయ్యిని మనం తెగొట్టేస్తే,
0: ఇఫ్ యు అంపుటేట్ ఎ హ్యాండ్,
1: చెయ్యి పోయింది అనుకుంటాం, కానీ ఈ కామన్ ప్రాపర్టీ అనేటువంటి రక్తం ఎంత నష్టమైపోయింది.
0: When you amputate a hand, you think it's just lost. No,
1: the common property, blood is lost.
0: Body becomes weak.
1: అదే రీతిగా దేశాన్ని భిన్న భిన్నం చేయకూడదు.
0: Therefore, we should not divide the country.
1: అంత కలిసిమెలిసి ఉండాలి.
0: Everybody should live together.
1: అప్పుడు ఎంతో బలం వచ్చేస్తుంది.
0: In harmony lies the strength.
1: ఐదు వేళ్ళు చేరి ఒక పని చేస్తే ఎంత త్వరగా పని చేయవచ్చును.
0: ఫైవ్ ఫింగర్స్ బ్రాట్ టుగెదర్ కెన్ వర్క్.
1: ఒక్క వేలతో ఏమైనా పని చేయగలవా?
0: కెన్ యూ డూ ఎనీథింగ్ విత్ వన్ ఫింగర్?
1: ఏమి చేయలేదు.
0: ఇంపాసిబుల్.
1: కనుకనే ఐకమత్యమే మహాబలము.
0: సో యూనిటీ ఈజ్ ద మైటీ స్ట్రెంగ్త్.
1: ఆకరణే దీని యొక్క అంతర్భావము.
0: అండ్ దట్ ఈస్ ది ఇన్నర్ ఫీలింగ్.
1: ఈ ఐకమత్యము అంతర్భావాన్ని రెండింటినీ మీరు ఏకం చేసి జీవితాన్ని శాంతి భద్రతతో జగత్తునికంతా చాటడానికి విద్యార్థులు సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది సుప్రీం టీచింగ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ది ఫిజికల్ వరల్డ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 9th September 1996. While describing the incidents in the life of the illustrious sage Adishankara, Bhagavan shows us the true essence of detachment and purity of heart.

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: సహజంగా గోచరమయ్యేటువంటి ప్రతి పదార్థములకు కొన్ని రంగులు ఉంటుంటాయి.
0: The material that we find outside has got certain colors.
1: కానీ ఆ రంగులు ఆ పదార్థములకు సహజమని భావిస్తున్నాము.
0: We consider the color of an object is a natural quality.
1: కాదు కాదు.
0: No.
1: అది మన యొక్క భావముల యొక్క మార్పులే ఈ రంగులకు మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ దట్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ కలర్స్ అవుట్ సైడ్.
1: ఆకాశంలో చూస్తే బ్లూ కలర్ గా ఉంటుండాలి, నీల రంగుగా ఉంటుండాలి.
0: ద స్కై లుక్స్ బ్లూ ఇన్ కలర్.
1: సముద్రమును చూస్తే నీల రంగులుగా ఉంటుండాలి.
0: ఓషన్ ఈజ్ బ్లూ ఇన్ కలర్.
1: కానీ స్కై ఈజ్ బ్లూ, ఓషన్ ఈజ్ బ్లూ అంటాం, ఇది చాలా తప్పు.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: ఈ సముద్రము నీల రంగుతో లేదు.
0: Ocean is not blue in color, in fact.
1: ఆకాశము నీలవర్ణము కాదు.
0: The sky is not blue either.
1: అత్యంత దూరంగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తుంది.
0: As it is at a far off distance, it looks blue in color.
1: సముద్రము కూడాను అగాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
0: As ocean is of fathomless depth, it also looks blue in color.
1: దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: It's white in color.
1: కల్పితమైనటువంటి వర్ణంలో అందులో ఏ మాత్రము కనిపించవు.
0: There's no the artificial color that we attribute to it.
1: Ade vidhamgane
0: likewise
1: manchi cheddalanni kudanu mana yokka vishwasamulu paina mana yokka bhavamulu paina mana sankalpamulu paina aadhara padi untunda.
0: Likewise good and bad depend on our faith, our feeling and thoughts.
1: Nijamainatunti rangu manaku gocharamayyetunti kaadu.
0: The true color in the sense of the word
1: నిజమైన రూపము కనిపించేటువంటిది కాదు.
0: The true form either you don't see.
1: నీటి నుండి కరెంటు పుట్టుతుండాలి.
0: Out of water you get electricity.
1: కానీ ఈ కరెంటు ద్వారా, విద్యుత్ శక్తి ద్వారా అనేక రకమైనటువంటి ఉపయోగాలు మనం అనుభవిస్తున్నాం.
0: You make use of the electricity drawn from water for varied purposes.
1: కానీ కరెంటు మనకు కనిపించటం లేదు.
0: Yet you don't see the current directly.
1: ఈ నీటి నుండి ఆవిర్భవించినటువంటి కరెంట్ ద్వారా అనేక ఉపయోగములు జరుగుతున్నవి కానీ కరెంటు మాత్రం కనిపించదు.
0: Though we utilize the current drawing out of water, we don't see that.
1: అదే విధంగానే సమస్త జీవులు, సమస్త ప్రాణులు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: Likewise, all living creatures, all living beings, they're born out of the divinity.
1: కాని ఆత్మతత్వము కనిపించదు.
0: Yet they don't see the divine principle.
1: దాని నుండి ఆవిర్భవించినటువంటి ఒక జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నాయి.
0: However, the good and bad of the living creatures, they are quite visible and seen.
1: శంకరుల వారి అద్వైతము కాశీ నగరంలో నలుదిశలా ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: ఒక్క తూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు.
0: శంకర క్లోజ్ హిస్ ఐస్ ఎట్ వన్ ఇన్స్టెన్స్.
1: ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి ఒక దృశ్యం కనిపించింది.
0: హీ కుడ్ సీ ద మదర్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్.
1: అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడి వచ్చాడు.
0: He concluded that assembly then and there itself and left for Kaladi.
1: తల్లి కన్నులు మూసేక పురమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యము లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: Shankara could reach the place Kaladi before the end approach.
1: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: But in those times, all the Keralites were opposed to this theory.
1: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
0: A renunciant has no authority to perform the ritual.
1: సర్వకర్మలో త్యాగం చేసి ఏ సన్యాసం స్వీకరించాడు?
0: One becomes an ascetic after sacrificing.
1: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
0: What is the meaning of sannyasa or renunciant?
1: సన్యాసి is sannyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
0: Giving up all desires is the true meaning of sannyasa.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: Shankara being a renunciant himself, he started performing the
1: ritual. తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: No matter mother or father, an ascetic should not perform ritual.
1: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: To make students understand, Bhagwan wants us to take into the
1: మొట్టమొదటి సన్యాసం తీసుకునే పూర్వముగా విరజా హోమం చేస్తారు.
0: Before one becomes an ascetic, they perform a ritual called
1: విరజ హోమం. ఏమిటి? తాను మరణించినట్టు తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
0: విరజ హోమ ఈజ్ ఎ రిచువల్ వేర్ ద పర్సన్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డెడ్ అండ్ గాన్ అండ్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్స్ ఆల్ హిమ్సెల్ఫ్. దేర్ స్టార్ట్స్ ఎ న్యూ లైఫ్.
1: పూర్వపు రూపం పోయింది.
0: ద ఎర్లియర్ ఫార్మ్ ఇస్ గాన్.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: ద ఫార్మర్ నేమ్ ఇస్ ఆల్సో గాన్.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంటుంది. నాద ఆనందమో రూక ఆనందమో ఇంకొక ఆనందమో ఆనందమో ఆనందమో అంత ఆనందములే. కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద ఆర్ బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని.
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: ఈ పర్ఫార్మ్స్ హిజ్ ఓన్ ఆబ్జెక్ట్.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది.
0: బూర్గుల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెన్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: సాక్షాత్ భగవంతుని చేతనే, భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్లాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
0: Ramkrishna had a desire that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation.
1: Swami vellutunnadan telisi chaala mandi bhaktulu aneka prantham nunchi naato 200 mandi vacharu.
0: On coming to know that Bhagwan is visiting those centers, around 200
1: pavitra hrudayulu pavitramaina dampatulu varidderu ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు అంత త్యాగస్వరూపులు.
0: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్, దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్. దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
0: రామకృష్ణ యూస్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దేర్.
1: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేం చేస్తాం, మీరు కూర్చోండి. చీచీ, నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
0: ADC, other people around, they said, sir, we will do it on your behalf. But he said, no, here I am a devotee. He said one thing.
1: హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కూడా అతను చీఫ్ మినిస్టర్ అయినాడు.
0: హి వాజ్ ది చీఫ్ మినిస్టర్ వెన్ హి వాజ్ దేర్ ఇన్ హైదరాబాద్.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడా క్యూలో నిలుచుకున్నారు.
0: దేర్ ఇన్ దట్ లొకాలిటీ బై నేమ్ మలక్పేట హైదరాబాద్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ లైన్
1: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. తిరుపతి మారి
0: దే షుడ్ నాట్ delay, therefore everyone should
1: come to the volunteers. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
0: All the volunteers will drive them forth quickly to pass on.
1: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
0: Students should know the heart of Gurgul Ramakrishna.
1: ఆయన క్యూలో పోయి నిలుచుకున్నాడు.
0: He also stood in the line queue.
1: IGP వచ్చాడు. సార్, మీరు చీఫ్ మినిస్టర్, మీరు ప్రత్యేకంగా రావచ్చు, ఈ క్యూలో వద్దన్నాడు.
0: Inspector General of Police came and said, sir, you are the Chief Minister. You don't have to stand there with you.
1: Chief Minister. Adhyatmikanga nenu Chief Devotee.
0: And he said, politically I am the Chief Minister, but spiritually I am Chief Devotee.
1: Chief Devotee.
0: Chief Devotee.
1: నాకు ఇంకా అంత భక్తి రాలేదు.
0: Well, I am not that devoted.
1: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు.
0: రామకృష్ణరావు is such a noble heart.
1: తిరిగి శంకర్ల వారు
0: శంకర
1: ఎవ్వరు ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
0: దేర్ ఇన్ దట్ విలేజ్ కాలనీ నోబడీ వర్
1: దేర్. దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
0: ద బాడీ హ్యాస్ టు బి టేకెన్ టు ద ఫ్యూనరల్.
1: ఎవ్వరు అక్కడ రాలేదు.
0: నోబడీ కేమ్.
1: ఈ నంబూద్రి ప్రాంతంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
0: నంబూద్రి బ్రాహ్మణ్ సెడ్ వన్ షుడ్ నాట్ టచ్ దట్ బాడీ.
1: ఎందుకంటే ధర్మ విరుద్ధమైన దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్య.
0: శంకర ఇస్ యాక్టింగ్ సంథింగ్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలే తన దొడ్డు లోపలనే ఉంతతుగా అక్కడే బుక్ చేశాడు.
0: యాజ్ దేర్ ఇస్ నో వే
1: ఎవరు ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు.
0: యాజ్ దేర్ వర్ నన్ టు హెల్ప్ హిమ్ టు క్యారీ ద బాడీ, హీ క్యారీడ్ ఆన్ హిజ్ ఓన్ షోల్డర్ అండ్ జస్ట్ క్రిమేటెడ్ ఇన్ ద బ్యాక్ యార్డ్.
1: ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్లనే జరుగుతుంది. ఎవరి ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే పూడ్చడం. వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి ఒక శ్మశానం లేదు.
0: ద సేమ్ ప్రాక్టీస్ ఈజ్ ఫాలోడ్ ఈవెన్ డౌన్ దిస్ డే. ద రిచువల్ మీన్స్ క్యారింగ్ ద బాడీ అండ్ క్రిమేటింగ్ ఇన్ ద బ్యాక్ యార్డ్.
1: కేరళ స్టేట్ మీరు పోయి చూసినారంటే రోడ్డు పొడవున ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
0: ఇఫ్ యూ గో టు కేరళ యూ విల్ ఫైండ్ ద హౌసెస్ స్ట్రైట్ బిహైండ్ నన్.
1: అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటుంది.
0: దర్ ఇస్ ఓపెన్ స్పేస్ బిహైండ్ ఇట్.
1: ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి. అక్కడ
0: బికాస్ దే నీడ్ సమ్ పొజిషన్ టు లే ఫర్ పర్మనెంట్ రెస్ట్.
1: వారు తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
0: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్ ద ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
1: ఆ కేరళ ప్రజలు శంకర్లు వారి పైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స్ కలిగింది.
0: శంకర was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
1: Dari nadchukuntu pothunnadu.
0: He was just walking along.
1: Kashikanta nadchukone povali.
0: In those days one has
1: day and night.
0: Day and night.
1: Anaru torch light kuda levu.
0: There were no torch lights in those times.
1: Ee pettukoni oka karrakanta nippu antinchukoni ఆ యొక్క గాయలు పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా ప్రయాణం చేసేటువంటి వారు.
0: లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
1: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
0: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
1: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడా విద్యార్థులే, మీరు కూడా యువకులే.
0: Watching the disciples, he said, you are also young, you are also students.
1: ఈ నాటి యువకులైనటువంటి బాలబాలికలు కాని మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ శరీరమును ఆకర్షిస్తుండాలి కానీ నిజమైనటువంటి ఆత్మని ఎవరు కూడా విచారించటం లేదు.
0: You are young men and women, you are young sisters and students. You are just carried away by the body, which is nothing but fecal
1: mala mutra durgandha mamsaraktamto kudinatundi ee dehanni varistunnaru.
0: In fact you love the body, which is nothing but
1: the saundaryalu chustunnaru.
0: You are carried away by the beauty of the body.
1: Ee saundaryalu chusi aagashistunnaru.
0: You are attracted by the beauty.
1: Aagashistunnaru.
0: You want it.
1: Chi chi idi sariyainatundi kaadu.
0: What a shame it is, it is not proper.
1: Idi manavudiga putti
0: I have been born a human being.
1: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ?
0: వై షుడ్ బి డెల్యూటెడ్ బై ద బాడీ దట్ చేంజెస్ ఎవ్రీ మూమెంట్?
1: ఇవి క్షణ క్షణమునకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లేదు.
0: ద బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మూమెంట్.
1: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లేదు.
0: దట్ షుడ్ టు ఫేడ్ అవే.
1: కట్టగటువంటి కాలిపోయే శరీరం లేదు.
0: అల్టిమేట్ దే మస్ట్ బి బర్న్.
1: యవ్వనం ఎత్తలో ఉంటుంటాది.
0: వాట్ హ్యాపెన్?
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్స్ యవ్వనం.
0: This youth is like a passing cloud that has come in between.
1: Ani akkada oka vidhamaitunte oka shlokam cheppi akkada unnatundi prajalakandarkini deenini gurinchi aneka vidhamuga kudanu kontha heenanga kudanu bodhisthu vachadu.
0: There he composed a shloka and started explaining to the entire assembly over there.
1: Anaga yuvakulainatundi varu ati jagrataga melagali.
0: It only means youngsters should conduct themselves
1: carefully. దాన్ని మనం విస్మరించాలి.
0: They should forget the body feeling whatsoever.
1: ఇది అంతా కూడా నువ్వు కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరంలో.
0: The whole body is full of foul smell, bad smell.
1: దీని అందసందములంతా కూడా నువ్వు ఎక్కడ ఉంటుంది?
0: Where does the real beauty lie?
1: ఇది కేవలం ఏమాత్రం కూడా నువ్వు భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
0: It is only your delusion. You cannot bear that foul smell any longer.
1: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుంది.
0: Here is a story.
1: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
0: A king has only son.
1: ఆ అబ్బాయికి 22 సంవత్సరాలు వచ్చింది.
0: Attained the age of 20 years.
1: తండ్రి పిలిచాడు, నాయన నీవు ఇంక యువరాజు కావాలి.
0: Father called him and said, you should be a prince now.
1: నీకు 22 సంవత్సరాలు సరి అయిన వయస్సు.
0: 22 years is the right time.
1: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
0: I want to get you married.
1: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
0: The son started giving reply to his father because of the lenience given to him.
1: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చాడు.
0: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
1: Anati rajakumarudenti aa yuvakudu, nanna nenu vivaham aadadalchinatundi oka kanyanu nene select cheyal kani meeru select cheyadanakkaledu annaru.
0: The boy said, I should select my bride because I am going to marry her.
1: Appattu rajuku chaala baadha kaligindi.
0: King felt very sad.
1: కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది.
0: బట్ ఇట్స్ నాట్ హిస్ ఇంటెన్షన్ టు మేక్ హిమ్ ఫీల్ సాడ్.
1: సరే, ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు.
0: వితౌట్ టాకింగ్ ఎనీథింగ్ హి రిటైర్డ్.
1: ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడానని మనసు కొంతవరకు బాధ కలిగింది.
0: ద సన్ ఆల్సో ఫెల్ట్ లిటిల్ బిట్
1: సాడ్. నోటితో అన్నాడు మాత్రమే కానీ కాన్షియన్స్ తృప్తి కాలేదు.
0: దో హీ సెడ్ వాట్ హీ లైక్ బట్ హిస్ కాన్షియన్స్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్.
1: ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు.
0: That boy just
1: ఈ అరణ్యంలో నిగరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు.
0: Well, he thought that his mind might change if he goes to the forest.
1: పోతున్నాడు గుర్రం పైన.
0: He was proceeding on the horse.
1: కింద నది.
0: There's a river below.
1: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
0: He was just proceeding, riding on the horse along the river bed side.
1: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదిలోకి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have a bath.
1: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
0: How is she proceeding?
1: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడా మగవారి ముఖం చూడకూడదు.
0: She has determined not to look at the face of a man.
1: నా జీవితమంతా కూడాను కన్యగానే జీవించాలి.
0: That she should live unmarried throughout her life.
1: నా జీవితమంతా కూడాను భగవత్ అర్పితంగా నేను అర్పితం గావించుకోవాలి అని సంకల్పించుకుంది.
0: She has determined to surrender her life to God only.
1: ఏ సేవలు చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
0: She has decided to serve God and none else.
1: అని ఆమె చుట్టూ ఒక పరదా కట్టుకుని దాని 4 చెలికత్తెలు పట్టుకుని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు.
0: As she was going along the way, she was just
1: there's
0: a curtain around.
1: నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది.
0: And she was walking along the edge of the river.
1: ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు.
0: The prince on the horse looked at the face of this girl.
1: ప్రారంభమైంది వ్యాధి.
0: There started the disease.
1: ఆ యొక్క గుర్రాన్ని రివర్స్ చేశాడు ఇంటికి.
0: హీ రివర్స్ ది హార్స్ బ్యాక్ హోమ్.
1: వెంట వచ్చినటువంటి యొక్క దాసులతోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
0: హీ స్టార్టెడ్ మేకింగ్ ఎంక్వైరీస్ అబౌట్ దిస్ గర్ల్ వేర్ ఫ్రమ్ షీ కమ్స్ అండ్
1: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో చెప్పించాడు.
0: He was afraid to tell his
1: father. అందమైనటువంటి పిల్లను ఈనాడు చూచాను.
0: He said, I saw
1: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
0: I saw a beautiful girl today. I want to marry her.
1: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
0: Father was happy that boy at least agreed.
1: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
0: She is the daughter of a businessman.
1: ఆ వ్యాపారి కూడాను ఆమెని ఏకైక పుత్రిక.
0: And she is the only daughter of this businessman.
1: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
0: And then they went and asked that businessman.
1: ఆ తండ్రి కూడాను చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
0: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
1: Kani biddaku cheppaledu.
0: But he didn't tell his daughter.
1: Ee bidda kramakrameena tara kontha varaku telusukoni nenu vivaham chesukonu ani oka nirnayaniki vachesindi.
0: His daughter came to a final decision that she is not going to get married at all.
1: Kani tandriki cheppadaniki ishtam ledhu. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడు అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
0: షీ వాజ్ ఇన్ ఎ డైలమా బికాజ్ షీ డిడ్ంట్ పిక్ అప్ కరేజ్ టు టెల్ హర్ ఫాదర్ బికాజ్ దేర్ ఇస్ ప్రిన్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ పెస్టరింగ్ హర్.
1: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అన్నారు.
0: The girl was returning from Ganges after having bath there.
1: Patti dinamu prathama sayankalamu raju garu vaatram mabbutunnaru eppudu eppudu eppudu eppudu.
0: This girl asked, father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages.
1: Ee rajakumarani kudanu eppudu eppudu jarugutundane typhoid fever maadri perigipothundali temperature.
0: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
1: Oka dinamu aame cheppindi, నేను వివాహం ఆడను.
0: వన్ డే షీ సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మ్యారీ.
1: ఏ విధంగా చెప్పాలి అన్నారు.
0: హౌ టు కన్వే దిస్?
1: వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదని మా బిడ్డకని చెప్పండి నేను.
0: ప్లీజ్ ఇన్ఫార్మ్ దెమ్ దట్ మై డాటర్ డజంట్ వాంట్ టు మ్యారీ.
1: ఈ వార్తను చెప్పేటప్పటికీ రాజుగారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
0: The king said, I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married.
1: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
0: Father on coming to know, said,
1: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
0: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
1: సాయంకాలం తిరిగి గంగస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
0: This girl went to Ganges, had her bath, and she sat in meditation.
1: Oh, Bhagavantuda!
0: Oh, God!
1: Na pratigna ketti bhangam kaakunda.
0: In order to hold, on to my vow.
1: Rajuku asantrupti kaakunda.
0: In order not to dissatisfy.
1: Na tandiki ye vidhamainatundi chintalu kaakunda.
0: To see that my father.
1: Edaina oka vidhamainatundi vision naaku ichese.
0: Please show me a way. Give me some vision.
1: Oka vidhamainatundi divya sankalpalu naaku andinchamani cheppi.
0: Give me some vision, a divine thought to get away from this muddle of the problem.
1: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
0: As she prayed wholeheartedly, God responded.
1: దీనికి సరైన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
0: And then she could have a good nag within herself.
1: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పింది.
0: She told her father, father, send the message that I am going to marry the prince.
1: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నది.
0: However, 8 days time should be given to me.
1: Sorry, inka 8 days ani rajkumar chala nirutsahamlo unnadu.
0: The prince was disappointed because 8 long days he had to wait.
1: Sorry, ee vaartha rajuku pampinchadu.
0: This message
1: Raju chala santoshinchadu.
0: The king was happy.
1: Aa naati nundi,
0: since then,
1: ee oka vaidyudu daggariki velli strong
0: purgative. This lady went to a doctor and she took strong dose of purgative.
1: ప్రతి దినము కూడాను చాలా బేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది.
0: షీ టుక్ దట్ పర్గెట్ స్ట్రాంగ్ డోసేజ్ దట్ షీ హ్యాడ్ డిసెంట్రీ.
1: ఒక్కొక్క దినం పోయినటువంటి భేదంతా ఒక్కొక్క పాత్రలో ఎత్తుకుంది.
0: ఆల్ ది మెటీరియల్ ఇస్ కలెక్టెడ్ ఇన్ వెరీ బిగ్ వెసల్స్.
1: 8 డేస్ అయ్యేటప్పటికే ఈ 8 దినములకు 8 పాత్రలంతా నిండినాయి.
0: 8 days time all the vessels are full of this material.
1: ఈ 8 డేస్ తర్వాత ఒక ఇంటిలో వీరు పోయి ఇద్దరు మీట్ కావాలి.
0: At the end of the 8th day they should meet.
1: కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పాలి.
0: The prince should answer.
1: ఇది పూర్వమే ఒక విధమైనటువంటి నిర్ణయంలో ఉండేటువంటిది.
0: This was the decision agreement before.
1: 8 దినములు జరిగిపోయింది.
0: All days pass.
1: ఈమె శరీరము అష్టపంజరంగా ఉంటుంది, అది కన్నులంతా లోపల దిగిపోయినాయి, చాలా వికారంగా మారిపోయింది.
0: ఆల్ హర్ ఫేస్ ఆల్ హర్ పర్సనాలిటీ బికేమ్ అగ్లీ నౌ.
1: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడైపోతారు.
0: ఆల్ ఆఫ్ యు నో వెన్ యూ సఫర్ ఫ్రమ్ స్ట్రాంగ్ కంటిన్యూస్ డిసెంట్రీ యూ బికమ్ వీక్ నేచురలీ.
1: సరే, తిరిగి ఆనాడు పల్లకి పైన కూర్చుంది, ఆ యొక్క ఎరువులు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలిగా.
0: He went there in a palanquin and about to put questions, expecting answers.
1: చూస్తున్నాడు చాతకపచ్చుల వలె ఎప్పుడెప్పుడు వస్తుంది ఆమె అని.
0: This prince is waiting for her arrival like a chataka bird.
1: ఈ అమ్మాయి దిగింది.
0: The girl got down.
1: ఆమె ఇద్దరు చెలికత్తెలు పట్టుకుని నడచడానికి కూడా శక్తి లేదు.
0: లోపలి
1: చూచాడు ఈ రాజకుమారుడు.
0: She didn't have enough of strength to walk on her own. She was accompanied by servants.
1: 8 మంది చెలికత్తెలంతా 8 పాత్రలు కూడా తీసుకుని వస్తున్నారు.
0: Eight servants were bringing very big vessels along with them.
1: Eight vessels
0: carrying.
1: చూచాడు రాజకుమారుడు.
0: The prince saw.
1: నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది.
0: The girl I saw was very beautiful.
1: ఈ బిడ్డ ఎవరో కురుపి అయినటువంటి రోగి.
0: Who is this ugly lady?
1: ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుంది.
0: She is suffering from disease, I believe.
1: కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఎప్పుడు కోరలేదన్నాడు.
0: So I never wanted such a lady.
1: ఆమె చేతులు జోడించి ఆ కన్య
0: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్
1: కుమార,
0: ఓ ప్రిన్స్,
1: మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు.
0: You are carried away by my beauty.
1: మొట్టమొదట మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
0: In fact, you wanted being carried away by my beauty.
1: నా అందం అంతా ఆ 8 vessels లో ఉంటుంది.
0: All my beauty is there right now in those 8 vessels.
1: ఈ అందాన్ని మొట్టమొదట తీసుకో.
0: కలెక్ట్ దిస్ బ్యూటీ 8 vessels.
1: తర్వాత నన్ను వివాహం ఆడ.
0: లేటర్ యు మ్యారీ మీ.
1: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అంద చందంగా కనిపించాను.
0: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈస్ విత్ ఇన్ మీ.
1: మలమూత్రంత మాంస రక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుంది?
0: హౌ డు యూ ఫైండ్ ద బ్యూటీ?
1: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: అండ్ మై బ్యూటీ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్.
1: ఈ మలమూత్రంలే నా అందము.
0: అండ్ ఇట్ ఇస్ ద ఫీకల్ మ్యాటర్ యూర్ ఇన్ మై బ్యూటీ. You are carried away by my beauty.
1: మొట్టమొదట మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
0: In fact, you wanted being carried away by my beauty.
1: నా అందమంతా ఆ 8 vessels లో ఉంటుంది.

0: the beauty in
1: my body. And
0: my beauty is in this form
1: of weakness. And
0: it is the fecal matter is my beauty.
1: దీని చూచా నా అందమని భావించావు కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది.
0: ఎందుకంటే
1: భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
0: బికాస్ షీ హస్ డివైన్ థాట్.
1: శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ శంకర.
1: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
0: జస్ట్ యాజ్ ది హార్స్ రివర్స్ దెన్ హిజ్ మైండ్ ఆల్సో టర్న్ నౌ.
1: తాను కూడా అనుకున్నాడు చీ
0: హీ టు ఫెల్ట్
1: నిజం. ఈ దేహం ఏమిటిది?
0: వాట్ ఇస్ దిస్ బాడీ ఆఫ్ ఫ్రాడ్?
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.
0: ద బాడీ సో వీక్ ఆఫ్ ది సెన్సెస్.
1: శతవర్షమును దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: దో 100 ఇయర్స్ లైఫ్ టైమ్ స్పాన్ ఇస్
1: బాల్యమందు.
0: యు కెనాట్ బిలీవ్ ఇట్.
1: లేక ప్రాయమందు, లేక ముసలియందు, లేక ముదిమియందు, ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: ఐదర్ ఇన్ ఎ సిటీ ఆర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఆర్ ఇన్ ది డీప్ సీ వెన్ యు ఆర్ గోయింగ్ టు డై నోబడీ కెన్ సే.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: దీన్ని అనుసరిస్తూ పోతుందా ఈ బాడీ?
0: దిస్ బాడీ ఫాలోస్.
1: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
0: ద ప్రిన్స్ యాక్సెప్టెడ్ ద ఫిలాసఫీ సో బ్యూటిఫుల్లీ టాట్ టు హిమ్ బై.
1: దీనినే శంకర్ల వారు యువకులకందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ శంకర టు ఆల్ యూత్ యంగ్స్టర్స్.
1: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
0: He didn't teach any.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Do your duty.
1: కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
0: But make use of this body thinking of God.
1: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
0: He did it, he has been doing it and started propagating the same.
1: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘము వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
1: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు.
0: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్
1: నాన్ అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ యువర్ డ్యూటీ?
1: బాలబాలికలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
0: Daily you go to cinemas.
1: మీరు సినిమాలు చూస్తున్నారు.
0: You see cinemas.
1: ఇందులోనే ఉంటున్నది అద్వైతం ఉన్నారు.
0: There is principle of non-dualism there.
1: చక్కగా వివరిస్తాడు.
0: Explain clearly.
1: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. అది స్క్రీన్.
0: When you go and sit in a theatre, you find white screen in front of you.
1: కానీ ఆ స్క్రీన్ ని ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
0: But you can't bear to see that sight of this
1: screen. కానీ
0: మీరు
1: వెయిట్ చేస్తున్నారు.
0: But you have been waiting.
1: దేనికి వెయిట్ చేస్తున్నారు?
0: What for?
1: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
0: You are waiting for the picture to start.
1: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
0: You are so happy to see the picture on the screen.
1: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగి పోతున్నాయి.
0: The pictures that appear on the screen don't stay there.
1: పోయిన బొమ్మలు తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
0: They go and come again.
1: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం, రావటం పోవటం జరుగుతుండాలి.
0: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
1: కానీ
0: బట్
1: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
0: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నా కమ్స్.
1: అది ఏ? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
0: దేర్ఫర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
1: మిథ్య అనగా జగత్.
0: జగత్ ఇస్
1: జగత్. రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
0: Jagat means that which comes and goes. That is Jagat.
1: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: అది జగత్.
0: That is Jagat.
1: బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
0: God is truth like a screen.
1: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
0: But no one wants to see.
1: బొమ్మలు వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
0: But they want to see the pictures on the screen.
1: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
0: Next moment he taught
1: సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
0: సెకండ్ డిక్లరేషన్ ఇస్ ద హోల్ యూనివర్స్ ఇస్ ఆఫ్ విష్ణు.
1: అంతా విష్ణుమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ విష్ణు.
1: అంతా దైవమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు.
0: పండిట్స్ వార్
1: కొన్ని నిమిషం లోపల సర్ జగత్ అన్నాడు. అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
0: At one time he said God is truth and the world is illusion.
1: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
0: Now he says
1: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
0: That he says the whole world is divine.
1: ఇది నిజమా?
0: Is that true or is this true now?
1: అది నిజం, ఇది నిజం అన్నాడు శంకర్.
0: శంకరా said that is truth, this is also true.
1: బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. పునరపి మరణం, పునరపి జననం.
0: Man is born time and again, takes birth again and again.
1: ivanta kudanu mithyame.
0: All this is illusion.
1: Puttadam chavatam, puttadam chavatam, puttadam chavatam, idi mithyamu.
0: The birth and death is

0: follow like a
1: sign. కానీ జగత్ పుట్టడం లేదు చావటం లేదు, సత్యము.
0: బట్ ద వరల్డ్ ఇస్ నైదర్ బోర్న్ నర్ డైస్, దట్ ఇస్ ట్రూత్.
1: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
1: దీనికి రెండవ ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
0: హి గేవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్.
1: స్క్రీన్ ఉంటుండాలి, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
0: హియర్ ఇస్ ఎ స్క్రీన్ ఆన్ విచ్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్.
1: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
0: బట్ యు సీ ఓన్లీ ద పిక్చర్.
1: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
0: When pictures are projected on the screen, what happened to the screen then?
1: Screen aa bommal tone kalchi undi.
0: The screen got itself mixed screen with the
1: picture. Lekapothe bommale kanipinchavu.
0: Without the screen you cannot see the picture.
1: Kabatti background ga untundadi ee screen.
0: So screen is there in the background.
1: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
0: బికాజ్ స్క్రీన్ ఇస్ దేర్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్.
1: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ ది పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
1: శాశ్వతమైన ఈశ్వరత్వము,
0: ద పర్మనెంట్ డివినిటీ,
1: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
0: ఈ గెట్స్ యూనిఫైడ్.
1: అది సర్వమయం జగత్తు అన్నాడు.
0: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఇస్ సెయిన్. The whole thing is divine.
1: Screen lekapothe ee bommalu levu.
0: Without screen there are no pictures.
1: Kabatti screen kuda aa bommallo untundadi.
0: Therefore screen is also there in the picture.
1: Kabatti bommalu bommala bommalu anukuntunnavu neevu.
0: So you think only a picture.
1: Ee bommallo kuda nu daivattam anetundi untundadi.
0: There in this picture.
1: Adi aatma tattamu.
0: That is omniscience.
1: Ishavasyam idam jagat.
0: The whole universe is fully divine.
1: Anni bommalu endukoda undinatvantidi. ఆత్మ ఒక్కటే.
0: ఇన్ ఆల్ ద పిక్చర్
1: అది ఏ స్క్రీన్.
0: ఇన్ ఆల్ ద ఫార్మ్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్
1: స్క్రీన్. వల్లనే అన్ని కూడా వస్తున్నాయి, పోతున్నాయి, కలుస్తున్నాయి, వెళ్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ స్క్రీన్.
1: లేకపోతే బొమ్మలే కనిపించవు మనకు.
0: వితౌట్ ది స్క్రీన్ యూ కెనాట్ సీ ద పిక్చర్.
1: కనుక అదంతా సత్యమైనటువంటిది.
0: దేర్ఫర్ దట్స్ ఆల్ ట్రూ.
1: ఈ విధమైనటువంటి అద్వైతాన్ని జగత్తునకు చాటుతూ వచ్చాడు.
0: This theory of non-dualism was taught to the entire world.
1: అంతా ఒక స్క్రీనే.
0: The whole world is a screen.
1: ఇందులో పుట్టేది చచ్చేది ఇక జీవులంతా కూడాను ఈ స్క్రీన్ పైనే కనిపిస్తున్నాయి మనకు.
0: All the creatures born and that die later appear on the screen.
1: కానీ ప్రతి బొమ్మ ఎందుకూడను ఈ స్క్రీన్ కూడాను లీనమై ఉంటుండాలి.
0: But in every picture there is screen.
1: స్క్రీన్ లేకపోతే బొమ్మలే మనకు ఉండవు.
0: Without the screen you can't see the picture.
1: కనుక అద్వైతం అనగా ఏమిటి?
0: What do you mean by non-dualism?
1: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
0: దేర్ఫోర్ నాన్ డ్యూయలిజం మీన్స్ వన్ షుడ్ థింక్ ఆఫ్ ది ఫండమెంటల్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్.
1: అది స్క్రీన్.
0: దట్ ఈస్ ది స్క్రీన్. రియల్ స్క్రీన్ ఇస్ ది డివినిటీ.
1: జగత్తంతా ఇక్కడ నువ్వు వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
0: ద హోల్ వరల్డ్ ఈస్ సంథింగ్ దట్ గోస్ అండ్ పాసెస్.
1: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
0: అండ్ దేర్ఫోర్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఇల్యూషన్ అపియర్స్ ఆన్ ద స్క్రీన్ విచ్ ఇస్ ఎటర్నల్.
1: ఏకం సత్య విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే.
0: సో ట్రూత్ ఈస్ వన్, ఓన్లీ వన్.
1: స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
0: వితౌట్ ది స్క్రీన్ దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
1: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుందని.
0: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
1: కనుక నీ మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు నో దిస్ ఫండమెంటల్.
1: ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్. దేర్ ఆఫ్టర్
1: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
0: దట్ వన్నెస్ ఈజ్ ఆత్మిక్.
1: ఆత్మ అనేటువంటిది సర్వులు ఎందు చైతన్య రూపంలో ఉంటుండాలి.
0: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీ వన్. దానినే
1: బ్రహ్మ అన్నారు.
0: దట్స్ కాల్డ్ బ్రహ్మ.
1: దానినే రాములు అన్నాడు. దానినే కృష్ణుడు అన్నాడు.
0: కృష్ణ.
1: దానినే విష్ణు అన్నారు.
0: విష్ణు.
1: దాన్నే శివుడు అన్నారు.
0: శివ.
1: దాన్నే అల్లా అన్నారు. దానే ఉల్లా అన్నారు. అనేక రకముగా పెట్టు వచ్చారు.
0: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
1: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
0: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్.
1: ఈ పుట్టినవి పెట్టినవే కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్. బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ నైదర్ బోర్న్ నార్ గివెన్.
1: పెట్టింది కూడా కాదు.
0: ఇస్ నాట్ ఇట్ ఆల్ గివెన్ ఇట్ ఆల్.
1: కనుక నీ దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకంతా కూడాను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
0: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
1: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
0: దిస్ నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
1: అందరూ ఉంటున్నారు.
0: సో మెనీ హియర్.
1: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
0: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: అయితే అందరి ఎందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
0: బట్ ద డివైన్ పవర్ ప్రాణశక్తి.
1: అది ఏ ప్రాణశక్తి?
0: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
1: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
0: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
1: ఏమిటి ఆ ప్రాణశక్తి?
0: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
1: గాలి తీసుకుంటారు.

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు,
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ ది సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ థౌ ఆర్ట్ అండ్ ది డివైన్.
0: దీనిని ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ ఈడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడి వైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation, exhalation take place, however, this is retained. Ida pingala.
0: Purakamu, rechakamu.
1: One is inhalation, other is exhalation.
0: Majjalo nilipinatvade kumbhakamu.
1: The retention of breath at the center is kumbhakamu.
0: Kalukune kumbhakamu, rechakamu, purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatvanti sadhanne atma sambandhamaina sadhanalo
1: unnaru. All this breathing exercise pranayama
0: yama,
1: is got atmic
0: yama, asana, pranayama, pratyaharam, dharana, dhyanam, samadhi. ఈ అష్టాంగ యోగములు ఎందు, ఈ యోగ విద్యలు ఎందు ఈ యొక్క కుంభకము, రేచకము, పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్ బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము వదలటము,
1: రేచకం ఎక్సలేషన్ బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి నీ మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యు రిటైన్ హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐబ్రోస్.
0: కనుక నీ దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పని యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యు షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము, అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: ఇట్ ఈస్ కాల్డ్ ప్రయాగ.
0: ప్రయాగం అనగా ఏమి? యమున, గంగ, సరస్వతి. సరస్వతి మూడు చేరినటువంటి స్థానము అని.
1: ప్రయాగ మీన్స్ వేర్ ద త్రీ రివర్స్ గంగా, యమున, సరస్వతి మీట్.
0: ఈ మూడు ఎక్కడ చేరుతున్నాయి?
1: వేర్ డు దే మీట్?
0: భూమధ్య స్థానంలో, అనగా ఆత్మ దగ్గర చేరిపోతున్నాయి.
1: దే మర్జ్ దేర్ ఇన్ ఆత్మ.
0: గంగా,
1: గంగా
0: పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కర్మకే గంగా అని పేరు పెట్టాడు శంకర్ల వారు.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamaina upasana kinda pettadu.
1: Yamuna is devotion upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna, Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu ade Saraswati.
1: Saraswati stands for the knowledge, wisdom.
0: Adi kaadu antarvahini.
1: It is an inner current.
0: Kalukune ee bhakti jnanamunaku, భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటుంది.
1: దేర్ఫోర్ ఫర్ ది పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్ లో, ఏ కార్ లోనో, ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాము. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: టు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగ వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ వుడ్ లైక్ టు ట్రావెల్ బై ఫ్లైట్.
0: 200 సంవత్సరాలప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు. ఆమె
1: 200 ఇయర్స్ అగో వెన్ మీరా వాస్ నెక్డ్ అవుట్ ఆఫ్ ది ప్యాలెస్ బై హర్ హస్బెండ్ షీ అడ్రెస్డ్ హర్ మైండ్ నాట్ టు ద బాడీ.

0: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్.
1: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు.
0: దేర్ వి ఫైండ్ కృష్ణ.
1: అక్కడ ఉన్నాడు.
0: వెర్ ఇస్ హి?
1: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లు రేమన్ హే మన్ చెల్లు రేమన్ జమునాతి.
0: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమునా.
1: భర్త వెళ్ళిపో, గెట్ అవుట్ అని తక్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి.
0: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్
1: హే మన్
0: మేక్ ఇన్ రిజర్వేషన్
1: గంగా జమునా తీర్ చెల్లు రేమన్.
0: She commanded her mind to go to that place.
1: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
0: That is the sacred thought out of a sacred heart.
1: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలోకుడును ఒకే అద్వైతాన్ని, ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: The same theory of non-dualism was taught to people of all age groups, children, youngsters and adults alike.
1: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
0: This non-dualism theory
1: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
0: Everybody started accepting this principle.
1: ఆ సమయం లోపల
0: at that time
1: గురు గోవింద అనగా గౌడపాదుడు,
0: గౌడపాద
1: తిరిగి తాను కాశీకి వచ్చాడు.
0: He also came to కాశీ.
1: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు, పూర్వమంతా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కనబడుతూ వచ్చింది.
0: Earlier he was addressed, he was called by this name శంకరా శంకర.
1: అక్కడ కొంతవరకును శంకర్ల వారిలో కొంత అపవిత్రం జరిగింది.
0: దేర్ వాస్ అన్సీక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
1: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింపజేసుకుంటూ వచ్చాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు అద్వైత.
1: మధ్య మార్గంలో
0: ఆన్ ది వే
1: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
0: హీ వాస్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: తన భార్య, పండితుని భార్య,
0: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్,
1: నీకు మొన్న చెప్పాను
0: భగవాన్ సెడ్ దట్
1: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
0: షీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్.
1: కట్టెరిపై తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
0: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రినన్షియంట్. దట్ వాస్ హర్ డిసిషన్.
1: భర్తనే ఓడిపోయాడు.
0: హర్ హస్బెండ్ lost, was defeated.
1: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ల వారు పట్టుబట్టాడు.
0: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రినన్షియంట్.
1: ఆ ఉభయ భారత్ చెప్పింది.
0: ఉభయ భారతి సెడ్,
1: శంకర నీకు సర్వధర్మంలో తెలుసును.
0: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: నేను అర్ధాంగి.
0: ఐఎమ్ హిస్
1: వైఫ్. ఆ బాడీలో హాఫ్ బాడీ నేను.
0: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
1: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించకుండా సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది.
0: My husband cannot be an ascetic until unless you defeat me because I am his half body.
1: Sare vaadinchamannadu Shankar.
0: He said okay, argue now, he said.
1: Aame
0: she
1: grahastha dharmamainatundi oka kama shastrani prashna vesindi.
0: She questioned on the certain things of householder state.
1: Shankarla variki teliyadu.
0: Shankara has no knowledge of a householder level.
1: Appudu ubhay bharat daggara oka nela time teeskunnadu.
0: And he wanted 1 month time.
1: ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
0: To answer the questions, he wanted 1 month time.
1: ప్రయాణమవుతూ పోతున్నాడు.
0: And he was proceeding.
1: ఆ రాజ్యంలో కాశీ రాజు
0: there at the time the king
1: మరణించాడు.
0: He died.
1: మరణించేటప్పటికి కాశీ రాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
0: The dead body of the king of Kashi was kept on one side.
1: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు. పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
0: As it was the right time, Shankara has
1: entered into this body.
0: And the body of Shankara was there on the other side.
1: రాజుగారి దేహంలో ప్రవేశించాడు.
0: He has entered into the body.
1: రాజుగారిని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
0: Everybody were happy because of the resurrection of the king. He is brought back to life.
1: కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్, ఇట్ ఇస్
1: రాజు. ఉన్నటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
0: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
1: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యూ హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీయింగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ద బాడీ ఆఫ్ ద కింగ్.
1: తాను అంగీకరించలేదు.
0: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాటర్.
1: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయభారత్ దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
0: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయభారతి.
1: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణం అయ్యాడు. కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితులు, దిగ్గజాలు.
0: He answered and he went to Kashmir where we find greatest exponents
1: in the Kashmir scholars. Pandit chala goppa vallu.
0: The Kashmir scholars are very great.
1: Aa kaalam lopala appudu KKE Raju ee panditulanta poshistu vachadu.
0: It was Kashmir king who was taking care of all these scholars.
1: KKE Raju anage emi Kaikeyi tandri.
0: The king of Kashmir is the father of Kaikeyi.
1: కనుక ఆ పండితులను ఓడించాలని పోయాడు.
0: హి వాంటెడ్ టు డిఫీట్ దెం ఆల్.
1: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
0: ద మూమెంట్ హి
1: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
0: ద మూమెంట్ హి స్టెప్డ్ ఇన్ టు ద కాశ్మీర్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ కనక దుర్గా ఇమీడియట్లీ క్లోజ్డ్.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ తెరవలేదు.
0: విత్ ఆల్ ది ఎఫర్ట్ దే కుడ్ నాట్ ఓపెన్ ద డోర్.
1: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
0: ఆల్ స్కాలర్స్ వెంట్ దేర్ టు ద టెంపుల్ అండ్ ప్రేయ్డ్.
1: ప్రార్థనలు సల్పుతున్నారు.
0: దే ప్రేయ్డ్ అండ్ ప్రేయ్డ్.
1: వేద శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణమంతా కూడా పఠిస్తున్నారు.
0: దే ఆల్సో రిసైటింగ్ ఆల్ ఇంపార్టెంట్ శ్లోకాస్.
1: కానీ ఏమి తెలియలేదు.
0: బట్ నథింగ్ హడ్ హ్యాపెన్డ్.
1: కానీ వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్ చెప్పింది.
0: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై అన్ ఎథీరియల్ వాయిస్.
1: శంకర్ల వారు చాలా గొప్పవారు.
0: శంకరా ఇస్ గ్రేట్.
1: అతను ఇప్పుడు ఆచార్యుడు.
0: నౌ హీస్ ప్రిసెప్టర్.
1: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
0: సిన్స్ హాస్ మెనీ డిసైపుల్స్ నౌ హీస్ ఆచార్యుడు.
1: ఆచరించి తాను చేపించు వచ్చాడు.
0: దేర్ఫోర్ దట్ వాట్ హి హస్ బీన్
1: ఆచార్యుడే. కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
0: నౌ హీస్ పొల్యూటెడ్ టు
1: సమ్. ఆ మాలిన్యాన్ని తాను తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
0: వెన్ వన్స్ హీస్ ఫ్రీ ఫ్రమ్ దట్ లిటిల్ పొల్యూషన్ అన్సేక్రెడ్ యాక్ట్ దెన్ ది డోర్ టు ది టెంపుల్ విల్ ఓపెన్ ఆటోమేటికలీ.
1: అప్పుడు వరదేవత అస్వస్థాన్ని చెప్పేసేస్తూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్
1: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియేశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
1: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
0: ఇట్ ఇస్ మై మిస్టేక్ టు హావ్ ఎంటర్డ్ ఇంటు ద బాడీ.
1: దోష పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీని లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
0: హి హస్ ఫర్సేకెన్ ఆల్ ద ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ అండర్టుక్ డీప్ పెనెన్స్.
1: 12వ దినం తలుపు తెరుచుకుంది.
0: ఆన్ 12th డే ది డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఓపెన్.
1: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనేటట్టు.
0: దట్ వాజ్ ది స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఆఫ్ శంకర.
1: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదైపోయింది దోషం.
0: దే సెడ్ దట్ యు లవ్ స్వామి. వాట్ టైప్ ఆఫ్ లవ్? ఎందుకంటే అది కూడా ఓన్లీ లవ్.
1: ఇష్టాపూర్వకంగా కాదు. ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
0: ది టీచింగ్ ఆఫ్ శంకర ఈస్ టు ఆన్సర్ ఉభయ భారతి.
1: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
0: When you start loving God with this feeling of the spirit of Atma,
1: దేహాభిమానంతో కాకుండా ఆత్మాభిమానంతో ప్రేమించటమే అదే నిజమైన ప్రేమ.
0: So you should not love with the body attachment, దేహాభిమాన, but you should love God in spirit, ఆత్మాభిమాన.
1: ఆత్మాభిమానము అది ఏ నిజమైనటువంటి ప్రేమ.
0: Actual love in spirit is
1: the ప్రేమనే God.
0: That love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: అట్టి ప్రేమతో ఉన్నప్పుడు నీది శుద్ధి అవుతుంది. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా నువ్వు చిత్తశుద్ధిగా మారిపోయి.
0: When once you have that love, you will be pure, and that love also will be pure and unsullied.
1: వేద శాస్త్రమును నేర్పగలిగి ఉన్న, పద్య గద్యములను పాడగలిగి ఉన్న, చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే వన్ మైట్ రిసైట్ వేద అండ్ వేదాంగాస్ రిపీటెడ్లీ.
1: ఈ వేదాంగ ఇతిహాసంలో పురాణములు ఇవి కాదు ప్రధానములు.
0: నాట్ ది సేక్రెడ్ టెక్స్ట్ ది ఎపిక్స్ అండ్ వేదాస్.
1: ఏమి చేసినా అది మంచిది.
0: విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ యూ డూ దట్స్ గుడ్.
1: అది ఏ పవిత్రము,
0: దాట్ ఈస్ సేక్రెడ్.
1: అది ఏ దివ్యత్వము,
0: దాట్ ఈస్ డివైన్.
1: ఇది ఏ ఆత్మతత్వం,
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
0: నాట్ టు అప్రోచ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్.
1: అది ఆత్మనే, ఇది ఆత్మనేని ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ద సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
0: దిస్ ఇస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకర్ల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: విత్ సచ్ లవ్ full in his heart, he started propagating, teaching the Vedanta of non-dualism.
1: కట్టగలపటికి ఇంకాను ఈ పిల్లలకంత యువకులైనటువంటి వారికంత ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
0: And he spoke rather harshly to youngsters also.
1: మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు, నాకు తెలుసును.
0: Bhagavan knows pretty well on listening to the discourse will not develop detachment so easily.
1: Oka pedda businessman,
0: there is a very big businessman,
1: prati dinamu kudanu
0: every day
1: parayanam kosamani ante bhagavat yokka samaveshal kosam prayatnam dinam potundeetunte vaadu.
0: He used to attend temples and listen to the discourses every day.
1: Goppa panditunetunte vaadu, goppa shravanaanandam ga kudanu aa yokka vedantaanni bodhisthu vachadu.
0: That scholar over there in the temple teaches in an excellent way.
1: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల,
0: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
1: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి, పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మదచ్చితే పూర్ణమవుతుంది అన్నాడు.
0: The pandit said you should listen to the talks all the 7 days completely without fail so as to derive full benefit.
1: ఐదు దినాలు జరిగింది.
0: 5 days passed.
1: ఆరో దినము,
0: 6th day,
1: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
0: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అన్ అర్జెంట్ వర్క్.
1: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
0: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్,
1: బాబు ఇదిగో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
0: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ది 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
0: Today you attend it.
1: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
0: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 డే యూ అటెండ్
1: చెప్పాడు.
0: హి సెడ్
1: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
0: బట్ హీ వెంట్ ఇన్ టు ది బెడ్రూమ్.
1: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంత విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు, నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
0: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
1: Panditun daggariki vellaadu.
0: Again he went to the scholar.
1: Pandita,
0: he said, oh scholar,
1: nee eppudu dinam maa kumarunu pampistunnanu,
0: tomorrow I am sending
1: you tivramaina vairagyanni bodhinchakandi.
0: Don't teach detachment tomorrow.
1: ఈ ప్రాపంచకం పైన చేసినటువంటి రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు.
0: టీచ్ దట్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ డ్రా యూ, అట్రాక్ట్ యూ ఇన్ దిస్ వరల్డ్.
1: మీ ఒక కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
0: ఫర్ యువర్ సన్ వై షుడ్ ఐ చేంజ్ మై టాక్, హిస్ స్కాలర్ సెడ్.
1: అప్పుడు చెప్పారు శెట్టి గారు,
0: దెన్ హి సెడ్,
1: మీరు 6 దినాలు విన్నారు,
0: ఓ బిజినెస్ మ్యాన్ యు హర్డ్
1: వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో,
0: టు వాట్ ఎక్స్టెంట్ యూ
1: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
0: Just for one day.
1: రాదు రాదు రాదు.
0: Just for one day you'll not. జన్మ జన్మాంతర సంసారం
1: అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి యొక్క పాపములు ఎత్తు పోలి తొలగిపోతాయి.
0: All the sins accrued from the past lives are still hold on.
1: సులభంగా తెగేటువంటిది కాదు.
0: It's not that simple to develop.
1: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
0: శంకర డిటర్మైన్డ్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి పాలిష్డ్ again and again so as to come out with
1: అప్పుడే నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
0: Then we can make use of that.
1: ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమల్సిందే.
0: A vessel that we make use of it every day must be cleaned every day.
1: ఎప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెండికి ఉపయోగిస్తారు చూడు, అది మాత్రం సంవత్సరానికి ఒకసారి తోమితే చాలు.
0: But big vessels which are used at wedding times are cleaned once in a year.
1: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
0: Those of the daily use must be cleaned every
1: day. అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
0: This youth stage we should clean every day.
1: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: That was the teaching of Shankara, the principle of detachment.
1: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
0: You know what vairagya is?
1: పూర్వం చెప్పాను.
0: భగవాన్ సెడ్ అదర్ డే,
1: తిన్న అన్నం కక్కిన తరువాత,
0: ఆఫ్టర్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్,
1: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
0: విల్ ఎనీవన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్?
1: కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
0: Just as we'll be disgusted with the humans, that food which is vomited out, we should have that spirit of detachment.
1: I shall try anukunte dry aipothundi.
0: We should never say I shall try, because when you say try, it becomes dry.
1: Must do, must do, must do.
0: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యు మస్ట్ డు, యు మస్ట్ డు.
1: మీకోసమే,
0: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
1: దిస్ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించి పోవసిందే.
0: యు మే హావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యు హావ్ టు
1: దైవం ఒక్కని మాత్రమే గట్టిగా పట్టుకోవసింది.
0: యు షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
1: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
0: హి ఇస్ ఎటర్నల్ ట్రూత్.
1: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
0: దట్ ఇస్ ది ట్రూత్.
1: అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి.
0: And we should be strong enough in respect of the divine.
1: Adiye, our determination.
0: We should develop the
1: strong determination.
0: Strong determination.
1: Chala pattudalato pattali.
0: We should have strong determination.
1: Appude dani teginatvanti oka phaltam kuda manaku labhyam avutundi.
0: Then we'll get the appropriate result.
1: Kevalam vadaltam teeskovatam vadaltam ee vidhanga untundakoddu.
0: It's not something like giving up and accepting later.
1: Kani okka thuri vadalna valle pettindi ayipoyindi.
0: When once it is given up, that's all, end of the matter.
1: అట్టి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు.
0: Then once we have that strong determination,
1: తప్పకైది సత్యం సత్యం సత్యం.
0: You will certainly understand this is the truth and truth alone.
1: కనుక శంకరుల వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
0: The principle of detachment taught by Shankara helped this world.
1: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరూ నడుచుకోవటం లేదు.
0: ద థియరీ ఆఫ్ నాన్ డ్యులిజం ఇస్ టాట్ బై స్కాలర్స్ బట్ దే డోంట్ నో ఇన్ రియాలిటీ.
1: నడుచుకోవాలి.
0: దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్.
1: కేవలం వాక్ తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్. యూ మియర్లీ
1: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
0: ద బాడీ షుడ్ నెసెసరీ
1: మనస్సుతో దాన్ని త్యజించాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ విత్ ది మైండ్.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
0: దట్ ఈస్ ట్రూ డిటాచ్మెంట్.
1: అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
0: దట్ యుల్ గెట్.
1: దైవం సత్యం.
0: గాడ్ ఈస్
1: జ్ఞానం సత్యం.
0: విజ్డమ్ ఈస్
1: అనిత్యం.
0: Everything is ephemeral.
1: Kanukare satya gnanam anantam brahma tattvam.
0: Therefore God is infinite, God is wisdom, God is truth.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ద 21st ఆఫ్ నవంబర్ 1980 అడ్రెసింగ్ ద సాయి ఆర్గనైజేషన్.

0: బుర్రు మనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క హంసతత్వం అనేటువంటి యొక్క ఈ పచ్చి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్ ది బర్డ్ ఆఫ్ జీవ runs away, leaves this body and goes out, immediately this body becomes a stick and is simply pulled out and thrown away.
0: తన ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనమునందు కూడాను తన్ను పండబెట్టారు. నిత్యమైనటువంటి దేహమును ఆధారం చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెర్రితలకు ఎవ్వరు కూడాను జవాబు చెప్పరు. మీరు దేహము కాదు,
1: దివ్యాత్మ స్వరూప
0: మీరు మనసు కాదు,
1: యూఆర్ నాట్ ది మైండ్,
0: మీరు బుద్ధి కాదు,
1: యూఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యూ.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: బై ఎన్ ఎఫర్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పలులు సమకూరు ధరలో ఉన్నారు.
1: దట్ ఇస్ వై ఇట్ హెస్ బిన్ సెడ్ by effort you can get and acquire anything that you want.
0: Yagaradaniki prayatnam chesthe enta dooramaina kuda nu potundi pachi.
1: The bird, if it makes an attempt to fly, it can go any distance.
0: Ishtam lekapothe inchaina munduku sagadu.
1: If it does not want to do it, it cannot move even an inch.
0: Kanukani ee manavattam anetundi danni konni prayatnamula dwara manam sadinchi పరమాత్మ తత్వాన్ని మనం గుర్తించుకోవటానికి తగిన కృషి చల్పాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన బై మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు, ఇట్టి సనాతన ధర్మములు, పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: ee Sanatana Dharma anetundi kevalamu manavuni tho paatu letanu needaga jantapachiga taanu aavirbhavistu vachindi.
1: This Sanatana Dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi Sanatana Matamu.
1: The Sanatana religion is something which is acceptable to all
0: humans. Manavatvanni vikasimpajeseetundi Sanatana Dharmamu.
1: Sanatana Dharma is one which blossoms the human qualities.
0: Manavatvanga nirupinchinatundi Sanatana Dharmamu.
1: Sanatana Dharma is something which has established the human quality.
0: Kanukani ఈ సనాతన ధర్మమును సర్వులు కూడా ఆచరించి సర్వేశ్వరానుగ్రహానికి పాత్రలు కావాలని ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మనము చేరుకున్నాం.
1: విత్ ది ఇంటెన్షన్ దట్ ఆల్ పీపుల్ షుడ్ అక్సెప్ట్ దిస్ సనాతన ధర్మ అండ్ ఆల్ పీపుల్ షుడ్ బి ప్రమోటెడ్ ఇన్ దర్ డిజైర్ దిస్ కాంగ్రిగేషన్.
0: అయితే నేను మానవుడను అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను ఈ మానవత్వానికి సంబంధించినటువంటి యొక్క నిబంధనలు, శాసనములు మనం కొంతవరకు ఆచరించక తప్పదు. నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: So long as you have the illusion that you are a human being, you can see God only in human form.
0: మరొక రూపములో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: It is not possible at all for you to have a vision of the Lord.
0: కారణమేమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుండాలి.
1: The reason for that is, it is the human form and the human nature that
0: ఏనాడు నీ హృదయమునందు నేను మానవుడను కాదు అనేటువంటి భావము నిన్ను వదిలిపోవును ఆనాడే దైవత్వం అనేటువంటి సాక్షాత్కరిస్తుంది.
1: దట్ డే వెన్ యూ కెన్ గెట్ రీడ్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ దట్ యు ఆర్ ఓన్లీ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అంతవరకు నీవెన్ని గ్రంథములు చదివినప్పటికీ కేవలం తెలివితేటలు పెంచుకునవచ్చునే కానీ దైవత్వం అనేటువంటిది నీలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
1: టిల్ దెన్ హౌఎవర్ మెనీ టెక్స్ట్స్ యు మే రీడ్ యూ కెన్ ఓన్లీ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ బట్ యూ కెన్.
0: అనేక మంది గ్రంథములు చదువుతూ చదువుతూ చదువుతూ ఉంటుంటారు.
1: మెనీ పీపుల్ కీప్ ఆన్ రీడింగ్ టెక్స్ట్స్.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చు.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటిది వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడా ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడా అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: ఆఫ్టర్ రీడింగ్ ది టెక్స్ట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ వీ హావ్ టు ప్రాక్టీస్ వాట్ వీ హావ్ రీడ్ ఇన్ ది.
0: కంఠ శోషణ కలిగించేటువంటి ఉపన్యాసములే మనం ఆధారంగా తీసుకుని ఆశిస్తున్నామే కానీ అనుష్ఠానం అనేటువంటిది పక్కకు నెట్టుతున్నాం.
1: వీఆర్ ఓన్లీ గివింగ్ అటెన్షన్ టు పీపుల్ హు గివ్ లెక్చర్స్ యూజింగ్ దర్ థ్రోట్ బట్ ప్రాక్టీస్ ఈస్ బీయింగ్ కెప్ట్ అసైడ్ బై అస్.
0: అనుష్ఠానం అత్యవసరం.
1: ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్ప వారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without putting into practice what you get from the texts, it is no use reading texts, it's no use making pilgrimages.
0: Manasika parinamam jaragali,
1: transformation of the mind should happen.
0: ఏనాడు మానసిక పరిణామం జరుగునో ఆనాడే ఆధ్యాత్మిక పరిణామం కూడా లభిస్తుంది.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: కనుక మనము ఇలాంటి సత్యాన్ని కొంతవరకు గుర్తించుకొని ఈ సాధనలు కూడా సలుపుతూ సమావేశాలు నిర్ణయించిన యొక్క విషయాలను చూచారట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: పెర్ఫార్మింగ్ సచ్ సాధన, recognizing, you must try, make an effort to forget the decisions that have been made in the congregations.
0: సత్యసాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాం.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ఈ యొక్క శాసనములు ఈ నిబంధనలు ఎందుకోసము, ఆధ్యాత్మిక మార్గానికి కూడా కొన్ని నిబంధనలు అవసరమా అని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: దీనికి చిన్న ఉదాహరణ,
2: కేవలం నీరు పోసి పోషించినంత మాత్రం మొక్క అభివృద్ధికి రాదు.
1: The plant would not grow just by watering it.
0: దానికి ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరము జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కర్లేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలోనున్నటువంటి ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేపడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగ కావచ్చు.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగ కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: Ikkada manamu brothers and sisters ani bhavistunnamu.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: Mana satya sai samastali yandu brotherhood of man, fatherhood of God ani ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం.
1: వీఆర్ కండక్టింగ్ అవర్ సత్య సాయి ఆర్గనైజేషన్స్ విత్ డిస్టింక్టివ్ ఫీచర్ నేమ్లీ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: సో వెదర్ వన్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ జర్మనీ ఆర్ జపాన్ ఆర్ రష్యా, హీఈస్ యువర్ బ్రదర్.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ బీయింగ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, దోస్ హూ ఆర్ ఇన్ అమెరికా, జర్మనీ ఆర్ రష్యా, దే షుడ్ నాట్ హ్యావ్ సెపరేట్.
0: ఈ సాయి సంతతి అయినటువంటి ఈ బ్రదర్స్ అందరు కూడా ఒకే మార్గాన్ని అవలంబించాలి.
1: This entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: కొంతమంది పాశ్చాత్యులు మేము ఆడ మగ రెండు కలిసి మేము భజన చేస్తుంటాము, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదల నుంచి వచ్చినటువంటి కల్చర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి. అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు, కానీ నా కల్చర్ నా కల్చరే అని నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తుడు కావు.
1: Some westerners argue that men and women should sit together and perform the bhajan, and they say that is our tradition, that is our culture. But the fact is, so long as you talk of your culture and stick to it and do not change, you do not become a devotee.
0: ఇక్కడ కొన్ని మన పాత పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు భారతీయులు కానీ విదేశీయులు కానీ కొన్ని అనవసరమైనటువంటి పద్ధతులు మనం త్యజించాలి.
1: Here some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం.
1: This is the spiritual path.
0: Chanchalanghi Manakrishna Pramadi Balavadrudamani Mahavirudainatunte Surudainatunte Arjunude ee manasunu nenu arikattukolenu antunnadu.
1: The great hero Arjuna told Krishna, I am unable to control my mind.
0: Kanuka ee manasu oka pichikoti vantidi.
1: Your mind is like a mad monkey.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వి విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్ హార్
0: అంతే కాకుండా సమితి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
0: Idi sariyinaatundidi kaadu.
1: This is not the right thing.
0: Annintiki sanni sambandham aneetundidi aa link untundali.
1: There must be a close link between all these components.
0: Chinna udaharanam.
1: There is a small example.
0: Idi seva samiti.
1: This finger is the seva samiti.
0: Idi mahila vibhagam.
1: The next finger is the mahila vibhag.
0: Idi seva dalamu.
1: The middle finger is the seva.
0: Idi bala vikasam.
1: This finger is the bala vikasam.
0: Idi bhajana mandali.
1: The last one is the bhajana mandali.
0: Ee aidu okadaniki okati teggottesthe em undadi ikkada.
1: If these five are chopped off and made independent, what remains?
0: Ee aidu kalisi pani chesinappude oka karyanni manam sadhinchagalam.
1: It's only when all these five work together can we achieve a task.
0: Kanuka ikkada annintiki kudanu మన సమస్తలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: హియర్ ఇన్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్స్ యు థింక్ దట్ ఈచ్ కంపోనెంట్ క్యాన్ బి ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి లైక్ ది మెనీ రివర్స్ విచ్ గో అండ్ జాయిన్.
0: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములు ధరించి ఉంటుంటాది నదు.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also
0: different. Kani samudramlo kudina tachchanamee roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aashayam lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the divine sai they should become one.
0: Ikkada mari konni sandehalanta kodanu kontha mandiki kalta pettu untadi.
1: Here some people are being troubled by some doubts.
0: International anetundi intlopala manamu yavat prapancham yokka satya sai samasthala yokka karyakartala yokka bhavalanu kontha mandi chakkaga artham chesukovatam ledu.
1: Here in the international aspect of the organizations, some of the office bearers are not understanding the essentials.
0: World Council anetundi vaari yokka sambandha bandhavyanni kodanu vaaru chakkaga gurtinchatam ledu.
1: They are also not recognizing the type of connection with the World Council they should have.
0: Konni konni deshamulaku pratyekinchinatundi okka pratinidhini manam neeminchukovalani prayatnam chestunnam.
1: We are making an attempt to have some individual person who will be the leader.
0: Ee pratinidhini ee reetiga neeminchali?
1: How do we determine and
0: evaru neeminchali?
1: Who is to establish the
0: leadership? దీనికి మరి కొంతమంది కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
1: Some others too have got
0: this. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్చ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు.
1: Some people think that depending on the views and notions of each one of the devotees, they should form who the leader is.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్తలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణ ఒక పాలిటిక్స్ అంటారు చూడండి. అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
1: If these methods are adopted, there it will become something like an election in politics.
0: ee election lopala premalu poorthi kudunu chachipothayi.
1: In such an election, all aspects of love completely disappear.
0: Mana premanu kudunu manamu durvinyogam chesukuntam.
1: We will be misusing our love.
0: Nijamuga manamu premanu penchukovalante election lo manam diggudadu, selection lo undali.
1: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
0: Ah, selection central test ద్వారా పోవాలి.
1: We should accept selection and not election.
0: ఎవరికెవరు వారికి వారు పోటాడుకొని వారికి వారి కలహములు పెంచుకొని విభాగముల చేత అనేక రకమైనటువంటి విషయాన్ని తర్కించుకోవటానికి ప్రయత్నించకూడదు.
1: They should not make an attempt to divide and discuss things in their own way.
0: ప్రేమ స్వరూపులారా, నిజముగా సత్యసాయి సమస్తల యందు ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడాను గుర్తిస్తూనే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూపస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
0: బియ్యంలో చిట్టెడు మెరికలు చిక్కకుండా ఉండవు.
1: If we have several bags of rice, it is quite possible always to find a few good grains.
0: సర్వ సామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పొప్పులు చేస్తూ ఉండవచ్చు.
1: Since we are all ordinary human beings, some in the large number will be making some mistakes.
0: అంత మాత్రం చేత సంస్థలకు ఏ మాత్రం కూడా నువ్వు దెబ్బ తగలదు.
1: Because of this situation, this organization as such is not going to.
0: నిజంగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం.
1: Truly, the sacrifice being made by the Satya Sai organizations is beyond.
0: మీ అన్నింటికి కూడా నువ్వు మీ ప్రేమనే మూల కారణము.
1: For all these things, it is your love.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: There is one small example.
0: సహనా భవతు సహనో భవంతు అని అనేక విధములుగా కూడా వేదం ఉచ్చరిస్తూ ఉంటుండాలి. కానీ ఆ సహనం అనేటువంటిది పూర్వం నుంచి కూడాను పేర్లతో మాత్రమే తీరిపోతుండాలి. కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
1: From time immemorial, the Vedas have been talking about patience and forbearance. That was only talking. But today, the members of the Satya Sai organizations are showing what true forbearance and patience can be.
0: ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది, కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది ఉంటుంది కాదు.
1: This kind of forbearance and patience can come only through love, not through any other.
0: చిన్న ఉదాహరణమే చూడండి.
1: Look at a small example.
0: ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు.
1: There are so many wealthy people who have come.
0: ఎంతమంది సుఖపురుషులు సుఖస్త్రీలు వచ్చి చేరారు.
1: There are so many people who have enjoyed comfort.
0: ఒక క్షణమైన నడుమొంచి పనిచేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
1: Many who have never done even an iota of work by bending have come here.
0: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
1: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have.
0: అలాంటి సుఖపురుషులు అలాంటి శ్రీమంతులు అలాంటి ధనవంతులు అలాంటి ఐశ్వర్యవంతులు కూడాను ఈ ప్రశాంతినంలో ఎన్ని విధములైనటువంటి సహనంతో జీవిస్తున్నారో యోచన చేసుకోండి.
1: Just think, such wealthy persons, such people who were used to such comfort, how much patience and they are putting.
0: ఏ అనుకూలమును కూడాను ఆశించటం లేదు.
1: They are not wanting to have any kind of.
0: ఏ సుఖాన్ని కూడాను వారు వాంచించటం లేదు.
1: They are not wanting to have any kind.
0: ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైనా కూడాను భరించుకొని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకొని ఉంటున్నారు.
1: They are willing to put up with any inconvenience for the sake of having Swami's love.
0: ఈ సహనం అనేటువంటిది మరి ఏ సంస్థ ఎందుకు కానీ ఏ యొక్క సమావేశం ఎందుకు కానీ లభించేది.
1: This kind of patience cannot be seen in any other organization or any other congregation.
0: అంతే కాదు, ఇంకా అనేక సంస్థలు ఎందు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధులైనటువంటి యొక్క వ్యక్తుల వరకు కూడా ఎన్ని రకమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: Not only this, in several of our organizations, starting from young boys until old people.
0: స్వార్థరహితమైనటువంటి సేవ ఒక్క సత్య సాయి సంస్థ ఎందు మాత్రమే ఉంటుందని.
1: Selfless service can be seen only in the Satya Sai organizations.
0: భారతదేశమునందు కొన్ని నెలలకు పూర్వము పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలలో గొప్ప లక్షలాది ప్రజలు చేరేటువంటి పుష్కరాలని జరిగినాయి.
1: In this country, a few months ago, many people joined in the West Godavari and East Godavari districts for a function.
0: కృష్ణా జిల్లాలో కూడాను కృష్ణా పుష్కరాలు కూడాను ఉన్నవనని జరిగినాయి.
1: In the Krishna district as well, ceremonies relating to the Krishna river were performed.
0: పురుషులు అందులో చేసినటువంటి సేవలు చూసినటువంటి కన్నులకే అర్థం అవుతుంది, కానీ మాట్లాడేటువంటి మూర్ఖులకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
0: అక్కడ ఉండనటువంటి యొక్క ఆ అశుద్ధమును ఎన్ని విధములుగా కూడా సహించుకుని వారు ఊడ్చి పరిశుద్ధము చేసి పవిత్రమైనటువంటి రీతిగా ఎంత సేవలు చేశారు అనేటువంటిది కూడాను ఒక్క దీనికి దైవమే సాక్షి, కానీ అనులు సాక్షి కాదు.
1: The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood, and the witness was only God. Others cannot understand.
0: స్వామి యొక్క పుట్టిన పండుగ వస్తుందని కొండంత ఆశతో కాచుకున్నటువంటి యొక్క అనేక సంస్థల వారు స్వామి యొక్క సేవకుల యొక్క సేవనే మాకు స్వామి సేవ అని భావించుకుని ధర్మవరమునందు ఇంకా గుంతకల్లునందు ఇంకా కొన్ని కర్నూలునందు ఇంకా ఇక్కడ బాగేపల్లి యందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధములైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
1: Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami, and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling.
0: Manava seve, madhava sevani. రాజకీయాల్లో కావాలి కేవలం ఉచ్చరిస్తుంటారే కానీ సత్యసాయి సంస్థలు ఏంది, ఇది ప్రత్యక్ష స్వరూపాన్ని ధరిస్తుంది.
1: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations service to man is service to
0: God. స్వరూపులారా, ఎవరు వర్ణించినా లేక తిరస్కరించినా పొగడినా తెగడినా పొంగకు కుంగకు, నీవు నిజమైనటువంటి భావము చేత నీ సేవలు ఎందు నీవు పాల్గొని నీ జన్మను నీవు సార్థకం గావించుకొని నీ దైవత్వాన్ని నీవు అనుభవించుటకై మీరు ప్రతిజ్ఞ పట్టాలి.
1: వెదర్ యూ గెట్ ప్రైజ్ ఆర్ బ్లేమ్ విదౌట్ సింకింగ్ ఆర్ విదౌట్ బీయింగ్ ఇలేటెడ్ యూ మస్ట్ రిగార్డ్ యువర్ సర్వీస్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ యూ మస్ట్ ఫ్రక్టిఫై యువర్ లైఫ్ బై సర్వీస్.
0: ముఖ్యముగా ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలు కేవలము కాగితాల్లో చేర్చినంత మాత్రం ఉన్న ప్రయోజనం లేదు.
1: There is no use putting the decisions which we have reached in this